0: అన్నారు.
1: దే ఆల్ సెడ్ ఇన్ వన్ వాయిస్ దట్ సుబ్బమ్మ లెఫ్ట్ హర్ బాడీ థింకింగ్ ఆఫ్ స్వామి టిల్ ద లాస్ట్ మూమెంట్.
0: ఎక్కడ పోయింది అన్నా నేను తెలియనట్టుగా.
1: స్వామి ఇన్నోసెంట్లీ హస్ పుట్ దిస్ క్వశ్చన్, వేర్ హ్యాస్ షీ గాన్?
0: అది ఎక్కడ పోయిందో మాకు తెలీదు, ఆమెలో ప్రాణం లేదు.
1: దే సెడ్ వేర్ షీ హాస్ గాన్ వీ డు నాట్ నో బట్ షీఈస్ నాట్ అలైవ్.
0: డాక్టర్స్ అందరూ చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్డ్.
0: ఆనాడు బ్రాహ్మణ్ కనుక వాడు ఎవరిని దగ్గర చేర్చలేదు.
1: బ్రాహ్మిన్స్ ఇన్ దోస్ డేస్ డిడ్ అలౌ ఎనీబడీ టు కమ్ క్లోజ్ టు దెమ్.
0: ఒళ్ళంతా చీమలు పట్టినాయి.
1: అండ్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ యాంట్స్ ఆల్ అరౌండ్.
0: కప్పినటువంటి ఒక దుప్పటి తీసి పారవేశారు.
1: అండ్ ద బ్లాంకెట్ కవరింగ్ ద బాడీ వాస్ రిమూవ్డ్.
0: ఒళ్ళంతా చీమరు.
1: అండ్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ యాంట్స్ ఆల్ అరౌండ్.
0: అప్పుడు నేను దగ్గరికి వెళ్లి సుబ్బమ్మ సుబ్బమ్మ అని పిలిచాను.
1: భగవాన్ వెంట్ క్లోజ్ టు ద బాడీ అండ్ సెడ్ సుబ్బమ్మ సుబ్బమ్మ.
0: కనులు తెరిచింది.
1: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
0: స్వామి ఎప్పుడు వచ్చారు అని ప్రశ్నించింది.
1: షీ ఆస్క్డ్ స్వామి వెన్ డిడ్ యు కమ్.
0: ఇప్పుడే వచ్చాను సుబ్బమ్మ అన్నా.
1: అండ్ భగవాన్ సెడ్ సుబ్బమ్మ ఐ హావ్ కమ్ జస్ట్ నౌ.
0: ఆమె కన్నులు తెరిచి స్వామి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండేటప్పటికి తన సోదరులు తన సిస్టర్స్ తన తల్లి గబగబా ఇంటి లోపల చూరారు.
1: As she was conversing with Swami, in the meantime, all her brothers and sisters came closer.
0: ఎందుకంటే స్వామికి వంటలు చేయాలని.
1: Because they were all there to make preparations for Swami.
0: నాకు వంటలతో పని లేదమ్మా.
1: Swami said, I am not bothered about it.
0: సుబ్బమ్మ చూడటానికి వచ్చాను.
1: I have come here to see Subbamma.
0: ఆమెను చూచాను.
1: I have seen her.
0: నేను ఇక నేరుగా పుట్టపర్తికి పోవచ్చు.
1: And I can go straight to Puttaparthi now.
0: తెరిచి చేయి పట్టుకొని సుబ్బమ్మ ఏం తలుచుకుంటున్నావు అని ప్రశ్నించాను.
1: స్వామి కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్ అండ్ సెడ్ సుబ్బమ్మ వాట్ ఈస్ ఇట్ యువర్ థింకింగ్ అబౌట్.
0: సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటున్నాను స్వామి అనింది.
1: అండ్ సుబ్బమ్మ రిప్లైడ్, స్వామి ఐఎమ్ ఓన్లీ సేయింగ్ సాయిరాం సాయిరాం సాయిరాం.
0: నా దగ్గర ఉన్నటువంటి ఒక కర్చీఫ్ తీసి ఆమె కంటి దారాలు తుడిచారు.
1: అండ్ స్వామి విత్ హిస్ కర్చీఫ్ వైప్డ్ అవుట్ హర్ టియర్స్.
0: తుడిచినప్పటికీ ఆమె ఇంకను నవ్వుతూ వచ్చేసింది.
1: అండ్ షీ వాజ్ స్మైలింగ్.
0: స్వామి ఇప్పటికైనా తాము చెప్పినటువంటి మాట నప్తి అందుంది కదా అంది.
1: భగవాన్ యు స్టిల్ రిమెంబర్ ద ప్రామిస్ యు మేడ్ టు మీ.
0: అప్పుడు వారి తల్లి తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చేశారు. డాక్టర్స్ అందరు కూడా వచ్చేశారు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద బ్రదర్స్ సిస్టర్స్ మదర్ డాక్టర్స్ ఆల్ హావ్ అసెంబ్ల్డ్ దేర్.
0: వచ్చి ఇంతసేపు ఆ సుబ్బమ్మ పలకలేదే, రాత్రి నుండి కూడాను శ్వాసనే లేదే, ఏమిటిది విచిత్రము, ఇది సాయిబాబా శక్తి ఏమో అనుకున్నారు.
1: దే వర్ ఆల్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ లైఫ్ నో బ్రీతింగ్ సిన్స్ లాస్ట్ నైట్. షీ వాజ్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. హౌ ఇస్ దట్ షీ ఈస్ టాకింగ్ నౌ? మేబీ ద పవర్ ఆఫ్ భగవాన్ బాబా.
0: ఆమె చేయి తీసి నా చేయి పట్టుకుంది.
1: అండ్ దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్.
0: స్వామి ఎంతటి మరుపు లేదు మీకు, ఈ ఎరుకంతా కూడాను మీకు ఎక్కడి నుంచి వచ్చింది?
1: స్వామి యు నెవర్ ఫర్గెట్. హౌ ఇస్ దట్ యు హావ్ గాట్ దట్ రిమెంబరెన్స్?
0: చెప్పిన మాట తప్పేటువంటి వాడు కాదు సత్యసాయి.
1: సత్యసాయి విల్ నెవర్ బ్రేక్ ద ప్రామిస్ గివెన్.
0: తన పేరే సత్యం.
1: హిస్ నేమ్ వెరీలీ సత్య.
0: చెప్పినంతా కూడా సత్యమే కాని అసత్యంగా మారదు.
1: Whatever that is declared is truth, nothing but truth.
0: Chei teeskundi tana nosta vrasa vesukundi.
1: And she kept the palm of Bhagwan on her forehead.
0: Nenu appudu vibhuti teesanu aamiki nosta vrasanu.
1: Bhagwan materialized vibhuti for her and smeared it on her forehead.
0: Inka Subbamma nuvu cheyamanga kannu musko.
1: And Bhagwan said, Subbamma, you can be so peaceful.
0: Neekittavarku ee chinta undinado aa chinta ippudu teerindi.
1: All that you have been worrying and thinking about, that promise, it is fulfilled.
0: Swami lede anetvanti chinta neeku ekku baadha pettutunnadi.
1: Inna
0: swami ni chuchavu, swami maatalu vinnavu, swami cheyi pattavu.
1: You are very much worried that you have to leave at a time when swami is not here, that you could not talk to him, that you could not have sip of water as promise given earlier. Now you could have all of them.
0: Nenu appudu subhamanta cheppanu, subhamma నేను ఇక పుట్టపర్తికి వెళ్ళొస్తాను అన్నాను.
1: దెన్ భగవాన్ సెడ్ సుబ్బమ్మ ఐ విల్ నౌ గో టు పుట్టపర్తి.
0: మంచిది స్వామి మంచిది.
1: He said, yes, Swami, yes.
0: నన్ను కూడా ఎక్కడ పంపాలో అక్కడ పంపించేసి మీరు పుట్టబర్తి చేరండి అనింది.
1: She said, Bhagavan, send me to that place where I have got to be sent, and then you leave this place.
0: నాకు ఆ మాట చెప్పింది, కన్ను మూసుకుంది.
1: So saying, she closed her eyes.
0: ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కర్మలంతా వారు చేసుకుంటూ వచ్చారు.
1: And all the rites, obituary ceremony that has to be followed, it was done.
0: నేను వెళ్లి పుట్టవతి చిత్రావతి నది వరకు వెళ్లాను.
1: భగవాన్ వెంట్ క్లోజర్ టు చిత్రావతి రివర్.
0: ఆ చిత్రావతి నదిలో దాటుకొని పోవాలి, నడుచుకొని పోవాలి.
1: వన్ హ్యాస్ టు వాక్ అక్రాస్ ది చిత్రావతి రివర్.
0: నా కోసమని రెండు ఎడ్ల బండిని తయారు చేసి పెట్టింది సుబ్బమ్మ పూర్వమే.
1: సుబ్బమ్మ గాట్ ద బుల్లక్ కార్ట్ ఆల్రెడీ రెడీ ఫర్ స్వామి.
0: ఆ ఎడ్ల బండిలో కూర్చున్నాను, పుట్టవతి మందిరం చేరాను.
1: స్వామి రీచ్ పుట్టబర్తి ఇన్ దట్ బుల్లక్ కార్ట్.
0: అప్పటికి ఈమెకు తీసుకుని వచ్చారు శ్మశానానికి.
1: బై దట్ టైమ్ ద బాడీ వాజ్ బ్రాట్ టు ద క్రిమేషన్ గ్రౌండ్.
0: పొగ వస్తూ ఉండాలి.
1: అండ్ స్మోక్ వాజ్ అబ్జర్వ్డ్.
0: నేను చెప్పాను, ఇప్పుడు సుబ్బమ్మ మరణించింది, ఆమెకు అగ్ని సంస్కారం కూడా జరిగింది, అదే ఈ పొగ అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది స్మోక్ ఇస్ బికాస్ ఆఫ్ ద బాడీ దట్ వాజ్ లిట్ నౌ ద ఫైర్ అవుట్ ఆఫ్ ద ఫైర్.
0: ఈ బండి లోపల గృహమమ్మాయి తమ్ముడు ఉన్నాడు.
1: దేర్ ఇన్ ద సేమ్ బుల్లక్ కార్ట్ హ్యాపెన్ టు బి ద బ్రదర్ ఆఫ్ గృహమమ్మాయి ఈశ్వరమ్మ.
0: ఉండి స్వామి, ఇంతసేపు ఉండినటువంటి వారు ఆమెను చూసుకుని వచ్చిండకూడదా అన్నాడు చంద్రమౌళి.
1: చంద్రమౌళి సెడ్ హౌ ఇస్ ఇట్ దట్ షీ కుడ్ వెయిట్ సో లాంగ్, కుడ్ షీ నాట్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైం.
0: చంద్రమౌళి, నేను మాట తప్పేవాడిని కాదు, ఇచ్చిన మాటను తక్కించుకున్నాను. నేను వచ్చినాను, ఆమెకు నోట్లో నీళ్లు పోశాను, తప్పక శాంతిగా బయలుదేరిపోమ్మని చెప్పి నేను వచ్చేశాను.
1: భగవాన్ సార్, చంద్రమౌళి, ఐ విల్ నెవర్ బ్రేక్ మై ప్రామిస్. యాజ్ పర్ మై ప్రామిస్ వెల్ ఐ కేమ్ హియర్ టు సీ హర్ లాస్ట్ మూమెంట్.
0: అప్పుడు చంద్రమౌళి కూడాను చాలా ఆనందించాడు.
1: చంద్రమౌళి వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ.
0: గ్రామంలోకంతా పెద్ద సుబ్బమ్మ.
1: And Subbamma is elderly.
0: ఆ గ్రామం యొక్క ప్రాపర్టీ అంతా కూడాను సుబ్బమ్మ పేరుతోనే ఉంది.
1: The whole property in that village belongs to her.
0: అలాంటి ఆ పెద్ద ఆమెను అందరు కూడాను గౌరవించేటువంటి వారే.
1: All respected Subbamma.
0: కానీ స్వామి వచ్చి చేర్చిన తర్వాత ఎవరి ముఖము చూచలేదు ఆమె.
1: But ever since she met Swami, she didn't care anymore.
0: తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే, స్వామి పనులే, స్వామి పనులే.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ షీ అటెండెడ్ ఆల్ జాబ్స్ వర్క్స్ అసోసియేటెడ్ విత్ స్వామి.
0: నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడైనా బయటకు పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె.
1: దెన్ భగవాన్ లెఫ్ట్ దిస్ ప్లేస్ విదౌట్ టెలింగ్ ఎనీబడి. షీ యూస్ టు సర్చ్ ఫర్ భగవాన్.
0: ఒక బ్యాగ్ లోపల
1: బ్యాగ్
0: ఒక టిఫిన్ క్యారీ పెట్టుకుని
1: విత్ ఎ టిఫిన్ క్యారియర్ ఇన్ సైడ్
0: ఉప్మా దోశ వడ ఇడ్లీ ఇవన్నీ చేర్చుకొని పెట్టుకునేటువంటిది పాపం.
1: విత్ దట్ క్యారియర్ ఉప్మా వడ ఇడ్లీ షీ వాజ్ క్యారింగ్ దట్.
0: దోశ కూడా పెట్టుకునేటువంటిది
1: ఇంక్లూడింగ్ దోశ.
0: అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను.
1: సపోజింగ్ స్వామి ఆస్క్ వాట్ ఇస్ దట్ యు బ్రాట్ ఫర్ మీ, వెల్ షీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సే స్వామి వాట్ ఎవర్ యూ రిలేషన్.
0: నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను.
1: స్వామి సెడ్ గివ్ మీ దోశ.
0: దాన్ని ఒక తట్టలో పెట్టి నాకు అందించింది.
1: షీ సర్వ్డ్ ఇట్ ఇన్ ఎ ప్లేట్ అండ్ గేవ్ ఇట్ టు భగవాన్.
0: సుబ్బమ్మ, ఈ దోశ నాకు బాగలేదు.
1: స్వామి సెడ్ సుబ్బమ్మ, దిస్ దోశ ఇస్ నాట్ నైస్.
0: నాకు ఇడ్లీ పెట్టు అన్నాను.
1: ఐ వాంట్ ఇడ్లీ.
0: ఇడ్లీ కూడా వడ్డించింది.
1: షీ సర్వ్డ్ ఇడ్లీ ఆల్సో.
0: నాకు ఈ ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను.
1: స్వామి సార్, ఐ డోంట్ వాంట్ ఇడ్లీ నా.
0: ఉప్మా పెట్టు అన్నాను.
1: దెన్ ఐ వాంట్ ఉప్మా.
0: ఉప్మా కూడా పెట్టింది.
1: షీ సర్వ్డ్ ఉప్మా.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల యొక్క పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ ప్రిపేర్స్ ఆల్ దీస్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
0: ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు.
1: Because she was not sure what Swami would ask.
0: Subbamma, neevem bhayapadanakkaledu.
1: And Bhagavan said, Subbamma, don't fear.
0: Nee yokka bhakti prapattulu భవిష్యత్తులో ఇతరులకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ప్రశ్నలు వేశాను.
1: I ask this question, I have put these questions because in future the world should know your sincerity of devotion.
0: అప్పుడు తర్వాత స్వామి మీరు తీసుకున్నారు కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం.
1: భగవాన్ యూ యాక్సెప్టెడ్ బట్ కైండ్లీ సర్వ్ లిటిల్ టు మీ.
0: అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అడ్డి కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను.
1: అండ్ స్వామి సర్వ్డ్ హర్ ఇడ్లీ అలాంగ్ విత్ చట్నీ.
0: ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
1: He has spent all these days, including the last moment, blissfully.
0: ఇద్దరు బండిలో కూర్చున్నాము. చంద్రబాబుడు మెత్తోలుతున్నాడు, స్వామి మీకు భక్తులపైన ఎంత దయ.
1: And Chandramouli said, Swami, how compassionate you are
0: towards your devotees. We
1: cannot estimate and describe your compassion for devotees.
0: ఆ భాష కూడా మాకు లేదు.
1: We don't have that language to express.
0: సుబ్బమ్మ పైన ఉన్నటువంటి ఒక దయా కరుణ ఇంత అంత అని కాదు.
1: And your love and compassion for Subbamma is beyond all our estimate.
0: సుబ్బమ్మకు స్వామి పైన ఉన్నటువంటి ఒక భక్తి ప్రపత్తుడు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు వీలు కాదు.
1: So also the faith and devotion of Subbamma towards Swami also
0: ఇట్టి
1: great.
0: కారణం సుబ్బమ్మ యొక్క గతిని ప్రహ్లాదుడికి ఒట్టే ఎక్కువగా కనిపించింది వాడకు. సుబ్బమ్మ యొక్క భక్తి ప్రహ్లాదుడు వలె కనిపించింది.
1: సుబ్బమ్మ డివోషన్ ఇస్ కంపేరబుల్ టు ద డివోషన్ ఆఫ్ ప్రహ్లాద.
0: అప్పుడు ఆ బండిలోనే మేమిద్దరు కూర్చున్నాము.
1: Both of them sat in the cart.
0: తిరిగి వెనక్కి వస్తున్నాము.
1: And they were returning.
0: వెనక్కి వచ్చిన తర్వాత ఆమె భవనం ముందు బండి నిలిచింది.
1: అండ్ ద కార్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్.
0: అప్పుడు ఇద్దరు లోపలికి వెళ్లి స్నానం చేసి తర్వాత నేను బయటకు వచ్చాను.
1: Both of them got in after some time. Swami came out.
0: ఈనాటి నుంచి ఆనాటి వరకు కూడాను సుబ్బమ్మ యొక్క భక్తి భక్తి భక్తి అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ప్రాకిపోయింది.
1: ద డివోషన్ ఆఫ్ సుబ్బమ్మ is very well known to the whole world now today.
0: Rendu dinime Bangalore nunchi oka dana paina okati car lanni vachinayi.
1: Right from the following day motorcade nam many cars reached this place.
0: Subbamma bratikindata Subbamma picnic teeskellaranta Sai Baba maatladutu vacharu.
1: People went on speaking of this mystery, of this experience that Baba brought Subbamma back to life, that she was resurrected.
0: ఇవంతా మేము మాట్లాడుకుంటుండగానే సుబ్బమ్మ ఇల్లంతా నిండిపోయింది జనాలు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద హోల్ హౌస్ ఆఫ్ సుబ్బమ్మ
0: సుబ్బమ్మ ఎంత అదృష్టవంతురాలవు తల్లి నీవు.
1: ఎవ్రీవన్ స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్ హర్ హౌ లక్కీ యు ఆర్.
0: ఇతరులకు ఇచ్చినటువంటి మాటలు ఎట్టు ఉండినప్పటికీ తమకు ఇచ్చినటువంటి మాటను స్వామి నెరవేర్చుకున్నాడు.
1: వాట్ ఎవర్ అదర్స్ మే సే బట్ భగవాన్ విల్ సర్టన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ మేడ్.
0: ఇదంతా గమనిస్తూ ఉండినాడు కొండవరాజు.
1: All this is noticed by Kondamaraju.
0: ee Kondamaraju anta gamaninchesi katta kadapatiki ayanaku ee korika vachindi.
1: Kondamaraju also had similar desire.
0: Swami maa kulamlo puttaru.
1: You are born in our family.
0: Maa vamshamlo puttaru.
1: You are in our clan.
0: Maa vamshamlku taginatvanti oka keerthini sampadincharu.
1: In fact you brought the name to the whole clan.
0: Aithe naaku ee janma tarinchali.
1: I want liberation.
0: నా నోట్లో నీరు పోయాలి అంత సమయంలో.
1: ఐ ప్రే టు యూ దట్ యూ షుడ్ బి నియర్ మీ యాజ్ ది ఎండ్ అప్రోచెస్ అండ్ మేక్.
0: తప్పక దానిని అడుక్కోవలసినటువంటి విషయం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ మోర్ టు ఆస్క్.
0: నేను తప్పక పోస్తాను అని చెప్పాను.
1: అండ్ స్వామి సెడ్ yes, I'll certainly be with you.
0: స్వామి చెప్పిన తర్వాత ఇంకా తప్పడు అని ఒకే ఆనందం ఆయనకు.
1: అండ్ యూ వర్ సో హ్యాపీ బికాస్ స్వామి విల్ సర్టన్లీ స్టిక్ టు హిస్ ప్రామిస్.
0: సరే ఒకనాడు రాత్రి ఆయన ఇంటికి నేను వెళ్ళాను, నడుచుకొని పోయాను.
1: One day night Swami went there walking along.
0: అప్పుడు కొత్త మందిరం నుంచి ఊర్లోకి నడుచుకునే పోవాలి.
1: That was the only way to reach. One has to walk the distance.
0: పోయేటప్పటికి చూచాడు.
1: And he noticed
0: కొండమరాజు.
1: కొండమరాజు సా స్వామి.
0: ఈశ్వరమ్మ అని పిలిచాడు.
1: He said, ఈశ్వరమ్మ.
0: అనగా ఈ దేహానికి తల్లి.
1: The mother of భగవాన్.
0: అప్పుడు ఏం మామా అని వచ్చింది.
1: And ఈశ్వరమ్మ started reaching that place saying, what is it you want?
0: ఈ పొద్దు ఇంకా నేను ఉండను.
1: He said, I am not going to live any longer.
0: కొంచెము పూర్ణం చేసి పెట్టు.
1: and got the some rice pudding be ready.
0: పూర్ణంలో ఇది పెట్టి కొంత ఒక చిన్నది ఒక ఓడిగా చేసి పెట్టు.
1: అండ్ ఆల్సో మేక్ సర్టన్ అదర్ ప్రిపరేషన్స్ ఆల్సో.
0: ఎవరికి తెలియదు ఆమెనే చేసి పెట్టింది.
1: షీ అలోన్ మేడ్ దీస్ ప్రిపరేషన్స్.
0: ఆమె చేసి పెట్టిన తర్వాత తను ఎక్కడో పోయినట్టుగా మైట్ బయటకు పోయినట్టుగా పోయాడు.
1: అండ్ కొండమరాజు లెఫ్ట్ దట్ ప్లేస్ యాజ్ ఇఫ్ హి హస్ గాట్ సమ్ జాబ్ టు లుక్ ఇన్.
0: ఆ లోపల తట్టలో పెట్టించాడు ఈ యొక్క ఓడిగను.
1: And all these things are served in a plate.
0: Petti ayana vachetappudiki nenu teesukelli tattanu pettanu.
1: And Swami kept this plate in front of him.
0: Swami emi mi shakti samarthyamulu maaku emi artham kavatam ledhe.
1: Kondamaraju said, Swami, how powerful you are, how mysterious you are, we are not able to comprehend.
0: Ippudu petti danni konchi kalipi ayana notlo pettanu.
1: Swami mixed and made him eat.
0: అప్పుడు ఆయనకు 102వ సంవత్సరము.
1: He was age 102 at the time.
0: అట్టి వయసైనప్పటికీ నడుచుకొని కొత్త మంది ఆయనకు వచ్చేటువంటి వాడు.
1: At that age also he could walk well.
0: ఎందుకు నీవు ఇట్లా వస్తావు, పశువులంతా తిరుగాడుతుంటాయి, ఏమైనా నెట్టితే కూడాను నువ్వు కింద పడిపోతే చాలా ప్రమాదం కదా అని నేను చెప్పేవాడిని.
1: భగవాన్ యూస్ టు కాషన్ హిమ్, వై డు యూ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్, యూ మే స్లీప్ ఆన్ ద వే.
0: స్వామి నీవే మా అండదండలుగా ఉంటున్నప్పుడు ఏ యొక్క పసి వచ్చి నన్ను నొట్టుతుంది అని చాలా ధైర్యంగా చెప్పేటువంటి వాడు.
1: అండ్ హిస్ రెస్పాన్స్ వాస్ దిస్, వెన్ స్వామి వెన్ యు ఆర్ బై మై సైడ్ యాజ్ ఎ సపోర్ట్ నో అదర్ థింగ్ కెన్ కమ్ ఇన్ అవర్ వే.
0: ఇంకా ఇంకా కొండమరాజు ఇంటి దగ్గరికి వెళ్ళాను.
1: అండ్ స్వామి వెంట్ టు ద రెసిడెన్స్ ఆఫ్ కొండమరాజు.
0: అట్ట పోయి చెప్పి తట్ట తీసుకుని వచ్చింది ఈశ్వరమ్మ.
1: ఈశ్వరమ్మ బ్రాట్ ద ప్లేట్.
0: ఇదిగో తాత ఈ రొట్టె మీరు తినండి, ఈ ఓడికి మీరు భుజించండి.
1: And Bhagwan said, Grandfather, you eat this, these preparations.
0: Noor techadu.
1: And he opened his mouth.
0: Nene tunchi konchi konchi konchi konchi notla pettu vachanu.
1: Swami made him eat bit by bit.
0: Ba enta maduranga untundali Ishwaramma, nivu enaadu kuda ilanti odiga cheyaledu kada, ilaadu enduku inta goppa odiga untundali ani chaala mechukonnadu.
1: And Kondamaraju praised Ishwaramma, you never prepared like this, preparations are excellent, he said.
0: స్వామి నేను కోరి కోరి చేస్తుంటే అన్ని తప్పులే జరిగేటువంటిది, ఈనాడు ఏ విధంగానూ నేను కోరలేదు, తమరు చెప్పారు స్వామి ఇచ్చాడు అని నేను చేస్తున్నాను.
1: వెన్ ఐ డూ ఇట్ పర్పస్ఫుల్లీ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ద వే యాజ్ దే ఆర్
0: టుడే. నా శక్తి సామర్థ్యం ఏమీ కాదు తను మామ అనింది.
1: దీస్ ఆర్ నాట్ మై స్కిల్స్ అండ్ కెపాసిటీస్ నో.
0: అప్పటికి పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు అతని కుమారులు వాళ్ళిద్దరు కూడా వచ్చారు.
1: ఇన్ ద మీన్ టైమ్ పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు సన్స్ రీచ్డ్ దేర్.
0: వచ్చేటప్పటికి వారికి కూడా కొంచెం పెట్టాడు.
1: అండ్ స్వామి సర్వ్డ్ దెమ్ ఆల్సో.
0: అంతా తిన్న తర్వాత నీళ్లు త్రాగాడు. అమ్మ నాకు నిద్ర వస్తా ఉంది అని పండుకున్నాడు.
1: దెన్ హీ డ్రాంక్ వాటర్ అండ్ సెడ్ ఐఎమ్ స్లీపీ అండ్ రెస్టెడ్.
0: ఆమె చెప్పింది, ఈశ్వరమ్మ ఇది నిద్ర కాదు.
1: Ishwaramma said, this is not sleep.
0: ఇది స్వామి యొక్క సంకల్పమే.
1: This is Swami's will.
0: అని చెప్పింది. ఇంకందరూ పోండి అని చెప్పారు.
1: And Swami said, let all of you go.
0: నేను చెప్పాను పెద్ద వెంకమరాజుకు చిన్న వెంకమరాజుకు కట్టెలు గిట్టెలంతా తయారు చేసి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాను.
1: Swami instructed పెద్ద వెంకమరాజు చిన్న వెంకమరాజు to make all the preparations ready.
0: ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు.
1: All could know this.
0: దానివల్ల చెప్పిన మాటను దక్కించుకునేటువంటి వాడు సత్యసాయి బాబా అనేటువంటి పేరును ఆ కొండమరాజు ఒక్కతూరి పబ్లిష్ చేశాడు.
1: అండ్ కొండమరాజు పబ్లిష్డ్ అట్ వన్స్ సత్యసాయి విల్ సర్టన్లీ హోల్డ్ ఆన్ టు హిస్ ప్రామిస్.
0: అతని పేరే సత్యం.
1: హిస్ వెరీ నేమ్ ఇస్ సత్య.
0: సత్య సత్య సత్య అని పిలిచేటువంటి వాడు.
1: హిస్ నేమ్ ఇస్ సత్య. కొండమరాజు యూస్ టు కాల్ స్వామి సత్య సత్య.
0: అందరు కూడాను ఏదేదో ఇంకొక పేరుతో పిలుస్తుంటే ఈయన మాత్రం ఆ పేర్లు ఉపయోగపెట్టలేదు.
1: అదర్స్ మే కాల్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, బట్ కొండమరాజు ఆల్వేస్ అడ్రెస్ హిమ్ ఎస్ సత్య
0: సత్య సత్య సత్య.
1: హి ఆల్వేస్ కాల్డ్ హిమ్ సత్య.
0: కానీ గృహమమ్మాయి కూడాను ఇంకొక పేరు పోయలేదు, సత్యం సత్యం సత్యం అనేటువంటిది.
1: బట్ ద మదర్ ఆల్సో అడ్రెస్ హిమ్ సత్యం సత్యం ట్రూత్.
0: ఈ ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడాను ఏదో పేరు పెట్టుకునేది, నారాయణ సత్యనారాయణ ఇట్లా ఇట్లా పిలిచి పేరు పిలిచేటువంటి వాడు.
1: బట్ అదర్స్ హ్యాడ్ దేర్ ఓన్ వే ఆఫ్ కాలింగ్ భగవాన్. సత్యనారాయణ అండ్ సోవాన్.
0: ఈ విధంగా జరుపుకుంటూ ఈ ఇరువురి జన్మలు సార్థకమైపోయినాయి.
1: థింగ్స్ వెంట్ ఆన్ బీ దట్ యాజ్ ఇట్ మే, దోస్ టు ఆర్ లిబరేటెడ్.
0: ఈ విధంగా చెప్పిన మాటను దక్కించుకోవటం కోసం నేను ఎన్ని ఆటలైనా ఆడుతుంటాను.
1: భగవాన్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్ యుల్ గో టు ఎనీ.
0: కానీ చాలా మంది భక్తులు మాటలు ఇస్తారు కానీ నా మాట వారికి దక్కించుకోరు.
1: బట్ మెనీ పీపుల్ మేక్ ప్రామిస్ బట్ దే డోంట్ స్టిక్ టు దేర్ ప్రామిస్.
0: నాయన నిజంగా నేను వెంటనే ఉంటుంటాను, నువ్వేం యోచన పెట్టుకోవద్దు అని చెప్తే అప్పటికప్పుడు మాత్రము సరే అని అనేటువంటి వాళ్ళు, మరి తర్వాత మర్చిపోయేటువంటి వారు.
1: వెన్ భగవాన్ సేస్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, బట్ వీ అపియర్ టు హావ్ బిలీవ్డ్ దట్ అట్ దట్ మోమెంట్ అండ్ ఫర్గెట్ లేటర్.
0: కనుక ఈ విధంగా తప్పించుకుని పోయేటువంటి వారు.
1: దట్స్ హౌ ది పీపుల్ ఆర్, దే డోంట్ బిలీవ్.
0: నాకు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలను చాలా దగ్గర తీసుకుని వాళ్ళని దగ్గర పోషించాలని నాకు చాలా ఆశ.
1: స్వామి రియల్లీ ఇంటెన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఆర్ఫన్స్, దోస్ హు ఆర్ లెఫ్ట్ విత్ నన్, భగవాన్ ఈజ్ దేర్ రిఫ్యూజ్.
0: ఇప్పుడు అదే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను అక్కడ మీరు చూచింటారు పుట్టపర్తికి దగ్గర లోపలనే,
1: వెరీ క్లోజ్ టు పుట్టపర్తి.
0: వారికి ఒక ఇండ్లు కట్టించి
1: స్వామి కన్స్ట్రక్టెడ్ రెసిడెన్సెస్ ఫర్ దెమ్,
0: వాళ్ళకు వంటలంతా చేపించి
1: అండ్ ఆల్ ఫుడ్ ఇస్ సర్వ్డ్ టు దెమ్,
0: వాళ్ళంతా కూడా చక్కగా పోషిస్తూ వచ్చాను.
1: అండ్ భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ఫన్స్.
0: వాళ్ళు ఇప్పుడు ఎట్ట ఉన్నారంటే,
1: హౌ ఆర్ దే టుడే,
0: చిన్న చిన్న పిల్లలు,
1: స్మాల్ చిల్డ్రన్.
0: వాళ్ళు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే డింట్ గెట్ త్రూ ఫస్ట్ క్లాస్. ఈవెన్
0: ఫస్ట్ క్లాస్ కాకపోయినప్పటికీ ఆ పిల్లలు 10th క్లాస్ లో పాస్ అయినారు.
1: అండ్ టుడే దే కుడ్ పాస్ 10th క్లాస్.
0: వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకోవటం, వాళ్లే తెలుగు నేర్చుకోవటం, వాళ్లే అన్ని విధాల పాటలు పాడుకోవటం, అన్ని విధాల వాళ్ళే ఇప్పుడు 10th క్లాస్ పాస్ చేశారు.
1: దే హ్యావ్ లెర్న్డ్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు, దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్ అండ్ దే పాస్ సక్సెస్ఫుల్లీ ద 10th క్లాస్.
0: ఈ విధంగా ఎక్కడ పోయినప్పుడు నేను నా యొక్క పని ఇదే విధంగానే చేయాలి. దిక్కు లేనటువంటి వారికి దేవుడే దిక్కు అని.
1: భగవాన్ ఈజ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లార్న్, వేర్ ఎవర్ హీ గోస్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి దట్ నీడ్ హిమ్.
0: కనుక నేను ఒక్కటే అని కాదు, చెప్పడానికి పోనుకుంటే ఎన్నైనా కానీ చెప్పచ్చు.
1: దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ కుడ్ బి షేర్డ్ విత్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు కూడా నాకెంతో ప్రేమ.
1: స్వామి లవ్స్ యూ వెరీ మచ్.
0: కనుకనే మీరందరూ కూడా మంచి అభివృద్ధికి వచ్చి మంచి పేరు తెచ్చుకోండి.
1: యూ షుడ్ ప్రోగ్రెస్, అడ్వాన్స్ ఇన్ లైఫ్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఆ పేరు తెచ్చుకున్నటువంటి వారికి నేను ఎంతైనా కృతజ్ఞతగా ఉంటాను.
1: అండ్ స్వామి విల్ అప్రిషియేట్ యూ ఇఫ్ యూ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: మీకు ఏదడినా కూడా నేను ఇస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
0: నన్ను నేనే మీకు ఇచ్చుకుంటున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ టు యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ ప్రేమతత్వము నా యొక్క అనురాగతత్వమునకు అంటుకొని రెండు విధాలు కూడాను ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటుండయి.
1: ఇట్ ఈస్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్ బిట్వీన్ స్వామి అండ్ హిస్ స్టూడెంట్స్.
0: అనేక రకములుగా కూడాను వాళ్ళు వాళ్ళకి తగినటువంటి యొక్క శిక్షలు రక్షణ రెండు కూడా కల్పించుకుంటూ వచ్చారు.
1: మెనీ పీపుల్ హ్యాడ్ శిక్షణ ట్రైనింగ్, రక్షణ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద డివైన్ హ్యాండ్.
0: నేను ఎవరిని కూడా ఏ విధంగా కూడా దండించలేదు.
1: స్వామి నెవర్ పనిష్డ్ ఎనీబడీ.
0: ఎవరైనా పిల్లలు కూడా తప్పు చేస్తే, ఆయన నువ్వు ఈ పని చేసావా మంచిది, ఇక పని చేయదు అని చెప్పేటువంటి వాడిని.
1: ఇఫ్ ఎనీ బాయ్ కమిట్స్ ఎనీ మిస్టేక్ హీ జస్ట్ వార్న్స్ హిమ్, డోంట్ డూ దట్, డోంట్ రిపీట్ ఇట్.
0: కనుక నాకు కోపం అనేది ఎక్కడా లేదు.
1: స్వామి హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఎట్ ఆల్.
0: కానీ కొంతమంది ఈ కోపం లేకుండా ఉండాలి సాయిబాబా అంటారు. వారి కోసమే కొంతవరకు గట్టిగా చెప్పవలసి వచ్చేది.
1: అట్లీస్ట్ ఫర్ ద సర్కమ్స్టాన్సెస్ హీ హ్యాడ్ టు పిక్ అప్ యాంగర్ అండ్ స్పీక్ హార్ష్లీ.
0: ఇవన్నీ కూడా ఏవి నా నుంచి వచ్చినవి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే వర్ నాట్ ట్రూలీ దేర్ విదిన్.
0: నోటి నాలుగు నుంచి వాళ్ళు ఏదో సరిచేసేయాలని వచ్చేటువంటి పెద్దవాళ్ళు.
1: ఇట్ ఈస్ ఓన్లీ టు కరెక్ట్ పీపుల్ వెర్బల్, ఓకల్, ఓరల్ ఎక్స్ప్రెషన్.
0: నేను ఎవరి అందరిపైన నాకు ప్రేమనే.
1: స్వామి లవ్స్ ఆల్.
0: ఈ ప్రేమ ఎవరికి కానరాదు.
1: అండ్ దిస్ లవ్ ఇస్ నోన్ ఏ పేరెంట్.
0: ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా ఆ ప్రేమ అక్కడికి పరిగెత్తిపోతుంది.
1: దిస్ లవ్ విల్ బీ విత్ యూ. యూ మే బి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హియర్.
0: కనుక మీరు నా పైన ఏ ఉద్దేశం మీరు పెట్టుకోవద్దండి. స్వామికి మా పైన కోపమేమో, స్వామికి మా పైన అయిష్టమో ఏమో అని మీరు ఏమాత్రం ఉత్తరించండి.
1: నెవర్ థింక్ దట్ స్వామి ఈజ్ యాంగ్రీ విత్ యూ. నెవర్ థింక్ ద స్వామి డిస్లైక్స్ యూ. నో, హీ లవ్స్ ఎవ్రీబడి ఆల్ ద టైమ్.
2: You were listening to the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 9th of March 2005 on the occasion of Mahatma.

కాల్చి అతుకవచ్చు కమ్మరీడు. మనసు విరిగనేని మనసు విరిగనేని మరి చెప్పగలరటయా, మనసు విరిగనేని మరి చేర్ప

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante sarinchutuku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప ఆఫ్ ఆల్ ఏజెస్ ద కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్ నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vacham.
0: We have also been recognizing that in all the 9 paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయముతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: ఒక వ్యక్తి కీర్తనం చేయటం చేతనే తాను మాత్రమే తరించగలడు. సంకీర్తనం అనగా 10 మంది కూడి చేరి నామ సంకీర్తన చేయటంలో ఇది విశ్వమునే తరింపచేస్తుంది.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిగా వించే ఆనందము.
0: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: హిట్టి సంకీర్తన యందు 4 విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ 4 డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is guna sankirtan.
1: Rendavadi leela sankirtan.
0: The second is leela sankirtan.
1: Moodavadi bhava sankirtan.
0: The third is bhava sankirtan.
1: Nalagavadi nama sankirtan.
0: The fourth is nama sankirtan.
1: Aithe ee naati manavulayandu leka sadhakulayandu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtana.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eluvadinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్తాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకుడు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagat antai kunu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatuvanti yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతానదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్లుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హి కెన్ మేక్ యు ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. How can anyone understand or describe how Ishvara's sankalpa is going to take place?
1: Adi nidanalagena pipilaka adi brahma paryantamu nive adi erungaru madigalangaru mudamujendaru bhuvinikondaru vivekamuna vattinchadannikaru virrevigadaru kaani chivarake melakedi sambhavinchuno teliyajalaru enta varalaina.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be the
1: result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yandu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yandu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ టు గుడ్ అండ్ బ్యాడ్ వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham. సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటం ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధమైనటువంటి ఐక్యత భావము.
0: The last one is all kinds of identity, ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ ది సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idi e uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu vishwasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు, సర్వ సౌఖ్యములకు, సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kalukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni baddunuga avinchatamu idi balaheenata yokka lakshanam.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Inga sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kodanu sannihituduga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kodanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును, తన కాయమును, తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుణ్ణి అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ee samipattam kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramuga avistu untadi.
0: Such proximity is connected only with human relationships but this goes very distant.
1: kaaranam emelaga sulabhamuga labhinchinatvanti yokka sannidhanamunu తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదమునకు తానుకు సరైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడాను తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: The next one is దాస్య భక్తి. A good example for that is the close relationship between Hanuman and Rama.
1: నిరంతరం కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ too is not an ordinary person.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమున నుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, "What is this peculiar form of a monkey? Who are you and why have you come here?"
1: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
0: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasattume, tana pravartaniyandu dasattume.
0: There was service even in his words, there was service even in his conduct.
1: Manasanandu kudanu dasattume,
0: in his mind too it was filled with service.
1: Manovakar karmamuliyandu dasattamunu anubhavinchatam cheta త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
0: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్, ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్, వీ సే హనుమాన్ హాస్ గాట్ త్రికరణ శుద్ధి.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: Even in such a case of Hanuman, who had all the trikaranas filled with service, he too promoted only bodily connection.
1: Rama ante priti tappa maroka Krishna ante kuda athu ishtapadetunte vaadu kaadu.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: Idi sankuchitamainatunte buddhi,
0: this is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావము ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్య భావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్య భక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్ర శేష పురుష సహస్రాచ సహస్రపాద్, సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to
1: kadani kudanu nirupistu vachindi.
0: Because of such a narrow idea and to like one name and not like another name, it demonstrates Hanuman's dasya bhakti to be a very limited one.

0: Yes, that all the 1,000 names and all the 1,000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవడం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడా తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: ఏతావాత దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of భక్తి.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: The fourth one is వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి is యశోద.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: షీ వుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ది నేమ్ విచ్ వాజ్ గివెన్ అట్ బర్త్ బై హర్.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి, ఉద్ధవా, నా గోపాలుడు బాగున్నాడా? నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు? నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు? అది అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్? విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల? సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్.
1: వెన్ ఈస్ హి కమింగ్?
0: వెన్ ఈస్ హి గోయింగ్ టు కమ్ హియర్?
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: వైల్ యశోద వాజ్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్, ఉద్ధవ వెరీ క్వయట్లీ అండ్ పీస్ఫుల్లీ సెడ్, ది వన్ హూ లివ్స్ ఇన్ మధురాపుర, ది వన్ హూ ప్లీజెస్ ది గోపికాస్, హీఈస్ డూయింగ్ వెరీ వెల్.
1: యశోదకు కోపం వచ్చింది.
0: యశోద బికెమ్ యాంగ్రీ.
1: ఎవడా మధురాపుర విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: Who is it that lives in Madhurapura? I am not concerned with.
1: Gopika mana sancharudu evado naaku teliyadu.
0: I do not know who fills the minds of the gopikas.
1: Na gopaludu baagunnada?
0: I ask, is my gopala well?
1: Ee vidhamuga kevalam sankuchitamainatundi bhavamu cheta taanu pettina perunu maatrame aakarshinchukuntundi tappa anya perulu ye maatramu taanu abhirshinchatam ledu.
0: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ యాజ్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి. అనురాగ భక్తి
0: ది నెక్స్ట్ వన్ ఇస్ అనురాగ భక్తి.
1: గోపికల భక్తి.
0: Example is the devotion of the gopika.
1: ee gopikala bhakti ni aneka mandi aneka rakamainatundi yokka vakram margamunu avalambinchi danini sakramainatundi satyamunu gurtinchalekapothu vastunnaru.
0: The bhakti of the gopikas has been described many people in a crooked and unconcerned manner and they do not recognize the truth of that bhakti.
1: aa gopikala bhakti ఒక వైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
1: కాని దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకును పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి

0: A pest can destroy the whole plant. Similarly, an insect can ruin the entire tree.
1: Kuchitundu cheri gunavantu chedachunu.
0: A narrow-minded man can come and ruin a person who has got a good quality.
1: Satyamaina bata sai mata.
0: Sai's word is the path of truth.
1: Ilanti kunchita buddhulu anetunte varu neti kuda nu aneka mandi kaligi tama yokka alpa buddhulanu tama yokka narrow mind సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడ మార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్ టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్టేక్స్ సెవెరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్ అస్.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలో పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్. ఇఫ్ దేర్ ఇస్ నో
1: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
0: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
0: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
1: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
1: వచ్చినటువంటి భర్త అలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
1: Gopika chuchindi.
0: Gopika looked at that.
1: Ayyo bhartha alisipothu vachade ani aame kodunu athaniki e maatram kodunu tondari nivvakakunda taanu kodunu deepamulu aarpi vesi taanu kodunu nemmadiga pandukundi.
0: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
1: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
0: Using that occasion, Krishna came at 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: He was knocking at the door.
1: గోపికకు భయం వేసింది.
0: The Gopika was afraid.
1: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
0: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
1: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
0: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
1: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
0: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
1: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
0: ది గోపిక నియర్ ది డోర్. దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
1: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
0: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాస్ ప్రేయింగ్.

0: Oh Krishna, why are you so impatient and do not let me time to open the door? Wait, be patient. I will open the door after a little while. Why are you so impatient?
1: Patinidura povaledu madisandhiya mundu memo.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me, so I will wait.
2: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కోరుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
2: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
2: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
2: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడకపైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
2: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్ అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ మియర్లీ టు
2: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
2: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్ దేర్ ఇస్ సారో.
2: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఇస్
2: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
2: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
2: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
2: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
2: కర్మనే కారణము.
0: The work we do is
2: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
2: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
2: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
2: మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
2: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
2: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
2: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
2: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు ఎందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావమునే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
2: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
2: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
2: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
2: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
2: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Divyatma Srupas, from where has this name come?
2: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
2: ప్రాచేతుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores of verses of ఆత్మారామాయణ.
2: ఈ 100 కోట్ల రామాయణంకును ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
2: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
2: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
2: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
2: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
2: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
2: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
2: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. Two letters.
2: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
2: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
2: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
2: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
2: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
2: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became Hara.
2: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
2: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము, లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
2: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
2: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
2: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డూ ఆల్.
2: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
2: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
2: దీనికి నామా అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామా.
2: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
2: నా ఆ మా 3 చేరితేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
2: నా
0: 0, ఆ ఇస్ 2,
2: మా 5,
0: మా ఇస్ 5.
2: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
2: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
2: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ee anni vidhamulaitundi dintolo cheripoyinaatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
2: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
2: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
2: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
2: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
2: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called సప్తాహ.
2: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
2: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
2: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
2: Nee bhavamulo porlali.
0: That thought should be full.
2: Premalo munagali.
0: It should be dipped into
2: prema. Tarnayattudu kavali.
0: You should forget yourself.
2: Ide tapassu.
0: This is called tapas.
2: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamini kudanu tarimpa chestundi.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
2: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
2: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
2: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
2: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
2: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
2: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to.
2: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కానీ రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you, but they can never help you at
2: any. స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థమైనటువంటి నిమ్మిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
2: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
2: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
2: ఈ తమో గుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
2: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
2: Evare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
2: nishartamainatundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
2: Nee vishwasam needi.
0: Your faith is your
2: vishwasamunaku. No reason, no season.
0: There is no reason and season for your faith.
2: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఈజ్ అబౌవ్ యువర్ రీజన్.
2: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
2: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
2: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
2: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనే లభ్య. నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింప చేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
2: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధై సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కులు ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగమును లేక సత్సంగమును చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: So good and bad depend on thoughts.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: Man today wants God.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: He thinks of God.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: He thinks of God.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: It's not enough to experience God.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
0: You cannot catch hold of God by merely thinking of him.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: One has to totally surrender to God.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: When once you surrender, you and God become one.
1: ఏకం సత్తి ప్రాభవదా వదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: This principle of oneness, the unity, is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that nor the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనం ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై, నిత్యమై, సత్యమై, సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడు అనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ, యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రం చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారము చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the
1: external. ఇది భౌతికము యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
1: పంచముఖి,
0: ఫైవ్ ఫేస్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: The second face is భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: The fourth face.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine
1: form. భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేసెస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, త్రాయతి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి. ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాగం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, టేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇట్ ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhur bhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
0: We have to understand the meaning of bhur bhuvasvaha.
1: Anaga bhulokamu, bhurlokamu, swargaloka mani manam bhavistunnamu.
0: We think the three words bhuloka, bhuvarloka and swargaloka.
1: Ee moodu lokamulu ekkada untunnayi?
0: Where are these three words?
1: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in
1: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, స్వర్గలోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్.
1: అనగా పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క జోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇక భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is Suvaha.
1: Bhur Bhuvasuvaha.
0: Bhur Bhuvasuvaha.
1: Materialization, vibration is Suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam Nandu Prajnanam Brahma.
0: This in Veda is called Prajnanam Brahma.
1: That is the constant integrated
0: awareness. Constant integrated awareness.
1: Ilanti Telivitetalu Manavudu Yandu Untunnayi.
0: This constant integrated awareness is in man.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అది ఏ ఓంకార నామం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, Kleen, Krishnaya, Govindaya, Gopijana Vallabhaya, Swaha.
1: Kleen, Ade Prudvi.
0: Kleen is earth.
1: Krishnaya, Ade Jalamo.
0: Krishnaya, water.
1: Govindaya, Ade Agni.
0: Govindaya, fire.
1: Ade Agni.
0: That is fire.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్స్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్స్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: ఈ ప్రపంచములకు ప్రాణమే పంచభూతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ది లైఫ్ బేసిస్.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: దీన్ని సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what is said, the five elements are present all over.
1: Sarvatra nindinatvanti oka tattvamu panchabhutamule.
0: That which is so vast, that ee panchabhutamulaga emiti five elements
1: bhagavan swaroopamule.
0: They are all divine essentially.
1: Prithvi bhagavan swaroopame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: All bhudevi.
1: ఇంకా రెండవది జలము.
0: Second water.
1: ఇది గంగాదేవి అంటున్నారు.
0: We call water gangadevi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా
1: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేదు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కరుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: So we call God as the one who lives in our heart. ఎక్కడ
1: నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: ఎక్కడ నుంచి వచ్చిన వాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifested.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రాన అమెరికాకు వెళ్ళినాడని భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, he doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: The whole universe is
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
0: సో లాంగ్ యు ఆర్ ఇన్ దిస్ డ్యువలిజం యూ విల్ హ్యావ్ దిస్ టూ సైడెడ్ ఎక్స్పీరియన్స్.
1: ఏ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మః. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్ దట్
1: చిత్తశుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ యు కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అత్యుతం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is rotten, that has faded away from God.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేది కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఈజ్ నాట్ ఎనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఈస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
0: డివినిటీ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అతి సత్తును మనం పొందాలి.
0: We should reach that state of
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning పండిట్.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water
1: నీళ్లు లేకుండా పాలించడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friend.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: అండ్ వన్స్ యూ బాయిల్ ద మిల్క్ కీపింగ్ ఇట్ ఆన్ ది స్టవ్
1: అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాలు నుంచి నీరు వేరే అయిన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk it feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాలపై వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
1: ఎడబాట జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: The separated friend joined me once again and so it delighted
1: me. ఇదే నరనారాయణ యొక్క సంబంధము.
0: This is true relationship between Nara and Narayana.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: It is relationship between object and reflection.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: It is relationship between the individual and the
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: When the individual joins the company of God, he will be happy.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external pursuits
1: ఈ దుష్టకల్పితమైన జగత్తులో పడిపోవటం చేత
0: he gets himself drowned in
1: దైవం కొరకు చాలా బాధపడతాడు
0: and he feels so sad having
1: been away from ఈ జీవుడు
0: God feels so sad that the individual left him
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment
1: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu
0: when once the surrender offering takes place God would be happy again
1: boggu ajnanam
0: and the coal is ignorance
1: agni gnanam
0: fire is wisdom
1: gnanagnanamulu rendu cheyatame kaakunda
0: is not the combination of wisdom and ignorance
1: daivam aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద
1: జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ విత్
1: గాడ్ రెండు ఏకమైపోతాయి
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్స్ సెపరేట్ ఫ్రమ్ గాడ్
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు
0: ages may roll pass on but they can't
1: కానీ దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్
1: దేవుడికి బాధ ఏమాత్రము లేదు
0: and in fact there's no sadness
1: kaani tana yokka mitrudu tanaku dooram aipothunnade anetundi baadha maatrame untundi
0: god feels sad because his friend the individual is cutting off himself
1: ee jagatlo manaku shastramainatundi mitrudu bhagavantudu okkade
0: there's only one permanent friend in this world god only
1: ee laukikamainatundi friends anta kuda hello hello how are you goodbye goodbye intone manam mugichipothundadi
0: all worldly friends limit themselves with these three things hello how are you goodbye
1: kaani bhagavantudu hello anadu How are you anadu goodbye ani cheppadu
0: god will never say hello how are you goodbye
1: kaani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam
0: when once you join one with god you will be happy and he will be happy
1: kaani edabaatu jariginappudu bhagavantu cheppadu kaani baadha padutuntadu
0: when there is separation god would not stay but he feels sad
1: enduku ee jeevudu ee vidhamaina pedamargam padutunnadu
0: why the individual is going in
1: enduku ee satyanni marchipothunnadu
0: why has he forgotten the permanent friend in this world god only
1: ee laukikamainatundi friends anta kuda hello hello how are you goodbye goodbye intone manam mugichipothundadi
0: all worldly friends limit themselves with these three

0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: వై ది ఇండివిజువల్ ఇస్ గోయింగ్ ఇన్
0: ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: వై హాస్ హి ఫర్గాట్
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
1: వై హాస్ హి డిస్ట్రక్ట్
0: పవిత్రతను కోల్పోతున్నాడు?
1: వై హాస్ హి లాస్ట్
0: అని తాను చాలా బాధపడుతుంటాడు.
1: సో ఫీలింగ్ హి ఫీల్స్
0: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు,
1: ఇట్స్ నాట్ ఫర్ హి
0: భక్తుని నిమిత్తమే.
1: గాడ్ ఫీల్ సాడ్ ఫర్ డివోటీ.
0: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కానీ నీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
0: కర్తనే ఈ సెపరేషన్ అనేది చాలా భరించుకోలేనటువంటి జీవత్వానికి.
1: Separation is unbearable for the individual.
0: రాముడు లక్ష్మణుడు సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకొని అరణ్యానికి వెళ్ళారు.
1: రామ లక్ష్మణ సీత obeying the command of the father went to the forest.
0: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత never walked that long distance. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat and read.
0: Ramana cheppadu Lakshmana oka parnasara niminchadu ayana annadu.
1: Rama said Lakshmana build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami
0: neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
0: Naa ishtam naaku veriga unda.
1: Do you have my own?
0: Nee ishtame naa ishtamu.
1: Your likes are my
0: not pratyekamainatundi oka ishtam ledu.
1: I don't have any choice of my own.
0: Neenu em tappu chesanu?
1: What mistake I committed?
0: Ishtamaina chotu nirnaminchamantunnavu.
1: You wanted me to build where I
0: ani rama ani tala pattukoni kurchunnadu.
1: He went on feeling very sad bending his head.
0: Ee dukkhani chuchindi Sita.
1: Sita watched the scene.
0: Lakshmana enduku nee vanti velipistunnavu?
1: Lakshmana why are you crying?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
0: ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్
0: యు. మీరు వినిపించడానికి మూల కారణం ఏమిటి?
1: వై ఆర్ యు క్రైయింగ్ లైక్ దట్?
0: తల్లి
1: మదర్
0: కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
1: మదర్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ మై బ్రదర్ బీట్స్ మీ ఆర్ అక్యూజెస్ మీ, బట్ ఐ కాంట్ బేర్ సంథింగ్.
0: నా ఇష్టమే నా ఇష్టము.
1: Is like for my life.
0: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
1: Left to my choice, isn't that separation?
0: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
1: I can't bear the suffering of separation.
0: చూసారా, ఈలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: That is intensity that the devotee feels unbearable to bear.
0: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
1: One should not be away from God.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: Your feeling should not be contradicted
0: to the divine. మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: Your thought should not be separate from the divine.
0: ఏకంగా ఉండాలి.
1: What should be one?
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
1: The world may last today and may vanish tomorrow.
0: కదిలిపోయే మేఘములే.
1: They are all passing clouds.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: The relationship between the individual and God are like object and the reflection.
0: ఇది సత్యమైనటువంటిది.
1: It is true.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: Eternal.
0: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
1: It is pure, unsullied, unpolluted, pure.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: This Veda says.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
0: కనుకని ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదా.
0: గాయత్రి ఛాందసాం మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీతా.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన,
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
0: రెండవది అర్పితము,
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
0: మూడవది ధ్యానం,
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
1: ఓం
0: భువః
1: భువః
0: శివః
1: శివః
0: తత్ సవితుర్ వరేణ్యం
1: వరేణ్యం
0: భర్గో
1: భర్గో
0: దేవస్య
1: దేవస్య.
0: ఇవి వర్ణన.
1: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి అది ఏ ధ్యానము.
1: ధీమహి దట్స్ విజ్డమ్.
0: ధియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
1: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ ద నాన్ డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము ప్రార్థన
1: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్ అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: వాట్ కైండ్ ఆఫ్

0: వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్
0: బ్యాక్ నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైండ్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: We have a son at home.
0: వాడు స్కూల్కి పోతుంటాడు.
1: He's going to school.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bush coat?
0: కానీ అక్కడ అయ్య మాత్రము ఆ విధమైన వర్ణన పనికి రాదు.
1: Well, that such description won't apply.
0: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్ కోట్ కుట్టించు.
1: The son will demand father with the right, I don't know whether you have car or residence, I want bush coat.
0: అది దైవం యొక్క హక్కు.
1: That's the right.
0: భక్తుని యొక్క హక్కు.
1: That is the right of a devotee.
0: భగవంతుని ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
1: You should not go on praising God. Oh God, your embodiment of very great.
0: దైవమును అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: You be ready to ask and pray to God with all the right.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
1: Whom else would you ask other than?
0: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: You have every right on God.
0: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
1: భగవాన్ సార్,
0: మన హృదయం ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: And hrudaya is the son of atma.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకి.
1: రిలేటెడ్
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ.
0: ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on
0: his father's property. బైబిల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్
0: సెడ్ శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
1: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఇస్ సెడ్
0: మానసికప్పుడు
1: when we look
0: mental, I am the son of God annadu.
1: Psychologically the mental realm he said and the son of God
0: taravata atma bhavam tho kuda I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said I and my father are one.
0: Kanukane manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
1: With the body attachment you may consider separate from God.
0: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amsame nenu.
1: At the mental realm you may feel that I am your spark.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకోలేకుండా.
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
0: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్ యూ
0: కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
1: యువర్ సన్ మే బి స్టడింగ్
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్
0: ఇంటిమేట్. నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: My God is one.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: I am related.
0: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడాను ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: The body relationship is only physical, worldly attachment, nothing to do with the spiritual.
0: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: Here is the master.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: Master is one.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: Wife will come and say, ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: Son will come and say, father.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: Daughter law will say, uncle.
0: మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనుమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
0: ఈ దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: Basing on the body relationship, they call that.
0: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: It's only the body, the vesture, that brings all differences.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
1: We should never go by this body attachment.
0: మనకు కొంప.
1: It's a dirty one.
0: రోగమున బ్రగ్గడు సేవక గంప.
1: Afflicted by this.
0: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
1: It cannot cross
0: the line. మనం
1: ఎప్పుదలంపోన్
0: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరి పాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: వేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: We should develop friendship towards God.
0: Near, near, near, near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సలుపుతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: గాడ్. అది ఏ బ్రహ్మ?
1: దట్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు?
1: దట్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు?
1: దట్ ఈశ్వర.
0: అంత తానే.
1: ఎవరింగ్ గాడ్.
0: సృష్టి లయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్ సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బర్త్. జనరేషన్.
0: ఇంకా ఓ.
1: ఓ.
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And it should be the organizer for the generator.
0: D, destruction. Destruction.
1: D, destruction.
0: చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము.
1: దట్ వాట్ కాల్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేవు, మూడింటి ఎందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీరందరూ ఆచార్యులు.
1: దే ఆర్ ఆల్ ఆచార్య.
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ దిస్ థింగ్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ద ఆదిశంకర ఫస్ట్.
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ ద సన్ ఆఫ్ ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ది సిన్ హి ఎంక్వైర్డ్.
0: ఏదో వాతో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
0: నీకు వర్ణించడానికి భాష లేదు.
1: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు కాంప్రిహెండ్.
0: అది నేను చెప్పాను.
1: దట్స్ వాట్ ఐ సే.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: బట్ హావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: హావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ వెంచర్ టు డూ ఇట్ ఈజ్
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ది సేమ్.
0: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఈజన్ దట్ ఇస్.
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It is in that the same.
0: అనగా మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్ హార్మోని.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందాలహరి
1: ఆనందాలహరి
0: కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వము గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాప్తమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దెన్ యు సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాము.
1: సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యు సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: భాషల యొక్క మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైన హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇస్ ద గోల్ ఆఫ్
0: ది సాధన యొక్క లక్ష్యము.
1: ఇస్ ది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కానీ తిరిగి అంత్యం వరకు కూడా ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హూ యామ్ ఐ హూ యామ్ ఐ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబు మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ప్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: థ్రెడ్ ఇస్
0: దారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ నాన్ జ్యూయలిజం ద జ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూయలిజం హస్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైన మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగిన మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈజ్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్. ఇది
0: ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది అదండి.
1: ఓ మ్యాడ్ క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: విదౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I will give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he is going to give,
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss, I want that eternal bliss, and that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: And stand
0: there. సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువర్లుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను దీనిని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హై ఎడ్యుకేషన్ ద మీన్ మ్యాన్ విల్ నెవర్
0: తరచి చదువు చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్
0: తర్కవాదమే కానీ
1: ఇన్వాల్వ్ ఇన్
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: యువర్ స్టడీ విల్ మేక్ యూ టు ఆర్గ్యూ బట్ యుల్ నాట్ హావ్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: అట్ ఆల్ హావింగ్ స్టడీ లైఫ్ లాంగ్ అల్టిమేట్ యూ హావ్ టు డై. స్టడీ టు బి మోర్టల్.
0: అమృతస్య పుత్రః
1: యువర్ ద సన్ ఆఫ్
0: ఇమ్మర్టాలిటీ. సన్ తెలిస్తే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడు ఆయన.
1: యువర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో.
1: అండర్స్టాండ్
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: అట్టి
0: ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: బి ది ఫార్మ్ ఆఫ్ ప్లేస్.
0: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యూఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: వెన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ దిస్ వే యూ కెన్ అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: యూ పే వాటర్ ట్యాక్స్ టు మున్సిపాలిటీ ఫర్ సప్లైయింగ్ వాటర్ టు యూ.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఈ సప్లై టు యూ పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఈజ్ ద ట్యాక్స్ యు ఆర్ గాట్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్?
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీ.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హ్యాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ బిగ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టి వారు నన్ను ఎరుగంగా నెత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, don't listen to good things.
0: Chedda maatalatte cheviniyeru.
1: Bad words immediately get into your ear.
0: Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you
1: don't need to listen to them. You don't need to listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏంటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమని.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యు వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ హైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యు డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పములు పురస్కరించుకునే మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్ తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంత ఉల్లాసపరుస్తుంది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మెన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రా.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మెన్.
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీడికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రా.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకి కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: Satyani anusarinchinappudu lakshmi manu ventane untuntadi.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: Inka rendodi ee isya anetundi chaala dukkhanni andistundi.
1: Jealousy that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on your destiny.
0: Ee karma anusaranga vastuntundadi.
1: You act basing on your karma.
0: Ee karma sankalpam chethe koodukuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karma aachariste neeku sandhavamu aanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavamu chethe ee sankalpanni koorchukunte manakatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ది డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of God,
0: karnudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అష్ట
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటుండే దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్,
0: కట్టగడలకి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి.
1: వెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యు విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలము చేత
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమించింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: What భగవాన్ సిద్ధార్థ
0: అంటే మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in path.
0: పాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగా.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు, ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: యూర్ నాట్ అండర్స్టాండింగ్.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: దే థాట్ ద స్వామి ఈట్. And therefore they brought so many sweets there.
0: Dry fruits anta dechi aa shed lo pettesaru.
1: They brought all those things there then.
0: Apples, bananas, ivanni dechi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachand hall anta kuda ee tindi tone cheri poi untundadi.
1: All Poornachand auditorium is full of these sweets and fruits.
0: Ee nenu kumbakarnu anukunnara veellu?
1: Do you think Swami is kumbakarna? No.
0: Ee annamaina kuda nenu tinanu.
1: Bhagavan doesn't take food also.
0: Alanti paristhiti lo ee tindilante endukosam tichcharu?
1: When Swami doesn't eat rice food, what are these fruits and sweets?
0: Deenni sarichedamku ee pandanta veru cheyadaniki ee tindanta veru cheyadaniki oka 15 dinamulu pillalanta petti cheyavachustundi.
1: Swami made boys to work to categorize, to separate, to segregate fruits and sweets there.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజన్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: Bring the bed sheets, they can be given there in the hospital.
0: Adi kuda swami chepparu mari repatunchi adi kuda teesukuraakandi.
1: Because swami said don't start giving tomorrow.
0: Nenu edi aashinchanu.
1: Bhagavan doesn't want anything.
0: Aashinchedi okkate okkati.
1: He wants only one.
0: Adi ee nirmalamaina nischalamaina nishwarthamaina prema.
1: That is pure, selfless, steady love.
0: Adi naaku ekkada kuda swartham ledu.
1: Bhagavan is
0: nakasika paryantamu no swartham.
1: There's no selfishness from top to toe.
0: Edi kavalsina naaku aashane ledu.
1: Swami doesn't desire anything.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: తర్వాత
0: మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజన్ లైక్ దోస్ చారియట్.
0: నా రథం మీ హృదయమే.
1: యువర్ హార్ట్ హృదయ ఈజ్ హిస్ చారియట్.
0: మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: వెన్ యువర్ సేక్రెడ్ హార్ట్ ఈస్ దేర్, హీ డజంట్ నీడ్ దట్ గోల్డెన్ చారియట్.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: టుడే దే బ్రాట్ దిస్ సింహాసనం.
0: నాకు ఏమిటి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach
0: it. ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా నువ్వు ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా నువ్వు గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూత్, దిస్ మెటీరియల్
0: సువహ నాకు కావాలి.
1: ఇవాన్ సువహ
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: And reach that state of divinity. దానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: That surrender is important.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: that offering means,
0: అది మనం తీసినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: Just as the essence of the wood partaken becomes one with the blood and gets circulated all over the body.
0: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తువులో దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి.
1: బై లిసనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్ వెలిగిస్తుండాలి. వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ద హోమ్.
0: కొందరు మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati ekatalo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love, everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhirudhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panulu chesinappudiki avi kuda nu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Nu office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunu sarvakarma bhagavat prityartham niga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crown.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: యూ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ నేచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. Anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ. హస్తస్య భూషణం దానం.
1: అండ్ ఇట్ ఈస్ ద చారిటీ విచ్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ టు ద థ్రోట్.
0: శ్రోత్రం చ భూషణం ధ్యానం.
1: ద లిసనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇలాంటి నగలు మనకుంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: దీస్ జ్యువెల్స్ ఆర్ దేర్, వై డు యు నీడ్ అదర్ జ్యువెల్?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యమైనటువంటి జ్యువెల్.
1: అండ్ యూ హ్యావ్ గాట్ దిస్ ట్రూత్.
0: ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
1: అండ్ ది చారిటీ. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: Listening to sacred things is the jewel.
0: చెవులకు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: And you have got ear rings.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: You have got the necklace.
0: చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇదే సరైనటువంటి నగలు.
1: అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇదొక ఆట.
1: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేడ్ అప్ ఆఫ్ డైమండ్.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: దోస్ దట్ ఆఫర్ they speak of show.
0: Nijanga icchetunte vaadu bhaktude kaadu.
1: They are not devotees at all.
0: Tisukune vaadu bhagavantude kaadu.
1: The one who receives is no god.
0: Kanaka bhagavantudu tisukokoddu bhaktudu ivakoddu.
1: So god should not receive and devotees should not give.
0: Yuvasindi tisukosindi emiti?
1: What is to be given, what is to be received?
0: Nee yokka nirmalamainatunte premani ivvali.
1: Your pure love is to be offered.
0: Nee pavitramainatunte tyagaanni nenu chudali.
1: And you should
0: ee rendittini tisukovatam ichukovatam.
1: These are things to be transacted.
0: Give and take, give and take, pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: టీచ్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుంది.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ రెక్టిఫై ద
0: మిస్టేక్. నీ ఇల్లుని నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This is what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్ వాట్ హి లిజన్స్ టు హిస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్. యువర్ లవ్
0: ఆ రెండింటినీ నాకు అందించండి.
1: మిగిలిన
0: ఏది కూడా మీరు తీసుకురావచ్చు.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్.
0: ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ దెన్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎట్ట
0: పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరు కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబుల్డ్ దేర్.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీస్?
0: సోకున్న వాడు వానరు.
1: వానర
0: నరుడు.
1: వానర ఇస్ వన్ విత్ వాల. దట్
0: నర.
1: వా నర.
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: వాలను తగ్గొట్టేస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి
0: మీ నామమే దీన్నంత దాటించగలదు,
1: యువర్
0: ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామ రామ రామ రామ అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: ఈవెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: Hanumanthu cheptatiga telina iraalanta
1: all the stones started floating.
0: Kaani etta avutundi? Ikkada oka raayi, akkada oka raayi untundi, etta teeddaadtadu?
1: But here you find one boulder over there.
0: Rendittini cherchetunte naamam emto danni prayatninchu purvakanga sadhinchu.
1: There should be another sacred name to join these two boulders.
0: Oka raayi paina ra, rendava raayi paina ma, rasu rendu cherthu vachesayi.
1: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
0: Ee rendu cherthu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుకని నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏంది, ఇక్కడ ఉన్నారు
1: స్వామి, ఈజ్ ఏజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
1: Swami stands by these three P's.
0: P, purity.
1: First P, purity.
0: Second P, patience.
1: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
1: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇక్కడే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హిమ్ హిల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: డెవలప్
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్ దట్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందండి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
1: దేర్ లైస్ ఇన్
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి.
1: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్. లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం అనేటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: లెట్ గో అలాంగ్ ద డివైన్
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ
1: ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి
1: స్వామి
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10 శెట్టి గారు బ్యాక్ టు మధుర ఇమీడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ భగవాన్ సెట్ హిజ్ భక్తి డివోషన్ మై శక్తి మై పవర్.
0: పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: దో హీస్ ఏజ్డ్ బాడీ ఈస్ ప్రెటీ ఓల్డ్ అండ్ సిక్ గెట్ హీస్ ఏబుల్ టు కమ్ హియర్.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: హిజ్ డివోషన్ సేవ్డ్ హిమ్.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిజ్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్.
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్
0: చాలా కష్టాలు పడ్డాడు.
1: ఈ అండర్వెంట్
0: భార్య మరణించింది.
1: వైఫ్ డై.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
0: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హ్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాములపై కూడా కోపం వచ్చేసేసి
1: వెరీ యాంగ్రీ విత్ రామ.
0: ఇంతకాలం నేను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్
0: సెక్రెట్. నీ శక్తి వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారధి దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలిగి రోట గట్టున
1: కెన్ మోటర్ బీ టైన్
0: లక్ష్మీ దేవి వలచున
1: గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ
0: లక్ష్మణుండు కొలచున
1: లక్ష్మణ సర్వ్ యూ
0: సుఖ బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కున అపరామ శక్తి ఎంతో గొప్పర
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo, Rama Shakti ichindi kadu. Goppadi, naa balahinata inta varaku nannu ee baadham pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It is only
0: by Devamana kante minchinatvanti shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adi divine power.
1: That is divine power.
0: Aa divyamaina shakti kante minchinatvanti maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam aipothayi.
1: Then once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: Here lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కగో

కారులకు ఎట్టి రూపము దిద్దని ఎవరి తరము.

ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది ఈ రూపు ఆ రూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. కోటి సూర్యుల దీప్తి మేటి జల్దిన తనకు, కోటి సూర్యుల దీప్తి మేటి జల్గిన

ఆత్మకు ఆటపట్టు భరతదేశము వేదాల పట్టుకొమ్మ యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు

0: me.
1: This Bharat Desha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga, have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
0: Prema Sarupulara.
1: Embodiment of love.
0: Prati Sadhakudu. తన జీవితములో సాధించవలసినటువంటి కార్యములను ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
1: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
0: ఒక్క ప్రేమను మనము సాధించుటమా మనము సర్వ సాధన యొక్క సారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతాం.
1: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
0: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
1: వన్ హూ హస్ బీన్ ది రిసిపియెంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
0: వంట అయ్యేంత వరకే మంట.
1: సో లాంగ్ ఎస్ ద ఫుడ్ ఇస్ కుక్డ్ you have a need for the fire.
0: Vanta purti aina tarvata mantato manaku pani ledu.
1: The moment the food has been cooked, you have no need for the fire.
0: Bhagavat prema anetunti iniki patrulainatunti yokka sadhakulaku maroka sadhana anetunti anavasaram.
1: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
0: Aithe ee sadhanaku margam emiti?
1: But then, what is the path for this sadhana?
0: Manavunaku rendu vidhamula intenti yokka pranthula cheta tana jeevitamunu chuttabadukuni tadwara banditudavutunnadu.
1: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
0: Okati ishtamu, rendavadi aishtamu.
1: One is a liking, the other dislike.
0: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
1: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
0: దీనిని వేదాంతమును శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
1: ఇన్ ద వేదర్ ద సేమ్ హాస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
0: కవికర్షణ, ఉప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
1: యు హావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
0: కవికర్షణ, విప్రకర్షణ.
1: కవికర్షణ అండ్ విప్రకర్షణ.
0: కవికర్షణ అనగా ఒక్క పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగటము.
1: ద ఫస్ట్ వన్ కవికర్షణ మీన్స్ ట్రైంగ్ టు అట్రాక్ట్ సంథింగ్ త్రూ వన్ ఎంటిటీ.
0: విప్రకర్షణ అనగా ఒక పదార్థము మరొక పదార్థము నుండి దూరం కావటం.
1: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ something through one object.
0: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
1: And this love is that which tends to attract something towards itself.
0: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: It is this prema or love which has been also called bhakti.
0: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
1: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
0: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెబుతూ వచ్చారు.
1: when this Savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
0: తనతో సమానమైనటువంటి వారితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
1: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
0: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: The same thing when it is directed towards somebody who's below you, then you talk of compassion or mercy or kindness.
0: కాని అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి యందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
1: The same sense of attachment, if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
0: ఈ సవికర్షణ అనేటువంటి దాని యందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
1: This సవికర్షణ భక్తి once again can be classified into two, the attributes and the attributeless.
0: ఈ సగుణ భక్తి యందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
1: And in that bhakti, denoted by the attributes, you have three categories.
0: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
1: And these సగుణ భక్తి, the three types are తామసిక, రాజసిక and సాత్విక.
0: ఈ తామసికమైనటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంటుంది.
1: This tamasic bhakti is that which is characterized by a sense of exhibitionism, by a sense of injuring others.
0: ఆడంబరము అధికంగా ఉంటుంటుంది.
1: And this exhibitionism has a prominent place.
0: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
1: Such a person tends to attract others' attention, tends to gain the praise of somebody else.
0: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను పోలి ఉంటాయి.
1: And whatever sadhana he undertakes through the means of this body or through the means of his mind has this distinguishing feature.
0: ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి మత్సరముతో కూడి ఉంటుంటాయి.
1: Now this is something which is dotted.
0: కనుక ఇట్టి భక్తి చక్రమైనటువంటి మార్గమును అనుభవించదు, అవలంబించదు.
1: Such a bhakti cannot be called the true type of bhakti.
0: ఇంకా రాజసికమైనటువంటి భక్తి ఇది లౌకిక భోగ భాగములు యందు, భాగ్యములు యందు, కీర్తి యందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటారు.
1: And the second type, the rajasic bhakti, tends to go in for worldly charm, worldly wealth, name and fame and authority.
0: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటారు.
1: For the ordinary man, this certainly looks to be an ordinary one.
0: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలుగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడాను సామాన్య మానవుని యందు ఉన్నటువంటి అభిష్టములే.
1: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
0: ఇది కూడాను సరి అయినటువంటి భక్తి కానేరదు.
1: But then this again is not the true type of bhakti.
0: ఇది రాజసికమైన భక్తి.
1: This is the rajasic bhakti.
0: ఇంకా సాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవారని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
1: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
0: ఇది కూడాను ద్వంద్వముతో చేరినటువంటిది.
1: This also has an element of duality in it.
0: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడాను ఒక విధమైనటువంటి భ్రాంతియే.
1: It's also an illusion to feel that you want to follow the truths contained in the Shastra.
0: పాపములు పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడాను ఒక భ్రాంతియే.
1: It again is an illusion for you to feel that you would like to put an end to your sin.
0: అనుగ్రహమునకు పాత్రుడైన ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
1: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
0: కానీ ఇది పరాభక్తి సంబంధము కాదు.
1: So this attitude is not something which is tuned in to the other aspect.
0: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటది.
1: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
0: Balichakravarti Vamanaku sarvasthamunu darabosadu.
1: Emperor Bali gave his all to Vamana.
0: Idi kevalam ahankara roopam kadu.
1: This is not a case of ego.
0: Adambara pradarshanam kadu.
1: Nor is it a case of exhibitionism.
0: Atmananda nimittamu తాను అర్పితము గావించుకున్నాడు.
1: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
0: దీనినే శరణాగతి అని కూడా నువ్వు చెప్తూ వచ్చారు.
1: This is what has been called surrender.
0: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
1: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
0: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
1: ఇన్ ద సచ్ ఎ టైప్ ఆఫ్ భక్తి దేర్ ఆర్ 9 డిస్టింక్టివ్ కేటగిరీస్.
0: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి ప్రార్థకతను అందుతూ వచ్చారు.
1: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ద ఎఫికసీస్ ఆఫ్ ద మంత్రస్, హూ హావ్ సీన్ the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా, అన్నీ కూడాను దైవత్వం యొక్క తత్వమే అని వారు భావిస్తూ వచ్చారు.
1: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
0: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
1: Whatever they undertake to do is for in the service of the Lord.
0: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
1: Wherever they might go, they would think they are going on the Lord.
0: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
1: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
0: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
1: They would constantly hear the attributes and the charms of the Lord.
0: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
1: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
0: కాని ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైన స్థితి యొక్క అర్థమును గుర్తించుకునలేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
1: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
0: మనసు యొక్క మాలిన్యమును తుడుచుక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
1: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
0: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
1: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
0: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశకర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కూడా నిరర్థకం అవుతుంది. మన అభిష్టములు నెరవేరకుండా పోతుంది.
1: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
0: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
1: But then we should also think of a higher goal.
0: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ది నేచర్ అరౌండ్ us ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
1: Now also in relation to this nature, there are three distinctive types of arguments advanced.
0: మొదటిది ఆరంభవాదన అని.
1: The first is called ఆరంభవాదన.
0: రెండవది పరిణామవాదము.
1: The second is called పరిణామ.
0: మూడవది వివక్తివాదము.
1: The third is called నివృత్తివాదం.
0: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
1: We should first spend some time on the first of these, ఆరంభవాదన.
0: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
1: What they argue is, the first category of people, a conglomeration of atoms gives you all the material objects around you, and God has created this for a certain purpose.
0: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
1: He made the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
0: పరమాణువు లేకుండా సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
1: But for these sub-microscopic entities, the creation cannot come into being.
0: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
1: They say that there ought to be some support and basis for this creation.
0: రెండవది పరిణామవాదము.
1: The second category of people called పరిణామవాదన.
0: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
1: What they argue is, the Lord has created from himself this creation around us.
0: ఏ విధమనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
1: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
0: దైవమే ఈ ఒక్క విత్తనమని,
1: that God is the seed proper,
0: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
1: that his ideas, his thoughts are these branches and twigs,
0: ఇందులో మమకార అభిమానములనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
1: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
0: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అయినటువంటి స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
1: That the one manifests as the many is shown in this case.
0: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
1: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
0: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
1: God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation, and thereby we are subjected to a sense of suffering.
0: Daiva chaitanyam anetvanti yokka deeni yandu daiva upadhi anetvanti maya tattvamuto ee prakruti swaroopam dharinchinadani.
1: The innate spark of divinity, that which moves everything, is the base, and the maya is what you see around you, this creation.
0: ఈ నిమిత్త కారణమైనటువంటిదే ఈ చైతన్యము.
1: దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఉపాదాన కారణమైనటువంటిదే ఈ జగత్తు.
1: అండ్ వాట్ యు సీ ద స్ట్రక్చర్ అబౌవ్ ఈస్ దిస్ జగత్.
0: అయితే రెండు అవినాభావ సంబంధమే.
1: బట్ దెన్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ.
0: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
1: బట్ వాట్ యు సీ అరౌండ్ యూ టెన్స్ టు థ్రో యూ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ డెల్యూజన్.
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపమునకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
1: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
0: సమస్త జగత్తు అంతా కూడాను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వంతోనే ఇది జరుగుతూ ఉన్నది.
1: All that you see around you is driven by this divine force inherent and latent in them.
0: సూదంతరాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెలించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెలించుతున్నది.
1: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
0: ఏ తర్వాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
1: So the third category of those who argue say that there is a close relationship between God and his creation.
0: కనుక జగత్తునగా వేరని దైవమునగా వేరని మనం భావించరాదు.
1: So we should not feel that this jagat of creation is something and God is something else.
0: ఈశా వాస్యం ఇదం సర్వం. దైవమే సర్వత్రా ఉండినటువంటి యొక్క చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
1: That God exists in the form of this activity that you see around you.
0: అయితే ఈ ఉపాదాన స్వరూపులైనటువంటి మానవత్వమునకు ఈ దివ్యత్వము అర్థమయ్యే నిమిత్తమై కొన్ని విధములైనటువంటి యొక్క నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
1: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
0: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
0: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
1: అవతరణ మీన్స్ కమింగ్ డౌన్.
0: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం?
1: వేర్ ఈస్ హీ కమింగ్ డౌన్ ఫ్రమ్?
0: నిరాకారతత్వమైనటువంటి స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
1: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
0: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
1: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
0: సగుణ భక్తులనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వములో వారు ప్రవేశిస్తున్నారు.
1: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of God.
0: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
0: ఇవన్నీ ఇప్పుడు మనో సృష్టి.
1: ఆల్ దీస్ ఆర్ బార్న్ ఆఫ్ హిస్ మైండ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
1: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యంను కల్పించుకుంటారు.
1: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meaning.
0: ఏకం సత్తి ప్రభోదావతంతి అని ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి రూపనామములను తలుచుకుంటూ స్మరించుకుంటూ దానికి నిరూపిస్తూ వస్తుంటారు.
1: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
0: సృష్టిలో ఎట్టి భేదము కూడాను లేదు. కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
1: There is absolutely no distinction in the world around you. This distinction is born out of the way you look at things.
0: ఒక ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
1: The son in the house addresses the master of the house as father.
0: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
1: The same person is addressed by the wife as a husband.
0: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
1: The daughter-in-law in the house would address him as a father-in-law.
0: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
1: A tiny top in the household would address the same person as grandpa.
0: అదే ఇంటి ఎందు ఉండినటువంటి యొక్క ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
1: And if you were to ask a very old person in the house would regard this as
0: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
1: So the son regards him as a son.
0: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
1: ది మదర్ రిగార్డ్స్ యాజ్ ద సన్, ద వైఫ్ యాజ్ ద హస్బెండ్.
0: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
1: ద సన్ రిగార్డ్స్ హిమ్ యాజ్ ద ఫాదర్.
0: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
1: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
0: అది విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్ హిమ్ హీ షోస్ హింసెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ నేమ్.
0: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ వాట్ వి సీ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డౌన్వర్డ్ దట్ పీపుల్ హావ్ బీన్ లుకింగ్ అపాన్ గాడ్ హావ్ బీన్ బిల్డింగ్ అప్ దేర్ ఓన్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫాండ్నెస్ అండ్ లైకింగ్ ఫర్ హిమ్ ఇన్ దేర్ ఓన్ చోజన్ వే.
0: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద రిలీజియన్స్ ఆల్సో టుక్ షేప్.
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: ఆల్సో అవర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ధర్మ
0: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను అనుకూలముగా తిట్టిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: దిస్ ధర్మ విచ్ ఇస్ ఎసెన్షియల్లీ ఎ పర్మనెంట్ ఎంటిటీ విచ్ హస్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ వి టెండ్ టు ఫీల్ దట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ దేర్బై వి హావ్ సఫర్డ్ ఇన్ ద ప్రాసెస్.
0: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది.
1: దిస్ వరల్డ్ విచ్ అండర్గోస్ ఎ రాడికల్ చేంజ్ సెకండ్ టు సెకండ్ ఇఫ్ ద ధర్మ ఆల్సో డస్ నాట్ చేంజ్ ఇన్ ట్యూన్ విత్ ద టైమ్ ద వరల్డ్
0: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
1: ధర్మ ఆల్సో హస్ టు అండర్గో ఎ చేంజ్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద చేంజ్.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మలు ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: ఈచ్ పర్సన్ ఇస్ గవర్న్ బై సర్టన్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద ప్లేస్ అండ్ ద టైమ్ ఆఫ్ హిస్ రెసిడెన్స్.
0: కనుక దివ్యత్వమైనటువంటి ఒక గమ్యము పవిత్రమైనటువంటి స్థానము ఆదర్శవంతమైనటువంటి ఒక మార్గము ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ తమ అభిష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు.
1: Therefore the goal is essentially divine. The goal is sacred and something which is very lofty. But man has chosen to tread different paths to reach the same destination.
0: మతములన్నీయు వేరు మార్గము ఒక్కటే.
1: The faiths or religions could be different, but the path is the same.
0: ఈనాడు లోకములో మనము భ్రమించేటువంటి యొక్క బ్రాహ్మణులని క్షత్రియులని శూద్రులని వైశ్యులని ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎన్నో మనము మతములను మనం సృష్టించుకుని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
1: టుడే వి కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటూ బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
0: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కాని అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దిస్ కేటగిరీస్ వుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ లుకింగ్ అపాన్ థింగ్స్ బట్ ద ఎండ్ గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. అదే దివ్యమైన మార్గము భక్తి మార్గము.
1: దట్స్ వై ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ద రిలీజియన్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పాత్ ఇస్ ద సేమ్ దట్ ద పాత్ ఆఫ్ భక్తి.
0: వస్త్ర భేదము వేరు వస్తు ఒకటే.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: ఒకటి ప్యాంట్ అని పిలవచ్చును, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనియన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కాని దీని యొక్క పదార్థము యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
1: You could have cloth in the form of a shirt, in the form of a pant, in the form of a handkerchief, but the basic entity, cotton, is the same.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ బట్ గోల్డ్ ఇస్ ద సేమ్.
0: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కాని ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
1: The ornaments that we adorn ourselves with could be such as a suit of convenience, but the basic entity, gold, is a common function.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: You could have different complexions of the cow, but the milk they give is the same.
0: నల్ల గోవు అని నల్ల పాలేమైనా ఇస్తున్నదా?
1: If you look at a dark black cow, do you expect to get black milk?
0: తెల్ల గోవు అని తెల్ల పాలను అందిస్తున్నదా?
1: Or a white cow, would it give you white milk?
0: లేక నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు అని నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా?
1: Or where you have an intermixture of black and white in the cow's complexion?
0: కాదు, అన్నింటి పాలు యొక్క రంగు ఒక్కటే.
1: No, the color of the milk is the same.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ది
0: జీవ జంతువు వేరు, జీవుడు ఒక్కడే.
1: ది కలర్స్ ఆఫ్ ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ది మిల్క్ ఇస్ ది సేమ్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: ది డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ జీవా ఇస్ ది సేమ్. యు కుడ్ హావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ బట్ ఎసెన్షియలీ ది నేచర్ ఇస్ ది
0: సేమ్. తెలియలేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహు బాధపడుతుడై.
1: హీ డజంట్ నో దిస్ and he leads himself astray and suffers in the process.
0: ee bratuku nimittamai ee vidhamaina margamulanu manam avalambistunname kaani nijamaina tundi yokka aatmanantamunu anubhavincheetundi bratukunaku ivi ee maatram kudanu addu tagalavu.
1: For the sake of eking out a livelihood we undertake such path, but they do not take us any far.
0: Kanaka sarvula yendu undinatundi yokka divyattamu okkate aneetundi tattvanni manam ee naadu gurtintumo aanaade manamu danyulam avutam.
1: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity would we be seeking a sense of fulfillment in our life.
0: Kalukune anadi kaalamulundi ee bhakti prapattula yokka tattvamulanu aneka vidhamuluga jagattunuku chaatutu vastu vacharu.
1: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
0: Bhaktiki minchinatvanti yokka tattvamargamu marokati ledu.
1: There is no path greater than bhakti.
0: ee premanugrahamunaku paatrulainatundi vyaktulu entaki danyulaina kavachunu.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: Shravanam, kirtanam, vishnusmaranam, paada sevanam, vandanam, archanam, dasyam, sneham, aatma nivedanam unnaru. ee seva anaga kevalamu daivamunaku cheseetundi seva kaadu.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: Jagatunaku cheseetundi yokka sevane daiva seva.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: Anantamainatundi yokka daivatvanni manam aaradhinchalemu.
1: You cannot possibly worship God who is infinite.
0: Kanukane ee vishwa swaroopamainatundi yokka virata swaroopanni మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is his creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటము చాలా సులభం.
1: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: Daiva prema anekuntadaniki oka vidhamainatundi haddulu levu.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: Leka daivamu ittivaru attivaru ani nirnayinchetundi adhikaram kuda evariki ledu.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: Kevalamu vari vari pramtulaku varu guriye kevalam aaveshapurvatamainatundi parupulu palupukuru gaani daivatvanni nirnayinchetundi adhikaramu ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దట్ దే గెట్ క్యారీడ్ అవే బై దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ అండ్ స్టార్ట్ డిస్క్రైబింగ్ గాడ్ ఇన్ వేరియస్ వేస్, బట్ యాక్చువల్లీ నోబడీ హ్యాస్ ద రైట్ టు డూ సో.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
1: గాడ్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు గ్రేస్ ఎ డివోటీ ఆఫ్ హిస్ ఇన్ ఎనీ మేనర్ చోజన్ బై హిమ్.
0: దీనిని తాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into 4 ways. The first is salokya.
0: Salokya managa nirantaramu daivamu yokka chintana chestu daivamu yokka paranalanu aacharistu ye karyamulu chesinappudiki దైవ కార్యములుగా భావించటము ఇది సాలోక్య సేవ.
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సాలోక్య సర్వీస్ కన్సిస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ వర్డ్ యూ అటర్ ఈజ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దానిని
0: సాలోక్య సహనగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ ఈజ్ సాలోక్య, దేర్ సా ఇస్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: దైవం యొక్క చింతను తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
0: దీనినే చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: Mavanu smarayuchcha nannu smaristu nivu yuddhamaina cheyavannadu.
1: Think of me constantly and jump into the battlefield.
0: Kanuka nivu bhagavat bhavamunu nee hrudayamunandu cherchukoni nee hastamulato nee angamulato yetti karyamu chesinappudikini avi bhagavantunike chendutayi.
1: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say will certainly be directed towards God and reach him.
0: నీ భావం మాత్రము భగవంతుని పైన లక్ష్యం చేయాలి.
1: బట్ యువర్ థాట్స్ షుడ్ బి కాన్స్టెంట్లీ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: దీనిని సారూప్యము అన్నారు.
1: దిస్ ఇస్ సారూప్య.
0: ఇంకా సారూప్యము,
1: ద సెకండ్ ఇస్ సారూప్య,
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: దట్ ఈస్ వి షుడ్ ట్రై టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ నేచర్.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: Which emanate from fire have the characteristics of the fire itself.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడా వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the spark.
0: సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్ చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: So in the same manner, in this సారూప్య type of service, Satchit Ananda being the attributes of the Lord, the person also should experience this, these three.
0: Prati jeevi kudanu daivattam nunchi veluvadinatvanti kanamude.
1: Every being is like a spark emanating from the Lord.
0: Kanuka deenini sarupyamu ani kuda cheptalo oka vidhamainatvanti antarartham unnadi.
1: So that is why there is inner significance to classify this as sarupya.
0: Inka samipyamu.
1: The third is called samipya.
0: Anaga అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు అగ్ని స్వరూపాన్ని మాత్రమే చూడగలము, కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెలుతురు కూడా మనం అందుకోవచ్చు. ఈ విధముగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యముల యొక్క తత్వాన్ని దీనిని బైబుల్ యందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు, తదుపరి ఇవి నాలుగు తత్వములు.
1: సో వీ హ్యావ్ సాలోక్య సామీప్య సారూప్య అండ్ ద ఫోర్త్ వే యూ మర్జ్ ఇన్ దిస్ బీయింగ్ సాయుధ్య. ద సేమ్ హ్యాస్ ఆల్సో బీన్ టోల్డ్ టు అస్ బై ద బైబిల్. ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ థర్డ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అండ్ దెన్ వీ హ్యావ్ ద హోలీ గోస్ట్.
0: ఇంకా ఆర్య సమాజమునందు కానీ లేక భారతీయ సంస్కృతి నందు కానీ కొన్ని విధములైనటువంటి అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతముల యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: వి ఆల్సో హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ కల్చర్ అద్వైత ద్వైత అండ్ విశిష్టాద్వైత.
0: ఇవి కూడాను కేవలము ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: Now these are nothing but different ways to show to man, to suit his convenience and purpose, the self-same destination.
0: వీటినే కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it better.
0: Karma marga managa kevalamu kali bata vanti.
1: The karma marga is like the kacha road.
0: Konni shramalaku manamu guri kavalsi vastundi.
1: We certainly have to undergo some hard.
0: Sharirikanga konni dukkamulaku kani aladadaku kani manamu guri kavalsi vastundi.
1: We might come to some physical discomfort.
0: Shrama padavalsi vastundi.
1: We also have to undergo some trouble.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని
1: Now the second one, the Pratimarga, is the path where you can have a craft going.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్ణ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: To look at it in another way, Karma Marga is akin to ordinary travel by train.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏంటంటే ఒక విధమైనటువంటి త్రూ క్యారేజీ అంటారు.
1: Now the second type is the Bhakti Marga. You get into the through coach or through carriage.
0: ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగక అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది త్రూ ట్రైన్.
1: Now the third one, the జ్ఞాన మార్గ, is the through train itself.
0: మనము కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలి, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలి, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలి. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గ ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ కీప్ చేంజింగ్ ఫ్రమ్ వన్ పాత్.
0: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
1: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వీ హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
0: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
1: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము,
1: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
0: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్,
1: అండ్ ద జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలునే ఎక్కాలి.
1: Now in the first class compartment, maybe there'll be a few fans operating, giving you that much of relief, a few more comforts. But basically, all the three have to reach the same destination.
0: మనము ప్రయాణము చేసేంత వరకు కొన్ని సుఖదుఖములకు మనకు గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక్కటే.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: కనుకనే ఈ భౌతికమైనటువంటి దేహముతో ఈ యొక్క జగత్తునందు మనం ఉండినంత వరకు కూడాను కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాకులాడుతుంటాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్, ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్, వీ హ్యావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
0: కనుక దేహతత్వమునందు ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనుక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కానీ ఆముష్కమునందు కానీ కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
1: We may certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
1: Here you have food, you have poison.
0: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
1: When you look at the poison, we don't feel like eating it.
0: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
1: When you look at the food proper, we have a desire to partake of it.
0: కనుక మనం ఐహికమునందు కాని ఆముష్కం అనేటువంటి స్వత్వమునందు కాని శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
1: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్,
0: తీనే చీనే పుణ్యే మధ్య లోకం విశంతి అన్నారు.
1: వి కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఇస్ పర్మనెంట్, దాట్ విచ్ ఇస్ బేసికలీ.
0: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
1: వి టెండ్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ వి హావ్ పర్ఫార్మ్డ్ సమ్ గుడ్ డీడ్స్.
0: ఈ పుణ్యములు క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ, వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
0: కనుక ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మార్పణ బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లీటింగ్ థింగ్స్ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్, ఎ సెన్స్ ఆఫ్ జాయ్, ఎ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, సెన్స్ ఆఫ్ రిడిక్యూల్, బీయింగ్ క్రిటిసైజ్డ్. ఇన్స్టెడ్ స్ట్రైవ్ ఆన్ సీజ్లెస్లీ టు రీచ్ ది ఆత్మ స్టేజ్.
0: శరీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితం సార్థకం చేసుకోవాలి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ అట్ అవర్ డిస్పోజల్ ఇన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ ప్లేన్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ దేర్బై రీచ్ గాడ్.
0: మనసు, మాట, క్రియలు మనిషికి ఒకటైన.
1: ద థాట్, ద వర్డ్ అండ్ ద డీడ్, ఇఫ్ దీస్ వర్డ్స్ బి ద సేమ్ ఫర్ మ్యాన్,
0: ఇది దివ్యమైన మానవత్వము.
1: దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఈ మూడింటి ద్వారా కూడాను మనం సమాజ సేవలో పాల్గొనాలి.
1: It is through these three that we should plunge into service of society.
0: Prema swarupulara swami puttina dinam ani puttina dinam ani aneka mandi protestant islam mojani veerandaru dagariki vachi happy birthday annaru.
1: Embodiments of love, saying that this swami's birthday, many people like Charles Spence, Islam, Ojaki came close to Swami and said, happy birthday.
0: ఇంకా అనేక మంది దూరం నుంచి కూడా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, ఇది ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతిగా వారు భావించి, ఒక ప్రీతిగా వారు విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క పలుకులు పలుకుతుంటారు.
1: And then many others at a distance were also saying, happy birthday, to give joy to their own sense of feeling.
0: నేను చెప్తుంటాను, హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ చెప్పండి. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంటాను, నాకు చెప్పనక్కర్లేదు.
1: ఐ ఆల్వేస్ టెల్ యూ దాట్ టు దాట్ పర్సన్ హూ డస్ నాట్ ఎంజాయ్ హ్యాపీనెస్, గో అండ్ టెల్ హిమ్ హ్యాపీనెస్, హ్యాపీనెస్ బి యువర్.
0: బర్త్డే బర్త్డే అనగా కేవలము ఈ పాంచభౌతికమైనటువంటి దేహమునకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
1: But I am happy every second.
0: ఇది ఏ నాటికైనా కూడా శాశ్వతమైనటువంటి కావు.
1: We talk of birthday, but birthday is something related to.
0: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి, పనిముట్లుగా విశ్వసించి, తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
1: The body has no permanent existence, and all that is endowed into the body has to be used so that we do some activity.
0: నిజముగా పుట్టినందుకు మనము ఈ జగత్తునందు ఒక సార్థకమైనటువంటి కార్యమును మనం సాధించాలి.
1: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
0: ఈ బర్త్డే స్వామికి ఇవ్వవలసినటువంటి యొక్క కానుక ఏమిటి అనేటువంటి విచారించాలి.
1: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
0: తోటి మానవులను ప్రేమించి, వారి పాదాల యందు మీరు భాగమును వహించి, వారికి సరి అయిన సేవలు ఆచరించినప్పుడే స్వామికి ఒక విధమైనటువంటి సరి అయిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంటారు.
1: లవ్ యువర్ ఫెలో మెన్, షేర్ ఇన్ దేర్ డిస్ట్రెస్ అండ్ గ్రీవెన్సెస్, డూ సమ్ గుడ్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ విచ్ యు కెన్ గివ్ టు స్వామి.
0: స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే.
1: దిస్ ఈస్ ద గిఫ్ట్, దిస్ ఈస్ ద ఓన్లీ
0: నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
1: దిస్ ఈస్ ద ఓన్లీ గిఫ్ట్ దట్ స్వామి వాంట్స్. Try and give him that love which is serene, pure and unsullied.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Ee jagatanta kudanu oka vidhamainatundi oka camp vantadi.
1: This world is like a camp.
0: Indulo loka kalyanam aneetundi jarugutu untadi.
1: In this camp, in this world, you have activities towards the welfare.
0: Idi oka karma kshetram.
1: This is the field of activity.
0: Ee kshetramulandu కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములే కళ్యాణములుగా ఉంటుంటాయి.
1: అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ అండర్టేకెన్ ఆర్ ద సేక్రెడ్ వన్.
0: ఈ కళ్యాణములో మన యొక్క కార్యమును గావించుకునే నిమిత్తమై కాయమనేటువంటి పాత్రను యజమానుడైనటువంటి భగవంతుని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు డూ దిస్ వీ గో టు ద లార్డ్ హూ ఇస్ అవర్ మాస్టర్ అండ్ సీక్ ఫ్రమ్ హిమ్ దీస్ బాడీస్ ఆఫ్ ఆర్.
0: ఈ లౌకిక జగత్తునందు కూడాను కొంతమంది మధ్య తరగతి వారు పెళ్లిళ్లు జరిగే సమయంలో వారికి కొన్ని పాత్రలు అవసరమై శ్రీమంతులు ఇంటికి పోయి పాత్రలు తెచ్చుకుంటుంటారు.
1: Even in our day-to-day world, we notice that some middle-class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessels.
0: తెచ్చుకున్నటువంటి పాత్రలు మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
1: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their
0: owner. అట్టు కాకుండా మనము తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు వచ్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
1: You don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
0: ప్రత్యేకమైనటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకుని వస్తున్నాం.
1: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
0: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితముగా ఉంచుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలం అవుతాం.
1: After using the bodies for the sake of seeing all that we have to see, after doing all that we have to do, we must return these vessels called bodies in a pure, unsullied state to God.
0: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని, సామాజిక సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
1: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God, and make the fullest use of the bodies given to you.
0: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
1: On this birthday, there is only one thing I would like to ask.
0: ఇది కూడా నా ఆశ మాత్రము కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
1: This is not to be taken.
0: మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జనసేవని, జనార్దన సేవని,

0: for something.
1: రాబోయేటువంటి యొక్క 60th బర్త్డే అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
0: I am doing it so as to give you ananda in the process. We are marking out plans for the 60th birthday.
1: ఈ 60వ సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
0: Before the celebration of the 60th birthday celebration, it is my hope that you must take upon yourself, you must adopt at least 6,000 villages and take care of the villagers and the villages in the proper way.
1: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
0: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
1: దిక్కులేనటువంటి వారికి పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
0: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their aid.
1: కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను మీరే మిత్రులుగాను మీరే ఆత్మలుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
0: So go to such people and become their relatives, their friends, and those to whom they could turn in their hour of need.
1: ఆకలితో అల్లాడేటువంటి వారికి ఆధ్యాత్మికాన్ని చెవులో పోసిన అది చేరడానికి వీలు కాదు.
0: One who is letting out cries of hunger, you go and preach him the spiritual truth, he can't get any of it.
1: మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
0: try and satiate his hunger, and that food is will take him
1: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: You are giving him God in the form of his food.
1: యొక్క బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
0: Try and give God to him in the form of his cloth.
1: బాధలతో ఉండినటువంటి వారికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One who is troubled, give him peace in the form of God.
1: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్మని అతనికి అందించు.
0: One who is diseased, give him medicine. That is God for him.
1: కనుకనే ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్మని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
0: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
1: Kanuka manamu ee 6000 gramamulaku vidya vaidya oka prayana padu sadupayamulu kaligeetunte roadlu ilanti vanta kodunu kondavarku abhivruddhi cheyadaniki mana samasthala varu prayatninchali.
0: So our organizations should endeavor to give to these 6000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
1: కొన్ని త్రాగే నీరు కూడాను చాలా లేక అవస్థలు పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
0: There are many villages which suffer from lack of pure drinking water.
1: కేవలం ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
0: We cannot say that the government alone is going to do all.
1: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడాను ఏ పనులు చేయలేదు.
0: It is not possible. Without the cooperation of the people,
1: ప్రభుత్వం ప్రజలపైన ఆధారపడినటువంటిదే కాని తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
0: Government is something which is not independent, dependent on the people.
1: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడాను దానికి కొంతవరకు సహకరిస్తుంది.
0: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something for
1: them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంటారు.
0: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow beings. This is the true form of worship, true act of surrender to God.
1: Kanaka prema swarupulai prema anugrahamu ponte nimittamai mee sarvangamulu kodunu sarveshuni yokka sevayandu arpitam gavinchukuneetundi swarupuluga meeru tayaru kavali.
0: You must become such embodiments of love who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow beings.
1: Yapatapadi yagniyagadi katula valla vacheetundi palitam anta kodunu ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటారు.
0: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
1: దైవ ప్రేమకు మీరు పాత్రలైతే ఇంతకంటే మీరు సాధించవలసింది.
0: You secure the love of God and there is nothing greater than this.

0: ప్రేమతత్వాన్ని మనం కొంత అర్థం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమను మీ స్థాయిలో మీరు అనుసరిస్తూ అనుభవిస్తూ కొన్ని విధమైనటువంటి మార్గములకు అవకాశం అందిస్తున్నారు.
1: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
0: చాలా పొరపాటు.
1: This is a mistake.
0: ఇది కేవలము ప్రేమతత్వము ఒక నిరహంకారమైనటువంటిది.
1: This love is ego.
0: నిర్మలమైనటువంటిది.
1: Serene and pure.
0: నిస్వార్థమైనటువంటిది.
1: Selfless.
0: సాయి ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూసినా, ఏమి తలచినా మీ నిమిత్తమే కాని సాయి నిమిత్తం కాదు.
1: Whatever Sai would tell you. Whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about.
0: స్వార్థమంతా మీ ఆనందమే.
1: He is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: కనుక మీ ఆనందమే నా ఆనందం, కానీ నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు.
1: Your happiness is my happiness.
0: నేను ఆనందం కావాలని కూడా ఆశించలేదు.
1: I have no separate.
0: నాకు ఆశలే లేవు.
1: I have no separate.
0: మీరు అనుకోవచ్చును, స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే, ఇది నా కోసం కాదు మీకోసమే.
1: I have no separate form of happiness. You might say that Swami is doing this, Swami is doing it, but I don't have anything to seek for myself.
0: గర్చిన పుట్టినదినం కూడా నేను చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: I told you this during the last birthday celebration that for my sake I don't spend even a naya paisa.
0: ఏది చేసినప్పటికీ సమాజం కోసమే.
1: And whatever I do is for the sake of the society.
0: ఇప్పుడు 57 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టి నేను ఒక చొక్కా కూడా పుట్టించుకోలేదు.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: భక్తులు ఇచ్చినవే ధరిస్తున్నాను.
1: Whatever the devotees give, I wear.
0: ఈనాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఉండటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students, Radha Krishna, who had given this, who had
0: promised that I am wearing. ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు ఏనాటికి రాదు రాలేదు రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right and for the well-being of mankind at large.
0: Kanuka, Sai Tattvani Chakkaga Gurtinchi, Sai Ki Swartham Ledanetti Yokka, Dinini Kuda Meeru Gamaninchi, Munmundu, Mana Karyakramamlo, Ati Utsahanni Kuda Nu Penchukoni, లోక సేవ నిమిత్తమై మీరందరూ కంకణం కట్టుకోవాలి.
1: సో అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ సాయి, హిస్ మోడ్ అండ్ హిస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ హావింగ్ అండర్స్టూడ్ ఇట్ ప్లన్ హోల్ హార్టెడ్లీ అండ్ సిన్సియర్లీ ఇన్ టు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మున్ముందు స్వామి యొక్క తత్వం అనేటువంటిది ఈనాడు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడా ఆనాడు కంటినీరుతో ఒక విధమైనటువంటి యొక్క దీనిని అనుభవించవలసి వస్తుంది. స్వామి యొక్క తత్వము అతి శీఘ్రములోనే జగత్ వ్యాప్తి అయిపోతుంది. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్క తూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. మున్ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. What the future holds is beyond your sight, beyond your understanding. But I can see I can see what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the world, when the peoples of the world would have recognized what Swami is, His glory, His majesty, His grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in His love. Experience this bliss which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి కొనుక్కుంటారు.
1: The world will very soon become a big Prashanthi limb by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now. సుందరమైనటువంటి
0: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇవి జరుగు కొలది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful, it gives you so much of joy.
0: అదే విధముగానే సాయి సమస్తని ఎందు కాని సాయి తత్వమునందు కాని ఓర్వలేనటువంటి యొక్క కొంతమంది ప్రజలు అనేక విధములుగా దీనికి ఆటంకములు జరుపుతూ ప్రచారము జరుపుతూ నిందలతో నిష్ఠూరముతో కొన్ని విధములైనటువంటి యొక్క మార్గములను అవలంబిస్తూ వచ్చినప్పటికీ ఇది నిలిచేటువంటిది కాదు. ఏ విధముగా వారు దీనిని పరిహసిస్తూ పోతుంటారు, ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారు, అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: In the same way, those people, those organizations which are not able to take kindly to this glory which is spreading in the form of Sai, in the form of his organization, are taking to me to devalue, to degrade and to mislead people at large. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which
0: ఈనాటి విమర్శలు అన్ని కూడాను మున్ముందు ఒక విధమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలకు సహాయకారులు.
1: అండ్ ఆల్ దట్ బీయింగ్ డన్ నౌ బై దెం వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ ద కేస్ ఆఫ్ గెటింగ్ ఫేమ్ అండ్ నేమ్.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ దోస్ హూ ఆర్ గివెన్ టు జెలసీ ఫీలింగ్.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: బట్ ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ జెలసీనెస్ ఆన్ ఇన్ ది అదర్ you cannot have this case of anasuya
0: taruku ittivadina manam lekka cheyaka mana aasiyanni mana kartavyanni manam deekshaga pooni dinini sadhinchataku sai samasthala varu entaina kodunu meeru mundajja veyali.
1: So don't pay any heed to such efforts by others. Be firm in your resolve, be firm in your ideals, be strengthened in your duty and plunge forward and move forward.
0: Ee vidhanga manam ikkada praveshinchinanduku ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలు మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి ఊనుకోండి.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: Sankalpamu karyamu rendu okke paryayam jarigali.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: Kanuka nete nundiye meer cheyavalsinatundi okka dinlo konni vidhamaina master plan ga vesukoni ee naati madhyanamu kontha mandi oka committee ga cheri deeni taginatundi okka karyakramanni meer ninnayinchandi.
1: So right from this moment onwards, get together in the afternoon, chalk out a master plan of action.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
1: all the states should be represented in such activities.
0: సాయిది కేవలం ఆంధ్ర రాష్ట్రమనే మీరు భావించరాదు.
1: Don't feel that Sai belongs to the state of Andhra.
0: ప్రపంచమే సాయి యొక్క గృహము.
1: The entire world.
0: అందరూ సాయి వారే.
1: The entire world is the home of Sai. All are Sai's people.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈ తత్వాన్ని ఈ కలియుగములందే మనము నిరూపించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
0: ఇది నేను ఈనాడు ఆశించేటువంటి యొక్క ఆశ.
1: This is what my hope is on this day.
0: మీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. నా ఈ ఒక్క ఆశ మీరందరూ నెరవేర్చాలి.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరూ ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్ధిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.
1: నా పుట్టు మనుజుడు కర్మమునని హేతు ఉంది కర్మమునే చను కర్మమే నరునకు దైవము కర్మమే నిజ భక్తులకును కారణమిలలు కర్మమే నరునకు దైవము కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో
2: ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బర్త్ అండ్ అగైన్ వీ టేక్ రీబర్త్ బికాస్ ఆఫ్ ది యాక్షన్ అండర్ టేకన్ ఎర్లియర్ యాక్షన్ కర్మ ఇస్ డివైన్ and shows the main path for all the devotees. And action is responsible both for pleasure and pain.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Kantika kanipinchu ee yoka jagatunandu manavude anintiki nee moola karanam.
2: In this vast apparent world with that you see, man is most important and unique.
1: Jantu naam narajarma durlabham. Manava janmamu achyanta durlabham ainatundi.
2: The human life is rarest of all.
1: Jagatnandu marpu kaliginchavalanannu. Jagatnu marchavalanannu. Jagatlo abhivruddhi gaadinchavalanannu. ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం.
2: ఫర్ ఆల్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ది ప్రోగ్రెస్ ఇట్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద పివట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ఆపరేషన్.
1: సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు. కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఃఖములకు రెండింటికి ఒకటే మూల కారణం.
2: ద ప్లెజర్ ఇస్ నాట్ ఆల్ టుగెదర్ అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ అండ్ ద పెయిన్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లెజర్ దే ఆర్ టుగెదర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు.
2: Man today is not able to know the human quality.
1: కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
2: Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature.
1: Mukhyamuga manavudu ee naadu gurtinchavalasinatundi tana manavudu anetundi peru pettukunnanduku manavatvam yokka visishtatanu pradhananga gurtinchali.
2: Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, manava, the man, and conduct appropriately.
1: Nijamuga thanu manavudu ani cheppukovatam lopala unnatvanti visishtatanu mottamota gurtinchali.
2: To introduce and to declare oneself as manava, the human being, one should know the depth in that declaration.
1: Manavudaniga kevalam janminchi vidyalu garipi గొప్ప గొప్ప విద్యలను నేర్చుకుని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు.
2: There is nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic human quality.
1: చదువులోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు.
2: In the formal education, you do not find any humanness, human quality there.
1: కొన్ని రకములైన విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకుని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది.
2: In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తాను తెలియకుండా ఉంటున్నది.
2: But anyway, man is not able to know his uniqueness, his innate nature.
1: మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం.
2: Human being is a special creation in this vast universe.
1: మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరి అయినటువంటి గత.
2: We cannot call really the human quality in the strict sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people.
1: ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి ఒక జన్మం.
2: In fact, human birth is gifted to be an ideal in this world.
1: మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది.
2: One has to demonstrate and prove what idealism is.
1: ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం.
2: A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man.
1: తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు.
2: Without practicing, no one has any authority to preach.
1: కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి.
2: Therefore it is absolutely essential to put it into practice what all that has been said.
1: మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది.
2: In human life there is hidden mysterious mighty power.
1: మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు.
2: Man is not merely the body who has put on the vesture of the physical structure.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానమును కూడాను సరైన మార్గములో ప్రచురించాలి.
2: Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way.
1: మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
2: In the first instance, we should know what jnana is.
1: జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి ఒక విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు.
2: Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not.
1: కానీ మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం.
2: The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life and would be deserving to teach others later.
1: Human quality anaga meekandariki telusunu. Human anaga manavatvamto chernatundi. Dani yokka quality anaga dani yokka visishtatanu mottamota gurtinchali.
2: You know what human quality is? The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with.
1: ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి ఎరుగుడేటువంటిది కానీ క్రిస్తు గ్రంథంతో చదివి కానీ పర్వతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు.
2: దిస్ ఈజ్ హ్యూమన్ క్వాలిటీ. విల్ ఫైండ్ ఇట్స్ ఆరిజిన్ రైట్ ఫ్రమ్ ద నావెల్, ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హ్యూమన్, ద సెంటర్ ఆఫ్ యువర్ బీయింగ్, నాట్ ఫ్రమ్ ద టెక్స్ట్, నాట్ దట్ ఈస్ హర్డ్ నాట్ సెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: Meeru Kerala nunchi vachi ikkada vachi edo gnanaanni telusukovalani prajnana vijnana sugnanamulo yokka arthamulu gurtinchalani vacharu.
2: You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge.
1: Ee knowledge aneetvantidi kevalamu యాక్షన్ తో వచ్చినటువంటిది కాదు.
2: నాలెడ్జ్ ఈజ్ నాట్ టు బి సింప్లీ ప్రిటెండెడ్ ఆర్ యాక్టెడ్.
1: నాలెడ్జీ ఎనర్జీగాను మారుతుంది, ఎనర్జీగాను మారుతుంది.
2: దిస్ నాలెడ్జ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఎనర్జీ, ఎట్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఈవెన్ ఎలర్జీ.
1: కానీ ఈ నాలెడ్జిని ఏ విధంగా మనం పోల్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మానవత్వము ఈ యొక్క దీని నాలెడ్జిని చక్కగా ఆచరించి పలకాలి.
2: దిస్ నాలెడ్జ్ షుడ్ డైరెక్ట్ షుడ్ మోటివేట్ ఎవ్రీవన్ టు ప్రాక్టీస్ ది హ్యూమన్ వాల్యూ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది.
2: వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ is naturally reflected in our actions.
1: Kani idi ante ikkadunu mana nundi aavirbhavinchetvanti reaction, resound and reflection.
2: These are all due to three important factors: reaction, reflection and resound.
1: Resound. Ee sound anetvantidi manamu lopara nundi puttinchukoni vachetvanti yokka sound.
2: The sound, in reality, is within where it arises, originates.
1: Reflectionu manamu yochinchi danini aacharanalo petti mounamuto anubhavinchetvanti visham reflection.
2: Reflection is one that is pondered over, well thought of, practiced and experienced.
1: Kani reaction anetvantidi చాలా ప్రధానమైనటువంటిది.
2: రియాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: యాక్షన్ రియాక్షన్ కావాలి.
2: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: రిఫ్లెక్షన్ దీని యొక్క ప్రతిబింబంగా ఉంటుండాలి.
2: రిఫ్లెక్షన్ ఈజ్ ద వన్ అవుట్ ఆఫ్ దిస్ రియాక్షన్.
1: రీసౌండ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
2: ద రిసౌండ్ స్టాండ్స్ ఫార్ ద మెయిన్ ఆబ్లిగేషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ.
1: రిసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి.
2: దేర్ఫోర్ దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్, ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ in human life.
1: ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను ఈ సౌండ్ కింద వచ్చేటువంటివి.
2: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్ అండ్ లెర్న్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది.
2: దిస్ రీసౌండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద రియాక్షన్.
1: ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్గా మారుతుంది.
2: At the same time, reaction gets transformed into reflection.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వం నందు ఏకమై ఉంటున్నది.
2: The harmony and the unification of these three is ingrained in human life.
1: కానీ మానవుడనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యక్తం చేసేటువంటి వాడు కాదు.
2: A human being is not merely meant to express, vocalize and waste time.
1: మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరాత్మను గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి.
2: Man should be determined to come forward, to think, to inquire and to experience the depth and the profundity of the human life and propagate, share with others.
1: కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథపరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్రంథపరిచయం నుంచి వచ్చినటువంటి కాదు.
2: You are merely wasting your time by going through books, but in fact the reality you do not experience out of textual information.
1: ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు.
2: They are not to be obtained from books.
1: పుస్తకం నుంచి వెలువడినటువంటివి.
2: It is not out of pustaka the book, it has to find its origin in mastaka or the head.
1: కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి.
2: Therefore we have to purify our mastaka, the head.
1: మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది.
2: When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated.
1: పుస్తకమును పఠించితనని పూర్తిగా చూచి సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేలా.
2: ఓ మ్యాన్, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హ్యావ్ గాన్ త్రూ ఆల్ బుక్స్, దట్ యు ఆర్ హైలీ రిసోర్స్ఫుల్ నాలెడ్జబుల్, వై ఆర్ యూ ఈగోయిస్టిక్?
1: నీ హస్తయుగము మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యు కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ రెస్పెక్ట్ అడోర్ వర్షిప్ గాడ్, వాట్ ఫార్ ఈజ్ యువర్ నాలెడ్జ్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము.
2: ఇట్ ఈస్ నెసెసరీ యూ షుడ్ కల్టివేట్ new habits, the new ways of life from today, recognize their value.
1: ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి.
2: In this world today, as you notice, there are so many changes.
1: కానీ అవి అన్ని కూడాను ప్రధానం కాదు.
2: All these changes that you come across are not that important.
1: తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు.
2: ద ట్రూ టీచింగ్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ ద టోటల్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్, ద వన్స్ ఓన్ సెంటర్ ఆఫ్ లైఫ్, ద బీయింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ షేరింగ్ విత్ అదర్స్.
1: సత్యమును పఠించి తిని సత్యము చూచి సర్వశాస్త్రములు నిష్ఠులమైన విద్యలను నేర్చితనంచును గర్వమేడా. ఈ ప్రస్తుత యుగమునందు నేర్చినటువంటి విద్యలన్నీ కూడాను కేవలము అవిద్యల కిందనే చేస్తాయి కానీ నిజమైనటువంటి విద్యలు కాదు.
2: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ నోన్ సో మచ్ ఆఫ్ ట్రూత్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ కంటైన్డ్ ఇన్ నంబర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బుక్స్? నో నో నో, వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్? All the textual information, bookish knowledge is avidya.
1: ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు.
2: This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya.
1: కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము.
2: We can never be great by acquiring this avidya.
1: ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది గాని విద్య అభివృద్ధి కాదు.
2: బై అక్వైరింగ్ దిస్ అవిద్య యు విల్ బి మోర్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవిద్య.
1: విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ విద్య అండ్ అవిద్య.
1: విద్య
2: విద్య
1: అనగా కేవలము మనము ఆలోచించి యోచించి నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం విద్య.
2: విద్య మెంట్ దట్ విచ్ ఇస్ వెల్ థాట్ ఆఫ్, దట్ విచ్ ఇస్ డిసైడెడ్ అపాన్, దట్ విచ్ ఇస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్.
1: అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంత వాక్కోవటము, నోటికి వచ్చినట్టంత చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది.
2: అవిద్య ఈజ్ ఎ వెయిన్ టాక్, ద యూస్లెస్ టాక్, ఎ జస్ట్ వెర్బల్ వోకలైజేషన్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ వితౌట్ ఎక్స్పీరియన్స్.
1: కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి.
2: దేర్ఫోర్ భగవాన్ సేస్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెసెసరీ.
1: ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్ లో చేయాలి.
2: దిస్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్స్ ఎక్స్ప్లెనేషన్.
1: ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి.
2: ఎక్స్ప్లెనేషన్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు.
2: యు కన్సిడర్ ఎనర్జీ యాజ్ ఫిజికల్ వన్.
1: కాదు కాదు కాదు కాదు.
2: నో,
1: మానవుని ఎందు సర్వ విధముల శక్తి స్వరూపమై అన్నింటి ఎందుకు ఆదర్శవంతమై అన్నింటి ఎందు ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ.
2: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ యాజ్ అన్ అండర్ కరెంట్ ఇస్ దిస్ ఎనర్జీ.
1: ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల మనం చెప్పటం వల్ల కాదు కాదు.
2: ది నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరెంట్ కెనాట్ బి హ్యాడ్ బై రీడింగ్ త్రూ రీడింగ్ ద బుక్స్ ఆర్ స్పీకింగ్.
1: వైర్ లో కరెంట్ అంతా వస్తుంటుంది.
2: యు ఆల్సో ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అవుట్ సైడ్.
1: ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు షాక్ కొడుతుంది.
2: You will experience, you will notice the flow of the current by just touching it.
1: Kanuka deeniki yochiste kuda chalu aa energy anta goppa powerful ga untuntadi.
2: Therefore the innate energy can be received by thinking deep enough.
1: Manavuni yokka swaroopam antai kudanu energy gaane untundadi.
2: The whole human form is full of energy.
1: Taanu cheyinadi, తాను చెప్పినది, తాను నడుచుకున్నది, తాను చదువునది, తను రాయినది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే.
2: ఆల్ ద రీడింగ్ రైటింగ్ వాకింగ్ టాకింగ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఆల్ దట్ హెస్ బీన్ థాట్ ఆఫ్ ఆర్ ఆల్ డ్యూ టు ఎనర్జీ ఓన్లీ.
1: కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు.
2: ఎనర్జీ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఆ ఎనర్జీ మానవుని నకశిక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి.
2: దిస్ ఎనర్జీ మూవ్స్ అబౌట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే.
2: ఇట్ ఈస్ ఓన్లీ సేమ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ రైట్ ఫ్రమ్ ద టో టు ద హెయిర్ ఆన్ ద టాప్.
1: కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుండి ప్రసరింపజేసేటువంటిది కాదు.
2: Energy is never localized.
1: పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు.
2: Earlier there was a totally ignorant person.
1: కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకుని అతనే గొప్ప లీడర్ గా తయారయ్యాడు.
2: Later he has developed this innate energy and ultimately became great.
1: కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారణం.
2: Therefore for advancement and progress energy is important.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే.
2: ఆల్ ఆఫ్ యూ స్టడీ.
1: ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు.
2: You are mistaken if you think that as students, you also serve.
1: కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు.
2: నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ సేవక సర్వెంట్, బట్ యు ఆర్ నాయక ద లీడర్.
1: చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ అదర్స్, నో, యు ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రతి దాని ఎందు కూడాను మీ స్వత శక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది.
2: Therefore, everything has developed out of self-reliance or self-dependence.
1: కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది.
2: Therefore, the self-confidence, the self-satisfaction, the self-sacrifice will ultimately end up in self-realization.
1: కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు.
2: So everything is the manifestation of the self and nothing help from outside.
1: ఇది ఈ సమస్త లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు.
2: Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help.
1: ఇది ఎవరి హెల్ప్ కూడాను అక్కర్లేదు.
2: యు డు నాట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్.
1: మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాలు కూడాను సహాయం చేస్తుంది.
2: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్.
1: మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది.
2: ఆల్ ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఇన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ.
1: కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు.
2: సో ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ విల్ బి ప్రొటెక్టింగ్ యూ, నాట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ.
1: కనుక సేవా సభ్యులారా,
2: మెంబర్స్ ఆఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్,
1: మీరు సేవ చేర్చుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు.
2: యూ థింక్ దట్ యు ఆర్ హియర్ టు సర్వ్.
1: మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు.
2: యు ఆర్ హియర్ నాట్ టు సర్వ్ అదర్స్, బీయింగ్ హియర్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరు కడుపునకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తున్నది, కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై ఉండినటువంటిది కాదు.
2: యు ఈట్ టు సేషియేట్ యువర్ ఓన్ హంగర్, నాట్ టు సాటిస్ఫై ఎనీవర్ అదర్స్.
1: అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు.
2: Therefore, everything is done for one's own sake.
1: Self-confidence.
2: Self-confidence.
1: Self-realization.
2: Self-realization.
1: Self-experience.
2: Experience of the self.
1: Anta kudanu self kindane untundadi.
2: Are all related to your being the self.
1: Kanuka meer kramakramena ee rendu dinal lopala inka meer konni nechukovalsinatuvi enniyo unnunavi. Avanni kudanu మునుముందుకు చెప్పగలము.
2: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ సపోజ్ టు లెర్న్ మెనీ మెనీ థింగ్స్ అండ్ యుల్ బి టాట్.
1: ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను.
2: దిస్ బీయింగ్ ది ఇనాగరేషన్ ద ఫస్ట్ డే, భగవాన్ ఇస్ గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్ ఎనఫ్ టు టీచ్ అస్ ఇన్ ఎ వే దట్ వీ క్యాన్ అండర్స్టాండ్.
1: కనుక మీరు ఇంకా ముందుకు తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి.
2: There are lots of things you are supposed to know in future.
1: సేవాదళం అనగా కేవలము దళము.
2: సేవాదళము దళ, ద పెట్రోల్.
1: ఈ దళము లోపల అనేక రకములైనటువంటి యొక్క కలర్ అంతా ఉన్నాయి.
2: దళ, ద పెట్రోల్ హ్యాస్ గాట్ సో మెనీ ఫేసెస్, ఫ్యాసెట్స్.
1: ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ద పెట్రోల్ అండ్ ఫేసెస్ that would spread all over around.
1: Kaani oka vittanam naatinaamante aa vittanam peddayipoyi pedda chakkani andamaina flower ga roopanduthundi.
2: When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower.
1: Kaani mottamota idi vittanam ee maatramu andaanni andinchadu.
2: Initially, the seed is not that beautiful.
1: అది క్రమక్రమేణ ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనం మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది.
2: Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to the
1: flower. Lopala aneka dalamulanta unnai.
2: The flower has so many petals, dalas.
1: Ee dalamulu unnanta varake idi flower ga kanipistundi.
2: The flower remains so long there are dalas.
1: Ee dalamulu raalipoyena flower e kaadu.
2: When dalas or petals drop down, the flower cannot exist.
1: Kanuka mottamota దీన్ని మొట్టమొదట ఫ్లవర్ గా రూపొందించండి.
2: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అండ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇంటూ ఫ్లవర్స్.
1: ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా నువ్వు చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి.
2: వాచ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్, ఎక్స్పీరియన్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ దెన్ ఎంజాయ్.
1: ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ఊకున్న చెప్పగలడు.
2: ద రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ will be indicated to you by Mukundan, the state president.
1: Tarvata nenu annitini dani savaristhuntanu.
2: Bhagavan will respond to your questions later.
0: You were listening to a divine discourse delivered by Bhagavan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 11th of April 2005.

Thank you.

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worshipped God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guddhiji, Pravartaniyandu Parivartanagari, దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums but also to practice them.
0: గురుత్వం అనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకం ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this sloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga, Brahmanandam anaga, ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Satti manavudu tappana sariga

0: ఈ బ్రహ్మానందమనే యొక్క విషయాన్ని తెలుసుకోవటం అత్యవసరం.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word, Brahmananda.
0: Jagatte Brahmanandam.
1: The world itself is Brahmananda.
0: Brahmananda means Jagat.
1: And Brahmananda is Jagat.
0: Jagatte Brahmananda Sarupamani. Ee vakyamu Shastramulu vivarinchina cheta Shastramulu patinchinatuvanti vyaktulu కేవలం బ్రహ్మానందం అనే పదమును ఉచ్చరిస్తూ అంతటితోనే సంతృప్తి నందుతున్నారు.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: అంధులు జగత్తు నందే జన్మించి జగత్తు నందే జీవించి జగత్తు నందే అభివృద్ధి జగత్ అనేటువంటి యొక్క విషయాన్ని వింటూ ఉండినప్పటికీ జగత్తును చూడటం లేదు.
1: A blind person is born in the world, is brought up in the world, makes each other living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తునందే జన్మించి బ్రహ్మమునందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వర్ల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ దిస్ కెనాట్ అటైన్ ఇట్ హీస్ టేకింగ్ టు దిస్ బ్లైండ్ పర్సన్.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదమునకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: We can assign any number of meanings to this word Brahmananda.
0: Danakanaka vastu vahanaralu
1: material possessions in terms of money, wealth,
0: kirti maryadalato
1: in terms of fame and position,
0: padavi pratishthalato
1: or in terms of one's own honor and dignity,
0: arogya bhagyamalato
1: and in terms of these material pleasures,
0: vidya pandityamalato
1: or one's scholarship of the book.
0: ఏకచక్రాధిపత్యం ఏలుతున్నటువంటి స్థితి ఎందుకు కలిగేటువంటి ఆనందమునకు మానుష్యానందము అని పేరు.
1: అండ్ వన్ హూ హోల్డ్ కంప్లీట్ స్వే ఓవర్ హిస్ డొమైన్ దీస్ ఆర్ ఆల్ ఆనంద ఆవరాయ్ బట్ సంథింగ్ పర్టైనింగ్ టు మ్యానర్
0: అనగా మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యం లేదు, వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి సుఖశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్యానందం అని కూడా పేరు.
1: In other words, this Manushyananda, as we come to know it, is rather it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: Kitti Manushyananda munakatte nooru hetu adhikamainatuvantide Gandharvanandamu ani rendavadu.
1: A few steps above this Manushyananda is the second one called Gandharvananda.
0: Ee Gandharvananda munakante నూరు రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: అండ్ దేర్ ఇస్ జస్ట్ ఎ థర్డ్ వన్ విచ్ ఇస్ 100 స్టెప్స్ అబౌవ్ దిస్ గంధర్వానంద, ఇట్స్ కాల్డ్ పితృదేవానందం.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే నూరు రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఈస్ ద అజస్ ఆనంద
0: అజానజ
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిదే దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈ కాల్డ్ ద దేవానందం.
0: ఈ దేవానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందం.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానందం ఈ కాల్డ్ ఇంద్రానందం.
0: ఇంద్రానందమున కంటే నూరు రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానందం ఈస్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే నూరు రెట్లు అధికమైనటువంటిదే సచ్చిదానందము అని.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనందం ఈజ్ ది సచ్చిదానందం.
0: ఈ సచ్చిదానందముల కంటే నూరు రెట్లు అధికమైనటువంటిదే ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానందం ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే నూరు రెట్లు అధికమైనటువంటిదే హిరణ్యగర్భ ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతానంద ఈజ్ హిరణ్య గర్భానందం.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానందం.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు దీన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అయినటువంటి ఈ బ్రహ్మాండమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: Now you can see the great divide between this ananda pertaining to man at one extreme of the spectrum and this hiranyagarbhananda at the far end.
0: ఇది కేవలము మానసికం యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: But then you also should know that these pertain to one's ways of perceiving a particular thing.
0: మన ఏవ మనిశ్చారా కారణం నందమస్తే అన్నట్టు ఈ బ్రహ్మానందములకు మనిశ్చానందములకు వ్యక్తి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: Now in terms of how the mind operates, you would place yourself at different rungs of this ladder. One could certainly keep saying that he is in this Brahmananda state, all the while remaining in this
0: Manasya. This Brahmananda yaka sarupame sattarupam uni chakura chakta vachara.
1: It has also been said that this Brahmananda sarupa is one's own sarupa, sattarupa.
0: This sattarupa managa yeni.
1: What is this sattarupa?
0: Jagratalo. జాగ్రత్తగా గుర్తించేసి జాగ్రత్త లేదని పెడితే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ దిస్ స్వస్వరూపం మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తని
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈస్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపం.
1: The realization in this wakeful state is one sattva-rupa.
0: Sattva-rupa me aksharam.
1: And this sattva-rupa is akshara.
0: Akshara me pranavam.
1: Akshara in turn becomes pranava.
0: E pranava me brahmam.
1: And pranava in turn is brahma.
0: Karukane, e brahmanandama nekvanti yaka tattvamunaku aneka vidham nekvanti sthayi gunchunnadi.
1: So we find that for this brahmananda, there are different stages that one can think about.
0: Ekam sattva-rupa bhagavadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు తమ తమ యొక్క స్థాయిలు తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతనే ఈ ఆనందములకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
1: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duties, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ఈ నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: నేను అనేటువంటి నేను లేకపోతమే దీని యొక్క స్వరూపం.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: ee nenu anipinchide vedam nenu kaakunda nenu nenu undatame vedanta.
1: This I is a question of distinction, that is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaitam.
1: This I signifies dualism.
0: Nenu kaani sthitiye advaitam.
1: That state where I does not exist, that is non-dualism, advaita.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is akshara.
0: Ee akshara tattvani gurtinchukotame brahmanandam yokka swaroopam.
1: And the very form of this brahmananda is to recognize this akshara swaroopam.
2: Kanuka ee brahmananda swaroopudu, akshara swaroopudu, pranava swaroopudu, evaru paramatmude. So who is this brahmananda swaroopa? అక్షర
0: స్వరూప కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: దట్ ఈస్ బ్రహ్మ హింసెల్ఫ్. సో హూ ఇస్ దిస్ గురు? గురు ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: పరమ సుఖదము, ఇది పరిపూర్ణమైనటువంటి సుఖంతో ఉండేటువంటి.
1: దెన్ యూ కమ్ టు దిస్ పరమ సుఖదం, వన్ విచ్ ఇస్ నాట్ డివైడ్ of the totality of this sukha.
0: Vedamanandu kasmai namaha sarkarmane tasmai namaha karmane bhagavantudu sukha swaroopudu ani nirupinchu.
1: The Vedas are true and determined that God is sukha swaroopa.
0: Sukham anaga ye?
1: What is the meaning of this word sukha?
0: Kevalam sharira sambandhamaina sukhama? Does this sukha signify bodily comfort? Neka manasika sambandhamaina sukhama?
1: Or does it pertain to the mind?
0: Neka indriya sambandhamaina sukhama?
1: Or pertains to indriya?
0: Eko vacha nivartate apasya manasaha. Manasunaku, indriyamunaku, gochara mukaka, atitamai, oka vidhamainatuvanti atma tattvanni pondinatuvanti sukhamai nijamaina sukhamu.
1: The sukha that you are talking about is that which transcends the limitations of the mind and the indriya, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వని కూడా నిరూపిస్తూ వచ్చారు విషయం.
1: The rishis have proved once again that this is gurutva.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
1: That is the truth that this sukhaswarupa is the atma.
0: కేవలం అనగా దేశకాలమునకు అతీతమైన స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
0: దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వముని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈస్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: దెన్ ద ఫోర్త్ కాంపోనెంట్ ఈజ్ జ్ఞానమూర్తి. వన్ హూ హస్ నాట్ బౌండ్ బై దిస్ డ్యువాలిటీ, వన్ హూ ట్రాన్సెండ్స్.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ పోస్ట్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ పోస్ట్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ పోస్ట్ హూ పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ పోస్ట్ ఫలాని చెట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విశిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండేటువంటి యొక్క హెచ్చు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guide post do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: కానీ భగవంతుడు అనేటువంటి జ్ఞానమూర్తి అట్టు కాకుండా క్షణము కూడాను అడుగడుగునకు నీ యొక్క ప్రయాణమును గుర్తించి గమ్యమును చేర్చడానికి తగినటువంటి భద్రతను ఏర్పరుస్తాడు.
1: He doesn't say anything about the nature of your journey. But God on the other hand, who is this జ్ఞానమూర్తి, takes care of you at every step of your journey.
0: నీ వెంట నీ గంటనే ఇంటనే గంటనే ఉంటుంది. ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
1: He is with you, when you, around you, about you, taking care of you at every step.
0: అట్టి జ్ఞానమూర్తి భగవంతుడే.
1: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
1: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
0: సుఖ దుఃఖమునకు
1: దట్ ఈజ్ ఐదర్ ఫర్ జాయ్ ఆర్ సారో.
0: లాభ నష్టములను,
1: లాస్ ఆర్ గెయిన్,
0: నిందా స్థితులను,
1: ఆర్ క్రిటిసిజం ఆఫ్ ఫెయిత్,
0: తీర్థోత్సవములకు
1: అక్రోధ్ జరిగి
0: అతీతమైనటువంటి స్థాయిలో ఉండినటువంటి
1: వన్ హూ హావ్ ఆల్ సచ్ డివిజన్,
0: నిందలకు కృంగక
1: ప్రథమీ టు
0: కృంగక
1: ఆఫ్ బీయింగ్ పఫ్డ్ అప్ బై ప్రైడ్.
0: ఈ కృంగి పొంగనటువంటి యొక్క సమత్వము ధరించినటువంటి వాడు భగవంతుడే.
1: వన్ డజన్ గెట్ ఇన్ఫ్లేటెడ్, వన్ డజన్ గెట్ డిఫ్లేటెడ్, దట్ ఈస్ హిస్ గాడ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే చెల్లుతుంది.
1: So this state of transcending such limitations is given only to God.
0: Gagana sadrusyam anaga gaganamu sarvatra vyapinchinatvante.
1: Then we have the sixth one, gagana sadrusyam. Gagana is something sky which is all pervading.
0: Aakasamu ye vidhanga sarvatra vyapinchi unnado ade vidhamugane daivatvam sarvavyapakudane ikkunte satyanni nirushtu vachindi.
1: Just as the sky is all pervading, so is God all pervading.
0: కనుక ఈ సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుని గురువుగా స్వీకరిస్తూ
1: వచ్చారు.
0: సత్వమస్యాదిలక్ష్యం అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వాడు భగవంతుడు.
1: The whole Mahavakya in the form of this given to us in the scripture, one who is really that and one who proves to you the truth contained in these statements.
0: ఇంక ఏకం ఏకం అనగా ఒక్కటే ఒక్కటే భగవంతుడు
1: ఏకం ద వన్ అండ్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ గాడ్
0: జాగ్రత్తరి ఎందు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: Jagrattalo aneka drishyamulu manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: Aneka vidhamula karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Aneka vidhamula anubhutulanu manam anubhavinchavachu.
1: We also undergo any experience.
0: మరొక రీతిగా మనము ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు అనేక విధమైన ఆనందమును అనుభవించవచ్చు ఈ అవస్థలు ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్స్ ద యాక్షన్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అనుభవింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్ దట్స్ ద ట్రూత్ కంటైన్డ్
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు
1: Certainly, God is all pervasive. But at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
0: Tadupari, Nityam.
1: That's why we come to this word Nityam.
0: It is Shastitam in adventure.
1: Nityam, something which is permanent.
0: Mahatpu Chandra adventure.
1: Doesn't undergo any change.
0: ఇలాంటి బాధ పొందినటువంటిది నిత్యసత్య నిర్మూలమైనటువంటిది ఏ కులం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపుడు ఇది దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have an inner meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై స్థితి ఒక దైవమే
1: దట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ వేర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ఇంప్యూరిటీ డర్ట్ ఆఫ్ దట్
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు
1: సో రిషీస్ ఆఫ్ దోస్ డేస్ వుడ్ హ్యావ్ సచ్ ఎ గాడ్ యాజ్ దేర్ గురు
0: తదుపరి అచలం
1: దట్స్ వై వి హ్యావ్ దిస్ వర్డ్ అచలం నే
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు
1: That means that which does not change with every passing second.
0: Ye aakaram nandu undinappatikani, aakaramu maarpu chendinappatikani, aakshatattamu, ye vidhamaitu galattamu lesunda undeyakante.
1: Whatever form it might encompass, the atma as such remains permanent. It does not undergo any change.
0: Manasu, manishi, chalattamtho kudinetvanti swaroopam.
1: The mind and a man, they have this wavering nature, very change.
0: Appudu ee jagattu nandu ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది
1: బట్ వన్స్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వర్డ్ అసలు దిస్ అన్వేవరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు
1: దే ఆర్ మెనీ హు మైట్ హావ్ నోన్ అబౌట్
0: ఇట్ మా బొమ్మలు ఒక్క క్షణమునకు 16 పర్యాయములు చేస్తుంది
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా For every second, it is said, let's change 15 times.
0: Kanukani aa cinemanu nitya jagattu untustu vachadu.
1: That's why this cinema has been called this world.
0: Anaga kalpitamaina jagattu ani.
1: That is something which is superficial.
0: Krutrimamainatundi jagattu ani,
1: which is artificial.
0: Kanukani ee telisthetundi manaku galinatundi jeevitamu krutrimamainatundi jeevitame.
1: That is, that mind which keeps changing that is leading an artificial superficial life.
0: Idi saravato koodinatundi kanuka, idi ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Akshara swarupudu sushivadu, chalisthana sushivadu kalaka, athane bhagavantudu.
1: Whereas this akshara swarupa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadhi sakshi bhutam.
1: Then we have this sarvadhi sakshi bhutam.
0: Annintiki taanu, oka sakshi bhutude untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఈ సాక్షి భూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నీ తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై ఉంటుండే కూడా తాను అతడుడై ఉంటున్నాడు.
1: బీయింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బీయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ది ప్రైమ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ది వన్ హూ రిమైన్స్ పర్మనెంట్ లైక్ దిస్ విట్నెస్.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: Deenini tit ani kodu cheptu vacham.
1: This has also been given this term, tit.
0: Tit ani awareness.
1: Meaning awareness.
0: Deenini inkoka reetilo manam cheptunnaru annapudu manam consciousness antaru.
1: We also use this word consciousness for this.
0: Ee consciousness anukuntundi divasam.
1: This consciousness is God.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: It is this which is full of this energy.
0: చైతన్యస్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి.
1: This activating force is present everywhere.
0: భావాతీతం. భావకులకు ఏమాత్రం కూడా అంతేటువంటిది కాదు.
1: Then you have భావాతీతం beyond one's comprehension.
0: సర్వభావములు ఎందు తాను ఉండి కూడా అట్టి భావములకు తాను చిక్కకుండా పెరుగుతుంటాడు.
1: He is part and parcel of all that you feel and think and experience. But still you cannot grasp him.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: దిస్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణ రహితం.
0: ఈ గుణముల్లో గుణము తానున్నాడు కాని తన ఎందు గుణము లేదు కనుకనే త్రిగుణాతీతం అని చెప్తూ వచ్చారు.
1: హీ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్, సో హీ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములనగా త్రాగదు అని ఒక అర్థం.
1: నౌ ఐ మీనింగ్ అటాచ్ దిస్ వర్డ్ గుణ ఈస్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్, విచ్ యు
0: థింక్. కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజో గుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: దేర్ ఆర్ సమ్ హూ ఆర్ టైడ్ డౌన్ బై ది తామసిక్ క్వాలిటీ, సమ్ అదర్స్ బై రాజసిక్ క్వాలిటీ, అండ్ యట్ అదర్స్ బై సాత్విక్ క్వాలిటీ. ఇన్ ఆల్ కేసెస్ ఎ పర్సన్ ఇస్ బౌండ్.
0: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు.
1: దట్ ఈస్ మ్యాన్ ఇస్ వన్ హూస్ టైడ్ డౌన్, హూస్ బౌండ్ బై దీస్ సెన్సెస్. వన్ హూ బ్రేక్స్ ఫ్రీ ఆఫ్ దీస్ సెన్సెస్, దీస్ గుణస్, ఈస్ గాడ్. దట్ ఈస్ మాధవ.
0: మట్టి చేత కుండలు చేయబడినట్టు కానీ కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు.
1: You can make pots out of clay, but you can't perceive a pot in clay.
0: Kundalu cheyabadinatundi maatrame madhya kaalamlo kanipinchetundi maatrame.
1: Now what you see as a final product is adi pot.
0: Adhe vidhamgane ee gunamu anetundi madhya kaalamlo manlo aavirbhavinchetundi maatrame.
1: In the same manner these gunas are those that have to be seen and experienced within oneself.
0: Kanuka gunamulado భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి ఎందుకు గుణములు లేవు.
1: దట్ ఈస్ ఇన్ దీస్ గుణస్ గాడ్ ఇస్ ప్రెసెంట్ బట్ ఇన్ గాడ్ యూ కాంట్ హ్యావ్ దీస్.
0: గుణములైనటువంటి కుండలు ఎందుకు కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: సో దీస్ థాట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ క్లే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, బట్ యూ కెనాట్ లుక్ అట్ దట్ థాట్ ఆఫ్ ది క్లే ఇన్ ద థాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు. ఎవరతను? అతనే సత్ అన్నారు. సత్.
1: సో దీస్ టోటల్ ఆఫ్ 16 అట్రిబ్యూట్స్, హూ దిస్ పర్సన్, దట్ ఈస్ దిస్ సత్.
0: ఈ సత్ అనేటువంటి యొక్క తత్వము ఒక గురుత్వం.
1: అండ్ దిస్ వర్డ్ సత్ ఇన్ టర్న్ కనోడ్స్ దిస్ గురుత్వం.
0: సత్ అనగా బ్రహ్మతత్వం.
1: సత్ మీన్స్ బ్రహ్మతత్వం.
0: చిత్ మీన్స్ జీవతత్వం.
1: చిత్ మీన్స్ జీవతత్వం.
0: ఈ చిత్ అనేటువంటి జీవుడు సత్తనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కలిపి సత్ చిత్ ఆనందము అని దీనికి ఒక పేరు.
1: This chit jiva has to merge in this sat god, then he can experience ananda also.
0: ఈ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడొక పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mingles, gets mixed up with water, it's known as a seed juice. So also this jiva, this merges in such form to become the third quantity ananda.
0: Kanuka, guru anaga kevalamu, paarsha sambandhamainatundi, brahmanulaku loganatundi, vyaktulu maatrame kaadu.
1: So a guru is one who should not be likened to a person who is tied down by these worldly bonds.
0: Brahmanti rahita guruvu, brahmanti sahita guruvu ani rendu guruvu.
1: Now there are two types of guru. One who becomes a victim of this delusion, one who is free of it.
0: Brahmanti sahita guru anaga, edo oka brahmanti cheta taanu konni sadhanalu aacharistu untadu.
1: Now the first one, brahmanti sahita guru, he has this feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu, edo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
0: Phalamunu aashinchinatundi vaade sadhana chestadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
1: One who aspires for a truth performs sadhana. One who does not aspire does will not do
0: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of truth are not
0: called sadhana guru. Lani cheppavachu.
1: Such people can at best be called sadhana guru.
0: Veeru bhramti guru ani kuda cheppavachu.
1: They can also be called bhramti guru.
0: Vyakti bhramtiyu leka brahmatattvamutoni anandamu anubhavinchetundi guruvu okka daivantam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వము మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతే చెప్పాడు.
1: Now just now our Supreme Court Chief Justice Bhagwati was quoting to you this sloka.
0: Aite Sri Guru Brahma Guruve Vishnu Guruve Maheshwaru ani cheptamlo unnatundi antaratham enti.
1: Now what is the significance of likening the guru with Brahma, Vishnu, Maheshwara?
0: Guru Brahmana lekha Brahmane guruva?
1: The question is the guru Brahma or is Brahma the guru?
0: Anaga ee Brahma Vishnu Maheshwaru kudanu ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం ట్యాక్ట్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం లేనిదిగా అవుతారు.
1: Now these are the ones who have a body, who have a form, and which are in turn fleeting.
0: Bhakta diksha nirasnetche nimittamai, bhakta pushta phala nishtibitche nimittamai, veeru konni samayamayandu, konni konni rupamunu dharistu vastuntaru.
1: In order to fulfill the wishes and desires of their devotees, from time to time, they have taken up different forms and names.
0: Sattvikamainatundi aaharamu dharinchinappudu, Mahavishnuvuga untunnadu.
1: Like, when you have this sattvik as a food, he becomes Mahavishnu.
0: కొన్ని అదృష్టములను సృష్టించట లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఫ్యూ థింగ్స్ హీ టేక్స్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: నౌ హీ హాస్ దిస్ రజోగుణ యాజ్ హిస్ చీఫ్ క్వాలిటీ.
0: కొన్నింటిని హతమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపించి ఋతుడుగా ఉంటుంటాడు.
1: అండ్ ఇన్ ఎట్ అదర్ టైమ్ హీ హాస్ దిస్ తమోగుణ. అండ్
0: అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారము ధరించారు? ఏకం సప్తి ప్రాబోధావదంతి, ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations?
0: కనుకని బ్రహ్మనే ఆకారము,
1: that is బ్రహ్మా ఈ ఆకార,
0: విష్ణువే ఉకారము,
1: so విష్ణు ఈజ్ ఉకార,
0: మహేశ్వరుడే మకారం,
1: అండ్ మహేశ్వర ఈజ్ మకార.
0: ఈ ఆ ఈ మూడు చేరినటువంటి ఓంకారమే దివ్యమైన ఆకారం.
1: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Karupa ekatma swaroopudainatundi yokka bhagavantudu moodu aakaramulu yandu cheri ee mumurtulaga velasi jagatnandu sakshitilayanu chestutu vastundaru.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Karupane itti divyattamaina sthitini lakshyamgaa ucchukoni guru brahma గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు, కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ద గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ రన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ది రియాలిటీ ప్రాపర్ దెన్ యూ కెన్
0: హ్యాండిల్ ఈనాటి కదమలకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ది వరల్డ్ దట్ హస్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు
1: మీన్స్ ది మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: బిఫోర్ ది డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర,
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశం గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రములందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనే సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ దిస్ ట్రూత్ వాస్ ప్రొక్లెయిమ్డ్ దట్ ఇన్ దీస్ బ్రహ్మసూత్ర మ్యాన్ హ్యాస్ టు ఫైండ్ హిస్ గోల్.
0: సూత్రే మణిగణాయువాని అనేక సూత్రములు ఎందు అనేక మనులు ఎందు ఒక్క సూత్రము చేరినట్టుగా అనేక విధమైనటువంటి రూపనామములు ఎందు ఒక్క దైవత్వం అనేటువంటి బ్రహ్మతత్వము సూత్రముగా నిరూపిస్తూ వచ్చింది.
1: నా యూ కుడ్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ బట్ దే కుడ్ బి వన్ కామన్ డినామినేటర్. ఇన్ ద సేమ్ మేనర్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ సూత్రస్ దిస్ బ్రహ్మ సూత్ర హ్యాస్ ఎ స్పెషల్ మీనింగ్.
0: కనుక ప్రతి మానవత్వం కూడా ఒక మణి వంటిది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ హ్యూమానిటీ ఈజ్ లైక్ ఎ ప్రెషియస్.
0: ఈ మానవత్వం అనేటువంటి మణుల ఎందు బ్రహ్మం అనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దీస్ మైండ్ యూ కుడ్ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రొఫెషన్ ది సూత్రం.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యూమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైనటువంటి యొక్క మచ్చలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాము.
1: Now this Purnima, our idea of this word, day Purnima is the moon is full, there is no trace of
0: any other. Purna vidam, purna purna mudachyate, purnasya purna madaya purnameya avashyate, vishishyate, ee purna, yehi apurna, divyatkamayate purna.
1: Now this is the common meaning that we attack in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
0: form. Purnima ఈనాడు ఉండవచ్చు రేపు తరగవచ్చు.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: రేపు తరగవచ్చు ఎల్లుండి తరగవచ్చు.
1: Tomorrow it could diminish and day after it could increase again.
0: పెరిగి తరగనటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
1: But the paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
0: Paramu anaga raka sokalu lenikuti yokka sthiti.
1: So this state para is that which has no coming and no going.
0: Ante kaadu yemi lenikuti sthitine paramu ani cheptu vacharu.
1: In fact, it also says that which has nothing at all, that is para.
0: Anaga elanti yokka sthitine lenikuti yokka sthitine paramu ani cheptu vacharu.
1: That is that state where you have no state at all, that is this para.
0: Itti paratvamtho koodinatundi poornatvamu.
1: And this para is that which is full.
0: ఈ పూర్ణత్వమునకు ఆది అంత్యములే లేదు.
1: There is no beginning, there is no end for this పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: Now first పూర్ణిమ come to us four times during the year.
0: ఒకటి వైశాఖ పూర్ణిమ.
1: The first is called the వైశాఖ పూర్ణిమ.
0: రెండవది ఆషాఢ పూర్ణిమ.
1: Second is the ఆషాఢ పూర్ణిమ.
0: మూడవది శ్రావణ పూర్ణిమ.
1: Third is the శ్రావణ పూర్ణిమ.
0: నాలుగవది మాఘ పూర్ణిమ.
1: The fourth is the మాఘ పూర్ణిమ.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ అలోన్ ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ ద ఫర్దర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
1: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrini yokka suryuni yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetchulu.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays.
0: Mana hrudayame vishalamaina aakasham.
1: And our heart is like a vast expanse of the sky.
0: Ee hrudayamane aakashamulo mano buddhulaneetundi yokka surya chandradalu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya మన యొక్క సంకల్ప వికల్పమైనటువంటి యొక్క దట్టమైన మేఘాలు కదులుతూ ఉంటుంటాయి.
1: సో ఇన్ దిస్ స్కై అగైన్ యు హావ్ దీస్ క్లౌడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ థాట్ అండ్ ద డిసిషన్ దేర్.
0: ఈ దట్టమైన మేఘమును కప్పపట్టడం చేత ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
1: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ద సన్ అండ్ ద మూన్ ఎట్ టైమ్.
0: అప్పుడే మనము కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం.
1: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రే.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ ఓన్లీ,
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: దే ఆర్ అరౌండ్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ దే మూవ్.
0: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వీఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
1: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ విచ్ బైండ్స్ మ్యాన్.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ సబ్జెక్షన్ టు గ్రీట్ అండ్ సారో ఇన్ దిస్
0: వరల్డ్. ఈ అజ్ఞానం మనం దూరం చేసుకున్న వలన అక్షరం యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: సో ఇఫ్ దిస్ ఇగ్నోరెన్స్ హ్యాస్ టు బి డ్రివెన్ అవే, వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అక్షర.
0: కనుక సర్వమునకు దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ గాడ్ ఇట్ ఈస్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాము.
1: టుడే వి హావ్ ఫర్గాటెన్ డివినిటీ, వి గో బై ద వరల్డ్. దట్స్ వై గ్రీట్ అండ్ సారో కమ్
0: అవుట్. కనుక ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: దట్స్ వై టుడే యు ఫైండ్ ఎ థింగ్ లైక్ love of God, fear of sin.
0: Kalka,
1: you don't have any place for it.
0: Papa Bhiti, Daiva Priti, Manu Kudayimulo, Yenavadu Prakashichino, Anade Manu Manavulaga Marunda.
1: When you have this love of God and fear of sin, you will become a true man.
0: You have a Manavattinne Golpoyinu Kudyukka, Chavastarutnuga Jivishinno.
1: We are living process as it were, having forgotten our nature.
0: Daya Dakshinna Rahitramayinikinti Yoko Manavulaga Jivishinno.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయాప్రేమలు లేని హృదయం హృదయం కాదు.
1: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆఫ్.
0: దయాప్రేమలు లేనిటువంటి మానవుడు మానవుడు కాదు.
1: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ఈ మానవుడు ఈనాడు దయాప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: సో టుడే ఇఫ్ మ్యాన్ వర్క్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ, హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: మానవుడు మానవుని మార్చలేడు, మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడే చెప్పాడు.
1: భగవతే జస్ట్ నాట్ సేయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్, బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
0: అది సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేటస్ అట్ ఆల్.
0: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
0: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
1: Without man in the first place, there is no God.
0: మానవుడిని ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
1: Just as God has raised even to man to create God.
0: ఈనాడు అవతారములన్నీ కూడా మానవుని నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
1: Like today's avatar has come for the sake of man.
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహావతారంగా రూపొందినాడు దైవం.
1: Because the intense devotion and dedication of Prahlada, God came down as Narasimha Avatar.
0: ఈ నరసింహ అవతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
1: ఫర్ దిస్ నరసింహ అవతార స్టేజ్ ఫామ్ అండ్ షేప్ ప్రహ్లాద
0: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
1: సో హియర్ యూ హ్యావ్ ఎ కేస్ ఆఫ్ మ్యాన్.
0: మానవుడు చేసేటువంటి యొక్క ప్రార్థనల చేతను, జానవ చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడా దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ సోన్ ప్రేయర్, వన్ సోన్ జప, వన్ సోన్ ధ్యాన, మ్యాన్ ఇస్ ఎబుల్ టు క్రియేట్ గాడ్, బ్రింగ్ గాడ్ డౌన్.
0: కనుకనే మాధవుడు మాధవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనలో సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
1: ఇన్ ద సేమ్ మేనర్ వితౌట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దేర్ ఇస్ నో చార్మ్ అటాచ్డ్ టు గాడ్.
0: ఇవి రెండు కూడా అన్యోన్య ఆశ్రయమైనటువంటి,
1: దీస్ టు ఆర్ ఇన్సెపరబుల్ లింక్స్,
0: సంబంధమైనటువంటి
1: ఇన్సెపరబుల్ లింక్స్ అండ్ ఇంటర్డిపెండెంట్.
0: రెండు కూడా నెగిటివ్ పాజిటివ్ వంటివి.
1: దీస్ టు ఆర్ లైక్ నెగిటివ్ అండ్ పాజిటివ్.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: వెన్ బోత్ దీస్ ఆర్ సాటిస్ఫైడ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫ్లో.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే వాస్తర నీవారదు ఒక వర్తంతి అని వేదము నందు బోధిస్తూ వచ్చారు. నీలతో మధ్యస్థ విద్యుల్లే ఏ వభాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుత్ రేఖ పెంచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీలమేఘమునే లేకపోతే విద్యుత్ శక్తికి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: This is what is pertaining to this Vedic statement, that it's only when the streak of lightning streaks across the dark backdrop of a dark cloud can you really see the lightning and experience it and feel it.
0: అజ్ఞానమయుడైనటువంటి మానవుని చిత్తపరిచయం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: So also you have this backdrop of this ignorant man speaking across it is an effulgent God.
0: అజ్ఞానమే నకారల పేతే సుఖం అనింది వేదం. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ది వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డిరైవ్ కంఫర్ట్.
0: సుఖం చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: సుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టం అనేటువంటి వాడి మధ్యలోనే మన సుఖం కోరిక శిబిరం ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఒకటే లేకపోతే ఈ జీవితంలో విలువ ఎదురుస్తారు.
1: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సెడ్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు అంతోయింతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడదు.
1: బికాస్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ సారో గ్రీ అండ్ సాన్ సో ఫోర్ మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్ టు
0: దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ దట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీ.
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసము అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ డన్ వాట్ ఎవర్ సెడ్ టు యూ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
0: ఈ సమత్వాన్ని
1: దిస్ ఈక్వల్ మైండ్
0: దిస్ సమగ్రతను
1: దిస్ కేపబిలిటీ
0: దిస్ సమైక్యతను
1: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
0: పర్పస్ దిస్ పరిరక్షణను
1: అండ్ ఫస్ట్ అబ్జర్వేషన్
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్ముడు కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్ అండ్ డిఫికల్టీ.
0: అన్నింటి ఎందుకు కూడా శాంతిని వహించి
1: సో టూ సచ్ మూమెంట్
0: ధైర్యముతో ఎదుర్కొని
1: బీ సెట్టర్
0: బీ సాహసంతో సాధించి
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి.
0: దివ్యత్వాన్ని చలించకుండా
1: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ
0: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ద మ్యాన్.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
1: The true Guru Purnima consists in man contemplating such things on a day like this.
0: Guru anaka kevalam mantrapadesham chesinatundi vaadu maatrame kaadu guru.
1: A guru is not one who merely gives you a mantra.
0: Idu oka mantramanu andinchinatundi guru kavachu.
1: Now he could be one who has given you a mantra over.
0: Ee anta margadarshakulu maatrame kaani guruvulu kaaledu.
1: All these people are like the guidepost. They cannot be called guru.
0: Guru anaka gunaadhipudainatundi vaadu guru.
1: Because a guru is one who is above the
0: guru parahitudainatundi vaadu guru.
1: One who has no form.
0: హుకారమనే అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూపు గురువు.
1: వన్ హూ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ హుకార టు డిస్పెల్
0: కావాల్సినంత అజ్ఞానము నిందితమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ఏ రీతిగా వారి పరిహారం
1: చేయగలరు? అది ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. హౌ దెన్ కెన్ దే ఎండెవర్ టు డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అదర్స్?
0: కనుక సర్వ బాధలను కూడా సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
1: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your guru.
0: Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namahani, Aa Daivatvamune Manamu, Yadarthamainatuvanti Guru Gadu Sadhinchamu, Idi Sarishta Sarthaka Margam.
1: So the true path consists in your looking upon your Guru as Brahma, Vishnu and Maheshwara, and knowing in full what this really stands for.
0: కనుక తమ అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
1: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎండ్.
0: గుడ్డివారిని గుడ్డివారి చేరు గుంటలో పడ్డట్టుగా ఇద్దరు అతిక్రమతో కూడినటువంటి వారు అయినప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమైతే అవుతుంది. ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అండ్ అ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్. ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్, యూ హ్యావ్ ఎ డిజైర్, హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ. శ్రీవంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా నువ్వు వర్తించగలడు. వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్. తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం వర్తించగలడు. వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్, హౌ కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ అదర్స్. కనుకనే ఈ ప్రాంత సహితులైనటువంటి వారిని మనం గురువులుగా స్వీకరించరాదు. సో డు నాట్ రిసీవ్ టఫ్ పీపుల్ ఎస్ గురు హూ హ్యావ్ దిస్
3: భ్రాంతి.
0: గురువే నిజమైనటువంటి గురువు.
3: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ డిల్యూజన్ డిల్యూజన్
0: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము. అండ్ వన్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ. భ్రాంతి వదిలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
3: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
0: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
3: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru.
0: Nayana, ee jagatante guru vidya jagatte.
3: Othai, this world is full of
0: illusions. Satyamulu enta varaku nu jagatane vachin tarvata asatyamuga rupamistunnavo ade vidhangane jnanasthiti endu ee vidya jagatante kuda nu satyasthitinga untuntadu.
3: Like whatever you experience in your sleeping state or dream state, the moment you are awake, all these go, they are not real. In the same manner, all that you experience in the world is not real.
0: కలలో చూసిన మేడలు మిత్రులు కన్నులు మిత్రుల లేవు కదా.
3: లైక్ యూ క్లోజ్ యువర్ ఐస్ యువర్ బిల్డింగ్ క్యాసల్స్ యువర్ సీన్ క్యాసల్స్ అండ్ మ్యాన్షన్స్ యూ ఓపెన్ యువర్ ఐస్ దే ఆర్ గాన్.
0: అంతలో ఉండినటువంటి సర్వ సౌఖ్యాలు కూడా జ్ఞానావస్థయందు ఏమాత్రము కానరావు కదా.
3: యూ ఓపెన్ యువర్ ఐస్ దే ఆర్ గాన్. ఇన్ ద సేమ్ మేనర్ వాట్ యు సీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ వేకింగ్ స్టేట్ ఇన్ యువర్ జ్ఞాన స్టేట్ దట్ డిసప్పియర్.
0: అదే అద్వైత దర్శనం. దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం. అద్వైత దర్శనమే జ్ఞానం.
3: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
0: అట్టి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
3: సో వి షుడ్ యాస్ ఫార్ అస్ పాసిబుల్ యాస్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత.
0: దీనికి సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
3: ఫర్ దిస్ యు డోంట్ హావ్ టు రినౌన్స్
0: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
3: యు డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
0: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
3: యు డోంట్ హావ్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ.
0: అడవుల పాలు కానక్కర్లేదు.
3: యు డోంట్ హావ్ టు గో
0: అడవులను భుజించనక్కర్లేదు.
3: యు డోంట్ హావ్ టు గో ఈట్
0: సౌర్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి రూపుని దర్శించడానికి ప్రయత్నించాలి.
3: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీస్ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ వి కెన్ గెట్ సీ గాడ్.
0: దేవుడు అనగా మీరు దేశమందు లేడు. దేవుడు అనగా తన దేహమంది.
3: గాడ్ ఈజ్ నాట్ బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. హీ షుడ్ బి సీన్ విదిన్ యూ.
0: పాపమనగ వేరు పరదేశము లేదు. తాను చేదు తనుల తల్లి.
3: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ. ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యూ పర్ఫార్మ్.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి పోనక్కర్లేదు.
3: సేమ్ మానర్ వెన్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్ వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు గో టు ద ఫారెస్ట్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ అండ్ హౌస్ అండ్ అదర్.
0: దైవము తన ఇందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
3: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ యువర్.
0: మర్మం ఎరిగిన మరో నిమిషములు మన దేవ వారికి గురుడండి.
3: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ ప్రాపర్ దట్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ఫ్ బికమ్స్ యువర్ గురు.
0: గురువును మనం బయట వెతకనక్కర్లేదు.
3: యు డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఏ గురు ఎక్స్టర్నల్.
0: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
3: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
0: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షమో. బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణమని చెప్పారు. బంధమునకు హేతువైనటువంటి మనసు మొత్తము ఏరీతిగా హేతు కాగలదు.
3: సో దిస్ మైండ్ విత్ ఇన్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బాండింగ్ హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్.
0: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
3: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యూ బికమ్ బౌండ్.
0: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన ద్వస్థ స్థితిలో చేరిపోతున్నాం.
3: రైజ్ ద మైండ్ లెట్ ఇట్ గో అప్వర్డ్ దెన్ యూ రీచ్
0: అధోగతి.
3: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హయ్యర్ లెవెల్?
0: మనం పెంచుకొని బాకీ జీవితం నుండి మన జీవితం అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
3: వెన్ యూ హ్యావ్ టైట్ టు ద వరల్డ్ అరౌండ్ అస్ ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవే.
0: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
3: నౌ సో లాంగ్ యాస్ యువర్ ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్
0: రెస్పాన్సిబిలిటీ. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
3: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thoughts should be centered on God.
0: This is karma kausala.
3: This is called karma kausala.
0: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భవత్యాస్తాం అనేటువంటి దీంతో మనం ఆచరించాలి.
3: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ద బాడీ, దే ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెందడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
3: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్ యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
4: ఫస్ట్ థింగ్ ఇస్ డిస్చార్జ్ ద కంపెనీ ఆఫ్ ది ఈవిల్ ఇన్ ద వికెట్.
2: స్వప్నాంతరానికి వారితో మనం స్నేహాన్ని పెంచుకోవాలి. Develop a friendship with the good, the noble and the virtuous.
0: Guru Punya Mahoratram. మనము రాత్రి పగలు కూడా భరోసకాశం అటువంటి కార్యంలో ప్రవేశించాలి. అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్. మర నిత్యమనిత్యత, మనము నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: దెన్ వి షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
0: మొట్టమొదటి సృజన సంసర్గం, దుష్టులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి. The first one is, let go instantly, the company of the evil and the
2: good. Run away from evil company.
1: Run away from evil company.
0: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
1: Instantly.
0: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
1: You should not waste even a second in this process.
0: కారణం ఏమనగా, దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
1: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
0: Virayi kudunu saragiga maripotadu.
1: Even the believer could become a non-believer.
0: Manchu vadu kudunu chettavadiga maripotadu.
1: And the good could become the evil one.
0: ఈ చెడ్డ వారికి సంబంధం అనేటువంటి చాలా అధికార స్వరూపాన్ని ధరించి చేస్తుంది.
1: ద కంపెనీ ఆఫ్ ద వికెట్ టేక్స్ అప్ ఎ వెరీ డిస్టార్టెడ్ డిటెక్టబుల్ ఫామ్.
0: ఈ దుర్బోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ద మైండ్ ఆఫ్ అండర్గోస్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఐ థింక్
0: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
1: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
0: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గాఢంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
1: రాయ్ సమీ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఇన్ లాట్ ఆఫ్
0: రాముని అంటే ప్రాణం.
1: ఇన్ రామ వాస్ హై వెరీ లైఫ్.
0: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద ఉండేటువంటిది కాదు కైక.
1: కైక వాస్ వన్ హూ టుక్ పాసిబిలిటీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
0: ప్రాణకుమారంగా పెంచి విలువిద్యలు నేర్పి
1: protecting him as her own mind breath.
0: And nirantaram yedo ramana tone aadu kodatu undinatundi kaika.
1: And beating him all the other arts. He would take care and ponder Rama.
0: Anta pranatamananda chustunnatundi ee kaikaku mandara bodhana.
1: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
0: Ee durbodhana chetanu ee chustunnatundi chetanu కడపరిచి తన యొక్క హృదయం అమృతమయమైనటువంటి యొక్క హృదయం ప్రేమమయమైనటువంటి హృదయం విషముగా మారిపోయింది.
1: Once he heard a few words from this evil and wicked Mandara, in a trice the heart was full of nectar and love.
0: రాముడు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివే చెప్పిన ఊపిచ్చేటువంటి కైక.
1: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, she would always think about it and
0: Rama Kshatriya Vanti Kudam Sakshat Satya Swarupalani Vishwasinchesi.
1: She would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.

0: విశేషంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friends, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటాను.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకనే ఈ దుర్బోధన చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయం కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard. The reason being, this company of the
0: devil. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhakas who day in and day out, every second, every hour, do japas, do jnana.
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even the such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: వీటన్నిటి యొక్క ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are destiny, these are fate, and these are what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుస్తంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of this place. The reason is, you are the bad company that you have been seeking.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హు ఆస్పైర్స్ టు డు సాధన షుడ్ కీప్ దీస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి తెలియటువంటి వాడు కాదు.
1: వన్ హు క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: సత్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, సత్సంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటం, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing.
0: It's not proper.
1: This is the hallmark of a monkey, a continuously changing process.
0: కానీ ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: కనుక మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతటితోనే మన యొక్క సాధన శూన్యత్వం కాదే.
1: నా యువర్ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీక్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఎ కేస్ ఆఫ్ కంటిన్యూస్లీ చేంజింగ్.
0: ఇది సంపూర్ణత్వంతో కూడినటువంటి యొక్క కోటి లక్షణాలు.
1: దిస్ ఈస్ ద హాల్మార్క్ ఆఫ్ ఎ మంకీ, ఎ కంటిన్యూస్లీ చేంజింగ్ ప్రాసెస్.
0: కానీ ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి

0: సహవాసాన్ని మనం పెట్టాలి. సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ద నోబుల్ వన్. ఈ మంచి చెడ్డ మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది? హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్? ఎప్పుడు మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగినటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి. We should also try to look outside of us and try to discern that which is good and bad. Try to go for good words, good thoughts, good deeds.
1: So, there is a way to do it. So, there is a way to do it. So, there is a way to do it. So, there is a way to do it.
0: Like one who indulges in senseless activities, certainly we can see the difference.
1: In this case, in the first place, Ramakrishna Swami said, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మంత్రి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ టు దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్. కెన్ యూ అటైన్ డివినిటీ?
1: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
0: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ్, వి షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్.
1: సత్సంగ యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే కష్టములు ఎందు కాని, సుఖములు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దూషణలు ఎందు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
0: హూ ఇస్ సజ్జన? హూ ఇస్ గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with pains and needs. One who remains steady forever. This is a sajjana.
1: Nirantaram kudu sadhu sanghamunu aashrayinchi vaaru sevalu chesetuvanti variga undaru.
0: And such a person again looks to do some service to people who are in need of that, his help.
1: Tiruthundalvar anekuntu varu tenu desamlo undetuvanti varu.
0: So there was one person, Tiruthundalvar, in Tamil Nadu.
1: Okanadu ayanaku kalayandu devudu prathyakshamayi varamunu korukomannadu.
0: It so happened that one night in his dream God presented himself and gave him a boon. Ask of anything.
1: Atanu daivatvanni koravachu leka daivatvamlo dinamayyetu sthitini kuda koravachu kani aa vidhanga koraledtaadu.
0: Now if he had wanted, he could have asked God himself or for the state where he could have merged with God. But he did not ask for either of these.
1: What did he ask for finally?

0: స్వామి, నేను మీ శాసాన దాసుడు కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనిపిస్తున్నారు. ఓ స్వామి, లెట్ మీ దాట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసుడు అని చెప్పుకోవడానికి సిక్కు.
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐ యామ్ అ సింగ్.
0: తనకు తానే గోడ పెట్టుకుంటాను, నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself.
0: ఏ రామ భక్తుడైనా ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, నాయన నీవు నా భక్తురా అని చెప్పాలి.
1: నా అయితే రామ భక్త ఆర కృష్ణ భక్త రామకృష్ణ
0: అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు, అయ్యా నేను నీ భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈ గోస్ రామాయణే ఓ స్వామి
0: ఈనాడు భక్తులమని చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన ఆడంబరంగా రూపొందుతుందాలే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: So this idea today of proclaiming oneself as a devotee is an indication of one's own pompous nature.
0: Bhajanlu chesinanta maatramana bhaktulu kaaneru.
1: By merely doing bhajan,
0: sevanu chesinanta maatramana bhaktulu kaaneru.
1: Or by performing seva, it is not
0: because of chesinanta maatramana bhaktulu kaaneru.
1: Or by doing japa,
0: dhyanamulo kusthoni chesinanta maatramana bhaktulu kaadu.
1: Or sitting in meditation, he does not become a bhakta.
0: Chitta shuddhi kaligina bhaktuluga untadu.
1: When he has this purity of heart, then he is a true bhakta.
0: Kashta sukhamani endukudu stiratvani vahinchinatuvadu vaadu bhaktudiga undadu.
1: One who has this equanimity either in joy or sorrow, he is a true bhakta.
0: Kashtamulaku pondaka sukhamulaku pondaka undetundi oka samatvani garinchi undadu.
1: Does not display at the very mention of sorrow, does not get puffed up at the moment of
0: ye kashtamulu vachina idi indulo edo vidhamaitundi నా యొక్క మంచి కోసం వచ్చి ఆయన యొక్క విశాల భావాన్ని మనం కలిగి ఉండాలి.
1: డిఫికల్టీస్ మై కమ్ హిస్ వే బట్ హి విల్ లుక్ అపాన్ దెం యాస్ ఓ యెస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ మై ఓన్ గుడ్.
0: ఇది నిజమైన భక్తుల యొక్క లక్షణం.
1: దిస్ ఇస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్ టు
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.

0: 맞다. 수빈 경기 절봐야 돼. 이 언니? 맞아. 답변을 선택하죠. So this is what is contained in the second lecture.
1: 대구로 పుణ్యమహోరాత్రం నీవు ఒక పదవిని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోవచ్చు నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలు నువ్వు
0: పాల్గొన్నాయి
1: నీ హృదయంలో మంచిని చిక్కిస్తుందా
0: థింక్ ఆల్వేస్ ఆఫ్ గుడ్
1: చెత్త చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన విశ్వాసుల ప్రజలుగా మారిపోతావు
0: If you, even for a moment, think of things which are wicked and evil, next moment you become
1: a brother. You are the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the
0: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
1: Kanaka Durbhavanlaku, Dushchintanlaku, Manasayamalo, Yamatram Kudamu, Avukasam Nandinchara.
0: So there should be no place in our heart for bad and evil thoughts.
1: Parula Chintanam Manamu, Chetanam Manamu, Yanta Korukuntamo, Antaka Padiretta Chintanam Manamu, Avurdo Kutai.
0: Now even as you think about the others, 10 times that, compared to that, you will get affected.
1: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు పౌరుల చెట్టను మనం
0: కోరగాలు అబౌట్ ఈవెన్ ఫాదర్
1: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణమేమిటి పౌరుల చెట్టును మనం కోరటం చేతనే అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి
0: యూ విల్ గెట్ అఫెక్టెడ్ ఇన్ టర్న్ దట్స్ వై టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్స్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ద ఫాదర్ కనుక
1: పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు
0: సో ఆల్ ద థాట్స్ అబౌట్ అదర్స్ లెట్ దెం నాట్ బి ఈవిల్
1: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు
0: దట్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్
1: ఇంకా మన నిత్యం అనిత్యతాం ఏది నిత్యము ఏది సత్యము అనే దాన్ని మనం గుర్తించాలి
0: దెన్ వి కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ రియల్ వాట్ ఇస్ నాన్ రియల్
1: దేహము పాఠ్య భౌతికం
0: దిస్ బాడీ ఇస్ వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు
0: ఇట్ హ్యాస్ టు డీకంపోజ్ వన్ డే
1: దేహి నిరామయుడు
0: వేర్ హాస్ ద వన్ హూ డిసైడ్
1: గలతిన్ పక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్ర లేవు
0: The one who decides has no form and no question of detail is beyond of
1: deham anityam, dehi satyam.
0: So this body is unreal, temporary. The one who decides is permanent.
1: అదే విధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి
0: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ ఇస్ రియల్ అండ్ అన్రియల్
1: ఈనాడు పూర్ణిమ రేపటి దినం ఇంకా 15 దినాల్లో అమావాస్య వస్తుంది
0: టుడే ఇస్ పూర్ణిమ ఇన్ 15 డేస్ టైం
1: ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది
0: నా టుడే ఇట్ ఇస్ అమావాస్య బట్ టుమారో మూడు సత్యం రాయి
1: పూర్ణిమ ఎంత అస్థిరమో అమావాస్య కూడా అంత అస్థిరమే
0: సో జస్ట్ ఆ పూర్ణిమ ఇస్ టెంపరీ సో ఇది అమావాస్య
1: ఇవి రెండు కూడా స్థిరములు కాదు
0: టెంపరీ దీస్ టు ఆర్ నాట్ పర్మనెంట్
1: కానీ రెండింటిని అనుభవించేటువంటి నేను స్థిరము
0: బట్ వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ దట్ ఇస్ ఐ దట్ ఇస్ పర్మనెంట్
1: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం
0: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ తో
1: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు గోవు యొక్క రూపం నచ్చించినప్పటికీ
0: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యూ గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
1: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు
0: ఇట్ మే డై బట్ దిస్ ఐడియా ఆఫ్ ఎ కౌ రిమైన్
1: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రం మారదు
0: మ్యాన్ మే డై లైక్ వైజ్ బట్ హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్
1: కనుక ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము ఈ యొక్క దివ్యత్వము
0: సో దిస్ ఈస్ డెఫినిటీ దాట్ ఇట్ ఈస్ పర్మనెంట్ విత్ రిమైన్ ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్
1: ఇది నా తల
0: ఇది మై హెడ్
1: ఇది నా కడుపు
0: మై స్టమక్
1: ఇది నా కాళ్ళు
0: మై లెగ్
1: నేనెవరు
0: బట్ హూ ఆమ్ ఐ
1: నేనెవరు ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
0: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్
1: నా దేహము నా మనసు నా పుష్టి నా చిత్తము నా ఇంద్రియము నా అంతఃకరణ అంటున్నావు నేనెవరు
0: సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి మై సెన్సెస్ మై బాడీ బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్
1: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పెట్టే కదా నా మనసు నా బుద్ధి నా చిత్తం నా ఇంట్లో అనుకుంటున్నాం
0: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్ దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ
1: ఈ మన బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే
0: నేను మాత్రం శాశ్వతము ద బాడీ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్ పర్మనెంట్
1: ఇది దేహంతో చేరినటువంటిది కాదు
0: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ
1: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను
0: అండ్ బియాండ్ దిస్ బాడీ
1: నేను జాగ్రత్తలో దేహంతో ఉన్నట్టుగా భావిస్తున్నాను
0: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
1: కానీ సత్యావసరం చూసి దేహం పరుపైన పడింది
0: But in my dream state, this body is resting on the
1: couch. You have a dream that you have gone somewhere
0: to Delhi. Now who is it that
1: has gone to Delhi
0: now? Who are you
1: there?
0: You have
1: no
0: link to the
1: body.
0: So you are free from your indriyas, from the
1: body. Who are you? దేహాతీతం ఇంద్రియాతీతం మనోతీతం అన్నింటికి అతీతమైన స్థితి యొక్క అధిష్టానంలో ఉంటున్నాయి.
0: సో ఇఫ్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ యు కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
1: కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనము దారి తప్పకుండా సూచన మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
0: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్
1: ఇండివిడ్యువల్లీ.
0: The most important of these is
1: సృష్టిలో యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనం నుంచి వదిలిపెట్టాలి.
0: Discard the company of the evil and the wicked. Don't have any faith of evil and the wicked within you.
1: ఈ దుర్భావములు సృష్టిల సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
0: These evil thoughts, they are in you. The company of the evil is with you. When you are not man in the first place, how can you talk about becoming God? So first of all, transform yourself to a human
1: being.
0: Try to further the cause of your human nature. Then in a natural way, divinity will be yours.
1: మానవుడిగా మారక మానవత్వమే నీవు లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
0: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యు డోంట్ హావ్ హ్యూమన్ నేచర్ ఆర్ క్వాలిటీస్ ఇన్ యూ, యూ వాంట్ టు బికమ్ గాడ్.
1: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రలై మాధవుని యొక్క మార్గాన్ని తిరుగుతా వహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
0: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ది పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షల్ సక్సెస్.
1: సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
0: రోజు సాధక ఇంజక్షన్ నిస్సాధ కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇస్ ద వికెట్ రణవేపం విభజ
1: కఠిన సమావనం.
0: ద సెకండ్ సీక్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ వైపు
1: గురు పుణ్య మహోరాత్రం
0: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్
1: స్మర నిత్య మనిష్ఠిత.
0: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ రియల్ బాడీ కాంగ్రిగేషన్
1: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఈ మహావాక్యం యొక్క సారం.
0: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
1: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనే దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
0: Only when you realize the significance of these four Mahavakyas and experience the essence contained in them, can we say that we have secured divinity for us.
1: Karaka, prakriti is vaitam.
0: Therefore this world, this creation is duality.
1: Purushude advaitam.
0: The Purusha is advaitam.
1: Ilanti advaitatvam anetunte purushatvanni manam pondalanukunnappudu divyatvam bhavanni pondali.
0: So we have to go to this purushatva which is advaita. And that is the state of the
1: Dhyasva. Daivastam, daivastam, daivastam.
0: That is precisely what you mean by
1: Daiva the state of divinity. Diva mu, anishwiti padam.
0: Now this Daiva means Diva. It is derived from the word Diva.
1: Daiva mu, not Diva mu.
0: It is not Daiva, but Daiva mu.
1: Diva kareda, dinamu ne artham.
0: This word Diva mu in turn means dinamu.
1: Dinamu anaga, rastrim pagalu ani.
0: This dinamu, they mean day and night.
1: Anaga, daivam anaga enti, rastrim pagalu kaanivadu daivamu.
0: Meaning, God is one who is not this night and day.
1: Kala kalamunuk atitamayani kuntuvadu daivamu.
0: One who transcends the limitations of time and earth.
1: Kalukani, kalayana maha, kala kalayana maha, kala dattunayana maha, kala atitayana maha, kala sarupayana maha, kala nimitayana maha. Ani kalamunuk inta pradhanamishanthi brahmanamishanthi.
0: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time. One who transcends
1: kala kala prapannanam kala chinna karishyate. కాలమును బ్రింగేటువంటి వాడు దైవం.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ వన్ హూ హెస్ ఫాలోస్ దిస్ ఐడియా ఆఫ్ టైమ్.
1: కాలము చేత బ్రింగబడి వేసేటువంటి వాడు మానవుడు.
0: వేరే మ్యాన్ ఇస్ వన్ హూ హెస్ బీన్ ఫాలోడ్ బై టైమ్.
1: కానీ కాలకాలములకు అతీతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఆశ్రయించినప్పుడే మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
0: సో యూ సీక్ షెల్టర్ ఇన్ గాడ్ హూ ట్రాన్సెండ్స్ టైమ్ గాడ్ యూ కెన్ ఆల్సో గో ది వే ఇన్ విచ్ యూ హావ్
1: కనుకనే దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బాధం పట్టరా అన్నాడు.
0: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the feet of Odinda, the Lord.
1: Ivani Asrayinchinatuvanti variki ye dayyamunu praveshinchadu.
0: So one who seeks God's shelter, there is no trace of
1: Daivanne Guruga Bhavinchi, Daivanne Guruga Mana Vishwasinchi, Daivatulu Chirta Vahinchi, Daiva Margani Anusarinchadame Manasam Yokka Divyatvam Yokka Pavitrata.
0: Let God be your Guru. Seek God as your Guru and live your life in terms of the injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seek.
1: Kanaka manaku kalam chikkinappudanta daivanni smarinchi daivanni bhajinchi mana janmanu sarthakam chesukovali.
0: So whenever we have time, think of God. Contemplate on God and sanctify your life there.
1: Deenikante minchina margam marakati ledu.
0: There is no greater path, nobler path than this.
1: Margam.
0: This is the easiest way, rajya margam. And this is the right royal path.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

0: పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగా చేయుచు జీవితంబు. మీరిద్దుల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్. గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kalamunu adhikanga kudunu viniyogistunnaru kani aa kalamulo okka chana kalamaina kudunu daiva chintanaku viniyoginchatamu sadhyam kaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jilla ane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దే ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni semanu padinappadikini varu e maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manashanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka badhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి పుడక వంటిది శరీరము.
1: body is like a water bubble.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యం కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కానీ మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ది డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: We have discontinued discharging our duties, forgetting the basic fact that the divine exists within the body.
0: కాని మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: Man should never think that the body is just given to you for its maintenance alone.
0: కాని ఇంకను ఎన్నో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ సో మెనీ ఆఫ్ ది యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ టు ఎంజాయ్ ప్లెజర్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: కానీ నిజంగా విచారించి దాన్ని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: ఇఫ్ యు జస్ట్ ఇన్వెస్టిగేట్, థింక్ ఓవర్, just put a question to yourself, what for is this human life?
0: కానీ నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: The human life is given to work for redemption.
0: మరణపు కొంప,
1: it's full of dirt.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
1: full of afflictions.
0: దారి సంచలనము దుంపు పొందు దుంప,
1: it perennates life after life.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహం నిమిత్తమై మనం రాలేదు.
1: We have not come here to just pass through this cycle of birth and death.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కానీ అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్తైన కూడా మనకు కలిగింపదు.
1: వెన్ దేర్ ఇస్ నో పీస్, హౌవర్ వెల్, హౌవర్ మోర్ ఆఫ్ యాక్షన్స్ దట్ యు డూ, ఇట్ దే ఆల్ లీడ్ టు రెస్ట్లెస్నెస్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ద డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఏ ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: There are many people from places where there is shortage of water.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటికి మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone-hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate, sensitive heart.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: Worldly difficulties do appear.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: Not only you, even a millionaire will have problems.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక వీరిని బాధలు పడుతున్నారు.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనుక్కుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్ దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహము ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ all physical comforts and conveniences are useless.
0: ee manasika shanti oka daiva chintanate tappa maroka margamlo manaku nivarana kaadu.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్, contemplate on God, then you'll be free from your own problems.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందించవచ్చింది.
1: In spite of prolonged period of suffering, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of forlorn.
0: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: Never be away from God at any point of time.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను, ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: Nobody will stand by you, friends or relations. Only God only be with you.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: Under any circumstances, it is only God who will protect you.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా.
1: We should not forget God.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి సేవలు పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. దే సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kaani manasika shanti matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: Aa yokka manasika shanti oka bharatiyu yokka bhagyame tappa itharuki itti bhagyam labhinchatam ledhu.
1: Mental peace is the property of bharatiyas, which is not present anywhere.
0: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనేటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంతనిలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యు వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యు స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతనిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవచింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ is only God and constant thought of Him.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. Why can't you work, bend down, work for your own plenty and prosperity, that they may say like that?
0: అవన్నీ అసూయాపరులు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కనుకనే మీరు అట్టి వారితో మీరు ఏమాత్రం ఏకీభవించగా నిరంతరం కూడా దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing, many people are suffering in all villages, towns.
0: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎందు మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: There is no other greater comfort beyond the mental peace.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది కాని ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కాని ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: Kalaga manasika santoshamu manasika shanti oka daiva chintana chede manaku labhistundi gaani anya chintana chede manaku em maatramu labhinchadu.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: Puttuta oka chinta,
1: birth is a problem.
0: Bhoomi nundi chinta,
1: life on earth.
0: Samsaram oka chinta,
1: family life.
0: చావు చింత,
1: డెత్.
0: బాల్యమంతరి చింత,
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత,
1: లివింగ్.
0: చెరుపు చింత,
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత,
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్.
0: వింత చింత,
1: అండ్ మిస్టరీ.
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్, నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం.
1: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి కాని కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: Kanuka idi oka daiva chintana vallane galavistundi kanuka kashtamlo vachinanta varaku manaki kashtamlanta sukham nandinche nimittamai vachinavi ane bhavinchukovali.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: Prati manavudu kudanu kashtamlo vachedi sukham kosam ane.
1: Difficulties come to confer happiness at the end.
0: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: In fact, the kind of happiness, pleasure we think is also worry.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: It's only the difficulties that confer joy.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమ ఒక్కటే.
1: There lies in every man infinite joy, infinite love.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: If we just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
0: చంటి పిల్లలు కాని లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కాని పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనిపిస్తుంటాయి.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: కనుకొని పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాం చూస్తున్నాము.
1: The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
1: if you dig a pit anywhere at some spot,
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: All that, the dirt, the soil that you just take it out and keep
0: it, దానికి పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over
0: there. ఇంత పెద్ద గుంత గుంత ఉంటుందది అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టాలు పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
1: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: You can cover the pit and bring it to equal level.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: That's what we have to know today.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: Because of difficulties I
0: fell. ఏ విధంగా నేను భూర్చటము?
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము?
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టి అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టముల నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమ పడి వచ్చారో,
1: you have come here with lot of love for Bhagavan.
0: అదే ప్రేమ చేతనే మీరందరూ కూడాను స్వస్థానం పొంది సుఖంగా చేరండి.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: అక్కడ పోయి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తుంటుంటే ఆ పడినటువంటి గుంత యొక్క భూతి పూర్తి చేసుకోవచ్చును.
1: The moment you recall and recollect the bliss that you experienced here, back home, you will naturally forget all the
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టం భరించలేని సుఖం బట్టందరూ.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్టశ్రమలు మనకు వచ్చిండేటువంటిదంతా సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ డూ కమ్ ఇన్ అవర్ లైఫ్ టు డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ, ఈక్వల్ మైండెడ్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరు తరగనేటువంటి యొక్క ఆస్తి ఒక ప్రేమ.
1: యు హావ్ గాట్ దిస్ బౌండ్లెస్ లవ్ విత్ ఇన్.
0: ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: యువర్ లవ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ భగవాన్.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: See that you grow in love.
0: Kanukane bhagavantuni yokka prema deeniki chodu needai mimmalni anni vidhala kaapaadutundi.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: Mana aasti paasthulanta dhanadhanyamulu cheta erpadinavanni meer bhavinchukandi.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: Mana nijamainatundi dhanamu premane premane premane.
1: Our true wealth is only love.
0: Prema karigeetundi kaadu.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went around all the streets there in Puttaparthi, spreading joy to everybody. That must have given you bliss.
0: Kanuka, meeru ee namaskaranu chesukuntu elanti samayalo dukham yerpadite chakkaga meeru gontetti namaskaranu cheyandi.
1: In times of pain, sing loudly, full throated.
0: Ee premato manam paadutunte evarina aashram chestaremani danni bhayapadakandi.
1: Never think that others are going to make fun of you.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ విష్, బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్, సింగ్ హిస్ గ్లోరీ.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఇక్కడ చేరటం
1: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
0: ఎంతో ఆనందము.
1: All of you assembled here and made Bhagavan very, very happy.
0: Meekandariki aanandamu, saukhyamu, santoshamu, shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
1: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
0: Ee naadu meeru 5000 mandi ikkada cheraarani anustunnaru.
1: You are happy because of number 5000 here.
0: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్స్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
0: ఇదే మీకు అన్ని అక్షయంగా మారిపోయి
1: దిస్ ప్రసాదం యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
0: కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసునకై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
1: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్, లవ్.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
1: When once you have love, all your actions will be fulfilled, successful.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
1: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
0: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
1: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు
1: విజిట్ దిస్ ప్లేస్.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
1: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: రాజేశ్వర రావు యూజ్ టు సింగ్ హియర్, ఓ కృష్ణ సింగ్ ద మెలడీ, సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా, ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కాని వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: దోస్ దట్ హావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దే మే నాట్ బీ ఇన్ అవర్ మిడ్స్ట్ బట్ దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: దేర్ఫోర్ దట్ వుడ్ రిమైన్ విత్ అస్ పర్మనెంట్లీ ఎటర్నలీ ఇస్ ఓన్లీ గాడ్స్.
0: గొంతు ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: వీ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వీ మే నాట్ హ్యావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్.
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగలట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం
1: చేస్తు కామ్.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: దోస్ దట్ హ్యావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్,

0: ಎನರ್ಜಿ ಟು ಡೂ ಸೋ, ಬಟ್ ವಿ ಕ್ಯಾನ್ ಸಿಂಗ್ ವಿತ್.
1: ಅದೇ ಬೇಕು ಗೊಪ್ಪ ಪುಣ್ಯಂಗಳ ಕಟ್ಟೆಗಳ ಕಟ್ಟುಕೊಂಡು ಉಚ್ಚೇಸಿ ನೀವು ಸಹಾಯ ಚೇಸ್ತುಂದ್ರೆ.
0: ರೆಪ್ಯುಟೇಷನ್ ಆಫ್ ಗಾಡ್ಸ್ ನೇಮ್ ವಿಲ್ ಅರ್ನ್ ಗಾಡ್ಸ್ ಮೆರಿಟ್ ದ ಪುಣ್ಯ ಲಾಟ್ಸ್ ಆಫ್ ಇಟ್.
1: ನೈತಿಕಂಗಾ, ಭೌತಿಕಂಗಾ, ಧಾರ್ಮಿಕಂಗಾ, ಆಧ್ಯಾತ್ಮಿಕಂಗಾ, ಲೌಕಿಕಂಗಾ ಅನ್ನಿಂಟಿ ಎಂದು ಕೂಡ ಅದು ಮಿಮ್ಮನ್ನು ಎಂತೋ ತೋಡು ನೀಡಿಗಾ ಉಂಟುಂದಿ.
0: ಗಾಡ್ಸ್ ನೇಮ್ ವಿಲ್ ಬಿ ಎ ಸಪೋರ್ಟ್ ಎಟ್ ಆಲ್ ಲೆವೆಲ್ಸ್, ಫಿಸಿಕಲ್, ಎಥಿಕಲ್, ಮಾರಲ್, ವರ್ಲ್ಡ್ಲಿ, ಎಟ್ ಆಲ್ ಲೆವೆಲ್ಸ್ ಆಫ್ ಹ್ಯೂಮನ್ ಲೈಫ್.
1: ಕನಕ ಕೇವಲ ಭಕ್ತಿನಿ ಮಾತ್ರವೇ ಪೋಷಿಸಿದಂ ಕಾದದಿ, ಯುಕ್ತಿನಿ, ರಕ್ತಿನಿ, ಅನುರಕ್ತಿನಿ, ಭಕ್ತಿನಿ, ವಿರಕ್ತಿನಿ ಕೂಡ ಪೋಷಿಸ್ತುಂದಿ.
0: ಇಸ್ ನಾಟ್ ಮಿಯರ್ಲಿ ಭಕ್ತಿ ದಿ ಡಿವೋಷನ್, ಇಟ್ ಆಲ್ಸೋ ಫೈಂಡ್ಸ್ ಅಸ್ ಫುಲ್ಫಿಲ್ಮೆಂಟ್ ರಕ್ತಿ, ಇಟ್ ಆಲ್ಸೋ ಗಿವ್ ಅಸ್ ಎ ಕೈಂಡ್ ಆಫ್ ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ದಿ ಅನುರಕ್ತಿ, ಇಟ್ ಆಲ್ಸೋ ಡೆವಲಪ್ಸ್ ಡಿಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ವಿರಕ್ತಿ.
1: ಕನುಕ ఈ యొక్క దైవ సూచన మీకు అన్ని విధాల తోడుగా ఉంటుంటుంది.
0: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ఏదైనా ఇంత పెట్టి భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
0: బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్ థింగ్స్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే టు హిమ్.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God and then start.
1: కాని వాళ్ళకి తెలుసో తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్నం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopa nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu korinatundi antaru kodanu వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 22nd discourse on Gita Bhagavan delivered on 28th August 1984. In this profoundly beautiful discourse, Bhagavan explains complex spiritual concepts relating to the various levels of consciousness with simple and enchanting examples. Sai Bhagavan Uvacha.
1: सर्वत्र पंचभूतानां षष्टिं किञ्चित् न विद्यते पातालं भूतलं वस्तः. ఎక్కడ చూచినప్పటికీ పంచమహాభూతములు తప్ప ఆరో భూతం అనేటువంటిది లేదన్నటువంటి విషయము మనం గుర్తించాం.
2: We have to recognize the fact that wherever you look to, you find all the five elements, but not the sixth.
1: పాతాళం నందు కాని భూతలము నందు కాని ఈ భూతాకాశమునందు ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములే తప్ప అన్య పదార్థము లేదు.
2: బీట్ ఇన్ నెథర్ వరల్డ్ ఆర్ ఆల్ ఆన్ ది సార్ వేర్ ఎవర్ యూ జస్ట్ సీ యూ ఫైండ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ నథింగ్ ఎక్సెప్ట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఆధ్యాత్మ వాంగ్మయమునందు మూడు ఆకాశములను గురించి తరచుగా వింటూ ఉంటాం.
2: In the spiritual terminology and discourses, we will be hearing about these three types of ether or akashas.
1: Atma tattvamunu eragovarinatvanti yokka prati sadhakudu kudanu, Brahma tattvamunu telusukovarinatvanti prati sadhakudu kudanu, ee moodu akashamulu gurinchi vicharinchavalasi vastundi.
2: Whichever sadhaka is interested in finding out and learning the principle of Atman and the principle of Brahman has to know about these three types of akasha.
1: Mottamodatadi bhutakasham.
2: The first one is bhutakasha.
1: Rendavadi chittakasham.
2: The second one is chittakasha.
1: Moodavadi chidakasham.
2: The third one is chidakasha.
1: Bhutakasham anaga panchamaha bhutamula cheyakudinatvantadi anaga పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము.
2: భూతాకాశ రెఫర్స్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్ దట్ ఈస్ అర్త్ వాటర్ ఎయిర్ ఫైర్ అండ్ స్పేస్ ఆర్ ఎథర్.
1: ఇందులో కట్టకడపడితే అయినటువంటి ఈ ఆకాశం అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది.
2: ద లాస్ట్ వన్ దట్ ఈస్ ద స్పేస్ is very subtle.
1: ఇది కేవలము శబ్దస్వరూపము తప్ప దీనికి ఆకారము లేదు.
2: This doesn't have any specific form excepting sound.
1: ఇక రెండవది వాయువు.
2: The second one is vayu or air.
1: దీనికి నీ ఒక ఆకారము లేదు.
2: This also does not have form.
1: ఇది రెండు గుణములతో కూడినటువంటిది.
2: This has two attributes.
1: శబ్ద స్పర్శ.
2: This has got sound and touch.
1: ఇంకా మూడవది అగ్ని.
2: The third one is fire.
1: ఇది కంటికి కనిపించేటువంటిది.
2: This can be seen.
1: శబ్ద స్పర్శ రూపం.
2: This has three attributes: sound, touch and form.
1: ఇంకా నాలుగవది జలము.
2: Fourth one is water.
1: ఇది కూడాను కంటికి కనిపించేటువంటి స్వరూపం.
2: దిస్ ఆల్సో కెన్ బి సీన్ బై ది నేకెడ్ ఐ.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసం కూడాను ఉంటున్నది.
2: దిస్ హస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ అండ్ టేస్ట్.
1: భూమి ఇది దృశ్యగోచరమైనటువంటిది.
2: ద ఫోర్త్ వన్ కెన్ బి సీన్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధములు కూడాను ఉంటున్నవి.
2: దిస్ హస్ గాట్ సౌండ్ టచ్ ఫార్మ్ taste and smell.
1: మొదటి మూడు భూతములు కూడాను స్వరూపము కలిగినటువంటిది.
2: ద ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ఆర్ భూతస్, దే హావ్ గాట్ ఎ ఫామ్.
1: కడపటి రెండు కేవలం గుణముతో కూడినటువంటివే కాని రూపములో లేవు.
2: ది లాస్ట్ టూ దే హావ్ గాట్ క్వాలిటీ బట్ దే డు నాట్ హ్యావ్ ఎ ఫామ్.
1: అయితే ఈ భూతాకాశమునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను అస్థిరము చలనముతో కూడినటువంటిది.
2: ఆల్ దోస్ థింగ్స్ విచ్ యు ఫైండ్ ఇన్ భూతాకాశ, దే ఆర్ ఇంపర్మనెంట్ అండ్ దే విల్ బి చేంజింగ్ అండ్ మూవింగ్.
1: నిరంతరము కూడాను మార్పు చెందినటువంటివి.
2: దే అండర్గో మోడిఫికేషన్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్వేస్.
1: కేవలం మార్పు మాత్రమే కాకుండా పరిణామం కూడాను పొందినటువంటివి.
2: దే విల్ నాట్ మెయిర్లీ అండర్గో చేంజ్ బట్ దే విల్ అండర్గో మోడిఫికేషన్.
1: చలనముతో కూడినటువంటివి.
2: దే మూవ్.
1: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును మనం విచారించినప్పుడు మరికొన్ని దీని ఎందుకల కొన్ని గుణములను మనము తెలుసుకునవచ్చు.
2: వెన్ వీ ఎన్క్వైర్ ఇన్ టు దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ వీ కమ్ టు నో ఎ ఫ్యూ అదర్ అట్రిబ్యూట్స్ ఆల్సో.
1: ఒక నిమిషంలో ఒక ప్రదేశమునందుండేటువంటి అణువులు మరో నిమిషంలో మరొక స్వరూపాన్ని ధరించుతూ ఉంటుంటాయి.
2: ఆటమ్స్ విచ్ మైట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్, దే అండర్గో మేనిఫెస్టేషన్ అండ్ టేక్ డిఫరెంట్ ఫారమ్స్ అట్ ది నెక్స్ట్ మూమెంట్.
1: స్వరూపమును మార్చడమే కాకుండా ప్రదేశమును కూడాను మార్చగలుగుతుంటాయి.
2: దే డూ దే చేంజ్ దర్ ఫారమ్ యాజ్ వెల్ యాజ్ దర్ ప్లేస్.
1: ఈ పదార్థములందున్నటువంటి ప్రతి అణువు కూడాను క్షణ క్షణమును కూడాను ఎక్కడ మార్పు చెందును ఎక్కడ మార్పు కలిగించును చెప్పుటకు వీలు కాదు.
2: ది ఆటమ్స్ ఇన్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ అండర్గో సచ్ చేంజ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు సే వాట్ టైప్ ఆఫ్ చేంజ్ కమ్స్ అబౌట్.
1: మానవుని శరీరముందున్నటువంటి యొక్క ప్రతి అణువు కూడాను క్షణ క్షణము కూడాను మారుతూ ఉంటుండాలి.
2: ఆల్ ద ఆటమ్స్ దట్ ఫారమ్ ద హ్యూమన్ బాడీ దే అండర్గో చేంజ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇది అనంతమైనటువంటి సముద్రం యొక్క అలల వంటివి.
2: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎన్ ఎండ్లెస్ వేవ్ విచ్ విల్ బి దేర్ ఇన్ ది ఓషన్.
1: ఈ సముద్రం యొక్క తరంగములకు హద్దు అనేటువంటిది లేదు.
2: ఫర్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్ దేర్ ఇస్ నో లిమిట్.
1: అయితే ఒక్క తరంగమునందుండేటువంటి ఒక నీటి బిందువు మరొక తరంగంలో లీనమైపోతుంటాది.
2: బట్ ద డ్రాప్స్ ఇన్ వన్ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్.
1: ఈ విధంగా తరంగంలో ఉన్నటువంటి నీటి బిందువులు మరొక తరంగంలో కలవటం, ఆ తరంగముల యొక్క నీటి బిందువు ఇంకొక తరంగములలో చేరటం, ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంటాది.
2: ద డ్రాప్స్ ఇన్ వన్ వే గెటింగ్ మర్జ్డ్ ఇన్ అనదర్ అండ్ ఫ్రమ్ దాట్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ద థర్డ్, దిస్ విల్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్.
1: ఈ భూతాకాశం యొక్క తరంగములను మనము ప్రత్యేకంగా విచారించుటకు పూనుకొన్న ఇది అసాధ్యమైనటువంటి విషయం.
2: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ స్పెసిఫికలీ అండ్ క్లియర్లీ ది అబౌట్ భూతాకాశ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది ఒక తరంగం.
2: ఇన్ దిస్ ద హ్యుమానిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ వన్ వేవ్.
1: దేవత్వము అనేటువంటిది మరొక తరంగము.
2: ద సెకండ్ వన్ ఈస్ డివినిటీ.
1: దానవత్వం అనేటువంటిది ఇంకొక తరంగము.
2: అనదర్ వేవ్ ఈస్ డెమోనిక్.
1: ఇదే విధంగానే పశుపక్షి మృగాదుల తరంగములు కూడాను ఈ యొక్క మహాపంచభూతములు యందు లీనమై ఉంటున్నవి.
2: ఇన్ ది సేమ్ వే దేర్ ఆర్ వేవ్స్ ఆఫ్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ సచ్ అదర్.
1: ఒక తరంగముల యొక్క నీటి బిందువు మరొక తరంగంలో లీనమైనట్టుగా ఒక మానవత్వం అనేటువంటి యొక్క తరంగముల యొక్క అంశము మరొక తరంగములో లీనమైపోవచ్చును.
2: జస్ట్ యాజ్ ద డ్రాప్స్ ఆఫ్ ఎ వేవ్ గెట్ మర్జ్డ్ ఇన్ ది అదర్ వేవ్స్, సిమిలర్లీ ది ఆస్పెక్ట్ ఆఫ్ హ్యుమానిటీ మే గెట్ మర్జ్డ్ ఇన్ అనదర్ వేవ్.
1: కనుక ఏ తరంగము యొక్క బిందువు అంశము ఏ తరంగములో హీనమవును అనేటువంటిది కూడాను చెప్పుట అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ వేవ్ ఇన్ నేచర్ లైక్ హ్యుమానిటీ వుడ్ గెట్ మర్జ్డ్ ఇన్.
1: కనుకనే జీవితము కూడాను తరంగముల యొక్క స్వరూపమే.
2: దట్ ఈస్ వై లైఫ్ ఇట్సెల్ఫ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్స్.
1: మరణాతీత మనహ అని నిరంతరము కూడాను మరణ ప్రాణములతో కూడినటువంటి యొక్క మనస్తత్వంతో ఉండినటువంటిది మానవత్వము.
2: The humanity and human principle is associated with a continuous process of thinking and thought.
1: ఇది అనిత్యము.
2: This is impermanent.
1: ఇది క్షణికము.
2: This is temporary.
1: ఇది నశ్వరము.
2: This is not
1: ఇది క్షీణము.
2: This
1: ఇది పరిణామము.
2: This undergoes change.
1: ఈ విధమైనటువంటి యొక్క షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ మహాపంచభూతముల యొక్క సంబంధాన్ని మనం గుర్తించుకొనలేక ఏదో కొన్ని విధములైనటువంటి యొక్క మానవత్వాన్ని మనము క్షణికమైనటువంటి మానవత్వాన్ని లక్ష్యమైనందు ఉంచుకొని ఇది ఏ శాస్త్రం అని భ్రమిస్తున్నాము.
2: We have not been able to recognize the six types of changes which will be coming about in human life. And under that delusion, we think that human nature is going to be permanent and there we get deluded.
1: ఇట్టి మహాపంచభూతముల యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క భూతాకాశములో
2: భూతాకాశం which is associated with these five elements,
1: లక్షల సూర్య చంద్రాదులు ఉంటున్నారు.
2: There are lakhs of suns and moons.
1: ఇంకా గ్రహణములు ఉపగ్రహములు కూడా కోట్లకు ఉంటున్నాయి.
2: There are planets and sub-planets in crores.
1: అగణితమైనటువంటి యొక్క జీవరాశులు కూడా ఉంటున్నవి.
2: Innumerable living beings are also existing.
1: దృశ్యగోచరమైనటువంటి యొక్క జగత్ అంతయు కూడాను భూతాకాశం యొక్క బిందువే.
2: The entire phenomenal world is only a drop in భూతాకాశం.
1: ఈ విశాల జగత్తునందు
2: in the entire vast world
1: ఏదో ఒక మూల నిక్కి నుండేటువంటి యొక్క భూగోళము.
2: The earth may be compared to a small drop.
1: ఈ భూగోళమునందు ఒక చిన్న దేశము.
2: On this earth, this is a small country.
1: ఈ చిన్న దేశములో ఒక చిన్న ప్రాంతము.
2: In this small country, there is a small place.
1: ఈ చిన్న ప్రాంతములో ఒక చిన్న జిల్లా.
2: In this small state, there is a small district.
1: ఈ చిన్న జిల్లాలో ఒక చిన్న గ్రామము.
2: In this small district, there is a small village.
1: ఈ చిన్న గ్రామములో ఒక చిన్న ఇల్లు.
2: In small village, a small house.
1: ఈ చిన్న ఇంటిలో ఒక చిన్న దేహము.
2: In small house, a small body.
1: ఇట్టి చిన్న దేహము ఇంత విశాలమైనటువంటి జగత్తును చూచి అహంకార పట్టం లోపల ఆశాస్పదమనే చెప్పవచ్చు.
2: It looks funny that such a small body should feel egoistic in the context of its smallness in the world.
1: కనుక ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని విచారణ చేసినప్పుడు ప్రతి ఒక్క విషయము కూడాను ఒక్కొక్క బిందువు యొక్క ఆకారమునే కూడి ఉంటుండాలి.
2: When we just think of this భూతాకాశ and our own place, it is something like a drop in the totality.
1: ఈ బిందువు యొక్క విచారణ మనం చేయడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలము ఒక చీమ సముద్రపు లోతును కనుక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది.
2: Such a small drop trying to just understand the totality is like and trying to measure ocean.
1: సముద్రము మార్పు చెందినటువంటిది.
2: The ocean undergoes change.
1: చీమా మార్పు చెందినటువంటిది.
2: And also undergoes change.
1: సమస్త పదార్థములు మార్పు చెందినటువంటివి.
2: All the things undergo change.
1: ఒక కమ్మడి యందు పెరుగన్న ముంచుకొని ఆ కమ్మడి యొక్క వెంట్రుక పెరుగులో చేరకుండా ఉండేటువంటి ప్రయత్నంగా చూసుకోవటం ఎంత అసాధ్యమో.
2: Just as it is impossible to see that in a woolen rug, when you are taking curds bath, to see that those small particles do not go into the bath or the food that you are taking.
1: Manamu bhujinchetvattidi ventrukala kammadi.
2: What we are just eating is something like the particles.
1: Indulo ventrukala raakunda chesukovatam anetundi asadhyam.
2: How can you prevent this small hair coming out into the food?
1: Kanuka manam nivasinchetvanti anta kudanu ఒక క్షణికమైనటువంటి యొక్క ప్రకృతి.
2: ద వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈజ్ టోటలీ టెంపరీ అండ్ ట్రాన్సియంట్ వన్.
1: కనుకని ఈ భూతాకాశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే గుర్తించుకునేటువంటి వాడు క్షణికమైనటువంటి యొక్క, గుర్తింపబడేటువంటి పదార్థం కూడాను నశ్వరమైనటువంటిది.
2: సో ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ భూతాకాశ, the one who is trying to understand is a small one and a temporary one.
1: శాశ్వతమైనటువంటి యొక్క విషయమును గుర్తించుకోవాలన్న శాశ్వతత్వం కలిగినటువంటి వ్యక్తిత్వమే ఉండాలి.
2: If you want to really understand the permanent entity, you should have a permanent place in that particular entity.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది అశాశ్వతమైనటువంటిది.
2: This personality and individuality is temporary.
1: ఇది కేవలము ఒక ఎండమావు వంటిది.
2: This is something comparable to a mirage.
1: ఈ ఎండమావును ఆధారం చేసుకుని దాహం తీర్చుకోవాలని ప్రయత్నం చేసేటువంటి మృగ భ్రాంతిలో ఉంటున్నాడు మానవుడు.
2: Man is something like a person who is trying to quench his thirst on the basis of the mirage.
1: ఎండమావులు ఎంత వీచినప్పటికీ ఏది చల్లబడదు.
2: Whatever However much you may take from the mirage, you will never be able to
1: just it.
2: No cloth gets wet by a mirage.
1: That
2: appears to be water, but there is no water in that.
1: Kanuka, ee bhutakasam yokka tattvam anetvanti kevalamu oka drishti kalpitamainatvanti gaane bhavinchavachchu.
2: The principle of bhutakasha may be something which you can see only.
1: ఈ భూతాకాశం అనేటువంటిది చిదాకాశములో ఒక నీటి బిందువు వలె ఉంటుంటారు.
2: దిస్ భూతాకాశ మే బి సంథింగ్ లైక్ ఎ డ్రాప్ ఇన్ చిదాకాశ.
1: భూతాకాశములో మన యొక్క దేహం ఎలాంటి ఒక అణుస్వరూపమై ఉంటున్నదో అదే విధంగానే చిత్తాకాశం అనందు ఈ భూతాకాశం అనేటువంటిది ఒక అణుమాత్రంగా ఉంటుంటారు.
2: జస్ట్ యాజ్ అవర్ బాడీ ఈ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ భూతాకాశ, భూతాకాశ ఇట్సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎన్ ఆటమ్.
1: భూతాకాశము జడం.
2: This bhutakasha is inner.
1: ఈ జడమైనటువంటి యొక్క ఈ భూతాకాశమునందు చైతన్యవంతమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందులో అంతర్భూతమై ఉంటుండాలి.
2: The life principle is inherent in this bhutakasha, which is inner.
1: అయితే ఈ అంతర్భూతమైనటువంటి యొక్క చైతన్య తత్వాన్ని గుర్తించడానికి భూతాకాశం కొంత ఆధారంగా తీసుకోవాలి.
2: To understand this life principle which is inherent in it, we'll have to make the bhutakasha as the basis.
1: శరీరం నందు శరీరీ అనేటువంటి యొక్క బింబం ఏ రీతిగా ఉంటున్నదో,
2: జస్ట్ యాజ్ ద ఇన్డ్వెల్లర్ శరీరీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాడీ,
1: అద్దంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనిపించుతున్నదో,
2: జస్ట్ యాజ్ వి సీ అవర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్,
1: అద్దంలో ప్రతిబింబం కనిపించుచున్నది కానీ ప్రతిబింబములకు ఎట్టి చలనము కూడా లేదు.
2: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సీ ఎన్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్, but it doesn't have an independent existence.
1: Bimbamu kadilinappude pratibimbam kodanu kadalutundi.
2: Only when the object moves, the reflection and the image moves.
1: Kanukani bimbamu aneetvantide idi oka chidakasha.
2: Therefore the object may be compared to chidakasha.
1: Ee chittakashamu bhutakashamu idi kevalam oka addam vantivi.
2: This chittakasha and bhutakasha may be compared to mirror.
1: Suryuni oka tejasu చంద్రుని పైన పడినట్టుగా,
2: ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ మూన్,
1: ఈ చిదాకాశం యొక్క చైతన్యము కేవలం భూతాకాశం చిత్తాకాశం పైన ప్రసరిస్తూ ఉంటుంటారు.
2: ద లైఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ చిదాకాశ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ ప్రతిబింబములకు మనకు ఎన్ని విధములుగా అలంకారం చేయవలనన్నప్పటికీ ఈ ప్రతిబింబములకు సాధ్యము కాదు.
2: వాట్ ఎవర్ decorations you want to just decorate this image, you will not be able to succeed in that.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Addamulo mana mokam chusukuntunnam,
2: we are seeing our face in the mirror.
1: Addamulo kanipinchetundi mokamunaku sariga nostuna bottu pettala ani pedutunnam.
2: Suppose you keep a point in the forehead of the image in the mirror.
1: Pettinaam manam chuse samilonemo aa nostina sariyainatundi sthalamlone bottu pettam.
2: But while keeping the point on the forehead reflected in the mirror, you put it on the right spot.
1: Addamu koncham kadilte ee bottu ekkado cheripothundi.
2: Suppose the mirror moves, that particular point which was in the center, it also moves aside.
1: Kanuka addamulo kanipinchetundi oka pratibimbamunaku manam bottu pettadam asadhyam.
2: How can you put any point or any bottu on the forehead of the image in the mirror itself?
1: బింబమునకు బొట్టు పెట్టి అద్దం ఎట్లయినా తిప్పుకో, ఇది సరైనటువంటి స్థానంలోనే ఉంటుంటారు.
2: యూ పుట్ ఎ పాయింట్ ఆర్ ఎ డాట్ ఆన్ ది బింబం దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్, యూ టర్న్ ది మిర్రర్ విచ్ ఎవర్ యూ వాంట్.
1: బట్ దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
2: దర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: గొప్ప పెయింటర్ ఒకడు ఉండేటువంటి వాడు.
2: దెర్ వాజ్ ఎ ఫేమస్
1: పెయింటర్, ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి వాడు.
2: హీ వాజ్ ఎ వరల్డ్ ఫేమస్ పర్సన్.
1: అలాంటి వ్యక్తి చక్కగా చిత్రించేటువంటి యొక్క శక్తి సామర్థ్యంతో కూడిన వాడు.
2: He had extraordinary capacity of painting.
1: Dwarakalo undinatundi Krishnudu daggariki vachadu.
2: He came to Krishna who was in Dwaraka.
1: Krishnu yokka chitrani chinchala ani cheppani aasa paddadu.
2: He wanted to just paint the image and the figure of Krishna.
1: Krishnudu chirunavulu chindru dokkuchu, nayana nee uddeshaniki nenu enduku addu raavali, tappaka neeku ee vidhamainatundi chitram chitrinchalanukundado adi tappaka neevu chitrinchamannadu.
2: With a beaming smile, Krishna said, well, child, if you want to just paint my figure, you can do it. Whatever way you want, you can just do
1: Swami,
2: it.
1: Swami, daichesi, ఒక గంట సేపైనా మీరు కూర్చుంటే మొట్టమొదటి చిట్టించుకుని తదుపరి నేను రంగులు వేసుకుంటానన్నాడు.
2: ఇఫ్ యూ కెన్ జస్ట్ సిట్ స్వామి ఫర్ 1 అవర్ ఇన్ 1 ప్లేస్ ఐ కెన్ జస్ట్ హ్యావ్ ఎ ఫ్రేమ్ వర్క్ అండ్ దెన్ ఐ కెన్ జస్ట్ గో ఆన్ ఫిల్లింగ్ అప్ ది అదర్ గ్యాప్.
1: సరే కూర్చుంటానన్నాడు, కూర్చున్నాడు, కదలకుండా మెదలకుండా కూర్చున్నాడు పాపం.
2: కృష్ణ సాట్ ఇన్ ఎ ప్లేస్ వితౌట్ మూవింగ్ అట్ ఆల్.
1: తనంతా అవుట్లైన్స్ అంతా వేసుకున్నాడు పాపం పెయింటర్.
2: ది పెయింటర్ ఫస్ట్ గేవ్ ది అవుట్లైన్.
1: తదుపరి నమస్కారం చేసి ఇంక తమరు వెళ్లవచ్చును అన్నాడు కృష్ణుణ్ణి.
2: హీ ప్రోస్ట్రేటెడ్ అట్ ది లోటస్ ఫీట్ అండ్ సెడ్ స్వామి యూ కెన్ గో.
1: సరే కృష్ణుడు నవ్వుతూ లోపల వెళ్లాడు.
2: మై లింక్ కృష్ణ వెంట ఇన్ సైడ్.
1: మరి వెనక్కి వచ్చి నాయన ఎప్పుడు తెస్తావు ఈ పెయింట్ అన్నాడు.
2: కృష్ణ ఆస్క్డ్ దట్ పెయింటర్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది పిక్చర్.
1: స్వామి రేపటి దినం ఈ సమయానికే తీసుకుని వస్తానన్నాడు.
2: స్వామి బై టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: రాత్రి అంతా కష్టపడ్డాడు, పెయింట్ వేశాడు పాపం.
2: థ్రూఅవుట్ ద నైట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ హీ పెయింటెడ్ ఇట్.
1: తనకు చాలా తృప్తి కలిగింది పెయింటర్ కు.
2: ద పెయింటర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్.
1: మంచి మొకుమల్లు బట్టం కప్పుకొని తిరిగి రెండవ దినము ఆ సమయానికి కృష్ణుడి దగ్గర తీసుకొచ్చాడు.
2: హీ కవర్డ్ దట్ పిక్చర్ విత్ బ్యూటిఫుల్ క్లోత్ అండ్ బ్రాట్ ఇట్ టు కృష్ణ.
1: అది తెరిచేటప్పటికి కృష్ణు రూపం వేరే మారిపోయింది.
2: When it was opened, the form of Krishna underwent a change.
1: ఈ పిక్చర్ చూచాడు పెయింటర్, కృష్ణుని చూచాడు పిక్చర్ చూచాడు, దీనికి దానికి ఏమాత్రము సంబంధం లేదు.
2: This painter kept the photo beside Krishna and saw, had a look into the picture once and another look into Krishna. There was no comparison at all between these two.
1: ఏమయ్య పెయింటర్ దీంట్లో చాలా దోషములు ఉంటున్నాయి అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ పాయింటెడ్ అవుట్ టు దట్ పెయింటర్, ఓ పెయింటర్ దర్ సీమ్స్ టు బి ఎ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్.
1: ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, నేను తిరిగి రేపటి దినం తీసుకుని వస్తాను అన్నాడు.
2: హి సెడ్ పార్డన్ మీ స్వామి, యు జస్ట్ గివ్ మీ 1 మోర్ ఛాన్స్, టుమారో ఐ విల్ గెట్ ఇట్ అగైన్.
1: ఈ విధంగా 10 దినాలు జరిగింది పాపం.
2: ఇన్ దిస్ వే 10 డేస్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ వే.
1: కానీ సరి అయినటువంటి చిత్రం రాలేదు.
2: బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎ ప్రాపర్.
1: ఈ గ్రామంలో ఉండటం నాకు అవమానం అవుతుందని తాను గ్రామం వదిలి వెళ్లిపోతున్నాడు ఈ పెయింటర్.
2: ద పెయింటర్ థాట్ దట్ ఇట్ వుడ్ బి రాదర్ షేమ్ఫుల్ టు లివ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్ అండ్ హి లెఫ్ట్.
1: మార్గ మధ్యంలో బ్రహ్మ మానస పుత్రుడైన నారదుడు అడ్డు తగిలాడు.
2: వెన్ హి వాస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద విలేజ్ నారద ది సన్ ఆఫ్ బ్రహ్మ హ్యాపెన్ టు జస్ట్ మీట్ హిమ్.
1: అప్పుడు చెప్పాడు, ఏమి నాయన చాలా విచారంగా వెనుక్కు వెళ్లిపోతున్నావు అన్నాడు.
2: నారద ఆస్క్ ది పెయింటర్ ఇట్ సీమ్స్ యు సీమ్ టు బి వరీడ్ అండ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్.
1: జరిగిన పరిస్థితి అంతా కూడా చెప్పాడు నారదునికి.
2: The painter explained to Narada all that has happened.
1: Ore pichivada leela maharshi vigrahudu bhagavantudu natana sutradhari bhagavantudu ee daggara kavalsinanni natakalu aadanaadu kaani ee natakalaku neevu poorthi jayinchalanukunte ee natakalanu sampurnanga sadhinchalanukunte nenu cheppinattu cheyamannadu.
2: Narada told the painter, well, he is a master player and master director and he plays all the drama. It is difficult to just have a painting of his picture. But if you want to really do it, please follow me, my words.
1: Sare Narudu, em cheppinado dannu tappaga sirsavahistanani painter oppukunnadu.
2: Painter agreed to implicitly obey Narada's command.
1: Vellinadu Narudu yokka aadeshanusaranga tirigi rendo roju swami tama satchat picture nen teeskonu vacharani mukamallu pattam kappukoni teeskochadu.
2: The next day, according to the words of Narada, he went to Krishna with a particular photo covered with a fine cloth and he told, Swami, I have brought exactly your picture.
1: Yedruga nilchukunna tachaname deenini battana teesivesadu. Idi parishuddhamaina addamu, nee ishtam vachinattu maruko, nee marinappudike adi kanipistundi, etta marite etta kanipistundi annadu.
2: The painter brought on that day a clean mirror and then he removed the cloth and just said, Swami, now you just have a look. Whatever changes come in you, the changes are reflected in the mirror.
1: ఏ మార్పులు జరిగినా ఈ అర్థంలో మార్పు గానే కనిపిస్తుండాలి, ఇంక వేరే విధంగా కనిపించడానికి వీలు లేదు.
2: Whatever changes come about in your face, they are reflected in the mirror. Therefore, this is a beautiful
1: కనుక నీవు కేవలము అనిత్యమైనటువంటి యొక్క భావముతో క్షణికమైనటువంటి యొక్క కుంచెలతో క్షణికమైనటువంటి యొక్క పెయింట్తో నీవు భగవంతుని చిత్రించడానికి ప్రయత్నిస్తే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: If you want to paint the picture of the Lord, who is permanent, with all the temporary materials like the paint and the brush, etc., you would not be able to succeed in that.
1: Nasaramainatundi ee bhutakashamlo sarvamu nasarame aipothayi.
2: In bhutakasha, which is transient, everything is temporary only.
1: Kanuka పరిశుద్ధమైనటువంటి హృదయం నందే పరమాత్ముడు చక్కగా గోచరమవుతాడు.
2: యు విల్ బి ఏబుల్ టు గెట్ ఎ క్లియర్ అండ్ ప్రాపర్ విజన్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ప్యూర్ హార్ట్.
1: కనుక మనం ఈ భూతాకాశం నందు దైవత్వాన్ని వెతకటం అని కానీ తెలుసుకోవటం అనేటువంటిది కానీ ఇది కూడా ఒక భ్రమనే.
2: దేర్ఫోర్ టు సర్చ్ ఫర్ ద లార్డ్ ఇన్ ద భూతాకాశ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ తెలుసుకోవటం కూడా ఒక నశ్వరమే.
2: ఈవెన్ నోయింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇంపర్మనెంట్.
1: ఈ నశ్వరమైనటువంటి దానిని తెలుసుకుని ఆనందించటం కూడా నశ్వరమే.
2: వాట్ ఎవర్ జాయ్ దట్ యు డిరైవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రైయింగ్ టు నో దిస్
1: అనగా పంచమహాభూతముల యొక్క తత్వము నిరంతరము మార్పు చెందేటువంటిదే కనుక దీనికి భూతాకాశము అని పేరు.
2: యాజ్ ది నేచర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ వన్ విచ్ అండర్ గోస్ ఎ థరో చేంజ్ అండ్ ఎ కంటిన్యూస్ చేంజ్.
1: మనం ఒక చిన్న ఉదాహరణ,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుని దర్శించాలని చెప్పని మందిరములకు వెళుతుంటాం.
2: వి గో టు ఎ టెంపుల్ టు టేక్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఇంటి నుంచి ఎన్నో శ్రమలు కూర్చుకొని ఎంతో ఆశతో అపేక్షతో దేవాలయంలో ప్రవేశిస్తావు.
2: అండర్ గోయింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఎర్నింగ్ విత్ ఫుల్ హార్ట్ యు ఎంటర్ ద టెంపుల్.
1: కానీ ప్రవేశించినటువంటి వ్యక్తి దేవుని చూచిన తక్షణమే కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాడు. గాని కన్నులు తెచ్చుకుని చూడడే.
2: బట్ యాజ్ సూన్ యాజ్ హీ టేక్స్ ఎ లుక్ అట్ ద లార్డ్ ద ఫోటో ఆఫ్ ద లార్డ్ హీ క్లోజెస్ హిస్ ఐస్ అండ్ హీ వాంట్స్ టు టేక్ ఎ లుక్.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్?
1: అనగా ఈ చూచేటువంటి కనులు కేవలము నశ్వరమైనటువంటి స్వరూపాన్ని.
2: వాట్ ఎవర్ విజన్ ఈస్ టేకన్ బై దిస్ నేకెడ్ ఐస్ ది దట్ పర్టికులర్ పిక్చర్
1: కల్పితమైనటువంటి ఆకారముని.
2: దిస్ ఈస్ వన్ విచ్ ఈస్ సూపర్ ఇంపోజ్ బై థాట్స్.
1: కానీ సత్యనిత్యమైనటువంటి ఆకారాన్ని దర్శించవాలంటే ఈ చర్మచిచ్చులను కొంతవరకును అంతర్దృష్టిగా మార్చుకోవాలి.
2: ఇఫ్ యు వాంట్ టు రియలీ గెట్ ఎ పర్మనెంట్ అండ్ ఎ ట్రూ విజన్ ఆఫ్ ద లార్డ్ యు హావ్ టు జస్ట్ ఇంట్రవర్క్ యువర్ నేకెడ్.
1: అనగా దృశ్యగోచరమైనటువంటి యొక్క ఈ భూతాకాశం నందు మనము సాక్షాత్ స్వరూపాన్ని దర్శించటము అసాధ్యము.
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ద భూతాకాశ విచ్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరరీ.
1: అయితే ఇది తాత్కాలిక ఆనందం.
2: బట్ దిస్ గివ్స్ యూ ఎ టెంపరరీ.
1: ఈ ఆనందమును మనం కొంతవరకు భద్రం చేసుకుని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ నిత్యమైన సత్యమైనటువంటి ఆనందమునకు మనం ప్రయాణం సలపాలి.
2: We'll have to secure even this temporary joy and slowly and gradually we'll have to make a journey and a voyage to the permanent joy.
1: అట్లని మనము ఈ భూతాకాశము సమస్తం కూడాను నశ్వరమైనది కదా అని అన్నిటినీ త్యజించడానికి సాధ్యం కాదు.
2: Just because this భూతాకాశా is temporary and transient, you cannot renounce all these things completely either.
1: ఇక్కడ మూడు రకములైనటువంటి యొక్క స్థితులు ఉంటున్నాయి.
2: There are three types of states in this.
1: మిథ్యములోని మిథ్యం ఒకటి.
2: One is మిథ్య ఇన్ మిథ్య.
1: సత్యములోని మిథ్యం మరొకటి.
2: ద సెకండ్ వన్ ఇస్ మిథ్య విచ్ ఇస్ ఇన్ సత్య.
1: అనగా సత్యములోని మిథ్యం అనేటువంటిది చిత్తాకాశం యొక్క సంబంధమైనటువంటిది.
2: ద అన్ట్రూత్ ఇన్ ట్రూత్ మిథ్య ఇన్ సత్య ఇస్ అసోసియేటెడ్.
1: మిథ్యములోని మిథ్యం అనేటువంటిది భూతాకాశం యొక్క బింబము.
2: ది అన్ట్రూత్ ఇన్ అన్ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్
1: భూతాకాశములోని సత్యమే అదే చిదాకాశం.
2: The truth and truth, the essence of truth itself, it is in Siddhartha.
1: దాన్ని నేను అప్పుడప్పుడు కూడా చెప్తుంటాను. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
2: ద సేమ్ థింగ్ స్వామి విల్ బి టెలింగ్ క్వైట్ ఆఫన్ అండ్ దట్ ఈస్ యు ఆర్ నాట్ ద వన్. ద వన్ దట్ యు థింక్ దట్ యు ఆర్ ఇస్ వన్, ద వన్ అదర్ థింక్ దట్ యు ఆర్ ఇస్ అనదర్, ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ద థర్డ్.
1: ఈనాడు మనము జీవించటం కాని అనుభవించటం కానీ సర్వం కూడాను నిత్యములోని మిథ్యమే.
2: వాట్ ఎవర్ లైఫ్ యు ఆర్ లివింగ్ టుడే అండ్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యు ఆర్ గెటింగ్ టుడే, దే ఆర్ ఆల్
1: అంటే ప్రతిబింబములు రెండు కూడాను నశ్వరమయ్యేటువంటివి.
2: బోత్ ద ఇమేజ్ అండ్ ది ఆబ్జెక్ట్ ఆర్ టెంపరరీ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్.
1: ఇది భూతాకాశం యొక్క స్వభావము.
2: దిస్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ భూతాకాశం.
1: ఐస్ను చేతిలో పెట్టుకుని కరగకుండా ఉండాలంటే అది వీలు కాదు.
2: ఇఫ్ యు వాంట్ టు కీప్ ఏ ఐస్ ప్యాక్ ఇన్ యువర్ హ్యాండ్, ఇది
1: క్షణక్షణమునకు కరిగిపోయేటువంటిదే దీని స్వభావం.
2: Continuously melting is the nature of ice.
1: Kanuka ilanti bhutakasmi yokka tattvanni manam gurtinchatamlo kontha varakunu antarbhutamainatundi yokka aatmakashanni kuda koncham vicharam cheyali.
2: Even when we are just trying to recognize and understand bhutakasha, at the same time we have to think of the inner akasha, that is
1: idi kevalamu stoolamainatundi jagrataku koodinatundi.
2: Bhutakasha is gross and is true in waking state.
1: అయితే ఇది సూక్ష్మమైనటువంటిగా స్వప్న దృశ్యము లోపల కూడాను మనం చూడగలుగుతున్నాము.
2: The same thing in a subtle form you experience in the dream state.
1: మొన్న చెప్పినట్టుగా స్థూల దీని జగత్తునందు సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనకు పదార్థములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: Just as it was explained the other day, sun and moon are giving light through fire which will reflect in the world.
1: ఈ స్థూలాకాశమునందు అనగా జాగ్రత్త అవస్థ యందు ప్రతి పదార్థమును కూడాను ఈ యొక్క సూర్యచంద్రాదులు అగ్ని ద్వారా మనము చూడగలుగుతున్నాము.
2: ఇన్ ద వేకింగ్ స్టేట్ we have been able to see all the objects on account of the light which emanates from sun and moon.
1: అది స్వప్నస్థితి యందు కూడాను అనేక వస్తువులను మనం చూస్తున్నాము.
2: It is only the light which emanates from chittakasha which helps you to see the
1: real. స్థూలమును దూరము చేయగానే కొంచెం సూక్ష్మము కొంచెం ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
2: The moment you push aside the gross, the subtle starts reflecting and giving light inside.
1: పగటి పూట నక్షత్రములు మనకు కనిపించడం లేదు.
2: During the day you would not be able to see stars.
1: కనిపించకపోయినంత మాత్రమే లేవని చెప్పడానికి వీలు కాదు.
2: Just because you cannot see, you cannot deny their existence itself.
1: నక్షత్రములు పగటి ఎందు కూడా ఉంటున్నవి.
2: ఈ స్టార్స్ డూ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ద డే.
1: అయితే ఈ పగటి యొక్క ప్రకాశం అధికంగా ఉండటం చేత నక్షత్రములు మనకు తెలియకుండా ఉంటుంది.
2: Because the sun's effulgence is so grand, you have not been able to see the stars.
1: అదే రాత్రి ఎందు పగటి వెలుతురు కొంత మరుగైనప్పటికీ నక్షత్రములు ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
2: ఇన్ ద నైట్ యాజ్ ది డేస్ లైట్ బికమ్స్ డిమ్ యు బి ఏబుల్ టు జస్ట్ సీ
1: బాల్యం నందే వార్ధక్యము.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ దేర్ ఈస్ ఓల్డ్ ఏజ్.
1: వార్ధక్యం నందే బాల్యం కూడా ఇమిడి ఉండినట్టుగా
2: ఇన్ ద ఓల్డ్ ఏజ్ దేర్ ఈస్ చైల్డ్హుడ్ ఆల్సో.
1: స్థూలం నందు సూక్ష్మము.
2: ఇన్ గ్రాస్ దేర్ ఇస్ సటిల్.
1: సూక్ష్మం నందు స్థూలము.
2: ఇన్ సటిల్ దేర్ ఇస్ గ్రాస్.
1: రెండు కూడా జడమైనటువంటి రీతిగా
2: in an inert way both of them are
1: manaku gocharam avutunnayi.
2: We have been able to see them in that
1: way. Aithe ee rentintikini atheetamainatundi marokatu untundali.
2: There is something which transcends both these.
1: Adhe chittakasham.
2: That is chidakasham.
1: Adhe chidakasham.
2: That is chidakasham.
1: Ee chidakasham anetundi e maatramu charanamu lenetundi.
2: Chidakasha does not have any movement.
1: Elanti maarpu chendinatundi.
2: It doesn't undergo any change.
1: Nitya sakti nirmalamainatundi yokka aatma tattvame.
2: It is the very principle of atma which is true and eternal and permanent.
1: Adhe parabrahmam.
2: That is parabrahman.
1: Adhe aatma.
2: That is atman.
1: Adhe paranjyoti.
2: That is paranjyoti itself.
1: Aye swayam jyoti.
2: It is also swayam jyoti.
1: Ee swayam jyoti yokka prakasham dwarane ఈ చిత్తాకాశము భూతాకాశము గోచరిస్తూ ఉంటుంది.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఆఫ్ ఆత్మన్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సే చిదాకాశ చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ చిదాకాశమే లేకుండా ఈ చిత్తాకాశము భూతాకాశమే లేదు.
2: ఇఫ్ దెర్ ఈస్ నో చిదాకాశ అట్ ఆల్ దెర్ ఇస్ నో చిత్తాకాశ అండ్ భూతాకాశ.
1: కనుక చిదాకాశమును లక్ష్యం నందుంచుకొని చిత్తాకాశములో ప్రారంభమై భూతాకాశంలో ప్రారంభమై చిత్తాకాశం దాటుకుని చిదాకాశంలో లీనం కావాలి.
2: దేర్ ఫోర్ విల్ హావ్ టు బేస్ అవర్ లైఫ్ ఆన్ చిదాకాశ అండ్ త్రూ భూతాకాశ విల్ హావ్ టు రీచ్ చిత్తాకాశ త్రూ చిత్తాకాశ.
1: ఉదాహరణగా మీకు చెప్పాలనుకున్నప్పుడు సముద్రంలో అలలు వస్తున్నాయి.
2: టు ఇల్లస్ట్రేట్ దిస్ టు యూ ఇన్ ఈజీ వే దేర్ ఆర్ వేవ్స్ ఇన్ ఓషన్.
1: అలలు వేరు జలం వేరు కాదు.
2: వేవ్స్ అండ్ వాటర్ దే ఆర్ నాట్ డిఫరెంట్.
1: ఈ జలం వేరు నురుగు వేరు కాదు.
2: The foam and the waves are also not different.
1: Nurugu jalamu alalu moodu ekamai untunnayi.
2: The foam, waves and water, they are the same.
1: Aithe ee moodinti endukudunu jalam okati gaane untundali.
2: Water is common among all these three objects.
1: Nurugu veru gaanu ala veru gaanu jalam veru ga undinattuga manaku kanipistunnayi.
2: But it appears as if foam is different and waves are different and water is different.
1: Kanukane ee drishtikalpitamainatti ee jagattunandu bhutaakasham చిత్తాకాశము చితాకాశము ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము మనం దర్శించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఆల్సో విల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ ఏ యూనియన్ విచ్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ చిత్తాకాశ చిదాకాశ అండ్ భూతాకాశ.
1: ఈ మూడింటి ఎందుకును విభాగము చెయ్యాలి.
2: వీ హ్యావ్ టు డివైడ్ దీస్ త్రీ ఇంటూ త్రీ ఆకాశ.
1: జాగ్రత్తను భూతాకాశంగా మనం భావించాలి.
2: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది వేకింగ్ స్టేట్ యాజ్ భూతాకాశం.
1: స్వప్నము చిత్తాకాశంగా విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు బిలీవ్ డ్రీమ్ యాజ్ చిత్తాకాశ.
1: సుషుప్తి తుర్యావస్థ ఎందు కూడాను మనం దీనిని చిదాకాశంగా విశ్వసించాలి.
2: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ అండ్ ఇన్ తుర్యావస్థ వీల్ హావ్ టు జస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చిదాకాశ.
1: అయితే సుషుప్తి తుర్యావస్థకు తగినటువంటిది కాదు.
2: But there is a difference between sushupti and
1: sushupti anetundi poorthi jagratta swapnamu kaanatundi oka deep sleep gaada nidra ga roopondutundi.
2: సుషుప్తి ఈజ్ డీప్ స్లీప్ స్టేట్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేకింగ్ స్టేట్ అండ్ ద డ్రీమ్
3: స్టేట్ ఇక్కడ ఆనందము అనేటువంటిది మనకు గోచరం కాదు
2: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ దేర్
3: తిరిగి జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత ఈ యొక్క నిద్రావస్థలో పొందినటువంటి ఆనందాన్ని మనం చెప్పగలుగుతున్నాము
2: బట్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు ది వేకింగ్ స్టేట్ వీ ఫీల్ దట్ వీ హావ్ ఎంజాయ్డ్ పీస్ ఇన్ స్లీప్
3: అయితే ఈ యొక్క తురియావస్థ అనేటువంటి సూపర్ కాన్షియస్ అంటారు
2: తురియావస్థ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సూపర్ కాన్షియస్ స్టేట్
3: ఈ దివ్యమైనటువంటి యొక్క ఈ చైతన్య తత్వం నందే ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి అనుభవించవచ్చు
2: డ్యూరింగ్ ఇన్ తురియావస్థ వీ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ తురియావస్థ ఇట్ సెల్ఫ్ ది ఆనంద
3: శంకర్ల వారు కూడాను నిద్రే సమాధి స్థితి అన్నారు అనగా నిద్ర అనేటువంటిది ఒక సమాధి స్థితిగా ఉంటుంటారు
2: శంకర ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ స్లీప్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి
3: ఈ సమాధి అనగా ఏమిటి
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సమాధి
3: కేవలము తన్మయత్నంతో పడిపోవటము లేక ఇమోషన్తో మనం కూలిపోవటము ఏదో ఒక విధమైన భావంతో భావ సమాధిని పొందటము ఈ విధంగా మనం భావిస్తుంటాము
2: సమాధి ఈజ్ ఆర్డినర్లీ మిస్టేక్ టు బి సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఎమోషనల్ స్టేట్ ఎట్సెట్రా
3: ఇది సవికల్పం కానటువంటి స్థితి లోపల ఎట్టి జాగ్రత్త స్వప్నం కానటువంటి స్థితిలో ఉండేటువంటి యొక్క భావం అని మనం భావిస్తున్నాము
2: వీ థింక్ దట్ ఇట్ ఈస్ నైదర్ డ్రీమ్ నార్ వేకింగ్ స్టేట్ నార్ డీప్ స్లీప్ స్టేట్
3: ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఎందుకు కూడాను సమాధి ఏకంగానే ఉంటుంటారు
2: సమాధి ఇస్ కామన్ బోత్ ఫార్ వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్స్
3: ఈ పదములు ఎంతే ఉంటున్నది దాని యొక్క అర్థం
2: ద మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద వర్డ్స్ ఇట్సెల్ఫ్
3: కొంతమంది మాట్లాడుతూ సమాధిలో పడిపోయినారు అనుకుంటారు
2: వైల్ టాకింగ్ వెన్ ఎ పర్సన్ ఫాల్స్ సమ్ పీపుల్ సే హీ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ సమాధి
3: ఇది ఒక ఇమోషన్ కావచ్చు
2: దిస్ మే బి ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్
3: కావచ్చును
2: ఇట్ కుడ్ బి ఎక్సైట్మెంట్
3: లేకపోతే హిస్టీరియా కావచ్చును
2: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్ హిస్టీరియా
3: లేక బలహీనత కావచ్చును
2: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్ వీక్నెస్
3: లేక ఫిట్స్ కావచ్చు
2: దిస్ కుడ్ బి ఏ స్టేట్ ఆఫ్
3: కానీ ఇది సమాధి కాదు
2: దిస్ ఈస్ నాట్ సమాధి
3: సమాధి అనగా జాగ్రత్త వ్యవస్థ ఉంది చైతన్యంగా ఉంటుంది సమయం లోపలే సమచిత్తంగా మార్చుకోవటమే సమాధి
2: సమాధి రియలీ మీన్స్ ఈవెన్ ఇన్ ద వేకింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ కన్వర్టింగ్ అవర్ ఓన్ మైండ్ అండ్ థింకింగ్ ఇట్ ఈక్వల్ మైండెడ్
3: సమాధి
2: సమాధి కన్సిస్ట్ ఆఫ్ టూ సింబుల్స్ సమ అండ్
3: శీతోష్ణములను సుఖదుఖములను రెండింటినీ సమంగా చూచుకోవటం నిందాస్తుతలను సర్వమును సమానంగా చూచుకోవటం లాభ నష్టములు కూడా సమానంగా దీనికి పొంగక దానికి కృంగక ఉండేటువంటి స్థితియే సమాధి
2: ఈక్వల్ మైండెడ్నెస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సమాధి టు బి ఈక్వల్ మైండెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కోల్డ్ అండ్ హీట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ప్రైజ్ ఆర్ సెన్సర్
3: కనుకనే భూతాకాశమునందును చిత్తాకాశమునందును చిదాకాశం నందును ఆనందమయుడై ఉంటుండాలి
2: దేర్ఫోర్ ఎ పర్సన్ ఇన్ సమాధి వుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్ వెదర్ ఇస్ ఇన్ వేకింగ్ స్టేట్ భూతాకాశ చిత్తాకాశ అండ్ చిదాకాశ
3: ఇట్టి స్థితి అందరికీ లభించేటువంటిది కాదు
2: సచ్ స్టేట్ ఆల్ పీపుల్ విల్ నాట్ బి
3: దీనికి అనేక విధములైనటువంటి ఒక విచారణ చేయాలి
2: ఫర్ దిస్
3: సాధన సల్పాలి
2: ఎ లాట్ ఆఫ్ సాధన
3: దైవానుగ్రహం పొందాలి
2: వన్ హాస్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్
3: కనుక అనుగ్రహానికి పాత్రుడుగా అయ్యే నిమిత్తమై అనేక కర్మలు ఆచరించాలి
2: To earn the grace of God, we will have to undertake a number of activities.
3: కనుకని కృష్ణుడు చిత్తప్రజ్ఞ యొక్క లక్షణాన్ని గురించి చెప్పే సమయంలో ఈ విధమైనటువంటి దీంట్లో అర్జున కేవలము ఒక మనస్సు పైన దేహం పైన బుద్ధి పైన ఆధారపడినంత మాత్రం ప్రయోజనం లేదు
2: While describing the qualities of Sthita Prajna, Krishna told Arjuna, Arjuna, there is no use basing all these things only on the body.
3: నా ఆజ్ఞను అనుసరించు.
2: You follow my command.
3: నా చింతన చేస్తు. కర్మల్లో నీవు మునుగు
2: థింకింగ్ ఆల్ ద వైల్ యూ డూ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్
3: సర్వత్రా కూడా నువ్వు ఏకత్వమైనటువంటి యొక్క దైవత్వం అనేటువంటిది నీకు గోచరమవుతుంది
2: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది డివినిటీ ఆల్ అరౌండ్
3: అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించు
2: ది డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ డైవర్సిటీ విల్ హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
3: విధమైనటువంటి యొక్క మార్పులు నీ చిత్తమునకు కలిగినప్పుడే అందులో నా యొక్క హృదయం హత్తుకుని పోతుందన్నాడు
2: ఓన్లీ వెన్ సచ్ చేంజెస్ కమ్ అబౌట్ ఇన్ యూ మై హార్ట్ గెట్స్ ఎంగేజ్ అండ్ ఫుల్లీ థింకింగ్ ఆఫ్ యూ
3: మార్పు చెందినటువంటి చిత్తమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం
2: ది క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ ఇస్ ద వన్ విచ్ డస్ నాట్ అండర్గో
3: ఎట్టి విషయం నందు కూడా నువ్వు చరణం కానటువంటి యొక్క తత్వమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణము
2: Whatever be the state, an unwavering attitude will have to be developed.
3: సహజలక్షణంగా భావించుకోవాలి.
2: All these things should be considered as very natural.
3: దహన శక్తి ఉన్నదంటే ఎవరైనా ఆశ్చర్యపడతాడా?
2: Would anyone be surprised if fire has got the capacity of
3: burning? చల్లగా ఉన్నదంటే ఎవరైనా విచారపడతాడా?
2: Anyone would be worried if one comes
3: to చల్లదనము దాని స్వభావము.
2: Coldness is natural state of ice.
3: అగ్నికి కాల్చేటువంటి దహన శక్తి దాని యొక్క స్వభావము.
2: Burning is natural state of.
3: పుట్టిన దేహం అంతా గిట్టేటువంటి దీని స్వభావము.
2: Everybody that is born will die.
3: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సుఖదుఖములకు ఏమాత్రం కూడా గురి కాడు.
2: A person who recognizes this truth will not undergo, will not be subject to any.
3: కనుకనే
2: సారో
3: సర్వత్రా కూడాను సమచిత్తమును పెంచుకోమన్నాడు.
2: Therefore, he just said, all places develop equal mindedness.
3: ఈ సమచిత్తాన్ని పెంచుకునేటువంటి సమయం నందే ఈ దైవత్వమును చక్కగా భూతాకాశ చిత్తాకాశ చిదాకాశం యొక్క విచారణను ఘాటంగా జరపాలి, దీర్ఘంగా యోచించాలి.
2: In order to develop thinking of divinity in all the places, we'll have to just think deeply about this భూతాకాశ చిత్తాకాశ.
3: కొన్ని నిమిషంలో మనం భోంచేసి నిద్రపోతాము.
2: After taking food for after a few minutes,
3: నిద్రించిన తర్వాత ఎన్నెన్నో కలలు కంటాము.
2: We get a number of dreams while sleeping.
3: ఈ కలలగన్న తర్వాత తిరిగి మేల్కొంటే ఏదీ లేదు.
2: After getting up from sleep, you don't find anything.
3: ఒక్క దినమునందే కొన్ని గంటల యందే ఈ విధమైనటువంటి యొక్క దృశ్యములు మార్పు చెందుతున్నాయి.
2: Within 24 hours, so many changes come about.
3: స్వప్నమునకు జాగ్రత్తకు భిన్న భేదములు అనేకంగా కనిపిస్తున్నాయి.
2: There are a number of differences between dream state and waking state.
3: కనుక ఇలాంటి పరిస్థితుల లోపల మనం దేనిని నమ్మాలి, దేనిని విసర్జించాలి?
2: In a such a state of affairs, what to believe and what to
3: have. వేదాంతమునందు నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదని, జాగ్రత్త నేను కాదు, స్వప్నం నేను కాదు, ఈ యొక్క నిద్ర నేను కాదు, దీనికి అతీతమైనటువంటి యొక్క సుషుప్తి స్థితి అందు దాటిన తర్వాతనే ఈ తురియావస్థనే నేను అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
2: Therefore in philosophy it has been taught that I am not this, I am not this, I am not this, I am not in the waking state, I am not in the dream state, I am not in the deep sleep state, I transcend all these things and the transcendental principle itself is myself.
3: ఏది లేదనుచుంటిమో అది కలదు.
2: Whatever you are denying that is existing.
3: ఏది కలదనుచుంటిమో అది లేదు.
2: Whatever you are thinking as existing is really not existing.
3: ఉన్నదొక్కటి సర్వంబు ఎన్నటికిని.
2: There is only one which is eternally true.
3: అది ఏ బ్రహ్మంబు వాక్కున కలవి కాదు.
2: దట్ ఈస్ బ్రహ్మన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ యాక్సెసబుల్ టు ది.
3: కనుకనే వేదాంతం కూడాను ఏదో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. మనసుకు కానీ ఇంకే విధమైనటువంటి బుద్ధికి కానీ వాక్కును కానీ ఇది అసాధ్యమైనటువంటిది అన్నాడు.
2: దట్స్ వై ఫిలాసఫీ హస్ జస్ట్ డిస్క్రైబ్డ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ యాజ్ వన్ విచ్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్ అండ్ యాక్సెసబుల్ టు ది వరల్డ్.
3: కనుక మనము చదివేది, వినేది, సాధన చేసేది, అనుభవించేది అన్ని కూడాను భూతాకాశం యొక్క లక్షణాలే.
2: All that you read, study, listen and experience, all this is only attributes and qualities of
3: దీని ఆధారం చేసుకుని,
2: basing your own life on this,
3: లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: You have to try to achieve the goal.
3: దీనిని సవికల్పం నిర్వికల్పం అని అన్నారు.
2: The same thing has been described as savikalpa and nirvikalpa.
3: Savikalpam ante emiti, nirvikalpam ante emiti?
2: What is savikalpa, what is nirvikalpa?
3: Kanuka konni konni vishayam lopala yoga abhyasamunu gurinchinatundi varu savikalpamunaku konni arthamulu, nirvikalpamunaku konni arthamulu cheptuntaru.
2: People who take to the path of yoga describe savikalpa
3: as gunamulu te cherinatundi des savikalpam.
2: Savikalpa is associated with attributes.
3: Gunatitamainatundi nirvikalpam.
2: Anything that transcends this attribute.
3: త్రిగుణములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఒక నిర్వికల్పం.
2: Obtaining a state of transcending beyond these three gunas, that
3: is vikalpam. కలగనది నిర్వికల్పం.
2: A thing which doesn't undergo a change is nirvikalpam.
3: మార్పు లేనటువంటిది నిర్వికల్పం.
2: A changeless entity is nirvikalpam.
3: చలనము కానటువంటిది నిర్వికల్పం.
2: A unwavering and unchanging thing is nirvikalpam.
3: కనుకని అట్టి స్థితిని పొందటమే చిత్తప్రజ్ఞ యొక్క లక్షణం అన్నారు.
2: Attaining that particular state is the goal and the attribute of.
3: Aithe Arjunudu aa vidhamain sthitilo undinada ani manam sandehinchavachchu.
2: We may question whether Arjuna was in such state of sthita pragna.
3: Atti sthiti yendu Arjunni unchi sarvakarmalu kuda atam cheta aacharimpa chesadu.
2: Krishna made him go to that particular state and made him do everything.
3: Jnani ainatunti vaadu stambinchi kurchunte ajnanulaku aadarsham anetundi chikkadu.
2: If a wise man doesn't participate in action, he would not be able to set an example for the ignorant.
3: Oka chinna udaharanam.
2: One small example.
3: Physical exercise, oka drill master untuntadu.
2: There is a physical instructor and a drill master.
3: Aa instructor em chestadu naaku anni telusunu urike kurchoni ee aadandante vaallu em aadtaru.
2: That physical instructor, if he himself keeps quiet and asks them to just under
3: anni telisinatunte vaadaina kani 1 2 3 taan aadtene mari pillalu aadtaan kurchuntaru.
2: He is proficient in himself in all the drill, but he has to set an example, then only make others people to follow him.
3: అదే విధంగానే సితప్రజ్ఞుడైనటువంటి వాడు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించినప్పుడే ఇతరులు అనుసరించడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
2: లైక్ ది డ్రిల్ మాస్టర్ స్థితప్రజ్ఞ షుడ్ సెట్ ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ టు ది ఇగ్నోరెంట్ పీపుల్ సో దట్ దే వుడ్ బి ఏబుల్ టు ఫాలో హిమ్.
3: కనుకని అర్జున్ని ఆదర్శ పురుషుడిగా తయారు చేశాడు కృష్ణుడు.
2: దేర్ఫోర్ కృష్ణ ట్రాన్స్ఫార్మ్డ్ అర్జున్ ఇంటూ ఎన్ ఐడియల్ మ్యాన్.
3: అనేక పర్యాయ నిమిత్త మాత్రం భవిష్యత్ సాక్షి, నిన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అంత ఆదర్శాన్ని అందిస్తున్నానని చెప్పడంలో ఇది అంతరార్థం.
2: Krishna telling that I'll keep you only as a nimitta, as an instrument, this is the inner significance and meaning of that.
3: Kanuka, Arjunudu nirantaramu Krishnunlone untunnadu.
2: Arjuna was always living in Krishna.
3: Athana parishuddha hrudayudu galakane athaniki Arjunudani peru.
2: He has got a name Arjuna because he is a man with pure heart.
3: Ane pariyamulu Bharata, Bharata, Bharata annadu.
2: A number of times Krishna Arjuna addressed him.
3: Bharata ante Bhagavat rati kaliginatundi vadu Bharatudu.
2: Bharata refers to the one who has love of God.
3: Bha prakasham.
2: Bha means effulgence.
3: Prakashanni rachinchinatundi vadu Bharatudu.
2: The one who loves effulgence is Bharata.
3: Kanuka atani peru yunte anni vidhamainatundi antarathalu kudi untunnayi.
2: All the inner significance and meaning is incorporated in the name itself.
3: Kevalam Krishnudu yokka agnanu sirisavinchatam taanu cheppinatundi margam anusarinchatame.
2: Arjuna's duty was only to follow implicitly what Krishna commanded him to do.
3: Kanukani mottamodatni కరిష్యే వచనం తవ అని శరణాగతి అయినాడు.
2: దేర్ఫోర్ అర్జున సెడ్ దట్ ఐ విల్ ఓబే యువర్ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ బీస్.
3: మీరు చెప్పినటువంటిది నేను చేస్తాను స్వామి, అంతకంటే నాకు ఇంకా వేరే మార్గం లేదు.
2: వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ ఐ విల్ డూ ఇట్ స్వామి, ఐ డోంట్ అండర్టేక్ ఎనీథింగ్ ఎల్స్ స్వామి.
3: ఇది స్థితప్రజ్ఞ యొక్క ప్రధాన లక్షణం.
2: దిస్ ఈస్ ది ట్రూ అట్రిబ్యూట్.
3: నేను నాది అనేటువంటి భావము అభిమానం లేదు.
2: స్థితప్రజ్ఞ విల్ నాట్ హావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ అండ్ మై.
3: మమత్వము అహంకారం అనేటువంటిది ఏమాత్రము అతనికి లేదు.
2: హీ విల్ నాట్ బి హ్యావింగ్ ఈగోటిజం అండ్ అటాచ్మెంట్.
3: ఈ అహంకార మమకారమును నిర్మూలము గావించుకుని దైవాగ్ని లోపల శిరసావించటమే స్థితప్రజ్ఞ యొక్క లక్షణం.
2: రూయినింగ్ అండ్ డిస్ట్రాయింగ్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ అహంకార అండ్ మమకార అండ్ యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్, దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
3: కనుకనే రెండవ అధ్యాయం లోపల స్థితప్రజ్ఞ యొక్క లక్షణాన్ని ప్రత్యేకంగా గురించి అధికంగా చెప్తూ వచ్చాడు.
2: That is the reason why the qualities of sthita prajna are explained at length in the second chapter.
3: Murki cheppinanta matramana prayojanam ledani ee bhuta akashanni chitta akashanni chida akashanni chakkaga varnistu cheptu vachadu.
2: By merely describing the qualities of sthita prajna there may not be much of use, therefore he began explaining these.
3: Chakkaga artham chesukoni gurtinchukunnatunte vaadu ganuka Arjunudu danni anubhavistu vachadu.
2: As Arjuna was one who was able to recognize the inner significance of this
3: bhuta virata swarupam ante emti ide bhuta akasham ఇదే చిత్తాకాశం ఇదే చిదాకాశం మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించాడు కృష్ణుడు.
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ విశ్వ విరాట్ స్వరూప? దట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ చిత్త భూతాకాశ చిత్తాకాశ.
3: విరాట స్వరూపాన్ని చూచినటువంటి అర్జునుడు కన్నులు మూసుకున్నప్పటికీ విరాట స్వరూపం కనిపిస్తూనే ఉండదు.
2: ఆఫ్టర్ సీయింగ్ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ ఆఫ్టర్ హి క్లోజ్ హిస్ ఐస్ హి వాస్ ఏబుల్ టు సీ కృష్ణ అలోన్.
3: అనగా కన్నులు తెరుచుకున్నప్పుడు కనిపించిందంతా కూడా భూతాకాశము.
2: When eyes are wide open, whatever he has just seen is bhutakasha.
3: Kannulu moosukunna tarvata kuda nu kanipinchetundi chittakasham.
2: After closing the eyes, whatever he experienced and saw is chittakasha.
3: Ekkada poyinappudu kuda aa drishti lopala hrudayamlo print ayipoyinattu ayipoyindi adi chittakasham.
2: Wherever he went in his heart, this particular impression
3: chittamu kadigina poledu ee yokka drishyamu.
2: The vision made such an indelible impression that
3: kagitham paina kottinattu print kagitham pote kuda nu aa print podu.
2: It is something like a print on a paper. Even if the paper is
3: ee print nu kaayithanni veru cheyadaniki saadhyam kaadu.
2: It is impossible to separate print from the paper.
3: Kanuka Arjuna yokka chittam lopala Krishnudu yokka Vishwavirata swarupamu hattukoni poyindi.
2: In this way the Vishwavirata swarupa cosmic form of Krishna made
3: anti adarshavantamainatundi Arjunudi enni rakamulainatundi dintlo aina pravesha pettatamlo em tappu undadu.
2: Such an ideal person as Arjuna, there is no harm and no nothing.
3: Samanya manunu vale anni rangallo kuda praveshisthunnadu Arjunudu.
2: Arjuna already took all ordinary activity like an ordinary person.
3: Kani chittamu Krishna yokka padamula paina.
2: But he kept always his heart at the lotus feet of Krishna.
3: Krishna yokka agnya lopala.
2: Physical body was to obey the command of Krishna.
3: Idi chitta prajna yokka pradhanamainatundi aadarshanga nirupinchadu.
2: Krishna held out this as an ideal quality of sthita prajna.
3: ఈ స్థితప్రజ్ఞుడు ఆచరించవలసినటువంటి కర్మలు కూడాను రేపటి దినం మాట్లాడుకుందాం.
2: ది యాక్టివిటీస్ విచ్ హావ్ టు బి అండర్టేకెన్ బై స్థితప్రజ్ఞ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు టుమారో.

Yeah.

సౌండ్ బాక్సునందు సవరించి చూచిన పాటలెన్నో విధము పాడుచుండు సౌండ్ బాక్సునందు సౌండ్ బాక్సునందు సవరించి చూచిన పాటలెన్నో

0: న పాపం న పుణ్యం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్.
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఎయిదర్.
0: మీకు సుఖ స్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీరు దుఃఖ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ.
0: మీరు మంత్ర స్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్.
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకునో అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Shiva, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషుల ఎందుకూడను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఈ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్ సోన్ సెల్ఫ్. They introduce themselves this way, I.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term, I, is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను, అయ్యా నీ పేరేమి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేరు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: నీ పేరేమి అని అడిగితే,
1: if you ask him what's your name,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: He tells in different ways.
0: నా పేరు గోపాల్.
1: My name is Gopal.
0: మా తండ్రి పేరు భూపాల్. మా తాత పేరు నేపాల్.
1: Father's భూపాల్, grandfather's name నేపాల్.
0: ఈ విధంగా భూపాల్ నేపాల్ భూపాల్ గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదానికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యాడింగ్ నేమ్స్ లైక్ దిస్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్, ఇన్స్టెడ్ వన్ కెన్ సే యాజ్ వెల్ ఐ, దట్స్
0: ఇన్ ఐ ఆమ్ ఐ
1: ఐఎమ్ ఐ.
0: ఇది చక్కని సరి అయిన అర్థం ఇచ్చేటువంటి పదం.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్.
0: పుట్టినప్పుడే నేను అనేటువంటిది మొట్టమొదట పుట్టింది.
1: Right, this I is born at the time.
0: తదుపరి వారు వీరు అనేటువంటిది వచ్చింది.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: Therefore, Vedanta declares, అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: Therefore, this అహం I is born prior to Brahman.
0: అహం నేను బ్రహ్మను అంటుంది.
1: I am Brahman.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: Therefore, this I is present even before Brahman.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: This I is called by Shruti as హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: It means the one with compassion.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I must necessarily possess compassion.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పటం కాదు.
1: So this I does not merely represent the body.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I necessarily associates with compassion.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: And hence, I, compassion, Atma, Hridaya are synonyms.
0: Nenu anetuvanti de motta modati padam.
1: So it's the I that comes first.
0: Ilanti modati padamuna ainatuvanti okka daivatvanni, hridayatvanni, brahmatvanni, atmatvanni ee naadu marchipoyi dehame nenu anetuvanti margamlo jeevisthunnadu.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: Oka chinna udaharanam chudandi.
1: A small example.
0: Nee eppudu vachinaav ani prashninchinappudu.
1: If you put a question, when did you come?
0: Nenu prodduna vachanu antavu jawabu.
1: The answer is, I come this morning.
0: Prodduna vachindi edi?
1: What is that came this morning? Who came?
0: Deham vachindi.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమునే నేననేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చానని చెప్పావు.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: Next minute you say, I am suffering from my stomach ache.
0: My stomach. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: ఎర్లియర్ యూ సెడ్,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపేమిటి?
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ యాజ్ యూ సే దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్
0: యువర్ స్టమక్.
1: దిస్ మై హ్యాండ్,
0: ఇది నా తల,
1: మై హెడ్,
0: ఇది నా పొట్ట,
1: మై స్టమక్,
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్, యువర్ డిఫరెంట్.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతమునందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను పొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify with our body and say, I have come this morning.
0: Maroka nimisham lopala idi naa dehamu ani antunnavu.
1: Next minute you claim yourself that this is my body, at times different from it.
0: Adi nijama, idi nijama?
1: Is that true or is this true?
0: Naa deham aneetundi koddi kaalam maatrame undeetundi.
1: When you say identify to your body, my body, it is temporary.
0: Nenu aneetundi taratarabal nundi kuda vastuntundi.
1: But this I lasts for generations.
0: Idi maarpu chendanaatundi.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈజ్ ఫర్గాటెన్ బై మ్యాన్కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తాము?
1: వెన్ యు డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటాము?
1: వెన్ యు పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఐ.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: హియర్ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్.
0: నేను ఇది,
1: ఐ ఆమ్ దిస్.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఈజ్ ఎ టంబ్లర్.
0: నేను,
1: ఐ.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: హౌ ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ టంబ్లర్ దెన్?
0: టంబ్లర్ దృశ్యము.
1: దిస్ టంబ్లర్ ఈజ్ ద సీయర్.
0: నేను ద్రష్ట.
1: ఐ ఈజ్ ద సీయర్.
0: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: ద సీయర్ సీస్ ద సీన్.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seeing.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore, I is the seer.
0: ఈ చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a scene.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make you the will make use of the eye. Here you find the bulbs that illumine. Do you mean to say the bulbs that illumine? No.
0: Bulb లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించుచేస్తుంది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నుల చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్క స్టోరీ
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీ.
0: చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ ఇస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనిని దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూచేసినటువంటి స్వరూపమే. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: దట్ ఈస్ దిస్.
0: నేను అనేటువంటిది కారణ స్వరూపుడైన దైవము.
1: ఐ ఈస్ ద కాజ్ ద డివినిటీ.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: ద సీన్ ఈస్ ది ఇఫెక్ట్.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: దేర్ఫోర్ డివినిటీ గాడ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: ఉన్నాడు.
1: ఈస్ దేర్ ఇన్ ది ఇఫెక్ట్.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్.
0: ఈ విధమైనటువంటి ఒక అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ దట్ దట్ ఇస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపారెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్ దట్ హియర్స్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్ను ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఈస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ the scene is experienced by the seer only.
0: ee drashta anetundide divyattamaina nenu nenu nenu.
1: And therefore this seer, the witness, is I.
0: ee nenu anetundide ekkada nunchi puttindi?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడా, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్ర సర్వకాలమునియందు సర్వ జీవుల యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor leaves.
0: రాకపోకలు లేనటువంటిది ఈ నేను.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes.
0: ఉంటుందది.
1: This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara anedi vachi poye atundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing clouds.
0: Aham anedi shashvatame raka pokalu lenetundi oka tattvam.
1: Aham, the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anedi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యం అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్
0: వాట్ ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్.
0: అతని హైట్ 6 feet.
1: హిస్ హైట్ ఇస్ 6 feet.
0: అతని వెయిట్ 80 kilos.
1: అండ్ వెయిట్ 80 kilos.
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యు గో బై ది హైట్ అండ్ వెయిట్.
0: కలర్ చామన ఛాయ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్
0: అతని రూపము పట్టనెత్తి.
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంత నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యూ నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ గుడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior mind has,
0: ఎలాంటి గుణములు ఉంటున్నాయి,
1: what sort of quality,
0: అది కనిపించేటువంటిది కాదు.
1: Well, they are not apparent.
0: అంతవరకు పోనక్కర్లేదు.
1: One need not go that
0: far. నా మనసు అంటున్నావు నీవు.
1: You say my mind.
0: నీ మనసు నీవు చూస్తున్నావా?
1: Do you see your mind?
0: ఎంత చెప్తున్నావు నీవు?
1: How do you say that?
0: నీకు కనిపిస్తుందా?
1: Do you find it?
0: లేదే.
1: No.
0: నీవు ఎంత చెప్తున్నావు?
1: How do you declare?
0: నీ కనిపించిన దాన్ని ఎంత విశ్వసిస్తున్నావు?
1: How do you have faith on that? You
0: don't see. నీ కన్నులే నీకు కనిపించను.
1: You don't see your own eye for that matter.
0: అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడాను దృశ్యములే.
1: So everything is a scene.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పిన మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కాని ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉందది అంటాం.
1: సమ్ సే దట్ ఐ హ్యావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: సే దట్ ఐ మిజరబుల్.
0: ఈ దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా?
1: హౌ?
0: ప్రేమకు రూపము లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ,
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుంది.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్. అదే విధంగానే
0: రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విద్ ఇన్.
0: ప్రతి దాని ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్
0: కరెంట్ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగముందే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్స్ ఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: Yendendu vedaki chuchina
1: wherever you may search
0: andande kaladu
1: you find him there.
0: Yendendu vedakina kuda andande untunnadu.
1: Wherever you may search you will find him there.
0: Idi ee naati scientistu mem ekkada chusina ee atomi chustunnam antunnaru.
1: This what the modern scientists say that he finds atomic power.
0: Idi oka chinna udaharana oka cheptunnanu.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగేది.
1: An international conference of scientists was convened.
0: Sare kontha mandi important vaadanu swami chaala sanneetham kaavinchalani bhagavantamu vaadanu bhojanaaniki pilichadu.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet bhagavan.
0: Ee science anetundi dantho kevalam oka vidhamainatundi okka telivi theetalu kuda takkuva.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: Telivivantulu anetundi enta goppa telivivantulu antuntaro anta vishwasam lekunda untaru.
1: They may claim to be highly intelligent but they have no faith.
0: Ekkadaina meer vetiki chudandi.
1: You may search anywhere.
0: Goppa medha shakti gala vaadite vaniki emi vishwasam undadu.
1: If you find anyone a greatest intellectual,
0: tanane nammaledu.
1: He has no faith in his wife nor in his own self.
0: Eppudu chusina kani laboratory lo parishodhanalo untuntaru experimental experimental experimental
1: all the time. He spends the time in the laboratory.
0: No experience,
1: only experiments but no experience.
0: Anduvalla em ayipothunnappudu
1: what happens?
0: Bonchestunnam.
1: It was the dining time.
0: Nenu cheppanu.
1: Bhagavan said
0: meer scientist anukuntunnare emi meer telusukunnaru annanu.
1: You think you are all scientists. What is that you have known?
0: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
1: Have you known anything about the sun and
0: moon? Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
1: The sun and moon and earth belong same matter.
0: Ah, telusukunnam annadu.
1: They said yes we know.
0: Telusukunnam anna vaadu uruku undukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now. He is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను?
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: ఐ సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్ యాడ్ జీరోస్ టు వన్ యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు ఎంత సులభము.
1: దిస్ భారతీయ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
0: అనాది
1: అనాది ఏన్షియంట్.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాడు సైంటిస్ట్.
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy antaru.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga matter energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and energy separate.
0: Matter energy energy matter.
1: Matter is energy, energy is matter.
0: Rendu kalisi okkate.
1: Both are one and
0: the same. Matter lekapothe energy manaku kanipinchadu.
1: Without matter you cannot see energy.
0: Energy lekapothe matter manaku telisaledu.
1: Without energy matter cannot
0: rendu
1: exist.
0: Rendu cheri okkate.
1: Both together is are one and the same.
0: Oka chettu malchalante oka ginja kavali.
1: For a plant, a seed is necessary.
0: Aa seed ku rendu baddalu untayi.
1: A seed has two cotyledons.
0: Rendu baddalu cherinappude adi mokkaga vastundi.
1: With these two cotyledons it germinates into a plant.
0: Oke badda veste adi malchadu.
1: With a single cotyledon it not grow.
0: Karukane oka badda negative oka badda positive.
1: One is the positive while the other is the negative.
0: Oka badda anetvanti oka vidhamaina shakti.
1: One cotyledon is energy.
0: Oka badda matter.
1: The other one is the matter.
0: Matter and energy rendu cherinappude పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటిలెడన్స్ ద మ్యాటర్ అండ్ ఎనర్జీ యు ఫైండ్ ద రీబర్త్.
0: కనుక మనం తెలియనటువంటి అంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యు డు నాట్ నో.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమన మర్మము జీవా.
1: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దాట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఈస్ రెస్పాన్సిబుల్
0: ఫర్ యు టు
1: పే ది కాస్ట్ ఆఫ్ ది మిస్టరీ ఆఫ్ దిస్ ప్లే అండ్ ద డ్రామా.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
1: ఓ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద యూత్ అండ్ ది సెన్సువల్
0: పవర్. తొందరలోని ముసలిత నంబన ముసుళ్ల పండగ.
1: హియర్ లైస్ అహెడ్ అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
0: మసలలేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఇవే మనం చూస్తుండేటువంటిది.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are one and the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukane
1: so
0: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యు కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ ట్రీ.
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి. శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: ద ట్రీ ఇస్ సో జైశాంతిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయినిస్తుంది.
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
1: యు సీ దిస్ ట్రీ ఓన్లీ.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యు డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ద
0: ఫౌండేషన్. వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యు ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్.
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యు సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్ట ఉన్నాయి.
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్ట ఉంటుంది.
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యం అనేటువంటి ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్ ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షమైపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: ఎక్కడున్నావని వెతికేది.
1: Where can I decide?
0: అనేటప్పటికీ ఇందుకనడందు లేదని సందేహం వలదు.
1: Never doubt that God is here and that he is not there. Never doubt so.
0: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
1: Immediately was offering morning prayers there.
0: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాములు వచ్చాడు.
1: As he collected the water over there, he could find the idols of Rama.
0: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
1: Then Chagaraja was ecstatic.

0: ఓ రామా విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ రిపీట్
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయంతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి అందునో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: a small matter here.
1: Samanyanga meer pillalandre kuda telisinaatundi vishayame.
0: Students know this pretty well.
1: Kontha mandi,
0: some,
1: my dear sisters and brothers antaru.
0: Some address this way, my dear sisters and brothers.
1: Naa uddesham emtante,
0: Bhagwan's opinion is,
1: my each upayog pettaddu.
0: Don't use this my.
1: Dear upayog pettaddu.
0: Dear not necessary.
1: Sisters and brothers cheppu, chaala haayiga untadi.
0: It's so comfortable if you say sisters and brothers.
1: ఇప్పుడు ప్రాపంచక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister
0: today, you will be in danger tomorrow.
1: ఇది చాలా తప్పు.
0: It's a big mistake.
1: Sisters and brothers అన్నట్టు.
0: Sisters and brothers.
1: లేక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటుంది.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతేకాకుండా కొంతమంది మరి పెద్దలు కూడాను,
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగపెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: Kanukani Sai family antaru.
0: You say Sai family.
1: Prarambham chese ekunku kudan chaala mandi Sai Ram.
0: Many as they begin their talk they say Sai Ram.
1: Meeku ante ishtam avutundi namaskaram anu.
0: If you so like it you can say namaskar.
1: Inkedaina kuda kindaga emaina padipothe dan yettichinappudu thanks sir antaru.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you say
0: thank you.
1: పరదేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి, ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమున కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చరు,
0: our culture.
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్ ట్రూత్.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్,
1: ఐతే ఈ నాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం, మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు ఈ జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదముల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiyula yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunattu sahaviryam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: Adi motta motta vedamu samatvanni ekatvanni prabodhinchindi.
0: It is only the Veda that taught the principle of unity and equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: enta kalamaina manam ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
2: భజన బినా సుఖ శాంతి నై.

రణరంగమందు పరాభూత రిపుడౌచు, రణరంగమందు పరాభూత రిపుడౌచు, వెలుగొందు జగదేక వీరుడైన

దారిద్ర్య దేవత దాక్షిణ్యమున పొందు దౌర్భాగ్య నిధుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు, భక్తి లేనిచో ఎందుకు డౌచు వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షి

భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు? భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్తి పరుడగు దాసుడే వంద్యుడగును.

0: ప్రేమ అనువక్తి కలిగినటువంటిదే భక్తి అని వ్యాసుల వారి భావం.
1: వ్యాస ఫీల్ దట్ డివోషన్ ఈజ్ హ్యావింగ్ ఆఫరింగ్ వర్షిప్ అండ్ అడరేషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: త్రికరణ శుద్ధితో సేవలు గావించి అర్పితమును గావించుకునేటువంటి యొక్క చిత్తమునకు భక్తి అని గార్గ ఋషి యొక్క అభిప్రాయం.
1: గార్గ ఋషి ఒపాయం ద డివోషన్ ఇస్ ఆఫరింగ్ ఎ ప్యూర్ హార్ట్ విత్ ఎ ప్యూరిటీ ఆఫ్ ఆల్ ది త్రికరణ.
0: మనసును అదుపులో నుంచుకుని భగవంతుని వైపున బరల్చి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవించటమే నిజమైన భక్తి అని యాజ్ఞవల్కుని యొక్క ప్రభావం.
1: యాజ్ఞవల్క ఉపాయం డివోషన్ ఈజ్ ఎంజాయింగ్ సుప్రీం బ్లిస్ కంట్రోలింగ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్.
0: చిత్తమును ఆత్మవైపును మరల్చి ఏకత్వమైన ఆనందమును అనుభవించటమే భక్తి అని.
1: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ దట్ డివోషన్ ఈజ్ టర్నింగ్ హార్ట్ జర్నలైజింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ హార్ట్ టువర్డ్స్ ది యూనిఫైడ్ గాడ్ విచ్ కంబైన్స్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మహనీయులు అనేక మంది అనేక విధములుగా బోధించుతూ వచ్చినప్పటికీ ఏతావాత ప్రధానమైనటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: వైల్ సో మెనీ గ్రేట్ సోల్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ డివోషన్ ఇన్ డిఫరెంట్ వేస్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ డివోషన్ ఇస్ లవ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను ప్రేమ అంతో ఇంతో ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహిస్తూనే ఉన్నది.
1: ఇన్ హూమ్ సో ఎవర్ హీ బీ ఇన్ ఎవ్రీ పర్సన్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సమ్ స్మాల్ మెజర్ ఆర్ ది అదర్.
0: పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని ఎంది జీవుడు ఒక అంశముగా ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ హూ ఇస్ ద సుప్రీం లార్డ్.
0: మానవుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: మ్యాన్ ఈజ్ ఆల్సో ఎసెన్షియలీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ ఈ మానవుని ప్రేమ ప్రాకృతమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ప్రవహించటం చేతను ఇది మాలిన్యమవుతున్నది.
1: మ్యాన్స్ లవ్ ఈజ్ బికమింగ్ పొల్యూటెడ్ బికాస్ ఇట్ ఈస్ డైవర్టెడ్ టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ మాలిన్యముతో కూడినటువంటి పరమ ప్రేమ రసమునందు భగవంతుని సుందర ముఖార విందము అంత స్పష్టముగా కనిపించుటకు వీలు కాదు.
1: ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు గెట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డివైన్ లార్డ్ ఇన్ ఎ హార్ట్ విచ్ ఈస్ పొల్యూటెడ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుని పూజించటము ధ్యానించటము జపించటము ధ్యానించటమని మాత్రమే మనం భావిస్తున్నాము.
1: వీఆర్ థింకింగ్ దట్ డివోషన్ రెఫర్స్ టు మెడిటేటింగ్ అపాన్ గాడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు ద గాడ్.
0: అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అంతరాత్మ ద్వారా అన్వేషణ జరపటమే భక్తి.
1: డివోషన్ ఈజ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఇన్ హొరైజన్ ఆఫ్ హార్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సుప్రీం బ్లిస్.
0: ఇది జీవుడు పరమాత్మతో కూడేటువంటి యొక్క ఆధ్యాత్మిక రతియే అని కూడా మీరు చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్లిస్ ఎమర్జింగ్ అట్ ఎ టైమ్ వెన్ ద జీవాత్మ ద ఇండివిజువల్ సోల్ మర్జెస్ విత్ పరమాత్మ.
0: హృదయ కుహరం నుండి ఆప్తుడై ప్రార్థించినటువంటి యొక్క ప్రార్థన చిత్తము నుండి ఆవిర్భవించి ఇది ఒక అఖండమైనటువంటి ప్రవాహముగా రూపొంది ప్రేమగా మారటము ఇది ఒక భక్తి.
1: భక్తి ఈజ్ ఎన్ ఆర్డెంట్ ప్రేయర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద కేవ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ ఆల్ సిన్సియరిటీ అండ్ ఫ్లోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లడెడ్ రివర్ టువర్డ్స్ ద లార్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ యొక్క మానసిక పరివర్తనే ప్రవృత్తియే భక్తి అని కూడా దీనికి మరొక పేరు.
1: అనదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ డివోషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద లవ్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హార్ట్.
0: ప్రేమ చేత ప్రేమను పొందటమే ప్రధానమైన భక్తి.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డివోషన్ ఈజ్ అటైనింగ్ లవ్ త్రూ లవ్.
0: ఈ ప్రేమ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృత సంబంధమే కాక పరతత్వమైనటువంటి యొక్క అనన్యమైనటువంటి యొక్క సాధ్యమైనటువంటి యొక్క పరమప్రేమకు కూడా సంబంధించి ఉండాలి.
1: దిస్ లవ్ షుడ్ నాట్ బి ఓన్లీ అసోసియేటెడ్ విత్ లవ్ టువర్డ్స్ ఓన్లీ థింగ్స్ బట్ ఇట్ మస్ట్ బి బేసికలీ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఎ పర్మనెంట్ ఎంటిటీ దట్ ఈస్ గాడ్.
0: ప్రార్థన అనగా కేవలము అడుక్కోవటం మాత్రం కాదు.
1: ప్రేయర్ డజంట్ మీన్ ఓన్లీ సీకింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్.
0: తన యొక్క ఆర్తిని, తన యొక్క బాధను, తన యొక్క కోరికను పరమాత్మతో చెప్పుకోవటమే.
1: ఇట్ రెఫర్స్ టు ఎక్స్ప్రెసింగ్ అండ్ కన్వేయింగ్ టు ద లార్డ్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ వాంట్ హర్ట్ అండ్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ దట్ హీ
0: తన యొక్క గమ్యమును, తన యొక్క ధన్యమును, తన యొక్క పుణ్యమును పరమాత్మకు అర్పితము గావించటమే.
1: ఆఫరింగ్ ఆల్ ద మెరిట్ దట్ హీ హస్ ఎర్న్డ్ అండ్ కీపింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద గోల్ అండ్ ప్రేయింగ్ టు హిమ్.
0: కనుక భక్తి అన్నటువంటిది కేవలము లౌకికమైనటువంటి యొక్క కార్యకలాపము ఎందు మాత్రమే కాక హృదయ పరివర్తన ఎందును, హృదయ ప్రవృత్తి ఎందును ఇది మిళితమై ఉండాలి.
1: లవ్ షుడ్ నాట్ మెయిర్లీ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ థింగ్స్. ఇట్ షుడ్ బి బేసికలీ కన్సర్న్ విత్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ లవ్ అన్సీజింగ్లీ టు ద లార్డ్.
0: భగవంతునితో ఏకత్వమును కోరేటువంటి యొక్క దివ్యతత్వమే భక్తి.
1: డివోషన్ ఈజ్ దట్ ప్రేయర్ విచ్ ఆస్పైర్స్ టు హ్యావ్ యూనిటీ విత్.
0: ఇది రెండు విధములుగా ఉంటున్నది.
1: దిస్ ఇస్ టూ టైప్స్.
0: విద్యల ద్వారా ఈశ్వరత్వం యొక్క వైజ్ఞానమును గుర్తించి తద్వారా తాను తరించటము.
1: వన్ ఈజ్ త్రూ ఎడ్యుకేషన్ రికగ్నైజింగ్ ది నాలెడ్జ్ అబౌట్ లార్డ్ అండ్ శాంక్టిఫైయింగ్ వన్స్ లైఫ్.
0: ఇది సహజమైనటువంటి యొక్క జన్మతః ప్రారంభమై మానసిక ప్రవృత్తులను అనేక రకములైనటువంటి యొక్క ఏకత్వమును గావించి తాను తరించి ఇతరులను తరింపచేసేటువంటి యొక్క ఈశ్వర ప్రేమనే ఇది సహజ భక్తి.
1: ఎ ట్రూ అండ్ న్యాచురల్ డివోషన్ రెఫర్స్ టు ద డివోషన్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ దెన్ రీచింగ్ టు ద రెల్మ్ ఆఫ్ ద మైండ్ అండ్ అల్టిమేట్లీ రీచింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హిస్ లార్డ్.
0: విద్య వలన, వైజ్ఞానం వలన ఈశ్వరత్వం యొక్క శక్తిని గుర్తించినటువంటి వ్యక్తి తాను మాత్రమే తరించగలడు.
1: ద పర్సన్ హూ రికగ్నైజెస్ ద పవర్ అండ్ ద రియల్ నేచర్ ఆఫ్ ఈశ్వర అండ్ దట్ ఇస్ ద లార్డ్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ అండ్ త్రూ ద సైంటిఫిక్ ఎన్క్వైరీ వీ కెన్ సేవ్ ఓన్లీ హింసెల్ఫ్.
0: సహజముతో ఏర్పడినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు తాను తరించడమే కాకుండా తన యొక్క తోటి మానవులను కూడాను తరింపజేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను కలిగి ఉండటము ఇది రెండవ భక్తి.
1: ద సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ డివోషన్ అండ్ సరెండర్ విచ్ ఆర్ న్యాచురల్ ఫర్ ఎ పర్సన్ అండ్ విచ్ కెన్ సేవ్ నాట్ మెర్లీ హిమ్ అండ్ త్రూ హిమ్ సేవ్ అదర్స్ ఆల్సో. దిస్ ఇస్
0: తరతి సా తరతి సా లోకం తారయతి అనగా తాను తరించటము ఇతరులను తరింపచేయటము.
1: దట్ మీన్స్ that he should be first saved and he should become instrument for saving others.
0: Manavattamunandu anantamaina kunti yokka prema pravaham anekuntidi akandanga pravahistune unnadi.
1: In humanity and human being love is flowing ceaselessly, continuously in a torrential flow.
0: Ee premanu praktikamaina margamuna maralchi tadwara praktikamaina kunti vaanchaliyandu ఈ ప్రేమను అంకితముగా ఉంచి మానవుడు ఆశను, ఆనందాన్ని కోల్పోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లూజింగ్ ది జాయ్ అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ బై మేకింగ్ సచ్ లవ్ ఫ్లో టువర్డ్స్ వరల్డ్లీ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను పరతత్వంపైన మరల్చి పవిత్రమైనటువంటి యొక్క స్థానమును, గమ్యమును, ధన్యమును గావించుకునేటువంటి మార్గంలో దీనిని అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ ది రియల్ object and the goal of life by diverting and channelizing such love towards God.
0: It divyattamainatundi aanandamu chaduvulandu ledu shastramunandu ledu.
1: This kind of supreme bliss and joy you would not be able to get in education and in scriptures.
0: Idi hrudayamunandu maatrame untunnadi.
1: This is found in the heart itself.
0: It hrudayam neriginatundi divyatattavu ప్రాపంచకమైనటువంటి విషయవాసనలు యందు ఏమాత్రం కూడా ప్రవేశించదు.
1: దిస్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ డైరెక్ట్లీ ఫ్లో టువర్డ్స్ ద లార్డ్ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్లీ మేడ్ టు ఫ్లో ఇన్ ద హోల్లీ ఆబ్జెక్ట్.
0: మందార పుష్పమునందు గల మకరందమును గ్రోలగని ఈ యొక్క రేతి మీద
1: ఉమ్మత్తి పువ్వుల పైన ఉరుకులెత్తున ద బీ విచ్ నాచురలీ టెన్స్ టు గో టు ద లోటస్ కెనట్ గో టు ఎ టేస్ట్లెస్ యూస్లెస్ ఫ్లవర్.
0: ఆకాశ గంగలో ఆనందముగా లోలలాడుతున్నటువంటి యొక్క హంస ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి మలినీ జలములందు ప్రవేశించున
1: ద స్వాన్ విచ్ రెవెల్స్ ఇన్ ది డివైన్ వాటర్స్ కెనట్ గో ఇన్ టు ది డర్టీ వాటర్స్ ఆఫ్ డర్టీ పాండ్.
0: చెలగి మధువు గ్రోలినటువంటి యొక్క మానవులకు చింతపండు రుచించున
1: ఎ మ్యాన్ హూ హ్యాస్ ఎంజాయ్డ్ ద నెక్టార్ స్వీట్నెస్ ఆఫ్ ఎ స్వీట్ ఫ్రూట్ కెన్ హీ లైక్ ఎ టామరెంట్.
0: దివ్య భావముల చేత పవిత్రమైన ఊహల చేత అనంతమైనటువంటి యొక్క ఆశల చేత నింపబడినటువంటి యొక్క ఈ హృదయములకు ఈ ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన అసత్యమైన క్షణభంగురమైనటువంటి యొక్క లోకమును ఆశించున
1: ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ సేక్రెడ్ థాట్స్ లాఫ్టి ఐడియల్స్ అండ్ ఇమాజినేషన్ కెనెక్ట్ ఎంజాయ్ ది వర్ల్డ్లీ థాట్స్ విచ్ ఆర్ డర్టీ నారో అండ్ మీనింగ్లెస్.
0: కనుక భక్తి అనగా కేవలము పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భక్తి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద డివోషన్ రెఫర్స్ టు కంప్లీట్ లవ్ టోటల్ లవ్.
0: ఇది చిత్తం యొక్క పరిపాకమే భక్తి.
1: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఇస్ ది మెచ్యూరిటీ అండ్ ఫుల్నెస్ ఆఫ్ హార్ట్.
0: కాయి కాయిగా ఉండేంత వరకును దీని యొక్క రుచి పులుపుగానే ఉంటుంది.
1: సో లాంగ్ యాజ్ ఎ పర్టికులర్ ఫ్రూట్ ఈజ్ అన్ అన్రైప్ స్టేట్ ఇట్ విల్ బి సవర్ ఓన్లీ.
0: ఇది ఏ పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికీ ఇది మాధుర్యంగా మారుతుంది, బలముగా రూపొందుతుంది.
1: వన్ ఆఫ్ ది సేమ్ థింగ్ రీచ్ ఎస్ ది స్టేట్ ఆఫ్ రైప్నెస్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ స్వీట్.
0: అదే విధముగానే మానవత్వము విషయ సంబంధమైనటువంటి యొక్క లోకముతో కూడి ఉండినంత వరకు కూడాను ఇది కేవలము సుఖ దుఃఖములతోనూ ఆశా నిరాశలతోనూ నిందా స్థుతులతోనూ కూడి ఉంటుంది.
1: సో లాంగ్ యాజ్ హ్యూమన్ నేచర్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్సరీ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ది డ్యువాలిటీస్ లైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ద ప్రైజ్ అండ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ డ్యువాలిటీ.
0: ఇట్టి పరిపూర్ణ తత్వమును అనుభవించినటువంటి యొక్క వ్యక్తి సృష్టి స్థితిములకు పొంగడు కృంగడు, ఆనందించడు దుఃఖమును అనుభవించడు.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ రీచ్డ్ దట్ అల్టిమేట్ స్టేట్ అండ్ ఎంజాయ్డ్ ది సుప్రీం బ్లిస్ వుడ్ నెవర్ బి సబ్జెక్టెడ్ టు ద క్రియేషన్ ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్. హీ వుడ్ నెవర్ యీల్డ్ టు ఎనీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్.
0: భక్తి అనగా మనము చేసేటువంటి గమ్యమునకు మార్గమే.
1: డివోషన్ మీన్స్ ద ఎఫర్ట్స్ మేడ్ టు రీచ్ ది గోల్.
0: వేదము కేవలం ఒక మార్గమే.
1: వేదాన్ని బి డిస్క్రైబ్ ఓన్లీ యాజ్ అ పాత్.
0: వేదాంతమే ఒక గ్రామము.
1: వేదాంత ఈజ్ ద గ్రౌండ్.
0: ఈ గ్రామం అనేటువంటి వేదాంతమును చేరేంత వరకు కూడాను వేదం అనేటువంటి యొక్క ప్రయాణమును ఈ మార్గాన్ని మనం అనుసరించవలసిందే.
1: అంటిల్ యు రీచ్ ది గోల్ ఆఫ్ వేదాంత యూ హ్యావ్ టు ఫాలో ది పాత్ ఆఫ్ వేద.
0: వేదం అనేటువంటిది కేవలం దైవస్వరూపమని మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బీ అండర్ ది ఇంప్రెషన్ దట్ వేద ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలం ఒక మార్గం మాత్రమే అని మనం భావించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ పాత్ ఎ వే.
0: ఇది కేవలం ఒక గైడ్ పోస్ట్ గా మనం విశ్వసించాలి.
1: దిస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఓన్లీ యాజ్ ఎ గైడ్ పోస్ట్.
0: దీనిని మనం చక్కగా గుర్తించి వర్తించినప్పుడే గమ్యమును ఏ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా చేరగలము.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్లీ ఇన్ ద రైట్ వే వుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్.
0: కనుక భక్తి తత్వం అనేటువంటిది ప్రేమమయంగా మార్చి దివ్యమైనటువంటి యొక్క స్వరూపంగా తీర్చిదిద్దేటువంటిది.
1: డివోషన్ ఈజ్ మేకింగ్ అవర్ ఓన్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మేకింగ్ దెమ్ సేక్రెడ్ అండ్ ఫ్లో టువర్డ్ సేక్రెడ్నెస్.
0: ప్రేమ స్వార్థరహితమైనటువంటిది.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: భగవంతుని యొక్క తత్వమైనటువంటిది
1: ఇట్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: కేవలము ఒక శిక్ష ఎందుకూడను రక్షణ కలిగిస్తుంది.
1: The principle of divinity will give you protection even when there is punishment.
0: Kopamunandu kudanu karunanu velvelutundi.
1: Compassion is expressed even in anger.
0: దండన ఎందు కూడాను దయను ప్రసరింపజేస్తుంది.
1: కంపాషన్ అండ్ కైండ్నెస్ ఇస్ మేడ్ టు ఫ్లో ఈవెన్ వెన్ యూఆర్ సబ్జెక్టెడ్ టు సమ్ పనిష్మెంట్.
0: కనుక దండన దండన అని మనము దుఃఖించరాదు.
1: వీ షుడ్ నాట్ ఫీల్ సారీ అండ్ ఫీల్ సారోఫుల్.
0: ఇది దయను పొందేటువంటి యొక్క మార్గమే దండన.
1: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ ఎ మెథడ్ ఆఫ్ రీచింగ్ దిస్.
0: కరుణను చేకూర్చుకునే నిమిత్తమే ఈ క్రోధము.
1: యాంగర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఓన్లీ టు అక్వైర్
0: రక్షణ పొందే నిమిత్తమే ఈ యొక్క శిక్షలు.
1: పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ టు గెట్ ప్రొటెక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క అర్థములను గుర్తించి పవిత్రమైన భావముతో దీనిని స్వాగతం గావించినటువంటి వ్యక్తియే నిజమైన భక్తి.
1: దట్ పర్సన్ ఈజ్ అ ట్రూ డివోటీ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ అండ్ వెల్కమ్స్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ సచ్.
0: నిరంతరము కూడా మనము ఈ ప్రాకృతమైనటువంటి చింతలు ఏంటి మన జీవితంలో వ్యర్థం గడపరాదు, వ్యర్థం చేయరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ఓన్లీ దీస్ థింగ్స్ ఆఫ్ వరల్డ్ అండ్ నేచర్.
0: ఇటు దైవత్వమును పొందేటువంటి యొక్క మార్గము నవ విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ నైన్ టైప్స్ అండ్ నైన్ పాత్స్ ఆఫ్ రీచింగ్ డివినిటీ.
0: శ్రవణం కీర్తన విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం

0: These nine types of devotion are listening to the glories, singing the glory of the Lord, chanting the name and remembering the name of Vishnu, doing Pada Seva and massaging the feet of the Lord, worshipping the Lord, offering obeisance, serving the Lord, making friendship with the Lord and offering
1: ఒక్కొక్క మార్గమున గమ్యమును చేరి ధన్యత చెందినటువంటి యొక్క వ్యక్తులు మహాభక్తులు గొప్ప చక్రవర్తులు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డివోటీస్ ది ఎంపరర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ రీచ్డ్ ది అల్టిమేట్ గోల్.
1: సింహుని చేత శాపమును పొంది 7 దినములలో మృత్యువును అనుభవించగలడని వార్తను అందిన తక్షణమే,
0: ది మోమెంట్ ది కింగ్ గాట్ ది న్యూస్ దట్ హీ హాస్ బీన్ కర్స్డ్ బై శృంగి అండ్ దట్ హీ వుడ్ డై విత్ ఇన్ 7 డేస్,
1: ఈ కాలమును సార్థకం గావించుకుని ఒక్క క్షణమైనా నిరర్థకం చేయరాదని చెప్పని పరీక్షిత్ మహారాజు ఋషులను ఆహ్వానించాడు.
0: కింగ్ పరీక్షిత్ ఇన్వైటెడ్ రిషీస్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ హీ డజంట్ వేస్ట్ even a moment of these 7 days which are available to him and to use the time to the best of.
1: Kalam vyarthamu jeevitame vyarthamani chintinchadu.
0: He considered waste of time is waste of his life itself.
1: Rishulanu prarthinchinadu.
0: He prayed to the rishis.
1: Ee 7 dinamulo lopala okka kshanamaina kudanu nenu vyartham gavinchinatundi margamunu bodhinchamannadu.
0: He required prayed to them that they should teach him a method which will result in not
1: wasting. Sukha Maharshi kudanu praveshinchadu.
0: Not wasting even a moment. At that time, Sukha Maharshi also came.
1: Yavariki labhinchinatundi ee mahapraptini tanu anubhavinchinanani gurtinchi ee rishi naaku ichinatundi shapam kaadu idi mahavaraprasadamani bhavinchadu.
0: The king thought that the punishment given to him is not a punishment, it is a blessing in disguise.
1: ఈ చక్రవర్తి ఋషిని స్వాగతం చేసి, స్వామి, ఈనాడు నేను ధన్యుడనైతిని, ఈ 7 దినములు కూడాను సార్థకం గావించుకునేటువంటి మార్గమును నాకు ఉపదేశమని కోరాడు.
0: హీ వెల్కమ్డ్ ద రిషి శుక అండ్ ప్రే టు హిమ్, వెల్ మై లైఫ్ ఈస్ జస్ట్ sanctified by today. You please teach me a method by which I do not waste even a moment during the 7 days.
1: భగవంతుని యొక్క లీలా గుణగల విశేషములను, కళ్యాణాద్భుతమైనటువంటి యొక్క తత్వములను నిరంతరం కూడా రాత్రింపవలు బోధించడానికి ప్రయత్నించాడు శుకుడు.
0: శుక ట్రై టు టీచ్ డే అండ్ నైట్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లీలా.
1: ఈ ప్రేమ ప్రవాహమునందు మానవుల యొక్క హృదయము కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆనంద బోళికలాడుతూ వచ్చింది.
0: ది హార్ట్ ఆఫ్ ద కింగ్ మేడ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్షన్ విచ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లవ్ యాజ్ సచ్.
1: ఈ బోధన యందు చేరినటువంటి ఋషులందరూ కూడాను వారి మనసులు మత్తెక్కాయి.
0: ఆల్ దోస్ రిషీస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్
1: అయ్యారు.
0: దే ఫర్గాట్ దెమ్సెల్వ్స్.
1: ఉన్మత్తులయ్యారు.
0: They were mad with love.
1: ప్రేమోన్మత్తులయ్యారు.
0: They were full of love.
1: ఈ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి యొక్క చక్రవర్తి ఆనందములో మునిగిపోయాడు.
0: కింగ్ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వాజ్ సబ్మర్జ్డ్ ఇన్ బ్లిస్.
1: ఈ పరీక్షిత్ మహారాజు క్షణమైనా కూడా కాలమును వ్యర్థం చేయక దైవ చింతన శ్రవణము చేసి గానమును ఆనందంగా అనుభవించి హృదయగృహమునందు చేర్చుకున్నాడు.
0: King Parikshit, not even wasting a moment of time, listening to the glories of the Lord as explained and sung by the Rishi, he filled his heart with those glories.
1: Kanaka Sravanam Chetane, Divyatvani Anubhavinchina Chuntivadu, ee Chakravarti Parikshit Maharaj.
0: King Parikshit is one who enjoyed divinity through listening.
1: Kirtanam Cheta, Bhagavantuni Nirantaramu Kirtinchuchu, భజించుచు స్మరించుచు తరించడానికి తగినటువంటి మార్గంలో ప్రజలకు బోధిస్తూ వచ్చాడు సుఖ మహర్షి.
0: సుఖ మహర్షి ఆల్సో టాట్ ది పీపుల్ హౌ టు రీచ్ ది అల్టిమేట్ గోల్ బై సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ విధమైనటువంటి రీతిగా తాను కీర్తనలు సలపచు జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడే ఈ సుఖమహర్షి.
0: సుఖమహర్షి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్.
1: విష్ణు స్మరణం నిరంతరము కూడాను హరినామ కీర్తన యందు తన హృదయమును హరింప చేసుకున్నాడు.
0: విష్ణు స్మరణం ఇస్ ద నెక్స్ట్ వన్. ఎ పర్సన్ హూ ఫిల్డ్ హిజ్ హార్ట్ కంటిన్యూస్లీ విత్ ది స్మరణ అండ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ విష్ణు.
1: కష్టములు ఎందు, దుఃఖములు ఎందు, బాధలు ఎందు కూడాను నమో నారాయణ నిరంతరము కూడాను హరినామంను చింతిస్తూ వచ్చాడు ఈ ప్రహ్లాదు.
0: ప్రహ్లాద ఈజ్ వన్ హూ కంటిన్యూస్లీ బిగాన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ బీట్ ద డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ అండ్ అఫ్లిక్షన్స్.
1: రాక్షసులు ఎన్ని విధములకు బాధించినప్పటికీ ఏమాత్రం కూడా దుఃఖమును కాని విచారమును కాని తన హృదయమును చోటివ్వక నిరంతరము ఆనందముతోనే తన హృదయాన్ని నింపుకున్నాడు.
0: వాట్ ఎవర్ టార్చర్ వాజ్ ఇంపోజ్ అపాన్ హిమ్ బై ది డెమన్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ నాట్ కేరింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ హి ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
1: దేహము తనది కాదు, బాడీ ఇస్ నాట్ హిజ్, ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ వాటర్ బబుల్. శరీరము ద్వారా శరీరాన్ని పొందేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: బాడీ ఈజ్ గివన్ ఓన్లీ టు రీచ్ ది ఇండ్వెల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ శరీరం పైన ప్రజ్ఞ ఏమాత్రం కూడా లేక నిరంతరము కూడాను హరిచింతనే గావిస్తూ జన్మను సార్థకం గావించుకున్న చక్రవర్తి ఈ ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాజ్ ఎన్ ఎంపరర్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ నాట్ బీయింగ్ బాడీ కాన్షియస్ అట్ ఆల్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్.
1: పాదసేవనం.
0: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది అందరికీ లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ఎ ఛాన్స్ విచ్ ఎవ్రీ వన్ కెన్.
1: లభ్యమైనప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి దృష్టితో పాదసేవలు చేస్తూ రావచ్చును.
0: ఈవెన్ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ అండ్ ఇన్ ఓన్లీ వే వన్ వీ డూయింగ్ పాదసేవ అండ్ మసాజింగ్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: కానీ ఈ సేవ యందు తన యొక్క మనస్సును అంకితము గావించి
0: మర్జింగ్ హిజ్ మైండ్ వైల్ డూయింగ్ దిస్ సేవ.
1: సమస్త సృష్టికి కూడాను ఈ పాదములే ప్రమాణము ప్రధానము అనేటువంటి రీతిగా భావించి
0: థింకింగ్ దట్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ దిస్ ఫీట్ అలోన్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇది కేవలం బ్రహ్మ కడిగిన పాదముగా భావించి
0: థింకింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ వర్ వాష్డ్ బై బ్రహ్మ.
1: సమస్త జగత్తును కూడాను ఆక్రమించినటువంటి పాదముగా విశ్వసించి
0: బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ పర్మియేటెడ్
1: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క చరణములే ఈ యొక్క చరణములని విశ్వసించి
0: ఫుల్లీ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ ద ఫీట్ విచ్ హావ్ ఆక్యుపైడ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్
1: అంటే సేవయే నా సాధనమని భావించినటువంటిది లక్ష్మి.
0: ఇట్ ఈస్ ఓన్లీ లక్ష్మి హూ థాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ అండ్ ఆఫర్డ్ సేవ.
1: పాద సేవ యందు లక్ష్మి తన యొక్క జన్మను సార్థకంగా గావించుకున్నది.
0: ఇట్ ఈస్ లక్ష్మి హూ శాంక్టిఫైడ్ హర్ లైఫ్ త్రూ పాద సేవ.
1: అర్చనము. ఈ అర్చన అనగా పృథు చక్రవర్తి.
0: ది నెక్స్ట్ వన్ హిస్ వర్షిప్ ఫర్ దిస్ పృథు చక్రవర్తి
1: కాల సర్వావస్థలు ఎందుకు కూడాను అరి అర్చన తప్ప అన్ని అర్చనలు తనకేమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దిస్ కింగ్ న్యూ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ వాస్ వర్షిప్ ఆఫ్ హరి అండ్ నథింగ్ ఎల్స్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: హీ సెడ్ దట్ ది ఎంటైర్ కాస్మాస్ ఇస్ ద ఫారమ్ ఆఫ్ విష్ణు.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: థౌసండ్
1: అనేక శిరస్సులతో అనేక నేత్రములచే అనేక పాదములచే ఉండినటువంటి వాడు అతని.
0: ఇట్ ఈస్ ది సేమ్ లార్డ్ హూ హ్యాస్ ఇన్యూమరబుల్ హెడ్స్ హూ ఈస్ సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఐస్ అండ్ ఫీట్.
1: ప్రపంచంలోని ప్రాణులన్నీ కూడాను పరమాత్మని అంశములే.
0: ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్ అలోన్.
1: స్వరూపములే.
0: దేర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ.
1: ఇట్టి భావం చేత తాను నిరంతరం కూడాను ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలచినా దైవ పూజగానే భావించాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ కన్సిడర్డ్ వాట్ ఎవర్ హీ డిడ్ వాట్ ఎవర్ హీ థాట్ వాట్ ఎవర్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైనటువంటి అర్చన చేత జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు పృథు చక్రవర్తి.
0: పృథు చక్రవర్తి ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్ త్రూ అర్చన అండ్ వర్షిప్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: కేవలము ఒక్క వందనము చేతనే తన జన్మను సార్థకంగా గావించుకున్నటువంటి వాడు అక్రూరుడు.
0: అక్రూర ఈజ్ వన్ హూ శాంక్టిఫైడ్ హిజ్ లైఫ్
2: బై వందనం ఆఫరింగ్ ఒబేసాన్స్
1: కేవలం వందనమనగా రెండు హస్తములు చేర్చడం మాత్రమే కాదు.
2: వందనం డజంట్ రెఫర్ టు మియర్లీ బ్రింగింగ్ దీస్ టూ ఫార్మ్స్ టుగెదర్.
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క చేరిక అయినటువంటి దశేంద్రియములు పరమాత్మనికి అర్పితం గావించటమే.
2: ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫైవ్ జ్ఞానేంద్రియాస్ అండ్ ఫైవ్ కర్మేంద్రియాస్ టుగెదర్ ఆల్
1: దేత ఆర్గన్స్. దీనినే శరణాగతి అని కూడా నువ్వు విశ్వసించాడు.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ హీ హాస్ కన్సిడర్డ్ దిస్ యాజ్ ఎ టైప్ ఆఫ్ సరెండర్.
1: ఎట్టిదో తన ఫలితము అట్టిది.
2: రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు హ్యావ్.
1: కనుక ఈ అక్రూరుడు సర్వత్రా కృష్ణ స్వరూపాన్ని దర్శించగలిగాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ విష్ణు ఎవ్రీవే.
1: పాదసేవనం,
2: నెక్స్ట్ ఈజ్ పాదసేవనం.
1: ఇది హనుమంతుడు.
2: దిస్ ఈజ్ హనుమాన్.
1: ఇతను నిరంతరము కూడాను వినయ విజేతల చేత రామచింతనతో కాలమును గడుపుతూ వచ్చేటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆఫరింగ్ ఆల్ సర్వీస్ టు.
1: ఇతను సామాన్యుడు కాదు.
2: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: 64 విద్యలను అన్ని విధములుగా కూడాను తాను అర్థసహితంగా గ్రహించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వైజ్ఞానిక విద్యయందు మహాప్రవీణుడు.
2: హీ వాజ్ ఏ ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ స్కాలర్.
1: గజకర్ణ గోకర్ణ విద్యలను కూడాను మహాప్రవీణుడు.
2: ఇన్ గజకర్ణ అండ్ గోకర్ణ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఆల్సో హీ వాజ్.
1: కృష్ణుడు చెప్పుతున్నటువంటి యొక్క గీతను పైశాచిక భాషలో ప్రథమంగా రచించినటువంటి వాడు హనుమంతుడు.
2: ఇట్ వాజ్ హనుమాన్ హూ రోట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ ఒరిజినలీ ద గీతా విచ్ వాజ్ ఎక్స్పాండెడ్ బై భగవాన్ కృష్ణ.
1: వ్యాసుల కంటే పూర్వమే గీతను రచించినటువంటి మహనీయుడు ఈ హనుమంతుడు.
2: ఈవెన్ బిఫోర్ వ్యాస రోట్ గీత హనుమాన్ హ్యాడ్ రిటన్ ఇట్ ఇన్ పైశాచిక లాంగ్వేజ్.
1: కనుకనే ఇతనికి గొప్ప టైటిల్ గా ఇస్తూ వచ్చాడు రాములు. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నాడు.
2: దట్ ఈస్ వై రామా గేవ్ ఎ గ్రేట్ టైటిల్ టు దిస్ హనుమాన్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ పీస్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ డివోషన్, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్.
1: ఏ పదార్థము ముట్టినప్పటికీ ఆ పదార్థములో రామనామం ఉన్నదా లేదా అని పరీక్షించేటువంటి వాడు.
2: హనుమాన్ వాజ్ వన్ హూ వుడ్ ఎగ్జామిన్ వెదర్ ది రామనామ ద నేమ్ ఆఫ్ రామ ఇస్
1: ఫౌండ్. ఇవన్నీ కూడా రాళ్లతో సమానం అనుకున్నాడు.
2: హీ కన్సిడర్డ్ ఎనీ ప్రెషియస్ థింగ్ యాజ్ యూజ్లెస్ స్టోన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ కంటైన్ ది నేమ్ ఆఫ్ రామ.
1: ఈ లంకకు వంతెన కట్టేటువంటి సమయం నందు కూడాను రాళ్లను ఎత్తి రామాని వేసినప్పుడు అది తేలుతూ వచ్చింది.
2: While constructing a bridge across the ocean to Lanka, he took every stone, repeated the name of Rama and threw it into the ocean.
1: ఇతను మహా గుణవంతుడు కనుకనే ఒక్కొక్క రాయి పైన రామా అని రాయలేదు, ఒక్క రాయి పైన రా, రెండో రాయి పైన మా అని రాస్తూ వచ్చాడు. ఈ రెండు రాళ్లు విసిరేటప్పటికి రెండు రాళ్లు చేరుతూ వచ్చాయి. ఈ విధంగా వంతెన తయారైపోతుంది.
2: He is an extremely virtuous person and an intelligent person. Therefore, he wrote one letter ra on one stone, ma on another stone, and these two joined together because rama together form one name.
1: Tana dehamulandarlo undinatundi roma romamu rama namamune telustu vacheetundi.
2: Each hair on his body was repeating the name of rama.
1: Manam kashtala samayamlo ye daiva chintanu manam cheyyamu.
2: When we are in difficulties we will be thinking of God.
1: Sukhara samayamlo kuda daivanni marchipothuntavu.
2: At a time when we are happy, we forget the name of God.
1: Sukadukka samayamulandu rendinti endu kodanu samatvanni vahinchinatundi maha balavantudu ee hanumantudu.
2: Hanuman was such a great soul who exercised equanimity in the times of sorrow as well as joy.
1: Ahankaramu lenatundi gunavantudu.
2: He was such a virtuous person who was free from ego.
1: Ahankara mamakaramunu telinchinatundi mahaneeyudu.
2: He was one who had given up ego sense అండ్ మైండ్లెస్ బిలాంగ్.
1: లంకలో స్వేచ్ఛా విహారం కలుపుతున్న సమయమునందు రాక్షసులు ప్రశ్నించగా ఎవరయ్యా నీవుని? దాసోహం కుశలేంద్రస్య. అట్టి ఆపత్ సమయమునందు కూడాను నేను రామచంద్రుడి దాసుడను అని వర్ణించినటువంటి వాడు.
2: వెన్ యూ ఆర్ బౌండ్ ఇన్ లంక అండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ వాస్ పుట్ టు హిమ్, హూ ఆర్ యూ? హనుమాన్ రిప్లైడ్, ఐ సెడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకూడను ద్వేషం యొక్క ముందు కూడాను నేను రామదాసుడని గట్టిగా నిర్వచించేటువంటి యొక్క శక్తి.
2: In whatever circumstances be, even when the question of hatred comes, he was always considering himself.
1: ఈ నాటి భక్తులు ఎట్ట ఉంటారు? మందిరం పోయేటప్పటికి విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని తుడుచుకుంటారు.
2: బట్ టుడేస్ డివోటీస్ ఆర్ డిఫరెంట్. వెన్ దే ఎంటర్ ది మందిర్ ష్రైన్ రూమ్, దే అప్లై విభూతి ఆన్ దర్ ఫోర్హెడ్. వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ష్రైన్ రూమ్, దే రిమూవ్ ఇట్ విత్ దర్ కర్చీఫ్.
1: స్వామి చెంత ఉండినప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క సమీపంలో సంచరించే సమయంలో అన్ని విధాల కూడా భక్తులుగానే ప్రకటిస్తారు.
2: వెన్ దే ఆర్ విత్ స్వామి అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ది విసిబిలిటీ ఆఫ్ స్వామి, దే విల్ బి కండక్టింగ్
1: ఏదైనా విరుద్ధమైనటువంటి యొక్క ప్రదేశంలో పోయేటప్పటికి దానిని అన్ని కూడా మేము సాయి భక్తులు కాదు, పోతుంటాం వస్తుంటాం అంత మాత్రమే అని చెప్పడం. ఇటువంటి పిరికి పందలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏ రీతిగా కాగలరు?
2: But these very people, when they go to a place where it may not be appreciated, they say, we just generally go there and come back, we are not devotees of Swami. This kind of timid fellows, how can you call them devotees of God?
1: Yetti pradesham nundu poyinappudiki danini kotti chaatali alanti dheeramainatunte yokka shaktito kaligi untundali bhakti.
2: To whatever place you go, with a sense of courage, with thumping the gavel, you should be able to declare yourself as a great devotee.
1: Avunu nenu bhaktudanu.
2: Yes, I am a devotee.
1: ఈ విధమైనటువంటి యొక్క ధీరత్వంతో కూడినటువంటి వాడు హనుమంతుడు.
2: హనుమాన్ వాస్ సచ్ ఎ గ్రేట్ కరేజియస్ హీరో.
1: కనుకనే తాను సేవలను ఆచరిస్తూ తన జన్మను సార్థకంగా ఉంచుకుని చిరంజీవిగా నిలిచిపోయాడు. మైత్రి ఇతనే అర్జునుడు.
2: ఫ్రెండ్షిప్ ఫర్ దిస్ అర్జున బి టేకన్ యాజ్ అన్ ఇలస్ట్రేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను కృష్ణుని ఎడబాయక తాను నిరంతరం కూడా వెంట జంటగా ఉండేటువంటి ఒక నీడల వలె జీవిస్తూ వచ్చారు.
2: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ కృష్ణ. ఆల్మోస్ట్ లైక్ ఎ షాడో హీ వాజ్ గోయింగ్ విత్ కృష్ణ.
1: ఎన్నో బాధలను అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఎన్నో నిందలను నిష్ఠురములు కూడా అనుభవించారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్ క్రిటిసిజం.
1: కడకు తాము ఒక విధమైనటువంటి యొక్క అపకీర్తుల పాలు కూడాను అయ్యారు.
2: హీ హ్యాడ్ టు సఫర్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ రెప్యుటేషన్.
1: ఎట్టి సమయమునందు కూడాను కృష్ణ కృష్ణ నీవు తప్ప అన్యము నాకు లేరు అని కేవలము ప్రార్థనతో కృష్ణుణ్ణి అన్ని విధములుగా అండచేరేటువంటి వాడు.
2: ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ హీ వాజ్ ఆల్వేస్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ ఎ సోల్ ప్రొటెక్టర్.
1: నీవే తప్పని తప్పరంబెరు, నీవు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించేటువంటి వాడు.
2: హీ వాజ్ ఆల్వేస్ ప్రేయింగ్ దట్ వితౌట్ యూ వీ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు సేవ్ అస్.
1: ఇలాంటి నీడగా మిత్రునిగా భావించి బంధువుగా విశ్వసించి అన్నింటి ఎందుకును అర్జునుడు కృష్ణుని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు.
2: అర్జున వాజ్ వన్ హూ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ ఫ్రెండ్, ఎ రిలేటివ్ అండ్ ఎ షాడో అండ్ మేడ్ యూస్ ఆఫ్ సచ్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
1: కనుకనే అతనికి రససారథిగా కూడా నిలిచి అనేక విధములైన విజయాలను అందిస్తూ వచ్చాడు.
2: దట్ ఈస్ వై కృష్ణ బికేమ్ చారియటియర్ టు అర్జున అండ్ గాట్ హిమ్ ఆల్ ద సక్సెస్.
1: భగవంతుణ్ణి జీవిత రథసారథిగా నిర్మించుకున్నాడు.
2: హీ వాజ్ ఏబుల్ టు టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ చారియటియర్ ఆఫ్ హిజ్ లైఫ్.
1: ఇతనినే పార్థసారథి అని పిలిచిపెట్టాడు.
2: దట్ ఈస్ వై కృష్ణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్
1: పార్థుని యొక్క జీవితమునకు సారథి.
2: కృష్ణ వాజ్ ఎ చారియటియర్ ఫర్ ద లైఫ్ ఆఫ్ పార్థ.
1: ఇంకా కడపటిది తొమ్మిదవటి వాడు ఆత్మార్పణం.
2: ద నైన్త్ వన్ ఈస్ ఆఫరింగ్ వన్స్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఈ విధంగా ఆత్మార్పణ గావించి అడిగినటువంటి దానిని అందించి తాను జీవితమును సార్థకం గావించుకున్నటువంటి వాడు.
2: ది వన్ హూ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ and his atma and totally surrendered, that is
1: itane bari chakravarti.
2: That emperor was emperor Bali.
1: Itanu prahladuni yokka manumadu.
2: He was the grandson of prahlada.
1: Idanu kudanu bhagavantuni yokka bhakti prapattulato leelamainatunti vaadu.
2: He was one who was engrossed in devotion and surrender to the
1: visajit yagamunu chesi విశ్వమునికే ఒక విజయమును సాధించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ పర్ఫార్మ్ ద సాక్రిఫైస్ కాల్ విశ్వజిత్ సాక్రిఫైస్ అండ్ హీ కాంకర్డ్ ద ఎంటైర్ యూనివర్స్.
1: తన శిరస్సునే తనకు అర్పితం గావించి పాతాళ లోకమునకు ప్రవేశించినటువంటి వాడు.
2: హీ వాజ్ వన్ హూ ఆఫర్డ్ హిస్ హెడ్ అండ్ వెంట్ ఇన్ టు ద నెథర్ వరల్డ్.
1: ఏ విధముగానైనప్పటికీ తమ యొక్క అనుగ్రహమే నాకు ప్రధానమని విశ్వసించినటువంటి వాడు.
2: He was one who firmly believed. Under all circumstances, it is only God.
1: Then Guru Vayana Kunti Sukracharudu, Dhanamunaku Addu Tagilinappatikini, Ledu Ledu. నా దేహము నా కాయము నా కర్మము నా కర్తవ్యము సర్వం కూడా భగవత్ అర్పితమేనని భావించాడు.
2: హిస్ ప్రిసెప్టర్ శుక్రాచార్య హింసెల్ఫ్ అబ్స్ట్రక్టెడ్ హిమ్ వైల్ ఆఫరింగ్ హిజ్ ఓన్ హెడ్ హీ సెడ్ దట్ అండర్ ఆల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను నవ విధమైనటువంటి భక్తులను అనుభవిస్తూ నవ విధమైనటువంటి మార్గములను ఆదర్శంగా నిరూపించినటువంటి చక్రవర్తులు మహాభక్తులు.
2: దీస్ ఆర్ ద ఎంపరర్స్ హూ ఇన్ ది ఓల్డెన్ డేస్ offered themselves as an example and followed nine types of devotion.
1: అయితే ఈ భక్తి కేవలము వ్యక్తిగతమైనటువంటిదిగా నిరూపించడానికి మంచిది కాదని విశ్వసిస్తూ వచ్చారు.
2: But they believed that this should not be only exclusively to the person to person concerned.
1: సమష్టి స్వరూపమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావిస్తూ వచ్చారు.
2: They also believed that collective prayer and approach is also needed.
1: ఎవరికి వారు ప్రార్థన చేసుకోవటము ఎవరికి వారు భగవంతుని చింతించటము ఇది స్వార్థపరమైనటువంటిది కూడాను తలుచుతూ వచ్చారు.
2: యూ ఆల్సో బిలీవ్ దాట్ ఇండివిజువలీ ఆఫరింగ్ ప్రేయర్స్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అనేటువంటిది పరాత్మను పొందలేరని కూడాను విశ్వసించారు.
2: యూ ఆల్సో బిలీవ్ త్రూ సెల్ఫిష్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: క్రిస్టియన్స్ లోపల కూడాను మహమ్మడన్స్ లోపల కూడాను కొన్ని విధమైనటువంటి గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ఒకరు ఉచ్చరించటము తిరిగి అక్కడ చేరినటువంటి వారందరూ కూడాను దానిని ఉచ్చరించి ఫాలో చేయటము ఈ విధంగా జరుగుతూ వచ్చేటువంటిది.
2: ఈవెన్ ఇన్ ది రిలీజియన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వన్ రీడ్స్ ఏ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ బుక్ అండ్ ఆల్ అదర్స్ రిపీట్. దిస్ ఈజ్ ఏ కస్టమ్.
1: సామూహికమైనటువంటి యొక్క ప్రార్థనలు అత్యవసరమని భావించారు.
2: దే బిలీవ్ దాట్ ది కమ్యూనిటీ ప్రేయర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: లోకస్వస్థ సుఖినో భవంతు అనేటువంటి యొక్క విశాలమైనటువంటి భావాన్ని అందుకున్నారు.
2: దే ఫర్మ్లీ బిలీవ్డ్ దాట్ విత్ దర్ బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ది ఎంటైర్ వరల్డ్ అండ్ యూనివర్స్ మస్ట్ బి హ్యాపీ.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు దేశము సుక్షేమాన్ని అనుభవిస్తుందని కూడా తలంచారు.
2: దే ఆల్సో థాట్ దట్ వెన్ దే ఫాలో దిస్ పర్టికులర్ పాత్ ది ఎంటైర్ హ్యూమానిటీ విల్ బి హ్యాపీ.
1: 1469 లోపల
2: ఇన్ 1469
1: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్
2: హూ వాస్ గురు ఆఫ్ సిక్స్
1: ఈ యొక్క సామూహికమైనటువంటి భజనలను ప్రారంభించాడు.
2: హీ ఆల్సో స్టార్టెడ్ ది కమ్యూనిటీ సింగింగ్.
1: ఈ భజనలకు మొట్టమొదటి పునాది గురునానక్.
2: ఫర్ ది భజన్స్ అండ్ ఫర్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ ది ఒరిజినేటర్ ఈజ్ గురునానక్.
1: ఇది క్రమక్రమేణప్పుడు పెరుగుతూ వచ్చింది.
2: గ్రాడ్యువలీ దిస్ వెంట్ ఆన్ డెవలపింగ్ అండ్ ఇన్క్రీజింగ్ ఇన్ ఇట్స్ స్కోప్.
1: తదుపరి 1498 లోపల
2: లేటర్ ఆన్ ఇన్ 1498
1: త్యాగరాజు కూడాను దీనికి రాగ లయర బద్దములు కూడా కూర్చి రాగ తాళ భావములతో దాన్ని సమకూర్చుతూ వచ్చాడు.
2: త్యాగరాజ గేమ్ పర్టికులర్ టోన్ ట్యూన్ అండ్ ఆల్సో బై మేకింగ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ హౌ టు సింగ్ హౌ టు
1: పాటు నుండి మన భారతదేశం లోపల సామూహిక భజనలు అనేటువంటిది ప్రారంభమవుతూ వచ్చాయి.
2: ఇట్ ఈస్ దెన్ ఇన్ భారత్ దిస్ కమ్యూనిటీ సింగింగ్ అండ్ భజన్ స్టార్టెడ్.
1: ఈ భజనలు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక కాలహరణం గావించుకునేటువంటి ఒక కర్మలు కాదు.
2: భజన్స్ ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ స్పెండింగ్ ది టైమ్.
1: అందరి మనసులు అందరి భావములు అందరి రాగములు అందరి తాళములు అందరు స్థుతులు కూడాను ఏకమైపోయి దివ్యత్వమైనటువంటి అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది భజన అని గుర్తిస్తూ వచ్చారు.
2: దే ఆల్సో రికగ్నైజ్ దట్ భజన్ ఈజ్ యూనిఫైయింగ్ ద మైండ్స్ యూనిఫైయింగ్ ద ఫీలింగ్స్ అండ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది రాగ అండ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్
1: ఏ తర్వాత. దీని యొక్క అంతరార్థం ఏమనగా సామూహిక భజనలు చాలా సారవంతమైనటువంటివి సమర్థమైనటువంటివి.
2: The sum and substance of this is that community singing and bhajans are full of, fully efficacious. They bring about very good results.
1: Bhakti yandu bhajanaluku pradhanamaitundi sthanam nandincharu.
2: They gave an important place for bhajan in devotion.
1: Ee bhajanlu kudunu premapurikamaitundi bhajanlu kavali.
2: These bhajans must be full of love.
1: Pallali yandu idi kramakramina mottamota prarambhinchinappudu Tyagaraja cheppadu.
2: When this was started in the beginning, when this was sung in
1: Randi Punyatulara Sri Ramuni Bhajanaku Randi Danyatulara రండి మనమందరము కోదండర రాముని భజన నుజేతము రండి పుణ్యాత్మునారా శ్రీరాముని భజనకు రండి ధన్యాత్మునారా ఈ పాటను ప్రారంభించాడు.
2: త్యాగరాజ స్టార్టెడ్ విత్ ద భజన్ విచ్ ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్ వెల్కమ్ ప్లీజ్ కమ్ ఓ పీపుల్ హు హావ్ శాంక్టిఫైడ్ యువర్ లైఫ్
1: రండి మనమందరం కూడి కోదండ రాముని భజన చేద్దాం.
2: ప్లీజ్ కమ్ లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ డూ ద భజన కోదండ రామ.
1: ఈ కోదండ రాముడు దండపాణిని దూరం చేయగలడు అని భావించాడు.
2: దే ఆల్సో బిలీవ్ దట్ దిస్ కోదండ రామ కెన్ మేక్ యమ గో అవే ఫ్రమ్ హిమ్.
1: కనుక దండపాణి యముడు, కోదండపాణి రాముడు.
2: యమ ఇస్ దండపాణి, రామ ఇస్ కోదండపాణి.
1: కోదండపాణి నామం దగ్గర ఉన్నప్పుడు దండపాణి సమీపించలేడన్నాడు.
2: ఇఫ్ కోదండపాణి ఇస్ నియర్ యూ దండపాణి
1: ఇలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దివ్యమైనటువంటి భావంతో భజనలు ప్రారంభమైంది.
2: విత్ దిస్ ఫుల్ ఫెయిత్ అండ్ విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ ఐడియాస్ భజన్స్.
1: కానీ ఈనాడు భజనలు యందు అట్టి పవిత్రత కోల్పోయింది.
2: బట్ ఇన్ ది భజన్స్ ఆఫ్ టుడే దట్ కైండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఇస్ లాస్ట్.
1: రాగతాళములే ప్రధానంగా చూస్తున్నారు కానీ భావరాగములు ఏమాత్రము చూడటం లేదు.
2: దే ఆర్ గివింగ్ ఆల్ ఇంపార్టెన్స్ టు ద ట్యూన్ అండ్ టోన్ అండ్ నాట్ టు ద ఫీలింగ్స్ అట్ ఆల్.
1: పది మందికి ఒక ఇంపైనటువంటి యొక్క రాగమును మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఇంపైన భావాన్ని మనం అందించడానికి తోచుకోలేదు.
2: వీఆర్ ఓన్లీ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద స్వీట్నెస్ ఆఫ్ ద టోన్ ఫర్ 10 పీపుల్ బట్ నాట్ ఫ్రమ్ ద
1: భజనలో ఉండేటువంటి భావములు హృదయాన్ని కరిగించాలి, కదిలించాలి.
2: ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్ భజన్ షుడ్ బి ఏబుల్ టు మెల్ట్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్వీట్ ఆన్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్.
1: ఆ విధమైనటువంటి ఒక దీనితోపల ఈ భక్తి ప్రారంభమవుతూ వచ్చింది.
2: Only then this kind of devotion can emerge.
1: Prema swaroopulara bhakti bhakti anaga kevalamu oka vidhamainatundi oka bhagavantuni poojala maatrame kaadu pradhanamainatundi prema. Ee prema andari endu undinatundi premane. Ee premanu ekatvam gaavinchukuneatundi margame nijamaina bhaktiga manam visheshinchali.
2: Embodiments of divine love. Devotion doesn't refer to a type of worship alone. It is in fact unifying the love which is found in large measure in every heart.
1: Devunni poojinchatamu jeevullu baadinchatamu bhakti kaaneradu.
2: Worshipping God and harming and hurting the individual soul is not devotion.
1: Sarvulu endu undinatundi bhagavantunni manam prarthinchali.
2: We have to pray to God who is resident of all heart.
1: Bhagavantudu evaru? Love is God. Live in love.
2: Who is that God? It is love.
1: Adane prema swarupudu.
2: He is the embodiment of love.
1: ప్రేమ నిమిత్తమై మనం ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop love for the sake of love.
1: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపము.
2: Love is the form of God.
1: అదియే భక్తికి రూపము.
2: This is another form of divinity.
1: అదే దివ్యత్వానికి ప్రతిబింబము.
2: This is a reflection of divinity.
1: అదే ఆత్మానందమునకు గమ్యము.
2: This is the goal of supreme bliss.
1: కనుక ఆనందం మన యందే ఉన్నది.
2: Bliss is hidden in us.
1: మనం ఎక్కడో వెతకపోనక్కర్లేదు.
2: We need not search outside of us.
1: సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
2: వెన్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ వేర్ ఇస్ ది నీడ్ ఫర్ సర్చింగ్ హిమ్ ఇన్ వన్ ప్లేస్?
1: వెతకడం అనేటువంటిది వెర్రితనం.
2: సర్చింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: తన దృష్టిని అంతర్ముఖం గావించుకోండి.
2: ఇంట్రావర్ట్ యువర్ ఓన్ విజన్.
1: బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి ఒక భావములంతా కూడా అరికట్టి భగవంతుని వైపున మరల్చండి.
2: కంట్రోల్ యువర్ ఓన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఇంట్రావర్ట్ దెమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ ఇన్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించండి.
2: Consider every activity as an offering to God.
1: Idiye goppa vidya.
2: This is real education. Ee
1: vidyalamaina putti vidyanu manam abhyasinchali.
2: This broad type education we have to cultivate and develop.
1: Ee anirvachaneemaina aanandanni anubhavinchali.
2: We should enjoy the bliss which cannot be explained in this way.
1: Akhandamaina putti yokka tejasunu manam anubhavinchali.
2: We should enjoy the supreme light which is expansive and
1: ee jeevitam yokka pradhana gamyamu.
2: This is the ultimate goal of life.
1: Ide nijamainatundi jeevitham yokka margamu.
2: This is the correct path which you have to take life to the goal.
1: Prema kosamai manam preminchutu ravali.
2: We should start loving for the sake of love.
1: Ide way of life.
2: This is the way of life.
1: Ee vidhamainatundi yokka bhakti tho manamu premanu penchukovali kani bhakti bhaktani poojalu punaskaramulu yatralu paatralu ee vidhamainatundi karma aacharinchinanta matramana bhakti kaaneradu.
2: Real devotion means developing love. By merely undertaking pilgrimages and purchasing some vessels, you are not going to have devotion.
1: Bhajan bina sukha shanti nahi.

0: சே சத்யம்பு கருவையே ஆயுதமுல பிரீதி பீதி அதிகமையே. உன்னமாட தெலுப்புச்சுன்னமாட உன்னமாட தெலுப்புச்சுன்னமாட.
1: Peace has disappeared. There is dearth for truth. There is a threat of weapons, armaments everywhere. This is the word of truth of Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Vidya dinadinamunaku అభివృద్ధి కాంతున్నది, కానీ ఆ విద్య యొక్క ప్రభావమైనటువంటి యొక్క నడత ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: The education has been increasing in varied dimensions, but its impact is not noticed in the conduct and the behavior.
0: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
1: ఎడ్యుకేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఎక్వైర్.
0: ఈనాటి విద్యా ప్రభావము సన్నగిల్లింది, విద్యా ప్రవీణత అధికమైనది.
1: ది ఎక్స్పర్టిస్, ది సూపర్ స్పెషాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ అప్, but the content is on the decline.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, ladies and gentlemen,
0: ee naadu meeru abhyasincheetundi vidyalu laukikamaina vidyale.
1: All the forms of education are worldly.
0: Deeniki sambandhinchinatundi oka aadhyatmika tattvanni kudanu deeniki krodikarinchali.
1: We should also integrate spirituality in our education.
0: Prema tattvanni manam avruddhi parchukovali.
1: We have to improve the spirit of love.
0: Satya marganni manam avalambinchali.
1: We should tread along the path of truth.
0: Satya premalato koodinatundi vidyane nijamaina vidya.
1: It is true education where there is blend of truth and love.
0: Satya margame lekundina ee prema yokka prabhavamu viluva undadu.
1: Where there is no truth, you do not find the impact of love.
0: Bhautika vidyalu kevalamu jeevanopadhi nimittame yerpadinatuntivi.
1: The worldly education is only to eke out our living.
0: ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ లైస్ హియర్ ఇన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్ and spiritual education.
0: Rendinti yokka prabhavame ee naadu prapanchamunandu gocharistunnari.
1: The influence of these two we find this world today.
0: Vidyarthi vidyarthinilara,
1: students, boys and girls,
0: yavat prapanchamantai kuda

0: ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్పిరిచువాలిటీ హ్యాస్ బీన్ వైడ్లీ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం అనగా ఆధునికమైనటువంటిది కాదని, ప్రాచీనమైనటువంటి ఒక తత్వం అని గుర్తించారు.
1: పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ మోడర్న్, ఇట్ ఈస్ క్వైట్ ఏజ్ ఓల్డ్.
0: కానీ ప్రచార ప్రబోధంలో అత్యధికమైనటువంటి స్థానాన్ని పొందింది, కానీ ఆచరణలో దిగజారిపోయింది.
1: ద ప్రాపగేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ హ్యాస్ గాన్ అప్ ఇన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ సో ఫార్ ఇస్ ప్రొపగాండా అండ్ టీచింగ్ ఆర్ కన్సర్న్డ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: హృదయపూర్వకమైనటువంటి ఒక ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
1: అట్లీస్ట్ వన్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
1: ఎడ్యుకేషన్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
0: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడా కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
1: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఎడ్యుటేషన్ టుడే.
0: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఇన్ ద మోడర్న్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: But the spiritual education, when once it comes out of our heart and when once we start sharing with others, it is called educare.
0: Educare anaga lopala unnatuvadi danni baitiki lagi prapanchaniki aadarshanga nirupinchali.
1: Educare meant to bring out what is latent within and to share with fellow men outside.
0: Inadi ee education kevalamu grantham nunti prabodhistundi.
1: This education modern is out of books.
0: Educare anetvanti grandhamalaku sambandham chinnadu kaadu.
1: Educare
0: grandhari bodhinchetvantidi.
1: Educare is beyond books. It pertains to human heart.
0: Kanuka itti education kudanu atyavasarame.
1: This sort of education is very essential.
0: Ee naadu education lopala unnata vidyanu abhyasistunnaru.
1: Today we have very high level of education.
0: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యలు మాత్రమే.
1: This is merely ephemeral, worldly, secular knowledge.
0: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సత్యము, ధర్మము, శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
1: But the spiritual education that arises out of human heart is full of values like love, truth, righteousness, peace and non-violence.
0: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శవంతమవుతుంది.
1: For the world today, the combination of secular education and spiritual education is very essential.
0: ఒకటి అంతర్ప్రభావము.
1: One is the impact of the inner being.
0: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
1: The other one is the teaching from external agency.
0: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకటి.
1: The external knowledge that we receive is only physical.
0: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
1: It sets an ideal to the world.
0: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
1: This we can call it negative.
0: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
1: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఇస్ పాజిటివ్.
0: ప్రేమ, ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
1: లవ్, హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఇది ప్రేమించి ప్రేమను గనుకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
1: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఇస్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
0: దీనికి రూపం లేదు.
1: It has no form.
0: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధను ఈనాడు అత్యవసరము.
1: The inner prompting teaching of this sort is very important today.
0: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిది ఇది ఎడ్యుకేర్.
1: Educare establishes relationship between man to man and an object and to an object.
0: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
1: వాట్ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ ఈజ్ నాట్
0: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
1: What is thought over is one thing, what is declared is different.
0: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
1: It is not proper education.
0: Real education అనేటువంటిది the proper study of mankind is man.
1: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
0: హృదయంలో పుట్టినటువంటి భావము నోటితో వచ్చి చేరి, నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea to the
0: world.
1: Today, we don't find harmony of thought, word and deed.
0: మాటలు ఒకటి, చేతలు ఒకటి, మనసులో మరొకటి.
1: What is said and what is done, what is thought over are at variance.
0: కనుక భిన్నంగా ఉండటం చేత మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎ వికెడ్ మ్యాన్ హూ విల్ హ్యావ్ డిస్హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: ఎ నోబుల్ మ్యాన్ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
1: Man has not become a true
0: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
1: He is tending to be a wicked.
0: ఈ నాటి చదువులన్నీ కూడాను ఏ చదువు లేనిటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
1: The educated people are worse when compared to illiterate.
0: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
1: The worst of the harm is done to the world by educated people today.
0: ఏ చదువు లేనిటువంటి యొక్క పల్లెపడుచుల వారికంతా కూడా ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
1: ద ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ హైలీ కర్టియస్ అండ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం ఏదో అభివృద్ధి పరచుకోవాలి.
1: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
0: Oka chinna udaharana meer yochinchandi.
1: Take for a small illustration.
0: Vidyavantulu goppa telivitete garavaru ani peru pondinatunte varanta kudanu pattanallo nivasistunnaru.
1: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
0: Education lenatunte murkhulani అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
1: దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్వ్స్ లెస్ ఫార్చునేట్, ద ఫూలిష్ అండ్ అన్లెటర్డ్, దే స్టే ఇన్ రూరల్ ఏరియాస్.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారి కంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ ది అర్బన్ ఏరియాస్ are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
0: You know, there are universities in the pattanamallo.
1: There are number of universities located in
0: cities. Colleges in the unnai.
1: Many, many colleges are there.
0: Entano high schools in the unnai.
1: So many high schools.
0: Kaani akkadane ekkadaleni allarlanta jarugutunnai.
1: There only you find unprecedented agitation and disturbances.
0: Ye university lu lekunda, ఏ కాలేజీలు లేకుండా, ఏ హై స్కూల్స్ లేకుండా పల్లెల లోపల చదువుకునేటువంటి వారందరికీ ఏ విధమైనటువంటి యొక్క అల్లర్లు లేవు.
1: ద రూరల్ ఏరియాస్ విదౌట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎజిటేషన్స్.
0: కారణం ఏమిటి? ఈ విద్య యందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది.
1: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
0: పల్లెలకు పోయి మీరు ఒకసారి పరిశీలించండి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
1: గో టు విలేజెస్, యు ఫైండ్ పీపుల్ కాలింగ్ యూ బ్రదర్, ఎస్టాబ్లిషింగ్ కిన్షిప్, టాకింగ్ టు యూ విత్ కన్సర్న్,
0: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రిసీవ్ విత్ ఆల్ హాస్పిటాలిటీ అండ్ కర్టసీ.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించారు.
1: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers. There is no intimate relationship. This modern education is responsible for this.
0: The end of education is character.
1: The end of education is character.
0: Ah, character in the kolpotam chetane.
1: Because the character is lost. The respect and courtesy are lost. The parents also encourage such evil
0: trends.
1: Parents encourage children to go to move to cities. They want their wards to have high education. Their motive is good. But their behavior is along the wrong direction.
0: ఎంతటి వినయంగానో ఎంతటి విధేయతగానో ఎంతటి భయంగానో గౌరవంగానో మర్యాదగానో జీవించేటువంటి వారు.
1: So long they were in rural areas, they are full of humility, obedience, discipline, sense of fear. Today there is no humility and obedience. The sacred qualities are forgotten.
0: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకొని పీల్చుతున్నారు.
1: He is prepared to smoke in front of the father.
0: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
1: They are adopting bad habits.
0: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు.
1: Whereas in villages, the elders and parents are highly respected.
0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because of the modern education, the respect and esteem are gone.
0: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశించావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
1: In fact, in villages, parents check, condemn their children if they are along the wrong path.
0: కానీ పట్టణంలో దండించేవారే లేరు.
1: Whereas in cities, nobody to
0: check them. There are
1: many who encourage them, the bad habits.
0: ఒక సినిమాలకు పోటము వాడు సిగరెట్ తాగుతుంటే టేక్ ఇట్ అని ఇంకోటికి నందించటము.
1: దే గో టు సినిమా అండ్ ఆఫర్ ఈవెన్ సిగరెట్స్ టు అదర్స్.
0: ఈ విధమైనటువంటి దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కానీ దురభ్యాసమును క్షీణింపు చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్, దర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
0: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషనే.
1: For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is nothing
0: more. Resound and reflection.
1: In this Kali age, for every little thing, you find reaction, reflection,
0: resound.
1: If you make use of sacred words, you would be able to receive in a sacred manner.
0: నీవు ఒక విధమైనటువంటి రూడ్ అయినటువంటి పదములు ఉపయోగపడితే నీవు రూడ్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
1: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్, యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
1: Let him be of any time, of any country, he has to
0: ఎంతటి విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
1: One may be highly educated or illiterate, he has to speak softly.
0: విద్యయసమున వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము కాకు జనులు.
1: Therefore, it's education that confers humility. Humility gives you deservedness, and deservedness makes you rich and prosperous.
0: విద్యనగా ఏమిటి?
1: So what is education?
0: సద్గుణంబులు,
1: virtues,
0: సద్బుద్ధి,
1: good intellect,
0: సత్యనీరతి,
1: adherence to truth,
0: భక్తి,
1: devotion,
0: క్రమశిక్ష,
1: discipline,
0: కర్తవ్య కాలనములు,
1: duty.
0: చదువునది విద్య.
1: It is the education that confers
0: these.
1: The student has to acquire these qualities. One who should foster these sacred qualities. Virtues. Good mind. Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiccha.
1: Discipline. Discharging duty. Where is your duty?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
1: Discharging duty is discipline.
0: డిసిప్లిన్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: What for is education without discipline?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవృత్తిగా ఉండాలి.
1: Being highly educated, conduct also should be ideal.
0: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
1: One time Gandhiji was reading a book and started shedding tears.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు, ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
1: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment a Britisher stepped in.
0: What, Gandhiji? Why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: చెప్పాడు.
1: He said,
0: నాకు దుఃఖంగా ఉంటుండాలి.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: Because hardness to the education is character.
0: ఈ నాడు ఎడ్యుకేషన్ తకుడును హార్డ్నెస్ గా ఉంటుండాలి.
1: The modern education is so tough, hard.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ రావటం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
1: Because of this toughness, hardness of education, my country is going to spoil. And it should be so soft and tender.
0: అలాంటి పదం లేకుండా హార్డ్నెస్, కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
1: టుడే వి ఆర్ సో హార్డ్, రఫ్ అండ్ టఫ్.
0: ఈ కఠినమైనటువంటి పదములు విద్యార్థికి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్స్.
0: మధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
1: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు చాలా మీరు గోచరిస్తుంటాయి.
1: వి ఫైండ్ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద గుడ్ ఓల్డ్ డేస్ అండ్ ద మోడర్న్ టైమ్స్.
0: కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు.
1: If we think that we are acting as per the modern trend is not independent.
0: Modern time matram modern ga untundadi.
1: The times may be modern.
0: Kaani behavior anta kodanu prachina behavior ga undali.
1: But your behavior should be quite age old, ancient.
0: Kanuka aa ancient ki taginatuntiga manam pravartinchinappude mana chaduvuku gauravam vastundi.
1: If our behavior is as per the age old tradition, we have to respect our parents.
0: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
1: We have to welcome elders and extend hospitality.
0: మృదువుగా మాట్లాడాలి.
1: We should talk to them.
0: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
1: if anyone asks you where is your father,
0: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీడు చెప్తాడు, అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హీ హాస్ గాన్, యూ సర్చ్ ఫర్ హిమ్. ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తారు, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: tandri yokka gauravanni maryadalu kumarudu kaapadali.
1: He will feel that you are the worthy son of worthy father.
0: Yetta kaapadali tandri yokka pravartanto maatallo manam nirupinchali.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు, సత్యనిరతి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty, and adherence to truth.
0: కనుకని మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్యను సంబంధించినప్పటికీ ప్రాచీన వినియాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయన ఇది ఓల్డ్ బాటిలే కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: అండ్ ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు, కొంతమంది
1: మోడర్న్ స్టూడెంట్స్, నాట్ ఆల్.
0: ప్రాచీన మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: We make use of the words of the ancient times, but our behavior is modern.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణం.
1: ఇట్ ఈస్ నాట్ ది ట్రూ బిహేవియర్ ఆఫ్
0: స్టూడెంట్. స్టూడెంట్ ఏంటి ఏమిటి?
1: హూ ఈజ్ ఎ స్టూడెంట్?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయం బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకుండాటువంటి వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
1: వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్ దెర్ షుడ్ బి పీస్ఫుల్ అట్మాస్ఫియర్.
0: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: టుడే ఎల్డర్స్ ఫియర్ టు గెట్ ఇన్ టు ద ఏరియా వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్.
0: కారణం ఏంటి?
1: వై
0: వాళ్ళు ఏమలా చేస్తారో ఏమో అని భయం.
1: దే మే డూ ఎనీథింగ్ యాజ్ దే ప్లీజ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్
0: స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: ఎర్లియర్ డేస్ వేర్ దెర్ వర్ స్టూడెంట్స్ దెర్ వాజ్ నో ఫియర్.
0: కారణం ఏమిటి?
1: వాళ్ళ
0: విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: అవుట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే హ్యావ్ దే వర్ సో హంబుల్ ఇన్ దోస్ డేస్.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: ది అట్మాస్ఫియర్ ఆఫ్ దోస్ డేస్ హాస్ టోటలీ
0: చేంజ్డ్. మోడర్న్ ఎడ్యుకేషన్ దీనికి మూల కారణం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లో ఏమి బోధిస్తున్నారు?
1: వాట్ ఈస్ టాట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ, దేర్ ఇస్ నో ఆనెస్టీ.
0: ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: దేర్ ఇస్ నో డివోషన్ అండ్ కాండక్ట్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెళ్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ఫాక్ట్ ద వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ద రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండాలంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి, స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాడు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ స్టార్టెడ్ బై టేకింగ్ ఏ స్లేట్ అండ్ పెన్సిల్ రైటింగ్ ద లెటర్స్ ఆఫ్ గాడ్.
0: పెద్దలందరినీ ఆహ్వానం చేసి వాళ్ళు అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: ద చిల్డ్రన్ వర్ పుట్ టు స్కూలింగ్ బై ఇన్వైటింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండ్ సీకింగ్ దేర్ బ్లెస్సింగ్.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: టుడే ఎల్డర్స్ ఆర్ నాట్ నెసెసరీ.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: యంగ్స్టర్ షుడ్ బి దేర్.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: How are the letters taught?
0: Ba ba black sheep.
1: How they begin? Ba ba black sheep.
0: ఇద్దరి బోధిస్తే వాడు బ్లాక్ షీప్ గా పోయారంటారు.
1: వాట్ హ్యాపెన్స్? హీ బికమ్స్ వన్ ఆఫ్ బ్లాక్ షీప్.
0: దైవ ప్రార్థన అనేది ఏమాత్రం ఉండదు అక్కడ.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దేర్.
0: ఈ విధమైనటువంటి దీంతో విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: We have to be cautious in this respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హియర్ ఇన్ ఎ సీక్రెట్ అట్మాస్ఫియర్.
0: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
1: యు హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: దీన్ని మీరు అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
1: దిస్ యు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
0: సైన్స్ చాలా ఆధునికమైన సైన్స్ వచ్చింది.
1: వీ హ్యావ్ మోడర్న్ సైన్స్ టుడే.
0: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
1: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
0: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా దోపల.
1: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
0: సెన్సెస్ కూడా హై లెవెల్ లో ఉండాలి.
1: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్ లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈజ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనగా ఏమి? లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ఇన్ యు.
0: కేర్ఫుల్ గా చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ కేర్ఫుల్.
0: మనం ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా, ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్, వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు, వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ద స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: WATCH.
1: WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ వాచ్.
1: వాట్ ఈస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము డబ్ల్యూ.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములను ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: హీ షుడ్ వాచ్ హిస్ వర్డ్స్ వెదర్ హిస్ వర్డ్స్ ఆర్ హార్ష్ ఆర్ సాఫ్ట్ ఆర్
0: స్వీట్. రెండవది
1: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
0: ఏమిటి యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈజ్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
0: మూడో వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: ఇస్ ద నెక్స్ట్ లెటర్.
0: సి అనగా వాచ్ యువర్ క్యారెక్టర్.
1: వాచ్ యువర్ క్యారెక్టర్.
0: హెచ్ వాచ్ యువర్ హార్ట్.
1: వాచ్ యువర్ హార్ట్.
0: దిస్ ఈస్ రిజమైన వాచ్.
1: దిస్ ఈస్ ద రియల్ వాచ్.
0: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్ వాచ్.
0: రిస్ట్ వాచ్ చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్స్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్.
0: ఎప్పటికీ పవిత్రతనే అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేసుకోవాలి.
1: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హావ్ టు టేక్ విత్ ఇన్.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
1: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
0: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి క్లీన్.
0: పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సో సీక్రెట్.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: ద సీక్రెట్నెస్ అండ్ ద ప్యూరిటీ ఆర్ ఫౌండ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: క్లీన్లీనెస్ ఇట్ గాడ్లీనెస్.
1: క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: సో యు బి క్లీన్.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: ఎక్వైర్ దట్ ఎడ్యుకేషన్.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి యొక్క గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
1: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ఫాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్
0: సైన్స్. సైన్స్ సైన్స్ అది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్.
0: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
1: సైన్స్ ఈజ్ నెసెసరీ.
0: సైన్స్ ఉండాలి కానీ
1: ఇట్ మస్ట్ బి
0: ఉండాలి.
1: హౌ
0: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు ప్రయత్నాన్ని తీసుకుని పోతున్నారు.
1: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
1: Science is like the letter C. It starts at one point. C.
0: C. ఒక దగ్గర బయలు చేస్తుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
1: Letter C starts at one point, ends at another point.
0: ఇది ఫుల్ సర్కిల్ కాదు.
1: It is, letter C is not full circle.
0: కానీ ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ అనేది ఫుల్ సర్కిల్.
1: But spiritual education is full circle.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
1: It ends at a time, place where it has begun.
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
1: This wholeness, this totality is completeness which is so sacred.
0: అలాంటి పూర్ణమే దీపం. సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర బయలు నిలిచిపోతుంది.
1: సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్.
0: సి ఈజ్ సైన్స్.
1: సి ఈజ్ సైన్స్.
0: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
0: వైడ్ గ్యాప్ అంతా పెద్ద లోయ, అందులో పడిపోతావు.
1: ఇట్ ఈస్ సో హాలో అండ్ డీప్ వ్యాలీ వేర్ యూ విల్ ఫాల్.
0: సైన్స్ సైన్స్ ఏమిటి?
1: వాట్ ఈజ్ సైన్స్?
0: వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్ అని కోరుతుంది.
1: సైన్స్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ యూ, వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దిస్.
0: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్ అంటుంది.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈజ్ దట్?
0: వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈజ్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీరు.
1: దో ఇట్ ఈస్ ఫార్, ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుకని ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ సో క్లోజ్ టు సెన్సెస్,
0: నో డియర్.
1: సో నియర్ బట్ నాట్ డియర్,
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా అంటే ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా, సౌత్ ఆఫ్రికా.
0: మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశపడుతుంటారు.
1: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీ ప్రక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యు గో టు ది విలేజెస్ అరౌండ్ యు డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా అయిష్టగా ఉంటుంది.
1: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: కనుక వాట్ ఈస్ దట్?
1: So what is that?
0: That అనగా beyond senses.
1: That means beyond senses.
0: Beyond senses ఏ నిజమైనటువంటి సైన్స్.
1: Beyond senses is true spirituality.
0: Below senses ఇదంతా కూడా కేవలం dirty విధి.
1: So below senses is dirty.
0: కనుకని మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
1: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ కు పోవాలి.
1: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
0: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
1: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలైపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ servants to their senses. It is not proper.
0: Indriyanu tamu adhikanga cheskovali.
1: In fact, you should be the master of senses.
0: Master of senses.
1: Master of senses.
0: Attidi nijamaina samskruti.
1: That is the true culture, samskruti.
0: Ee naadu beyond senses varaku ponakkarledu.
1: We don't need to go that far beyond
0: senses. Chintinchukunda undatame goppa science.
1: It is enough if you don't think of these senses. It is true science.
0: Ee naadu jeevithamanta tellavaru lechina modukoni raatri parundinanta varaku senses senses senses.
1: Today what happens from the time we get up from the bed and retire, we think of senses only.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటుంది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్
0: సెన్సెస్. మన సర్వెంట్స్.
1: Senses are servants.
0: Servants ku neevu baanis kaakurdu.
1: You should not be a slave to your servants.
0: Neevu master ga untundi senses neeku baanisulga undali.
1: You should be the master and senses should be your servants.
0: Meeku telusun chaala mandiki.
1: Many of you know.
0: Ramayanam lopala
1: in Ramayana
0: Kaika goppa pattaprani.
1: Kaika is a queen.
0: ఆమె కాశ్మీర్ దేశ రాజు యొక్క కుమార్తె.
1: షీ ఇస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కాశ్మీర్.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది ఆమె.
1: షీ హాస్ గాట్ వెరీ హై టైటిల్.
0: అన్ని విద్యల్లో కూడా ఆరి తేరినటువంటిది.
1: షీ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ నాలెడ్జ్.
0: ఆమె క్వీన్.
1: షీ ఇస్ ద క్వీన్.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: దేర్ షీ వాస్ ఫాలోడ్ బై
0: ఆమె మందర
1: బై నేమ్ మందర.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a servant.
0: Servant ga vachesindi.
1: She came there as a servant.
0: Aa servant nu master ga chesukundi ee Kaika.
1: Kaika made her servant Mandara her own master.
0: Kalaturiki eevene aa servant ku baalis ayipoyindi.
1: Therefore the queen became the servant of Mandara.
0: Katta kadapadiki ayipoyindi.
1: What happened at the end?
0: Tana baalisike tana servant ayipothe కట్టగడపడికి ఏం కత్తిపెట్టింది. చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హెస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్ షీ హెస్ రూయిన్డ్ హర్
0: పదవిని కోల్పోయింది.
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: షీ హెడ్ టు సబ్మిట్ హర్
0: రామచంద్రుని అరవులకు పంపించింది.
1: షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్.
0: సీతను చాలా ఏడిపించింది.
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి.
1: వాట్ హ్యాపన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్.
0: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటలీ.
0: సర్వెంట్స్ ని సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వి హావ్ టుడే
0: మాస్టర్.
1: యు ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: నువ్వు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యు షుడ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలన్నీ కూడాను చాలా సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడాను థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారము.
1: సంస్కారం ఇస్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడాను తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: దకలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: నీ డ్యూటీని ఇంకొకరి తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకని మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరు బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీ ఇట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు దర్భం ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ కూడా నువ్వు ఎక్కడికి పంపాలనా?
1: Should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడ.
1: ఆఫ్టర్ ఆల్ ద గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్.
0: కూలియా పావలా.
1: వేర్ యాజ్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: ద లేబర్ చార్జెస్ ఇస్ మోర్ దాన్ ది వెజిటబుల్స్.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడాను బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొంచెం ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉన్నది?
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డూ?
0: అక్కడ ఏమాత్రము చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారుండరు.
1: నోబడీ విల్ అబ్జర్వ్ యూ వాట్ ఎవర్ యూ డూ దేర్.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్ కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
0: నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి.
1: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం మనం.
1: వేర్ యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేర్ యూ వాష్ అదర్ డిషెస్.
0: అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పని చేయాలి.
1: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటుంది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారు తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్ దెం.
0: నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దెర్ మే బి వైలెన్స్ సమ్ వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యూ గో దేర్ వేర్ దిస్ వైలెన్స్,
0: మీరు ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దిస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్, డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో గుణవంతులే,
1: యు ఆర్ వర్చువస్,
0: ఎంతో బలవంతులే,
1: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణం లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాడు విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: చెలిమి, బలిమి, కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగం.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్, కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్, చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్, బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ధి అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇఫ్ ది పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండిన సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించాడు.
1: ఇట్ వాస్ త్యాగరాజు సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్.

0: సుఖం. సంతోషముల కంటే మరొక సుఖం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మానవుని సుఖములు కోరుతుంటాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి హ్యాపీ.
0: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.
1: హి వాంట్స్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్లెజర్.
0: కానీ శాంతికి మించిన సుఖం మరొకటి లేదు.
1: బట్ యెట్ దేర్ ఇస్ నో ద హ్యాపీనెస్ అదర్ దాన్ పీస్.
0: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్ బై త్యాగరాజ దట్ దేర్ కెనాట్ బి హ్యాపీనెస్ వితౌట్
0: ఈ సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో ద హ్యాపీనెస్ అదర్ దాన్ యువర్ ఓన్ ప్లెజర్.
0: సంతోషమున కన్నా స్వర్గమేది?
1: Can there be heaven more than one's own happiness?
0: Natrushthaya param vyadhi. Ee naati manavuni aasalu patti peedistunnayi.
1: Man is bound by so many of desires today.
0: Ee aasale manavunaku aneka vidhamulainatuvanti rogamulu kalpinchuchunnayi.
1: These over ambitions are responsible for sickness.
0: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: Desire should be under certain limit.
0: ఈనాటి వాంఛలు మితిమీరిపోతున్నాయి.
1: Desires are excessive today.
0: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నాయి.
1: For that reason the diseases are also ever on the rise.
0: మానవునికి కోరికల వలనే అనేక విధమైన మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుతున్నవి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ ఆఫ్ ది డిజైర్స్ దర్ సో మెనీ ఆఫ్ మెంటల్ ఎజిటేషన్స్ దట్ లీడ్ టు ఫిజికల్ ఎయిల్మెంట్స్.
0: కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.

0: నచ ధర్మం. ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ హావ్ ద హార్ట్ ఆఫ్ కంపాషన్.
0: ఇది మానవుడు తెలుసుకోవలసినటువంటి విషయం.
1: This is thing to be known by everyone.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: Every letter is mantra.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: Every tree is of medicinal value.
0: ప్రతి మానవుడు కొడును అవసరం వచ్చేటువంటి వాడి.
1: Every human has got a his own value.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: He is only true individual if he recognizes this fact.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Today man has forgotten his value and also value of time.

0: At least lead the life of a human being from now.
1: ఈ ప్రపంచమంతయును భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole world is God's creation.
1: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
0: It's highly powerful.
1: ఇది

0: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
0: ఇది ఒక సమయమునందు కాని ఒక ప్రదేశమునందు కాని వ్యక్తమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎట్ ఎ ప్లేస్ ఎయిదర్.
0: ఈ శక్తి సర్వత్రా ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though such power is latent all over, but man is not able to recognize the divine.
0: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
1: As he could not recognize, he denies the presence of power.
0: విద్యుత్ శక్తి తీగలయందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: ఎలక్ట్రిసిటీ రన్స్ త్రూ ది వైర్స్.
0: కానీ ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరమవుతుంటుంది.
1: బట్ యు డ్రా ద లైట్ వేర్ యు ఫిక్స్ ద బల్బ్ టు ద హోల్డర్.
0: ఈ కరెంటు సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురు అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వలిల్లుతుంటుంది.
1: Though the current is present all over, yet you get the light where you fix the bulb.
0: అతనిని భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకును అట్టివారుల యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Likewise, God is present everywhere. But you will find his manifestation in the heart of a person which is full of love.
0: కానీ ఈ నాటి మానవుడు జీవితం అంటే ఏమిటి, దీని యొక్క గమ్యం అంటే ఏమిటి, దీని లక్ష్యం అంటే ఏమిటి, దీని కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి దానిని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But man today is not able to know what is life, what is the purpose, what is the goal, what is the aim.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదులుతున్నది.
1: టైమ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్ విండ్.
0: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మొమెంట్ టు మొమెంట్.
0: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
0: ఏమిటి ఈ కర్తవ్యం?
1: వాట్ ఈస్ హిస్ డ్యూటీ?
0: ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సర్టన్ ఆస్పిరేషన్.
0: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
1: సర్టన్ గోల్స్.
0: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సర్టన్ సీక్రెట్ పాత్స్.
0: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
1: బట్ మ్యాన్ ఈస్ నాట్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
1: వాట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ లైఫ్?
0: తన యొక్క జన్మ యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్?
0: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడా తనయందు కాని లేక వెలుపల కాని ప్రశ్నించుకోవటం లేదు.
1: No one puts to himself such questions nor seeks answers from others either.
0: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: Therefore man has limited his life to drink and food.
0: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
1: He has limited his life to properties and pleasure.
0: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the purpose of man.
0: ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
1: It is not the duty of mankind.
0: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
1: It is not the goal of life.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక విధి దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Every individual should demonstrate the divine ideal.
0: ఈ ఆదర్శమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
1: Therefore man should never change his ideal. He should keep on working for that ideal throughout.
0: కాని ఈనాటి మానవుడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశించడం లేదు.
1: But man is not treading along that sacred path.
0: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పమునందునే ఇమిడి ఉంటున్నది.
1: Everything lies in the thought of man.
0: ఈ సంకల్పమునందు ఉండినటువంటి యొక్క ప్రతి పదము కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవిస్తున్నది.
1: All thoughts reflect externally.
0: Reflection of the inner being.
1: It's a reflection of the inner being.
0: కనుకనే ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని యందు కూడాను చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చును.
1: All these thoughts you can understand through an example.
0: మనం ఒక గృహము నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు చేసుకుని తదుపరి

0: కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
1: బిఫోర్ యూ అండర్టేక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ యూ డిసైడ్ వేర్ డిఫరెంట్ రూమ్స్ హావ్ గాట్ టు బి, ద వరండా, అండ్ దెన్ యూ పుట్ ఆన్ పేపర్ ది ఎంటైర్ హౌస్ ప్లాన్.
0: తన యందు పూర్వం నిర్మింపబడి తదుపరి ఆ యొక్క నిర్మింపబడినటువంటి భావమే రూపంను ధరిస్తూ ఉంటాది.
1: సో ది హౌస్ ఇస్ ఆల్రెడీ హ్యాస్ ఎ షేప్ ఇన్ మెంటలీ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫిజికలీ హియర్.
0: మరికొన్ని చిన్న ఉదాహరణములు
1: అండ్ అదర్ ఎగ్జాంపుల్స్.
0: మీరు ఎవరికైనా ఒక జాబును రాయాలనుకున్నప్పుడు ఏమి రాయాలి, ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకుని తదుపరి ఈ జాబులు ఎందు రాయగలుగుతున్నారు.
1: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
0: కనుక మొదలు సంకల్పము,
1: ఫస్ట్ థాట్.
0: రెండవది ఆచరణము,
1: ద సెకండ్ యాక్షన్.
0: సంకల్పం ఉండటం చేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
1: ద థాట్ లీడ్స్ టు యాక్షన్.
0: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Without thought you cannot act.
0: కనుకనే సంకల్పం, పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్.
0: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తికుడిని గుర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ ఇండివిజువల్ టు రికగ్నైజ్ ఫర్ ఆల్ ద మిజరీ, ఫర్ ఆల్ ద లాప్సెస్, సఫరింగ్స్, ట్రబుల్స్ అండ్ టర్మోయిల్స్, హిస్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
1: We consider someone is responsible for our misery.
0: దుఃఖములకు నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
1: He thinks that someone is responsible for all his lapses.
0: ఎవరో కానే కాదు.
1: No one is responsible.
0: నీ మంచి చెడ్డలకు నీవే కారణం కాని మరొక కాదు.
1: You are responsible for good and bad, no one else.
0: నీ బలహీనత చేత ఇతరులపై ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
1: In because of your weakness you blame others, you want to harm them, you want to hurt them.
0: Kanuka mana manchi chedalaku maname kaaranam anetunte satyanni prati vyakti prapradhamalo gurtinchali.
1: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
0: Bhavam tad bhavati,
1: as is the feeling so is the experience.
0: Dinine upanishadiyalu kudanu keno upanishadiyandu chaala vivarinchi bodhisthu vachindi.
1: కేనోపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి,
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
0: అనగా దేనిని నీవు విశ్వసిస్తున్నావో, దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు చింతిస్తున్నావో, ఆ రూపం నీవు పొందుతున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దాట్ వాట్ యు థింక్ ఆఫ్, దట్ వాట్ యు ఎస్పైర్ ఫర్, దట్ వాట్ యు వాంట్ టు బి, యు విల్ బి దాట్.
0: వాల్మీకి రామాయణం రాయగోరి ప్రప్రథమంలో రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి చిత్తించుకుని తదుపరి రామాయణము రాయగలిగించాడు.
1: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామభావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామ ఇన్ హిమ్.
0: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైనటువంటి తేజస్సు ప్రకాశించటము ఇది రామచిత్రము యొక్క విచిత్రమే.
1: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
0: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటారు.
1: యాజ్ యు థింక్ ద బ్రిలియన్స్ ఎ స్పార్క్ విల్ ఎంటర్ ఇన్ టు యు.
0: ప్రహ్లాదుడు,
1: ప్రహ్లాద
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
1: ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ కండిషన్స్ హి థాట్ ఆఫ్ హరి ఓన్లీ.
0: హరినే ప్రేమిస్తూ వచ్చాడు.
1: హి లవ్డ్ హరి కంటిన్యూస్లీ.
0: హరితో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: హి డెవలప్డ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హరి.
0: హరి తప్ప అన్యము లేదని చెప్పి విశ్వసిస్తూ వచ్చాడు.
1: యట్ ఫుల్ ఫెయిత్ దట్ దేర్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ హరి.
0: కనుకని ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, బాధలకైనా ఏమాత్రము తాను వెరువక.
1: Therefore he had no fear whatsoever for all the difficulties and divyamainatvanti
0: bhavyamainatvanti navyamainatvanti pavitra aanandanni anubhavistu vachadu.
1: But he went on experiencing the divine, novel, evergreen, ever fresh divinity.
0: Aakali dappulu levu,
1: he had no thirst, no
0: alasatannadi ledu,
1: no mistake,
0: baadha annadi asale ledu,
1: no suffering.
0: Kanukane chanda amarkulu kuda nu vachi ee rakshasa rajunaku cheptunnaru
1: Therefore, Chanda Amarka came to the demon king.

0: కన్నుల నీరు తేడు, భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarkha teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating Lord's name, God's name, praising him. He didn't shed a tear.
0: Kalukane Vishnu yokka tejasu aa Prahladun yokka mukham lopala taandavam aadutu vachindi.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: Dinni yat bhavam tad bhavati.
1: This is the one which
0: Brahma
1: says that
0: Brahmaiva bhavati.
1: నోర్ ద బ్రహ్మ.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యూ బికమ్ క్లోజ్ అండ్ యూ బికమ్ వన్ విత్ ఇట్.
0: మానవుడు ఎవరి అంశం?
1: మ్యాన్ టుడే హూస్ పార్క్ ఈజ్ హి?
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: హీ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, ది ఎటర్నల్.
0: ఓ పిచ్చి మానవుడా, నీవు పంచభూతముల అంశము కాదు, నీవే మానవ అంశము కాదు, నీవు నాయంశమే.
1: ఓ మ్యాడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, యు ఆర్ నాట్ ది స్పార్క్ ఆఫ్ మ్యాన్, యు ఆర్ మై స్పార్క్.
0: కొమ్ము చెట్టుకు అంశం,
1: బ్రాంచ్ ఇస్ స్పార్క్ ఆఫ్ ది ట్రీ.
0: బిడ్డ తల్లికి అంశము,
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: బట్ టుడే హి సర్వైవ్.
0: ఎట్లా బ్రతుకుతున్నాడు?
1: హౌ ఈజ్ హి లివింగ్?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: ఈజ్ హి లివింగ్ లైక్ ఎ హ్యూమన్?
0: లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: నో, ఇట్స్ అనిమల్ లైఫ్ హిస్ లీడింగ్.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: ఇఫ్ యువర్ స్పార్క్ ఆఫ్ డివైన్, వై డు యూ వరీ?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్?
0: భగవంతుని కష్టములున్నవా?
1: డస్ గాడ్ ఫేస్ ఎనీ
0: భగవంతునికి విచారములున్నవా?
1: డస్ హి ఎవర్ హావ్ ఎనీ? నో.
0: నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: హీ ఈజ్ ఇన్ ఎటర్నల్ బ్లెస్ అండ్ దట్స్ ఆల్.
0: ఆ అంశమే నీవైనప్పుడు నీవెందుకు ఈ బాధలకు గురి అవుతున్నావు?
1: వెన్ యు ఆర్ స్పార్క్ ఆఫ్ ది డివైన్, వై డు యూ సఫర్ లైక్?
0: దీన్ని నీవు చక్కగా నీవు విచారించుకున్నప్పుడు నేను దైవాంశంగా బ్రతకటం లేదే, ఏమి నా కర్మ, నేను దైవాంశంగా బ్రతకాలని ఒక ప్రతిజ్ఞను నీవు పూనాలి.
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దట్, యూ విల్ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ లీవింగ్ ది లైఫ్ ఆఫ్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్ బికాస్ వీఆర్ సఫరింగ్.
0: ఇంకా విదేశీయుల యొక్క తత్వం లోపల కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద టెండెన్సీ టెంపరమెంట్ ఆఫ్ ఫారినర్స్.
0: బైబుల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసం వాళ్ళ యందు కూడా ఉంటున్నది.
1: ద బైబుల్ క్లియర్లీ సేస్ ద గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఎవ్రీవేర్.
0: నిరంతరం కూడా నువ్వు భగవచ్చింతన చేస్తూ, దైవాన్ని స్మరిస్తూ, దైవానికి అంకితమైనటువంటి ఒక మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్ అంతా ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ అండ్ చాంటింగ్ హిస్ నేమ్, ద మోజెస్ హ్యాడ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
0: జీసస్ కూడాను అంతే.
1: సో ఆల్సో జీసస్
0: నిరంతరం కూడాను ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి భావం చేతనే నిరంతరము చింతిస్తూ వచ్చాడు.
1: జీసస్ వెంట్ హోమ్ థింకింగ్ దిస్ వే, ఐ అండ్ యూ ఆర్ వన్, ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: లోకములో గొప్ప మహాశాస్త్రజ్ఞుడు,
1: ఇన్ దిస్ వరల్డ్ ఆర్ మెనీ సైంటిస్ట్,
0: పవిత్ర హృదయుడు,
1: సెక్రెడ్ హార్ట్,
0: ప్రవర్తన ఉత్తమమైనటువంటిది,
1: బిహేవియర్ విచ్ ఇస్ నోబుల్,
0: సత్యాన్వేషణలో తాను నిరంతరము కొను నిమగ్నుడైనటువంటి వాడు.
1: హీ వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి ఒక శాస్త్రజ్ఞుడు,
1: వన్ సైంటిస్ట్ ఆఫ్ దట్ సార్ట్,
0: నిరంతరం కూడా నువ్వు దైవ చింతన చేయటం చేత అతని యొక్క ముఖంలో దైవ తేజస్సు ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ హీ కుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ బ్రిలియన్స్ ఆన్ హిస్ ఫేస్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ద డివినిటీ హీ బికమ్స్ డివైన్.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ కుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలము లోపల నిరంతరం కూడా అనుసరిస్తూ వచ్చాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ హిస్ గురు ప్రిసెప్టర్ థ్రూఅవుట్ ది పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ.
0: హెన్స్ లో అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: హీ ఫాలోడ్ హిస్ గురు హెన్స్ లో.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్ లోగానే మారిపోయాడు.
1: యాజ్ హీ ఫాలోడ్ హిమ్ హీ బికేమ్ హెన్స్ లో.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: Such sacred thoughts should originate
0: out. ఈనాడు మనం భావములు క్షణక్షణమునకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాము.
1: Today, moment to moment, we think of different people. So we lead life as a human without mind.
0: ఇది కాదు సరైనటువంటిది.
1: It's not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Antoni ani Italy దేశంలో ఉండేటువంటి వాడు.
1: Antoni is an Italian.
0: అతని వయలిన్ చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి.
1: He is an expert in violin.
0: Antoni violin అంటే చాలా విలువైనటువంటి.
1: Antoni's violin has of wide reputation.
0: దీని కోసం.
1: What for?
0: ఒక్కొక్క వయలిన్ను దాన్ని సరిచేయటానికి దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ ఆంటోని టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ దట్ వయలిన్.
0: అతని మిత్రుడు వచ్చి ఆంటోని ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది.
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్ ఆంటోని ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ లాంగ్ టు మేక్ ఎ వయలిన్
0: ఈ భౌతిక జీవితం ఈ ప్రాకృత జీవితము జరగాలి కదా.
1: యు హావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్ రైట్.
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకేమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్
0: చెప్పాడు ఆంటోని.
1: దెన్ ఆంటోని సెడ్
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: హి సెడ్ బ్రదర్ గాడ్ ఇస్ ఆల్ ఫుల్నెస్.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలిన్ చేయాలి.
1: యాజ్ ఈజ్ ఆల్ టోటాలిటీ ఐ షుడ్ మేక్ దిస్ టోటల్.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వైరాన్ని చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: ఇఫ్ ఐ డోంట్ బ్రింగ్ దట్ ఆల్ ఫుల్నెస్ అండ్ టోటాలిటీ ఐ విల్ బి ట్రైటర్ అన్ టు గాడ్.
0: అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: ద హార్ట్ ఆఫ్ ద గాడ్ ఇస్
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: ఇస్ ఆల్ ఫుల్నెస్.
0: కనుకని అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు చేసే పనులు పలికే పలుకులు అన్ని కూడాను పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ గాడ్ అవర్ థాట్స్ వర్డ్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఫుల్ అండ్ టోటల్.
0: కనుకని పూర్ణమిదం అది పూర్ణమే ఇది పూర్ణం కావాలి.
1: Therefore that is full and this is full. Therefore both have got to be full.
0: అప్పుడే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే రెండు పూర్ణమైపోతాయి.
1: Then both become full.
0: కనుక ఈ రెంటి భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైన భావములు అభివృద్ధి గావించుకుని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: In those times, foreigners have had such sacred thoughts and could lead their life in a sacred way.
0: కరుకన భగవంతుడు పరిపూర్ణుడు.
1: God is perfect.
0: పరిపూర్ణుడైనటువంటి ఒక భగవంతుని మనం మెప్పించాలంటే మనము 1/4 లేకపోతే 3/4 లేకపోతే హాఫ్ మనం కాకూడదు.
1: When God is all perfection, we cannot be 1/4 or 3/4. మనము
0: పరిపూర్ణుడే కావాలి.
1: You should be full in all respect.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: Because you are this spark.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: దిస్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: కానీ నీ ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చు సముద్రం వాటర్.
1: యూ కెన్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ హ్యాండ్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్సే కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్ బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమనే మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీస్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: అందువల్లనే బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు. అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, తృష్ణార్పణ గావిస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ బట్ ఇట్ ఈస్ ఫర్ తృష్ణ దట్ ఇస్
0: కాదు కాదు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి.
1: వీ టెల్ వన్ థింగ్ బట్ వీ యాక్ట్ డిఫరెంట్.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: దేర్ఫోర్ వీ ఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్
0: అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: వీ ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద బ్లెస్.
0: గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: వీ ఆర్ నాట్ రీచింగ్ గోల్.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ వీ ఆర్ సపోజ్డ్ టు నో.
0: ఇంతే ఇంతే.
1: దిస్ విల్ బి ది పొజిషన్.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: ద డే వెన్ మ్యాన్ రియలైజెస్ దిస్ టోటాలిటీ దెన్ హిస్ లైఫ్ విల్ బి రిడీమ్డ్.
0: ఆనాటి గోపికలకు ఇదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: గోపికస్ ఆల్సో ప్రొసీడ్ ఇన్ ద సేమ్
0: పాత్. పరిపూర్ణ హృదయం వారు.
1: దే హావ్ గాట్ ఫుల్నెస్ దేర్.
0: ఏ ఒక్కదానిని కూడా వారు చింతించేటువంటి వారు.
1: దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: దే హావ్ నాట్ accepted the message brought by
0: Uddhava. మా కన్నుల నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఉద్ధవ వి విజువలైజ్ కృష్ణ విత్ అవర్ ఐస్ ఇన్ ఫుల్.
0: మా నాలుక నిండు కూడా కృష్ణనామం నాట్యమాడుతుండాలి.
1: వి ఆల్సో సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విత్ అవర్ టంగ్స్.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: అవర్ మైండ్ ఎక్స్పీరియన్సెస్ ద డివైన్ బ్లిస్ ఆఫ్ కృష్ణ.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా గ్రోలుతున్నాము.
1: వీ లిసన్ టు ద సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ ది ఫ్లూట్ అండ్ వీ లిసన్ టు దట్.
0: ఇన్ని పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
1: వై డు వీ నీడ్ యువర్ మ్యాడ్ మెసేజ్? వీ డోంట్ వాంట్.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: ఇంతే కాదు, ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరాల పిల్లవాడు.
1: Krishna was 6 years young.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: While he was playing with gopikas.
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శీలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 6 సంవత్సరాల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెండ్రు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: Krishna, aged 5, when he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: మార్గం ఏమిటి? మనుషులను మార్చలేదు, మనసులను మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏం ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: Kanukane neevu manishi maranakkaledu, manasu maarali.
1: Man need not change, his mind should change.
0: Manishi ante manase.
1: Man means the mind.
0: Manasu ante sankalpamule.
1: Mind is thought.
0: Kanukane motta motta sankalpalu neevu pavitramaina sankalpaluga neevu abhivruddhi gavinchukovali.
1: Therefore we should develop sacred thought.
0: Inaati sankalpamulu swarthamu saprayojanamto nindi nividikrutamai untunnayi.
1: Today all our thoughts are full of selfishness and self interest.
0: Krishnudu kanipinchina samayamu lopala
1: at a time when Krishna
0: Vrindavanamlo praveshinchi
1: when he was in Vrindavan,
0: gopikalu annintini kudanu Krishna roopakangane bhavinchetunti varu.
1: Gopikas viewed Krishna in all forms around.
0: Idi pushpame, idi latale, deeniki peru undada, leka nalukunda, kannulunda, ivu chudagalava aneetvanti vicharane variki ledu.
1: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
0: Bhagavantuni yokka srishtilotive.
1: They are all the creation of the Lord.
0: Chettu kudanu chudagalavu.
1: Trees also can see.
0: Chettu kudanu vinagalavu.
1: Trees can listen.
0: Pushpamlu kudanu vinagalavu.
1: Even flowers.
0: Pushpamlu kudanu maatadagalavu.
1: They can talk.
0: Aneetvanti vishwasam variki.
1: That faith they had.
0: Endukaniga sarvata paanipadam tas sarvatochi siromukham.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: Anduvalne ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: బికాస్ దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ గోపిక స్టెప్డ్ ఇంటూ బృందావనం.
0: అడుగుతున్నారు పుష్పాలను.
1: దే వర్ ఆస్కింగ్ ద ఫ్లవర్స్.
0: నల్లని వాడు పద్మనయనంబులవాడు

0: ఉల్లము దోచుకవచ్చే ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడుగదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకవచ్చే మీ పొదల చాటున లేడుగదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: Gopikas went on questioning these herbs all around, the dark one, the eyes without of lotus.
0: Manaku aneka rupamulu aneka namamulu aneka bhavamulu,
1: it has so many forms and so many names.
0: Gopikalku ye bhavamu ye rupamu edi oke krishna rupame oke krishna bhavame oke krishna drushtiye.
1: But Gopikas had only one consciousness, Krishna consciousness, and Krishna vision, Krishna thought.
0: Kanukane manamu ఈ డార్విన్ వల్లే మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి వాస్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హి ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ద సీక్రెట్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంత కాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హి బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin evaru helslo evaru ani gurtinchukodaniki veel kaakapoyindi.
1: It was not possible for them to decide who is Darwin and who is Henslow.
0: Ee vidhanga form e mari poyindi.
1: Their form had changed.
0: Idi kevalam oka naastikulainatunti vaaru kaani vishwasa rahitulainatunti vaaru kaani deenini gurtinchaleru.
1: This cannot be recognized by agnostics and atheists.
0: Yetla gurtinchagalaru?
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బుర్ర మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ద గటర్ బట్ నాట్ ది.
0: ఈ భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్ స్పాట్.
0: లంకలో ప్రవేశించాడు, లంకనంతా కూడా నిప్పు పెట్టి జగజ్జీవనంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్టపగలుగా కనిపిస్తుంటుంది.
1: ఇట్ ఇస్ లైక్ బ్రాడ్ డే లైట్.
0: కానీ లంక పట్టపగలుగా అయిపోయింది, కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుంది.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డే లైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము, ఈ ప్రభావము, ఈ ప్రకాంతి రెండు కూడా వెలుజల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ప్రాయోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter
0: God's meditation. ఈ వాదన చేత వాదే వాదే వజ్జితే వైరం, వైరం పెరిగిపోతుంటాడు.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore గోపికలు
0: అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమ కాట్లేదు, కానీ వైరం కాదది.
1: Though they were harsh, it's out of love, not out of enmity.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణావతారం.
1: It's only incarnation of Krishna that has spread the principle of love.
0: Prema అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: Prema exists all the time.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: It will not change.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: It shall not move.
0: మనసుకు కరిగేటువంటిది కాదు.
1: And it doesn't melt.
0: ఎప్పుడు కూడా నిత్య సత్యమే నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ద హ్యూమన్ నెస్ టుడే ఇస్ ఈక్వల్ టు అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్.
0: ఇది మట్టి పాత్ర.
1: దిస్ అర్థన్ పాట్.
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్ర నాశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెసెంట్.
0: పాత్ర బంగారే కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ ద కంటైనర్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ బట్ పాయిజన్ ఇస్.
0: కానీ ఇది మృణ్మయమైనటువంటి యొక్క ఈ దేహము.
1: బట్ ద బాడీ ఇస్ అర్థన్ పాట్.
0: ఈ మృణ్మయమైనటువంటి దేహంలో చిన్మయమైనటువంటిది చిరంతరము ఉంటుండాలి.
1: ఇన్ దిస్ అర్థన్ పాట్ దిస్ ప్రెసెంట్ డివినిటీ ది ఎటర్నల్ ట్రూత్.
0: కనుక మనం ఈ మానవ దేహాన్ని మనం కోరాలి.
1: Therefore we should
0: మానవ దేహముతోనే మాధవత్వాన్ని మనం పొందాలి.
1: Only with this human body can reach divinity.
0: కనుక మానవత్వం అనగా ఏదో ఒక తుచ్చమైనటువంటి జీవితంగా భావించరాదు.
1: So human life is not
0: మానవ జీవితము జీవించదగినటువంటిది.
1: Human life
0: ప్రేమించదగినటువంటిది.
1: We have to love it.
0: విలువైనటువంటిది.
1: It's valuable.
0: విశిష్టమైనటువంటిది.
1: It's special.
0: విశ్వసించదగినటువంటిది.
1: We have to believe it.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము మట్టిపాలు చేస్తున్నాం.
1: The life of faith is just brought down.
0: మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిబొగ్గులకు అమ్ముకుంటున్నాం.
1: The life which is so precious and golden is sold off like gold.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an every attempt to know the
0: human life. మన లక్ష్యం ఏమిటి?
1: What's our goal?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: Our goal lies in going back to the place of origin.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: What's our duty?
0: తిరిగి తిరిగి ఆ మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: We have to go back to that original place.
0: వచ్చారు అందరూ ఇక్కడ ఉంటున్నారు.
1: Here all are present.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మద్రాస్ నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారు అందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: ఆల్ ఆర్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మద్రాస్ బొంబాయి ఇటలీ అమెరికా.
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: యూ కెన్ బి హియర్ ఫర్
0: తిరిగి మీ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్యలోకము అంటారు.
1: This life sojourn is also one of mithya.
0: ఇక్కడికి యాత్రికులుగా వచ్చారు.
1: You have come here as pilgrims.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: But you must definitely go back to your place.
0: ఏమిటా స్వస్థానము?
1: What is your native place?
0: ఎచ్చట నుండి వచ్చితే అచ్చటకేగుట ప్రాణికి జీవకోటికి.
1: The living beings should go back to the places of their origin.
0: అది ఏమని యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be
0: shown? వచ్చిన మార్గాన్ని పట్టుకుని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడి నుంచి పుట్టావో అక్కడికి నీ వెళ్ళు.
1: You go back to the place of
0: కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వి హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్ యు
0: బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు
0: అది మన లక్ష్యము.
1: దట్స్ అవర్ గోల్.
0: ఈ మధ్య మార్గంలో అనేక రకమైనటువంటి ఉడుకు దుడుకులు వస్తుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వి షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి కా మాత్రమే కాదు, ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్.
0: భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: డివోషన్ మీన్స్ సరెండరింగ్ ద హార్ట్ ఫుల్ ఆఫ్.
0: ఎందుకంటే అక్కడ నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తూనే వచ్చావు.
1: బికాస్ వై టేకింగ్ బర్త్ హియర్ యూ కేమ్ విత్ దట్ లవ్.
0: దానినే నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: సాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents' property or grandparents'.
0: ప్రేమ స్వరూపుడి యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own
0: attachment. మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దర్ ఇస్ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: సమస్త విచారములకును సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: ఫర్ ఆల్ యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్, అటాచ్మెంట్, పొజిటివ్నెస్,
0: మమకారం ఉండవలసినదే.
1: కెన్ హ్యావ్ అటాచ్మెంట్,
0: అభిమానం ఉండవలసినదే.
1: పొజిటివ్నెస్
0: ఎంతవరకు? కొంత పరిమితంలో ఉంటుంది.
1: టు వాట్ ఎక్స్టెంట్? అండర్ సర్టెన్ లిమిట్స్.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: యు ఆర్ థర్స్టీ, యు నీడ్ వాటర్.
0: కానీ ఒక టంబ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: ఇఫ్ యు జస్ట్ డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఈ దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలమంత కావాలని ఎందుకు కోరటం?
1: వెన్ వన్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్ వెయిటింగ్ ఫర్ గ్యాంజెస్. దిస్ ఎక్సెసివ్ డిజైర్.
0: పట్టిన అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: మార్సల్ ఫుడ్ ఇస్ ఎనఫ్.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 మూట్లు తినేంత వరకు నువ్వు బ్రతకగలవా?
1: బట్ వై డూ నీడ్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్? ఆర్ యూ గోయింగ్ టు లివ్ టిల్ దెన్?
0: కనుక ఎంతవరకు అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ సర్టెన్ లిమిట్.
0: ఈ ఆశలను మితిమీరి పోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ లిమిట్లెస్ డిజైర్స్ వీఆర్ రెస్ట్లెస్.
0: కనుకనే గోపికలు కానీ గోపాలు కానీ వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: గోపికస్ అండ్ కౌహర్డ్ బాయ్స్ led the life of contentment.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: They had no desire.
0: వాంఛ ఒక్కటే.
1: Only one desire.
0: దైవం కావాలి.
1: They want God.
0: నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి.
1: I should go back to my native place.
0: ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: I should reach him who is my very life. అదే
0: నా యొక్క జీవిత గమ్యము.
1: That is my life goal.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: They were considering so.
0: వారికి బోధించినది కూడా ఇలాంటి బోధనే.
1: This same teaching was given to them then.
0: అందువల్లే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: At times you are deluded.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి తగిలించుకోవటం కాని విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful, when once you are caught in it, it's difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు, కానీ వేపల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ ది ఇన్హాబిటెంట్స్ దే
0: ప్రార్థించారు,
1: దే ప్రేయ్డ్.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: బట్ కృష్ణ లిఫ్టెడ్ ద మౌంటైన్.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: బట్ గోపికస్ వర్ డిల్యూటెడ్.
0: బాలుండీతడు

0: சந்தேகம் வச்சிருந்தது.
1: They doubted. He is a boy, tiny thought. But he is a mountain. It is so big.
0: చిన్న పిల్లవాడు పర్వతం చూస్తే చాలా పెద్దది, దీన్ని తాను మోయగలడా, తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని పరిగెత్తిపోయారట.
1: They started doubting. He is a boy who could lift up the such a
0: ఇలాంటి
1: మౌంటైన్, he may drop it.
0: యుగ యుగం నుంచి కూడా వస్తుంటారు ఈ థామస్.
1: This sort of doubting Thomas have been there all over the ways.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: We should now give scope.
0: ఒక్కసారి నమ్మితే చాచేంత వరకు నమ్మాలి.
1: When once your faith, continue it till death.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: You can live or die.
0: ఎప్పుడు చూసిన బంప్స్ జంప్స్ ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ ఆల్ త్రూ బంప్స్ అండ్ జంప్స్,
0: భగవత్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాస వ్యక్తితో అట్ట ఉంటుండాలి.
1: ద ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: దాట్స్ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: We celebrate the birthdays of God.
0: ఈ జన్మోత్సవాల యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret behind this celebration?
0: ఏ యొక్క ఆదర్శాన్ని, ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి?
1: What is the principle behind every incarnation, the ideal and all the goal?
0: ఈ అవతారం కొరకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
1: From age to age, God incarnates for the establishment of
0: dharma. Dharma ante emiti?
1: What is dharma?
0: Edo grihasthudi grihastha dharmamu, vanaprasthudi vanaprastha dharmamu, sanyasudi sanyasul dharmamu, brahmacharidi brahmachari charanam. Idantha dharmam anukuntunnam. Idi dharmamule kaadu.
1: We think dharma is associated with the particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
0: Ashrama dharmamule kaani, idi nijamaina dharmamule kaadu.
1: They relate to your life stage, but they are not
0: ashrama veru dharmam veru.
1: The dharma is
0: dharayeti dharmaha annaru. మనలను ధరించినటువంటిదే ధర్మము.
1: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్
0: ఏమిటి మనల్ని ధరించినటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: మూడే.
1: త్రీ.
0: శరీరము, మనసు, వాక్.
1: త్రీ. ద బాడీ, ద మైండ్ అండ్ స్పీచ్.
0: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
1: ద బాడీ ఇస్ ద హ్యాండ్.
0: మనస్సుకు సంకల్పం అన్నారు.
1: మైండ్ ఇస్ ద థాట్.
0: వాక్కు నాలుక అన్నారు.
1: ద స్పీచ్ ఇస్
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
1: యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ధర్మ.
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: This is what he said, the proper study of mankind is
0: thoughts, words, action. Moodu okati kavali.
1: There should be unity of thoughts, words and
0: deeds. Ye desham yokka bhedam kaani, ye mathamulu yokka bhedam kaani, ye prantham yokka bhedam kaani, ye yokka vamsham yokka bhedam kaani, ye maatramu ledu.
1: This main principle has nothing to do with the regional
0: anni
1: deshamulu varu
0: anni kaalamulu varu andaru kudunu deenni anusarinchavalsindi.
1: People of all countries of all times should follow this principle.
0: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
1: Those that follow this path,
0: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
1: The one who earns
0: points, అదే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు.
1: The one who follows dharma,
0: ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పలై కాపాడుతుంటాడు.
1: The one who follows this path of dharma will have God following throughout continuously.
0: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
1: We have to protect such dharma.
0: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉండేటువంటి పలుకు వేరు, క్రీస్తు ఆచరించేది మరొకటి.
1: But today we think something, say something.
0: ఈనాడు శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
1: There more body attachment today.
0: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
1: There number of differences.
0: ఈ ఉపాధి భేదం చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: Because of body feeling we have forgotten our
0: స్వధర్మాన్ని భ్రమిస్తున్నాము.
1: We are deluded.
0: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మము స్వధర్మము అని.
1: భగవద్గీత రిఫర్ టు దీస్ టు, పరధర్మ అండ్ స్వధర్మ.
0: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
1: వాట్ ఈస్ పరధర్మ అండ్
0: స్వధర్మం? ఆత్మధర్మం.
1: స్వధర్మ ద ధర్మ.
0: పర అనగా దేహధర్మం.
1: పర మీన్స్ ద బాడీ.
0: ఎంత కాలమైనా ఇంకా మనం దేహధర్మాన్ని అనుసరిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని ఎప్పుడు అనుసరిస్తున్నాం?
1: వీ ఓన్లీ ఫాలో ది ధర్మ ఆఫ్ ద బాడీ, బట్ వీ డోంట్ ఫాలో ధర్మ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్.
0: ఇదే మహాభారత యుద్ధంలో కూడా.
1: This was said in Mahabharata war.
0: Yuddhamu cheyalani aashistunnadu Arjunudu.
1: Arjuna is waiting to fight.
0: Krishnuni rayabaram pampesamulo kuda rayabarame akkaraledu annadu.
1: When Krishna is sent an emissary, he said not necessary.
0: Kani Krishnudu prakriti reetiga irugunni samanam cheyali.
1: But from worldly point,
0: yuddhamu anetundi sambhavinchinappudu aneka vidhamaina nashtamulu sambhavistuntayi.
1: During war we are bound to suffer.
0: Idi manchiti kaadu yuddhamu niraminchali ani.
1: Better you drop this proposal.
0: Kanukoni pampiche samayam lopala
1: When he sent us an emissary,
0: ఇంకా ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
1: Don't delay, better you proceed.
0: తిరిగి రాయబారం చేస్తా అని పోతుండేప్పుడు తిరిగి కాళ్ళు పట్టుకున్నాడు అర్జునుడు.
1: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
0: Krishna, ఎందుకు ఈ రాయబారం?
1: Krishna, what for all this?
0: ఇది ప్రయోజనం లేదు.
1: There's no use.
0: చాలిక.
1: Enough.
0: ఉత్తర దక్షిణ ద్రోములు కలియునా.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ shall never meet. యుద్ధము
0: సిద్ధమనక కాలహరణమేకయేలా.
1: Why don't you say we are ready to fight? Why do you waste time?
0: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
1: కృష్ణ, why do you waste time?
0: కురచ బుద్ధుల కౌరవుల అరబల తరిగి మన పొత్తు కొత్తురా.
1: Those narrow-minded people, the Kauravas, will never come into bargain or settlement.
0: రానే రారు.
1: They will never come.
0: కాబట్టి యుద్ధము సిద్ధము.
1: So be ready for war.
0: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు,
1: but he went there.
0: మధ్యలో నిలిచాడు.
1: There he stood at the
0: center. చిన్నానలు, వీరు బిడ్డలు, వీరు గురువులు, వీరు మామలు, అభిమానం బయలుదేరింది.
1: There he developed the feeling of attachment because they are all his near and dear.
0: తక్షణమే గాంధీవం వదిలిపెట్టాడు.
1: He dropped his గాంధీవ the weapon.
0: కృష్ణ, చాలిక ఈ యుద్ధము.
1: కృష్ణ, enough.
0: ఈ బంధుమిత్రులను చంపి నేను భుజించేది ఏమిటి?
1: What is that I am going to enjoy by killing these people?
0: నాకేమీ ఇంకా వద్దు.
1: I don't want any.
0: నేను ఇంకా ఇంటికి వెళ్తానన్నాడు.
1: I'll return.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: Because of this timidity, this is out of
0: attachment. శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: It is because of this bondage of the body.
0: కనుక ఈ బంధములకంతా శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: But the bondage of the body is responsible.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: What is the different, but atma is one.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: To know such feeling is ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మము అన్నారు.
1: To follow the ధర్మ, the body is పరధర్మ.
0: కనుక ఏ అవతారము ఎందుకని దేహాన్ని కొంతవరకు తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సింది.
1: Any incarnate for that matter, the body has got to be taken care of.
0: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
1: But we should not be attached too much.
0: దైవార్పితమైన భావంతో ఉండాలి.
1: You should offer it to God.
0: మదీయ ధనధారాది సర్వపార సమర్పితం ఆత్మానం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
1: Everything has to be surrendered to God, the family, the body, the mind and the property.
0: ఇది శరణాగతి. నీవే నేను, నేనే నీవు.
1: This is not surrender. I and you are one.
0: నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
1: You are in me and I am in you.
0: ప్రత్యేకము. దైవం ఒక్కడే.
1: God is one.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to know this.
0: ఈ యశోద కూడాను కోరింది.
1: యశోద ఆల్సో
0: ఏంటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడైనప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
1: దో కృష్ణ ఇస్ హర్ సన్, బట్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నా 14 లోకాలు నోటిలో చూచింది.
1: She has seen all the 14 worlds.
0: అనేక మహత్యములంతా కూడా నువ్వు దినదినము చూస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ డే షీ హస్ బీన్ వాచింగ్.
0: అయినప్పటికీ ఆ మాయ వదలలేదు.
1: Yet she is not free from delusion.
0: దేహాభిమానమే మూల కారణము.
1: The body attachment is responsible.
0: Krishna.
1: Krishna.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లో గుట్టున తినేదవు నీతో పుట్టెను రట్టెల్న కృష్ణ.
1: But you visit the neighboring houses and you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
0: గోరంత లేవు బాలా.
1: You're so small.
0: ఊరంతయు ఆగడంబు ఒకటే రద్దు.
1: Full of mischief all over the village.
0: ఏంటి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నావు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెడుతున్నావు.
1: But you're doing mischief all over the whole village.
0: అని చెట్టు కట్టి వేసిందట.
1: And he tied him to a post.
0: ఈ విధమైనటువంటి యొక్కవన్నీ కూడాను భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కాని మరొకటి కాదు.
1: All these things are there to set an ideal of the divine power.
0: మానవాతీతమైనటువంటి తత్వం సర్వులు ఎందు ఉంటుండది.
1: The transcendental power is present everyone.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: Everyone has this divinity.
0: అయితే ఆ కెపాసిటీ దాన్ని పట్టి ఉంటుంటాడు.
1: But it lies in your capacity.
0: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని పట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటారు.
1: The divinity manifests depending upon the intensity of your faith.
0: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమ తత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
1: If you want the fullness of all brilliance and the light, only love is the way.
0: కనుక ప్రేమ చేతని పరమాత్మని వశముగా ఆవించుకోవాలి.
1: Therefore you can have God with love only.
0: ద్వేషం చేత కాని అసూయ చేత కానీ అహంకారం చేత కానీ భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
1: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
0: ఇలాంటి దుర్గుణములు దుర్భావములు దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్టాయిల్ చేసిన మాదిరి ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ ఎ క్యాస్టాయిల్ ఫేస్.
0: ధ్రువుణ్ణి చూడండి.
1: యు సీ ధ్రువ ప్రహ్లాద.
0: నారదుల్ని చూడండి.
1: నారద.
0: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్.
0: నిజంగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్. యు షుడ్ నెవర్ సఫర్ నౌ వారి.
0: అది వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
1: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
0: ఎప్పుడు కూడాను ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
1: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
0: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యు గెట్ దాట్?
0: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
1: వెన్ యు లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ దెన్ యుల్ హ్యావ్ దిస్ లైట్.
0: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
0: ఆనందము అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్ ది
0: దివ్యత్వము లీనము కావాలి.
1: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ఇది మానవ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దిస్ డ్యూటీ
0: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
1: వీ అండర్టేక్ సర్టెన్ యాక్షన్స్.
0: ఏమిటి కర్మలు? ఇవన్నీ
1: వాట్ యాక్ట్స్ ఆర్ దే?
0: కొట్టకూటి కోసం చేసే కర్మలే.
1: దే ఆర్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్.
0: అది కావాల్సిందే.
1: దే ఆర్ ఆల్సో నెసెసరీ.
0: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్టనే ఉంటుండకూడదు.
1: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ లివింగ్ కంటిన్యూస్లీ.
0: నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దు.

0: పెద్ద సుఖంబు నొంది తిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from the bed, from dawn to dusk, you spend your life only to carry your living. You just learn, study, only to carry on your life.
0: గొప్ప విద్యావంతుణ్ణి.
1: You are highly educated.
0: పుస్తకములు పఠించి తిని.
1: I have gone through the books well.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I studied all texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
1: Why do you pride yourself because your scholarship?
0: నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని మొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకములు కదా మానవా.
1: Oh man, when you don't join both of your hands and offer respect, salutations, obeisance to God, all your scholarship is waste. What is it that you get out of it? You may be a scholar. You may have gifts. You may have
0: buildings.
1: You may have jewelry. How long?
0: To
1: the extent you live. Later you have to give up. That's taught by Shankara.

0: बोले नहीं नहीं नहीं रक्षति डुक्रूं करणे भज गोविंदम। ఏమరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాల్లో చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణినీ గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకు అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవాల్సిందే.
1: ఓ మ్యాట్ క్యాప్ యువర్ లెర్నింగ్ ఆల్ దిస్ గ్రామర్ కంపోజ్ బై పాణి అండ్ మ్యాథమెటిక్స్ టువర్డ్స్ ది ఎండ్,
0: ఇవన్నీ ప్రాకృతమైన జీవితానికి మాత్రమే అవసరము.
1: దేర్ ఆల్ రిలేటెడ్ టు దిస్ ఎఫీమరల్ వరల్డ్,
0: మనకు కావాల్సిందే.
1: దేర్ ఆల్సో నెసెసరీ,
0: కానీ
1: బట్
0: అంత్యములో చేయవలసినటువంటి దీన్ని మర్చిపోతున్నావు.
1: బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వాట్ యు హావ్ టు రిమెంబర్.
0: అంత్యము తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ది ఎండ్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నిమ్మనమున.
1: దోస్ స్టిపులేటెడ్ పీరియడ్ 100 ఇయర్స్ డోంట్ గో బై దట్.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో,
1: ఎయిదర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్,
0: ఊరనో అడవినో ఉదక మధ్యమునో,
1: ఎప్పుడో విడిచేది
0: ఎరుకలేదు.
1: మరణమే
0: నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ సో లాంగ్ యు ఆర్ అలైవ్, ఇన్ లైఫ్ ఇట్సెల్ఫ్ యు షుడ్
0: ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సిందే నిజమే.
1: Yes, you have to live.
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: But you should never give up truth.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఎనీ డే.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: యు హావ్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్సెల్ఫ్.
0: ఈ సత్యాన్ని ఉద్ధవుని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: ద ట్రూత్ ఇస్ కన్వేడ్ త్రూ ఉద్ధవ టు గోపికాస్.
0: గోపికలారా, దేహములు దేహములు అశాశ్వతములు.
1: గోపికాస్, బాడీస్ ఆర్ టెంపరరీ.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: మరణపు కొంప.
1: That's full of dirt.
0: Rogamula braggedu sevaka gampa.
1: Full of disease.
0: Jata sanchalanamu pondu dumpa.
1: Pirinesh.
0: Bavasagara medigaleni kampa.
1: It cannot cross the
0: cross. Ammula madanampu manameppu dalampa.
1: It's full of bones.
0: Me nischalamani nammaboku. Oh manasa haripadamulu aashrayinchave.
1: Oh mind, never think this permanent. Surrender to the feet of God.
0: Yevitidi. దేవుడు అనేటువంటి శ్వాస ఇక్కడ ఉండినంత వరకే ఇది మంచి కళలతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది, కిలకల నవ్వుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ వితిన్ యూ, ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
0: ఆ శ్వాస పోతానే ఎవరు అక్కడ చూడలేరు.
1: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడి విల్ లుక్ ఎట్ యూ.
0: దుర్గంధం ప్రారంభమవుతుంది.
1: దేర్ బి ఫౌల్ స్మెల్.
0: తక్షణమే ఇంక తీసుకుని వెళ్తారు.
1: ద మూమెంట్ బాడీ హస్ టు బి రిమూవ్డ్.
0: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ?
0: శ్వాసం అనే స్వస్వరూపమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్.
0: అది ఏ దైవత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ దివ్యత్వము.
1: దాట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ ఆత్మతత్వము. అదే చైతన్యము.
1: దట్ ఈస్ అవేర్నెస్.
0: ఆ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
1: దట్ అవేర్నెస్ ఈస్ ఆల్ ఓవర్.
0: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు, వంగకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ట్రబుల్.
0: ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
1: వీ షుడ్ ఫేస్ ఛాలెంజ్ ఆఫ్ లైఫ్.
0: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము కట్టుకోకూడదు.
1: వీ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: లెక్కనే చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బేర్ మైండ్ఫుల్.
0: ఇది నిజమైనటువంటి మానవత్వం.
1: That is true human quality.
0: మానవత్వం అనగా ఏమిటి?
1: What is humanness?
0: ఎంత విశాలమైనటువంటి శక్తి.
1: It is highly powerful.
0: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రవాహం.
1: Well, it is bound to be on the rise.
0: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
1: We are forgetting the effect.
0: ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
1: We have forgotten its nature.
0: ఇది మర్చకూడదు.
1: We should never forget.
0: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
1: In spite of all your education, exalted positions and the money you may amass,
0: అది ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
1: At any time you have to remember your position and your thought and your property.
0: ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం.
1: But you have forgotten
0: our destiny. మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our position.
0: మన గతిని మనం మర్చిపోతున్నాం. మన సంపత్తిని మనం మర్చిపోతున్నాం.
1: Forgotten our potential.
0: ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం?
1: What is that we remember?
0: స్వార్థానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు.
1: It's not the selfishness that matters.
0: స్వ అర్థం ఇది స్వార్థం.
1: స్వ అర్థ ఇది స్వార్థ.
0: స్వ అనే దానికి అర్థమే ఇది స్వార్థం. ఆ భావాన్ని మనం తీసుకోవాలి.
1: ద మీనింగ్ ఆఫ్ ది స్వ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఇస్ స్వార్థ.
0: అనగా ఆత్మతత్వమే మన స్వార్థము.
1: ద నేచర్ ఆఫ్ ఆత్మ ఇస్ స్వ అర్థ.
0: దేహతత్వం కాదు మన స్వార్థము.
1: ఇస్ నాట్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉపదేశాన్ని సర్వులకు అందిస్తూ వచ్చినటువంటిది భగవద్గీత.
1: ఇస్ భగవద్గీత ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత పాస్డ్ ఆన్ టు మల్టిట్యూడ్స్.
0: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ రిలేటెడ్ టు
0: యావత్ ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ రిలేషన్ విత్ ది ఎంటైర్ వరల్డ్.
0: పురాణం అనుశాసితుడు తానే. కవిం పురాణం అనుశాస్త్రుడు తానే.
1: హీ ఈస్ ద పోయట్, ఈస్ ద కంపోజర్, ది వన్ ఎటర్నల్ అండ్ ద కమాండర్.
0: పాత్రధారి తానే, సూత్రధారి తానే.
1: హీ ఈస్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్.
0: కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
1: Therefore, the intimate relationship between the two is delusion.
0: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: That director is this very actor is the director, and that is full and equally full.
0: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చేయాలి.
1: Whatever we may do, we have to understand the principle of the divinity.
0: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
1: We should do everything to please God.
0: ఎట్లా ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
1: We should do it with all
0: the ఏదో ఒక ఫోర్సో సోర్సో కాదు.
1: It's not out of force or source.
0: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
1: We should do it with all understanding.
0: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
1: It's not out of force or compulsion.
0: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
1: You should experience selflessly.
0: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్ వరల్డ్ ఇస్
0: అనిత్యం అసుఖం లోకం
1: అండ్ ఇట్ ఇస్ టెంపరీ, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, మిజరీ
0: అన్నాడు. దానివల్లనే నీవు భగవంతుని భజించాలి.
1: ఫర్ దాట్ రీజన్
0: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
1: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
0: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
1: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యు షుడ్ థింక్
0: ప్రేమ అక్కడ ఉంటుండాలి. దాని యొక్క రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ డే ఇదంతా.
1: యూ షుడ్ హావ్ కాన్సంట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యు ఫైండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: లేకపోతే ఏది లేదు.
1: Without that nothing exists.
0: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: That we should keep in view.
0: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: We should make effort to have that principle of love.
0: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: Everything is present, but only the bad really spoils all the good.
0: అందువల్లనే మూర్ఖుడైపోయి బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుడిని లేపుతున్నాడు కృష్ణుడు.
1: Krishna wants Arjuna to get up, who was weak at the time.
0: లేము ధనుంజయ,
1: గెట్ అప్ అర్జున.
0: విధి బలీయము,
1: జస్టిస్ ఇస్ సో స్ట్రాంగ్.
0: న్యాయము గెలుచు,
1: జస్టిస్ విల్
0: నశించు. స్వార్థము,
1: సెల్ఫిష్నెస్,
0: సదా యుగధర్మం ఇదే కదో, సదా యుగధర్మం ఇదే కదో.
1: దిస్ ఇస్ ది లా ఆఫ్ ఇన్ ఆల్ ఏజెస్.
0: కనుగొమ్మిక,
1: అండర్స్టాండ్ దిస్.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
1: ఓ ద ఫాదర్ హస్ అండర్స్టాండ్,
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడుగు దిక్కు గలగరకట ప్రారబ్ధం అదేమిటో.
1: ధృతరాష్ట్ర హస్ 100 సన్స్, హి విల్ నాట్ బి లెఫ్ట్ ఈవెన్ వన్ టు డు
0: రాబోయేటువంటి ఫ్యూచర్ ను చక్కగా గుర్తిస్తూ జాతకాన్ని చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: హి వెంట్ ఆన్ టెల్లింగ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పరిపూర్ణంగా నన్ను నమ్ము,
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మీ,
0: నేను చూసుకుంటాను,
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
0: అప్పుడు చెప్పాడు, కరిష్యే వచనం తవా.
1: దెన్ హి సెడ్, ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: నీ యొక్క వచనములు నేను అనుసరిస్తాను అన్నాడు.
1: ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
0: అప్పుడు ఈ ఆనందంతో చెప్తున్నాడు కృష్ణుడు,
1: విత్ ఆల్ హ్యాపీనెస్,
0: మన్మనా భవ మద్ భక్తో మజ్జాజీ మాం నమస్కరి మామే వైశేషి సత్యం తే ప్రతిజానే ప్రియోజిమే. ఇప్పుడు నీవు నా భక్తుడు అన్నాడు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: ఇంతకు పూర్వము
1: ప్రయర్ టు దట్
0: బంధుమిత్రులపై ఉంటున్నావు.
1: యు థింక్ ఆఫ్ యువర్ రిలేషన్.
0: అనుబంధమే కానీ భక్తి లేదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అటాచ్మెంట్, నో డివోషన్.
0: భక్తే కానీ భక్తి కాదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ లివింగ్ బట్ నాట్ డివోషన్.
0: ఈ విధంగా బోధిస్తూ
1: teaching like that,
0: పచ్చని రాజవంశమును పాడురింపచెనించినారు.
1: A beautiful shining clan is bound to be ruined.
0: ఎవరు? కౌరవులు.
1: కౌరవస్
0: పచ్చని రాజవంశమును పాడురింపచెనించినారు.
1: ఏ బ్రిలియంట్ ప్రోగ్రెసింగ్ క్లాస్.
0: కార్చిచ్చైనేడు సూత సుతనే, స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
1: కర్ణ ఆల్సో జాయిన్ ద కంపెనీ.
0: దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు.
1: The Shakuni is there, who is always after the conflict.
0: Ragulukone manta inta vivachuni inta.
1: Now you find the bonfire all over.
0: Inka saravarshamu dappadu vishwashantiki annadu.
1: It's only the rain of arrows that is the solution.
0: Yuddham kudunu vishwashantiki.
1: The war is also for world peace.
0: Elanti varshamu?
1: What type of rain?
0: Ambula varsham kurpinchali.
1: It's a rain of arrows.
0: Lemmu danunjaya.
1: Get up, Arjuna.
0: Lemmu danunjaya.
1: Get up,
0: danunjaya.
1: Get up, he said.
0: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
1: This is the teaching of Vedanta. Arise, awake.
0: అజ్ఞానమనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
1: Don't be in slumber of ignorance.
0: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
1: Don't stay back in the pride.
0: నాదే అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
1: Don't have attachment.
0: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
1: Get up from the sleep and slumber of ignorance.
0: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
1: Be careful, be watchful.
0: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి
1: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు
0: అందరి ఎందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి
1: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్ ఇన్ ఎవరీ
0: చేయండి
1: హెల్ప్ ఎవ్రీబడి
0: ఎవరికి చేసినా నా యొక్క స్వాకే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెంచుకోండి
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యువర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించండి
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్
0: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో మీరు మీతో దైవము ఉంటుంటాడు
1: వెన్ యూ డూ లైక్ దాట్ గాడ్ విల్ బి విత్ యూ
0: దైవం నీతో ఉన్నాడు
1: గాడ్ ఈజ్ విత్ యూ
0: నీవు దైవంలో ఉంటున్నావు
1: యు ఆర్ ఇన్ గాడ్
0: నీకు దైవంకు భిన్నం లేదు
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది
0: టు ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము
1: దిస్ వన్నెస్ ఇస్ ది ట్రూ నేచర్
0: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి
1: యూనిఫై యువర్ మైండ్ నౌ
0: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది
1: ఇట్స్ ఓన్లీ డివైన్ థాట్ దట్ యునైట్స్
0: అన్య భావములు దీన్ని చేయలేవు
1: బట్ నాట్ డిఫరెన్సెస్
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ చేసిన నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెంచుకోండి
1: హూమ్ సో ఎవర్ యు మే హెల్ప్ యువర్ రెండరింగ్ సర్వీస్ టు
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించండి
1: ఆల్ యాక్ట్స్ వన్ టు ప్లీజ్ గాడ్
0: ఆ విధమైన

0: ఏకం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డివైన్ థాట్ దట్ యునైట్స్.
0: అన్య భావములు దీన్ని చేయలేవు.
1: బట్ నాట్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి.
1: చాంటింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సర్వ్ ఎవ్రీబడి డోంట్ థింక్ దట్ యు ఆర్ సర్వింగ్ సమ్వన్ ఎల్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: బుద్ధి పొంది కర్మము నేసను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కర్మము ఈలలో. కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హి గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలు జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్తంతకును ఆధారపడి ఉన్నది.
1: Therefore the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వమును తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలి.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తడచటము, ఉండటము, కూర్చోవటము అన్ని కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలో మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడా కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడా కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకని అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థం అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ you'll not be affected by the consequences of your actions.
0: Ishvara sarvabhutanam, ishvara sarvabhutamulu yendu unnadu.
1: God dwells in all of the beings.
0: పాములందు కూడాను ఉన్నాడు.
1: There is God in his snake.
0: తేనెయందును ఉన్నాడు.
1: There is scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కాని ఎవరి యందు ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యుడగును.
1: It is in childhood that the child, in the company of other children, spends the time playing and singing.
0: ఎవరంబర్దంచా కమిని రూడై కారుడు.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they go on regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being, right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be purohit.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be a householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: యంగ్ మ్యాన్ వినయ్, హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు భగవాన్.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: హి ఆస్క్డ్ స్వామి, వాట్ ఈస్ దట్ వీ యంగ్స్టర్స్ షుడ్ డూ?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: యూత్ షుడ్ రిమైన్ యాజ్ యూత్.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: దే షుడ్ నెవర్ గ్రో ఓల్డ్.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాం.
1: ద డే వెన్ యూ స్పాయిల్ యువర్ ఎనర్జీ, యువర్ పవర్, యు ఏజ్, యు అడ్వాన్స్ ఇన్ ఏజ్.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్, సేఫ్ గార్డ్ ది ఎనర్జీ.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: యాజ్ యూ వాచ్ స్వామి, కెన్ యూ సే హిజ్ ఏజ్?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 ఇయర్.
1: భగవాన్ ఇస్ 81 ఇయర్ ఓల్డ్.
0: కానీ 81 ఇయర్ గా నేను కల్పించడం లేదు.
1: భగవాన్ డజంట్ లుక్ సో 81 ఇయర్.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: To some extent body may show.
0: నాకు దేహంలోకి ఎట్టి రోగములు లేవు.
1: In fact, the body has no complaints whatsoever.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను కరుచుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: Because of the boys that came in his way, he fell down and got the leg fractured.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి అని ఇది చేశారు.
1: అండ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెండ్ విదౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: Therefore, there is 1 inch of difference between the two legs.
0: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
1: That's the reason why he is walking like that.
0: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
1: Swami goes on moving hither and there at the residence.
0: కానీ బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
1: But the moment Swami steps out, doctors advise him.
0: స్వామి, మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: They said, Swami, when you move among the crowds, don't walk all alone. Take the support of one or two by your side.
0: అందరి యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి.
1: Bhagavan certainly pays heed to the advices of everybody.
0: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: Bhagavan wants to satisfy everybody.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: So as to satisfy doctors, Bhagavan is taking the help of
0: God. ఎవరికి తెలియదు నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: You do not know, Bhagavan still tells these boys, don't hold me like that, don't catch me like that.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: Bhagavan acts in a subtle way in every aspect of his life.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
0: నాకు ఒక జ్వరమని కానీ, తలనొప్పి అని కానీ, లేక ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్, ఎనీ కోల్డ్, ఎనీ హెడేక్, వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్తీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఈజ్ ఆల్సో వెల్తీ.
0: ప్రతి విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: One or two join and talk.
0: ఈ పిల్లవాడు ఆ ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and the other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: All your conversation,
0: కానీ
1: dialogue is heard
0: మంచి,
1: by Bhagavan.
0: మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: But to Bhagavan, good and bad are same.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
1: ఇట్ ఈస్ రైట్.
0: ఎందుకంటే అప్పటికదే రైట్.
1: బికాస్ ఇట్ ఇస్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఎంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్రెజర్ ఈస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: The pleasure is an interval between two pains.
0: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
1: Today we may be good.
0: Today మనం మంచి భోజనం చేయవచ్చు.
1: Today we may have delicious food.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీట్, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: Today we may have a banquet, good curd, good sweets, what not, all interesting items.
0: కానీ ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ వేరేగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమందు,
1: అట్ ది టైమ్ ఆఫ్ మహాభారత వార్,
0: దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరూ చేరి పాండవుల పైన యుద్ధానికి బయలుదేరారు.
1: దుర్యోధన అండ్ దుశ్శాసన టుగెదర్ రేజ్డ్ వార్ విత్ పాండవస్.
0: పాండవుల పైన ఏమాత్రం యుద్ధం చేయలేకపోయారు.
1: బట్ ఫైనల్లీ ఎట్ ది ఎండ్ దే కుడ్ నాట్ ఫైట్ విత్ దెం.
0: కారణం,
1: వై?
0: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
1: బికాస్ కృష్ణా వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
0: కనుక ఏం చేయలేకపోవటం వల్ల అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యుడికి ఒక ఒంటరిగా ఉన్నటువంటి చూచి,
1: యాజ్ దే వర్ హెల్ప్లెస్ They could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone.
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి
1: అండ్ దే డివైస్డ్ పద్మవ్యూహ
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పిన పలికారు
1: అండ్ దే ఫోర్స్డ్ హిమ్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు
1: ద బాయ్ థాట్ ఓవర్
0: ఎలాంటి పిల్లవాడు
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి
0: చాలా యంగ్ బాయ్
1: వెరీ యంగ్ బాయ్
0: 16 సంవత్సరముల పిల్లవాడు
1: జస్ట్ ఏజ్ 16
0: తండ్రి ఒక్కడు లేడు వెంట
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్
0: ధర్మజ దగ్గర పోయి తెలు తండ్రి నేను పదవ్యూహములకు వెళ్ళవచ్చునా అన్నారు
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజా మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు
1: ధర్మజా రిప్లై
0: పద్మవ్యూహం సామాన్యమైన పిలిచి కాదు
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్
0: తామర మొగ్గరంబు
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన దామవరుడు కుంభజుడు
1: అండ్ వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ
0: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము
1: అండ్ వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్
0: ఇట్ దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు ఆయన
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్
0: సరే తల్లి దగ్గరికి పోయాడు
1: Then he approaches mother.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది
1: In fact, the mother always blesses. She wishes the progress and the victory of the son.
0: అప్పుడు పోయి అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను నాకు అనుగ్రహం ఇమ్మని కోరాడు
1: When you went to the mother and prayed to her, Mother, bless me, I am getting into Padma Vyuha now.
0: Nayana, ఇది సరైనటువంటి కాదు
1: And the mother said, this is not proper on your part, not right time.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి శుభ సమయము
1: టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ ఆస్పిషియస్ మూమెంట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ
0: నీ భార్య గర్భవతి
1: అండ్ యువర్ వైఫ్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ వే
0: కాలం ఎట్టుండు నువ్వు చెప్పలేము
1: యు కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్
0: మానవు నీ తరపు ఇంకా పుత్రక
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి అవుతాను
1: ఐ హావ్ బీన్ బోర్న్ ఏ సన్ ఆఫ్ అర్జున ఐ షల్ నాట్ డిసోబే హిస్ కమాండ్ అండ్
0: నీ పోతే పోతు కానీ నీ యుద్ధంలోకి వెళ్లే తీరాది
1: ఐ మే డై ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బట్ ఐ మస్ట్ గెట్ ఇన్ టు ది వార్ఫేర్
0: అని గట్టిగా పలికేటువంటివాడు
1: అండ్ హీ స్పోక్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను
1: ఐ విల్ నెవర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్ప సాధ్యమవుతుంది
1: అండ్ హీ వాస్ క్వైట్ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ విల్ బి సక్సెస్ఫుల్లీ గెట్ ఇన్ టు ద పద్మవ్యూహ
0: నాయన వరదు వరదు వరదు
1: Mother said, no, no, don't do that.
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then Abhimanyu went on telling.
0: బలదర్భిత శాస్త్ర గర్భభంజన దామవరుడు కుంభజుడు.
1: కుంభజ the Drona is an expert in archery.
0: దానిని పన్నెండు వాడు.
1: And he was the one who devised the whole thing.
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికరున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బలుచు గెలిచి రమ్ముచ్చు బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు బద్మ వ్యూహ లైక్ ఎ ఫెరోషియస్ టైగర్ కిల్ ఆల్ ది ఎనిమీస్ ఆల్ అరౌండ్ దట్ ఐ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సక్సెస్ఫుల్లీ విక్టోరియస్లీ
0: పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్రీయంగా పాడియా
1: ఇస్ ఇట్ జస్టిఫైడ్ ఆన్ యువర్ పార్ట్ టు సే నాట్ టు గెట్ ఇన్ టు బద్మ
0: తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆర్ యూ జస్టిఫైడ్ ఇన్ స్పీకింగ్ లైక్ దాట్
0: అప్పుడు తల్లి మనసు కరిగి
1: అండ్ ద హార్ట్ ఆఫ్ ద మదర్ మెల్టెడ్
0: పాదములకు పాదరాయణం రాసి
1: అండ్ దెన్ షీ స్మియర్డ్ ద టర్మరిక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ అభిమన్యు
0: ఆశీర్వదించింది
1: దెన్ షీ బ్లెస్డ్ హిమ్
0: తారకాఖ్యాసుర దూర్దర్ప మడిచివేడ గౌరీ తండ్రి వీరరక్ష
1: ద బ్లెస్సింగ్ ఆఫ్ గౌరీ టు హిస్ సన్ వెన్ హి వాస్ అబౌట్ టు కిల్ తారకాఖ్య
0: గౌరీ తనయునికిడ్డ వీరరక్ష
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagamu gava annaniki rekedi veda talli raghunikidda dannirecha.
1: And that kind of blessing conferred by Rama, conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: పట్టి గణరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ganamagu Sri Rama Raksha.
1: And that protects the divine name.
0: Ninnu rakshinchugaka.
1: And that divine blessing is and by you.
0: Ani cheppi.
1: So saying.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayokku kumarudu. Talli agrin tisukoni. Namaskarinchi. Padavyuhulo praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padma Vyuha.
0: Kani Padma Vyuhamlo praveshinchadam matramu tanaku telustundi.
1: He knows the technique has to get into Padma Vyuha.
0: Arjunudu tapasuku poyinappudu Narududu ee yoga Subhadraku Padma Vyuhani gurinchi cheptu vachadu.
1: It was Narada who taught this technique to get into Padma Vyuha to Subhadra when she was carrying Abhimanyu.
0: Kani Padma Vyuhamlo poyetuvanti vishayamu Subhadra ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
0: అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ద మీన్ టైమ్ అర్జున రిటర్న్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హి సేడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూంబ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మ వ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు.
1: బెటర్ యూ స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మ వ్యూహ.
0: అందువల్ల ఈ పద్మ వ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మ వ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హీ డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హీ వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
1: హీ వాస్ బౌండ్ దేర్ అండ్ హీ డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవులు పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వి షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా నువ్వు చెవుతో వినాలి.
1: వి హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
0: మనస్సులో కరిగించాలి.
1: అండ్ వి షుడ్ ప్లీజ్ దెమ్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: And all that you do, the experience that you have, should percolate, should go around all your body.
0: కనుక మాతృ దేవో భవ పితృ దేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: Therefore it was set in the dictum that mother is God, father is God.
0: కనుకనే వారి మాటలను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
1: We should never be negligent to their advices.
0: ఎట్టి విషయమునందైనను ఎట్టి స్థానమునందైనను కూడా ఆజ్ఞను నిరసావహించాలి.
1: At any time, in any issue, anywhere, we should follow their advice.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
1: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
0: కానీ అర్జునుడు బాధ పడుతున్నాడు.
1: అర్జున వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మంది ద్వారపాలకు చేత ఆజ్ఞ పంపు.
1: The moment he comes to know of my arrival, he'll send his emissaries to receive me.
0: Naraga eriginantane,
1: the moment he knows that I am coming,
0: nunni kavukitan chechu,
1: he runs towards me and hugs me.
0: Atti kumaru nagane unnadu ledu.
1: He is not there. What happened to him?
0: Krishnudu chepparu.
1: Then he said,
0: Arjuna, nee balahinudu kavaddu.
1: I said, Arjuna, don't be weak.
0: Edo jarigindadi.
1: That happened so.
0: Kaani jariginatundi ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవరల్ వేస్.
0: దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యు లాస్ట్ యువర్ సన్.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున, నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: Why did you not tell me that you lost your son?
0: నీవు ఎంత ద్రోహుడు.
1: You are a traitor, betrayer.
0: నువ్వు నాకు చీట్ చేశావు.
1: You have cheated me.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: And you are bound to suffer the reaction.
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: Krishna was smiling all the time, continuous.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: And he returned home.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర షీ డెలివర్డ్.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: But the son who is no more, he is born again.
0: శబ్దబ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలును విడిచేటప్పటికీ లోపలిని గర్భంలోనే మరణించాడు.
1: And the moment because it has gone into that arena of sound,
0: అందరూ బాధపడ్డారు.
1: All felt very sad.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: All Pandavas sat there.
0: ఉన్నది ఇద్దరే.
1: Only two remained.
0: ద్రౌపది, సుభద్ర.
1: And the two remained there, Draupadi and Subhadra.
0: ద్రౌపది కుమారులు ఆరు మందిని చంపినారు.
1: And the sons of Draupadi were killed long ago.
0: ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది.
1: And only the son of
0: సుభద్ర కుమారుడు కూడాను మరణించాడు.
1: And he too died.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిడ్డి కూడాను మరణించినది.
1: And the grandson is also no more.
0: పాండవులకే ఇంక వంశం లేదు.
1: And in fact, there's none left in the clan.
0: వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: All went on blaming Krishna because there was none left behind in the entire clan.
0: కాని కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
1: But Krishna continued to smile.
0: పాండవులు,
1: పాండవాస్,
0: మీరు తొందరపడకండి.
1: Don't be in a hurry.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry makes dukkham.
1: And worry causes misery.
0: కనుక మీరేం తొందరపడకండి.
1: So don't be in a hurry.
0: కొంచెంసేపు నిదానం చేయండి.
1: Be calm and cool.
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ sat in their midst.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: అండ్ ఈ కమాండెడ్ ద్రౌపది దట్ ది చైల్డ్ బి బ్రాట్ దేర్.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ద ఫేస్, ఎగ్జాక్ట్లీ.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ జాన్ ప్రైజింగ్ డిస్క్రైబింగ్ ది బేర్.
0: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండాలి.
1: బట్ దే వర్ వెరీ వెరీ యాంగ్రీ.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్. And you are not bothered who are alive here.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: Immediately Krishna picked up the child.
0: పిల్లల పైన, బొజ్జ పైన కొట్టాడు.
1: And tapped on the thighs and on the stomach.
0: కొంతసేపటికి కేవ్వుని ఏడ్చాడు పిల్లలు.
1: And a moment of time the baby started crying.
0: కనుకనే
1: సో
0: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: Since the boy is thoroughly examined by Krishna himself, Pariksha, and so appropriately is named as Parikshit.
0: Pariksha lekunda pass evaru kaaru.
1: No one can secure pass without taking Pariksha or test.
0: Kanaka Bhagavantudu Pariksha chestune untuntadu.
1: God tests.
0: Aa test manu test ankokurdu manaku. Test not test.
1: We should not take it as mere test. Take the test as the taste. Says Bhagavan.
0: కనుక భగవంతుని పరీక్షలన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
0: కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: బికాస్ హీ వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
0: ఆ పరీక్షితుడే
1: దట్ వెరీ పరీక్షిత్
0: కట్టగడపటికి రాజు అయిపోయాడు.
1: ఫైనల్లీ హీ కుడ్ బికమ్ ద కింగ్.
0: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
1: And that Parikshit king was protected by several ways by Krishna.
0: Parikshitri pattabhishekam katti.
1: And Parikshit was coronated.
0: Ee evariki ee desham nandu kodunu ee rajyam nandu kodunu vettidaru.
1: Such a thing never happened in any country in any kingdom.
0: Arjunudu vachadu.
1: Arjuna came.
0: Nayana Krishnudu bagunnada ani adigindi Kunti Devi.
1: Because Kunti was son, is Krishna fine?
0: Appudiki Krishnudu kuda poyadu.
1: By that time Krishna already left.
0: కృష్ణుడు లేడు.
1: Krishna is no more.
0: అప్పుడు వాడు చాలా బాధపడి
1: they were crying.
0: కృష్ణుడే మా యొక్క ప్రాణము.
1: Krishna is our life.
0: కృష్ణుడే మా యొక్క ధైర్యము.
1: Krishna is our courage.
0: కృష్ణుడే జీవితము మా పాండవులకు ఎందుకు వ్యర్థము.
1: Pandava's life is useless without Krishna.
0: కనుకని తమ్ముడికి చెప్పాడు ధర్మజుడు.
1: ధర్మజా told his brothers.
0: మరణించినటువంటి తల్లిని తొడపై పండు పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హి టోల్డ్ భీమ,
0: నీవు కర్మకాండం అంతా ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ది లాస్ట్ రైట్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా అక్కడో ఇమికిపోతాం.
1: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైవ్స్.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: హి టోల్డ్ నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ గాట్ హిమ్.
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ ది సీ టు ఫాలో దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైనా తప్పునన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ, ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: ధర్మజ వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: ద గేట్స్ ఆఫ్ హెవెన్ వర్ ఓపెన్.
0: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి కాదు.
1: He never uttered a lie.
0: Kani.
1: But.
0: Okanoka samayam lopala.
1: At one time.
0: Dronanni kuntavarku champe nimittamai asvatthama atakunjaraha annadu.
1: When Drona was killed, he had to utter a lie. Asvatthama atakunjaraha.
0: Asvatthama atakunjaraha. Kunjaraha chaalatu mellaga cheppadu.
1: Asvatthama hatha. He said loudly. Kunjaraha softly.
0: Anaga em gurram chachindi ani cheppin cheppaledu. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ ద డై, బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ.
0: అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: బికాస్ ద్రోణ డైడ్ ఇన్స్టెంట్లీ ఆన్ లిజనింగ్ టు ది డెత్ ఆఫ్ అశ్వత్థామ, అండ్ దట్ ఈస్ ద సిన్ కమిటెడ్ బై ధర్మజ.
0: కానీ కొంచెం కాలము అతను ఆ నరకంలోనే ఉన్నాడు.
1: Therefore, he had to stay there in hell for some time.
0: Inda dharmamunu anusarinchinatuvanti oka dharmajudiki narakama prapti ani lokulu anukuntaru.
1: People feel, is it justifiable that dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: Kanuka thana anubhavinchaka tappadu.
1: He had to experience that.
0: Atanu undinanta varaku Draupadi, Bhimudu, Arjunudu, Nakula Sahadevudu andaru kuda aa jailone unnaru.
1: Similarly, the others also followed the same state of the experience of hell along with dharma.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంతవరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: So long Pandavas were there in the experience of a hell. All people were happy with
0: Pandavas. పంచప్రాణముడు.
1: And the five Pandavas are the five life.
0: పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
0: Tarvata Dharmajudu vellipoya.
1: Later Dharmaja left.
0: Atanto paatu Draupadi Arjuna Sahadevulanta kuda vellaru.
1: And he was followed by Draupadi, Bhima, Arjuna, Nakula Sahadeva.
0: Ee vidhamga okoka daniki okoti tappindi kaadu.
1: So no one could escape from the sequence of the
0: ఒక క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
1: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
0: Kanuka prati manavudu kudunu karmalo indu aneka rakamulaina pitti oka doshamulu erpadutuntayi.
1: In the field of action there is bound to be defection and mistakes.
0: Ye dosham erpadinappudini dani oka pratibharamu tappindi kaadu.
1: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
0: Kanuka aa vidhanga bayapadi chaala andaru kudunu నిశ్శబ్దంగా ఉన్నారు.
1: There was total silence because they were very much frightened.
0: కానీ జైల్లో ఉండేటువంటి వారందరూ పోయి ధర్మజునికి పాదాలపై పడ్డారు.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి అన్నారు.
1: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ అస్ హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్.
0: నాయన నేను ఉండడానికి వీలు లేదు.
1: అండ్ హీ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ టు బి
0: హియర్. మీ జైలు యొక్క అధికారులు నన్ను పంపుతున్నారు.
1: ది అథారిటీస్ ఆఫ్ హెల్ విల్ డ్రైవ్ మీ అవుట్ ఆఫ్ దిస్ నౌ.
0: కలిగి నేను ఉండేటకు వీలు కాదన్నారు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మం తప్పలేదు.
1: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్
0: ధర్మస్వరూపులు ధర్మస్వరూపులు న్యాయస్వరూపులు పుణ్యస్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్, ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్ రైటియస్నెస్. దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
0: ద్రౌపది సుష్మాతి చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది is a very high level of chastity.
0: Cheppar andaru kuda evaru goppa vaari lokamlo pativrata evaru unnaru.
1: This was a question to the whole world, who are the women of chaste?
0: Okaru chepparu Lakshmi pativrata annaru.
1: Somebody said Lakshmi is pativrata.
0: Inkoru chepparu Parvati pativrata annaru.
1: Somebody said Parvati is pativrata.
0: Kaadu kaadu Saraswati pativrata annaru.
1: No, Saraswati is pativrata.
0: Appudu Krishnudu cheppadu.
1: Then Krishna said
0: veeravvaru kuda kaadu.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
1: దేర్ ఇస్ వన్ హూ విల్ నెవర్ అపోజ్ టు ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ బై హస్బెండ్.
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
1: ద వన్ హూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్.
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: యు విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైం టు సర్వ్ దెం.
0: అట్టి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
1: దట్ ద్రౌపది ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చాస్టిటీ.
0: అట్టి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
1: అండ్ యట్ షీ హాడ్ టు సఫర్ face difficulties.
0: Patra paramataku edur cheppanga bodu.
1: She never said no to her husband.
0: Okka pati unte bharya atani matalu vinatame chaala kashtam.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: Kaani aidu mandi vattalu undi kudanu aidu matalu kudanu tan chakkaga nadchukuntu vachindi.
1: She has five of them. She obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: షీ సర్వ్ దెమ్ త్రూ అవుట్.
0: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
1: షీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాస్.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చేరు కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
0: కానీ ఆమెకు అట్టాటి లేదు.
1: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ 3 గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: Because of these 3 noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారి పాండవులు.
1: Pandavas could understand the qualities of Draupadi and acted accordingly.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: ఇట్టి మానవుల యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ది స్మాల్ యాక్షన్స్ అండ్ సింపుల్ యాక్షన్స్ అవర్ ప్రెస్టీజ్ అండ్ డిగ్నిటీ రెస్పెక్ట్ ఆర్ అప్ హెల్డ్.
0: కనుక మగవారి కూడాను అంతే.
1: మెన్ ఆల్సో షుడ్ బి లైక్ దట్.
0: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
1: పాండవాస్ యు ఆల్వేస్ స్పీక్ ట్రూత్, యు ఆల్వేస్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ అండ్ రూల్ పీపుల్ విత్ ఆల్ లవ్.
0: సత్య ధర్మము లేక దయ శాంతి లేక ప్రేమయు లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
1: వితౌట్ ట్రూత్ రైటియస్నెస్ కంపాషన్ పీస్ అండ్ లవ్ మ్యాన్ విల్ సర్టన్లీ లూజ్ హిస్ వెరీ లైఫ్.
0: కనుకనే అతని యొక్క ధర్మము ఆ ఐదింటిని ప్రారంభంగా తీసుకుంది.
1: దేర్ఫోర్ దీస్ ఆర్ ది 5 లైఫ్ బ్రెత్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
1: అండ్ దట్ ఇస్ వెరీ లైఫ్ కంపోజ్డ్ ఆఫ్ దీస్ 5.
0: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
1: అండ్ దీస్ 5 సెన్సెస్ కాన్స్టిట్యూట్ ద హోల్ లైఫ్.
0: ఈ 5 సెన్సెస్ ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
1: వి షుడ్ కన్సిడర్ దీస్ 5 లైఫ్ బ్రెత్స్ యాజ్ వెరీ
0: సమాసకైనా కూడా మనం అసత్యం ఆడకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడి.
0: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: దూషణి మహాపాపము.
1: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
1: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్.
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
1: ఏ మే బి బ్యాడ్ బట్ వి షుడ్ నాట్
0: అందరినీ ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ ఆల్.
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: And God is love.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణం అని పెట్టారు.
1: And this love is life.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: Love has no reason. It has no season.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: లవ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమని మీరు పెంచుకోండి.
1: Develop that sort of love.
0: ఎక్కడ పోయినప్పుడు నేను
1: Wherever you go,
0: అడవులు ఎందున్నా,
1: you in the forest,
0: ఆకాశమునన్నా,
1: or in space,
0: పట్టణమునన్నా,
1: or in a city,
0: పల్లెనున్నా,
1: or a village,
0: నీటి ఎందున్నా,
1: in water,
0: నట్టేటి పడి ఉన్నా,
1: deep sea,
0: దిక్కులేని వాని ప్రేమలేము.
1: And in fact, it's only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: And we have to protect our lives that way.
0: ఎవరిని చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: Even if you come across your enemy, you still continue to love him.
0: నీకు ఎవరో ఎనిమి వస్తున్నాడు చెప్పి పని చూచి మొహం తిప్పుకోవద్దు.
1: Don't turn your face, turn away when you meet.
0: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ.
1: Just say, how are you?
0: ఆ విధంగా మనం ప్రకటించు ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: In fact, we should face our enemies with love, smile, enthusiasm.
0: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
1: Then only the human can become divine.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: We should publicize that we should develop, foster, grow more of love.
0: వినయ్ కుమార్, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: You are the president of Karnataka state.
0: మిగతా స్టేట్స్ కంటే కూడా నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: You should share this with other neighboring states as well.
0: మొట్టమొదట నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: First you take care of your own resident.
0: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
1: Then take care of the community, society.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: Then go to the society.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకునే వాడు అవుతావు.
1: Then only you get a name. You live up to your name.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
1: దట్ ఈస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: సదాజీవం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్య ఉన్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: విజ్డమ్ ఇస్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ హూ

0: తనలోని మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: When man is not able to know the human quality, how do you expect him to know the divine nature within him?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: Therefore, in the first instance, one has to recognize the human quality within.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధా సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యు కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యు కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ and also the pollution in human activity and the physical body.
0: Kanuka manavunaku mottamodata samyak drushti.
1: Therefore for man the good look, the good vision is needed.
0: Rendavadi samyak sankalpam, pavitramaina sankalpamulu undali.
1: The second, good thoughts, samyak sankalpa, are needed.
0: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్య సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: మానవునకు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: The good actions will facilitate man to know the human quality latent.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: A human being is not a human merely by form.
0: Divyamaina bhavamlate, divyamaina sankalpamlache, divyamaina drushtiche manavatvanni madhavatvanga marchukodaniki avakasam untundi.
1: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
0: Nalugovadi samyak shruti, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు సీక్రెట్ థింగ్స్. ఫోర్ థింగ్,
0: అపవిత్రమైనటువంటి శ్రవణము చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: వెన్ హీ లిసన్స్ టు అన్సీక్రెట్ థింగ్స్ న్యాచురల్లీ హీ డెవలప్స్ అన్సీక్రెట్ థాట్స్.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, samyak jivana, good life.
0: Jeevitam ante emiti?
1: What is life?
0: Kevalamu prakrutamainatvanti yokka jeevitamunu gadapukovatam, prakrutamainatvanti yokka sahavasamto manam jeevitanni apavitramu gavinchukovatam, idi kaadu jeevitam.
1: The life does not mean carrying on the life sojourn on this earth in
0: anninti endukudanu ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్, ఐడియల్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
1: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్, ద కాండక్ట్.
0: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనమనగా ఒక విధమైనటువంటి మానవుని యందు ఉండేటువంటి యొక్క

0: దుర్భావంలో దూరం చేసుకుని సద్భావాలను పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
0: మనసు నందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: గివింగ్ అప్ ఆల్ దాట్ ఈస్ పొల్యూటెడ్ ఈస్ ద ట్రూ సాధన.
0: సాధనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
1: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
0: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలం గావించుకోవటమే సాధన.
1: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
0: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణము.
1: The next comes సమ్యక్ సమాధి, నిర్వాణం.
0: సమాధి అనగా ఏమిటి?
1: What is meant by సమాధి?
0: సుఖదుఖే సమే కృత్వా లాభోలా విజయాది. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమాధి ఇదే సమాధి.
1: సమాధి మీన్స్ సమాధి, ఈక్వల్ మైండెడ్నెస్.
0: అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
1: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్.
0: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
1: దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ.
0: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
0: మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి.
1: First we should make our tongue sacred.
0: దీనిని సమ్యక్ వాక్కు అన్నారు.
1: Making the tongue sacred means talking good.
0: మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి.
1: ఇట్ మీన్స్ వీ షుడ్ నెవర్ అటర్ ఎ లై, వీ షుడ్ నెవర్ బ్లేమ్, వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్. దట్ మేక్స్ అవర్ టంగ్ సీక్రెట్.
0: మొట్టమొదటిది సమ్యక్ దర్శనం.
1: ద ఫస్ట్ వన్ సమ్యక్ దర్శనం.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యమునంతా కూడాను దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ గుడ్ లుక్స్.
0: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
1: When once we have good outlooks, we will develop good thoughts thereby.
0: Samyak vak.
1: Then good words.
0: Mana kannulu unnavi kada ani andarni chudakoddu.
1: For the simple reason we have eyes, we should not look at everyone.
0: Annintini chudakoddu.
1: We should not see all.
0: Tadvara aneka vidhamulainti yokka doshamulu paapamulu kudanu manalo praveshistuntai.
1: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
0: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందుకూడను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: In all ages, divine incarnations have set an ideal and gave a sacred teaching. We celebrate their birthdays, but we don't follow their teaching.
0: Buddhudu, yajnamulu, yagamulu, kratuvulu, ityadi danini thanu visvasinchadam ledu.
1: Buddha had no faith in rituals like yajna and yaga.
0: Karanam emanaga, mottamota manavuniki anugrahinchinatuvanti yokka ee panchendriyamulu kudanu pavitram gavinchukovali.
1: The reason is, we have to make our five senses sacred first.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: నన్ ఆఫ్ ది న్యాచురల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ సాటిస్ఫైడ్ హిమ్.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరు అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: Ultimately he reached Gaya, sat under the banyan tree and inquired.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరూ కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist.
0: Idi parama adharmam.
1: It is wrong to say so.
0: Buddhudu pavitramainatvanti chittam kaliginatvanti vaadu.
1: Buddha had a sacred heart.
0: Ataniki puttinappude oka vidhamainatvanti jyotishudu vachi itana goppa maharajaina kavali leka పూర్ణ వైరాగ్యైన కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: Buddha felt so sad watching the suffering of people around.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: Buddha felt so sad because elders made youngsters suffer, bosses made their people suffer, and a big fish swallowing the smaller one.
0: ఎవర్ని వింసించకూడదు, ఇదే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: No one should harm anyone. This is true righteousness.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: The true dharma is ahimsa, non-violence.
0: ఎవ్వరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: We should not harm anybody, either at the physical level or by word or in
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిది నిజమైన ధర్మము అన్నాడు.
1: The true dharma is the one which will not allow you to put to suffering anyone by word, thought or deed.
0: సత్యమే భగవంతుడు.
1: Truth is God.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ దట్ వి షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: దేర్ఫోర్ ద మెయిన్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ దీస్ టు.
0: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నాట్ గో బ్యాక్ by the promise given. Why one should hold on to truth and follow dharma?
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
1: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
1: Buddha realized the truth at the end and felt the defect.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: Man is put to suffering because he is bound by this world.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: The friends and relations are the cause for the bondage.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: The company and the people around are responsible for the misery.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: సర్వం క్షణికం క్షణికం క్షణికం అన్నాడు.
1: He said everything is fleeting, momentary.
0: సర్వం నశ్యం నశ్యం.
1: Everything is bound to perish.
0: ఇది ఏది కూడాను సత్యం కాదు.
1: Nothing is true.
0: తల్లిదండ్రులు పిల్లలను అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములను కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: The parents will put their wives, the children, to various kinds of bondage. Ultimately they
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి భావములు తల్లిదండ్రులు ప్రారంభిస్తుంటాయి.
1: At the right age, the parents decide to get the son married.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏమిటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experience?
0: సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated but he treads along the sacred path.
0: ఇంద్రియ సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: హీ వాంట్స్ దిస్ ఫ్లీటింగ్ ప్లెజర్ బట్ నాట్ ద ట్రాన్సెండెంటల్.
0: నా తల్లి నా తండ్రి నా బంధువులు నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధంను కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
0: అర్ధరాత్రి సమయం లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace.
0: Tana hrudayaniki bodhinchukunnadu mata nasti pita nasti nasti bandhu sahodaraha artham nasti gruham nasti tasma jagrata jagrata jagrata.
1: He taught to himself this way: there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be
0: careful. Adithamaina tattvanni gurtinchali అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principles behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: జరా దుఃఖం.
1: Old age is sad.
0: జన్మ దుఃఖం జరా దుఃఖం రెండు దుఃఖములే.
1: The life, the birth and the old age both give you the
0: pain. జయా దుఃఖం పునఃపునః.
1: And it is repeated time and again.
0: అంత్యకాలే మహా దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: At the end you will face that infinite misery. Therefore be careful.
0: ఏమిటి ఈ యొక్క సుఖము?
1: What is this?
0: సంసారంలో సుఖమా? ఉద్యోగంలో సుఖమా? వ్యాపారంలో సుఖమా? ఇంకే విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
1: Where is happiness? Is there happiness in family? Or in job or in business?
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: That's all momentary.
0: మానవుడిగా పుట్టి మానవత్వాన్ని తనయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Having been born, one should become divine, but he wastes his life because of these mean things.
0: ఇది అంతయి కూడాను మిథ్యము మిథ్యము మిథ్యము.
1: All this is illusion.
0: సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: అదే నిర్వాణం.
1: The truth is nirvana.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What is nirvana?
0: ఏకాత్మ తత్వమే నిర్వాణం అన్నాడు.
1: That unitedness, that single mindedness is nirvana.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
1: Making our mind sacred and tread along that path is nirvana.
0: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
1: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఈ సమండ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
0: తమ్ముడు
1: ఈ సమండ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
0: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
1: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
0: బుద్ధుడు పుట్టినటువంటి 7వ దినమే మాయాదేవి మరణించింది.
1: On the very 7th day of the birth of Buddha, Mayadevi died.
0: Suddhodanudu rendo bharya ayinatundi okka Gautame ee Buddhunni penchi pedda chesindi.
1: It was Gautami, the second wife Suddhodana, who has taken care of Buddha.
0: Kanuka Gautami penchatam cheta atariki Gautama Buddhudu ani peru pettaru.
1: Because he was fostered by Gautami, he is called Gautama later.
0: 28వ vayasu lopala sarvasanga parityagai aranyamuniki praveshinchadu.
1: At the age of 28, he left everything, sacrificed everything.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the significance of all this?
0: సంఘం శరణం గచ్చామి. Hands in the society, head in the forest.
1: సంఘం శరణం గచ్చామి. Hands in the society and head in the forest.
0: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
1: He spent his life in the forest.
0: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
1: He made inquiry in depth for the welfare of the society.
0: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
1: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్.
0: ఏమిటి ధర్మము? ధర్మము.
1: వాట్ ఈస్ దిస్ ధర్మ?
0: అది ఏ అహింస పరమో ధర్మ.
1: దట్ ఈస్ అహింస నాన్ వైలెన్స్.
0: బాధించకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
1: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్ ఈస్ ద ట్రూ లైఫ్.
0: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
1: ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ టిబెట్, చైనా, బర్మా, జపాన్.
0: ఇంతే కాకుండా తాను మరణించి నిర్వాణమైన తర్వాత ఈ బుద్ధి ఒక జాతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి ద్వేషము కలిగించుకొని
1: లేటర్ వాట్ హ్యాపెండ్ వాస్ దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ అమంగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ.
0: క్రమక్రమేణ బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు.
1: అండ్ దాట్ వాస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం.
0: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
1: దే హావ్ గాన్ బై ది టెంపరరీ
0: ఎఫెమెరల్. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
1: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
1: ఇఫ్ యు టేక్ దేర్ అవుట్లుక్స్ దే ఆర్ వెరీ బ్యాడ్.
0: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
1: దేర్ ఫోర్ బుద్ధ సెట్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
0: దృష్టిని అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుందన్నాడు.
1: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యు కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్.
0: మన దృష్టియే సృష్టి.
1: దేర్ ఫోర్ దృష్టి విజన్ ఈ సృష్టి
0: ప్రత్యేకంగా లేదు.
1: It is not separate.
0: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
1: If you have bad looks, the whole creation looks
0: మంచి
1: bad.
0: మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
1: If you have good outlook, everything is sacred.
0: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నాం కానీ సృష్టిలో లేవు.
1: So good and bad lie in your vision, not in creation as such.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore every human being must exercise control.
0: దీనివల్లనే మనోవా కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
1: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
0: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
1: For all this pollution, it's only our vision that's the cause.
0: కన్నులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
1: why God has given us the eyes.
0: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
1: Eyes are gifted to see sacred things around.
0: అందరినీ చూచే కోసం కాదు.
1: Not to see everybody.
0: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ అవర్ లుక్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్ ది హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
1: ఆల్ ది అవుట్లుక్స్ ఆల్ ది సినారియో ఇస్ అబ్సార్బ్డ్ విద్ ఇన్.
0: కనుక మనం సరి అయిన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ గుడ్ లుక్స్.
0: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకుడును సార్థకమవుతుంది.
1: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ అవుట్లుక్స్ ద హోల్ క్రియేషన్.
0: రెండవది వాక్ శుద్ధి.
1: ద నెక్స్ట్ వన్ ఇస్
0: సమ్యక్ వాక్.
1: నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ వర్డ్స్.
0: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
1: Today what we do is we talk to everybody that we meet on the way.
0: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు?
1: యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ.
0: అన్నెసెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
1: వై డూ యూ టాక్ అన్నెసెసరీ విత్ అదర్స్?
0: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ది స్ట్రెంగ్త్ ఇన్ ది ఎనర్జీ ఆఫ్ ది
0: వల్ల మాటల వల్లనే మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ గాసిప్ యూ బికమ్ ఎ డెమన్.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్.
0: ఇది సత్సంకల్పం.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ థాట్. సత్సంకల్ప.
0: అది సమ్యక్ సంకల్పం.
1: దట్స్ గుడ్ థాట్. సమ్యక్ సంకల్పం.
0: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ గుడ్ పర్సూట్ గుడ్ పాత్.
0: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
1: ద గుడ్ స్పిరిచువల్ పాత్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ట్రూ స్పిరిచువల్ పాత్ ద హ్యూమన్ క్వాలిటీస్ వాల్యూస్ విల్ ఇంప్రూవ్.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని ఎందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ వన్స్ హ్యూమన్ వాల్యూస్ డెవలప్ ద డివినిటీ విల్ బ్లాసమ్.
0: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తను కనిపెట్టుకోలేనప్పుడు మానవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: దెన్ వన్స్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్?
0: అసలు మానవుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ ది హ్యూమన్ బీయింగ్?
0: ఇది సమ్యక్ దర్శనం.
1: దిస్ ఈస్ వాట్స్ కాల్డ్ సమ్యక్ దర్శనం.
0: అనగా ఏంటి? ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఇట్ మీన్స్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటిని అదుపులో నుంచుకోవాలి.
1: ఓన్లీ మీన్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ అవర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
0: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
1: దెన్ హీ బికమ్స్ ట్రూ హ్యూమన్.
0: సృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడిగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
1: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ ఇప్పుడు ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దే ఆల్ రిఫ్లెక్ట్ ది అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
1: బట్ హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
0: ఒక్క దైవమని కాని లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు.
1: హీ డిడ్ నాట్ రిఫర్ టు సింగిల్ గాడ్ ఆర్ ఎ సింగిల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
1: He did not consider yajna.
0: Yajna managa tyagame ani vishwasinchadu.
1: He had full faith that yajna is an act of sacrifice.
0: Yajna ante mantralu chesi arpitam cheyadam kadu.
1: Yajna is not offering with mantras.
0: Tyagayaneki amrutatva manasu.
1: Yajna means a sacrifice that confers immortality.
0: Kaniga manavuni yandu mottamota tyagam abhivruddhi kavali.
1: So man has to develop this sacrifice first.
0: Deniki nee tyagam cheyadam ledu.
1: You are not sacrificing anything.
0: Denina tyagam chesinappude మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యూ సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
1: యు స్విమ్.
0: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: యు హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్.
0: త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
1: వెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ హావ్ యోగా ద డిజర్వ్డ్నెస్.
0: యోగమే నిర్వాణము.
1: And this yoga deservedness is nirvana.
0: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
1: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: అన్నింటికి ప్రేమ ప్రధానము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఎట్టి ప్రేమ?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: లౌకికమైన ప్రేమ.
1: Is it worldly love?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: Or physical?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: Or anything of
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: Or scientific?
0: కాదు కాదు.
1: No.
0: దివ్యమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ డివైన్ లవ్.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: వాట్ బుద్ధ సేస్ ఇస్ దిస్ వీఆర్ పుట్టింగ్ ఎవ్రీవన్ encased within the bondage.
0: పెద్దలంతా పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
1: The elders are responsible for the bondage of
0: ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే కాదు.
1: It's not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయన నీ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో.
1: He insists that his son should get married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants him to marry.
0: ఎందుకు వాడిని ఫోర్స్ చేయటం?
1: Why should you force him?
0: ఈ ఫోర్సే ఒక పెద్ద బంధన.
1: This sort of enforcement is bondage.
0: Outside force undakoddu, inside source undala.
1: There should not be outside force, there should be inside source.
0: Adi ye buddhini yokka pradhanamainatundi yokka bodha.
1: The inside source is the main teaching of Buddha.
0: Na tyagamunaku addu tagali,
1: you are coming in the way of my sacrifice.
0: Kevalam nannu naaku vivaham chesi,
1: you get me married.
0: నన్ను బంధంలో ముంచినారు.
1: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
0: బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
0: ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ నో పేర్.
0: ఇవన్నీ బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
1: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
0: కష్టకరపడి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
0: శుద్ధోదన బోధించాడు. నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు. నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
1: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్. హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
0: నేను మహారాజును.
1: ఐ యామ్ ఎన్ ఎంపరర్.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father said it's not proper on your part to be served.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: Buddha gave him straight answer.
0: అయ్యా నీవు బ్రహ్మనే నేను బ్రహ్మనే.
1: He said you are divine, I am also divine.
0: నీవు తండ్రి కాదు నేను కొడుకు కాదు.
1: You are not the father and I am not the son.
0: మరి ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
1: Both of us are divine.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: But from the worldly sense, you are born in the clan of king.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: I am born in the clan of renunciants.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే.
1: Therefore, all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
1: The whole of your clan is full of attachment.
0: రాగము ఇది విరాగము.
1: That is raga attachment. This is viraga attachment.
0: అదే ఒక పెద్ద రోగము.
1: So this raga attachment is a roga.
0: విరాగం ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
1: This viraga detachment is nirvana, liberation.
0: ఈ విధంగా తండ్రిని భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: He taught his father and the wife Yashodhara equally.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం ఇది కాదు ప్రధానము.
1: Buddhism, Buddhist teaching should not be limited to these three sentences. Sangham saranam
0: gacchami. Buddham saranam gacchami. Mana buddhini ekkada deeniki saranagat cheyali?
1: Where should we surrender our intellect, buddhi?
0: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini praveshapettali.
1: It means our intellect should follow the path of righteousness.
0: Tadupari em cheyali?
1: Then what should we do?
0: Ee yokka dharmam aneetundi dani kevalam praveshapettinanta maatramu chaladu.
1: It's not enough if we follow righteousness.
0: Sangham saranam gacchami. Ee dharmanni sanghamlo praveshapettali.
1: This righteousness should be put to use in sangha.
0: Buddhini dharmamulo dharmamulo sanghamlo praveshapettinappude ee sarthakam aipothundi.
1: Therefore buddhi intellect should follow dharma righteousness in sangha.
0: Sanghamanta kudunu pavitramaina roopanga pontundi.
1: Then the whole society will be sacred.
0: కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున వర్ణించినంత మాత్రమున పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు
0: ప్రాక్టీస్. ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ద టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వీఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: Slowly we should develop detachment.
0: గ్రంథాలు చదవాలి.
1: We should go through the text.
0: చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you read.
0: చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి.
1: We should know the meaning well.
0: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
1: Not enough if you know.
0: దాని సరైనటువంటి యొక్క మనం చేయాలి.
1: వీ షుడ్ రిపీట్ రికాపిచులేట్.
0: మనం చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్.
0: ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: యూ షుడ్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ది బుకిష్ నాలెడ్జ్ బికమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఆర్ యూస్లెస్.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేవది.
1: దేర్ఫోర్ ది బుక్ హ్యాస్ బికమ్ ద హెడ్ బట్ ద హెడ్ హ్యాస్ నాట్ బీన్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: అండ్ హియర్ ది హెడ్ అండ్ గాడ్.
1: And here we find the three steps: food, head, and God.
0: E God, Devam yoga tattva ani mana pettukovali.
1: We should know the nature of God very clearly.
0: God ante emiti?
1: Who is God then?
0: G O D.
1: God spelling G O D.
0: G anaga emiti?
1: What do you mean by G?
0: Manamu enno rakamuga bhavistunnamu.
1: We take it in a different sense.
0: Kani G ante manaku sariyana arthanni telusukovali.
1: We should know the correct meaning of G.
0: G అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ G?
0: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ద కాజ్ ఫర్ క్రియేషన్ జనరేషన్
0: జనరేషన్ కాబట్టి G అంటే జనరేషన్.
1: G స్టాండ్స్ ఫర్ జనరేషన్.
0: O అంటే ఆర్గనైజేషన్.
1: O స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్.
0: D డిస్ట్రక్షన్. ఇది G O D.
1: దిస్ ఇస్ G O D.
0: సృష్టి స్థితి లయము.
1: దిస్ ఇస్ జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ G O D God.
0: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once we know this latent meaning, the divinity will blossom where?
0: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: In fact, none of us have ever seen the creator Brahma.
0: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
1: The trinity
0: generation మనందే ఉంటుంది.
1: Generation is
0: organization మనందే ఉంటుంది.
1: Organization is within us.
0: Organization.
1: So also the destruction.
0: Destruction అనేటువంటిది మనలోనే ఉంటుంది.
1: The destruction is within.
0: కాబట్టి అంతా మనమే.
1: Everything.
0: హృదయమే దివ్యత్వము.
1: This is divinity.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: We should have full faith in this divinity.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: బట్ వీ బిలీవ్ ద వరల్డ్.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
0: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
1: యూ సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
0: జలం ఉన్నట్టు కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదది.
1: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యూ అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యూఆర్ నాట్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదివి ఎందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యూ
0: స్టడీ? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెన్స్?
0: గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావందనేటికి.
1: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
0: చావు లేని చదువు చదవాలి.
1: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులను చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: హి వాస్ అఫ్రైడ్ బికాజ్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టేటప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: మూసిపెట్టి పాసిపాయి అన్నట్టుగా మూసిపెట్టం వల్ల అది పూర్తి పాసిపోయింది.
1: All that is treasured becomes rotten.
0: కనుకనే జగత్తుకంతా కూడా ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: He taught truth and
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ఏమిటి ఈ సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్
0: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ. వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ బికాస్ గాడ్ ఈజ్ ఇన్
0: ఎవరీవన్. ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్ ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: కనుక నీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్
0: జా కమింగ్.
1: జా కమింగ్.
0: గత్ గోయింగ్.
1: గత్ గోయింగ్.
0: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
1: Jagat means that which is coming and going.
0: Ravatam potam, ravatam potame.
1: It comes and goes constantly.
0: Purtunnadu, chastunnadu, purtunnadu, chastunnadu.
1: He is born and he dies later.
0: Idiye Shankara varu kuda cheppadu.
1: This is the teaching of Shankara.

0: nothing, no one will ever come to your rescue, none can protect you.
1: There is no use of learning.
0: Do you think that you will be protected by these
1: things? As
0: you leave this world, what is that you carry?
1: What is that
0: follows
1: you? No one will
0: ever
1: protect you.
0: Nothing will follow you.
1: You
0: remain
1: alone. దైవత్వం ఒక్కటే కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనల్ని ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: ద వరల్డ్ అపియర్ సో ఫైన్ ఎక్స్టర్నల్.
1: ఎట్ట కనిపిస్తుంది?
0: హౌ డస్ ఇట్ లుక్?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: యాజ్ ఇఫ్ లైక్ ఎ స్వోర్డ్ స్మియర్డ్ విత్.
1: ఆ తేనె నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: యాజ్ యు గో ఆన్ లికింగ్ ద హనీ స్మియర్డ్ ఓవర్ ద స్వోర్డ్ యువర్ టంగ్ విల్ బికమ్.
1: నిమురు కప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫైర్ కవర్డ్ బై యాష్.
1: ఆ నిమురు ఉంది కదా అని చేయి పెడితే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ your hand gets burned.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paluku.
0: Our words should be soft like
1: butter. Tene vanti shruti.
0: And then drishti unda.
1: Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paluku undali.
0: Our words should be
1: idi
0: like
1: manavudu.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop
1: them. Kaani ee naadu maata maatadite భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వెన్నవంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బటర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి
1: ప్యూర్. అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను
0: ఎవ్రీ థియస్ట్
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: నీ అశాంతికి నీవే కారణం.
0: యువర్ ద కాజ్ ఫర్ ద ఆల్ దిస్.
1: నీదే కారణము.
0: యువర్ రిజల్ట్స్ ఆర్
1: నీ దుస్సంకల్పమే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: నీ దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు
0: బుద్ధ
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్
1: థింగ్స్. అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్ నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మానీయులు కాని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రాపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్
1: జిహ్వే రసగ్ని మధురం

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవెందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తినట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara,
0: Madhava.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరమను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరమను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: Tongue is given to chant the glory of God, who is the indweller.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీయు చేరి మార్గంబు బోధించే, మతములన్నీయు చేరి,
1: all religions together,
0: మార్గంబు బోధించే,
1: taught to different paths,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరు బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జంతువులు వేరు జీవుండు ఒక్కడే.
1: ద బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి రీతులు వేరు జన్మం ఒకటే.
1: దెర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి,
1: బికాస్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్త్.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ లైఫ్. ఏంటి
0: ఈ బ్రతుకు? ఈ బ్రతుకు ఒక బ్రతుక?
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఏ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: నిర్వాణం.
1: దిస్ ఇస్ నిర్వాణ లిబరేషన్.
0: మీరెన్నింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: వి హావ్ గివెన్ అప్ దీస్ టూ నౌ.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: దేర్ ఇస్ నో నిర్వాణ లిబరేషన్ బట్ మాన క్యారెక్టర్ ఇస్ గాన్.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బికమ్ అవధూత.
0: ఎవరు అవధూత?
1: హూ ఇస్ అన్ అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: ద వన్ హూ హాస్ గాట్ దిస్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the
0: renunciate.
1: We should be avadhuta.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: We should not be messenger of demon or
0: daya. అందుకే జీసస్ కూడాను I am the messenger of God అన్నాడు.
1: So Jesus
0: దైవదూతగా మారాడు.
1: He is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వీ ఆల్సో కాల్ ఇట్ బుద్ధ పౌర్ణిమ.
0: పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఇస్ పూర్ణ. ఫుల్
0: హృదయం చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈజ్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ఫుల్ మూన్ డే. పూర్ణిమ
0: మనసును అంధకారంలో ముంచుకొని,
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది
0: హార్ట్. పూర్ణిమ పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే?
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికి తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హెస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: Kani, Lanka pattapagulugale kanipistundadi kani, Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara, Lanka velugayipoyi em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని పోగు వెలిగించాలి.
1: వి షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి యొక్క భావాలకు కొంతవరకు దూరం కావాలి.
1: వి షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడుచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ ఎన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో 2 miles.
1: ఎగురిటికే ఇష్టం లేకుండా గరుడైన కూడాను 2 అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను

0: సత్సంకల్పము లేక, సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక, ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
1: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు, ఎట్టి కష్టములకు, ఎట్టి విచారములకు ఏమాత్రమును వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
1: ధ్రువ అట్ ద టెండర్ ఏజ్ హీ డిటర్మిన్డ్ టు సీ లార్డ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హీ వాజ్ క్వైట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్ ఆన్ ద వే అండ్ హీ హస్ అండర్టేకెన్ దిస్ సాధన ఇంటెన్సివ్లీ.
0: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
1: దట్ ఈస్ ద పవర్ ఇన్ దిస్ సీక్రెట్ థాట్ దట్ కుడ్ అల్టిమేట్లీ టేక్ హిమ్ టు ద లెవెల్ ఆఫ్ ఎ స్టార్.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను వయసు కాని, శక్తి కాని, సామర్థ్యములకు కాని ఏమాత్రము విచారించక దృఢ విశ్వాసముతో సాధనను సలిపిన ఆ కార్యము చక్కగా సఫలీకృతం కాగలదు.
1: సో ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై కన్సిడరేషన్ సచ్ యాస్ ఏజ్, కెపాసిటీస్. ప్రొవైడెడ్ హి హస్ గాట్ ఫుల్ ఫెయిత్ హిల్ బి ఏబుల్ టు అకంప్లిష్.
0: ఎంతమంది చరిత్రలో మీరు విని ఉంటారు,
1: యు మస్ట్ హావ్ హర్డ్ ఇన్ సెవరల్ హిస్టరీస్,
0: గొప్ప గొప్ప మహనీయులు కూడాను అనేక సంవత్సరములు తపస్సును ఆచరించి కడపటికి ఆ తపస్సు యొక్క శక్తిని కూడాను కోల్పోయి నిరాశకు గురి అయి నిస్పృహతో జీవితాన్ని కొంతవరకును వ్యర్థము గావించుకుంటూ వచ్చారు.
1: యు మస్ట్ హావ్ సర్టన్లీ నోన్ దిస్ హిస్టరీ ఆఫ్ సర్టన్ నోబుల్ సోల్స్ హూ హావ్ టేకెన్ పెనెన్స్ బట్ యెట్ they had to end up their lives in frustration and disappointment.
0: అనేక పర్యాయములు తపస్సు ఆచరించి కడపటికి ఓరిమి లేకపోవటం చేతను, శమము లేకపోవటం చేతను తన తపశ్శక్తిని కోల్పోయి తిరిగి తిరిగి తపస్సునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు.
1: Though sage Vishwamitra did penance repeatedly time and again, because he lacked this sense control, he lacked forbearance, therefore he had to repeat it.
0: ప్రతి రంగమును కూడాను సాధన అత్యవసరం.
1: ఎవ్రీ ఫీల్డ్ రిక్వైర్స్ ప్రాక్టీస్.
0: అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగవే పతియనుండు.
1: ఇఫ్ యు రిపీట్ అగైన్ అండ్ అగైన్ యూ కెన్ పికప్ ది ట్యూన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మ్యూజికల్ ఫార్మ్.
0: ఈనాటి భజనలో పాడేటువంటి విద్యార్థులు కూడాను ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధములు సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
1: Singers, as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
0: Durvasudu mahashakti sampannudu.
1: Durvasa is highly powerful.
0: Mahatapas sampannudu,
1: the one of deep penance.
0: Kani ataniyandu chamamu aneetvantidi durbini petti chuchina gaani kanipinchadu ekkada.
1: Even if you watch with the help of a lens, we don't find this control over the senses a fraction.
0: Ataniki అతి కోపము,
1: హి ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
0: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ పీస్ ఇన్ హిమ్.
0: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
1: దేర్ ఫోర్ దుర్వాస హాస్ నాట్ ఎర్న్డ్ ఎనీ రిప్యూట్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: కారణం శాంతిని లేకపోవటమే.
1: ద రీజన్ ఇస్ హి హాస్ నో పీస్.
0: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
1: One might undertake penance and have all the faculties and power, but without peace it is all useless.
0: Chamam kudanu atyavasaramu.
1: Along with peace, forbearance is also required.
0: Chama satyamu, chama dhammamu, chama vedamu, chama ahimsa.

0: It is this forbearance that is truth. It is dharma. It is Veda. It is all sacred ritual for that matter.
1: Chamamu prati manavuni kudanu pradhanamainatuvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatuvanti sadhanalaku kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకని ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీము?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైమ్.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your
1: eyes. చెవులతో వింటున్నాము.
0: You listen with your
1: ears. మనస్తో అనిపించుకుంటున్నాము.
0: You also think with your mind.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులని కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత.
0: After taking your dinner when you sleep.
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss, profit,
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore, in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
1: daytime
0: experience either.
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day to day experiences.
1: కాబట్టి ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: Therefore, this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream, there is no night dream.
1: Night dream lo day dream redu.
0: There in the night dream, there is no day dream.
1: Kaani night dream, day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka ivu rendu kuda nu dream day.
0: So both are dream.
1: Kanukane raatri pagalu rendu dream lainappudu life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That is religion.
1: Religion anaga realize is religion.
0: To realize is religion.
1: Yedi satyamu ani gurtinchadame mana yokka religion.
0: To know the truth is religion.
1: Ee annintikunu kudanu premane pradhanamu.
0: For all, love is essential.
1: Kathinamaina adavulu yendu krura mrugamulu sancharinchetuvanti karadavulu yendu aneka mandi rishulanta kudanu tapassu chestu kalam gaduttu vacharu.
0: In thick forests full of wild animals, you find sages doing penance.
1: అనేక విధమైన క్రూర మృగములు అంతా కూడా అందులో సంచరిస్తూ వచ్చాయి.
0: You find all cruel wild animals move about in the
1: కానీ ఋషులు దగ్గర ఏ పిస్టల్ కానీ, ఏ తుపాకులు కానీ, ఏ కత్తులు కానీ, ఏ యొక్క ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులయందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints nor the saints of these wild animals.
1: ఋషులయందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగములు యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love and the effect of love has gone down, percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుక నీ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: And once we are in good company, we will have good qualities.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: Of all, love is important.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to live in love.
1: ఇటలీ లోపల గొప్ప వయలినిస్ట్ అంటోనీ ఉండేటువంటి వాడు.
0: There in Italy, a very great violinist. My name Anthony was living.
1: ఈ అంటోనీ వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితులు వచ్చి, అంటోనీ నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీని వల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కారణం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు అంతోని చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: అప్పుడే పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నానన్నాడు.
0: I make this violin to satisfy God, who is embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని.
0: Therefore it is said that all actions must be offered so as to please God.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విత్ ఇన్
1: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనం చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
1: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: Doesn't matter even if but we are small.
1: అదంతకుడు నువ్వు మనం భగవంతుడు ఎప్పుడు నువ్వు క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడండి.
0: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: గంగ గోవు పాలు గంటెడైన చాలు కడవడైన ఏల కరము పాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గ్యాంజెస్ ఆఫ్ కౌ మిల్క్. వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
1: కనుకనే మనం ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
0: యూ సే దట్ ఐ మీన్ మెడిటేషన్
1: ఒక్క క్షణమైన మనసు నిలవలేదు.
0: యూ కెనాట్ కంట్రోల్ కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: నీవు వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
1: కనుక నీ నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలే కదా భావించు.
0: టేక్ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్.
1: ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: దిస్ ఇస్ సాఫ్ట్ ఈజీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: లీవింగ్ దిస్ ఈజీ పాత్ వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్.
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే నీ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: So whatever you do with this body, take it that it is God who does it.
1: చూచే కన్నులంతా కూడాను తన ద్వారానే చూడగలుగుతుంది అది.
0: Eyes see because of God.
1: చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్ మాదిరి కనిపిస్తున్నాయి కానీ ఆ చెవుల్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి దైవం యొక్క శక్తియే.
0: The ears appear as loud speakers, but it's the divine power that's responsible for audition.
1: కనుక మనకి ఇంద్రియములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి ఒక కర్మేంద్రియములే.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: Whatever we may do with these senses, we should do it so as to find it acceptable to God.
1: విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: If you really inquire for whose satisfaction you are doing it, తానంటే ఎవరు?
1: తానంటే ఎవరు?
0: Who are you?
1: దేహమా తాను?
0: Are you the body?
1: కాదు.
0: No.
1: దేహమే తానైతే this is my body అని ఎందుకు అనాలి?
0: If you are the body, then why should you say this is my body?
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి?
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు?
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై?
1: యు ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్.
0: యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద మైండ్.
1: యు ఆర్ ది మాస్టర్,
0: యు ఆర్ ద మాస్టర్.
1: కనుక మైండ్, సెన్సెస్, బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్, సెన్సెస్, బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్, డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
1: ఎందుకును ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి?
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాన్షియస్,
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందుకును ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore, in everyone, there is conscience who is God.
1: Idam jagat. Jagat anta kudanu daiva swarupame.
0: The entire universe is divine.
1: Ishara sarvabhutanam.
0: God is present in all.
1: Chusara. Kanukane bhagavantudu evarindu unnadante andari endu untunnadu.
0: If you say where is God, you will know that he is in all.
1: Aite.
0: However.
1: Enduku kanipinchakoodadu?
0: Why don't you see him?
1: Pillalu meekandarki telusunu.
0: All students
1: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల,
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో హావ్ తులసి మాల,
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్ ఆఫ్
1: కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాయి.
0: సమ్ ఆర్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష,
1: కానీ కొన్ని స్ఫటిక జపమాల ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్.
1: అన్నింటి యందు కూడాను దారం ఒకటే చేరి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద టాలిస్మన్,
1: రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి,
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
1: అందరు కూడాను మానవాకారులే.
0: So all are human in form.
1: కాని
0: బట్
1: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
0: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విద్ ఇన్ యాజ్ సంథింగ్ లైక్
1: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
0: So in everyone there is present this sutra of the principle of divinity.
1: సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
0: This thread of Brahman is present in everyone.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విద్ ఇన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగానికి కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హాస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్
1: ఎక్సర్సైజ్.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్
1: మన ఎందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి.
0: వీ షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్, బ్యాడ్ థాట్స్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్.
1: రామాయణము, భాగవతము, భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామక్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: These three symbolize three qualities, the kama desire.
1: Ramayanam kamamu.
0: Ramayana stands for kama desire.
1: Ante emiti inta pavitramainatundi charitranu kamam ani cheptunnara ani meeru vicharinchavachunu vichitranga vinavachunu.
0: You may take it funny when we call that Ramayana symbolizes
1: desire. Ee Ramayanamku moola karanamu Ravanude. Ravanuni yokka kamame ee yokka Ramayananiki moola karanam. Ramayanamantakunu Ravani yokka durgunamee kuntuntundi.
0: The entire Ramayana speaks of the bad qualities of Ravana, the desire of Ravana.
1: Kanuka kamamu anetundi ee Ramayanamlo unnatundi Ravanude.
0: So Ramayana signifies this desire of Ravana.
1: Krodhamanaga Bhagavatamu.
0: Krodha the
1: ee Bhagavatamlo emiti untundadi.
0: What do you find in Bhagavata?
1: Hiranyakashipudu Hiranyakshudu Bhagavantuni paina maha krodhamu.
0: Hiranyaksha is full of fury and anger.
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏ మాత్రం కూడాను ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడాను కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్ కనుకనే
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం ఈ స్థలం కావలసినంత తలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
1: లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
0: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ.
1: రావణుని గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు రావణ.
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపుడు దైవం పైన దేశము క్రోధము
0: యాంగర్
1: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు ది మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హి డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిస్ ఓన్ సన్.
1: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
0: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కట్టగడబడికి ఏమైపోయాడు.
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్.
1: తాను అన్ని విధంలో కూడాను అపకీర్తుల పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు సర్వశక్తి నుండి కూడా.
0: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్.
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు.
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కృష్ణుడిపైన కూడాను ద్వేషం పొందుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుడిపైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ
0: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హాస్ గాట్ ఫెయిత్.
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి.
0: వై
1: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడిపైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్ దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards the spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము.
0: What is this moksha liberation?
1: ఈ మోక్షం ఎక్కడ కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠం నందుందా.
0: Is it కైలాస or వైకుంఠ or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి. మోహక్షయమే మోక్షము.
0: మోక్ష The liberation means mohakshaya, detachment.
1: Kanaka ee mana mohanni manamu krama kramena tagginchukunte adhe manaku moksham pratyaksha moksham.
0: When we develop this detachment, it is direct liberation moksha.
1: Kanukane okanoka samayamlo Naradudu Vishnu prashninchadu.
0: At one time Narada asked Vishnu,
1: Swami,
0: Swami,
1: nee nirantaram kodunu mee darshana nimittamai ekkada unte akkadanta vastunnanu.
0: Swami, I come and visit you to have your darshan.
1: Kani okanoka samayamlo pala emergency. ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యు అండ్ సెండ్ ద మెసేజ్,
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్, వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణు చెప్పారు, నారద నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
0: నారద,
1: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ, కైలాస, హెవెన్ దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీస్ మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్,
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
0: Wherever my devotees sing in praise of my glory, I install myself there.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: In other places, I am like a statue that is taken in procession. In procession.
1: కాని తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద.
0: He says that he installed himself there.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడను మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ది ట్రూత్.
1: సత్య నిత్యాన్నిమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీన్ని ఎందే కాలము గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైం థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండెంట్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యు కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ ఏమి రెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ, ఏమి రెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
1: Ringe agarave shringara gramaniki inde shringaram.
0: For the village the houses are the decoration.
1: Gaganakke chandramane shringara aakashamunaku chandrude chakkani shringaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamunaku andame ledhu.
0: Without moon the sky has no beauty at all.
1: Samudrakke teraye shringara samudramunaku alale shringaram.
0: For the ocean waves are the beauty.
1: Nimma bhaktara nosalige premaye shringara swami nee bhaktulu yokka talalataku premane shringaram.
0: Swami, for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakata ledu.
0: There is no other decoration of the jewel other than the
1: love. Alaneni samudramu,
0: ocean without waves,
1: chandruleni aakashamu,
0: sky without the moon,
1: kalama kamalamuleni kolanu,
0: lake without lotus,
1: ivanni kudunu ye vidhanga shringara rahitamainatuvo aa vidhangane nee premane lekapothe ee jeevitame shringara rahitamaipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also one without
1: beauty. ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: Therefore it's love that adds to our beauty.
1: కనుకనే love is God, live in love. ఈ ప్రేమనే దైవము.
0: Love is God, live in love.
1: అందర్నీ ప్రేమించు.
0: Love all.
1: ఏమైనా ప్రేమ ఎదుటి వాళ్ళలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass.
0: Compass.
1: అది ఎక్కడ పెట్టినా గానీ ఉత్తర దిశకే చూస్తూ ఉంటుంది.
0: యు మే కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ ద నార్త్.
1: అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే డూ,
1: ఏమి చింతించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే థింక్,
1: ఏమి కోరినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఫర్,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు
1: మే థింక్, అదంతా కూడా నువ్వు దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
1: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: just as we earn money through business and undertaking a job,
1: ade vidhamgane
0: like
1: mana nitya jeevithamlo chese prati karmala yendu kodanu premanu sampadinchali, premanu sampadinchali.
0: In our everyday day to day routine we should
1: ee
0: receive
1: prema ee vidhamainatundi ichukodanu perigedi tarigedi kaadu.
0: Love neither increases nor diminishes.
1: Kanuka eppudu kodanu equal balance lo untuntadi.
0: It maintains equal balance constant.
1: Ee matram oddi peragatamo oddi tagatamo undundadu.
0: It doesn't increase nor decrease.
1: Eppudu kodanu samatvam gari poornamada poornamidam poornapoornamudachyate. Itvanti poorna swaroopam entundi ee prema.
0: The love remains full all the time.
1: Poorna premayande పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటాడు అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్, ఫుల్ లవ్, యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: నాట్ ఓన్లీ హీస్ బోర్న్ దేర్.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ డివినిటీస్, వే టు డివినిటీ సో ఈజీ.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఈవెన్ టు just pressure,
1: కానీ భగవంతుని పొందటము అంతకంటే సులభం.
0: బట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ ఇస్ మచ్ ఈజియర్ దాన్ దట్.
1: వెన్ననైన కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ టు హ్యాండిల్ ద బటర్.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: టు సీ గాడ్ ఇస్ ఈజియర్ దాన్ దట్.
1: ఇంత ఈజీ పాత్ ను,
0: ఇస్ ఎన్ ఈజీ పాత్,
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: వై డోంట్ వి ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్?
1: మన భావములే దీనికి మూల కారణము.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: అయ్యో భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: వెన్ ఈస్ ఎవ్రీవేర్ వై డు యూ సెర్చ్ ఫర్ హిమ్?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
0: వాట్ ఆల్ యూ సీ,
1: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది డివైన్.
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢో ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైనటువంటి యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్, సో ఇస్ ది
1: ద్వేషంతో చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందు ఉండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ఎంతైనా కూడా మనం ఈ సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్.
1: వీరందరికీ ఏమి కారణము?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ కాజ్?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ హాస్ డ్రాన్ ఆల్ ఆఫ్ యూ టు స్వామి.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబ్ల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No. Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine love.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వవిధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: ఏదో కనుమ జపమాల జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this
1: chetulu talisman. Japamu chevullu mangalillu sakalillu paina potuntadi.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: Jnanamlo kurchuntamu.
0: You sit for meditation.
1: Kani vantintlo appudu maadipothunnatundi kooralanta vasana ostuntayi.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: Idi amanam chese jnanamu.
0: Is that the meditation?
1: Idi amanam chese atundi japamu.
0: Is that the japa?
1: Kaadu.
0: No.
1: Japam emiti? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐ ఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ద పెనెంట్ సేస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నేను నీవే,
0: దట్ ఐఎమ్ యూ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుండే, అయం ఆత్మ బ్రహ్మ, ఐఆమ్ ఆత్మ అండ్ ఐఆమ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ ఐఎమ్ ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ద వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
1: Confusion ki meer choti ivakandi.
0: So don't give
1: ee kasrat cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamainatunte margamu, adi maduramainatunte margamu, adi aanandamayamainatunte margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
1: Prema mudita manase.

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ.

ఎను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వెసె విచిత్ర స్వేచ్ఛయను

0: வீரசுதுட வினுடு பாரதிய வீரசுதுட.
1: இட்ஸ் நோ நேஷன் விதவுட் மொராலிட்டி. த ரெஸ்பெக்ட் அண்ட் த ரெபுடேஷன் ஆஃப் த நேஷன் டிபெண்ட்ஸ் ஆன் த மொராலிட்டி. விதவுட் தட் த நேஷன் வில் ரூயின் இட் செல்ஃப். And it is a nation that has got the character in the true perspective.
0: Vidyarthulara,
1: students,
0: ee naati madhavattamlo medha shakti miti veeri pothunnadi.
1: Among human beings today we find intelligence more and more.
0: Telivitetalu haddulene reetiga perigipothunnavi.
1: They have limitless intelligence, no doubt.
0: Kani gunamu matramu kinchittena kudanu kalagatam ledu.
1: But not even a trace of character is noticed.
0: Ee naati manavudu sanketika vijnana shastramunu viruviga penchukoni kevalamu manavudu pakshula vale aakashamulo sancharistunnadu.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: Matsyam vale jalamulo sancharinchatam kudanu nerchukunnadu.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: Pakshula vale aakashamlo sancharinchatamu matsyam vale jalamulo sancharinchatamu jeevinchatamu అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: విత్ ఆల్ హిస్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ హీ హాస్ నోన్ హౌ టు ఫ్లై లైక్ ఎ బర్డ్, హౌ టు స్విమ్ లైక్ ఎ ఫిష్.
0: కానీ
1: బట్
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: మానవుడు భూమిపై జీవించడం నేర్చుకోవాలి కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం దీనివల్ల వచ్చిన ఫలితం ఏమి లేదు.
1: ఆఫ్టర్ ఆల్ దర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ లెర్నింగ్ హౌ టు ఫ్లై.
0: ఉంచటము జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: విత్ ఆల్ హిస్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ హీ హాస్ నోన్ హౌ టు ఫ్లై లైక్ ఎ బర్డ్.

0: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
1: మానవునికి భూమియే ఆధారము.
0: For mankind, earth is the base.
1: ఆధారమైన భూమిని వదలి ఆకాశమునందు సంచరించడం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే.
0: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is his very base.
1: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాట మాట ఏమాత్రము పనికి రాదు.
0: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
1: ఈ నాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
0: Today we have many intellectuals who would view multiplicity in unity.
1: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
0: Today we are forgetting the virtues so as to realize unity in diversity.
1: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యం, కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
0: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of foolishness. This cloth which is one single piece can be cut into bits. To unify all these bits of cloth into one is
1: difficult. జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
0: ది యూటిలిటీ అండ్ ది కన్వీనియన్సెస్ అండ్ ది బ్లిస్ డిపెండ్ ఆన్ దిస్ యూనిటీ.
1: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
1: విద్యార్థులు ఉన్నారు,
0: దేర్ ఆర్ స్టూడెంట్స్.
1: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
0: స్టూడెంట్స్, యు కలెక్ట్ 2 meters ఆఫ్ క్లాత్. If you want to have a shirt stitched,
1: 2 meters poorthi okkatigane untuntadi.
0: 2 meters cloth is just one piece.
1: Tailor daggariki velutaru.
0: You go to the tailor.
1: Tailor, naaku oka bush coat kuttali antadu.
0: You say, tailor, stitch a bush coat for me.
1: Appudu tailor ee 2 meters ga undinatvanti cloth nu mukkalu mukkalu mukkalu mukkalu chesi chestadu.
0: Tailor, what he does is this 2 meter cloth one piece is cut into bits.
1: Ee mukkalu ga cheyakapothe బుష్ కోట్ తయారు కాదు.
0: అన్లెస్ హి కట్స్ హి కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
1: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాస్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
0: హి కట్స్ సో హ్యాస్ టు ఫిట్ ఇన్ ది వేరియస్ పార్ట్స్ లైక్ కాలర్ హ్యాండ్స్ అండ్ ద పాకెట్స్.
1: ఈ 2 meters క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
0: He cuts this cloth into bits.
1: Aneka mukkaluga chesedi edi?
0: What is that cuts?
1: Scissor, kattira.
0: It's only the scissors that cuts.
1: Aneka mukkalu tirigi ekanga kuda chestadu shirt kuttadaniki.
0: The tailor will again make all these bits into one shirt.
1: Aa ekanga chesedi emti?
0: What is that unifying?
1: Adi aa vidhamainatundi okka needle anika soodi.
0: It is a needle that unifies all these bits into a shirt.
1: Annintini ekam chesetvanti needle.
0: It is a needle that unites.
1: Ekatvanni bhinnanga chesetvanti kattara.
0: One is made into many by scissor.
1: Inaati prati manavudu kudanu kattaraga tayaravutunnadu kani ekam chesetvanti needle ga tayar kavatam ledu.
0: Today every man has become a scissor but not a needle.
1: Idi oka pedda telivitetalu anukuntunnaru.
0: And he thinks that he is intelligent.
1: Idi kaadu mana telivitetalu.
0: Is not intelligence at all.
1: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్వలతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
0: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
1: ఒక కుటుంబం ఉంటుంది.
0: There is a family.
1: తల్లి, తండ్రి, కుమారుడు.
0: There is a family, the mother, father and the son.
1: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
0: When father

0: works day and night and earns money, mother is extremely happy.
1: ఏ నాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరిన ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
0: When the father returns home without earning money, without any job, mother feels sad.
1: కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నాకు కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
0: The son has been noticing the sadness and the happiness that happen every day.
1: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
0: Life is the combination of pain and pleasure.
1: సుఖదుఃఖే సమేకృత్వా లాభం నా విజయాజాత్. లాభ నష్టములు సుఖ దుఃఖములు మంచి చెడ్డలు చీకటి వెలుగులు ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
0: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
1: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
0: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
1: తల్లి దేవి నేను ఈ బాధను భరించుకోలేను.
0: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
1: ఈ భార్యతో నేను జీవించలేను.
0: I can't live with this wife.
1: కనుక ఆమెకు త్వరగా మరణం సంభవించేటట్టుగా చేయమని చెప్పాడు.
0: He prayed to Goddess Mother, see that his wife dies soon.
1: తథాస్తు అన్నది దేవి.
0: The Goddess said, yes, let it happen.
1: మరణించింది తల్లి.
0: The mother died.
1: ఈ దృశ్యాన్ని చూచాడు కుమారుడు.
0: The son watched this scene.
1: అదే కుమారుడు తిరిగి కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
0: The very son went to the temple of Kali.
1: దీర్ఘమైనటువంటి మనసుతో ప్రార్థించాడు కాళికా దేవిని.
0: He prayed to Goddess Kali fervently, unceasingly. Kali manifested there in front of him.
1: ఏం కావాలి అని ప్రశ్నించింది.
0: She said, oh son, what do you want?
1: నా తల్లిని బ్రతికించు అన్నాడు.
0: He said, see that my mother come back to her life.
1: తల్లి.
0: The Kali said, yes, let it happen.
1: తండ్రి చావును కోరాడు, కుమారుడు జీవితాన్ని కోరాడు.
0: ద ఫాదర్ ప్రేడ్ ఫర్ డెత్ వైల్ ద సన్ ప్రేడ్ ఫర్ లైఫ్.
1: ప్రార్థన ఏమిటి? చావు జీవితము, ఈ మరణము జననము, ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది.
0: దేర్ ఫర్ వాట్ హ్యాపన్ టు ది ప్రేయర్? వన్ ప్రేయర్ ఫర్ బర్త్ అండ్ అదర్ ప్రేయర్ ఫర్ డెత్.
1: తల్లికి మంచి గుణమును సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
0: How fine it would it be if he prays for
1: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
0: Can't the father pray to Devi Kali for good qualities?
1: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
0: What happened, the ultimate result of their prayer, it led to birth.
1: దీనికి ప్రార్థనలు ఎందుకు?
0: Why should you pray?
1: పునరపి జననం.

0: ఏమిటి మూఢమతి? పునరపి జననం పునరపి మరణం.
1: The cycle of birth.
0: జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలో పనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్. వై?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: ఇట్స్ నాట్ దిస్ దట్ వి షుడ్ ప్రే ఫర్.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina kani oka krutagnatanu chupeyatundi reetiga kanti daralato vaari krutagnata chuptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి అయినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారులు వాళ్ళకి వచ్చడం అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day, what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That are the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారులతో మనము తర్పణం ఇచ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ us has got to be remembered and we should express our gratitude shedding a tear.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యుల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today, if you love your parents, you'll be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents, you'll be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainatundi jagattunandu
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: ఇన్ దిస్ వరల్డ్ మండే,
0: ఈ అనిత్యమైన జగత్తునందు,
1: టెంపరరీ వరల్డ్,
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడ కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్, నాట్ ఇన్ మెట్రేస్ ఎనీవే.
0: చదువులందు హీరో, గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్కు కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be an intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless. నీకందరికి
0: మహాభారత యుద్ధమునందు
1: you know what happened in Bharat
0: war. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence,
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: வீரசுத்துட.
1: ஓ வேலியன்ட் சன் ஆஃப் பாரத், லிசன் டு திஸ்.
0: பூர்வமு
1: அர்லிய
0: டெல்லியின் ஏழேட்டுவன்டி ஒக்க சக்கரவர்த்தி,
1: எ கிங் ஹூ ரூல் டெல்லி,
0: மொஹம்மடன்ஸ் கா உண்டேட்டுவன்டி வார்,
1: ஹி வாஸ் எ முஸ்லிம்.
0: அத்தனு மகாபாரதம் யொக்க பவித்ரதந்த குடும்பம் சக்கரவர்த்தி சிரவணம் சேசாடு.
1: ஹி ஹர்ட் த மிஸ்டரி கிரேட்னஸ் ஆஃப் மகாபாரத்.
0: மகாபாரத யுத்தமுலோ பஞ்சபாண்டவுலு சாலா கொப்ப குணவந்தலு, கொப்ப ஆதர்ச புருஷலு அனேட்டுவன்டி சத்யான்னி குர்த்தின்சாடு.
1: He recognized the fact that the five Pandavas, they stand for virtue and character.
0: ஆயக்கா குணமனு குத்தானு கொந்தவைக்குனு தனக்கு தகினட்டுகா சேச்சுக்கோவலனே உத்தேசம்தோ அஷ்டதி கஜமுலு பரிபின்சாடு.
1: He wanted to acquire that character.
0: நன்னை பட்டு திக்கன் சோவியாதி எர்ரா பிரகடா மாதர்கானமல்னா பிங்கல சூரன் ராமராஜ பூஷண்டு எத்தமாதி ராமகிருஷ்ணன் வீளந்தர் குடுனு அஷ்ட திக்கஜன்.
1: He summoned all these scholars.
0: நன்னையபட்டு திக்கன சோமயாதி
1: திக்கன சோமயாதி
0: எர்ரா பிரகடா
1: எர்ரா பிரகடா
0: மாதனகாரி மல்லண்ணா
1: மல்லண்ணா
0: பிங்கல சூரன் ராமராஜ பூஷண்டு
1: ராமகிருஷ்ணுடு
0: ராமகிருஷ்ணன் வீளந்தர் குடு அஷ்ட திக்கஜமுலு.
1: There are 8 elephants in scholars.
0: வீளந்தர்னி பிலிபின்சி ఒక కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హి కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే దేర్?
0: ఓ మహా పండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యు రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్రంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు ధర్మరు ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనీషా మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాము, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాడని ఎవరిని నిర్మిస్తావన్నారు.
1: నన్నయ్య భట్టు సేట్, తానిషా వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ, దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్.
0: యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానిషా సెట్, ఐ విల్ పిక్అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానిషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: ఆల్ మై ఎనిమీస్ ఆర్ కౌరవస్.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ది లాట్.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హిమ్ యాజ్ కౌరవస్.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: Tanisha garu,
1: he said, Tanisha sir,
0: pandavulanta saripoyinaru,
1: pandavas
0: ee mantrulu nalugurlo evarno okaru teeskuntavu, meer dharmajudu ettaru, indulo bhujabalam unnatunte vaadu bhimudu avtadu, buddhibalam unnatunte vaadu arjunudu avtadu, inka clever ga oka telivitetulu kalinatunte vaaranta nakulu sahadevulu aipotharu.
1: He said, Tanisha, you stand for dharmaja. The one among your ministers who stands for intelligence is Arjuna. The one of physical strength is Bhima.
0: Kanuka meeru dharmajuna ainappudu mee bharya Draupadi kavalsi vastundi annadu.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: Appudu tana bharya Draupadi ainappudu ee mantrulukante kuda taanu kuda Draupadi kavali.
1: When he has a Draupadi,
0: aame paanchali.
1: When he has got his wife Draupadi to play that role,
0: ee deeniki meer evarni ninneistharannadu, naaku bharatame voddannadu.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: Mahabharatamlo undinatundi keelakamu,
1: the secret
0: life source,
1: life source,
0: danini gurtinchin tarvatane ee vidhamaina kathaniki manam praveshinchali.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: Kanaka prati vishayam nandu kuda nu ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాయి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఫర్ ఎవ్రీ మెటీరియల్ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ అ లైఫ్ సోర్స్.
0: ఆ లైఫ్ సోర్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: దెన్ వన్స్ వీ రికగ్నైజ్ దిస్ లైఫ్ సోర్స్ వీ కెన్ అండర్స్టాండ్.
0: ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాయి.
1: The one who do not know this life source, this is the plan.
0: All the intelligence today is along
1: the wrong
0: path. There are
1: very intelligent, no doubt.
0: What
1: is the use?
0: In spite of all
1: intelligence. With all the intelligence, there should be character also to be successful.
0: You may
1: be elderly people with all the degrees, MAs and BAs.
0: Sampadalundiyu sadhana parulaina pudami kittini ganna punyulaina.
1: You may be meritorious people, the people of charity, with all the fluence and wealth.
0: Ayurarogyambu ayurarogyambu lanavaratambundi.
1: You may have long span of life and physically strong.
0: Satatambu japamulu tapamulu jiyeyuchu vedambulanu nerpu viprulaina.
1: You may be scholars doing penance, uttering truth and repeat chant Veda.
0: Satiraru bhaktuniki yenatikaina.
1: They are never equal to a devotee.
0: Nidu bhaktulu gani de radu mukti.
1: If they are not your devotees, they will never attain liberation. Jintakannu
0: de reddi yaruga paratu sadhu sadguna ganyulau vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharat desham nandu udbhavinchi.
1: And been born in sacred
0: heart.
1: Along with intelligence, we have to develop character.
0: Intelligence
1: will help you to fulfill certain tasks.
0: But character will bring you good name.
1: We have to possess only
0: two.
1: These two are eternal truths.
0: Yedadi.
1: What are they?
0: Dharmam kirti dvayam sthiram.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: Anityam jivanam loke.
1: This life is transient.
0: Idanta anityam ayyatundi.
1: Everything is momentary.
0: Anta kadalipoye megamlo vantivi.
1: Everything is like a passing cloud.
0: Puttinadu.
1: When a child is born, everybody started addressing
0: after
1: the newborn as child.
0: Boy, boy, boy.
1: After some period of time, they address him as boy.
0: 30 years, man, man.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years, grandfather, grandfather. And
1: later, he is called addressed
0: child,
1: as grandfather.
0: Child, boy, man and grandfather.
1: Child, boy, man and grandfather.
0: Kani unnadi oke vyaktitvame.
1: Only one person is there.
0: Kani vayasunu patti ee vidhamaina vyathyasamulu payaljettu vachayi.
1: Basing on the age, he gets all
0: this title. Ee lokamulo bhagavantudu andinchinatvanti okka pradhanamaina viluvainatvanti okka shakti okkate okkate.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: Adi time, kaalam.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very
0: don't
1: important.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time is God.
1: Time is God.

0: time, huh? Everything is time.
1: Everything is time.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాళ్ళ కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంతో తిండి నిద్రలతో కలిసిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి ఒక మాటలతో కాలంని వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్మగుణయా.
1: They are divine, truly speaking.
0: వినుడు భారతీయ విరసుతుడా.
1: Listen to this valiant son.
0: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: వాళ్ళు పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in criticizing.
0: వారిని వీరు, వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: If you don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worse than
0: the sinner. మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశమునందు కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీబడి హూ వర్క్స్ రియలీ హార్డ్, దేర్ ఫోర్ టు బెగ్.
0: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: వీ టేక్ లోన్స్ ఫ్రమ్ ఎనీ కంట్రీస్.
0: ఎందుకు ఈ అప్పులు?
1: వై?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: వీ హావ్ లాట్స్ ఆఫ్ మనీ విత్ అస్.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: వీ హావ్ టు మేక్ ప్రాపర్ యూస్.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: మేక్ ఇట్ సెక్రెట్.
0: కష్టపడి పని చేయండి.
1: వర్క్ హార్డ్.
0: డొక్కలాడితే రెక్కలాడతాయన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీడ్ యువర్సెల్ఫ్.
0: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్, కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్?
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Hard work chaval.
1: Hard work is essential.
0: అప్పుడే మన జీవితం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది.
1: Then our life will be healthy.
0: ఆరోగ్యమే కాదు, ఆనందంగా కూడా ఉంటుంది.
1: Not only health, it will be.
0: కానీ ఈనాటి పనికి పరారు, తిండికి తయారు.
1: But we run away from work, but we are ready for food.
0: ఇంకా arguments.
1: Then we involve, indulge in argumentation.
0: ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వాడు పూర్తి మట్టే ఉంటుండే తల్లో.
1: He is a dunce, dull-headed if you argue.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabilta.
1: There's lot of expertise and knowledge, information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book
0: into
1: your mind.
0: మస్తకాన్ని పుస్తకంగా మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫూలింగ్.
0: ఏం తెలిసింది నీకు నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తా ఉన్నా.
1: యూ థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యూ హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్? యూ ఆర్
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యూ కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యూ కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్. అది కానీ నీకు
0: తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యూ ఆర్గ్యూ ఆన్ దట్ యూ డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is waste.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda potuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: Old age.
0: Ee teliyinatvanti dantlo manam praveshinchadam chetane old age kikko manlo praveshistundadi.
1: If you argue on those matters that you do not know, age advances.
0: Vidyarthulara.
1: Students.
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏ ద పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏ నాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: 17, 18,
1: how are their faces?
0: Anta castile face madri lottal padipoyindi.
1: Face is like a castor oil face.
0: Yeppudu
1: full of wrinkles.
0: Happy ga undali. హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
0: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: They have cheated themselves.
0: Dhanam kosam longipoyaru.
1: They have submitted to money.
0: Swartha prayojanaal kosam dehanni andincharu.
1: They just submitted themselves for money, selfishness.
0: Panikeyaleinatundi somarluga tayaraipoyaru.
1: They have become lazy bugs.
0: Kalukine vaadu sulabhanga kuda idli minginattu mingesesesaru ee deshanni.
1: Therefore they could swallow whole Bharat as if it's an idli.
0: కాని మనం ఏనుగులు వంటి వారము.
1: But we are mighty elephants.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its strength.
0: తన బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet apart.
0: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అడిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేట తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది,
1: and it is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Chagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava Yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava and Bhagav Manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jivitamno unda 20 Shivudu.
0: The one in life, alive, is
1: Jivitam lena 20 Shivamu.
0: The one without life, the one dead.
1: Kabat Shivudu anaga Manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava Dulalo.
0: In Shiva and Keshava.
1: Prema mira velasi unde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got
1: the attitude. Tirigi marak paryayam.
0: And same Tyagaraj said in another instance.
1: Yemiti. ప్రతి ఒక్కటి నీ భగవత్ శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ పవర్.
1: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని భగవంత్ యొక్క శక్తిలే.
0: వాకింగ్, టాకింగ్, ఈటింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ పవర్.
1: అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ పవర్.
1: కానీ
0: బట్
1: ఒకనొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెము విసుగు పుట్టింది.
0: అట్ వన్ టైమ్ త్యాగరాజ వాస్ డిస్కస్.
1: త్యాగరాజు అన్న అయినటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ త్యాగరాజ రఘునాథ హాస్ థ్రోన్ అవుట్ ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామచంద్ర ఇన్ ది రివర్ కావేరి.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామ, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have
1: devotion?
0: If I have devotion, do you ever leave
1: me? If you have
0: power, in the true sense, will you ever
1: put me in suffering? And
0: he gave a scope for ego.
1: Because
0: he said,
1: Rama has no power.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: So I have devotion.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: But you have no power, Rama.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడిపై నడిచాడట.
0: When one cannot dance properly, you will blame the drum.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: Then he prayed later.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: Oh, it's my mistake.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున
0: విల్ ఎ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికి రోటగట్టున
0: కెన్ ఇట్ ఎవర్ బి టై టు ఎ మోటర్?
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి లవ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచున
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?
1: సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచి చూచి రుక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా. దీని యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీ వన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ నో వన్ హూ
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందే స్వామి.
0: Swami, will that goddess of wealth ever worship you?
1: Lakshmi Devi kolachuna.
0: Goddess of wealth.
1: Neeru shakti lekapothe ayamachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchwa buddhi.

0: Will that highly intelligent Bharata serve you? Your power is
1: mine.
0: How great is
1: there
0: your power? We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: మై ఫీలింగ్ సో నేర్
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: ద వెసల్ ఈ సో స్మాల్ దేర్ఫోర్ ఐ కుడ్ కలెక్ట్
1: కాబట్టి నీది కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్ లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: Live in love. ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: If we want to fill it up with love, we have to widen our hearts.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని పైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart. Whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: In the present education system there are no moral ethical
1: spiritual. ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: The boy was in a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, లెట్ మీ గో.
1: నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: ద ఫాదర్ సెడ్ యూ కెనాట్ ఫాలో అవర్ ట్రెడిషనల్ కల్చర్.
1: గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు రిపీట్ గాయత్రి.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: యూ కెనాట్ ఆఫర్ యువర్ మార్నింగ్ ప్రేయర్.
1: నీవు చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: కనుక నీవు పోనక్కర్లేదు అన్నాడు.
0: సో బెటర్ యూ డోంట్ గో, హి సెడ్.
1: కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: బట్ దిస్ ఫూలిష్ ఫెలో డిటర్మిన్డ్ టు గో.
1: కానీ ఒకే కుమారుడు.
0: బట్ ఈజ్ ద ఓన్లీ సన్.
1: ధనేష్ణ, ధారేష్ణ, పుత్రేష్ణ, ఈ ఈశ్వత్రేములు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి.
0: దీస్ త్రీ అటాచ్మెంట్స్ ఫర్ వెల్త్, ద వైఫ్ అండ్ సన్ విల్ స్ట్రాంగిల్
1: ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది. రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport. He is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And his father told his son, wherever you may go, our family deity is there.
1: మన కాళికా మాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: You think of our family deity every day.
1: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: You chant Gayatri.
1: ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అన్న.
0: Never forget Gayatri mantra any day.
1: సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: Nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సేక్రెడ్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యూస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే, ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్‌పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: యూ మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యూ ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే, ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము. మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హీ మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు. ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, హిస్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
0: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
0: మదర్ డస్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి యొక్క తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
0: షీ ఈజ్ ఎ లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి తండ్రికి ఇచ్చింది.
0: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్ ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
0: ఏం
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
0: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
0: హీ ఓన్లీ స్పెండ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
0: A barber who has no other work to do started shaving the head of the cat.
1: ఎవరు చిక్కలేదు, ఒక పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
0: He didn't find anybody, therefore cat became his client.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసేది.
0: He was spending the time like this.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
0: Mother position was serious.
1: శివాన్ని ఇట్టే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
0: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. దే వాంటెడ్ ద సన్ టు రిటర్న్.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ వెదర్ ఫాదర్ వుడ్ సెండ్ మనీ ఆర్ నాట్, అల్టిమేట్లీ రిటర్న్.
1: ఏవో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
0: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్ ఫాల్స్హుడ్ టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఏ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు,
0: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ దేర్
1: నేరుగా ముందు కాళికా దేవి దగ్గరికి వెళ్ళాడు.
0: అండ్ టుక్ హిస్ సన్
1: ఎందుకంటే పంపించినప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
0: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళీ బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లియర్.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
0: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళీ బిఫోర్ దే రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడమ్ అని అడిగాడు.
0: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడమ్ టు మదర్ కాళీ.
1: హౌ ఆర్ యు మేడమ్,
0: హౌ ఆర్ యు మేడమ్.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇదా నువ్వు నేర్చుకుని రావటము?
0: ఈజ్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
0: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా, హౌ ఆర్ యు మేడం.
0: కాంట్ యూ సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ యు సే మేడం?
1: ఎంత పొగరు, ఇది మానవత్వమా?
0: ఆర్ యు హ్యూమన్?
1: విధంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా?
0: ఇస్ ది క్వాలిటీ ఆఫ్ రాక్షస
1: లక్షణం?
0: ఇట్స్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
0: యు కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
0: అండ్ వీ ఫైండ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కావాలి.
0: ఫస్ట్ మోరల్ వాల్యూస్,
1: మోరల్ మోరల్
0: మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
0: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
0: ద కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
0: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
0: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
0: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
0: అండ్ మొరాలిటీ ఇన్
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
0: మొరాలిటీ ఇన్
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
0: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్ ఇట్ విల్ బి ఏ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
0: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ పర్వాలేదు.
0: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
0: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
0: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్. చర్మమైన
1: ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
0: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
0: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
0: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
0: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
0: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
0: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
2: ప్రేమ ముదిత మనసే.

माता पिता बंधु सख सबई राम भक्त जनर जीवन धन एक राम नाम।

0: సత్యమును అనుసరిస్తూ ఉన్నంత కాలము సమస్త సంపదలు కూడాను మనను వెంటాడుతూనే ఉంటాయి.
1: సో లాంగ్ వి ఫాలో ద ట్రూత్ యు విల్ ఫైండ్ వెల్త్ దేర్ ప్రాస్పెరిటీ.
0: సత్యము త్రికాల భాగ్యం.
1: Truth remains the same in all three periods of time.
0: Satyame daiva swarupamu.
1: Truth is God.
0: Itti satyanni anusarinchinatvanti manavunaku ee bhautika jagattunandu etti korata kudanu undadu.
1: Man who follows truth suffers from no shortage or dearth.
0: Tyaga anusarini kirtihi. Ye manavudu త్యాగమును అనుసరిస్తూ ఉన్నాడు అట్టివానికి కీర్తి తమ వరిస్తూ వస్తుంది.
1: ద మ్యాన్ హూ ఫాలో సాక్రిఫైస్ విల్ సర్టన్లీ ఎర్న్ రెప్యుటేషన్.
0: కానీ ఈనాటి జగత్తునందు సత్య త్యాగములు రెండు కూడాను కంటికి కనిపించటలేదు.
1: బట్ టుడే ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: సత్య త్యాగములే మానవ జీవితమునకు సరైన లక్ష్యములు.
1: ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అభ్యాసానుసరణీ విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి.
1: యూ కెన్ ఆల్సో స్టడీ బై ప్రాక్టీస్ అండ్ సిన్సెరిటీ.
0: విద్యకు అధ్యాసం అత్యవసరము.
1: ఫర్ లర్నింగ్ సిన్సెరిటీ ప్రాక్టీస్.
0: శ్రేయో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానము కుదురుతుంది.
1: బై ప్రాక్టీస్ యూ కెన్ మెడిటేట్.
0: ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది.
1: Through meditation you can cultivate sacrifice.
0: ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది.
1: By sacrifice you can be peaceful.
0: కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి.
1: So for everything practice is essential.
0: పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: Walking, talking, reading, they're all out of practice.
0: కనుక విద్యలయందు ఉత్తీర్ణుడు కావాలన్నా అభ్యాసం అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్.
0: బుద్ధి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మలయందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: అవర్ ఇంటెలెక్ట్ అవర్ ఇంటెలిజెన్స్
0: కావాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: పుట్టిన ప్రతి మానవులకు వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి.
1: వాకింగ్ టాకింగ్

0: కర్మలను పురస్కరించుకుని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది.
1: Our intellect or intelligence increases basing on our own actions, good and bad.
0: దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది.
1: Out of bad actions, we'll have bad mind.
0: సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
1: Out of good actions, you'll have good mind.
0: కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణం.
1: For good and bad, it's only the mind that is the cause.
0: కనుక ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకోవచ్చు సత్సంగములు అత్యవసరం.
1: In order to develop good activity, you need good company.
0: ఆ సంఘములు పురస్కరించుకునియే మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి.
1: As is the company, so is our mind.
0: Tell me your company, I shall tell you what you are. నీ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు.
1: As is the company, so you become.
0: కనుక మంచి వారితో మనం స్నేహం చేసి మంచి వారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి.
1: Therefore we should develop our good quality by joining good company.
0: ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు?
1: Who is the real teacher in this world?
0: హృదయమే నిజ బోధకుడు.
1: One's own heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is the true teacher.
0: ప్రపంచమే స్త్రీయైనటువంటి గ్రంథము.
1: World is a book.
0: ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు.
1: గాడ్ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్.
0: కనుక మనము సరి అయినటువంటి బోధకుడి కోసము వెతుకునక్కర్లేదు.
1: సో వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
0: హృదయమే నిజ బోధకుడు.
1: హార్ట్ ఈజ్ ద ట్రూ టీచర్.
0: అది ఏ హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు.
1: ద వెరీ హార్ట్ ఈజ్ ద కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ను మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది.
1: When you follow the conscience, it acts as a true preceptor.
0: Conscience ఎప్పుడు కూడాను పెడమార్గం పోనివ్వదు.
1: Conscience will never guide you in the wrong path.
0: కనుక నీ నిజమైనటువంటి ఒక బోధకుడు ఎవరు?
1: So who is the true teacher?
0: హృదయమే నిజ బోధకుడు.
1: Heart is the true teacher.
0: కాలమే నిజ గురువు.
1: Time is the true teacher.
0: కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది.
1: Time goes along the right direction.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైన కూడాను కాలము మారడానికి వీలు కాదు.
1: Under any circumstances, time will never change.
0: ఈనాటి గురువులు బాధ గురువులు బోధ గురువులు అనే రెండు.
1: Today we have two types of teachers, బాధ pain, బోధ the teaching.
0: కనుక నీ బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది.
1: It's difficult to have the preceptors of noble teaching.
0: కనుక చక్కని హృదయ బోధను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము.
1: In order to have good instruction, the time is the best teacher.
0: కాలకాల ప్రపన్నానాం కాలక్యమును కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మృగుతుంది.
1: It is the time that swallows life span.
0: కానీ కాలమును కూడాను మృంగేటువంటి వాడు ఈశ్వరుడు.
1: But Ishvara is beyond time.
0: కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయమునందు ఉంచుకొని ఈ కాలమును బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు.
1: కీపింగ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ అండ్ ఫాలోస్ టైమ్ హీల్ బి వర్కింగ్ ఫర్ హిస్ లైఫ్.
0: ఇంకా మనము అనేక గ్రంథములను చదువుతున్నాము.
1: వి రీడ్ సో మెనీ బుక్స్.
0: భగవద్గీత అని రామాయణమని మహాభారతమని ఖురాను బైబుల్ మహాగ్రంథము ఇలాంటివన్నీ చదువుతున్నాము.
1: వి రీడ్ బుక్స్ లైక్ గీత ఖురాన్ బైబుల్ రామాయణ.
0: కానీ ఈ గ్రంథములంతా కూడాను ఒక పరిమితమైనటువంటి ఒక విషయాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: ఆల్ దిస్ టెక్స్ట్ కన్వే టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్
0: లౌకిక భౌతిక ధార్మికమైనటువంటి ఒక తత్వాన్ని కొంతవరకు ఇవి ప్రబోధించలేవు.
1: హౌఎవర్ దే డు నాట్ టీచ్ ఎనీథింగ్ రిగార్డింగ్ ది ఫిజికల్ లెవెల్.
0: ప్రాకృతికంగా పారమార్థికంగా లౌకికంగా భౌతికంగా ధార్మికంగా అన్నింటి ఎందుకును సరైనటువంటి బోధన సలిపేటువంటిది ప్రపంచమే.
1: In fact, it's the world that teaches the spiritual aspects, the physical aspects, and worldly aspects, everything else.
0: కనుక ప్రపంచమే మనకు నిజమైన గ్రంథము.
1: So world is a true book.
0: ఈ ప్రపంచములో నేర్చుకోలేనటువంటి ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot learn from
0: the world. మానవుడు ఎంతటి మేధావి అయినప్పటికీ,
1: man may be very intelligent.
0: సర్వము కూడాను ఈ ప్రపంచమనే గ్రంథము నుంచే తాను నేర్చుకోగలుగుతున్నాడు.
1: He can learn from the text of the world.
0: ప్రపంచమే లేకపోతే ఏ విద్యలు లేవు.
1: When there is no world, there is no education.
0: పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను అంధకారంతో కూడి ఉండేటువంటిది.
1: Earlier, the whole world was pitch dark.
0: కొన్ని కోట్ల సంవత్సరాలు

0: రాత్రులు అంతా మేఘంతో కప్పి ఉండేది.
1: క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ కంప్లీట్లీ క్లౌడెడ్.
0: క్రమక్రమేణ కొన్ని లక్షల సంవత్సరముల పురము ఎడతెరిని ఒక కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
1: ఆఫ్టర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ సబ్సిక్వెంట్లీ దర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్.
0: ఈ వర్షం లక్షల సంవత్సరములు కురిచింది.
1: ద రెయిన్ లాస్టెడ్ ఫర్ లాక్స్ ఆఫ్ ఇయర్స్.
0: అప్పుడే ఈ వర్షం చేత పర్వతములు సముద్రము నదులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ ద మౌంటైన్స్ అండ్ సీ దే హావ్ కమ్ టు ఎగ్జిస్టెన్స్.
0: ఈ విధంగా వర్షం కురిచి ప్రపంచం లోపల పర్వతములు సముద్రములు నదులు ఇవన్నీ ఏర్పడిన చేత క్రమక్రమేణ ఈ మేఘముల యొక్క చీకటి తగ్గిపోతూ వచ్చింది.
1: యాజ్ మౌంటైన్ సీ అండ్ రివర్స్ ఫార్మ్డ్ యు ఫైండ్ ద డార్క్నెస్ డిమినిషింగ్.
0: ఇది కొంత వెలుతురు రావడం చేతనే అప్పుడు సూర్యుడు నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ద లైట్ ద సన్ అండ్ స్టార్స్ అపియర్డ్.
0: నిన్న చెప్పినట్టుగా తమహా చీకటి నుండియే వెలుగు ప్రారంభమవుతుంది.
1: యాజ్ భగవాన్ సెడ్ యెస్టర్డే తమహా డార్క్నెస్ గివ్స్ రైజ్ టు ద లైట్.
0: కనుకనే ఈ చీకటి నుండియే ఆ వెలుగు ప్రకాశము జగత్తునకు చూపింపజేస్తుంది.
1: సో ది ఇల్యుమినేషన్ లైట్ ఈజ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఓన్లీ.
0: కనుక మానవుని యొక్క బుద్ధి గతులను చక్కగా నిరూపించే నిమిత్తమై మనం ఈ ప్రపంచమును ఒక గ్రంథముగా తీసుకోవాలి.
1: టు డెవలప్ ద రైట్ఫుల్ యాటిట్యూడ్ వి హావ్ టు టేక్ ద వరల్డ్ యాజ్ ఎ బుక్.
0: ప్రపంచము నేర్పనటువంటి యొక్క లెసన్స్ అనగా పాఠములు ఎక్కడ కూడా నేర్పలేరు.
1: దేర్ ఇస్ నో లెసన్ దట్ ఇస్ నాట్ టాట్ బై ద బుక్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇంకా మిత్రుడు ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫ్రెండ్?
0: ఈనాటి మిత్రులు చూస్తే అన్ని విధాల స్థితిగతులు చక్కగా ఉండినప్పుడు అతన్ని చేరుతుంటారు.
1: టుడేస్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ సో లాంగ్ దేర్ ఇస్ పొజిషన్.
0: కానీ అలాంటి మిత్రుడు కాదు.
1: హీస్ నాట్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్.
0: శాశ్వతమైనటువంటి మిత్రుడు,
1: ఎ పర్మనెంట్ ఫ్రెండ్,
0: నిర్మలమైనటువంటి మిత్రుడు,
1: ఎ ప్యూర్ ఫ్రెండ్,
0: నిస్వార్థమైనటువంటి మిత్రుడు,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
0: నిరంకారమైనటువంటి మిత్రుడు,
1: ఈగోలెస్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: హీస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే భగవంతుని మనం మిత్రుడిగా తీసుకుంటే మనకు ఎట్టి బాధలు ఉంటుండవు.
1: ఇఫ్ యు టేక్ గాడ్ యాజ్ ట్రూ ఫ్రెండ్ యు నెవర్ సఫర్.
0: ఈ మిత్రులు కొంతకాలం నీకు దూరం కావచ్చు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్ మే బి అవర్ ఫ్రెండ్స్.
0: కానీ భగవంతుడు అనే మిత్రుడు ఇన్ యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు, ఎల్ల వేళల యందు కూడాను నీతోనే ఉంటున్నాడు.
1: But God, the true friend, is always with you, in you, above you.
0: Bandhuvulandaru vaakiti taakani vallakaatike vatturu.
1: Relatives come up to the doorstep as
0: in bayani bhagavat naamame nijamainatundi bandhuvu.
1: The true friend is the name of the Lord, the sacred name.
0: Nee ventane jantane intane kantane untundi ninnu kaapaadtu untadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: Kanuka manamu mitruni chesukodaniki bhagavantudu okkade.
1: So God is the true friend.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. కానీ ఏకం సత్ మిత్రా బహుదా వదంతి.
1: Truth is one and only one friend.
0: అతనొక్కడే నిజమైన మిత్రుడు.
1: God is the only friend.
0: ఈ ప్రాకృతమైనటువంటి మిత్రులు మిత్రులు కానేరరు.
1: The worldly friends are no friend.
0: నేటి మిత్రులు రేపటి శత్రువులు.
1: Today's friends may be enemies tomorrow.
0: కానీ భగవంతుడు ఏనాటికి కూడా శత్రుడు కాడు.
1: God will never be your enemy.
0: శత్రుత్వం అనేటువంటిది తన ఎందే లేదు.
1: There is no enmity at all.
0: కనుకనే ప్రియమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: God is the dearest friend.
0: మీరు రాత్రి అంతా కూడాను భజనలు చేశారు.
1: Throughout night you sang bhajans.
0: అయితే ఇది కేవలము వ్యావహారికమైనటువంటి భజనగా రూపొందింది.
1: It is a worldly type, a ritual.
0: ఈ వ్యావహారికము ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దీస్ రిచువల్స్?
0: ఈ వ్యావహారికము పారమార్థికము నుంచి వస్తుంది.
1: ద రిచువల్ హ్యాస్ స్పిరిచువల్ యాజ్ ద బేసిస్.
0: కనుక మనం వ్యవహారికమైనటువంటి పనులు కూడాను పారమార్థికముతో కూడి ఉంటుండాలి.
1: సో ఎవ్రీ రిచువల్ క్యారీస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: చేసే ఉద్యోగం కానీ,
1: జాబ్,
0: ఒక వ్యాపారం కానీ,
1: బిజినెస్,
0: లేక చదువులు కానీ,
1: ఎడ్యుకేషన్,
0: ఇంకే విధమైనటువంటి విత్తులు కానీ, సమస్త వృత్తులు కూడాను ఈ యొక్క పారమార్థికంతో కూడి ఉంటుండాలి.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ ఒకేషన్స్ హావ్ గాట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: పారమార్థికంతో కూడినటువంటి వృత్తులే వ్యవహారకమైనప్పటికీ అవి కూడా పారమార్థికములుగానే మారిపోతాయి.
1: ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ దో ఒకేషన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ద స్పిరిచువల్ ఫంక్షన్.
0: ఈ వ్యావహారిక వృత్తి నుండి ప్రాతిభాసికము అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్లీ కమ్స్ ది ప్రాతిభాసిక.
0: అయితే పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము ఈ మూడింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ?
0: పారమార్థికము అనేటువంటిది గొప్ప గొప్ప సముద్రం వంటిది.
1: పారమార్థిక స్పిరిచువల్ ఇస్ ఎన్ ఓషన్.
0: ఇందు నుండి వ్యావహారికము అనేటువంటి అలలు ప్రారంభమవుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ కమ్స్ అవుట్ ద వేవ్స్ వ్యావహారిక.
0: అయితే ఈ అలలు ఎందుకూడను ఈ సముద్రం యొక్క రూపనామ రుచులు ఉంటున్నాయి.
1: హవెవర్ ద వేవ్ క్యారీస్ ద టేస్ట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద సీ.
0: సముద్రం యొక్క రుచి గుణమును ఏమాత్రం కూడాను ఈ వలలు మారిపోవు.
1: ద టేస్ట్ ఆఫ్ ద సీ డజంట్ చేంజ్ వెన్ ఇట్ బికమ్స్.
0: అలలు ఎందుకూడను ఉప్పు ఉంటుండాలి.
1: ద వేవ్ హ్యాస్ సాల్ట్.
0: అలలు ఎందుకూడను చల్లదనం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్సో కూల్.
0: అలలు ఎందుకూడను ప్యూర్ అనగా తెల్లదనం ఉంటుండాలి.
1: ఇఫ్ ద వేవ్ ఇస్ వైట్,
0: తెల్లదనము, చల్లదనము, ఉప్పు ఈ మూడు కూడాను సముద్రంలో ఉండినట్టుగానే ఈ అలలు ఎందు కూడా ఉంటున్నాయి.
1: ద వైట్నెస్ అండ్ ద కూల్నెస్ అండ్ సెలెనిటీ ఆర్ దేర్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి ఒక సముద్రం యొక్క గుణములు ఈ వ్యవహారికంలో ఏమాత్రము మార్పు చెందలేదు.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ క్వాలిటీ హ్యాస్ నాట్ చేంజ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్.
0: తదుపరి ప్రాతిభాషికము.
1: దెన్ కమ్స్ ప్రాతిభాషిక.
0: అలలో ఉండినటువంటి ఒక నురుగు.
1: ప్రాతిభాషిక ఇస్ ఫోమ్.
0: అది ప్రాతిభాషికము.
1: దట్ ఈస్ ది.
0: అయితే ఆ ప్రాతిభాషికమునందు కూడా ఈ సముద్రం యొక్క గుణములన్నీ ఉంటున్నాయి.
1: హవెవర్ ప్రాతిభాషిక ఫోమ్ హ్యాస్ క్యారెక్టర్ ఆఫ్ ది సీ.
0: కనుక ప్రాతిభాషికము, వ్యావహారికము, పారమార్థికము ఈ మూడింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పిరిచువల్, ద వరల్డ్లీ.
0: సముద్రమే లేకపోతే అలలే లేదు.
1: Without the sea, there is no wave.
0: అలలే లేకపోతే నురుగే లేదు.
1: Without a wave, there is no foam.
0: కనుక పారమార్థికమే లేకపోతే వ్యావహారికమైనటువంటి అలలే లేదు.
1: Without spiritual content, there is no ritual.
0: కనుక వ్యావహారికమైనటువంటి అలలు లేకపోతే ప్రాతిభాషికమనే నురుగే లేదు.
1: Without the wave of a ritual, there cannot be the foam.
0: కనుక ప్రాతిభాషికమైనటువంటి నురుగు వ్యావహారికమైనటువంటి అలలను ఆధారం చేసుకుంది.
1: Therefore, foam depends on the wave.
0: వ్యావహారికమైనటువంటి ఒక అలలు పారమార్థ్యం అనేటువంటి సముద్రాన్ని ఆధారం చేసుకుంది.
1: సో ఆల్సో ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద సీ.
0: కనుకనే సముద్రము
1: ఓషన్
0: గ్రాండ్ ఫాదర్.
1: సీ ఇస్ ద గ్రాండ్
0: ఫాదర్. పారమార్థికము సన్.
1: ద స్పిరిచువల్ ఇస్ సన్.
0: ప్రాతిభాషికము గ్రాండ్ సన్.
1: ప్రాతిభాషిక గ్రాండ్ సన్.
0: కనుకనే గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ మూడు కూడాను ఒకే ప్రాపర్టీకి అధికారులు.
1: సో ఆల్ ద త్రీ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, హ్యాస్ లీగల్ రైట్.
0: అది సముద్రం యొక్క తత్వము.
1: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ సీ.
0: సముద్రము ఎన్ని నదులు వచ్చినప్పటికీ అది పొంగదు.
1: ద సీ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ ది
0: మర్జ్. ఎంత సూర్యుని యొక్క రశ్మితో ఆవిరిగా మారినప్పటికీ అది కృంగదు.
1: ఇట్ మై ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వేపర్ బికాస్ ది హీట్ ఆఫ్ ద సన్.
0: అనగా పొంగి కృంగనటువంటి యొక్క తత్వము సముద్రం యొక్క లక్షణం.
1: ద క్వాలిటీ ఆఫ్ ది సీ ఇస్ నాట్ టు గెట్ ఇలేటెడ్ ఆర్ డిప్రెస్డ్.
0: అనగా అహంకార మమకారము లేనటువంటి యొక్క తత్వము ఈ సముద్రం యొక్క తత్వము.
1: ద సీ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఈగో ఆర్ పొసెసివ్నెస్.
0: కానీ మన యందు వ్యావహారికం వేరు, ప్రాతిభాషికం వేరు, ఆధ్యాత్మికం వేరు అనేటువంటి భావనను తెగొడుతున్నాం.
1: బట్ విత్ ఇన్ అస్ దేర్ ఇస్ డైవర్సిటీ, వీ డ్రైవ్ దెమ్ అపార్ట్.
0: కాదు కాదు, పారమార్థికం నుండి వ్యవహారికం ఏమాత్రము దూరం చేయకూడదు.
1: అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ యాక్టివిటీ వీ షుడ్ నాట్ సెపరేట్ ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ వ్యవహారికం నందు నీకు చక్కని శాంతిని లభిస్తుంది.
1: దెన్ వీ హ్యావ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్లీ ఒకేషన్.
0: ఈనాడు వ్యవహారికంలో కలిగేటువంటి దుఃఖములకు కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ది మిజరీ ఇన్ దిస్.
0: పారమార్థికమును విసర్జించి వ్యవహారికమే నిత్య సత్యముగా భావించి దానిని అనుసరిస్తూ ఉన్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ ది స్పిరిచువాలిటీ అండ్ గో బై ది వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ వ్యవహారికములు కేవలము గాలి మేఘల వంటివి.
1: ది వరల్డ్లీ యాక్టివిటీస్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్ వంటివి.
1: లైక్ పాసింగ్ క్లౌడ్స్,
0: కదిలిపోయే మేఘములు.
1: దే పాస్ ఆఫ్ క్లౌడ్స్.
0: ఇలాంటి దానిని మనం విశ్వసించి నిత్య సత్యమైనటువంటి యొక్క పారమార్థికాన్ని మనము విస్మరిస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ అండ్ వీ ఆర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
0: కనుకని మనం పారమార్థికాన్ని ఏమాత్రం కూడాను విస్మరించకూడదు.
1: సో స్పిరిచువాలిటీ షుడ్ నెవర్ బి ఫర్గాటెన్.
0: ఈనాడు భజనలన్నీ కూడాను కేవలం వ్యావహారికంగా జరుగుతూ వచ్చాయి.
1: భజన్స్ టుడే ఆర్ మోర్ రిచువలిస్టిక్.
0: శృతి, లయ, రాగ తాళములు ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం.
1: దే గో బై ది ట్యూన్ రిథమ్ అండ్ ద డ్రమ్.
0: ఇవన్నీ కూడాను వ్యావహారికం యొక్క లక్షణాలే.
1: దట్స్ ఆల్ ఎ రిచువల్.
0: ఇందులో సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి.
1: But the content that which is eternal truth
0: nenu paadutunnanu.
1: I sing
0: kaani note tho kaadu paadedi.
1: Not singing with the mouth.
0: Hrudayam tho paadutunnanu ane hrudayam aneetvanti okka samudra sthayini manam teeskovali.
1: వీ షుడ్ టేక్ ద పొజిషన్ ఆఫ్ అ హార్ట్ విచ్ ఇస్ ద సీన్.
0: అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి.
1: వెన్ యూ సింగ్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి మెలోడియస్.
0: ఆ హృదయమే సముద్రము.
1: దట్ హార్ట్ ఇస్ ద సీ.
0: కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు.
1: సో గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: అది ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: హృద్ ప్లస్ దయా హృదయం.
1: హృద్ ప్లస్ దయా హృదయ.
0: దానినే కంపాషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ కంపాషన్.
0: కైండ్ అని మ్యాన్ కైండ్ అన్నారు.
1: వి ఆల్సో సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ బి ఎ మ్యాన్?
0: కైండ్ తో కూడి ఉంటుండాలి.
1: హీ షుడ్ బి కైండ్.
0: అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ సే మ్యాన్ కైండ్.
0: కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు కానీ నో కైండ్నెస్.
1: బట్ టుడే వీ సీ మ్యాన్ బట్ దేర్ ఇస్ నో కైండ్నెస్.
0: దీన్ని మ్యాన్ కైండ్ అని ఎట్లా చెప్పడానికి వీలవుతుంది?
1: హౌ డు యూ సే ఇట్స్ మ్యాన్ కైండ్?
0: కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్.
1: ద హార్ట్ విత్ కైండ్నెస్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్రల ఎందో ఉంటున్నాడు, ఏ యొక్క మందిరంలో ఎందో ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు.
1: నెవర్ థింక్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్ ఆర్ ఎ టెంపుల్.
0: సర్వత్రా ఉంటున్నాడు కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ద పర్మనెంట్ అడ్రస్ ఈజ్ ఆర్.
0: ఒకానొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట.
1: నారద హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు లార్డ్ విష్ణు.
0: స్వామి,
1: స్వామి,
0: నేను త్రికాలంలో ఎందు సంచరిస్తున్నాను.
1: ఐ మూవ్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను.
1: ఐ ఆల్సో అబ్జర్వ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి.
1: బట్ నౌ అండ్ దెన్ ఐ వాంట్ టు రిపోర్ట్.
0: అయితే
1: హౌఎవర్
0: మీరు ఎక్కడ ఉంటారో.
1: వేర్ యూ విల్ బి?
0: కైలాసం అంటున్నారు, వైకుంఠం అంటున్నారు,
1: వైకుంఠ
0: స్వర్గం అంటున్నారు,
1: హెవెన్,
0: ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు.
1: వేర్ ఆర్ దే? ఐ డు నాట్ నో.
0: అప్పుడు చెప్పాడు నారాయణుడు.
1: దెన్ నారాయణ సార్,
0: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. నారద,
1: నారద,
0: వైకుంఠము, కైలాసము, స్వర్గము, ఇవన్నీ కూడా నువ్వు బ్రాంచ్ ఆఫీసులు.
1: వైకుంఠ, కైలాస, దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
0: కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను.
1: హార్ట్ ఈజ్ మై రెసిడెన్స్.
0: ప్రతిష్టామి నారద. నేను వశామే అని చెప్పలేదు. తత్ ప్రతిష్టామి నారద, అక్కడే నేను ప్రతిష్ట అయి ఉంటుంటాను.
1: హీ సేస్ దట్ హీ ఇన్స్టాల్స్ హిమ్సెల్ఫ్ దేర్.
0: చూచారా, భగవంతుడు తన హృదయమందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెళుతూ వెతుకుతూ పరిగెత్తుతున్నాడు.
1: When God is in the heart, you are in search of God elsewhere.
0: Aithe,
1: however,
0: aa bhajana kaani aa prarthana kaani swachchamainatundi hrudayamto nirmalamainatundi bhavamto nisvarthamainatundi kriyalato jarapatam ledu.
1: However, we don't pray, we don't sing with pure heart and selflessly.
0: పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్కటూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు.
1: ఇఫ్ ఇట్ ప్యూర్ హార్ట్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ మీ వన్స్, గాడ్ విల్ మానిఫెస్ట్ దేర్.
0: యాచింతా భువి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఫర్ యువర్ సన్స్, ద ఫ్రెండ్స్, ద వెల్త్ అండ్ బిజినెస్.
0: యా చింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము ధాన్యము కీర్తి ప్రతిష్టల కోసమని మనం ఉపయోగపెడుతున్నామో.
1: దట్ మైండ్ విచ్ ఇస్ యూజ్ టు అక్వైర్ వెల్త్.

0: ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారమును కూడాను తెరుచుకుంటాయన్నాడు.
1: ఇఫ్ దట్ మైండ్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ద ఓపెన్స్ ద గేట్ ఆఫ్ ద హెవెన్ ఓపెన్.
0: ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైన దానిపైనే చింతిస్తున్నారు.
1: ద థాట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ వరల్డ్లీ.
0: ధన ధాన్య యశస్ భోగ సదా జాయతి. భోగములు కావాలి.
1: ద మైండ్ వాంట్స్ ప్లెజర్.
0: సదా జాయతి. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి.
1: ఇట్ వాంట్స్ టు బి ఆల్వేస్ ఇన్ ప్లెజర్.
0: నందనందన పదద్వందరవిందే క్షణి. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది.
1: ఇఫ్ ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎ మూమెంట్ యుల్ బి పీస్.
0: గంటలు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుతున్నావు, కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెడితే అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది.
1: యు స్పెండ్ మినిట్స్ అవర్స్ ద డేస్ ఇన్ మంత్స్ అండ్ ఇయర్స్ ఫర్ ద వరల్డ్, జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంతకాలం నీవు అవస్థలు పడి
1: సఫరింగ్
0: సంవత్సరములు నీవు శ్రమించి
1: వర్క్ హార్డ్ ఫర్ ఇయర్స్
0: వ్యవహారికమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఏమి సంపాదించావు నీవు?
1: యు క్యారీ ఆన్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్, వాట్ ఇస్ దట్ యు గాట్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అంతా కూడా నువ్వు వ్యర్థమైనటువంటి సంపాదించావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్.
0: కోటీశ్వరుడు కావాలి.
1: You want to become a millionaire.
0: Evadu Kotishwarudu.
1: Who is the rich man?
0: Who is the biggest man in this world?
1: Who is the biggest man in this world?
0: He who has much satisfaction is the biggest man.
1: He who has much satisfaction is the biggest man.
0: Who is the poorest man in this world?
1: Who is the poorest man in this
0: world?
1: He
0: who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: Ee kavasnanni aasalu lopala unchukoni నేను గొప్ప కోటీశ్వరుడు కావాలంటే ఎక్కడవుతాడు?
1: విత్ ఆల్ ద డిజైర్స్ ఇన్ సైడ్ హౌ కెన్ యు బి రిచెస్ట్?
0: దీన్ని త్యాగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాక్రిఫైస్.
0: త్యాగం అంటే సర్వమును వదిలిపెట్టుకోమని చెప్పడం లేదు.
1: నాట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్.
0: ప్రాకృతమైన జీవితానికి ఏదేది నీకు అవసరమో అవన్నీ ఉంచుకో.
1: యు రిక్వైర్ ఆల్ ఎసెన్షియల్స్.
0: మితిమీరినటువంటి ఆశలకు నీవు పోవద్దు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్.
0: మితిమీరిన ఆశలు మతిగతి తప్పుతుంది.
1: ఇఫ్ యు హ్యావ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ యు బికమ్ మ్యాడ్.
0: చిక్కిన దానితో తృప్తి పొందుతురా.
1: Be happy with what the lot you have.
0: నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తూపో.
1: Discharge your duty well.
0: ఇది ఏ త్యాగం?
1: This is sacrifice.
0: కానీ ఈనాడు ప్రపంచంలో కావలసినటువంటిది సత్యము త్యాగము.
1: Today what the world needs is truth and sacrifice.
0: ఈ త్యాగము ఎవరూ చేయనక్కర్లేదు.
1: Others don't need to do that.
0: అనేక మంది సాయి భక్తులు అంటున్నారు.
1: Many call themselves devotees.
0: కొన్ని లక్షలు కోట్లకు ఉంటున్నారు.
1: They are lakhs and crores.
0: కానీ ఇతరులను మనం ప్రశ్నించనక్కర్లేదు.
1: We don't need to ask anyone.
0: ఒక్క సాయి భక్తులు మాత్రమే ఈ త్యాగాన్ని సత్యాన్ని మీరు పాటిస్తుంటుంటే జగత్తంతా బాగుపడిపోతుంది.
1: If Sai devotees follow truth and sacrifice, the whole world will change.
0: ప్రపంచాన్ని మార్చాలంటే ఇవి రెండే ప్రధానమైనటువంటి సూత్రాలు.
1: దీస్ టూ ఆర్ ప్రిన్సిపల్స్ టు చేంజ్ ద వరల్డ్.
0: సత్యము హృదయాన్ని పవిత్రం కావిస్తుంది.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ శాంక్టిఫైస్ హార్ట్.
0: త్యాగము భౌతికమైనటువంటి దాన్ని త్యాగం కావిస్తుంది.
1: సాక్రిఫైస్ విల్ మేక్ ది ఫిజికల్.
0: ఈ రెండింటి వల్ల అంతర్బహిష్ఠత సర్వవ్యాప్య నారాయణ స్థిత. లోపల వెలుపల సర్వత్రా కూడాను ఆ నారాయణుడే ఉంటుంటాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: ఇట్టి నిజతత్వాన్ని గుర్తించుకోలేక మానవుడు కేవలము లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుతూ ఎంతకాలమైనప్పటికీ పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు కూడా ఇందులోనే మనం ఇముడ్చుకుని పోతుంటే ఇంక ఎప్పుడు మనం తరించేది వరించేది?
1: Without knowing the reality, if we spend all the time in the physical, fleeting, ephemeral world, how do you redeem
0: భగవంతుని వరించాలి, జన్మను తరింపజేసుకోవాలి.
1: You should love God and redeem your life.
0: నీకు నిత్య జీవితమునకు ధనం అవసరమే.
1: Money is necessary for our life.
0: దానికోసం నీవు పాటుపడు, తప్పులేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఇట్.
0: కానీ మితిమీరినటువంటి ఆశలు పడకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఎ డిజైర్ ఫర్ మనీ.
0: కొంతమంది అనుకుంటుంటారు,
1: సమ్ థింగ్స్
0: నేను తాతా కావాలి, బిర్లా కావాలి,
1: సమ్
0: ఆస్కర్ కావాలి అంటుంటారు.
1: సమ్ వాంట్ టు బి తాతా, బిర్లా, కిలాస్కర్.
0: నేను అప్పుడప్పుడు వాళ్ళకి ప్రశ్నిస్తుంటాను, అయ్యా నీవు తాతా కావాలనుకుంటున్నావు, కొడుకు పెళ్లి చేస్తే మనవడు పుట్టారు, నీవు తాత అయిపోతావు అన్నాడు.
1: భగవాన్ సేస్ యూ కెన్ బికమ్ తాతా బై గెటింగ్ యువర్ సన్ మ్యారీడ్.
0: ఏమిటి తాతా బిర్లా బిర్లా కిర్లాస్కర్? వారికి ఏమైనా కించిత్ శాంతి ఉందా?
1: తాతా బిర్లా కిర్లాస్కర్
0: ప్రపంచానికి గొప్పవారే కానీ శ్రీమంతులే కానీ మానసికంగా శాంతి లేనటువంటి ఒక అశాంతులు.
1: బట్ దే ఆర్ వెరీ రిచ్ బట్ దే డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: ధనము ఉంటే సదుపాయాలు చేకూరుస్తుంది కానీ మనసుకు శాంతిని చేకూర్చదు.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ కన్వీనియన్సెస్.
0: మంచి డెన్లప్ పెట్టి వేసుకోవచ్చును, డెన్లప్ సోఫాస్ వేసుకోవచ్చును, ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చును, చక్కగా సుఖంగా ఉండవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ డెన్లప్ బెడ్ పిలో అండ్ సోఫా సెట్ ఎవ్రీథింగ్.
0: కానీ ప్రపంచంలో ఒకటి అందించారు,
1: బట్ ఈ వన్ ఇస్ గివెన్ ఇన్ దిస్
0: వరల్డ్. నీవు చక్కని నిద్రపోయే నిమిత్తమై మంచి బెడ్ ని అమర్చుకున్నావు.
1: టు స్లీప్ వెల్ యూ హ్యావ్ ఎ బెడ్.
0: మంచి పిల్లోని వేసుకున్నావు,
1: యూ హ్యావ్ ఎ పిల్లో.
0: చక్కగా సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుండాలి,
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ రొటేటింగ్.
0: ఎయిర్ కండిషన్ చక్కగా పనిచేస్తూనే ఉంటుండాలి,
1: ఎయిర్ కండిషన్ ఇస్ వర్క్.
0: కానీ నీకు నిద్ర రావటం లేదు,
1: యూ డోంట్ స్లీప్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్స్ ది యూస్?
0: ఇవన్నీ దేనికోసం నీవు సంపాదించుకున్నావు?
1: వై హావ్ యు గాదర్డ్?
0: దేనికోసం అమర్చుకున్నావు?
1: వై హావ్ యు గాట్ దెం?
0: నిద్ర కోసం నీవు అవన్నీ అమర్చుకున్నావు.
1: యు హావ్ దెం ఓన్లీ టు
0: స్లీప్. నిద్ర లేనప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు?
1: వెన్ యు కనాట్ స్లీప్, వై
0: సీలింగ్ ఫ్యాన్ ఎందుకు?
1: వై సీలింగ్ ఫ్యాన్?
0: ఈ డెన్లప్ బెడ్ ఎందుకు?
1: వై డెన్లప్
0: బెడ్? ఈ డెన్లప్ పిల్లో ఎందుకు?
1: వై డెన్లప్
0: పిల్లో? ఇవన్నీ వ్యర్థమే కదా,
1: దే ఆర్ యూస్లెస్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మనము ఆత్మశాంతి నిమిత్తమై దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా అమర్చుకున్నాం.
1: The body, mind, intellect are given only to have peace within.
0: Shanti lenappudu
1: without peace
0: ee manasu enduku?
1: Why mind there?
0: Ee buddhi enduku?
1: Why intellect?
0: Ee antakarana enduku?
1: Why inner
0: senses? Ee deham enduku?
1: Why this body?
0: Kanukane ivanni kudunu kevalamu aatma shanti nimittame yerpadinatundi anetundi satyanni gurtinchi vartinchali.
1: We have to know the truth and conduct ourselves with the idea that they're all meant for
0: inner peace. Bhautika sambhara kosam kaadu ee deham raavatamu.
1: Body is not for external peace or comfort.
0: Bhautika aananda nimittamai kaadu ee manasu raavatamu.
1: It's not for worldly happiness that the mind is.
0: Ee indriyamunta pettadamu kevalam bhautikamaina drishyanni chuttam kaadu.
1: Is not to watch the outer scenario.
0: Aatma aanandamunu ponde nimittamai ivanni bed, pillow, fan, ceiling fan ivanni ga pettunnattuga undali.
1: It's only to enjoy the blissful state of the spirit. The external things are men.
0: కనుక ఈనాడు అన్ని అమర్చుకున్నాము అయినా అది లేకుండా పోతుండాలి.
1: Today we have everything but we don't have peace and bliss.
0: మనం సక్రమమైన మార్గాన్ని మనం చక్కగా అనుసరించకుండా పోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది.
1: When we don't follow the right path.
0: దేనికోసం భగవంతుడు ఈ శరీరాన్ని అందించాడు?
1: Why God has given the
0: body. శరీర మార్గం కలు ధర్మ సాధకం.
1: To do all good activity.
0: కర్మలు అన్ని చేస్తున్నాయి, పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి.
1: ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో యాక్ట్.
0: అదే ఈ దేహం కూడా చేస్తుండాలి.
1: ద సేమ్ వే ద బాడీ ఆఫ్ మ్యాన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం ఎందుకు చెప్పాలి?
1: వై డు యు సే హ్యూమన్ బర్త్ ఇస్ రేర్ దెన్?
0: కాదు, దుర్లభమైనటువంటి మానవ జన్మము పశుపక్షి మృగాదుల కంటే ప్రత్యేకమైనటువంటి మార్గంలో దీనిని ఉపయోగపెట్టాలి.
1: హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేర్ హ్యాస్ గాట్ సమ్ స్పెషాలిటీ.
0: కనుకనే సేవా వృత్తులు ఎందు ఈ దేహమును అమర్చాలి.
1: Therefore, the body should take to service.
0: నడుమొంచి పనిచేయనటువంటి ఒక మానవుడు కేవలం ఒక సోమరిపోతు.
1: The man who cannot bend and serve is a lazy man.
0: కనుకనే realization is the best and rest.
1: So realization is the best and the rest.
0: Laziness is the rust and dust.
1: So laziness is rust and dust.
0: కనుక ఈనాడు లేజినెస్ ని మనం పెంచుకుంటున్నాము.
1: సో వీఆర్ మోర్ లేజీ టుడే.
0: భారతదేశంలో కావలసినంత భూమి ఉంటుండాలి.
1: ఇన్ భారత్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్
0: కావలసినంత జీవనదులు ఉంటుండాలి.
1: నాట్ ఆఫ్ వాటర్.
0: కానీ తిండికి తీర్థానికి చాలా కరువు అయిపోతుండాలి.
1: బట్ దేర్ షార్టేజ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మానవుడు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలు ఆచరించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ.
0: కేవలం కాలంను వ్యర్థం గావిస్తున్నాడు.
1: ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే మనము టైంను వ్యర్థం చేయటం వల్ల మన లైఫ్ వ్యర్థం అయిపోతుంది.
1: బై వేస్టింగ్ టైమ్ వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి ధర్మములన్నీ కూడా పారమార్థికంతో కూడినటువంటివిగా ఉండాలి.
1: సో వరల్డ్ యాక్టివిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ ది స్పిరిచువల్ యాక్టివిటీ.
0: సగుణము నిర్గుణము అని రెండు విధాలు ఉంటున్నాయి.
1: హియర్ ద టూ ఆస్పెక్ట్స్, ద వన్ విత్ అట్రిబ్యూట్
0: సాకారము నిరాకారము అని రెండు ఉంటున్నాయి.
1: ఫామ్ ఫుల్ అండ్ ఫామ్ లెస్.
0: ఏది సాకారము ఏది నిరాకారం?
1: వాట్ ఈస్ ఫామ్ ఫుల్ వాట్ ఈస్ ఫామ్ లెస్?
0: ఇప్పుడు చూడండి, నీరు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీరుకు ఏ రూపము లేదు.
1: వాట్ ఈస్ ద ఫామ్ ఆఫ్ ద వాటర్?
0: ఏదో నీరు నీరుగా ఉంటుంది, అది పేరు ఉంది కానీ రూపం లేదు.
1: దట్స్ ఓన్లీ ద నేమ్ సేక్ బట్ నో ఫామ్.
0: ఇది కేవలము మంచుగడ్డలో చేరిపోయినప్పుడు ఇది ఒక ఆకారాన్ని ధరిస్తుండాలి.
1: వాటర్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఐస్. ఇట్ ఇస్ ఎ స్పెసిఫిక్
0: మంచుగడ్డ సాకారము.
1: ఐస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఆ మంచుగడ్డలో చేరినటువంటి ఒక్కొక్క నీటి బిందువు కూడాను నిరాకారము.
1: ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ఐస్ ఇస్ ఫార్మ్.
0: ప్రతి ఒక్క సాకారం నందు కూడా నిరాకారం లీనమై ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: మేము నిరాకారాన్ని ఆశించము, సాకారమే మాకు ముఖ్యమని కొంతమంది అంటున్నారు.
1: సమ్ మే సే ఐ డోంట్ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: కొంతమంది సాకారమే మాకు అక్కర్లేదు, నిరాకారమే కావాలంటున్నారు.
1: సమ్ సే వీ డోంట్ వాంట్ ఎ ఫార్మ్, వీ వాంట్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్.
0: తెలియనటువంటి యొక్క అజ్ఞానమే.
1: ఇట్ ఇస్ ఆల్ ఫూలిష్ ఇగ్నోరెన్స్.
0: సాకారం నిరాకారం రెండు కూడాను ఒక్కటే.
1: ఫార్మ్ ఫుల్ అండ్ ఫార్మ్లెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: నిరాకారం అనేటువంటి నీతి బిందువులు లేకపోతే సాకారం అనేటువంటి ఐస్ గడ్డ ఏ రీతిగా తయారవుతుంది?
1: విదౌట్ ఫార్మ్లెస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ హౌ డు యూ గెట్ ద ఐస్ విత్ ఎ ఫార్మ్?
0: ఈ యొక్క తత్వాన్ని చక్కగా వేద్యాత్మికము భౌతికము వేదాంతము సులభమైన మార్గంలో ప్రవేశపెట్టింది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ది స్పిరిచువల్.
0: కానీ దురదృష్టవశాత్తు
1: బట్ అన్ఫార్చునేట్
0: అనేక మంది ఆధ్యాత్మిక బోధకులంతా కూడాను టీవీ లోపల రేడియో లోపల పబ్లిక్ మీటింగ్ లోపల ఒక చిన్న చిన్న కథల వలె పెట్టి ఈ జగత్తునంతా కూడాను మరింత ఒక భౌతికంలో చేరుస్తున్నారు.
1: మెనీ ఆఫ్ ది స్పిరిచువల్ టీచర్స్ త్రూ టీవీ అండ్ రేడియో స్పీక్ ఆఫ్ మెనీ
0: సత్యం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ దిస్ సత్,
0: న్యాయం అంటే ఏమిటి,
1: వాట్ ఈస్ జస్టిస్
0: అనేటువంటి విషయాన్ని చక్కగా బోధించడం లేదు.
1: దే నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్లీ.
0: కేవలము బుకిష్ నాలెడ్జీ,
1: దట్స్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక ప్రాక్టికల్ కాకుండా పోతుండాలి.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎనీవే.
0: పుస్తకము మస్తకము, మస్తకము పుస్తకంగా మార్చుకుంటున్నారు.
1: ఇట్స్ ద బుక్ దట్ బికమ్స్ ద హెడ్ వైస్ వర్స.
0: కాదు కాదు, పుస్తకంలోది మస్తకానికి వెళ్ళి మస్తకంలోది ప్రాక్టికల్ కి రావాలి.
1: The matter of the book should get into the head and be taken to practice.
0: స్వరూపం కూడా మార్పు చెందుతుంది.
1: Then the form will change.
0: చూడండి ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సముద్రంలోని జలము ఉప్పుగా ఉంటాయి.
1: వాటర్ ఆఫ్ ది సీ ఈజ్ సెలైన్.
0: కానీ సూర్యరశ్మి చేత ఆ యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని పోతుంది.
1: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్ ఇట్ బికమ్స్ వేపర్.
0: ఆవిరిగా మార్చుకున్నప్పుడు అందులో ఈ ఉప్పుదనం మాయమైపోయి తీయదనము ప్రారంభమవుతుంది.
1: దెన్ వన్స్ ఇట్ బికమ్స్ వేపర్ ద సెలినిటీ ఈజ్ లాస్ట్ అండ్ బికమ్స్ స్వీట్.
0: అది ఏ మేఘములుగా రూపొందుతుంది.
1: ఇట్ బికమ్స్ క్లౌడ్.
0: ఈ మేఘములే వర్ష బిందువులుగా వస్తాయి.
1: ద క్లౌడ్స్ కమ్ బ్యాక్.
0: ఈ వర్ష బిందువులు అతి మాధుర్యంగా ఉంటుంటాయి.
1: అండ్ ద వాటర్ ఆఫ్ ద
0: రెయిన్ వాటర్ చాలా ప్యూర్ గా ఉంటాయి.
1: ద రెయిన్ వాటర్ ఇస్ వెరీ ప్యూర్.
0: దానిని డాక్టర్స్ అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్లాస్ పైపులు పెట్టి డిస్టిల్ వాటర్ అంటారు. చాలా ప్యూర్, ఏ విధమైన మాలిన్యము ఉంటుండదు.
1: డాక్టర్స్ కాల్ ఇట్ డిస్టిల్ వాటర్. As it has no
0: ఆ మేఘము నుంచి
1: పొల్యూషన్
0: ఎంత నిర్మలంగా ఉంటుండాలి.
1: సో ఇన్
0: ఎంత మాధుర్యంగా ఉంటుండాలి. ఈ మాధుర్యము నిర్మలము ఈ యొక్క సముద్రంలో ఉందా?
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్లౌడ్ ఇట్ సో ప్యూర్ అండ్ స్వీట్ దట్స్ నాట్ దేర్ ఇన్ ఎన్ ఓషన్.
0: అదే విధంగానే అనుగ్రహం అనేటువంటి సాగరం నుంచి
1: అవుట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ది సీ
0: మన యొక్క గ్రేస్ అనేటువంటి సూర్యబింబం అందులో ప్రవేశపెట్టినప్పుడు
1: వెన్ వన్స్ ద రిఫ్లెక్షన్ సన్స్ రిఫ్లెక్షన్ ఇస్ దేర్
0: మాధుర్యము అనేటువంటి రూపంలో నిర్మలమైనటువంటి భావంతో మనసులో ప్రవేశిస్తుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇన్ ద మైండ్ విత్ ఆల్ ద ప్యూరిటీ అండ్ స్వీట్నెస్.
0: కనుకనే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో.
1: ఇట్స్ ద మైండ్ దట్ కాజ్ ఫర్ లిబరేషన్ అండ్ అటాచ్మెంట్.
0: మన మనసు యొక్క ప్రభావమే మంచి చెడ్డలకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మన సుఖ దుఃఖములకు మన యొక్క చర్యలే మూల కారణము.
1: ఫర్ ద ప్రెజర్ అండ్ ద పెయిన్. దీనికి
0: ఎవరో కారణము, వీరు కారణం, వారి కారణం అని చెప్పుకుంటున్నాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు బ్లేమ్ ఎనీవన్.
0: ప్రతి ఒక్కటి కూడా నీ చర్యలు ప్రతిఫలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్
0: యువర్ రియాక్షన్. నీ రీసౌండే నీ రిఫ్లెక్షన్.
1: ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: కేవలం నీ బలహీన చేత ఈ యొక్క దోషములు మరొకరి పైన పూనుతున్నావు.
1: అవుట్ ఆఫ్ యువర్ వీక్నెస్ యూ బ్లేమ్ సమ్మన్ ఎల్.
0: ఎవరిని మనము ఏమాత్రం కూడా నిందించకూడదు.
1: వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి.
0: కారణమేమిటి?
1: వై?
0: అన్ని నీవు చేసుకున్నవే.
1: ఇట్స్ ఓన్లీ రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: దీనికి నీవు అనుభవించవలసిందే.
1: యూ హ్యావ్ టు సఫర్.
0: అనుభవించడానికి చేత కానప్పుడు దైవాన్ని ప్రార్థించవలసిందే.
1: When you cannot suffer, pray to God.
0: ఒక్క దైవమే దీనిని నిర్మూలం గావించేటువంటి శక్తి కలిగిన వాడకానికి ఇంకా జగత్తులో ఎవరికి ఇది సాధ్యం కాదు.
1: Only God can give you relief. No one else in this world.
0: భూమిని ఆకాశంగా చేయగలడు, ఆకాశాన్ని భూమిగా చేయగలడు.
1: గాడ్ కెన్ ట్రాన్స్మ్యూట్ ద ఎర్త్ ఇన్ ది స్కై అండ్ ది స్కై ఇన్ టు ఎర్త్.
0: కనుక అట్టి సర్వశక్తిమైనటువంటి భగవంతుని ఆశ్రయించు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: అట్టి భగవంతుని ఆశ్రయించకుండా లౌకికమైన భౌతికమైనటువంటి వాంఛలు కలిగినటువంటి ఈ జగత్తును అనుసరించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ సరెండరింగ్ టు గాడ్ హూ ఇస్ ఆల్ పవర్ఫుల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ పాసింగ్ బై ఎఫీమరల్.
0: కానీ ఈనాడు మనసును సరైన మార్గంలో ఉంచుకోవటం లేదు.
1: వీ ఆర్ నాట్ కీపింగ్ అవర్ మైండ్ ద ప్రాపర్ వే.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ భౌతిక వాంఛలు అభివృద్ధి ఎక్కువైపోతున్నాయి.
1: బికాస్ వరల్డ్లీ డిజైర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్, డోంట్ డిజైర్, డోంట్ ఆస్క్.
0: అడుగుకోలది అది అడుగున బడుమని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస.
1: If you ask more and more, it will be neglected. Without asking, it shall be granted and given.
0: Adugani sabarini aadarinchade.
1: without asking, Shabari has been given
0: refuge.
1: The bird Jatayu was given rights,
0: arbitrary rights. Shabari
1: has not asked. No.
0: They just pray. Prayer is the magnet. The
1: whole world is a magnet.
0: It's all
1: magnet.
0: కనుకనే ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ లాగేసేస్తుంది.
1: ప్రేయర్ ద మ్యాగ్నెట్ విల్ డ్రా నియర్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: భగవంతుని ప్రార్థన చేసి
1: ప్రేయింగ్ టు గాడ్
0: ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి
1: వీ షుడ్ గెట్ ది మ్యాగ్నెట్ ఆఫ్ గ్రేస్.
0: సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ సీ దట్ ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్.
0: అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి.
1: దట్ ఇస్ ఎలక్ట్రిసిటీ.
0: అది ఏ విద్యా శక్తి.
1: దట్ ఇస్
0: అదే ఆత్మ శక్తి.
1: దట్ ఇస్ పవర్.
0: అదే అనంత శక్తి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్.
0: అదే అద్వైత శక్తి.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అదే సచ్చిదానంద శక్తి.
1: దట్ ఇస్ ఎటర్నల్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనం పామరుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి.
1: విత్ ఆల్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్ వీ ఆర్ ఫూలిష్ థింకింగ్ దాట్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అన్ని మన యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్
0: మన యందు. లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు.
1: నథింగ్ దట్స్ నాట్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ విచ్ ఇస్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: ఆ సత్య ఆనందము రెండు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్
0: అస్ తెలియకపోవటం చేతనే
1: బికాస్ వీ డోంట్ నో దాట్
0: పరదేశంలో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో
0: పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము.
1: వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్
0: తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము.
1: వీ థింక్ దట్ వుడ్ బి ఏబుల్ టు అక్వైర్ దెం.
0: కనుక మనకు ఇది అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ.
0: తనం తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోండి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: తన ఎందుకున్నటువంటి ఆత్మశక్తిని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది స్పిరిట్.
0: ఎవరిని మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఏ మతమును మనం నిందించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
0: ఏ సమాజమును మనం నిందించకూడదు.
1: డోంట్ బ్లేమ్ ఎనీ సొసైటీ.
0: నీ తత్వాన్ని నీవు ఉంచుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: నిజముగా దైవత్వంపై విశ్వాసం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు రావు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నెవర్ సఫర్.
0: వచ్చినా కూడాను పర్వతంలో మాదిరి వచ్చి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: దే మే కమ్ లైక్ ఎ మౌంటైన్ వుడ్ పాస్ ఆఫ్ లైక్ ఎ మిస్ట్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావాలు మానవుని యందు దివ్యంగా ఉండినప్పటికీ ఆ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దే ఆర్ డివైన్ థాట్స్ అండ్ డివైన్ ఫీలింగ్స్ వీ డోంట్ రికగ్నైజ్ ద డివినిటీ.
0: దినదినానికి ఒక్కొక్క వేషాలు మారుతున్నాయి మనలో.
1: వీ చేంజ్ ఎవ్రీ మూమెంట్.
0: క్షణక్షణమునకు మనస్సు యొక్క ప్రభావాలు మారిపోతున్నాయి.
1: మూమెంట్ టు మూమెంట్ మెంటాలిటీ చేంజెస్.
0: వాంఛలకు అదుపే లేదు.
1: డిజైర్స్ హావ్ నో చెక్.
0: ఇంకా ఆనందం ఎక్కడ నీకు ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: నీ యందే ఉంటున్నది ఆనందము.
1: హ్యాపీనెస్ ఇస్ విదిన్.
0: నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లెస్.
0: కానీ అయినప్పటికీ నీ ప్రయోజనం ఏమిటి?
1: యట్ వాట్ ఇస్ ది యూజ్?
0: మన కాళ్ళ కింద భూమిలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి.
1: ది ఎంటైర్ హోల్ వెల్త్ ఇస్ ప్రెసెంట్ అండర్ ద ఫీట్.
0: కానీ మనకు తెలియకుండా పోవటం చేతనే వెల్త్ కోసం మనం అవస్థలు పడుతున్నాం.
1: బికాస్ యూ డోంట్ నో దాట్ యు సఫర్.
0: భూమి అడుగు భాగంలో జలం ఉంటుండాలి.
1: దేర్స్ వాటర్ అండర్ నీత్ ద ఎర్త్.
0: కానీ అడుగు భాగంలో ఉండేటువంటి జలము నీకు రావాలంటే ఏం చేయాలి?
1: హౌ టు డ్రా వాటర్.
0: ఆ జలమునకు నీకు మధ్యలో మట్టి అడ్డంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మట్ బిట్వీన్ యూ అండ్ ద వాటర్ అండర్ నీత్.
0: ఆ మట్టియే ఈ జగత్ వ్యాపారంలో ఈ జగత్ వ్యవహారంలో అవన్నీ తీసివేయాలి.
1: This is the mud, the worldly fancies which have got to be removed.
0: ఆ మట్టిని తీసివేస్తే తప్పక అడుగు భాగంలో ఉన్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you remove the whole mud of the world, you will get the water.
0: లేదా
1: otherwise
0: దాని లోపల బోర్ వెల్ ఒకటి వేసిందంటే
1: when once you install bore well
0: there చక్కగా కొట్టి కొట్టి కొట్టి జలమున్న స్థానానికి వెళ్లి అడుగునున్నటువంటి జలమును పైకి తిప్పిస్తుంది.
1: It will go dive deep and draw water out of the bottom.
0: అది ఏ నామస్మరణ.
1: That is singing of the name of God.
0: నామం అనేటువంటి బోరు వెళ్లి వేస్తే హృదయంలో ఉండేటువంటి ఆనందము నీకు పైకి ఊపికిపోతుంది.
1: Therefore if you install the bore well of God's name, you can draw water out of your heart.
0: కనుకనే నామమును నాలుకపైన నాట్యం ఆడించాలి.
1: Let the name of the Lord sing on
0: your tongue. పని చేస్తున్నప్పటికీ దీనికి దైవభావంతో నీవు పని చేయాలి.
1: You may do anything, have divinity within.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: ఏ పని చేసినా ఇది దైవ పనిగా భావించుకోవాలి.
1: You may do anything, take it as a divine activity.
0: ఈనాడు మనము హృదయాన్ని తెరిపించాలి.
1: We should open our hearts today.
0: నోరును మూయించాలి.
1: We should shut our mouth.
0: కానీ ఈనాడు దీనికి విరుద్ధంగా జరుపుతున్నాము.
1: బట్ వీఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
0: నోరును తెరుచుకుంటున్నాము, హృదయాన్ని మూసివేస్తున్నాము.
1: వీ ఓపెన్ అవర్ మౌత్ అండ్ క్లోజ్ అవర్ హార్ట్.
0: ఇది ఏ దైవ ద్రోహము.
1: యూఆర్ బిట్రేయింగ్, యూఆర్ ట్రైటర్ టు గాడ్.
0: సాధ్యమైనంత వరకు నీవు నోరును మూసుకో.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ షట్
0: హృదయాన్ని తెరిపించు.
1: ఓపెన్ అప్ యువర్ హార్ట్.
0: ఈ నిమిత్తమే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అని వర్ణన ధరిస్తూ.
1: ఫర్ దిస్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: చిన్నదానికి పెద్దదానికి ఊరికే మాటలు మాటలు మాటలు మాటలు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ బిగ్ థింగ్స్ వీ గో ఆన్ టాకింగ్ వెయిన్ గాసిప్.
0: కనుక ఈ మాటలు ఏనాడు మనం అదుపులో ఉంచుకుందామో ఆనాడే మనకు ఆనందము అభివృద్ధి అవుతుంది.
1: దట్ డే వెన్ వీ కంట్రోల్ అవర్ టాక్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: మాటలాడేటువంటి వాడు పనులు చేయలేడు.
1: ద వన్ హూ టాక్స్ కెనాట్ డూ.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడు.
1: ఎ డూయర్ ద వన్ హూ యాక్ట్స్ విల్ నాట్.
0: కాబట్టి ఎవడు మాట్లాడుతున్నాడు వాడు పని చేయలేటువంటి సోమరి.
1: సో ద వన్ హూ టాక్స్ కంటిన్యూస్లీ ఈజ్ ఎ లేజీ మ్యాన్ హూ వాంట్ డూ.
0: మాటలను తగ్గించుకో.
1: కట్ షార్ట్ యువర్ టాక్.
0: హృదయాన్ని తెరిపించుకో.
1: ఓపెన్ యువర్ హార్ట్.
0: అప్పుడే దైవం నీ హృదయంలో ప్రవేశించు.
1: దెన్ గాడ్ విల్ ఇన్స్టాల్.
0: హృదయంలో ఉన్నటువంటి దైవం వెలుపల వస్తుంది.
1: ఆర్ ఎల్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక నే రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుతూ పోవాలి.
1: వి షుడ్ నో ద యూనిటీ ఆఫ్ దీస్ టూ.
0: కనుక ఈనాడు భజన చేశారు.
1: టుడే వీ హావ్ డన్ భజన.
0: ఇది కేవలం వ్యావహారికమైనటువంటి దృష్టితో చేశారు.
1: యూ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్.
0: నేను చక్కగా కనిపెడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ అబ్జర్వింగ్.
0: ఆడపిల్లలు పాడే సమయంలో మగపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: దెన్ గర్ల్స్ ఆర్ సింగింగ్ బాయ్స్ డిడ్ నాట్ జాయిన్.
0: మగపిల్లలు పాడే సమయంలో ఆడపిల్లలు ఎవరూ ఫాలో చేయటం లేదు.
1: బాయ్స్ ఆర్ సింగింగ్ గర్ల్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ కోరస్.
0: ఇద్దరు పాడేది భగవత్ నామమే కదా.
1: బోత్ ఆఫ్ దెమ్ సింగ్ ద గ్లోరీ.
0: ఎందుకు ఇద్దరు చేరి దీన్ని చేర్చి ఆ హెచ్చు స్థలంలో మీరు ఆనందాన్ని అందించకూడదు.
1: వై డోంట్ యూ జాయిన్ టుగెదర్ అండ్ రీచ్.
0: ఇది ఎంత స్వార్థము.
1: వాట్ సార్ట్ ఆఫ్ సెల్ఫ్.
0: ఎంత సంకుచితమైన భావము.
1: వాట్ నారో మైండెడ్నెస్.
0: ఇది ఎంత వ్యావహారికమైనటువంటి తత్వము.
1: ఇట్స్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఈ విధంగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దాట్.
0: ఒక గొప్ప సంగీతకారుడు వచ్చి పాట పాడుతున్నా అది సంగీతమే.
1: ఏ బిగ్ మ్యూజిషియన్ మే సింగ్, ఇట్స్ జస్ట్ ఎ మ్యూజిక్.
0: అక్బర్ చక్రవర్తి బయట పోతూ
1: వన్ డే ఎంపరర్ అక్బర్ వాస్ జస్ట్
0: చెట్టు కింద కూర్చొని
1: ట్రీ
0: ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు.
1: హీ నోటీస్డ్ ఎ బెగర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ.
0: అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది.
1: యాజ్ దట్ బెగర్ వాజ్ సింగింగ్ ద హార్ట్ ఆఫ్ దట్ బా మెల్టెడ్.
0: రథం
1: హీ వెంట్.
0: ఆనందంగా విన్నాడు.
1: హీ హర్డ్ ఇట్.
0: ఆనంద పాష్పాలు రాల్చాడు.
1: హీ వాజ్ షెడ్డింగ్ ద టీయర్స్.
0: ఆనందంతో మునిగిపోయింది.
1: హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి.
1: వి షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ప్లీజెస్ హిమ్.
0: ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని, లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యము మాధుర్యమే.
1: లెట్ హిమ్ బి ఎ బెగర్ ఆర్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ
0: గ్రేట్.
1: There's no difference such as a woman and a man.
0: ఆడ మగల అనేటువంటి దేహ సంబంధమైనటువంటిది కానీ గాన సంబంధమైనటువంటి కాదు.
1: After all, the man and woman is only body
0: consideration.
1: Whether they sing or you sing, so God
0: say.
1: Therefore, we should see that we concentrate on the name of God.
0: వ్యావహారికమైనటువంటి భజన మాత్రమే.
1: When we don't concentrate, it's only a ritual.
0: ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడా పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి.
1: ఇన్ ఫ్యూచర్ యు ఆల్సో సీ దేర్ విల్ బి ది స్పిరిచువల్ కంటెంట్ బ్యాక్ గ్రౌండ్ యాజ్ యు సింగ్.
0: అప్పుడే నీకు సరైన ఆనందం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి బ్లిస్ఫుల్.
0: భేదం అనేటువంటి నీకు ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: ఎలాంటి దాంట్లో
1: వే
0: సంగీతంలో కానీ భగవత్ ప్రార్థనలో కానీ భేదం ఉంటుండకూడదు.
1: ఇన్ మ్యూజిక్ అండ్ ప్రేయర్ దేర్ షుడ్ నాట్ బి డిఫరెన్స్. ప్రార్థన
0: విషయం లోపల ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.
1: హౌఎవర్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ డు అవర్ ఓన్ డ్యూటీ.
0: ఈనాడు ఇంకా కొంత కొత్త రకమైనటువంటి ఫ్యాషన్లు కూడా వస్తున్నాయి.
1: న్యూ ఫ్యాషన్స్ వి నోటీస్ టుడే.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాడు.
1: స్వామి సెడ్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: నిజమే, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఎస్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: స్వామి కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నారు కదా అని ఎవరినైతే ఏమి అని పెళ్లి చేసుకుందామని ఇష్టం వచ్చినట్టు ప్రవేశిస్తున్నారు.
1: స్వామి సెట్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ సో ఐ కెన్ మ్యారీ ఎనీబడి.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అన్నాను కానీ కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పలేదు నేను.
1: భగవాన్ మేడే మెన్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను కూడా మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ కల్చర్.
0: మానవుని యొక్క కల్చర్ ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ మ్యాన్?
0: సంస్కృతి ఎటువంటిది?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతాన్ని వదిలిపెట్టి కేవలము భౌతికమైన దాన్ని తీసుకుంటే ప్రయోజనమేమిటి?
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్. వీ గో బై ది వరల్డ్లీ వే.
0: కనుక భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటి దీంట్లో ప్రవేశపెట్టింది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాస్ట్ లో నాకెప్పుడు భేదం లేదు.
1: There are no caste differences.
0: అందరూ ఒకే కాస్టే.
1: All belong to one caste.
0: కానీ కల్చర్ లోపల డిఫరెన్స్ ఉంటుండాలి.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ది కల్చర్.
0: ఈ డిఫరెన్స్ కల్చర్ లో ఉండటం వల్ల జీవితంలో కూడా విరుద్ధం వచ్చేస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ది కల్చర్ ద లైఫ్ ప్యాటర్న్.
0: దానిని కూడా నువ్వు సమంతం చేసుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్సో కన్సిడర్ దాట్.
0: నీకు అవసరమైనదైతే స్వామి చెప్పాడు అని చెప్పింటారు.
1: ఇఫ్ ఇట్స్ టు యువర్ కన్వీనియన్స్ యు కోట్
0: స్వామి. అవసరం లేని దాన్ని స్వామి మాటే ప్రశ్నించడు.
1: That we don't want to do, you don't quote Swami.
0: ఇది సరైనటువంటి భక్తియా?
1: Is it proper devotion?
0: స్వామి చెప్పినప్పుడు అన్నింటినీ నీవు అనుసరించాల్సిందే.
1: You should follow whatever Swami says.
0: నీ ఇష్టమైనటువంటిది మాత్రం అనుసరించటము, ఇష్టం కాని దానికి కల్చర్ అని వదిలిపెట్టుకోవటం మంచిది కాదు.
1: You follow that what you like and drop that you don't like.
0: కనుక ప్రతి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ మీనింగ్.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ఒక సుమతి శతకంలో ఒక చిన్న పద్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పోయమ్ ఇన్ సుమతి శతక.
0: అక్కరకు రాని చుట్టము,
1: ఏ రిలేటివ్ హూ విల్ నాట్ కమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: నొక్కిన వరమిని మేల్పు,
1: గాడ్ హూ విల్ నాట్ గ్రాంట్ యువర్ బూన్స్,
0: మోహమున తానెక్కిన పారని గుర్రము,
1: ద హార్స్ దట్ విల్ నాట్ రైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: కున విడువంగ వలయు,
1: యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇమీడియట్లీ,
0: నిమిషంలో దాన్ని వదిలిపెట్టు,
1: గివ్ ఇట్ అప్ ఇన్ ఎ మినిట్.
0: నీవు భగవంతుని మొక్కినప్పుడు నీకు వరం ఇవ్వకపోతే ఇచ్చిపెట్టు.
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ డిజైర్ గివ్ హిమ్ అప్.
0: అడిగితే కోరిక ఇవ్వనటువంటి ఒక దేవుణ్ణి కూడా నువ్వు వదిలిపెట్టు.
1: యూ ఫర్గెట్ గాడ్ ఇఫ్ హి డజంట్ గ్రాంట్ యువర్ రివార్డ్స్.
0: ఎక్కితే పరిగెత్తినటువంటి గుర్రాన్ని కూడా నువ్వు వదిలిపెట్టు.
1: ది హార్స్ దట్ విల్ నాట్ రన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బెటర్ యూ గివ్ ఇట్ అప్.
0: ఇది ఎవరికి చెప్పాడు?
1: టు హూమ్ ఇట్ ఈస్ సెడ్.
0: ఈ మూడు పదములు మూడు పదాలకు చెప్పాడు.
1: This is said in three ways.
0: అది వదిలిపెడుతున్నారు.
1: They forget that.
0: ఈ మూడు పదాలే తీసుకుంటున్నారు.
1: They take these things.
0: కట్ట కనపడి గదరా సుమతి. సుమతి మంచి బుద్ధి కలవానికి ఈ మూడు కూడా.
1: This is said in Sumati to a man with a good mind.
0: ఆ మంచి బుద్ధి లేకుండా కేవలము నాకెప్పుడు ఒక బాధలు కలిగితే నా బాధలకు ఆదుకోలేకుండా వదినారే ఈ బంధువులు వదిలిపెట్టాలి.
1: Without having this good mind, you go on thinking this relation has not come to your rescue. చేస్తే
0: ఏ బంధువులు నీకు సహాయం చేస్తారు?
1: If you don't help him earlier, how do you expect help now?
0: తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయరు.
1: Even parents won't come to your rescue.
0: కనుక అక్కరకు రాని చుట్టము,
1: the relation will not come to your needs.
0: అప్పుడు సుమతిగా నీ ఉంటుంటే చా, అందరూ బంధువులు అంతా వస్తారు, భగవంతుడు నీ కోరిన వరాన్ని ఇస్తాడు, సర్వము నీ ఎక్కినటువంటి గుర్రాన్ని కూడా పరిగెత్తుతుంది. ఎట్లా? నీకు గుర్రం ఎక్కిన సమయంలో మరే నాకు హార్స్ రేట్ తెలుసునా తెలీదా అని విచారణ చేసుకుని దాన్ని ఎక్కాలి.
1: బిఫోర్ యూ వాంట్ టు రైడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద హార్స్, నో వెదర్ యూ నో హార్స్ రైడింగ్ ఆర్ నాట్.
0: ముఖమే చూడనటువంటి వాడు గుర్రాన్ని ఎక్కి ఇది పరిగెత్తలేదే అంటే ఏమి గతి అవుతుంది నీకు?
1: ది ఫెలో హూ హాస్ నాట్ సీన్ ద హార్స్ ఎట్ ఆల్, హీ బ్లేమ్ ద హార్స్.
0: అజ్ఞానమే,
1: ఇట్స్ ఆల్ ఇగ్నోరెన్స్.
0: సుమతి గుర్రపు సవారి చేసినటువంటి వాడే గుర్రాన్ని ఎక్కుతాడు, కానీ లేకపోతే దాని దగ్గరకే పోడు.
1: An intelligent man will know the riding first, or else he will not go anywhere near the horse.
0: Bhagavantuni paina sampurnamaina prema kaliginatundi vaade bhagavantuni hrudayapurvakanga prarthistadu, bhagavantudu kuda ataniki varalu andistadu.
1: The one with full faith in God will pray to him wholeheartedly.
0: Faith lekunda devudu naaku idi chechi pettu ante etla chechi pettadu?
1: Without faith, how do you demand? Oh God, give me this.
0: He is not your servant.
1: God is not your servant.
0: Kaani aa bhaktiye neelo untunte neeku servant, servant, servant.
1: But if you have that faith and devotion, you will be servant of the servants.
0: కరుకనే భగవంతుడు సర్వలకుడు సర్వెంటే.
1: God is the servant of all.
0: అందువల్లనే
1: so
0: మీకు చక్కని చిన్న ఉదాహరణము,
1: a very good example.
0: సర్వెంట్ ఎప్పుడు కూడాను,
1: సర్వెంట్ ఆల్ ద టైమ్,
0: భగవంతుడు పూజ రూమ్ కు దగ్గర ద్వారం దగ్గర నిల్చుకొని ఉంటాడంట సర్వెంట్ గా.
1: సర్వెంట్ విల్ బి దేర్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: నా భక్తుడు ఏమి కోరుతాడో అతని కోరిక నెరవేర్చాలి అని అక్కడ కాచుకొని ఉంటాడట.
1: గాడ్ విల్ బి వెయిటింగ్ దేర్ ఇన్ ద సర్వెంట్ సో హస్ టు నో ద
0: డివోటీ. వాడు భక్తుడే గని కాకుండా పోతే,
1: ఇఫ్ ఇస్ నాట్ ఎ డివోటీ,
0: భగవత్ భావమే అతని హృదయమందు లేకపోతే,
1: ఇఫ్ దేర్ ఇస్ నో డివైన్ థాట్ ఇన్ ద హార్ట్,
0: భగవంతుడు మాస్టర్ గా ఉంటాడు.
1: గాడ్ బికమ్స్ ఎ మాస్టర్.
0: హనుమంతుడి సంగతి మీకు బాగా తెలుసును.
1: యు నో ద స్టోరీ ఆఫ్ హనుమాన్.
0: అతను గొప్ప గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: హి ఇస్ వర్చువస్ అండ్ ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: అలాంటి వాడు రాముడి దగ్గర దీనుడుగా నిలుచుకున్నాడు.
1: But in front of God Rama, he is very humble.
0: Ravana daggara dheerudai nilchadu.
1: In front of Ravana, he stood there in front of him.
0: Karanam emiti?
1: What the reason?
0: Ahankaram galavana daggara dheeruduga nilchadu bhaktudu.
1: In front of an egoistic man, the devotee stood as a warrior.
0: Premamayudainatundi bhagavantudu daggara dheerudai unnadu.
1: In front of God, who is the embodiment of love, he was so humble.
0: Kalustuga prabhavam nalaka paristhitini puraskarinchukoni జీవితాన్ని జరుపుకోవాలి.
1: సో లైఫ్ హ్యాస్ టు బి క్యారీడ్ ఆన్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు పరాధీనుడే.
1: గాడ్ ఆల్వేస్ సబ్మిట్స్ హింసెల్ఫ్.
0: భక్త పరాధీన అంటున్నారు అష్టనాత్ర నామావళిలో.
1: వి ఆల్సో సే దట్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద డివోటీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా పరాధీనుడే.
1: గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద డివోటీ.
0: నీలో పవిత్రమైన భక్తి ఉన్నప్పుడు అతను నీ స్వాధీనుడే.
1: వెన్ దేర్ ఇస్ ప్యూర్ డివోషన్, హీస్ విత్ యూ.
0: కనుక భగవత్ నామాన్ని అందరు కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకుని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి.
1: We should take the name of the Lord as the basis for our life, the prime principle.
0: భగవంతుడు గానగోనుడు.
1: God will be carried in the music. He loves music.
0: అందువల్లనే మహావిష్ణువు దగ్గర నారద తుమ్మురాజులంతా కూడా నిరంతరము గానం చేస్తుంటారు.
1: Therefore Narada Tumbura continued to sing.
0: హృదయపూర్వకంగా గానం చేస్తే అక్కడనే దాసుడై నిలిచి ఉంటాడు.
1: When once you sing wholeheartedly, God will
0: గానములో ఇంత హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి శక్తి ఉంటుంది.
1: The music will be able to melt a person and move and
0: కొంతమంది కవులు పద్యాలు రాస్తుంటారు.
1: Some poets compose.
0: రామ నన్ను కాపాడు, ఇందులోనే అహంకారంగా ఉంటాయి.
1: Then even in prayer there will be ego.
0: ఇంకా గేయం రాస్తుంటారు.
1: Some also compose poems.
0: అందులో రామ నన్ను కాపాడరా అంటుంటారు.
1: They also say in a prosaic style.
0: ఇది హృదయాన్ని అంత ఆకర్షించదు.
1: And the heart will not be drawn by that.
0: కానీ అదే గాయకుడు వచ్చి,
1: but a singer,
0: రామ నన్ను కాపాడు, ఎంత ఆప్యాయంగా ఉంటుంది, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. రామ నన్ను కాపాడు, ఈ గానంలో ఎంత మధురంగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఇన్ ఎ మ్యూజికల్ స్టైల్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్,
0: కనుక మ్యూజిక్ లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: ఫిట్నెస్ దే ఇన్ మ్యూజిక్.
0: ఇంత కరిగింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఇట్ మెల్ట్స్ ది హార్ట్ ఆఫ్ గాడ్.
0: ఇంత కదిలింపు చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: గాడ్ విల్ బి టచ్డ్ బై యువర్ మెలడీ.
0: కనుకనే మనము ఈ గానమును సాధ్యమైనంత వరకు హృదయంతో వచ్చే రీతిగా మనం భావించినప్పుడే ఈ గానం సార్థకం అవుతుంది.
1: సో మ్యూజిక్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు ఫైండ్ ఇట్ ఫుల్ఫిల్మెంట్.
0: కానీ ఇంకా మున్ముందు
1: ఇన్ ఫ్యూచర్
0: అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి.
1: ఆల్ షుడ్ సింగ్ యునైటెడ్లీ.
0: పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు.
1: అర్లియర్ సింగింగ్ వాస్ అలోన్ ఎట్ ది ఇండివిడ్యువల్ లెవెల్.
0: సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజన ప్రారంభిస్తూ వచ్చారు.
1: గురునానక్ స్టార్టెడ్ కలెక్టివ్ సింగింగ్.
0: అందరి గొంతులు ఒక్క శబ్దంలో ఈనమైపోవాలి.
1: ఇన్ మాస్ సింగింగ్ దేర్ బి యూనిటీ వన్.
0: అప్పుడే భగవంతుడు చక్కగా భద్రపడతాడు.
1: దెన్ గాడ్ విల్ బి డ్రాన్ బై దట్ మ్యూజిక్.
0: ఇది చూడండి వస్త్రం.
1: దిస్ ద క్లాత్.
0: అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: దీన్ని ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా చేస్తే వేళ్లతో తుంచి వేయొచ్చు.
1: ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ విత్ ఎ ఫింగర్.
0: కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
1: ది కలెక్టివ్ సింగింగ్ మాస్ సింగింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్.
0: అందరి కంఠములు అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటాయి.
1: ద వాయిసెస్ అండ్ ది ఫీలింగ్స్ స్టాండ్ ఇన్ యూనిసన్.
0: కనుక
1: సో
0: ఇంకా మున్ముందు కూడాను
1: ఇన్ ఫ్యూచర్
0: ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ హూమ్ సో ఎవర్ మైట్ సింగ్, ఆల్ ఆఫ్ యూ షుడ్ జాయిన్ ఇన్ కోర్స్ అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ and work for your own redemption and emancipation, and Bhagavan brings his discourse to a close.

తిద్దవచ్చురాయి తిన్నగాను. మనసు తిద్దగలరయా మరి వంపు లేకున్నా, మనసు తిద్దగలరే మరి వంపు లేకున్నా.

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంప్టీ. ఎంప్టీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పేస్.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: నాట్ నియర్లీ సీన్ ఆన్ ఎర్త్.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: ద స్కై ఆల్సో షోస్ సన్, మూన్, క్లౌడ్స్ అండ్ స్టార్స్.
1: కానీ ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: దర్ ఆర్ త్రీ టైప్స్.
1: భౌతిక ఆకాశము,
0: వన్ కాస్మాస్.
1: రెండవది చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: మూడవది చిదాకాశము,
0: కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ భూతాకాశం అన్నటువంటిదే సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నియో ఉన్నవి.
0: నాట్ మియర్లీ ది స్టార్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, దర్ మెనీ మోర్ స్టార్స్ దట్ యు డు నాట్ సీ.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవి.
0: దే ఆల్ బిలాంగ్ టు కాస్మోస్.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,00,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకనూ ఎన్నియో ఉన్నవి.
0: Still there are many more.
1: Manaku ati samipamlo kanipinchinavi suryachandrulu maatrame.
0: Those that are close to us are merely the sun and the moon.
1: Veetiki atheetamga kudanu mari konni untunnayi.
0: There are many more that are beyond.
1: Avi kudanu suryulu maatrame.
0: They are like sun.
1: Suryuni yokka size ku taginattu gaane untunnayi.
0: They are the size of the sun.
1: Avi dooramuga undatam cheta chinnavuga kanipistunnayi.
0: As they are very far, they look small.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారముల చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే

0: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణములకు ప్రాకుతుండాలి.
1: టు వాట్ ఎక్స్టెండ్ ది లైట్ గోస్ రైట్ ఫ్రమ్ ద
0: కనురెప్ప పాటు, అనగా క్షణం లోపలే,
1: జస్ట్ విద్ ఇన్ ఎ మోమెంట్,
0: 16,000 కోట్ల మైళ్ళ దూరం పోతుండాలి ప్రకాశము.
1: ద లైట్ ట్రావెల్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ 16,000 crores ఆఫ్ మైల్స్.
0: కానీ ఇంకా కొన్ని నక్షత్రముల యొక్క వెలుగు నేటికి కూడాను ఈ భూమిపై సోకలేదు.
1: ద లైట్ ఆఫ్ సమ్ స్టార్స్ హ్యాస్ నాట్ ఎట్ రీచ్డ్ ఎర్త్.
0: భూమికి కూడాను అందనటువంటి యొక్క లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
1: దర్ స్టిల్ మెనీ మోర్.
0: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
1: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
0: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
1: సిన్స్ ఇట్స్ ది లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
0: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
1: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
1: సన్ హ్యాస్ షేర్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిస్ లైట్ విత్ ది ఎర్త్.
0: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కానీ సూర్యచంద్రాదులు కానీ వాళ్ళి స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
1: ద లైట్ ఆఫ్ ద స్టార్స్, ద సన్ అండ్ ద మూన్ ఆర్ నాట్ ఆఫ్ దేర్ ఓన్.
0: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
0: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
1: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
0: అది ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
1: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ద స్టార్స్, సన్ అండ్ మూన్.
0: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
1: All of them belong to cosmos.
0: Inka chidakasam ante emito?
1: Then what is cosmic consciousness?
0: Kanipinchinavanni kuda nu bhutakasamulainappudu
1: all that you see mana
0: kanipinchane maatrame chidakasamulu cheppadaniki veelu kaadu.
1: It's not possible to decide they belong to cosmic consciousness.
0: Kanipinchaka vinipinchaka telipinchaka maripinchaka prakashincheetuvanti oka shakti okati unnadi.
1: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
0: Adi ye chitakashamu.
1: That is chitakashamu, cosmic
0: consciousness. Aa chitakashamu ante ee sarvam kudunu bhutakasham yokka swarupamulu anni pratibimbistu unnayi.
1: It is only here you find the reflection of these planets.
0: Manam chuchetuvanti prati drishyamulu kudunu manaku hrudayam paina ప్రతిబింబించేటువంటి యొక్క స్వరూపములే.
1: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
0: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
1: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
0: దీనినే చిత్తాకాశము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
0: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
1: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో దట్ యు వాచ్ సో వైడ్ స్ప్రెడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
1: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
0: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
1: దట్ యు సీ ఇన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
0: మనం ఒక పర్వతాన్ని చూచాము.
1: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
0: ఈ పర్వతమును చూచినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐ.
0: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
1: That mighty big mountain is present in a subtle form in your heart.
0: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
1: So all the stars and the planets are preserved in the cosmic mind.
0: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద కాస్మిక్ మైండ్.
0: కానీ చిత్తాకాశం గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
1: బట్ వీ కెన్ ట్రై టు ఎంక్వైర్ ద డెప్త్ ఆఫ్ కాస్మిక్ మైండ్.
0: సర్వ రూపమును కూడాను, సమస్త జగత్తు కూడాను, అన్ని ప్రపంచములు కూడాను ఆ చిత్తాకాశంలో స్వల్ప రూపముతో ధరించి ఉన్నాయి.
1: ది ఎంటైర్ కాస్మోస్, ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
0: కనుకనే మన చిత్తమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి ధ్వనులు కూడాను, ప్రతి బింబములు కూడాను ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రతిబింబములే.
1: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
0: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
1: That which is physically seen is the cosmos.
0: కానీ మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
1: That which is seen at the mental realm is cosmic mind.
0: ఇక మూడవది చిదాకాశం.
1: Third one is cosmic
0: consciousness. ఈ చిదాకాశం అంటే ఏమిటి?
1: What is this cosmic consciousness?
0: దానిని ఆత్మ అని పిలిచారు.
1: That is the self or atma.
0: ఈ ఆత్మకు రూపము లేదు.
1: Atma has no form.
0: ఆత్మకు ఏ విధమైన యొక్క చలనము లేదు.
1: ఇట్ హస్ నో మూవ్మెంట్.
0: అది నిర్గుణము,
1: అట్రిబ్యూట్లెస్,
0: నిరంజనము,
1: ఎవర్ఫల్జెంట్,
0: సనాతనము,
1: ఎన్షియంట్,
0: నికేతనము,
1: విక్టోరియస్,
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
1: ఇట్స్ ఎటర్నల్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మోర్టల్.
0: అది ఏ చిదాకాశము?
1: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: అది చిదాకాశమును చూచినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
1: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
0: ఎట్టి విద్యను లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
1: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
0: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవ్వరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
1: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
0: ఇది ఒక్కొక్క నక్షత్రము చూస్తే మన భూమికి
1: ఫ్రమ్ దిస్ ఎర్త్
0: 9 లక్షల మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
1: 9 lakhs of miles.
0: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
1: సమ్ ఆర్ 9,000 miles అవే.
0: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది డిస్టెన్స్.
0: ఎంతో దూరం ఉంటుండాలి.
1: ఆర్ వెరీ వెరీ ఫార్.
0: దీనిని అవాంగ్ మానస గోచరం అన్నారు.
1: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్. నాట్
0: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
1: సైంటిస్ట్ వాంటెడ్ టు నో by their
0: path chesinappudini varu chittaakasham varaku maatrame pogalaru kaani chidaakashanni muttaleru.
1: A scientist can go up to cosmic mind but they cannot reach cosmic consciousness.
0: kanukane aa chittaakashamu darshinchatame aatma sandarshanam annaru.
1: To have that cosmic consciousness is experience of the self.
0: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
1: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
0: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
1: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
0: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
1: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
0: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి.
1: హవెవర్ వేదాంత could prove to some extent
0: idi bhutaakasam yokka pratibimbame chittaakasam chittaakasamunu minginatuvantide chidaakasam.
1: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
0: bhutaakasanni minginatuvantide chittaakasam.
1: So cosmic mind is more than cosmos.
0: Chittaakasamunu minginatuvantide chidaakasam.
1: The whole cosmic mind is in cosmic consciousness.
0: kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశము.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
0: అని నీవు ఏ ఏ దృశ్యాలను చూడగలుగుతున్నావో,
1: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
0: ఏ ఏ స్వరూపాన్ని నీవు చెప్పగలుగుతున్నావో,
1: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
0: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
1: దోస్ థింగ్స్ దట్ యు ఎక్స్‌పీరియన్స్,
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ others think you are.
1: The one others think you are.
0: అది ఏ చిత్తాకాశము.
1: That is cosmic mind.
0: అది చింతించినవంతా కూడాను నీ మనసు లోపల స్మరింపజేస్తుంది.
1: So all that is thought of is reminded, recapitulated.
0: కనుకనే ఈ చిత్తాకాశములకు తరువాత పోయేటువంటిది
1: that which transcends
0: the
1: cosmic mind.
0: You think you are anyan, kare di one you really are.
1: That which transcends this is the one you really are.
0: Adiye atma tattvam.
1: That is cosmic consciousness.
0: Adiye nijamainatvanti yokka prakruti yokka swarupam.
1: That is the true nature.
0: Daivam yokka aanandamu.
1: It is divine bliss.
0: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ది డివైన్ బ్లిస్ అండ్ దిస్ టర్మ్
0: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సమన్వయమైంది.
1: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్
0: కనుకనే ఈ ఐ ఒక ఏకాక్షరమే.
1: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్
0: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుదా వదంతి అన్నారు.
1: వేదాంత సేస్ ది సింగులర్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్
0: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
1: యు మే కాల్ ఎనీబడీ
0: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
1: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హీ విల్ సే ఐ.
0: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
1: గిరి గారు హీ సేస్ ఐ.
0: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
1: ఎనీ వన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిదే ఐ.
1: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ ఆత్మతత్వములకు ఆకాశమని కానీ భూమిని కానీ ఏమని కానీ చెప్పడానికి వీలు కాదు.
1: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
0: ఆకాశం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఆకాశ?
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇమ్మెజరబుల్.
0: అగోచరమైనటువంటిది.
1: నాన్ అపారెంట్.
0: ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఇట్?
0: కనుక
1: సో
0: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరూ ఏమీ చెప్పలేరు.
1: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెట్ స్టేట్.
0: కనుకనే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
1: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
0: అనేటువంటిది గగనం.
1: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
0: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
1: వాట్ ఈస్ దట్ యు నో?
0: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి.
1: యు మే సీ సమ్ క్లౌడ్స్.
0: ఎంతవరకు కనిపిస్తాయి?
1: టు వాట్ ఎక్స్టెంట్?
0: కొంతకాలం వరకు కనిపిస్తాయి.
1: టు ఫర్ సమ్ టైం.
0: తదుపరి అవి కూడా మల్లమైపోతున్నాయి.
1: లేటర్ దే టు పాస్ ఆఫ్.
0: అవి కూడా చలనమైపోతున్నాయి.
1: దే టు మూవ్ అవే.
0: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిత్తాకాశం.
1: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
0: అది ఏ ఐ.
1: దాట్ ఈస్ ఐ.
0: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
1: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
0: దీనిని వేదాంతము.
1: దిస్ ఇన్ వేదాంత.
0: ప్రతి ఒక్క విషయమునకు కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
0: అహం బ్రహ్మాస్మి.
1: ఐ యామ్ బ్రహ్మ.
0: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుండాలి.
1: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
0: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
1: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
0: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
1: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
0: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
1: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ కెనాట్ కమ్.
0: అహం అహం బ్రహ్మాస్మి.
1: అహం అహం ఐ.
0: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
1: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
0: కనుకనే అహం అనేటువంటిది నేను.
1: సో అహం ఈజ్ దిస్ ఐ.
0: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
1: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
0: కనుకనే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
1: సో యు మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
0: నాయన నీవెవరో తెలుసుకో.
1: నో థై సెల్ఫ్. Know who you are.
0: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని ఏక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
1: ఐ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
0: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు
1: ఇఫ్ ఐ సే హూ ఆర్ యూ,
0: నేను అనిల్ కుమారు.
1: యు విల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
0: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమార్?
1: హూ గేవ్ దిస్ నేమ్?
0: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
1: యువర్ పేరెంట్స్ క్రిస్టన్ యూ సో.
0: ఈ పేరు పెట్టక మునుపు నీ పేరేమి?
1: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
0: నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: కనుక నేను ప్రతిదానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
1: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్, యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
0: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
1: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
0: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ
1: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
0: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
1: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
0: కనుక
1: సో
0: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
1: అహం
0: అహం అహం అహం.
1: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
0: ఈ అహం అనేటువంటిది నిజమైన యొక్క ఆత్మతత్వము.
1: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కనుక మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
1: సో వి స్పీక్ ఆఫ్ కాస్మాస్.
0: చిత్తాకాశము,
1: కాస్మిక్ మైండ్,
0: కొంతవరకు విచారించవచ్చు.
1: వి కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
0: భూతాకాశం యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
1: అండ్ దెన్ the reflection of the cosmos is cosmic.
0: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
1: And then cosmic consciousness has no form.
0: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
1: the formless
0: ఎట్టి ఆకారము చెప్పవచ్చును?
1: What form can you design?
0: కనుకని అహం అహం అన్నారు.
1: So it is said అహం ఐ.
0: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు
1: in every matter in philosophy
0: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
0: ఏమిటి అహం?
1: వాట్ ఈజ్ అహం?
0: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
1: ఇస్ ఇట్ ఈగో?
0: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా.
1: దిస్ ఈగో హ్యాస్ సమ్ ఫార్మ్.
0: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
1: బట్ ద ట్రూ ఐ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
1: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
0: దీనిని వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
0: కనుక ఇది ఆకాశము కాదు.
1: ఇట్స్ నాట్ స్పేస్.
0: అహం అనే రూపము కాదు.
1: నాట్ ఎ ఫార్మ్.
0: అహం అనే శబ్దము కాదు.
1: నాట్ సౌండ్.
0: ఎట్టి శబ్ద రూపములు లేనటువంటి యొక్క తత్వమే అహం.
1: ఇట్ హాస్ నో సౌండ్ నార్ ఫార్మ్.
0: ఎవరో ఒకరు అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
1: Somebody said, find out who you are.
0: రెండో దినం వచ్చాడు.
1: He came on the following day.
0: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
1: Sir, I have known.
0: ఏమిటి నీవెవరు?
1: Then who are you?
0: నా పేరు రామయ్య.
1: I am Ramayya.
0: ఇంక నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
1: And then he said, Mallayya is my father's name.
0: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
1: యువర్ మదర్ ఇస్ పుల్లమ్మ.
0: ఎల్లమ్మ, పుల్లమ్మ, రామయ్య, రంగయ్య, ఈ విధంగా పేర్లు చెప్తూ వచ్చాడు.
1: దీస్ ఆర్ ఆల్ ది నేమ్స్. వెంకయ్య, పుల్లమ్మ, టామ్, డిక్ అండ్ హ్యారీ.
0: ఏవి నీవు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ నేమ్స్ ఐదా.
0: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
1: దే ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ అసోసియేషన్.
0: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి ఒక పదములే.
1: దే ఆర్ రిలేటింగ్ టు లోకల్ వెర్నాకులర్.
0: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
1: దే ఆర్ ఫర్ ఇంట్రొడక్షన్.
0: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
1: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
1: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
0: అహం. అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ సెల్ఫ్.
0: ఆత్మ అన్న,
1: ఆత్మ,
0: నేను అన్న,
1: ఐ,
0: అంతా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆత్మకు వేరొక రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
1: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
0: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
1: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
0: అహం రామయ్య.
1: అహం రామయ్య.
0: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
1: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
0: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
1: Ramaya comes only after I.
0: అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు.
1: After I, no other thing need to be there.
0: కాబట్టి అహం ఒక్కటే.
1: So అహం is one.
0: అది ఏ నేను.
1: That is I.
0: నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి.
1: Know this nature of I.
0: ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము.
1: This is the secret of philosophy.
0: కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటిది అంటూ ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
1: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫార్మ్.
0: కదలిక ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్
0: మెదడుక ఉండేటువంటిది.
1: ఇట్ స్టాండ్స్ దేర్.
0: ప్రయాణం సలిపేటువంటిది.
1: ఇట్ మూవ్స్ అబౌట్.
0: ప్రత్యక్షంగా గోచరించేటువంటివి.
1: యు సీ డైరెక్ట్లీ.
0: కానీ
1: బట్
0: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
1: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్
0: దీనికంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
1: దర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబములు ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన చిత్తాకాశం.
1: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ది ట్రూ వన్.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఏది ఉండనటువంటిదే సరైన ఆకాశము.
1: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: ఇది చిదాకాశము.
1: దాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
1: ద నేచర్ ఆఫ్ చిదాకాశ,
0: ఏ పేరుతో కానీ,
1: కెనాట్ బి
0: ఏ రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
1: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ బై నేమ్.
0: ఒకనొక సమయం లోపల ఉత్తరప్రదేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
1: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
0: అక్కడి నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
1: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
0: వచ్చి, అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
1: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్, సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్?
0: తప్పక తొడుగుతానమ్మా.
1: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్, వై నాట్?
0: ఇది నా చేతికి సైజు తగినటువంటి తొడుగు అని.
1: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
0: తొడిగినాడు.
1: అండ్ హీ గేవ్ ద
0: బ్యాంగిల్. తొడిగిన తర్వాత
1: ఆఫ్టర్
0: అతనికి దాని విలువ ఇవ్వాలి.
1: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
0: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
1: ఐ డోంట్ హావ్ మనీ.
0: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను. అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
1: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ ఎల్మైర అండ్ ద లోకర్, యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ.
0: చెప్పి ఆమె అంతర్ధానమైపోయింది.
1: అండ్ షీ డిసపియర్.
0: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
1: వైల్ గోయింగ్ ద బ్యాంగిల్ సెల్లర్ ఆస్క్డ్, వాట్స్ యువర్ నేమ్, బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
0: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
1: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
0: వెళ్ళినాడు.
1: హి వెంట్.
0: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
1: He went round.
0: Address ema chikkindi.
1: He could get the address.
0: Atanni vicharinchadu.
1: He could know.
0: Ayya mee bidda aa ganga nadilo vachi gaadulu todukkundi.
1: He said your daughter purchased bangles.
0: Atan cheppadu naaku pendi kaalaide naaku biddalu ekkada unnaru annindi.
1: He said I am unmarried. How is that I have a daughter?
0: Ledu. ఆమె సత్యమే చెప్పేటువంటిది.
1: షీ సెడ్ ట్రూత్.
0: చూడు, ఆమె చెప్పిన సత్యం అంతా కూడా నువ్వు అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నా.
1: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
0: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
1: షీ మెన్షన్ ది ఫాదర్స్
0: నేమ్. పేరు అదేనా?
1: ఇజ్ంట్ యువర్ నేమ్?
0: అదేను అన్నాడు.
1: యెస్,
0: ఇవన్నీ సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రమే సత్యం చెప్తుంది.
1: దాట్ ఈస్ ట్రూ, వై నాట్ దిస్?
0: చూచాడు, పలాని గూటిలో పోయి చూడండి.
1: ఈ సెట్ ఫైండ్ అవుట్ దే.
0: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
1: ఐ డోంట్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ప్లేస్ వేర్ మనీ ఇస్.
0: లోపల వెళ్లి చూచాడు.
1: He went
0: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆ చిక్కింది.
1: He went in and saw the money. Enough for the bangles.
0: ఆయన ఎవరో తెలుసునా?
1: You know who she is?
0: గంగా శిష్యుడు. గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
1: He is the one who worships గంగాభారతి.
0: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
1: ఐ వర్షిప్ గంగాదేవి.
0: గంగాదేవే నా ఆరాధన దేవత.
1: షీ ఈజ్ ది ప్రిసైడింగ్ డైటీ.
0: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
1: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్, ఐ హావ్ గాట్ మ్యారీడ్.
0: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
1: సిన్స్ ది నేమ్ ఆఫ్ గంగా ఇస్ మెన్షన్డ్, ఐ వాంట్ టు గో.
0: అప్పుడు ఆ గాజుల వాడు,
1: ద బ్యాంగిల్ సెల్లర్,
0: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ హస్ టేకెన్ హర్ దేర్.
0: అప్పుడు అక్కడికి వెళ్లి,
1: దేర్,
0: అమ్మా,
1: మదర్,
0: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
1: ఐ కుడ్ సీ యూ వెన్ ఐ గేవ్ యూ బ్యాంగిల్.
0: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
1: యూ ఆల్సో దేర్.
0: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
1: వై ఇస్ ఇట్ ఐ డోంట్ సీ?
0: నా డబ్బు నాకు చేరింది.
1: ఐ రిసీవ్ మనీ.
0: కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
1: ఐ హావ్ కమ్ హియర్ టు డిక్లేర్ యువర్ ప్రెసెన్స్.
0: ఆమె చెప్పింది.
1: షీ సెడ్,
0: ఇదిగో నీ కృతజ్ఞత అని ఒక చేయి పైకెత్తింది.
1: Here is my hand.
0: యా గాజు చేతులు నిండుకు గాజులు కనపడ్డాయి.
1: And the full of bangles he could see.
0: ఆయన తండ్రి అన్నటువంటి వాడు చూచాడు.
1: The father saw.
0: గంగ.
1: గంగ.
0: గంగ. గంగ. అస్తములు మాత్రమే కనిపించింది.
1: And Ganga he could see only the hand.
0: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
1: It just kept him aside.
0: ఈ తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
1: And he went on praying to have full experience manifestation.
0: చూచాడు.
1: He saw.
0: ఇంద్రా లోకమాతామ రమామంగళ దేవత భార్గవీ లోకజనని క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: He went on praising, praying in different names.
0: ఆమె చెప్పింది.
1: She said,
0: నేను ఎవ్వరికీ ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
1: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
0: నాకు ఎట్టి స్వరూపము లేదు.
1: ఐ హావ్ నో ఫామ్.
0: దైవమునకు కల్పించుకున్నటువంటివి స్వరూపములు.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
0: అసెంప్షన్స్. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో కనిపిస్తుంటారు.
1: దేర్ ఆర్ ది ప్రిసెంప్షన్స్ అసెంప్షన్స్
0: ఆఫ్ సీకర్. ఫలాని రూపమనేటువంటిదే లేదు.
1: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్
0: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
1: నో సైన్స్.
0: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యం పెట్టాను అన్నాడు.
1: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యు మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
0: ఆ యొక్క హస్తమును చూచాడు.
1: హి సా ద హ్యాండ్.
0: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
1: హి ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్.
0: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
1: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
0: హస్తస్య భూషణం దానం.
1: చారిటీ ఇస్ ద జ్యువెల్.
0: కంఠస్య భూషణం స్మరం.
1: ట్రూత్ ఇస్ ది జ్యువెల్ ఆఫ్ ది నెక్.
0: తల్లి నీ హస్తము చూచాను.
1: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
0: నేను ఇంకా తరించాను.
1: I am liberated.
0: ఆ గంగలో పడ్డాడు, ప్రాణమిచ్చాడు.
1: He fell into the Ganges and breathed last.
0: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కానీ నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
1: గాడ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ బట్ ఇట్స్ నాట్ ద ట్రూ ఫార్మ్.
0: ఆకారము లేదు.
1: హెస్ నో ఫార్మ్.
0: రామకృష్ణ పరమహంస కూడాను
1: రామకృష్ణ పరమహంస
0: కమర్పూర్ లో ఉంటుండి
1: ఇన్ కమర్పూర్
0: ఒక దినము
1: వన్ డే
0: కడుపు చాలా బాధ వేసింది.
1: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్
0: భరించుకునలేక
1: హి కుడ్ బేర్.
0: గంగానదిలో పోయి పట్టాన్ని పోయాడు.
1: హి వాస్ అటెంప్టింగ్ టు
0: ఎంత దూరం దిగినప్పటికీ మోకాలోతు నీళ్లు మాత్రమే కనిపించాయి.
1: హి కుడ్ ఓన్లీ గో మీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హి వెంట్.
0: తల్లి జగన్మాత
1: ఓ మదర్
0: ఎందుకు నన్ను కనిపించటం లేదు.
1: How is that I don't see?
0: ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు?
1: Why don't allow me to merge with you?
0: I భరించుకోలేను అని ప్రార్థన చేశాడు.
1: I cannot bear the separation any longer.
0: అప్పుడు
1: then
0: ఆమె నాయన నాకు ఒక రూమ్ ఉంటుండే కదా నీకు కనిపించేకి.
1: Well, how can you
0: నాకు
1: see
0: ఎట్టి రూపము లేదు.
1: I have no form.
0: ఒకే రూపమే.
1: Only one.
0: అది ఏ నా యొక్క రూపము ఆత్మ ఆత్మ ఆత్మ అని.
1: And of the form of the self for atma.
0: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు.
1: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి.
1: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్.
0: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కాని నిజమైనటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ.
0: నాకు సాక్షాత్కరించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కుడ్ సీ
0: మై నాకు సాక్షాత్కరించాడు.
1: సీ ది మానిఫెస్టేషన్
0: ఆఫ్ కృష్ణ. సాక్షాత్కరించాడు
1: భగవాన్.
0: అనేక మంది చెప్తూ ఉంటారు.
1: పీపుల్ సే సో.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇల్యూజన్.
0: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యు కెనాట్ హావ్
0: భ్రమ. చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు.
1: దెన్ వన్స్ యు హావ్ భ్రమ యు విల్ నాట్ బి ఇల్యూజన్.
0: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు.
1: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యు కెనాట్ హావ్ భ్రమ.
0: కనుకనే మన భ్రమను మనం పోగొట్టుకోవాలి.
1: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానం దూరం చేయాలి.
1: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ ఈగో.
0: ఆత్మ నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము.
1: వి షుడ్ బి అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మకు ఆనందమే రూపము.
1: బ్లిస్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమ సుఖదం.
1: సుప్రీం హ్యాపీ.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
1: నాన్ డ్యూయల్.
0: గగన సదృశ్యం.
1: ఎథీరియల్.
0: తత్వమస్యాది లక్ష్యం.
1: అల్టిమేట్.
0: ఏకం. నిత్యం. విమలం.
1: ప్యూర్.
0: అచలం. సర్వదీ సాక్షిభూతం.
1: నో మొబిలిటీ. ఎటర్నల్ విట్నెస్.
0: ఇది ఆత్మ యొక్క వర్ణన.
1: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్.
0: దీనికి ఏక ఆకారములు ఉంటున్నాయి.
1: What is the basis
0: ఏ ఆకారము లేవు.
1: నథింగ్ వాట్సెవర్.
0: కనుకనే మనం ఒక ఆకారాన్ని దర్శించాలనేటువంటి పట్టు మనం పట్టకూడదు.
1: లెట్స్ నాట్ డిటర్మిన్ టు సీ స్పెసిఫిక్ ఫార్మ్.
0: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లేవు.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే.
1: ఎనీ ఫార్మ్ ఇస్ డివైన్.
0: దైవంలో ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు.
1: యూ కెనాట్ డిసైడ్ ఎ సింగిల్ ఫార్మ్.
0: కనుకనే
1: సో
0: ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను
1: ద నేచర్ ఆఫ్ కాన్షియస్
0: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము,
2: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్,
0: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే.
2: ద బిలాంగ్ టు కాస్మో.
0: ఈ భూతాకాశం యొక్క లక్షణాలు మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ గో బై దిస్ కాస్మోస్ అండ్ ద ప్లానెట్స్.
0: ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి,
2: దే ఆల్ వానిష్,
0: చెదిరిపోయేటువంటివి,
2: దే మూవ్ అవే,
0: మరుగుపడేటువంటివి,
2: దే గెట్
0: మాయమయ్యేటువంటివి,
2: దే చేంజ్,
0: అంతర్ధానమయ్యేటువంటివి,
2: దే డిసపియర్.
0: అన్ని కూడా మనకు వెనుకకు పోతుంటాయి.
2: దే జస్ట్ ఆర్ విత్డ్రాన్.
0: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంటా ఉండి కనిపించేటువంటి.
2: ఓన్లీ వన్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఆనందం,
2: దాట్ ఈస్ బ్లిస్.
0: ఈ ఆనందం ఒక స్వరూపం లేదు.
2: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందం ఒకే ఆకారమే.
2: ఇట్ హ్యాస్ ఓన్లీ వన్.
0: నవ్వుకోవటమే ఆనందం.
2: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు.
2: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో.
0: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణమలే.
2: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్.
0: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే,
2: హౌ డస్ ఇట్ స్మైల్?
0: మందస్మిత వదనం.
2: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ.
0: అది శబ్దము లేనటువంటి ఒక నవ్వు.
2: ఇట్ హెస్ నో సౌండ్.
0: ఏ నోరు తెలవనటువంటి నవ్వు.
2: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్.
0: ఆనందాన్ని అందించే నవ్వు.
2: ఇట్స్ బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందము చేకూర్చేటువంటి ఆనందము.
2: ఇట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకొని అది ప్రహసన్ అన్నారు.
2: సో ఇట్ ఇస్ ప్రహసన్.
0: శబ్దంతో వచ్చేటువంటి దాని ప్రహసన్.
2: సో దాట్ విచ్ ఇస్ సౌండ్
0: ఇస్ లేనటువంటిదే ఆసన్.
2: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్.
0: కనుకని
2: సో
0: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు.
2: గాడ్ స్మైల్స్, డస్ నాట్ లాఫ్.
0: ఇవన్నీ సినిమా నవ్వులు.
2: The other is just artificial.
0: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకొని దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమో అనుకుంటారు.
2: We watch cinemas, we think God also laughs like that.
0: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
2: There is one certain sign.
0: అది కృతజ్ఞత అన్నారు.
2: That is gratitude.
0: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
2: What is to be given to God?
0: దైవం ఎన్నో మనకి ఇస్తున్నాడు.
2: God gives many.
0: ఒళ్ళు సార్లు లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
2: When we are sick, God
0: ఇంజక్షన్ ఇచ్చేటప్పటికే మందుకు తగినంత విలువ ఇస్తాము.
2: And we pay the bill.
0: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
2: There ends gratitude.
0: ఆకలి వేస్తుండాలి.
2: We are hungry.
0: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నావు.
2: To appease hunger, we go in search of food.
0: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
2: Mother serves food and curry.
0: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
2: And once you eat, it is an expression of gratitude.
0: ఏదో బాధలు పడుతున్నావు,
2: you are suffering.
0: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధను నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
2: Someone will come close to you, alleviate you from suffering.
0: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి.
2: For any help that you receive, you should express gratitude.
0: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
2: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
0: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
2: గాడ్ గివ్స్ మెనీ.
0: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
2: హి గివ్స్ ఫ్రీ
0: మెడిసిన్ ఇస్తున్నాడు.
2: ఫ్రీ మెడికల్.
0: ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
2: ఫ్రీ వాటర్.
0: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు.
2: ఫ్రీ.
0: ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
2: హి మూవ్స్ అమంగ్.
0: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
2: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
0: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
2: హౌ ఆర్ యు ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్?
0: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారాన్ని త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీనికి తగిన విలువగా వస్తుంది.
2: వెన్ యూ గివ్ అప్ ఈగో, యూ కెన్ ఆల్సో బి ఫ్రీ.
0: ఏమి నేను ఇచ్చేది?
2: వాట్ ఇస్ దట్ యు గివ్?
0: ఏ హృదయము నొసగితే ఈశ నాకు.
2: ఓ గాడ్, ద హార్ట్ యూ హావ్ గివెన్.
0: మైడి దానిని అర్పించు మహితమూర్తి.
2: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
0: మరగా వేరేమి తెచ్చు నీ పాదార్చనకును?
2: వాట్ ఎల్స్ ఐ హావ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్?
0: అంజలికి చింతు అందుకోవయ్య నీవు అన్నది.
2: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
0: అంజలికి చింతు.
2: ఐ
0: అది ఏ నీ యొక్క కృతజ్ఞత?
2: ఐ డో నమస్కార్.
0: అది కూడా లేకపోతే
2: ఇఫ్ యూ డోంట్ డూ
0: దూరుడు అయిపోతాడు.
2: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రైట్.
0: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
2: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
0: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
2: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
0: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
2: యూ హావ్ టు పాస్ త్రూ సఫరింగ్.
0: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
2: వెన్ యు పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్,
0: ఎప్పుడు ప్రసన్నంతోనే ఉంటుంటావు.
2: And you can always be blissful.
0: చిన్నవులతో నీవు చిందులు దొక్కుతావు.
2: You can smile all along.
0: ఇది ఏ నీ యొక్క ఫలితము?
2: This is the result.
0: ఒకానొక సమయం లోపల,
2: at one time,
0: కృష్ణ భక్తుడు,
2: devotee of Krishna,
0: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
2: He started chanting Krishna's name.
0: కానీ ఏ కృష్ణుణ్ణి నేను స్మరించేది?
2: In what form can I రిసైట్
0: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
2: బికాస్ ద ఫార్మ్స్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ డిఫరెంట్
0: ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా
2: షల్ ఐ వర్షిప్ దట్ ఆర్
0: దే కృష్ణుని నేను ఆరాధించేది
2: వాట్ స్పెసిఫిక్ ఫార్మ్
0: సందేహం కలిగింది.
2: హీ కుడ్ నాట్ డిసైడ్
0: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రంలో
2: దే ఆర్ ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ ది నేచర్
0: దైవం మనుష్య రూపేణ
2: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ పిక్చర్స్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు ఇదంతా కాదు కృష్ణుడి యొక్క స్వరూపం.
2: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండటం
2: గాడ్ స్మైల్.
0: ఎప్పుడు నవ్వించటము
2: మేక్స్ అస్ స్మైల్.
0: ఎప్పుడు ఆనందంగా ఉండటము
2: హీస్ బ్లిస్ఫుల్.
0: ఇతరులను ఆనందంగా కల్పించటము
2: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
0: కృష్ణుడి యొక్క స్వరూపము
2: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
0: తాను ఆనందంగా ఉండాలి ఇతరులను ఆనందపరచాలి.
2: హీ షుడ్ బి బ్లిస్ఫుల్ మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
0: కనుక నీ గివ్ అండ్ టేక్.
2: It's give and take.
0: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
2: It's a byway channel.
0: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
2: He gives bless and receive.
0: ఇది నీ యొక్క కృతజ్ఞత.
2: That is gratitude.
0: అట్టు లేకుండా
2: అదర్వైజ్
0: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
2: You cannot experience ecstasy, bliss in reality.
0: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
2: You will have bliss even in dream.
0: నీకు ఆరాధన దేవత కంటికి కనిపించినప్పుడు
2: when once you see
0: హసన్ నవ్వుతూ పోవాలి.
2: You can go smiling.
0: మూతి ముడుచుకొని ఉండకూడదు.
2: You cannot go with a serious face.
0: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
2: A man with serious face can never be blissful.
0: ఎప్పుడు ఆనందంగానే ఉండాలి.
2: Smile, smile all the way.
0: ఆనందం దౌషం. ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
2: Bliss is the true form.
0: కనుక నిరంతరము కూడాను చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
2: So one should smile and smile.
0: కొన్ని బాధలు వచ్చినాయి. కొన్ని కష్టములు వచ్చాయి. కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నువ్వు ఏమాత్రం ఏడ్చకూడదు.
2: వరీస్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టికల్స్ కమ్ అండ్ గో.
0: పోతుంటాయి.
2: దే కమ్ అండ్ గో.
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
2: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వచ్చింది పోయినాయి.
2: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్.
0: అంతేగాని నిలిచినవి కావేవి.
2: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
2: సో వి షుడ్ నాట్ వరీ.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
2: దెన్ వన్స్ వి హావ్ స్ట్రాంగ్ ఫెయిత్
0: నిజమైనటువంటి భక్తులు మనం అనుకుంటాము
2: వీ కెన్ బి ట్రూ డివోటీస్.
0: అట్ట కాదు అమ్మకేదో జ్వరం వచ్చింది నాన్నకేదో జబ్బు వచ్చింది వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది.
2: యూ ఆర్ వరీడ్ ఆఫ్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ హౌ కెన్ యూ బ్లెస్.
0: అమ్మా నాన్న ఎవరు?
2: హూ ఆర్ పేరెంట్స్?
0: ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే.
2: పేరెంట్స్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఈ దేహం ఎవరిది?
2: హూస్ బాడీ ఇట్ ఇస్?
0: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్.
0: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
2: దాట్స్ నాట్ గ్రాట్యూడ్.
0: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
2: ఫర్గెట్ ది బాడీ.
0: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
2: థింక్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి తత్వము.
2: దాట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కనుకనే ఆకాశం యొక్క తత్వము
2: నేచర్ ఆఫ్ ద స్పేస్
0: చిత్తాకాశము
2: ద కాస్మస్
0: భూతాకాశము
2: కాస్మిక్
0: చిదాకాశము భూతాకాశాన్ని పూర్తి మర్చిపోవాలి.
2: ఫర్గెట్ కాస్మాస్.
0: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అందించుకోవాలి.
2: వీ కెన్ ప్రిజర్వ్ సస్టైన్ కాస్మిక్ మైండ్.
0: కానీ క్రమక్రమేణా ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
2: వెన్ వన్స్ వి మర్జ్ ఇన్ కాస్మిక్ మైండ్ వి రీచ్ కాస్మిక్ కాన్షియస్నెస్.
0: కనుకనే చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
2: సో వి షుడ్ కంటెంప్లేట్ ఆన్ కాస్మిక్ మైండ్.
0: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
2: వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు విజువలైజ్?
0: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
2: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
0: లోకములో
2: ఇన్ ద వరల్డ్
0: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
2: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
2: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
0: ఇవంతా వర్ణనములైనటువంటి యొక్క
2: తత్వములు.
0: భ్రమించేటువంటి తత్వములు.
2: తరించేటువంటి
0: తత్వములు. కానీ నీవు నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
2: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్
0: యు.
2: దట్ ఇస్ దట్.
0: అది ఏ తత్?
2: దట్
0: తత్
2: దట్
0: త్వం
2: దౌ
0: అసి
2: ఆర్ట్.
0: ఈ తత్ అనేటువంటిది అది.
2: దట్
0: తమ్ అనేటువంటిది ఇది. అది ఇది.
2: దట్
0: ఎన్నింటి యొక్క ఏకత్వమే అసి.
2: దట్ దౌ ఆర్ట్ తత్వమ
0: అసి. అదే తత్వం అసి.
2: దట్ దౌ ఆర్ట్ తత్వమ.
0: కాబట్టి ఈ రెండు కూడా ఒక్కటైపోవాలి.
2: సో బోత్ షుడ్ బి వన్.
0: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: వి షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.
3: భజన బినా సుఖ

0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ సహన, ద టాలరెన్స్, ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: పరమ పావనమైన భరతావని అందు సహనం అన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి అందు వన్నె గాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడిహరెన్స్ టు ట్రూత్ ఈజ్ ది ట్రూ పెనెన్స్. It is the highest of rituals.
0: Madhura bhavam bedi mana desa mandanna matru bhavamu ganna manyamedi.
1: What is the sweetest feeling, the nectarine sentiment? It is the feeling of the mother that is sweetest.
0: Pranambu kantenu manambe ghanamanu mana desa neetini మంటగల్పి.
1: ఇట్ ఈస్ ద క్యారెక్టర్, ద వర్చ్యూ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, గ్రేటర్ దాన్ ద వెరీ లైఫ్. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈస్ సెట్ అబ్లేజ్, పుట్ టు ఫ్లేమ్.
0: నేటికిచ్చిరి పరదేశ నీతులరసి.
1: అండ్ టుడే వి హావ్ గాట్ ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద ఫారెన్ ల్యాండ్, ద కోల్డ్
0: విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.
1: అండ్ వి హావ్ గాట్ ద మోడర్న్ డ్రెస్ అండ్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్, దట్స్ వాట్ వి గాట్ ఫ్రమ్ ద ఫారెన్ రూల్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: జస్ట్ యాస్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ మైటీ స్ట్రెంగ్త్,
0: అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: భారతీయస్, ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ హావ్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ that does not know its own strength.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharatiyulu mahabhagyavantulu.
1: Bharatiyas are affluent, rich enough.
0: Bharat deshamu mahabhagya deshamu.
1: And it is a country which is exalted, very rich.
0: Idi mahapunya bhumi, tyaga bhumi, karma bhumi.
1: This is the land of merit, this is the land of spirituality, and this is the land of sacrifice.
0: Itti Bharata Deshamanu ee naadu mana bharatiyulu gurtinchukovadaniki prayatninchatandi.
1: Today the bharatiyas are not able to understand the spirit and the greatness, glory of Bharat.
0: Yenugettru thana balam erugaledu.
1: Just as the elephant does not know its own strength,
0: tan thokato korte manushi oka 9 adugulu poi padipothadu.
1: Just it can brush us a throw away man to 10 feet distance by just waving its tail.
0: Alanti yenunu oka mauta manushi tana kindiki laagutunnadu.
1: But the man would be able to control the elephant with the mauta.
0: Tana balamulu teliyakunda undatam cheta mauta aa yenunu tana cheppinattu vintundani.
1: As the elephant is not aware of its strength, it has submitted to the hands of Mahavat.
0: Adhe vidhamugane bharatiya shakti kevalamu dehanni aadharam chesukoni upadhi paina aadharam padi viru manushulu manushuluga bhavistunnaru.
1: The strength of Bharat does not center around the physical strength only. We cannot consider them simply as humans, the mortal.
0: Dehamu panchabhautikamu.
1: Body is of senses.
0: Deham kuraka tappadu eppudu.
1: It is bound to fall somewhere or other.
0: Dehi niramayundu.
1: The inveller is permanent.
0: Dehiki chaavu puttuka moha nibandha bandhanala muddalu levu.
1: The inveller has neither beginning nor an end. The marks like the liberation or bondage.
0: Dehi niramayundu.
1: The inveller is eternal.
0: Dehi devadevudu.
1: And that very indweller is verily God himself.
0: Iti satyanni gurtinchali.
1: This truth has to be cognized.
0: Ee dehamlo undinatundi oka శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: ద స్ట్రెంగ్త్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
0: అగమ్య గోచరుడైనటువంటి దైవాన్ని కూడా నువ్వు పట్టి లాగి పెట్టగలరు.
1: God who is beyond comprehension and understanding can also be understood, can also be caught, cannot be drawn by this body.
0: Kani lokalo unnatundi shakti maha satya shakti,
1: a latent strength represents truth.
0: Ee satya shakti ni evvaru kuda nu pattaledu.
1: This truthful latent power nobody can understand.
0: Satya is satyam
1: and truth is truth.
0: Truth nu evvaru kuda nu kaanchaledu.
1: Truth cannot be visualized.
0: దీన్ని అనుభవించవలసినదే కాని అన్నిదా మనం భావించుకోకూడదు.
1: Truth has to be experienced, that's all, but not by any other way.
0: సత్యం అనేటువంటిది దైవ స్వరూపమే.
1: Truth is God.
0: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: God is truth. God is infinite. God is wisdom.
0: సత్యంబు నందుండి సర్వం సృష్టించే.
1: It is from the point of truth. Creator created the whole creation.
0: Satyamunanda anage satyavritti.
1: And the whole thing would merge back into the principle of truth.
0: Satyamunanda anage sarvadrishti.
1: And the whole creation merges back into the truth.
0: Yendu chuchina satyambe.
1: Wherever you go, you find truth.
0: Mithyam anetundi lene ledu.
1: There's nothing like mithya or falsehood.
0: Kani manavudu ee mithyamainatundi yokka dehamnu అసత్యమైనటువంటి యొక్క ప్రవృత్తిని గుర్తించుకొని దీన్నే సత్యంగా భావిస్తున్నారు.
1: బట్ మ్యాన్ ఇస్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అవుట్వర్డ్ లుక్.
0: కనుక మానవుడు సత్యాన్ని గుర్తించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: సత్యాన్ని ప్రార్థించాలి.
1: అండ్ యూ షుడ్ ప్రే ట్రూత్.
0: సత్యాన్ని నిలబెట్టుకోవాలి.
1: యూ షుడ్ అప్హోల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other code of conduct higher than that of truth.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: No truth, nothing exists.
0: సత్యమును పునాదిగా వేసుకుని ధర్మమునే భవనము పెరుగుతూ ఉండాలి.
1: Truth as the foundation, you can build the mansion of dharma or righteousness.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You make every effort to know this truth.
0: ఈ ఇంద్రియమును అరికట్టి
1: కంట్రోలింగ్ యువర్ సెన్సెస్
0: దేహ సంబంధమైనటువంటి భ్రాంతులు పొదరి,
1: అండ్ వీ షుడ్ గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: కేవలం మనం చదివినటువంటి చదువుల యొక్క శక్తిని మనం పురస్కరించుకొని,
1: వీ జస్ట్ రిలై ఆన్ అవర్ బుక్కిష్ నాలెడ్జ్,
0: నిత్య సత్యమైనటువంటి యొక్క భావాన్ని మనం మర్చిపోతున్నాం.
1: వీఆర్ ఫర్గెటింగ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: అది నిరంతరమైనటువంటిది.
1: అండ్ ఇట్ ఎగ్జిస్ట్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఇస్ ఆల్ ప్యూర్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్ నెక్టర్.
0: అట్టి సత్యమును మనం వెంటబెట్టుకుని
1: విత్ దట్ ట్రూత్ ఫాలోయింగ్ అస్ విత్ ఇన్ అస్,
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క కర్మలను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములు ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాము.
1: వీ ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, the senses of perception, action, and we go by all the senses, forgetting this eternal truth.
0: Manas etuvantidi tetsa,
1: you know the power of the mind,
0: adi ettante parigettundi.
1: Mind can run
0: konni samayamlandu sugandhamuto kodinatvanti oka shuman pai valutundi.
1: At times the mind falls in the flower of fragrance.
0: Maraku vaipuna bayati emaina kodu pettabandi potunte దానిపైన పోయి వాడుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ
0: కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములు ఈ యొక్క మనసు యొక్క తత్వమును అనుసరిస్తున్నాం.
1: వీ ఫాలో ద సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ యాక్షన్, అండ్ వీ గో బై ఆల్

0: పెట్ట బండి పోతుంటే దానిపైన పోయి వాగుతుంది.
1: అండ్ ద మైండ్ ఆల్సో ఫాల్స్ ఆన్ ఆల్ ద డర్టీ స్టఫ్ క్యారీడ్ బై ఎనీ క్యారియర్.
0: ఈ రెండింటిని ఎంత కూడా నువ్వు వాలేటువంటి దాన్ని నీవు ఎట్టనేవి నమ్ముతావు.
1: ద మైండ్ దట్ ఫాల్స్ ఆన్ ద ఫౌల్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాగ్రెంట్ హౌ కెన్ యూ బిలీవ్ ఇట్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కనుక దీన్ని మనం మనసును రెండింటిని నమ్ముకుని మనం బ్రతుకుతూ ఉన్నాము.
1: We are just carrying on our life journey basing on the body and the mind.
0: ఏనాడు మానవుడు దేహం యొక్క భ్రాంతిని వదిలి
1: that day man gives up his physical attachment, body attachment.
0: ఇంద్రియం యొక్క తత్వము మర్చిపోయి
1: and he controls the senses.
0: ఆత్మతత్వమే చింతించినప్పుడు
1: and when he stands at the point of the self,
0: నీవి ఆత్మస్వరూపుడు అయిపోతావు.
1: And he becomes verily the very embodiment, personification of
0: అప్పుడు నీవు మానవుడు కాదు.
1: As it is,
0: నీవు మాధవుడే. నీవు మాధవుడే.
1: You are Madhava, divine.
0: కానీ మాధవుడై కూడా నీవు మానవత్వాన్ని వహిస్తున్నావు.
1: Though you are God, you have forgotten, you are behaving as a human being.
0: కానీ ఈ జగత్తునకు మానవ రూపాన్ని ధరించావు.
1: You have taken upon the vesture of a human being for the world's sake.
0: ఈ మానవ రూపము ఒక వేషము.
1: And this very human form is a dress, is a vesture.
0: ఈ వేషము ఈ ప్రపంచమునందు ఉన్నంత వరకు ఈ వేషం మాత్రమే నీవు ధరిస్తావు.
1: So long you move about in this world, this vesture, this form that you have put on, now is the
0: stage వెలుగుకు పోతానే నీ డ్రెస్ వదులుతావు.
1: The moment you leave the body, you have to give up this dress, the vesture.
0: కనుక ఈ డ్రెస్ బట్టి నీవు నాటకమాడుతున్నావు.
1: You are acting basing on the dress.
0: కానీ నీవు నిజమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు గుర్తించాలి.
1: You have to recognize your true nature.
0: మానవత్వము,
1: the human life,
0: పవిత్రమైనటువంటిది,
1: is sacred,
0: దివ్యత్వమైనటువంటిది,
1: and is divine.
0: ఇటువంటి దివ్యత్వమైన పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మనం ఎంత మట్టి కలుపుతున్నాము.
1: The divine sacred life is just misused.
0: కనుక దీనిని మనం సార్థకం గావించుకోవాలి.
1: We have to work for the liberation, make it purposeful.
0: నీవు చదివిన చదువు కాని,
1: all the education,
0: నీవు నేర్చిన విద్యలు కాని,
1: all the learning,
0: నీ యొక్క శక్తి సామర్థ్యములు కాని,
1: all your skills and capacities,
0: క్షణభంగురాలు.
1: They are all momentary.
0: ఇవన్నీ కొంత కాలం మాత్రమే కనిపించేటువంటివి.
1: They would last for a moment only.
0: మరి కొద్ది టైం లోపలే నశించేటువంటివి.
1: And are bound to vanish very soon.
0: కనుక నీవు మొట్టమొదట నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The first instance, you have to make every attempt to know that eternal truth.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: ఎవరైనా వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు.
1: Anyone may ask this question.
0: మీరు ఎవరండి అంటారు.
1: Then I ask you, who are you?
0: నేను పలాని వాడిని అని చెప్పని చెప్తావు.
1: And you reply, I am so and so.
0: కానీ నీ దేహమును, నీ యొక్క గృహమును, నీ యొక్క వంశమును, నీ యొక్క దీనిని గుర్తించుకుని దాన్ని పేరు పెట్టి పిలుస్తున్నావు.
1: You respond to the question basing on the body and the family you belong to and the region where you stay.
0: నీ పేరు రామదాస్.
1: Your name is Ramdas.
0: కానీ ఎవరు పెట్టింది పేరు? ఈ పేరు
1: Who gave that name to you?
0: తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు.
1: Parents gave that name to you.
0: కానీ రామదాస్ అని పిలిచేంత వరకు నువ్వు అవును అవును ఉంటావు.
1: Until you are called Ramdas, you will be saying yes, respond.
0: నీ ఏ రామదాస్?
1: What type of Ramdas?
0: దశరథుని కుమారుడు అయినటువంటి రామదాస్.
1: And you are Dasu, the servant of the son of King Dasharatha.
0: ఆ దశరథుడు అంటే ఎవరు?
1: Who is Dasharatha?
0: దశరథుడు.
1: దశరథ.
0: దశేంద్రియుడు యొక్క రథము ఈ దేహము.
1: Body is a chariot of 10 senses.
0: ఈ దశేంద్రియుడు యొక్క రథం యొక్క కుమారుడు.
1: And he is the very son of Dasharatha.
0: కనుక నీవు దశరథుడి కుమారుడు అంటే అయోధ్యవాసుడైనటువంటి దశరథుడు కాదు.
1: You cannot consider limit himself to Ayodhya only.
0: Dasharatha.
1: Dasharatha.
0: Dasharathunaku muguru varyalu.
1: Dasharatha has 3 consorts, wives.
0: Kausalya.
1: Kausalya.
0: Sumitra.
1: Sumitra.
0: Kaikeyi.
1: Kaikeyi.
0: Ee muguru kudanu evaru? Ee Dasharathunaku dehaniki 3 gudamulu.
1: Who are they? This Dasharatha, the body with 10 senses, has 3 basic traits, qualities.
0: సత్వ రజో తమో గుణాలు.
1: There are 3 qualities, సత్వ రజస్ తమో గుణాలు, piousness.
0: సాత్విక గుణము కౌసల్య.
1: కౌసల్య represents సత్వ, piousness.
0: సత్వ గుణము

0: తుమిచ్చారు.
1: And Sumitra represents my emotion.
0: Rajogudame Kaika.
1: And the Kaika represents the next Rajas.
0: Karukane Miru Pratyoka Darakuranu Manlo Unnatvanti Oka Satyanni Gurtinchali.
1: Therefore, for every factor, we have to recognize the innate truth.
0: Karukane Ramulaku Vasishtudu Varu Chakkaga Puttinatvanti Tedi Darshitam Chusi Ataniki Ramachandra Ani Peru Pettadu.
1: Basing on the auspicious moment of the birth of Rama, he was named so by Vasishtha.
0: Mottamota Brahmanaku Prabhatam Chippe Samilopra Ramo Dasaratha Sudaya.
1: While reciting the morning prayers to Ramachandra, they say, you are the son of Dasaratha.
0: Kausalya Putra.
1: Oh, you are the son of Kausalya.
0: Kausalya Putra Ani Petra.
1: They address him this way.
0: Karu Prati Vokkati Kudanu Mahaniru Anadu Terisi Gurtin Chayadu.
1: This basic fact is realized
0: గుర్తించి వర్తించారు
1: by the past and they conducted themselves like that.
0: ఈనాటి వారి వీరికి మూర్ఖంగా గుర్తించలేదు.
1: And they are not foolish as we find today.
0: ఆనాడు సత్యాన్ని గుర్తించి
1: having realized the truth then
0: సత్యాన్ని బోధించి
1: share truth with everybody
0: సత్యంతోనే వర్తించారు.
1: And then the whole life spent lifetime in truth.
0: కనుక సత్యమే వారి యొక్క సహజ లక్షణము.
1: Therefore, truth is their natural quality.
0: అనగా సహనము పూనారు.
1: And they had all this forbearance sahana.
0: కనుక భారతీయుల యొక్క గుణములు సహజమే.
1: The qualities of Bharat are quite natural.
0: సహనమే.
1: సహన forbearance.
0: ఆ forbearance. ఆ సహనం అనేటువంటిది లేకపోతే మానవుడే కాదు.
1: Without forbearance, you are no human being at all.
0: కనుక తల్లినే మనము గొప్ప దేవుడిగా భావించాలి.
1: You consider the mother.
0: అందుకోసమని మాతృదేవో భవ పితృదేవో భవ ఈనాడు మదర్ని ఎవరైనా గౌరవిస్తున్నారా?
1: టుడే డు యూ ఫైండ్ ఎనీబడి రెస్పెక్టింగ్ ద మదర్?
0: ఆనాడు జనక మహారాజు యొక్క సభలకు పోతూ తీసుకుని పోతున్నాడు విశ్వామిత్రుడు.
1: దట్ డే ఇట్ వాజ్ విశ్వామిత్ర హూ వాజ్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: కానీ లోపల ఉన్నటువంటి యొక్క కౌసల్యకు నమస్కరించి పాదమునకు
1: బిఫోర్ టేకింగ్ లీవ్ he touches the feet of Kausalya.
0: Amma nenu janaka maharaj yagariki pothunnanu.
1: And he said, I am going there for yaga. Janaka maharaj
0: appudu ana cheppindi.
1: Then she said,
0: nayana ye gunammu ganninchi yetinchinaadu prahlada palimpa paramapurushudu.
1: That supreme being who came to the rescue of prahlada with all the traits and capacity.
0: Ye gunammu ganninchi yetinchinaadu jivakumarudu saka vaikuntavasa.
1: That god of heaven who came to the rescue of Dhruva.
0: ye gunamu ganinchi yetinchino naadu dhrukumarun saka vaikuntavasa.
1: That vaikuntavasi who came down for the rescue of Dhruva.
0: aa gunamu ganinchi amaravanjudu.
1: And that with the same quality
0: aatajanulanu paalinchu anathanathudu.
1: And he is the refuge of the four lords.
0: Neeku vijayamu.
1: And he will make you the victor.
0: Aashirvadinchindi talli.
1: That was the blessing of the mother.
0: జనక మహారాజు యొక్క సభ లోపల ఉత్తీర్ణుడయ్యాడు.
1: అండ్ హీ కుడ్ బి ద విక్టర్ హీ కుడ్ బి ద విన్నర్ ఇన్ ద ఓపెన్.
0: జనకుడు కర్మయోగి.
1: అండ్ జనక ఇస్ కర్మయోగి.
0: అతను మహాజ్ఞాని.
1: అండ్ హీ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అటువంటి మహాజ్ఞాని రాముని పాదంలో పట్టాడు.
1: అండ్ దట్ జనక దో హీ ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్ ద కర్మయోగి హీ టచ్ ది ఫీట్ ఆఫ్ రామ్.
0: నాయన నీకంటే మించిన వారు లేరు.
1: వన్ కెన్ ఎవర్ ఎక్సెల్ యూ.
0: ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి
1: ఐ ఆఫర్ మై డాటర్ ఇన్ మ్యారేజ్
0: వివాహం చేస్తున్నాను అన్నాడు.
1: అండ్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ మ్యారేజ్.
0: కానీ వివాహం అయినంత మాత్రమే ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు.
1: అండ్ హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ బై మియర్ ప్రపోజల్.
0: ఈనాడు యువకులకు ఎవరికైనా వివాహం అంటే ఓహో పెద్దగా పత్రికలు కొట్టించుకొని అందరికీ పంచుతారు.
1: బట్ ద మోడర్న్ యూత్ దే ఆర్ ఎక్స్టాటిక్ బై జస్ట్ లిసనింగ్ టు ద న్యూస్ ఆఫ్ వెడ్డింగ్. దే ప్రింట్ దేర్ కార్డ్స్ అండ్ హ్యాపీలీ డిస్ట్రిబ్యూట్.
0: లేదు లేదు నా తల్లిదండ్రుల ఆజ్ఞ మేము నలుగురు పుట్టాము.
1: రామ వాజ్ నాట్ లైక్ దట్ వీఆర్ ఫోర్ బ్రదర్స్.
0: మేము రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
1: వీఆర్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కనుక మాకు నలుగురికి ఒకటేసరి కావాలి ఏది కావాల్సింది.
1: అండ్ ఆల్ ద ఫోర్ షుడ్ బి మ్యారీడ్ ఎట్ ఎ టైమ్.
0: కనుక తక్షణమే మా తల్లి గారికి ఈ వార్తను తెలిపించండి అన్నారు.
1: అండ్ ద మెసేజ్ వాజ్ సెండ్ టు హిస్ దేర్ పేరెంట్స్.
0: అంతవరకు కూడా సీతను చూడలేదు రాముడు.
1: Till then, Rama did not look at Sita.
0: ఈనాటి పిల్లలు అట్టు కాదు.
1: మోడర్న్ యూత్ ఆర్ నాట్ లైక్ దట్.
0: ఎంగేజ్మెంట్ అయిన తక్షణమే ముందు సినిమాలకు వెళ్తారు.
1: ద మూమెంట్ ఎంగేజ్మెంట్ ఈస్ ఓవర్ దే విల్ టేక్ అప్ టు సినిమా.
0: ఇది కేవలము మంచి బుద్ధి కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ యాటిట్యూడ్.
0: తాను బయటికే రాలేదు.
1: And he did not come out.
0: Ramulu kudanu eppudu chudaledu.
1: And he did not look at him.
0: Talidandulu vachi digin tarvata.
1: And he waited for the arrival of the parents.
0: Vishwamitrudu cheppin tarvata.
1: After getting the consent of Vishwamitra.
0: Appudu ana oppukunnadu.
1: Then he accepted.
0: Kani accept chesadu kani Sitanu chudaledu.
1: Though he gave his acceptance, he did not look at her Sita.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వరుసగా నిలుచుకున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: వీరందరికీ మొట్టమొదట రాముడు పెద్దవాడు.
1: రామ ఇస్ ఎల్డెస్ట్ ఆఫ్ ది ఫోర్.
0: రాముడికి మొట్టమొదట సీత గార్లెండ్ వేయాలి.
1: అండ్ సీత వాస్ టు గార్లెండ్ రామ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: తర్వాతనే లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి వేయాలి.
1: దేర్ ఆఫ్టర్ లక్ష్మణ భరత శత్రుఘ్న టు గార్లెండ్.
0: ఆమె గార్లెండ్ పట్టుకుని నిలుచుకుని ఉంది.
1: And she was holding the garland.
0: Kani Ramulu ame vaipunu chudaledu.
1: Rama yet did not look at her.
0: Endukante ame naa bhari kaadu.
1: She is not my wife as of now.
0: Ame parastri.
1: She is another lady.
0: Nenu etla chusedi?
1: How can I look at her?
0: Ee maha paapamu.
1: In the worst of the sins.
0: Parastrini chuttame maha paapamu.
1: To look at another lady is the worst of the sins.
0: Appudu enta sepu kaachukundi paapam.
1: And she waited and waited.
0: Kani Ramulu vangaledu.
1: But Rama did not bend.
0: Ramulu vangaledu, Sita garland veyaledu.
1: Rama did not bend longaledu. And Sita did not garland him veyaledu.
0: Antavarku Lakshmanudu Bharatudu Shatrughnudu nilchukoni unnaru.
1: Till then Lakshmana Bharata Shatrughna were waiting.
0: Appudu Lakshmanu vaipunu chuchadu Ramudu.
1: And Rama looked at Lakshman.
0: Em ippudu nenu chesedi?
1: What is to be done now?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు యుక్తి.
1: దెన్ లక్ష్మణ హ్యాడ్ ఎన్ డివైస్.
0: నీవు మొట్టమొదట తల్లికి నమస్కారం చేయి.
1: యు ఫస్ట్ సల్యూట్ టచ్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్.
0: అప్పుడు రాములు లేచి తల్లికి నమస్కారం చేశాడు.
1: దెన్ రామ అప్రోచ్ హిస్ మదర్ బెంట్ అండ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లికి నమస్కారం చేసేటప్పుడు వంగినాడు.
1: అండ్ వై టచింగ్ ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్.
0: అప్పుడు సీత కూడా పోయి వేసింది.
1: ఇమీడియట్లీ సీత గార్లెండ్ హిమ్.
0: చూచారా ఎంతటి పవిత్రమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: వాట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చెస్ట్.
0: ఎంత నిత్య సత్యమైనటువంటి హృదయాలు అన్నాడు.
1: దట్ వాస్ ది లెవెల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ బిహేవియర్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా త్రేతాయుగము ద్వాపరయుగములు చాలా గొప్పగా విరుదుగా జరుగుతూ పోతూ వచ్చింది.
1: దోస్ టూ ఏజెస్ త్రేత అండ్ ద్వాపర దే వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్. దే వర్ ఏజెస్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి బాధ బాధకులు గార్లెండ్ వేసినా వేయకపోయినా
1: టుడే బాయ్స్ అండ్ గర్ల్స్ వెదర్ దే గార్లెండ్ ఆర్ నాట్
0: తానే కూడా పోయి వేస్తాడు.
1: హీ హింసెల్ఫ్ విల్ గో ఫార్వర్డ్ ఇన్ గార్లెండ్.
0: అట్లది కాదు.
1: దట్స్ నాట్ ప్రాపర్.
0: కనుకని రాముడు వేసిన తర్వాత
1: ఓన్లీ ఆఫ్టర్ రామ ఇస్ గార్లెండ్
0: అప్పుడు లక్ష్మణుడికి ఆమె వచ్చి వేసింది.
1: అండ్ దెన్ లక్ష్మణ వాస్ గార్లెండ్ లేటర్.
0: కనుకని ప్రతి ఒక్కటి ఇందు కూడా నువ్వు పెద్దలను అనుసరిస్తూ పెద్దలను పూజిస్తూ పెద్దల ఆజ్ఞను నడుచుకోవాలి.
1: Therefore, in every aspect, one has to pay heed to the words of the elders and act accordingly.
0: Peddaru cheppina matalu,
1: all the teachings of elders,
0: shuddhamuga vini,
1: you have to hear, listen to them wholeheartedly.
0: Asraddha leka,
1: without any negligence,
0: premato poojinchinappude,
1: and when we worship them with love,
0: nee jeevitamu shanti jarugutundi.
1: Then only you will have a peaceful life.
0: Kanuka aanadu ramayanamlo inta goppa vichitramainatundi chitra జరుగుతూ వచ్చింది.
1: దట్ ఈస్ ది హిస్టరీ, దట్ ఈస్ ది సెంచురీ ఆఫ్ దోస్ డేస్.
0: తర్వాత వీరు అడవికి పోయారు. దశరథుని ఆజ్ఞ ప్రకారము,
1: యాజ్ పర్ ది కమాండ్ ఆఫ్ దశరథ,
0: కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారము,
1: ఇన్ అకార్డింగ్ టు ది ప్రామిస్ గివెన్ టు కైక,
0: రామ నీవు అరణ్యమునకు వెళ్ళు.
1: రామ హ్యాడ్ టు గో టు ది ఫారెస్ట్.
0: ఎన్ని దినములు? 14 వర్షములు.
1: హౌ లాంగ్? 14 ఇయర్స్.
0: అది మందర యొక్క మాట.
1: That is the teaching, that is what was the plan.
0: Rani ayinappudiki mandara servant maata vinindi.
1: Kaika had to pay heed to the words of the servant maid.
0: Kanukani servant maata vinakudadu.
1: Therefore no one should
0: owner maata vinale.
1: One should hear the owner only.
0: Appudu aame చాలా దుఃఖపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ మిజరబుల్.
0: భర్త, నేను కూడా నీ వెంట వస్తాను.
1: సెడ్, ఐ టు విల్ ఫాలో యు.
0: నాకు పతియే దైవము.
1: మై హస్బెండ్ ఇస్ మై గాడ్.
0: నాకు సర్వము నాకు పతియే.
1: అండ్ మై హోల్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ద హస్బెండ్.
0: కనుక పతి ఉన్న చోటనే సతి ఉండాలి.
1: Where pati the husband is there, sati, the wife has to stay.
0: పతిసత్తు ఇద్దరు కూడాను ప్రయాణమైనప్పుడు దగ్గర ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణుడు అన్న నేను నీ తమ్ముడు.
1: When both of them, Rama and Sita, were proceeding ahead,
0: వీరెట్టవచ్చారు.
1: And he followed them.
0: సుమిత్రకు పుట్టినటువంటి వారు భర్తశత్రుఘ్నుడు.
1: And they were born to Sumitra.
0: సుమిత్ర గొప్ప గుణవంతురాలు.
1: సుమిత్ర is a noble lady.
0: సుమిత్ర చాలా సుమిత్ర మంచి మిత్రుడైనటువంటి.
1: సుమిత్ర, a good friend.
0: నా కుమారు, నాకు ఇద్దరు పుట్టారు.
1: I have two sons.
0: ఒక కుమారుడు రాముని సేవ, రెండవ కుమారుడు లక్ష్మణుని సేవ.
1: One will serve Rama, the other will serve Bharata.
0: ఎట్టైనా మా కుమారుడికి రాజ్యం రాదు.
1: In any way, my son is not going to be the ruler.
0: కాబట్టి రాములైతే రామునికి సేవ చేస్తాడు.
1: And the one who serves Rama naturally knows that Rama will be the ruler.
0: Leka lakshmanudaithe lakshmanuniki seva chestadu.
1: And otherwise he has to serve Lakshmana.
0: Lakshmanuniki seva chestu vachadu Shatrughnudu.
1: Therefore Sri Shatrughna went on serving.
0: Ramuniki seva chestu vachadu Lakshmanudu.
1: And Lakshmana served Ramachandra.
0: Lakshmana yokka gunamu chala chidamainatundi.
1: And the character of Lakshmana is very noble.
0: వారి ఇరువురు కూడా అరణ్యంలో వెళ్లారు.
1: Both of them were proceeding towards the forest.
0: అన్ని కష్టములు పడ్డారు.
1: They faced all difficulties and problems.
0: అందరికీ తెలిసినటువంటి విషయమే.
1: All these things are known to everybody.
0: కానీ కొంతసేపు రామ సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా లక్ష్మణుడు ఆ స్పాట్ వదిలిపెట్టి,
1: when Rama and Sita were conversing, Lakshmana left that spot.
0: ఆ స్పాట్ వదిలిపెట్టి కొంచెం దూరం బయలుదేరారు.
1: హి వాస్ వాకింగ్ టు ఎ లాంగ్ డిస్టెన్స్ లీవింగ్ దేర్ కంపెనీ.
0: అప్పుడు లక్ష్మణుడికి ఒక విధమైనటువంటి చెడు బుద్ధి పుట్టింది.
1: అండ్ ఇట్ వాస్ ద టైం వెన్ లక్ష్మణ్ డెవలప్డ్ బ్యాడ్ థాట్స్.
0: అన్న, ఎందుకు మనకి ఈ కష్టములంతా కూడా ఉండాలి?
1: ది బ్రదర్, వై షుడ్ హావ్ ఆల్ దీస్ డిఫికల్టీస్?
0: మనం అయోధ్యకు వెళ్దాము.
1: వై షుడ్ వి గో టు ద ఫారెస్ట్?
0: సుఖంగా జీవిస్తాము.
1: And let's go back and be happy.
0: ఈ సీతకు ఎందుకు ఇంత బాధ?
1: Why should Sita suffer?
0: ఈ రాక్షసుల మధ్యలో మనం సీతను కాపాడుకోలేము.
1: It's not possible to protect her in the midst of the demons around.
0: చెప్పేటప్పటికి రామునికి తోచింది.
1: Rama could understand.
0: ఇది స్థల మహత్యము ఆయన.
1: It is the effect of the place where they were.
0: ఆ లక్ష్మణుడు తీసుకుని పోయి,
1: and he took Lakshmana along with him.
0: లక్ష్మణ, ఇది నీ గుణం కాదు.
1: It's not your quality.
0: ఈ స్థల మహత్యము.
1: It is the effect of the place where
0: ఈ స్థలంలో రాక్షసులంతరు సంచరించిస్తున్నారు.
1: This place where demons moved around.
0: ఈ రాక్షసులు సంచరించినటువంటి స్థలం కనుకనే రాక్షస గుణములు నీలో వచ్చినాయి.
1: Because the demons were there in the vicinity, you developed this demonic quality.
0: కనుక మనం స్థలం కూడా గుర్తించాలి.
1: Therefore, we have to understand the place where we live.
0: దేశకాల పరిస్థితి ప్రభావము చేత స్థలములు కూడా మనం గుర్తించాలి.
1: Basing on the time and the space, we have to understand clearly where we stay.
0: అప్పుడు లక్ష్మణుడు మారినాడు.
1: Then they could transform themselves.
0: మనం తిరిగి అయోధ్యకు పోనక్కర్లేదు.
1: Let's not go back to Ayodhya.
0: నీవు ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు కూడా అరణ్యంలోనే జీవించాలి.
1: I will fulfill the promise. I will abide by the promise given. I will stay in the forest for 14 years.
0: ఆ విధంగా ఒకరి మాటను ఒకరు స్థల మహత్యమును గుణ మహత్యమును గుర్తించుకుని వర్తించుకుంటూ వచ్చారు.
1: That's why each one supported the other in full understanding of the effect of the place. In full awareness of the qualities they uphold.
0: The Ramayana lo unnatuvanti oka nijamainatuvanti character mari ee deeni endi kuda ledhu.
1: The character as embodied, as represented in Ramayana, is not noticed anywhere.
0: Ramayana ante edo aashyanga chusukuntaru kani
1: we consider Ramayana
0: Bharatiya oka heart. Ramayana,
1: Ramayana represents the very heart of Bharat.
0: Atti Bharatiya oka heart nu మనం గుర్తించుకోలేకుండా పోవటము ఇది ఏ పెద్ద కష్టములకు మూల కారణం.
1: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ వి ఆర్ ఫేసింగ్ టుడే, ద మెయిన్ కాజ్ లైస్ హియర్ దట్ వి హావ్ నాట్ అండర్స్టూడ్.
0: ఎక్కడ ఉండే బాధలు తప్పినవి కాదు.
1: You cannot escape difficulties wherever you go.
0: అడవులు యందున్న.
1: You may be in the forest.
0: ఆకాశమునున్న.
1: You may be in space.
0: పట్టణమునున్న.
1: You may be in the city.
0: గుట్ట మీద నున్న, కట్టేటబడి ఉన్న,
1: దిక్కు
0: లేని వారి దేవుడే కనుక ఇట్టి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వారికి ఈ సత్యం అర్థమవుతుంది.
1: Those who understand the nature of God would experience this truth.
0: ఈనాటి యువకులందరూ కూడా,
1: all youngsters today,
0: ఈనాటి ఈ గుణములు మాత్రం పెంచుకోవాలి.
1: They should develop such great quality.
0: మీరందరూ కూడా భగవంతుని బిడ్డలే.
1: You are the children of God.
0: తానే చెప్పారు, మమమేమంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: God himself said that you are his part, and the individual and the cosmic entity are one and the same.
0: కనుక భగవంతుని గుణములను అనుసరించి భగవంతుని వలె మనం జీవించాలి.
1: Therefore we should develop divine qualities and follow the path given to man by God.
0: మనము భగవంతుని యొక్క అంశము.
1: Where the spark of the divine.
0: ఆ విధంగా మీరు భావించినప్పుడే మీరు బాగుపడతారు.
1: And once we understand this divinity basically.
0: నేను పలాని వారి కుమారుణ్ణి, పలాని వారి సోదరుని అని చెప్పుకుంటే పలాని వారి అయిపోతారు.
1: If we go on calling yourself that you are the son of so and so, that you are brother of so and so, friend of so and so, you will remain so and so only.
0: అంత so and so.
1: So and so, that's all.
0: కనుక నీవు భగవంతుని అంశమును అని గుర్తించాలి.
1: Understand fully well that you are the spark of the
0: divine. నీ ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: Then only you can understand in depth your own true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ మంచి పిల్లలే.
1: You are all good children.
0: ఇంత బంగారు పిల్లలే.
1: You are really good.
0: కానీ కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది.
1: The environment spoils you at times.
0: కొంచెం ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది.
1: And adding to this, the food habits also responsible.
0: నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచి వారేగినైతే నీకు మంచి మాట చెప్తారు.
1: When you join the company of your friends, if the friends are good, then talk all good things.
0: ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే,
1: ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్,
0: నీకు బ్యాడ్ టాక్ చెప్తారు.
1: And naturally they share with you their bad talk.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: నీవు ఎలాంటి వారి స్నేహితుడు నీవు చెప్తే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను.
1: If you just mention your friend, your character can be decided.
0: కనుక మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి.
1: So therefore you should join the good company always.
0: ఈ గుడ్ కంపెనీ చేరి,
1: in the good company,
0: అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, నిర్మోహత్వ నిశ్చితత్వం, నిశ్చితత్వ జీవన్ముక్తి.
1: And therefore when you join the good company, you develop the sense of detachment, you'll be free from illusion, and you'll attain liberation at the end.
0: ఈ నూసెన్స్ పోయి నీవు ఈ జీవితాన్ని న్యూసెన్స్ గా చేసుకోవద్దు.
1: డోంట్ రన్ ఆఫ్టర్ న్యూసెన్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ ఏ న్యూసెన్స్.
0: గుడ్ కంపెనీ చేరి,
1: జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: గుడ్ నేమ్ తీసుకో.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: బీ గుడ్,
1: డూ గుడ్,
0: డూ గుడ్, సీ గుడ్.
1: భగవాన్ సేస్ బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్.
0: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: ఈ విధంగా ఉండినప్పుడే నిజమైన దివ్యత్వం అర్థమవుతుంది.
1: When you lead your life accordingly, you can experience divinity in letter and spirit.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాలుగు దినముల నుంచి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. మీరు అనవచ్చు, కానీ నా మనసు తప్పదే.
1: భగవాన్ ఫీల్స్ దట్ హీస్ గివింగ్ యూ ట్రబుల్, బట్ బాయ్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే యునానిమస్లీ నో స్వామి, బట్ బాబా సేస్ దట్ హీ నోస్.
0: ఇది మీకు సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ యూ టు బాబా.
0: ఇది నాకు సహజము.
1: అండ్ దిస్ feeling of Bhagwan is natural to you.
0: Kanuka munmundu inka deeni vishayamulu entaina manam telustundam.
1: In future Bhagwan will tell you many more things.
0: Rama jeevitame mee yokka jeevitamu.
1: The life of Rama should be your life.
0: Evaraina adiginappudu meeku devudu ekkada unnadu, naa aatmalo unnadu anta.
1: When you ask you where is your God, you can say that he is myself, inner self.
0: Kanuka ee aatmane neevu.
1: The very self.
0: ఆత్మకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
0: దాన్ని కాన్షియస్నెస్ అంటారు.
1: దట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ప్యూర్ గా ఉండినంత వరకు కూడా మీరు ఎప్పుడు కూడా మానవులే.
1: సో లాంగ్ ద కాన్షియస్నెస్ ఇస్ ప్యూర్, యు కంటిన్యూ టు బి హ్యూమన్ బీయింగ్.
0: నీవు ఆ కాన్షియస్నెస్ ను పవిత్రం చేసుకో.
1: మేక్ యువర్ కాన్షియస్నెస్ ప్యూర్ అండ్ సేఫ్.
0: ఏదైనా వాడినటువంటి యొక్క ఈ పిచ్చి పిచ్చి పిచ్చి భావం అంతా కూడా దూరం చేసుకోండి.
1: Give up, dispel all bad thoughts.
0: వచ్చినప్పుడు మీరు ఏమాత్రము దాన్ని చింతించకండి.
1: డోంట్ థింక్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ ఎనీ బ్యాడ్ థాట్స్ కమ్స్.
0: ఇవన్నీ కంటితో చూసి, చెవులతో విని, మాటలతో మాట్లాడి, అన్ని రకాలుగా ఉండినప్పుడు ఈ చెడ్డ భావాలు వస్తుంటాయి.
1: Naturally, the bad thoughts get in as we speak, as we listen to, as we see.
0: మనకు ఎనిమీస్ ఉన్నారు.
1: Have enemies.
0: ఐదు ఉన్నారు.
1: Have five enemies.
0: కామ క్రోధ లోభ మోహ మదవత్యం.
1: And these enemies saw the anger, the lust, the greed, avarice, hatred.
0: ఈ ఐదు మంది మిమ్మల్ని బ్యాడ్ పాత్ లో తీసుకుపోతుంటారు.
1: All these five enemies will pull you towards the wrong path.
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా.
1: On the other hand, there are other five human values.
0: ఈ ఐదు కూడా చాలా గుడ్ ఫ్రెండ్స్.
1: And these five human values are your good friends.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Develop friendship with these five human values.
0: ఆ గుడ్ ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్షిప్ చేసుకుంటే,
1: and you have friendship with these values.
0: Good boys.
1: You will be good boys.
0: లేకపోతే మీరు బ్యాడ్ బాయ్స్.
1: Otherwise, you are bad boys.
0: బ్యాడ్ అనేటువంటి తెచ్చుకోకూడదు.
1: You should not get a bad name.
0: Good name తెచ్చుకోండి.
1: You should get a good name.
0: పవిత్రమైన పేరు తెచ్చుకోండి.
1: You should get a sacred name.
0: కన్న తల్లిదండ్రులకు పవిత్రమైన పేరు ఇవ్వండి.
1: Get a good name to your parents also.
0: తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు మీ పైన.
1: The parents have very high expectations.
0: వారి కూడా సంతోష పెట్టండి.
1: Make them happy.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Mother is God. Father is God. Teacher is God. Guest is God.
0: కనుక మీరు తల్లిదండ్రుల మాటలను మీరు ఏమాత్రం ఉల్లంఘించుకోకుండా వారి ఆజ్ఞను తిరస్కరించండి.
1: Never disobey your parents. Follow them. Make them happy. Please them.
0: అప్పుడే మీరు ధన్యులవుతారు, పుణ్యులవుతారు.
1: Then only you will earn the merit. Your lives are redeemed.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 14th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba said that only when we consider ourselves as a part of the divine can we become good. He urged us to always follow the voice of God, namely the conscience within us. Thank you and Sai Ram.

त्यजते सुखम सुखात्ति नहि कुतो विद्या।

మాను ప్రకృతిలో ప్రజలకు ప్రసరింప చేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు సంఘసేవ

0: every man lives only with all selfishness, there's no life at all. He should have the spirit of social service as noble task. He should forget himself while rendering service to society that gives him self-satisfaction.
1: Nishkalankamavu prema nilipi hrudani. Sarva jeevulaku pakruti salupakunna. Vidyanechyu paramemi. Verivada. Vidyanechyu paramemi. Verivada.
0: With pure unsullied love, if it doesn't render service, what is the use of education, O foolish man?
1: Vidyarthulara.
0: Students.
1: Vidyadhikarulara.
0: Authorities of education.
1: Vidyabhimanulara.
0: Emancipators of education.
1: Bharata jati. ప్రపంచ చరిత్రలో సుస్థిరమైనటువంటి యొక్క పునాది కలిగినటువంటిది.
0: ద భారత్ హ్యాస్ ఫర్మ్ ఫౌండేషన్ ఇన్ వరల్డ్ హిస్టరీ.
1: అనాది కాలము నుండి భారతదేశంపై అనంతమైన సమస్యలు చెలరేగటం చేతను, విజృంభించటం చేతను భారతీయులు శాంతితో, సహనముతో దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించి దివ్యమైనటువంటి యొక్క భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ద రైజ్, బట్ యెట్ ది భారత్ కుడ్ ఫేస్ విత్ ఆల్ ద పీస్ అండ్ టాలరెన్స్ and could be victorious and could be divine race.
1: Yuga yugamula nundi aneka mandi rajulu bharata deshanni palistu vacharu, poshistu vacharu.
0: Since ages Bharat was ruled by kings and it was sustained by kings.
1: Kanuka bharatiyulaku rajulu yokka swabhava swaroopamulu chakkaga అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ కుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద వర్చ్యూస్ ఆఫ్ కింగ్స్.
1: అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని, భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును, సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు.
0: Basing on the conveniences, some of the kings have preserved the character and the beauty in the mansion of Bharat culture.
1: Kondaru pratikoolulainatvanti yokka rajulu Bharata desham yokka jatini nirmoolam gaavinchavalanani aneka vidhamulainatvanti prayatnamulu salipi kadaku vipalurai nishanthito nirashato viriminchukunnaru.
0: Some of the kings opposed to this philosophy, they tried to ruin the culture of Bharat. In that way, they have total failure and disappointed.
1: Kondaru madhyavattulu upeksha sahinchi deeni yandu ye matram kodano cherya teeskunna aneka vidhamulainatvanti pramadamulu sambhavinchinachunani sandehinchi kalagarbhamulo kalisi poyaru.
0: Know fully well that if they take any action in this direction, they will be put to danger. Therefore, they had to return in futile attempt.
1: Ilanti moodu taragatulu varu gatamunande kaaka vartamanamnandu kudanu untunnaru bhavishyattunandu kudanu undagalugutaru.
0: These three classes of people were not only present in the past, they are present now in and also in future.
1: Enni vidhamulainatundi ikkattu kaliginappatikini భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద కంట్రీ భారత్ కుడ్ మార్చ్ ఫార్వర్డ్ రెసిస్టింగ్.
1: భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము.
0: ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టర్ ఆఫ్ భారత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉన్నత జాతి సంస్కరమును ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ, యు మస్ట్ హావ్ హర్డ్, యు మస్ట్ హావ్ లెర్న్డ్ ది స్టోరీస్, ది హిస్టరీ ఆఫ్ ది గ్రేట్ కంట్రీస్ అండ్ దేర్ గ్రేట్నెస్.
1: అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి యొక్క ఈ యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్టు గురి అవుతూ వచ్చినవి.
0: యు నో దోస్ కంట్రీస్ దట్ ప్రైడ్ దెమ్సెల్వ్స్, దే లూజ్ దేర్ వెరీ బేస్ అండ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్.
1: అటువంటి సంపన్న రాజులైనటువంటి, సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు, ఆర్థిక అస్త్ర భుజబల, బుద్ధిబల, జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు.
0: యు నో ద హిస్టరీ ఆఫ్ అఫ్లూయెంట్ కంట్రీస్, హౌ దే హావ్ లాస్ట్ దేర్ ఎకానమీ, హౌ దే హావ్ లాస్ట్ దేర్ వెపనరీ అండ్ ఆల్సో దేర్ మ్యాన్ పవర్.
1: సంపన్న దేశం కాకపోయినప్పటికీ,
0: భారత్ మే నాట్ బి అఫ్లూయెంట్,
1: ఎట్టి అస్త్ర ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ,
0: విదౌట్ ఎనీ ఎకనామిక్ ప్రోగ్రెస్,
1: ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ,
0: టిల్ దిస్ డే ఇట్స్ పాసింగ్ ఓవర్ ఐడియల్ లైఫ్,
1: ఎట్టి ఉపద్రవములకు కూడాను కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ,
0: ఇట్స్ ఫేసింగ్ విదౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆల్ ప్రాబ్లమ్స్,
1: సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
0: ఇట్స్ ఆల్సో డెమోన్స్ట్రేటింగ్ ఐడియలిజం టు ది రిచ్ కంట్రీస్.
1: దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ సరుపుతూ వచ్చారు.
0: Foreigners started inquiring the reasons behind this.
1: కాని వారికి ఏ మాత్రము సరియైనటువంటి ఒక జవాబు చిక్కలేదు.
0: But they could not get correct answer.
1: భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు.
0: They could not understand that Bharatiyas lead the life of righteousness, which is the cause.
1: ఈ ధర్మం అనేటువంటి పదమునకు righteousness అని కాని, రైట్ యాక్షన్ అని కాని, ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అనేటువంటిది కాదు.
0: ద వర్డ్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ దిస్ వే, రైచియస్నెస్, రైచియస్ కాండక్ట్. ఇట్ ఇస్ నో
1: ధర్మమే,
0: ధర్మ ఇస్ ధర్మ,
1: దీనికి మరొక పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: కానీ చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: బట్ మెనీ టేక్ ధర్మ యాజ్ రిలీజియన్.
1: ఇది రిలీజన్ కు సంబంధించినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ రిలేటెడ్ విత్ రిలీజన్.
1: ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ దట్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ధర్మ,
1: రిలీజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ హూ ఆర్ ఆఫ్టర్ సెల్ఫిష్నెస్ అండ్ రిలీజన్,
1: సంబంధం కల్పిస్తూ వస్తున్నారు.
0: దే అట్రిబ్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దిస్ వర్డ్ ధర్మ ఇస్ ఇన్ఫినిట్.
1: ధర్మము సాగరంతో కూడినటువంటిది.
0: ధర్మ ఇస్ ఆల్ ఎసెన్స్.
1: ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది.
0: రిలిజన్ ఈజ్ ఎ స్మాల్ లేక్.
1: ఈ ధర్మమునకు రిలిజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది?
0: హౌ ఆర్ ది టూ, ధర్మ అండ్ రిలిజన్ ఆర్ రిలేటెడ్?
1: కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది.
0: ధర్మ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
1: ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను, దేశపరంగాను, లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ధర్మ కుడ్ నెవర్ బి లుక్డ్ యాజ్ ఇండివిజువల్ ఆర్ రీజనల్ ఆర్ రిలీజన్ ఐదర్.
1: కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు.
0: సమ్ టేక్ ధర్మ యాజ్ రైట్.
1: పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులు ఉన్నవని, తల్లిదండ్రులకు కొన్ని హక్కులు ఉన్నవని.
0: The foreigners say that every child has rights and parents have rights.
1: రాజులకు పౌరులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have strong feeling that kings and the people enjoy rights.
1: భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని.
0: But Bharat said that every individual that is born
1: has కొన్ని ధర్మములు ఉన్నవని, తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని.
0: That father has certain dharma, mother has dharma,
1: rajuku konni dharmamulu unnavani,
0: king has dharma,
1: pauralaku konni dharmamulu unnavani,
0: citizens have dharma.
1: Deenni prakatistu vacharu.
0: That is expressed.
1: Indulo hakku ye matram kodanu ledu.
0: Here there is no right whatsoever.
1: Talli tandrulu tava dharmamulu kartavyanni viniyoginchinappudu,
0: when parents discharge their responsibility,
1: putrun yokka right perugutundi,
0: then the right of the son would be more.
1: Putrulu tana kartavyanni nirvartinchinappudu,
0: when son discharges duty,
1: talli tandrulu yokka right perugutundi,
0: the right of the parents will be more.
1: Atulni adhyapakulu tama yokka kartavyanni nirvartinchinappudu,
0: similarly when teachers discharge their duty,
1: vidyarthulu yokka right perugutundi,
0: the rights of the students will increase.
1: Vidyarthulu tama yokka kartavyanni nirvartinchinappudu adhyapakula right perugutundi,
0: when students discharge their duty, the rights of the teachers will increase.
1: Okka dharmam vallane okkokari dharmam valla okkokari power anaga adhikaram perugutu vachindi, kaani ఎవరి ధర్మం వారిదని ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రము నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు.
0: When dharma is attended to, the other person will have authority or power. No one can view the dharma and power separate. No one has any authority.
1: కాని విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి?
0: What is the chief dharma of a student?
1: విద్యార్థికి నాలుగు ప్రధానమైన లక్షణములు ఉండవలెను.
0: Student should have four main qualities.
1: మొట్టమొదటిది ఆత్మ గౌరవము.
0: One, self-respect.
1: రెండవది ఆత్మవిశ్వాసము.
0: Self-confidence.
1: మూడవది స్వార్థరాహిత్యము.
0: The selflessness.
1: Self-sacrifice. నాలుగవది.
0: The fourth.
1: స్వయం శక్తి.
0: Self-support.
1: ఈ నాలుగు కూడా ఉంటుండాలి.
0: All the four are needed.
1: Self-realization. ఆ తరువాత ప్రారంభమైనటువంటి
0: సెల్ఫ్ రియలైజేషన్ కమ్స్ దేర్ ఆఫ్టర్.
1: మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ప్రతి విద్యార్థికుడు అత్యవసరము.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవరీ స్టూడెంట్.
1: ఆత్మ గౌరవం చాలా అత్యవసరము.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ మచ్.
1: కానీ ఈనాటి విద్యార్థుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
0: But modern students don't have
1: self-respect.
0: There is no self-confidence.
1: Self-sacrifice ledu.
0: There is no self-sacrifice.
1: Self-support antakante ledu.
0: Self-support is very much less.
1: Veeru ye reethiga vidyarthulu kagalaru?
0: How can you be students?
1: Deni support teesukoni veeru vidyarthulu maaragaralu?
0: On what support could you become students?
1: Kanukoni self-respect ni mottamotta sampadinchukovali.
0: Therefore acquire self-respect in the first instance.
1: Aa respect ni sampadinchukunnatundi vyakti maatrame self-sacrifice cheyagaladu.
0: The one that earns self-respect will be prepared for self-sacrifice. The individual self-sacrifice,
1: self-satisfaction labhyam kagalu,
0: will have self-satisfaction.
1: Kanuka ee naati vidyalalo vidyarthulku undavalsinatundi viluvalu ee naadu lekapovatam chetane,
0: as students do not have values today,
1: vyaktulu yokka viluvalu vidyarthi yokka viluva kodanu vidya yokka viluva kodanu cheeninchipoyindi.
0: The value of education, the value of the individuals is completely lost.
1: Manavudu tanaloni samarasyanni samanvayanni ekatma bhavanni samrakshinchukunnappude,
0: when man protects, preserves this integration and the tolerance within himself,
1: manavulaku swechcha nyayamu swayam kruti labhyam kagalu,
0: man will have freedom and justice.
1: కనుకనే ఈ ఏకాత్మ భావం అనేటువంటిది విద్యార్థులు విరివిగా పెరగాలి.
0: దిస్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ షుడ్ బి మోర్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఆత్మ సర్వభూతాలు,
0: ది సెల్ఫ్,
1: అందరి యందు ఉండేటువంటి ఆత్మ, ఏకాత్మ సర్వభూతాత్,
0: ది ట్రూ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఈ ఏకాత్మ భావము నుండియే విశ్వప్రేమ జనించుచున్నది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనివర్సల్ లవ్, ది యూనివర్సల్ లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్.
1: ఈ విశ్వప్రేమ కారణం చేతనే మానవులను ఒకటిగా ఏర్పరుచున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది యూనివర్సల్ లవ్ దట్ యూనిఫైస్ మ్యాన్కైండ్.
1: విశ్వ ప్రేమనే మానవత్వాన్ని ఏకత్వంగా భావించడానికి సరైన ఆధారం.
0: దిస్ యూనివర్సల్ లవ్ ఇస్ ది బేసిస్ టు హ్యావ్ దిస్ హ్యూమానిటీ యాజ్ వన్.
1: ఇట్టి ప్రేమామృతాన్ని తాను అనుభవించడమే కాకుండా సమాజంలో కూడాను పంచినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
0: హి షుడ్ ఆల్సో నాట్ ఓన్లీ డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్, హీ షుడ్ షేర్ విత్ అదర్స్.
1: ఇట్టి ప్రేమాత్మ తత్వమునందు మాత్రమే దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ లవ్ డివినిటీ షైన్స్.
1: సాత్విక శక్తి కూడా ఆవిర్భవిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ద పైయస్ క్వాలిటీ.
1: లయభావం కూడా సంభవిస్తుంది.
0: యూ విల్ ఆల్సో ద ఫీలింగ్ ఆఫ్ మర్జర్.
1: సర్వ సమన్వయం కూడా చేకూరుస్తుంది.
0: యూ విల్ హ్యావ్ ఇంటిగ్రేషన్ బై అండ్ లార్జ్.
1: కనుక విద్యార్థి యందు ఏకాత్మ భావం అనేటువంటిది అధికంగా విశ్వసించాలి.
0: సో ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ వన్నెస్.
1: ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు?
0: ద స్టూడెంట్ బికమ్స్ ఎ స్టూడెంట్ వాట్ ఫార్ టుడే.
1: ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు,
0: ఇఫ్ హి క్వశ్చన్స్ హింసెల్ఫ్ వై హీ స్టడీయింగ్,
1: ఏమీ జవాబు చిక్కటం లేదు.
0: He has no reply.
1: వీరికి చిక్కేది ఒక్కటే.
0: They get only one answer.
1: ఏ విచ్చితయితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేతి ఎంత డబ్బును మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం.
0: They have only two objectives. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary?
1: వేల ఖర్చు పెట్టి
0: spending thousands and thousands
1: పట్టమును అందుకుంటున్నాడు.
0: They get degrees.
1: సర్వకాల సర్వావస్థలు ఎందు శ్రమపడి కాలమును దుర్వినియోగం చేసి పట్టనట్టుకుంటున్నాడు.
0: They waste all their time and yet get the degrees.
1: తన యందు దైవశక్తి ఎనర్జీని ఎన్ని విధములుగా కూడా వ్యక్తపరిచి ఈ పట్టమును అందుకుంటున్నాడు.
0: He wastes the divine power in him and gets the degree.
1: కాలమును ధనమును కర్తవ్యాన్ని ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టమునికి ఎంత విలువ?
0: What is the value of such a degree which you get by wasting the time, the money,
1: ee pattam yokka viluvanu telusukovalante ee maatramo ledi pattam yokka viluva.
0: To understand clearly, the degree has no value whatsoever.
1: Ee pattam ni vendu kosam andukunnavu.
0: Why do you get the degree?
1: Pattakooti kosama?
0: Is it for a living?
1: Leka samaja sreyas kosama?
0: Or for welfare of the society?
1: Leka sugnana prapti kosama?
0: Or is it for the right kind type of knowledge?
1: Deni kosam andukunnavu?
0: What for you get the degree?
1: సమాజమునకు,
0: టు ద సొసైటీ,
1: దేశమునకు,
0: అండ్ ద కంట్రీ
1: ఉపయోగము లేనటువంటి ఈ పట్టము దేనికోసం?
0: వాట్ ఫార్ ఇస్ ది డిగ్రీ దట్ ఇస్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్ టు దిస్ కంట్రీ అండ్ సొసైటీ?
1: ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు క్వశ్చన్ వన్
1: పట్టము అందుకున్న తక్షణమే,
0: ద మూమెంట్ ద గెట్ ది డిగ్రీ,
1: ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందుగా,
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్,
1: హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు.
0: ద క్యూ ఇస్ మోర్ అండ్ మోర్ లైక్ ది టెయిల్ ఆఫ్ హనుమాన్.
1: దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుండాలి.
0: When we inquire clearly, we will understand that degree is for a job.
1: ఇంకా కొన్ని విరుద్ధులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు,
0: If we inquire in another way,
1: డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే,
0: The moment they get the degree,
1: విదేశాలకు వెళ్లే నిమిత్తము,
0: To go abroad,
1: పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు.
0: They go for passport.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టము ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం.
0: They have got a mean feeling. By going abroad, they can earn more money.
1: విద్య విజ్ఞానం కోసమే గాని,
0: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్,
1: కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెరిచి విచారించాలి.
0: Students should open their eyes and understand that education is for not for a living.
1: పట్టకూడదు అవసరమే.
0: A living is also needed.
1: Kani vidya anetundi
0: education
1: not for living, for life.
0: Education is not for a living but for life.
1: ప్రపంచం లోపల పశువులు పక్షులు అనేక విధమైనటువంటి జంతువులంతా కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
0: ఇన్ ద వరల్డ్ సో మెనీ బర్డ్స్ అండ్ బీస్ అండ్ అనిమల్స్ లివ్.
1: ఇవి ఏ యొక్క యూనివర్సిటీకి వెళ్ళాయి?
0: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్?
1: ఏ డిగ్రీని తీసుకున్నాయి?
0: వాట్ డిగ్రీ దే గాట్?
1: అవి బ్రతకటం లేదా?
0: ఆర్ దే నాట్ లివింగ్?
1: కనుక మనం కేవలం పట్టమును అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు.
0: సో వీ గెట్ ది డిగ్రీ నాట్ టు లివ్ అలోన్.
1: మనం యొక్క జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి.
0: వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్సెల్వ్స్ టు నో ది మీనింగ్ ఆఫ్ లైఫ్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: దోస్ పీపుల్ దట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఆర్ ద లిటరేట్స్?
1: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
0: బై మీర్లీ గెటింగ్ ది గోయింగ్ టు ద కాలేజ్ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: జ్ఞానము సుపుతి లేక విద్యను తద్విద్యలగునా?
0: వితౌట్ గుడ్ నాలెడ్జ్ అండ్ డిజర్వ్నెస్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేది పశుపక్షులు?
0: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ లివింగ్?
1: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా విజ్ఞానం చేత విచారణ చేయాలి.
0: దిస్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ అండ్ అండర్స్టాండ్.
1: ఈనాటి విద్యా విధానమును,
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
1: వైజ్ఞానం విరివిగా పెరిగినది.
0: ద సైన్స్ ఇస్ మోర్.
1: కానీ దానితో పాటు అజ్ఞానం కూడా షాడో వలె పెరుగుతూ వస్తుంటుంది.
0: అలాంగ్ విత్ ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్, ఇగ్నోరెన్స్ ఫాలోడ్ లైక్ ఎ షాడో.
1: కేవలం భౌతికమైన యొక్క ఈ అలరను, ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద ఫిజికల్ ఎజిటేషన్స్.
1: కానీ ఈ అలలు, ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు, ఈ పొరలు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి.
0: These agitations, these waves, disturbances are all external.
1: సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి.
0: You find the waves jumping on the superficial level of the sea.
1: అడుగులకు పోయి చూచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది.
0: But if you go to the bottom, it is at peace.
1: కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకొని, బాహ్య జీవితమును మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఈ యొక్క తుచ్ఛమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు.
0: Therefore, you should not merely have external vision and external advantage and lead a mean life.
1: విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి.
0: In this vast life, you should have broad mind.
1: కానీ ఉన్నది విశాలమైన జగత్తులో.
0: You are in this vast
1: universe. పెంచుకునేటువంటి సంకుచితమైనటువంటి భావంలో.
0: But you have narrow feelings.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: This is not proper.
1: విద్యార్థులు కేవలము విశాల హృదయులు కావాలి.
0: Students should be broad minded.
1: ఈనాడు అనేక రకమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నాము.
0: టుడే వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మేము విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ సే దట్ యూ హావ్ లెర్న్డ్.
1: ఇది విద్యలు కానేరవు.
0: దట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్.
1: అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: ఐదర్ స్టడీ ఆఫ్ సైన్సెస్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్స్
1: ప్రోగ్ చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యాలు.
0: బై మియర్లీ కలెక్టింగ్ రా మెటీరియల్ యూ కెనాట్ హ్యావ్ ప్రొడక్షన్.
1: ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ద రా మెటీరియల్
1: ఉత్పత్తి చేసి
0: యూ షుడ్ లీడ్ టు ప్రొడక్షన్
1: జగత్తునకు అందిస్తూ రావాలి.
0: దెన్ యూ షుడ్ పాస్ ఆన్ టు ద వరల్డ్.
1: ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది.
0: వై షుడ్ యూ మ్యానుఫ్యాక్చర్
1: రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకున్నటువంటి మీరు
0: యూ దట్ కలెక్ట్ ద రా మెటీరియల్
1: ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ప్రొడ్యూస్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్
1: ఆత్మ సపోర్ట్ సెల్ఫ్ సపోర్ట్ దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
1: తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: దెన్ యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి.
0: వీ షుడ్ సప్లై ఆల్ ది ఫోర్ ప్రొడక్ట్స్.
1: అది విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: దట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్.
1: అట్లు కాకుండా
0: అదర్వైజ్
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై
0: being experts in certain subjects
1: subject matrame uttirnulai
0: you are successful in certain subjects
1: ni evariki ni prabodhinchadaniki veelu kaanatundi sthitilo
0: at a time when you are not able to teach anybody
1: tanaku kaanukudunu anubhavinchaleni dusthitilo
0: in a poor condition when you cannot experience yourself
1: ni potta matrame poshinchukogalugutunnadu
0: he simply carry out a living
1: idi స్వార్థము స్వార్థము స్వార్థము.
0: దిస్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్నెస్.
1: ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావించరో ఆనాడే పరార్థమనేటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు.
0: ద మూమెంట్ యూ కిల్ దిస్ సెల్ఫిష్నెస్ దెన్ యూ విల్ హ్యావ్ వాస్ట్ ఫీలింగ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వ రంగములు ఎందుకు రాణిస్తుంటుండాలి.
0: Today it's only education that shines in all fields.
1: నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే.
0: To become a doctor you need education.
1: నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే.
0: To be a lawyer education
1: needed. నీవు బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే.
0: If you want to be a businessman education needed.
1: ఇంకా అనేక రకమైన నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే.
0: To be a scientist education is needed.
1: ఆర్టిస్ట్ కావాలన్నా నీవు విద్య అవసరమే.
0: So also to become an artist.
1: నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే.
0: To learn the education.
1: శాస్త్రంలో విద్య అవసరమే.
0: Every time you need
1: అన్ని
0: education.
1: అన్ని రంగములు కూడాను విద్యపైన ఆధారపడి ఉంటుండాలి.
0: All fields rest on education.
1: కనుకనే విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడాను మంచివవుతాయి.
0: Therefore when education is proper all fields will be correspondingly proper. కనుకనే
1: తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపేయని.
0: That is what is said in Telugu a proverb. If daughter-in-law is dark, the entire family will be dark.
1: అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి.
0: Similarly, when education is dark, all fields are dark.
1: అనగా డార్క్ అంటే ఏమిటి?
0: What do you mean by darkness?
1: స్వార్థమే డార్క్.
0: That selfishness is darkness.
1: ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు అంధకారం.
0: There is no other darkness much more than selfishness.
1: విద్యా విధానం లోపల
0: today in education.
1: Bright, white, ప్రకాశవంతులుగా మీరు విరచించాలి.
0: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్.
1: అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం.
0: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
1: ఈనాటి విద్యార్థి
0: మోడర్న్ స్టూడెంట్
1: ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి
0: లర్నింగ్ వేరియస్ ఫార్మ్స్
1: నూతనమైనటువంటి విద్యలను కూడా అభివృద్ధి పరచుకుని
0: హీ ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్.
1: ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు.
0: హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సెల్ఫిష్నెస్.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వీ ఆర్ సపోజ్ టు డూ.
1: అందరూ విశాలమైనటువంటి జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరి మండలిగానే భావించాలి.
0: యూ షుడ్ టేక్ ఎవ్రీవన్ యాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హావింగ్ ఇన్
1: మానవ సోదరత్వాన్ని
0: యాస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్
1: జీవిత స్వేచ్ఛను
0: ది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్
1: సమత్వాన్ని
0: ఈక్వాలిటీ
1: సంపాదించుకోవాలనుకుంటే
0: if you want to earn them
1: కేవలం నైతిక విద్యను మనం అభ్యసించాలి.
0: వి షుడ్ లర్న్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మొరాలిటీ.
1: నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయింది.
0: టుడే ది మోరల్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆర్ ఆన్ ది డిక్లైన్. కనుక
1: దేశములు ఎందు కూడాను ఈ విధమైన సంక్షోభాలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ హి ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్.
1: ఇవన్నీ కూడాను కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు.
0: హి విల్ మేక్ యూజ్ ఆఫ్ దెం ఫర్ హిస్ సెల్ఫిష్నెస్.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వి ఆర్ సపోజ్డ్ టు డు.
1: అందరూ విశాలమైన జగత్తులో

0: ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్
1: ఎడ్యుకేషన్ ఎందుకు కూడా ఈ విధమైన సంక్షోభాలు జరుపుతూనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ కంట్రీస్ దేర్ ఆర్ ఎడ్యుకేషన్స్.
1: ఈనాటి ప్రభుత్వం కూడాను
0: గవర్నమెంట్ టుడే
1: వస్తువులు ఉత్పత్తికి
0: ఫర్ ప్రొడక్షన్
1: ఆర్థిక అభివృద్ధికి
0: ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్
1: మితిమీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
0: ఇట్ హస్ గివెన్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ టు దాట్.
1: కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవటం చేత
0: సిన్స్ దేర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ ద మోరల్ కాంపాస్
1: సర్వ స్వాతంత్రుడిగా మారిపోయి
0: మ్యాన్ హస్ బికమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ.
1: విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి శోభగా ఏర్పడుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫారెన్ సివిలైజేషన్.
1: స్వాతంత్రము
0: ఫ్రీడమ్
1: ఏమిటి ఈ స్వాతంత్రం?
0: వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్?
1: ఇష్టమొచ్చినట్టు ప్రవహించడం ఆ స్వాతంత్రము?
0: ఇస్ ఇట్ జస్ట్ బిహేవ్ యాజ్ యు లైక్?
1: కాదు కాదు కాదు కాదు. ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము.
0: ద సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ట్రూ ఫ్రీడమ్.
1: ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
0: ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్
1: ఫ్రీడమ్. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
0: కంట్రోల్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అని ఇష్టానుసారముగా ప్రవర్తించడం స్వాతంత్రము కాదు.
0: సో ఫ్రీడమ్ డజంట్ మీన్ టు మూవ్ యాజ్ యు లైక్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఎర్న్ ద రైట్ ఫ్రీడమ్ ఇన్ దిస్
1: వరల్డ్. భారతదేశం కూడా రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది.
0: ద భారత్ ఆల్సో హ్యావ్ పొలిటికల్ ఫ్రీడమ్.
1: కానీ నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రమూ సంపాదించలేదు.
0: బట్ ఇట్ హాస్ నాట్ ఎర్న్ ద మోరల్ ఫ్రీడమ్, స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ సో ఆన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి?
0: So every man must know what do you mean by freedom.
1: తన తత్వం పైన తాను విశ్వసించాలి.
0: Having full confidence in his own
1: nature. ఎవరెవరి కాళ్ళపైన నువ్వు పోయి పడటం కాదు, నీవు అర్జించవలసింది నీ కాళ్ళపైన నీవు నివసించాలి, నీవు జీవించాలి.
0: Not resting on others. You should be able to support yourself.
1: అది సెల్ఫ్ సపోర్ట్.
0: That is self-support.
1: కానీ ఈనాడు సెల్ఫ్ సపోర్ట్ అనేటువంటిది విరిగిపోయింది.
0: But today the self support,
1: self confidence అనేటువంటి అసలే లేకుండా పోయింది.
0: Self confidence is absent.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది గాలికి కొట్టుకుని పోయింది.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ బ్లోన్ విత్ ది విండ్.
1: ఎక్కడ కూడా ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏమాత్రం కూడా విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు.
0: గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఆర్ నాట్ సీన్ ఇన్ ఎ ట్రేడ్.
1: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే వీరు చేసుకుంటూ ఉన్నారు.
0: యు ఆర్ జస్ట్ హావింగ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రము ప్రాప్తించదు.
0: Out of this bookish knowledge, you can never have practical knowledge.
1: Practical knowledge kavali.
0: Practical knowledge is necessary.
1: Mathematics nu maruvaka japinchu.
0: He goes on chanting, repeating mathematics.
1: Ganita shastramu vanka kanagabodu.
0: He doesn't look to the science of mathematics.
1: America margambu ariyachudunu gaani.
0: He wants to know the route to America.
1: Kashika margambu kanaraadu.
0: He doesn't know the route to Benares.
1: Algebra anta nareyajuchunu gaani.
0: He wants to know everything in algebra.
1: Inti vaisyalyambu erugabodu.
0: He doesn't know the area of his house.
1: Anudinambunu drillu aacharinchune gaani.
0: He practices drill every day.
1: Padmasanamu veya baadapadunu.
0: He suffers pain when he sits in Padmasana.
1: ఏమిటి సాధించినటువంటిది?
0: What is that you accomplished?
1: దినము డ్రిల్ చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: ఎవ్రీ డే యూ ప్రాక్టీస్ డ్రిల్.
1: ఒక పద్మాసనం వేసి కూర్చోవాలంటే సాధ్యం కాకుండా ఉంటుంది. అది ఈ డ్రిల్.
0: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు సిట్ ఇన్ పద్మాసన. వాట్ ఈస్ ద డ్రిల్?
1: ఈ విధంగా ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ఒక భౌతికమైనటువంటివి, ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి, కృత్రిమమైనటువంటిగా రూపొందుతూ వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అబ్సల్యూట్లీ ఫిజికల్ వరల్డ్ ఆర్టిఫిషియల్.
1: కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ షుడ్ హావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్.
1: కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుండాలి.
0: బట్ ఎడ్యుకేషన్ ఈస్ రైజింగ్.
1: కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి.
0: ఇవి ఎంక్వైర్ క్లియర్లీ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్.
1: కాదు కాదు, మన విద్యార్థులందరికీ కూడా ఎలివేషన్ లో మనం కావాలి.
0: సో అవర్ స్టూడెంట్స్ షుడ్ ఎయిమ్ అట్ ఎలివేషన్.
1: రూపాన్ని ధరించాలి.
0: దే షుడ్ సెట్ అన్ ఐడియల్.
1: ఇలాంటి ఆదర్శమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి.
0: If you want to set an ideal, you should have spiritual feeling.
1: దాని యందే ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి, కానీ మరొక దాని యందు లేవు.
0: It is only the spiritual feeling, all virtues are present, nowhere
1: else. దానిక వస్తు వాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే.
0: It's quite easy to have power and wealth and property.
1: అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి.
0: They all develop ignorance.
1: ముళ్ళ చెట్టునే పెంచుతూ వస్తున్నాయి.
0: They develop that which is present.
1: ఒక నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి.
0: It is only the moral and the righteous that will help you to develop the
1: tree of fruits. ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
0: Students are not able to distinguish, discriminate a thorny bush and a fruiting tree.
1: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకుని అనుభవిస్తున్నారు.
0: So they keep the fruiting trees all around.

0: the fence and thorny bush at the center.
1: ఉండ చెట్లు ఉండవలసింది.
0: థార్ని బుషెస్ ఆర్ నెసెసరీ.
1: నసుఖా లభ్యతే సుఖం. సుఖం అనేటువంటిది ఉంటే సుఖం మనకు అనుభవించలేము. సుఖంతో పాటు కష్టం కూడా ఉంటుండాలి.
0: Out of happiness you don't get happiness. There should be difficulties too.
1: భగవంతుని యొక్క సృష్టిలో ముండ చెట్టు పండ్ల చెట్టు రెండు ఇచ్చాడు.
0: God has given thorny bushes and fruiting trees.
1: కానీ పండ్ల చెట్టును కాపాడుకునే నిమిత్తము ముండ చెట్టును వినియోగించుకోవాలి. కానీ
0: టు సేఫ్ గార్డ్ ది ఫ్రూటింగ్ ట్రీస్ ది థార్ని బుషెస్ ఆర్ నీడెడ్.
1: ముళ్ళ చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే.
0: టు కీప్ ది థార్ని బుష్ ఎట్ ద సెంటర్ అండ్ ఫ్రూటింగ్ ట్రీస్ అరౌండ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: కనుక భారతీయులైనటువంటి వారు,
0: సో భారతీయస్
1: సెల్ఫ్ రెస్పెక్ట్ సపోర్ట్ కావాలి.
0: దే నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ సపోర్ట్.
1: ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈనాడు లేదు.
0: ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ టుడే.
1: నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే తాను పాటు పడితే పదములు కాని వర్తన కాని శ్రవణం కాని సద్వినియోగపరచుకునేటువంటి వారు.
0: If you really have self-respect, you will make proper use of your position, behavior.
1: కనుకని ఈనాడు self-respect అనేటువంటిది ఆత్మగౌరవం అనేటువంటిది లేకపోవటం చేతని అనేక రకమైనటువంటి ప్రవర్తనలో తాను ప్రవేశిస్తున్నాడు.
0: Since there is no self-respect whatsoever, he conducts himself as he likes.
1: మొట్టమొదట ఆత్మగౌరవం చూసుకోవాలి.
0: First you think of your self-respect.
1: ఆత్మ అంటే ఎవరు?
0: Who is self?
1: ఇదియే మన యొక్క జీవితం.
0: This is my life.
1: జీవితానికి గౌరవం చేయనటువంటి వాడు ఇతరులను ఏ విధంగా గౌరవించగలవు?
0: The one who doesn't respect his own life, how does he respect others?
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: నిన్ను ఇతరులు ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా ప్రేమించాలని భావిస్తున్నావో,
0: as you expect others to respect you and love you,
1: నీవు మొట్టమొదట ఇతరులను ఆ రీతిగా గౌరవించు ప్రేమించు.
0: In the first instance you should start respecting and loving them there.
1: అప్పుడే నీవు ఆశించినటువంటి గౌరవమును ప్రేమను నీవు అందుకోగలవు.
0: Then only you will have the respect and love as expected.
1: నీవు ఇతరులను రెస్పెక్ట్ చేయకుండా నీకు మాత్రం ఇతరులు రెస్పెక్ట్ చేయాలంటే ఏ రీతిగా చేయగలరు? వారేం పిచ్చివారు కాదు.
0: Without respecting others, how do you expect to be respected? They are not mad people.
1: ఈ రెస్పెక్ట్ అనేటువంటిది కాని మేనర్స్ అనేటువంటిది కాని బిహేవియర్ అనేటువంటిది కాని ఇచ్చుకునేది పుచ్చుకునేది రెండు ఉంటుండాలి.
0: Therefore, respect, manners and behavior are give and take two-way channel.
1: ఇది no one-way traffic.
0: It is no one-way traffic.
1: నేను పుచ్చుకోవడానికే సిద్ధము, ఇచ్చుకోవడానికి లేదంటే ఎవరిస్తారు నీకు?
0: I am here only to receive, not to give. Who is going to give?
1: ఇలాంటి వాడికి పిల్లను కూడా ఇవ్వరు.
0: To such people and children don't give.
1: No.
0: Oh, wives also don't give.
1: కనుక మనము ఎప్పుడు కూడా త్యాగము త్యాగము త్యాగము.
0: So we should be after sacrifice, sacrifice.
1: పిల్లలు చెప్తుంటారు వేదో, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగములు ఎంత అమృతత్వం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ సాక్రిఫైస్ దేర్ ఇస్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ.
1: ఈనాటి విద్యార్థులు త్యాగం అనేటువంటిదే లేదు.
0: ఇన్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్.
1: కానీ ఒకటి మాత్రం ఎక్కువ త్యాగం చేస్తున్నారు.
0: బట్ వన్ థింగ్ దే సాక్రిఫైస్,
1: క్యారెక్టర్ త్యాగం చేస్తున్నారు.
0: దే ఆర్ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్.
1: దానిని త్యాగం చేసిన తర్వాత నీ ఉండి ప్రేమేమి?
0: When you sacrifice, why should you live?
1: కనుక దానినే కాపాడుకోవాల్సింది.
0: You should safeguard it.
1: ప్రాణాన్నైనా త్యాగం చేయి.
0: Ready to sacrifice your life.
1: సర్వస్వమును త్యాగం చేయి.
0: Sacrifice everything.
1: కానీ క్యారెక్టర్ మాత్రం త్యాగం చేయకూడదు.
0: But never
1: దానిని నిలుపుకోవాలి.
0: You should.
1: 3/4 character is life అన్నారు.
0: 3/4 character is life.
1: కనుకనే మనము నిజమైనటువంటి యొక్క జీవితము మన యొక్క శీలం పైన ఆధారపడి ఉంటున్నది.
0: Therefore our life rests on character.
1: ఈనాడు శీలమును పోషించేటువంటి విద్యలు కానీ,
0: టుడే ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ క్యారెక్టర్,
1: శీలమును ప్రకటించేటువంటి విద్యలు కానీ,
0: దట్ విచ్ మానిఫెస్ట్ క్యారెక్టర్
1: కనిపించటం లేదు,
0: ఇస్ నాట్ సీన్.
1: కేవలము ఒక లౌకికమైనటువంటి విద్యను నేర్పి
0: టీచింగ్ వరల్డ్లీ నాలెడ్జ్,
1: లౌకికమైన జీవితం లోపల తన యొక్క సుఖంగా అనుభవించే నిమిత్తం
0: ఎంజాయింగ్ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్
1: పాటు పడుతున్నారు.
0: ది స్ట్రగుల్ ఫర్ దట్
1: ఎంతవరకు పనిచేస్తుంది?
0: టు వాట్ ఎక్స్టెండ్ ఇట్ వర్క్స్?
1: తనకు తన కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది.
0: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
1: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
1: నీవు నీ కుటుంబం వరకే నీవు ప్రయాణం చేస్తే నీవు సమాజాన్ని ఏ విధంగా నీవు పోషించగలవు?
0: ఇఫ్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, వెన్ డు యూ
1: సమాజాన్ని నీవు పోషించలేనటువంటి యొక్క అవ్యక్తులము నీవు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించగలవు?
0: ద ఫూలిష్ వన్ హూ కెన్ నాట్ help the society, how can you be happy?
1: నీ సుఖము నీ కుటుంబ సుఖము సమాజం పైన ఆధారపడి ఉన్నదనేది సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి.
0: Students should know and conduct themselves that their happiness depends upon the happiness of the society.
1: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవల్లో పాల్గొనాలి.
0: Therefore all students who study here should do so service.
1: Self respect అడగకుండా నీకు అందుకుంటుంది.
0: Without mere asking you get this self respect.
1: నీవు చదివిన చదువులు కేవలము డబ్బు కోసం అమ్ముకోవటం కోసం కాదు.
0: All the education is not merely to sell out for money.
1: గౌరవం కోసం నీవు దీన్ని కాపాడుకోవాలి.
0: You should earn self respect.
1: కనుక ఈనాటి విద్యలో ఉండినటువంటి యొక్క బలహీనతను మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద వీక్నెస్ ఇన్ ది ఎడ్యుకేషన్ టుడే.
1: మన వైస్ ఛాన్సలర్,
0: అవర్ వైస్ ఛాన్సలర్
1: రామిరెడ్డి గారు,
0: ప్రొఫెసర్ రామిరెడ్డి,
1: ఈ యొక్క విద్యా విషయం లోపల ఎన్ని విద్యా సంస్థలు ఉంటున్నాయి?
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్?
1: ఎన్ని విధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి?
0: హౌ మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్?
1: చక్కగా నంబర్స్ చెప్తూ వచ్చారు.
0: దే గేవ్ ఆల్ స్టాటిస్టిక్స్.
1: దగ్గర దగ్గర 200 విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
1: కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియకుండా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉంటున్నాయి.
0: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ ఆర్ మెనీ మోర్ యూనివర్సిటీస్.
1: కానీ ఎన్నో 100 కాలేజీలు ఉంటున్నాయి, కళాశాలలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్.
1: ఇందులో 9-8 లక్షల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
0: 9-8 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్
1: స్టడీయింగ్. కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?
0: వాట్ ఈస్ దట్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్?
1: ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని గ్రాడ్యుయేట్లను తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడుతున్నారు.
0: ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్.
1: కానీ వీరేం చేస్తున్నారు?
0: వాట్ ఆర్ ది డూయింగ్?
1: ఈనాడు విశ్వవిద్యాలయాలన్నీ కూడాను కేవలము పట్టం అందించేటువంటి కర్మాగారములుగా తయారైపోయినాయి.
0: దేర్ఫర్ ఆల్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ ఫ్యాక్టరీస్ దట్ కన్ఫర్ డిగ్రీస్.
1: కానీ అది సరి అయినటువంటి యొక్క దీంట్లో మనము చూసుకోవటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద పాజిటివ్ వే.
1: ఈ చదివినటువంటి వారు, ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారిని వీరిని ముందు ఏ రీతిగా కాపాడాలి?
0: How to take care of those people who are graduated?
1: ఇప్పుడే భారతదేశంలో 5 కోట్ల మంది నిరుద్యోగంలో ఉంటున్నారు విద్యార్థులు.
0: In Bharat, the students 5 crores are unemployed.
1: ఇంకా వచ్చేటువంటి వారు, పాస్ అయ్యేటువంటి వారిని ఎక్కడ పెట్టాలి?
0: The coming generation who will be successful, where to
1: విద్యను మాత్రమే అభ్యసించడానికి తగిన అనుకూలాలు పెంచుతున్నారే కానీ ఈ విద్యార్థులను సరైన రీతిలో పెట్టి పోషించేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా యోచించడం లేదు.
0: We are trying to provide conveniences for all the institutions, but we are not thinking of graduates.
1: విద్యార్థులు లేకుండా ఏ పని లేకపోవడం చేతనే నక్సలైట్స్ గా, టెర్రరిస్ట్ గా, ఇంకొక హైజాకర్స్ గా ఆ విధంగా తయారైపోతున్నారు.
0: Since all these graduates are unemployed, they become Naxalites and hijackers.
1: ఇది పిల్లల యొక్క దోషం కాదు.
0: It's not mistake of the students.
1: తల్లిదండ్రుల యొక్క దోషము,
0: మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్స్,
1: ప్రభుత్వం యొక్క దోషం,
0: అండ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్.
1: వారు కూడా తగినటువంటి చర్య తీసుకోవాలి.
0: దే టు టేక్ ప్రాపర్ యాక్షన్.
1: అసలు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ యాక్టింగ్.
1: వారు కూడా ఈనాడు ఆధునిక విద్య లోపల వారు కూడా మర్జ్ అయిపోయారు.
0: దే ఆల్సో హావ్ మర్జ్డ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: తమ పిల్లలు ఏమి చెప్తే దానికి ఎస్.
0: వాట్ ఎవర్ దేర్ చిల్డ్రన్ సే, దే సే ఎస్.
1: వారు ఏం చేస్తే కూడా అది ఎస్.
0: వాట్ ఎవర్ దే డూ, దే సే ఎస్.
1: ఈ విధంగా కూడా నువ్వు బ్లైండ్ గా ఒక విధమైనటువంటి దీంతో అంగీకరిస్తున్నారు.
0: దే గో ఆన్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లైండ్ లా.
1: ఇలాంటి అంధకారంతో కూడినటువంటి యొక్క భావాన్ని పిల్లలకు మనం అభివృద్ధి పరుస్తున్నాము.
0: వీఆర్ డెవలపింగ్ ది బ్లైండ్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: నిజంగా వీళ్ళు చెప్పాలనుకుంటే ధృతరాష్ట్రుని వంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతున్నారు.
0: టు టెల్ ద ఫ్యాక్ట్ దేర్ పేరెంట్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ధృతరాష్ట్ర.
1: తన కుమారుడు ఏమి చేసినప్పటికీ రైట్ రైట్ మంచిది ఆయన తదాస్తు తదాస్తు ఆశీర్వదించడం.
0: వాట్ ఎవర్ హిస్ సన్ డస్ హి సేస్ హి గోస్ ఆన్ ఎండార్సింగ్. ఎస్ రైట్.
1: దానినే వీరు విశ్వసిస్తున్నారే కానీ
0: హి బిలీవ్స్ వాట్ హిస్ సన్ డస్.
1: వాడి యొక్క ప్రవర్తన కానీ వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్లా ఉందని ఎవరు విచారించడం లేదు.
0: దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్.
1: ఆ విధమైనటువంటి యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి కావడం చేతనే పిల్లలు మరింత పెడమార్గం పడుతున్నారు.
0: బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్.
1: కట్టకటప్పటికి ఏ పరిస్థితి తెస్తుంది?
0: అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్?
1: ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టిందో వీళ్ళకు అదే గతి పడుతుంది.
0: ద డెస్టినీ ఆఫ్ ధృతరాష్ట్ర విల్ బి సేమ్ యాజ్ టు దీస్ పేరెంట్స్.
1: కడకింత అంత్యంలో పిండమిచ్చేటువంటి వాడు కూడా లేకపోయారు.
0: అల్టిమేట్లీ హీ ఈజ్ లెఫ్ట్ నాట్ ఈవెన్ వన్ టు ఆఫర్ ఆర్బిచర్ రాయ్.
1: ఈ జాతకాన్ని పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: దిస్ కృష్ణ ఫోర్కాస్టెడ్ ఎర్లియర్.
1: లెమ్ము ధనుంజయ,
0: గెట్ అప్ అర్జున.
1: విధి ఫలీయము,
0: డెస్టినీ స్ట్రాంగ్.
1: న్యాయము గెలుచు,
0: జస్టిస్ విల్
1: ట్రయంఫ్. స్వార్థము,
0: సెల్ఫిష్నెస్ విల్ డై.
1: సదా యుగ ధర్మం ఇదే కదా.
0: దిస్ ఈస్ ది లా ఆఫ్ ది ఏజ్.
1: కనుగొమ్మిక,
0: అండర్స్టాండ్ దిస్.
1: నూరుగురి బిడ్డల తండ్రికైనా
0: ద ఫాదర్ విత్ 100
1: చిల్డ్రన్. అంత్యమున పిండ మీకు దిక్కు గలగరకట ప్రారంభం ఇదేమిటి?
0: దట్ ఈస్ ది డెస్టినీ ఫేట్ దట్ హీ విల్ నాట్ బి లెఫ్ట్ విత్ వన్.
1: బంధువులను,
0: రిలేటివ్స్,
1: తన పుత్రులను,
0: ది చిల్డ్రన్,
1: తన యొక్క సంతతిని,
0: ఆల్ హిస్ ఫ్యామిలీ,
1: సమస్తమును కూడా రాజ్యమును కూడా కోల్పోయినారు ఈ యొక్క కౌరవులు.
0: The Kauravas lost everything, the progeny, the family and the property.
1: కనుక మనం ఈనాడు ప్రేమ చేత మన పిల్లలను తగినటువంటి రీతిలో అదుపులో పెట్టక వారికి తగినటువంటి స్వాతంత్రాన్ని అందిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ లవ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ చిల్డ్రన్.
1: ప్రమాదము,
0: ఇట్స్ డేంజరస్.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అన్నట. ఈ ముసలి వయసు లోపల ఈ పిల్లల యొక్క బాధను అనిపించడానికి ఎంతో ఉంటుంటాయి.
0: ఇన్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ద పేరెంట్స్ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: కనుకనే ప్రారంభంలోనే వీరిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ టేక్ కేర్ ఎట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్.
1: మొక్కగా వంగనటువంటిది చెట్టుగా వంగుతుందా?
0: ఇఫ్ ఇట్ డజంట్ బెండ్ ఇన్ ద సాప్లింగ్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు బెండ్ డౌన్.
1: ఈ వయసు మీద చాలా బంగారు వంటి వయసు.
0: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్.
1: కానీ ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి ఈ వయసును మనం వ్యర్థం చేసుకోరాదు.
0: We should never waste the sacred valuable.
1: ఈనాటి విద్యా విధానం లోపల
0: in the modern education
1: ఈ విధమైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇది లేవు కనుక
0: because the righteousness and this moral and spiritual aspects are
1: absent. ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి దాంట్లో
0: in the summer classes
1: ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చేత
0: because of these subjects
1: దీనిని అభివృద్ధి పరిచే నిమిత్తమై
0: to develop these aspects
1: ఈ సమ్మర్ క్లాసును ప్రారంభించాం. భారతదేశం ఎంత పవిత్రమైన అయినటువంటిదో
0: దిస్ భారత్ సో
1: భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్
1: భారతీయ సాంప్రదాయం ఎంత విలువైనటువంటివో
0: ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్
1: ఎవరు మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: సిన్స్ నో వన్ ఇస్ దేర్ టు టీచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్
1: సమస్త సుగుణములు కూడాను
0: All virtues
1: భారతీయ సంస్కృతి పైననే ఆధారపడి ఉంటుండాలి.
0: They all rest on Bharat culture.
1: ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది.
0: This dharma is such a broad field.
1: ఈ ధర్మమునకు ఏమాత్రం కూడా నాశం లేదు.
0: This dharma never dies.
1: ఇది అనంతమైనటువంటిది.
0: It is infinite.
1: ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడా లేనటువంటిది.
0: It has no beginning.
1: ఆది లేని దానికి అంతం కూడా లేదు.
0: That which has no beginning has no end.
1: అంతరహితమైనటువంటి యొక్క ఈ ధర్మమును
0: This dharma has neither beginning nor end.
1: చిన్నదైన రిలీజియన్ గా మనం భావించి
0: taking it as a small religion.
1: ఇది అలచంగా వినియోగించుకుంటున్నాము.
0: We are neglecting it and making use of it.
1: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This came out of Veda.
1: కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు.
0: It is changeless.
1: కూర్పు లేదు.
0: It has no addition.
1: మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు.
0: It has neither addition nor change. It is steady.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మాన్ని
0: This eternal truth of dharma.
1: భారతీయ ధర్మాన్ని
0: The dharma of Bharat.
1: విద్యార్థుల హృదయములో నింపి
0: It has been filled in the heart.
1: విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గములో ప్రవేశపెట్టే నిమిత్తమై
0: To make the path of the students proper.
1: Indian culture and spirituality అని పెట్టారు.
0: It is named Indian culture and spirituality.
1: Culture ante emiti?
0: What do you mean by culture?
1: Spirituality ante emiti?
0: What do you mean by spirituality?
1: Idi edo konni konni English perlu pettukuntu vachare kaani
0: they are just English names.
1: Deeniki matamu aadhyatmikamu.
0: One is religion, other spirituality.
1: Ee matamu anetunte oka aadhyatmikam.
0: This religion itself is
1: aadhyatmikam veru matam veru kaadu.
0: Spirituality and religion are not separate.
1: Ivi rendu kudalu dharmamuloni bhagamule.
0: They are the parts of dharma.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ క్లాత్.
1: ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి.
0: దేర్ ఇస్ యార్న్ ఇన్ దట్.
1: దారములో పత్తి ఉంది.
0: దేర్ ఇస్ కాటన్.
1: పత్తి దారములు రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి.
0: కాటన్ అండ్ యార్న్ ఆర్ ఇన్ ద క్లాత్.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: ధర్మం అనేటువంటి విశాలమైన వస్త్రంలోనే
0: ఇన్ దిస్ ధర్మ విచ్ ఇస్ ఎ బిగ్ క్లాత్.
1: ఈ కల్చర్ స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారము రెండు చూడే ఉంటున్నాయి.
0: ద కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ కాటన్ అండ్ యార్న్.
1: కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా?
0: If you follow your dharma,
1: సర్వము అందులోనే లీనమైపోతుంటాయి.
0: Everything merges in that.
1: కనుక భారతీయ ధర్మం అనేటువంటిది
0: ఈ ధర్మ ఆఫ్ భారత్
1: అనాది కాలము నుండి కూడాను
0: సిన్స్ ఏన్షియంట్
1: అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ
0: దో దేర్ వర్ సో మెనీ డిఫికల్టీస్
1: ఎందరు రాజులు ఎందరు ముస్లింలు ఎందరు పర్షియన్లు ఎందరు విధమైనటువంటి యొక్క దేశముల వాళ్ళు దీనిపైన దండెత్తి వచ్చారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ ఆఫ్ ది ఇన్వేషన్స్ బై ముస్లింస్ అండ్ పర్షియన్స్
1: ఇంతే కాదు
0: Not only that.
1: Portuguese varu, French varu, British varu, Arabians varu, aneka mandi deeni paina paddaru.
0: Portuguese people, British people, Arabians invaded this country.
1: Kaani inni vidhamainatti yokka avasthalaku guri ayinappatikini ee naati varaku kudunu Bharat jatini evaru kadinchaleru medilinchalekapoyaru.
0: Whatever may be till this day, this Bharat race could not be bring any change.
1: భద్రమైనటువంటిది మీరు యోచించుకోండి.
0: You can understand how strong it is.
1: నిన్న మొన్న ప్రారంభమైనటువంటి యొక్క మతములన్నీ కూడాను మన కంటి ముందున్న పునాదులంతా కూడాను కేవలం ఊడిపోతున్నాయి.
0: The religions that started recently lost their foundation.
1: కానీ భారతీయ మతం అనేటువంటిది ఇంత పటుత్వమైనటువంటిది ఇంత గంభీరమైనటువంటిది ఇంత విశాలమైనటువంటిది ఇంత భద్రమైనటువంటిది.
0: The religion of Bharat is so strong, so majestic, so secure.
1: కాబట్టి అన్ని మతములు ఎందుకును మనం సమత్వాన్ని భావించాలి.
0: But we should have that equal mindedness to all religions.
1: అన్ని మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిది మన మతమని విశ్వసించాలి.
0: Our religion lies in the unity of religion.
1: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
0: You should never hate any religion.
1: ఏ మతాన్ని కూడాను మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు.
0: You should never criticize any religion.
1: ఎవరిని మనము దూషించకూడదు.
0: యు షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
1: అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము,
0: దట్ ఇస్ ఈక్వాలిటీ,
1: సమన్వయము,
0: దట్ ఇస్ కోఆర్డినేషన్.
1: ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ ద సచ్ అన్ ఇంటిగ్రేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజముగా మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
0: Truly, if you want to earn this education, don't have relations with
1: the
0: job. You should be in that position as to give employment to 10 people. Start your own cottage industry. Fill with your head with all the intelligence. But don't spoil your good qualities. It's good if you don't have good education. విద్య
1: కోసం సద్గుణాలను మాత్రం మనం విసర్జించకూడదు.
0: But never sacrifice your character for education.
1: విద్యలు తెలివి తేటలు నేర్పించి
0: the modern education develops intelligence.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It doesn't develop even a fraction of good quality.
1: పంట పండని భూమి 10 ఎకరములేల.
0: What is the use of barren land 10 acres?
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: Good land is enough. Good land is enough.
1: కనుక మనం సరైనటువంటి గుణములను పెంచుకునే నిమిత్తము విద్యను అభ్యసించాలి.
0: సో వీ షుడ్ ఎర్న్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ద క్వాలిటీ.
1: కానీ ఈనాడు విద్య కోసమని తమ సద్గుణాలను కూడా కేవలం పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ టుడే ఫర్ ఎడ్యుకేషన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ క్యారెక్టర్.
1: ఇది మానవత్వానికి చాలా కళంకం తెప్పించేటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ బ్లాక్ స్పాట్ ఆన్ ది హ్యూమానిటీ.
1: మానవత్వాన్ని వికసింపజేయాలన్నా
0: టు బ్లాసమ్ ది హ్యూమన్ లైఫ్,
1: మానవత్వం యొక్క విలువలు పెంచుకోవాలన్నా
0: టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూ,
1: మానవత్వం యొక్క శ్రేష్ఠతను మనం నిలుపుకోవాలన్నా
0: టు అప్హోల్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
1: ఈ విధమైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ వర్చ్యూస్.
1: ఆ గుణములే లేకపోతే మనకు స్థలమే లేదు జగత్తులో.
0: వితౌట్ దీస్ వర్చ్యూస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే ఉన్న వారికి అందరికీ స్థలం ఉంటుందని వాళ్ళందరూ గుణవంతులని మీరు ప్రశ్నించవచ్చు.
0: యు మీన్ సే దోస్ హూ ఆర్ అలైవ్ డు దే హావ్ క్యారెక్టర్? యు మే క్వశ్చన్ సో.
1: అందరూ కూడాను.
0: దేర్ సో మెనీ ఆర్ దేర్.
1: కానీ ఎలాంటి వారిగా మనం నివసించాలి?
0: బట్ హౌ ఇన్ వాట్ వే షుడ్ వి లివ్ హియర్?
1: ఆదర్శవంతమైన వారిగా మనం జీవించాలి.
0: వి షుడ్ లివ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: పలాని పిల్లవాడు ఎంత ఆదర్శవంతుడా అని 10 మందితో మనం మెప్పించుకోవాలి.
0: యు షుడ్ గెట్ name, good name by everybody, such a noble one you are.
1: ఈ గౌరవాన్ని మాత్రం మనం నిలుపుకోక
0: without upholding respect,
1: ఏదో గొప్ప విద్యావంతుడైపోయినానుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of thinking that you are highly educated?
1: ఎంత చదువు ఉండినప్పటికీ,
0: in spite of high education,
1: ఎన్ని గొప్ప పట్టములు అందుకున్నప్పటికీ,
0: in spite of big degrees,
1: మన యొక్క రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెంచుకోవాలి.
0: We should develop our self respect.
1: అదే ఆత్మ గౌరవము.
0: That is self respect. Self-support.
1: అది కూడా ఉండాలి.
0: దట్ ఆల్సో ఇస్ నీడెడ్.
1: ఉండినప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది.
0: When both are there, our human objective is realized.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ 15 దినముల నుంచి కూడాను,
0: సిన్స్ 15 days,
1: భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నయో మీరు తెలుసుకున్నారు.
0: యూ హావ్ లెర్న్ మెనీ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ఇండియన్ కల్చర్.
1: తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ నోయింగ్.
1: ఏ ఒక్కటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి
0: అట్లీస్ట్ ప్రాక్టీస్ 1 or 2.
1: ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిలచాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్.
1: ఇక్కడ ఉండినంత మాత్రమే, ఇక్కడ ఉండినంత కాలం మాత్రమే మీ డిసిప్లిన్, మీ బిహేవియర్, మీ మేనర్స్, మీ రెస్పెక్ట్, మీ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండి తర్వాత బయటికి పోయి ఇవన్నీ విసర్జించిపోతే మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు.
0: If you have the discipline, the manners and everything here, so long you are here, if you leave them by when once you go out, it's no use.
1: మీరు మార్కులకై పాటుపట్టడం మంచిదే.
0: ఇట్స్ గుడ్ దట్ యు వర్క్ ఫర్ మార్క్స్.
1: అది అవసరమే.
0: ఇట్ నెసెసరీ.
1: కానీ మరొక వైపున,
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్,
1: రిమార్కులకు చోటు లేకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్.
1: అలాంటి పరిస్థితిలో మీరు ఉండినప్పుడే ఈ మార్కుల యొక్క విలువ మీకు ఘనంగా ఉంటుంది.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్ దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ ఫర్ ద మార్క్స్.
1: అన్ని రిమార్కులు తెచ్చుకుని ఇన్ని మార్కులు పెట్టుకునే కూడా ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ ద రిమార్క్స్, if the marks have no value,
1: kanaka mana chaduvunu mana shaktini mana sarvasvunu kodanu mana yokka gunam kosam daramayyali.
0: Therefore we have to sacrifice the education, all our faculties for character.
1: Tallidannulanu gauravinchali.
0: We have to respect parents.
1: Peddalanu gauravinchali.
0: We have to respect elders.
1: Mana samskrutini mana visvasinchali.
0: We should have faith in culture.
1: Ayina acharanalo petti mana anusthanamlo deeni andukovali.
0: We should practice and experience.
1: Appude deeni yokka vilavu manaku sakkaga artham avutundi.
0: Then we will understand its true value.
1: Kaani vilavunu teliyakokunda
0: without knowing
1: the durasa nimittamai అనేక విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తున్నాము.
0: వితౌట్ నోయింగ్ ద వాల్యూస్ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వి యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే.
1: ఈ దురాశ వల్ల కష్టపడి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది.
0: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ పుట్ యు టు మిజరీ.
1: పాలన మనం క్షీరాన్ని అందుకోవచ్చును. క్షీరాన్ని
0: యు కెన్ గెట్ ది మిల్క్.
1: ఈ క్షీరమును ఏ విధంగా మనం అందుకోవాలి?
0: హౌ టు రిసీవ్ మిల్క్
1: అనేటువంటి విధానాన్ని కూడా మనం గుర్తించాలి.
0: దట్ ప్రొసీజర్ యూ షుడ్ నో.
1: గోవు యొక్క పొదుగు నుంచి క్షీరములు వస్తుంది కదా అనుకోని, ఏదో కొంచెం మాత్రమే వస్తుండాలని పొదుగునే మనం కోసేసేస్తే రక్తం వస్తుంది, క్షీరం రాదు.
0: యాజ్ యూ కెన్ డ్రా మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ, యూ షుడ్ నాట్ కట్ ఇట్ ఆల్ టుగెదర్.
1: బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడి ఉంటుంది, అదట బాతు.
0: హియర్ ఇస్ ద వన్ హూ హ్యాచెస్ ది గోల్డెన్ ఎగ్.
1: కానీ దిన్నము ఒక్కొక్క గుడ్డే పెడుతుండేదట.
0: ఇట్ హ్యాచెస్ వన్ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే.
1: కడుపుకొస్తే అన్ని గుడ్లు చిక్కుతాయని కడుపుకోసాడట. పెట్టే గుడ్లు కూడా నిలిచిపోయాయి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఆల్ గోల్డెన్ ఎగ్స్ హీ హాస్ కట్ హిస్ స్టమక్.
1: కనుకనే మనం దురాశకు పోయిందంటే అనుభవించవలసినటువంటి దాన్ని కూడా మనం అతి దూరం అయిపోతాం.
2: ఇఫ్ యు ఎక్సెసివ్ డిజైర్ యు కెనాట్ అనుభవించవలసిన
1: దాన్ని కూడా అనుభవించలేకపోతాం.
2: ఈవెన్ దట్ యు ఆర్ డెస్టిన్డ్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్. దురాశ
1: ఉండకూడదు.
2: యు షుడ్ నాట్ ఎక్సెసివ్ డిజైర్.
1: అతిహాస మతిహాని.
2: ఎక్సెసివ్ డిజైర్ విల్ మేక్ యు మ్యాడ్.
1: మితాస అతిహాయి.
2: ద లిమిటెడ్ డిజైర్ విల్ మేక్ యు హ్యాపీ.
1: అధికమైనటువంటి ఆశలకు మీరు పోకండి.
2: యు షుడ్ నాట్ హావ్ ఎక్సెసివ్ డిజైర్.
1: సాధ్యమైనంత వరకు మీ విద్యను సద్వినియోగపరచండి.
2: To the extent possible, make proper use of
1: your
2: education.
1: When you are
2: employed, you should note one important thing.
1: దేశం యొక్క గౌరవాన్ని కూడా మనం చక్కగా చూడాలి.
2: We should also think of the respect of this country.
1: మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది?
2: If the country has no respect, what kind of respect do you have for your body?
1: ప్రవేశించినప్పుడు
2: when you are in there
1: ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి.
2: Everyone should realize.
1: అధ్యాపకులు విద్యార్థులు కూడా.
2: Teachers and students should realize one fact.
1: మనం ఎంత జీతం డ్రా చేస్తున్నాము?
2: హౌ మచ్ ఆఫ్ సాలరీ వి ఆర్ డ్రాయింగ్?
1: ఈ జీతంకు తగినంత పని మనం చేస్తున్నామా?
2: యామ్ ఐ వర్కింగ్ అప్రోప్రియేట్ విత్ సాలరీ?
1: నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి.
2: యు క్వశ్చన్ యువర్ కాన్షియన్స్.
1: నీ అంతరాత్మ నీవు అంగీకరించినప్పుడు తిరిగి నీవు అందులో ఎక్కువ పని ప్రారంభించాలి.
2: యువర్ కాన్షియన్స్ సేస్ యెస్ అధికమైన
1: పని చేయాలి.
2: యు షుడ్ డూ వర్క్ లైక్ దాట్.
1: అట్టు లేకుండా
2: అదర్వైజ్
1: జీతం ఎక్కువ పని తక్కువ అయిపోతే దేశ ద్రోహులుగా మారిపోతారు.
2: మోర్ సాలరీ అండ్ లెస్ వర్క్ యూ బికమ్ ట్రైటర్స్.
1: దేశ ద్రోహులు.
2: యు బికమ్ ట్రైటర్స్ టు దిస్ కంట్రీ.
1: జీతాలు మనం తీసుకుని
2: రిసీవింగ్ హై సాలరీ
1: తక్కువ మనం పని చేస్తున్నామంటే
2: వెన్ యు డూ లెస్ వర్క్
1: దేశానికి ఎంత కీడు చేసినటువంటి వారం అవుతాం.
2: హౌ మచ్ ఆఫ్ హార్మ్ యు ఆర్ డూయింగ్. ఇచ్చే
1: జీతాల కోసమని ప్రభుత్వం అన్ని దేశాల నుంచి కూడా అప్పు తీసుకుని వస్తుంటుంది.
2: టు పే యువర్ సాలరీస్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్.
1: ఆ తెచ్చినటువంటి అప్పు అంతా కూడా మీ జీతాల కింద ఇచ్చేసేస్తుండాలి. ఈ అప్పు రుణం తీర్చేది ఎప్పుడు? అప్పు వడ్డీ తీర్చేది ఎప్పుడు?
2: All the loans are paid by way of your salaries. When is it going to be paid back?
1: అధిక వర్క్ చేసినప్పుడే అధిక ఫలం చేసినప్పుడే దీని సాధ్యమైనంత వరకు కూడాను దీని అభివృద్ధికి అవకాశం ఉంటుంటుంది.
2: When you work more, there will be progress.
1: కానీ ఈనాటి వారు అధిక శాలరీ తీసుకుంటున్న ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి.
2: But the modern man, though he has got high salary, works
1: much more.
2: Such excessive desire will put you to misery.
1: మనక మనం తృప్తి పరచుకోవాలి. అసంతృప్తో ద్విదో నష్టః. అసంతృప్తికి రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి.
2: The dissatisfied man will have two losses.
1: కనుక మనము తీసుకునే దానికి తగినటువంటి పని చేయాలి.
2: సో వీ షుడ్ వర్క్ అప్రోప్రియేట్ టు ద సాలరీ.
1: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది.
2: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏ ప్రయత్నం చేసినా రాదు.
2: విత్ ఎనీ ఎఫర్ట్ యూ డోంట్ గెట్ ది సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. బంగారు కొండలు తెచ్చి నీ నెత్తి పైన పెట్టినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు.
2: ఈవెన్ ఇఫ్ ది మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇస్ కెప్ట్ ఆన్ యువర్ హెడ్ యూ విల్ నాట్ హావ్ సాటిస్ఫాక్షన్.
1: నీకు తృప్తికరంగా పని చేసినప్పుడు హాయిగా ఉంది అదే తృప్తి. ఆ తృప్తి నీకు సాటిస్ఫాక్షన్.
2: ద వర్క్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్ దట్ ఇస్ ఎనఫ్.
1: అది లేకుండా
2: without that
1: ఎంత సంపాదించినప్పటికీ
2: with all your earnings
1: అంత క్రమక్రమేణా వ్యర్థమైపోతుంది.
2: Everything will be wasted ultimately.
1: విద్యార్థులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
2: Students should know this.
1: ఈనాడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా కష్టస్థితిలో ఉంటుంది.
2: Today the position of Bharat is in difficulties.
1: ఏ కష్టమూ లేదు.
2: There's
1: కానీ రాజకీయ కష్టములే అధిక కష్టములు.
2: There are problems in politics.
1: విద్యార్థులు విద్యార్థులుగా ఉండినంత వరకు కూడా మరొక విషయం రాజకీయాల్లో ప్రవేశించకూడదు.
2: Students should remain as students. They should not step into politics.
1: నీవు విద్యార్థిగా నీవు విరమించుకున్న తర్వాత
2: నీవు
1: గృహస్థుడైన తర్వాత దేశ సేవ కోసమని నీవు ఏ విధంగా కూడా రాజకీయాల్లో నువ్వు ప్రవేశించుకో తప్పు లేదు.
2: After completing your education, when you become householder to serve the country, you can enter into politics.
1: సమాజం యొక్క క్షేమం కోసమని
2: only for the welfare of society
1: దేశం యొక్క క్షేమం కోసమని
2: for the welfare of the country
1: ఏ విధమైనటువంటి పాట అయినా పడు తప్పు లేదు.
2: You can struggle, there's no mistake.
1: కానీ విద్యార్థిగా ఉండినంత వరకు మాత్రము రాజకీయాలు కించిత్ కూడా టచ్ చేయకూడదు.
2: బట్ సో లాంగ్ యువర్ స్టూడెంట్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: విద్యార్థి రాజకీయాన్ని టచ్ చేస్తే ఒళ్ళంతా మసిపూసుకున్నట్టు అయిపోతుంది.
2: ఇఫ్ ది స్టూడెంట్ స్టెప్స్ ఇన్ టు పాలిటిక్స్ ఇట్ మీన్స్ టు స్మీరింగ్ ది యాష్ ఆన్ ది బాడీ. దాన్ని
1: నాశనం చేస్తుంది.
2: యు విల్ రూయిన్ యువర్ ఫామ్.
1: ఇందులో ప్రవేశించకూడదు.
2: నెవర్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్.
1: కానీ కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల్ని ఆధారంగా చేసుకుని వారి స్వార్థాన్ని వారు అనుభవించుకుంటుంటారు.
2: బట్ సెల్ఫిష్ పీపుల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొసీడ్ ఇన్ సెల్ఫిష్ వే.
1: రెచ్చగొట్టి రెచ్చలేపుతుంటారు.
2: దే బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్ among students.
1: ఇందులో మీరు విద్యార్థులు ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
2: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
1: ఇలాంటి దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని
2: యూ షుడ్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ.
1: భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ ది సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారతీయ విద్య అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ భారత్ ఎడ్యుకేషన్?
1: తనను తాను త్యాగం చేసి
2: సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్
1: ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
2: రెడీనెస్ టు డై బ్లిస్ఫుల్లీ దట్ ఈస్ భారత్ కల్చర్.
1: ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలచాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ స్ట్రాంగ్లీ ఇన్ దట్ సాక్రిఫైస్.
1: మీ సంకల్పాలను ఏమాత్రం కూడా నువ్వు మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్.
1: దైవభావం హృదయంలో నిలుచుకుని
2: కీపింగ్ గాడ్లీ ఫీలింగ్స్
1: నీవు దేహంతో ఏమైనా కార్యం చేస్తురా,
2: డూ ఎనీ యాక్టివిటీ విత్ యువర్ బాడీ,
1: సక్సెస్ అయిపోతాయి.
2: ఎవ్రీథింగ్ విల్ లీడ్ యు సక్సెస్.
1: అయ్యో, దైవాన్ని లోపల ఉంచుకుని ఏ కార్యమైనా చేయమన్నాడే స్వామి అని చెడ్డ కార్యంలో ప్రవేశించకూడదు.
2: అండ్ స్వామి సెడ్, యు హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యు నెవర్ ఇండల్జ్ ఇన్
1: చెడ్డ కార్యంలో. నీవు ఎట్లా ప్రవేశిస్తావు?
2: వెన్ యు హావ్ గాడ్ ఇన్ యు, హౌ డు యు డు ఇన్ గాడ్ యాక్షన్?
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక మూవింగ్ టెంపుల్.
2: బాడీ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: కాబట్టి అందులో దైవం ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
2: వి షుడ్ హావ్ దట్ ఫీలింగ్, ద ఫెయిత్ ఇన్ దట్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ద బాడీ.
1: ఆధునిక యుగమందు
2: ఇన్ ద మోడర్న్ ఏజ్
1: విశ్వాసం అనేటువంటిది పూర్తి కోల్పోయింది.
2: సచ్ faith is totally lost.
1: దీనికి మూల కారణం వైజ్ఞానమే.
2: The main responsibility is science.
1: ఈ science. సైన్స్ కు యొక్క దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
2: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ అంటే ఏమిటి?
2: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
1: మన ఒక ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి స్పిరిచువాలిటీ.
2: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ లవ్.
1: ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
2: హౌ టు డెవలప్ లవ్?
1: మనంతా స్పిరిట్ ఆఫ్ లవ్.
2: We should have the spirit of love.
1: Kani science is split of love.
2: Science speaks of split of love.
1: Split chestundi, mukkalu mukkalu chestundi ee love lo.
2: Science splits love into fragments.
1: Kanukoni meeri endu ye maatramu prema untundadu.
2: So there is no love in them.
1: Manamu spirit of love ni develop chesukovali.
2: We should develop spirit of love.
1: Adi ye jagattunanta ekam chestundi.
2: That encompasses, unifies the whole world. All become one.
1: అందరూ ఒకటైనప్పుడు సమస్యలే ఉంటుండవు.
2: When all are one, there will be no problem.
1: భిన్న భిన్నంగా దీని ముక్కలు ముక్కలు కావటం చేతనే అనేక సమస్యలు అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
2: As they are divided into pieces, there are so many problems.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఐకమత్యమే మన బలము.
2: యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్.
1: ఆచరణే దీని యొక్క సంపద.
2: ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
1: అప్పుడే ఈ ఐకమత్యం బలపడుతుంది.
2: దెన్ యూనిటీ విల్ బి స్ట్రెంగ్ దెన్.
1: ఈ ఐకమత్యం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
2: దిస్ యూనిటీ ఇస్ పాసిబుల్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
2: సో డెవలప్ లవ్.

0: కంటికగు పడు దృశ్యంబు కాంచిమీరు సత్యమిది అని ఎంతురు సర్వముగను. సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యక్తం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలమియందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అదియే దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today, you may just speak out what you have seen outside, but tomorrow, what changes you find, you cannot say.
0: Chana chanamalakunu maapichindi etvatti ee drishyamunu satyamani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today's student, tomorrow officer, left tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yedi satyamu, student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, how long does it last?
0: It is temporary.
1: This relationship is also temporary.
0: Kanuka prati okka vishayam kodanu ee vidhanga chustu potunte jagattu kanipinchetuvanti oka prati pani prati vishayamu prati karyamu idi anityamainatuvante gaani satyanityamainatuvantiru kaavu.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: change
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీ ఈజ్ ఎగ్జిస్టెన్స్. హీ వాజ్, ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: We don't understand and experience this eternal truth, but we consider the fleet momentary scenario as if they reflect the truth.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore, first of all, we should make every attempt to know the truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వము గుర్తించిన వారు అవుతారు.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiences in truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: Mithyamu anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya.
0: Satyam anaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence.
0: Jagatantai kodanu maarpu chendunadi.
1: The whole world will be changing.
0: Jagatantai kodanu satyamainatundi.
1: The whole world, yes, naturally is truth.
0: ఈ సత్యం లోపల కూడాను అనేక మిథ్యములు కూడాను ఉన్నవి.
1: ఈవెన్ దిస్ ట్రూత్ యు ఫైండ్ సో మచ్ ఆఫ్ ఇల్యూజన్ మిథ్యా.
0: ఈనాటి పర్వతము రేపు గుట్టగా మారవచ్చు.
1: ద మౌంట్ ద హిల్ ఓవర్ దేర్ టుమారో ఇట్ యు మే ఫైండ్ ఎ వ్యాలీ దేర్.
0: ఈనాడు చిన్న నదిగా ఉన్నటువంటిది పెద్ద ప్రవాహంగా మారవచ్చు.
1: ద రివర్ వాట్ యు ఫైండ్ టుడే వెల్ ఇట్ మే రన్ ఇన్ టు ఫ్లడ్స్ ద కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: లాఫ్టీ పీక్స్ లార్జ్ రివర్స్ with many branches, vast rich plains, busy towns. This makes the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: జగత్తును మర్చిపోతున్నారు.
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: సత్యమైన దైవాన్ని విస్మరిస్తున్నారు.
1: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ గాడ్ హూ ఇస్ ఆల్ ట్రూత్ హింసెల్ఫ్.
0: అనిత్యము అసత్యమైనటువంటి యొక్క ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు.
1: బట్ వీ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ విచ్ ఇస్ మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్.
0: ఇది మీ కష్టములకు నష్టములకు దుఃఖములకు మూల కారణం.
1: దిస్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ది మిజరీ సాడ్నెస్ అండ్ డిఫికల్టీస్.
0: కష్టములు వస్తున్నాయంటారు. కష్టములు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వీ సే దట్ వీ ఫేస్ డిఫికల్టీస్. వేర్ డు యూ గెట్?
0: నీ కర్మల యొక్క ఫలితమే నీ కష్టము.
1: ద డిఫికల్టీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్స్.
0: నీ థాట్స్ యొక్క రిజల్ట్స్ నీ యొక్క కష్టము.
1: ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ థాట్స్ కమ్ ఫోర్త్ బై వే ఆఫ్ దిస్ ప్రాబ్లమ్.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను మారేటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: మారినట్టుగా కనిపిస్తుంది కానీ అది పొత్తి మారటం లేదు.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఇస్ చేంజింగ్ బట్ దేర్ ఇస్ నో టోటల్ చేంజ్ ఎయిదర్.
0: కనుక మారినటువంటిది ఒక దైవమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ హూ ఇస్ చేంజ్లెస్ అండ్ ఎటర్నల్.
0: అట్టి మారినటువంటి దైవాన్ని మనం హృదయం నందు ఉంచుకొని
1: వీ షుడ్ ఇన్స్టాల్ ద చేంజ్లెస్ డివినిటీ విత్ ఇన్
0: మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆ దైవమునికి అర్పితం గావించి
1: అండ్ వీ హ్యావ్ టు సరెండర్ the same love gifted to us by God back to him.
0: Anandani anubhavinchadame manavuni yokka pradhana kartavyam.
1: And our main task lies in experience this bliss by offering love to God.
0: What is the life? Yemti mana jeevitamu.
1: What is life after all?
0: Tinatamu tragatamu niddinchatamu maraninchatame ide nama life.
1: What do you mean by life? Is it simply drinking, eating, talking, moving, and sleeping and dying ultimately?
0: Inta matram cheta manavatvamu pavitrata kaaledu.
1: You cannot say that human life is progressing.
0: Jantu naam nadharma dullabham.
1: The human life is the rarest and noblest of all.
0: Kanukane manam puttina varam puttinattu ane undala.
1: We should remain as we are born in the state of pure.
0: Nenu puttinanu.
1: I am born.
0: నేను బాలుడిని. బాలుడిని. బాలుడిని.
1: I am a boy.
0: నేను ఎప్పటికీ బాలుడిని.
1: I continue to be a boy.
0: కానీ మధ్య మధ్య శారీరకంగా ఎన్నో మార్పులు కలుగుతుంటాయి.
1: Over in between there are bound to be certain physical changes.
0: ఇది కేవలము ఈ మార్పులు భౌతికమైనటువంటివి.
1: These are physical changes.
0: దేహము మనస్సు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడా భౌతికాలు.
1: ద బాడీ మైండ్ అండ్ ది ఇంటెలెక్ట్ దే ఆర్ ఆల్ జస్ట్ ఫిజికల్.
0: ఇంకా మనలో ఉన్నటువంటి యొక్క కామక్రోధ మోహము ఈ అర్షద్ వర్గములన్నీ కూడా మన యొక్క భ్రమరే.
1: అండ్ ఆల్ అదర్ ట్రేడ్స్ సచ్ అస్ యాంగర్ ద జెలసీ అవరిస్ హేట్రెడ్ దే ఆర్ ఆల్ అవర్ ఇల్యూజన్.
0: ఇష్టమైనప్పుడు ప్రేమతో చూడవచ్చును.
1: When you like, naturally love flows forth.
0: ఇష్టం లేనప్పుడు కఠినంగా భావించవచ్చు.
1: When you dislike, there comes hatred.
0: ఈ ఇష్టాయిష్టముల యొక్క ప్రధాన కర్తవ్యములు.
1: So they are all reflections of one's own likes and dislikes.
0: కనుక మానవునందు ఇట్టి పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
1: In reality, there are neither five elements nor five sheets in a human body.
0: ఈ పంచకోశములు పంచప్రాణములు ఉండినటువంటిదే దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ, Bhagavan gives us the definition that it is the one that comprises the five elements and the five life breaths.
0: అలా ఫైవ్ ఎలిమెంట్స్ ఉండేవి కలిగితే దీనికి పంచ అనే పంచకోశము.
1: Because of five elements, pancha, and they constitute the panchakosha, the five sheets of this prapancha.
0: Panchangamulu yokka prabhavanni prakatinchinade panchangamu.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: Kanukani anni kudanu angamulunu gunamulunu puraskarinchukoni ivanni yerpadutu vachinayi.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities. And we are not observing the main factor here.
0: Kani manamu manavudai putti jantunam nadharma dullabham manava dharmamu chala dullabham ayinatundi.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: Kani dullabhamaina manava dharmamu లోని ఆత్మను గర్మించాలి గాని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించాలి ప్రయత్నించాలి.
1: ద మోస్ట్ వాల్యుబుల్ ప్రెషస్ హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ ఆత్మ అండ్ నాట్ మియర్లీ టు ఎక్స్పీరియన్స్ ద ఫిజికల్ వరల్డ్.
0: ఆత్మలక్ష్యాన్ని వీలైనటువంటి వాడే ముక్తుడు.
1: And he is the one who is liberated mukta if he experiences the atma, the self.
0: ఆత్మలక్ష్యాన్ని నిరంతరము హృదయం అందించుకున్నటువంటి వాడు భుక్తుడు.
1: అండ్ హీస్ ద ఓన్లీ వన్ హూ రియల్లీ అండర్స్టాండ్స్ ద సెల్ఫ్ అండ్ ద నేచర్ ఆర్ ఎల్స్ హీస్ ఓన్లీ భుక్త ద ఎంజాయర్.
0: కనుకనే ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets, and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: Mind is a mad monkey wavering.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: Body is like a water bubble.
0: ఇవన్నీ కూడాను అనిత్యమని తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: Though we know they are quite temporary and fleeting, we just go by them.
0: కాన ఇది ప్రపంచమో అనగా ఏంటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: Aidu undinanta varaku kodanu manamu dinni vadaladaniki em matram avvilledu.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: Jeevitham antai kodanu kevalamu kashta nashtamulato sukhadukkamulato paapapunyamulato baadha padavastundi.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: Deham panchabhautikamu.
1: Body is of limb.
0: Deham koolaka tappadu eppudu.
1: It's bound to fall one day or other.
0: Dehi niramayundu.
1: But the dweller is eternal.
0: Kunitimpaka dehi chavu puttukal. మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ట్రూలీ స్పీకింగ్ ది ఇన్వెలర్ హాస్ నైదర్ ఎ బిగినింగ్ నర్ ఎన్ ఎండ్ ద లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కానీ నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ ఇన్వెలర్ వెరీలీ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహి అనేటువంటిది చాలా స్థిరమైనటువంటిది.
1: దేహి ది ఇన్వెలర్ ఇస్ స్టేబుల్ అండ్ పర్మనెంట్.
0: అనగా దేహంతో కూడినటువంటిది కాదు.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is ఆత్మా the self.
0: దేహమునకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: కాని కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: సత్య సాయి బాబా అంటే ఈ దేహాన్ని నిరూపిస్తుంది.
1: When once you say Satya Sai Baba, you will naturally think of the body.
0: ఈ పేరు లేకపోతే ఏ ఒక్క రూపమును కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: కనుక ప్రతి మానవుడు కూడాను బాహ్యంలో ఉన్నాడు కనుకని భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడుగా ఉంటున్నాయి. ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలను నిరూపిస్తూ వచ్చారు.
1: Since there is a physical form, the external form, we have to think of the external form and the inner reality.
0: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
1: All that what we see outside, they are of your own making, artificial.
0: ఏది మనం చూడమలో ఏది చూడలేదో అది సత్యము.
1: That what you can see, that what you do not see, well, that is the reality.
0: అది ఆత్మ.
1: That is the self, ఆత్మ.
0: కాబట్టి who are you అని ఎవరైనా పిలిచినప్పుడు నేను ఆత్మ.
1: If anyone asks you who are you, you should say I am ఆత్మ.
0: కేవలం నీ దేహం పేరు చెప్పకూడదు.
1: You cannot give the name of this body.
0: దేహం నీకు తల్లిదండ్రులు పెట్టినటువంటిది.
1: The name given to this body is given by your parents.
0: దీన్ని పురస్కరించుకునే ప్రజలంతా కూడా నువ్వు ఈ పేరును నీవు ఉచ్చరిస్తున్నారు.
1: And all people call you by your name.
0: కనుక పేరు మనకు ప్రధానం కాదు.
1: It's not that name given that's important.
0: రూపనామములు రెండు కూడాను అనిత్యమైనటువంటివి అసత్యమైనటువంటివి.
1: The name and form are temporary. They're momentary. They're going changing.
0: ఈ ప్రపంచంలో ఉండినంత వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: You can certainly make use of this so long you are alive in this world.
0: కానీ ఈ ప్రపంచం వదులుతానే ఎవరు కూడా దీన్ని గుర్తించరు.
1: The moment you leave this world, nobody can recognize you.
0: గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు.
1: There is a millionaire.
0: గొప్ప కోటీశ్వరుడు.
1: Oh, he's very rich, affluent.
0: కుప్పలు కుప్పలు దండిగా డబ్బులు ఉన్నాయి.
1: He's got lots, plenty of money.
0: కానీ అతనికి మరణకాలం ఆసన్నమైనది.
1: And the death was fast approaching.
0: అతను చాలా బాధపడుతున్నాడు.
1: He was feeling so sad.
0: చుట్టూ ఉన్నటువంటి బంధువులందరూ కూడాను ఏడుస్తున్నారు.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: Then he could have that awareness, jnana vidin.
0: ఆదిశంకరుడు చెప్పారు.
1: ఆదిశంకర సార్,
0: పునరపి జననం పునరపి మరణం.
1: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother.
0: ఉన్నంత వరకే ఇది.
1: And this would be there so long you are alive.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలివి తెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడాను మీకే అప్పచెప్పాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడాను మీకే అప్పచెప్పాను.
1: I have transferred all my bank deposit to you.
0: అందరు బంధువులంతా కూడాను మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: him. కాని ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: కనుక ఎవరైనా కూడాను ఈ లోకంలో ఉండినంత వరకును లోక సంబంధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తుల యొక్క తీర్చిదిద్దులను మాత్రమే చూసుకుంటారు.
1: Therefore, so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: ప్రాణలక్ష్యం ఎక్కడ వెళుతుందో ఏమిటో అనేటువంటిది ఏమాత్రం యోచించలేదు.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: కనుక మనము ఉన్నంత వరకు కూడాను ఈ దేహమునకు సంబంధించింది మనసునకు సంబంధించినవి మొత్తం మనం ఉచ్చరిస్తుంటాం.
1: Therefore, so long we are here in this body, we think of this body and the mind.
0: ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు.
1: You are seated here.
0: లేచి నీవు రెండు అడుగులు వేసేటప్పటికీ నువ్వు మరణించవచ్చు.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత అది ఏమిటి?
1: Later, what will happen?
0: అది ఏ సంబంధము?
1: What relationship?
0: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
1: How is it related to
0: ఏ బంధువులకు సంబంధమో ఏమిటో అనేటువంటిది ఏ మాత్రమే యోచించండి.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: కనుక మనము ఉన్నంత వరకు కూడా

0: Later what will happen?
1: ఏ సంబంధము?
0: What relationship?
1: ఏ ఫ్రెండ్స్ సంబంధము?
0: How is it related to
1: friends?
0: Our relations.
1: ఎవరికి సంబంధం లేదు.
0: No relationship whatsoever.
1: ఈ విధంగా దేహంతో మాత్రమే మనం రక్షించుకోకూడదు.
0: Like this, we should always know that. We should
1: not
0: keep the body as the main
1: thing.
0: The body can be purified by undertaking sacred acts.
1: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకోవటం చేత అనేక మాలిన్యంలోకి చేరిపోతున్నాయి.
0: The body is highly polluted because of multidimensional relationship established.
1: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
0: Therefore, this pollution should be cleansed sometime or other.
1: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
0: As we have rains, you find more and more pollution around.
1: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
0: Many fall sick because of polluted water.
1: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలను, తాగే నీటి లోపలను, గాల్చే పీల్చే గాలి లోపలను ఏదో పొల్యూషన్ చేయబడ్డాయి.
0: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
1: కనుకనే ఈ పొల్యూటెడ్ చేసేటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
0: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
1: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలు మొదలు పెట్టారు.
0: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
1: ఏమిటి ఆ నవ విధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
0: These are all 9 forms, paths of devotion.
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాద సేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: servitude,
1: దేహం,
0: surrender,
1: ఆత్మనివేదనం,
0: the self surrender.
1: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should follow one of these 9 paths of devotion and make our lives pure and sacred.
1: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
0: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
1: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
0: We cannot simply call him manudu or human being.
1: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
0: Every living creature is essentially divine.
1: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
0: The insects and also are divine.
1: పశువులు, అనుమలు కూడా జీవితమే.
0: Birds and beasts, animals are divine.
1: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్ఛంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
0: What a mistake it is to consider divinity as so low and simple.
1: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రక్షింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు, జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
0: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
1: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
0: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
1: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
0: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: కాదు కాదు.
0: నో నో.
1: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
0: ఇట్ ఈస్ ఎంక్వైరీ విత్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
1: వాట్ ఈస్ ట్రూత్?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: నేను దేహాన్ని చూచా?
0: ఈజ్ ఇట్ ద బాడీ?
1: మైండ్ చూచా?
0: ఆర్ ద మైండ్?
1: బుద్ధి చూచా?
0: ఇంటెలెక్ట్?
1: ఇంటెలెక్ట్ చూటా?
0: ఆర్ సెన్సెస్?
1: కాదు కాదు.
0: నో,
1: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: బుద్ధి ఒక చూసే చంచలత్వంతో కూడి
0: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ వేవరింగ్.
1: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
0: వెన్ వీ ఫాలో దీస్ యూ విల్ బి లాస్ట్ సమ్డే ఆర్ అదర్.
1: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
0: We should make every effort to forget this aspect.
1: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
0: For sustenance

0: ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ
1: అవి కూడాను సాత్వికమైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
0: The food that we take should be sattvic, the pious, the unpolluted and pure and fresh.
1: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
0: If you follow this path, what else is required?
1: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
0: Therefore we have to investigate, inquire clearly. Soham, I am you, this kind of thing.
1: Aham Brahmasmi, ani chepparu Vedamulo.
0: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
1: Nene Brahmanu.
0: I am Brahma.
1: Nen Devam.
0: I am God.
1: నేను మానవుడు కాదు.
0: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
1: నేను బంధనకు చిక్కుకోలేదు.
0: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
1: కనుకని నేను దైవత్వాన్ని నిర్మలం నిష్కలం నిస్వార్థం నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
0: ఐఎమ్ డివైన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ప్యూర్ ప్రిస్టైన్.
1: కనుక నేను దైవాన్ని.
0: ఐఎమ్ గాడ్
1: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
0: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents, who are there, they are also divine. Therefore everything is gift and will of God.
1: ఈ దైవం యొక్క చింతన మాత్రం మార్చి అన్ని చింతనలు మనం పెట్టుకుంటే అన్ని పోతాయి. కట్టగడబెట్టి దైవం కూడా ఉండడు.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్ యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ కాన్స్టెంట్లీ.
1: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
0: అండ్ వన్స్ యూ ఆర్ గాడ్ ఇన్ యువర్ మైండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ లీవ్.
1: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
0: అండ్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
0: Repeat Rama's name with full of love.
1: ఈ ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ఈ ప్రేమనే లేకుండినా.
0: Without love.
1: No mother, no father, no brother, no wife.
0: No mother, no father, no brother, no wife.
1: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
0: All of them symbolize love.
1: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై మన ఆనంద నిమిత్తమై స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
0: దీస్ అసోసియేషన్స్ ఆర్ సో ఫ్రేమ్డ్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్ ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్.
1: భార్య ఎవరి కోసం? భార్య
0: వైఫ్ ఫర్ హూ సే?
1: నీకోసమే కానీ ఇంకొకరి కోసం కాదు కదా.
0: అండ్ వైఫ్ ఇస్ ఫర్ యూ నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
1: నీ కుమారుడు నీకోసమే కానీ మరొకరి కోసం కాదు కదా.
0: ద సన్ ఇస్ for you, not for anyone.
1: కనుకని ఏ ఒక్కటి కూడాను మన స్వార్థమే.
0: For everything, for your own self-interest.
1: అందుకోసమనే self-realization అన్నారు.
0: Naturally, we should step into that area, self-realization.
1: కనుకని మొట్టమొదట self-realization మనం తయారు కావాలి.
0: Therefore, we should be prepared for self-realization.
1: నేను ఎవరు?
0: Who am I?
1: దేహమా?
0: With the body?
1: Manasa?
0: Mind?
1: Buddhya?
0: Intellect?
1: Chittama?
0: Or that inner senses?
1: Ahankarama?
0: Or ego?
1: Kaadu kaadu.
0: None of these.
1: Nenu nene.
0: I am I.
1: Ee rakamainatvanti yokka nishkaranamainatvanti yokka nirupamainatvanti yokka nischayamainatvanti yokka satyanni manam gurtinchali.
0: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
1: Chadukuntunnaru meeru chaduvu.
0: You start learn, you study.
1: Oh, kavasani BS lu, BCom lu, BA lu, MBA lu, anni chadivesesi, tarvata degree ki poyi, tarvata doctorate degree teesukuntunnaru.
0: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
1: Kani ichadi postgraduate degree lu, ichivati PhD lu teesukunnaru, lokamlo entha mandi leru.
0: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
1: వారి వల్ల లోకమునకు ఏమి ఉపకారము?
0: What help, what service they are doing to society?
1: వారి వారే పోషించుకుంటున్నారు.
0: They are just taking care of themselves. And they are not They are not considerate to anybody.
1: కనుక ఈ చదువులంతా కూడా నువ్వు పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నావు.
0: సో ఆల్ దిస్ స్టడీస్ ఆర్ ఫర్ యువర్ లివింగ్.
1: కనుక మనం అది కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ ఫర్ సాక్రిఫైస్.
1: డిజైర్ యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
0: వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఆర్ డిజైర్.
1: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
0: ఇఫ్ యూ సాక్రిఫైస్ యువర్ డిజైర్ రీచ్ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ యూఆర్ యోగి.
1: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నును మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
0: ఏ యోగి ఇస్ నాట్ ఎ పర్సన్ హూ సిట్స్ ఆన్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ సిట్స్ స్ట్రైట్ అండ్ గోస్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: డిజైర్స్ ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి ఒక త్యాగి.
0: యూఆర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇఫ్ యూఆర్ డిజైర్లెస్.
1: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరచుకోవాలి.
0: విత్ దీస్ స్మాల్ థింగ్స్ వీ హావ్ టు రెక్టిఫై కరెక్ట్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
0: వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ ఎక్స్పాండ్ అవర్ మైండ్.
1: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి నేరో మైండెడ్.
1: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ బిల్డ్ అవుతుంది.
0: ద నేరో మైండ్ బికమ్స్ నేచురల్లీ ఫర్దర్ నేరోవర్.
1: బ్రాడ్ మైండ్.
0: You should develop broad mind.
1: Broad mind is to broad heart.
0: Broad mindedness will naturally lead to broad
1: not
0: heart.
1: Not physical heart.
0: And not the physical heart, no.
1: Physical heart broad aithe heart enlarge ayipoyindani operation antaru.
0: If it's physical heart, broad heart, not naturally heart enlargement, that requires surgery.
1: Premanu enlarge cheskovali.
0: And you have to expand your love. Enlarge.
1: Ee premanu manam enlarge cheskunnappude nijamaina manavudu avutam.
0: And once there is expansion of love, you will be true human.
1: Palvara.
0: Students.
1: Meeru Swami cheppe matalu chaala sulabhanga untuntayani meeru anukuntaru.
0: You think Swami speaks to us in such a simple way.
1: Kaani sarvasaramlo yokka saramu andulone untuntadi.
0: Bhagavan speaks of the essence of all that has to be said.
1: Sarvasastramlo yokka saramu aa matalone untuntayi.
0: In Bhagavan's words, you find the essence of all sacred texts of this world.
1: Sakala shastramulu chadivutunnanu garvam enduku?
0: Why do you pride yourself that you have gone through so many texts?
1: Kaadu kaadu.
0: No.
1: Jnanam kaligindi vaadu vinayudai undali.
0: If you are the one of wisdom, you should be so humble.
1: Kaluka prapanchamlo prati manavudu kodanu taluvudenta chadivinappatikini neevu human kaligindiga undali.
0: In spite of all your learning and wisdom, you should be so humble with human qualities.
1: కాని నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
0: అండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ ఆఫ్ థాట్.
1: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్?
1: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
0: ద మెంటల్ స్టేట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్
1: డిజైర్లెస్.
0: ద మెంటల్ స్టేట్ షుడ్ బి డిజైర్లెస్.
1: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
0: When you are desireless, you will be true human.
1: మా డిజైర్.
0: Without desire, మా డిజైర్.
1: నవుడు. మా నవుడు.
0: మానవుడు, హ్యూమన్
1: బీయింగ్. నరుడు అని అంటే డిజైర్లెస్ గా ఉండాలి.
0: If you want to be nara, the human being, you should be desireless.
1: Too much desires చాలా ప్రమాదం.
0: Too many desires are dangerous.
1: కనుక ఈ లెస్ డిజైర్స్ మీరు పెట్టుకోవాలి.
0: Therefore, have less desires.
1: అనవసరమైనటువంటి ఒక వాంఛను మీరు పెంచుకోకూడదు.
0: Do not develop unnecessary desires.
1: దీని వల్ల కాలం కూడా వ్యర్థం చేసుకుంటారు.
0: You'll be wasting your time that way.
1: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
0: The one who wastes the time is only Kala, but he cannot be Manava.
1: Time is God.
0: Time is God.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: Kaluga meer time ni waste cheyakoddu.
0: So never waste time.
1: Ee second manaku chikkina gani aa second lopale kuda nu ee oka swasa ni gurtinchukuntara.
0: Every second you should observe the soham in your breath.
1: Appude neeku sariyainatvanti oka manavattam kodutundi.
0: Then only you will have true human quality.
1: Anna sariyainatvanti పూర్తి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే
0: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్.
1: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
0: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
1: ఇప్పుడు ఎక్కడ చూస్తే కానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
0: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
1: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తాడు.
0: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఇస్ ఫౌండ్ దేర్.
1: ఆ బొమ్మలు మీరు చూచారా?
0: యు మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
1: ఆ విషయాలంతా మీరు విన్నారా?
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్. వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్.
1: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
0: You don't feel like looking at the newspaper at all.
1: కానీ అవి కాదు మనకు కావాల్సింది.
0: It's not that important.
1: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
0: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner.
1: రూపనామం లేనటువంటి ఒక దైవత్వము ఒక్కటే.
0: It's only divine, the Godhead, that is beyond the name and form.
1: Sweet. Sweet.
0: And he is sweet and sweet.
1: Kadali kajulamulakanna kasturi bandakanna adi ye nijamaina sweet.
0: And therefore here the sweetness lies. It is much more than almost the precious fruits that we know.
1: Ee pandugalanta vastunnayi deni kosam vastunnayi.
0: Why do we celebrate festivals?
1: Prati panduga kodanu oka daivanni gnapakam chese nimittamai vastunnayi.
0: Every festival is observed to remind ourselves of God.
1: ఈ నాడు చాలా మంది ముస్లింలు కూడా పండుగ చేసుకుంటారు.
0: And today you find Muslims also celebrating.
1: అన్ని మతముల వారికి కూడా పండుగలు ఉన్నాయి.
0: All religions have festivals.
1: మతములన్నీ చేరి మంచినే బోధించే.
0: All religions together speak of goodness only.
1: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
0: All speak of the
1: ఏ మతం కూడా చెడ్డది కాదు.
0: No religion is bad.
1: అందువల్ల మీరు ప్రతి మతము వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
0: Therefore each one should follow one's own religion.
1: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
0: When once mati the mind is spoiled, then mata the religion turns back.
1: మతం మంచిదిగా పెట్టుకోండి.
0: And have your mati the mind perfect.
1: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
0: When mati the mind is perfect corrected, mata the religion gets unified.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: కాలమును వ్యర్థం చేయకండి.
0: Don't waste time.
1: Pavithramainatvanti yokka kalamunu manam apavithram chesina varam ayipotham.
0: Never make this sacred time unsacred.
1: Kalaga meeru pavithram gaavinchukoni tadwara meeru aanandanni anubhavinchandi.
0: By making the time sacred, experience the true state of bliss.
1: Manavudu aanandamayudu.
0: A human being is blissful.
1: Aanandamayi.
0: And is full of bliss.
1: Kalaga nirantaramu nee aanandanga undali.
0: Remain eternally blissful.
1: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
0: Cause out of desire, you should never be depressed.
1: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్
0: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
0: Bear the smiling face. Be blissful, be happy, continuously.
1: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆర్ పేస్ వేయకూడదు.
0: Let the examinations approach, even at the examination times, you should not have castroil face.
1: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: You should smile and smile
1: all the way. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
0: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
1: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
0: And for all the enthusiasm activity, your happiness is the main cause.
1: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
0: Be happy.
1: మీకు ఏమి వరి ఉండాలి?
0: Why do you worry?
1: ఏమి వరి లేదు.
0: Don't worry for
1: anything. ఎగ్జామినేషన్ చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
0: If you are really prepared and study well, why should you be worried of the exam?
1: చదవని వారికే ఎగ్జామినేషన్ భయం.
0: The one who has not prepared for the examination will be worried.
1: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
0: If you are studious, you'll get high ranks.
1: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
0: You study well, get high ranks and help for uplifting this country, for the advancement of this country.
1: ఈనాటి పండుగ,
0: this day's festival,
1: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
0: Is the festival that will make you bubbling with joy.
1: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
0: What festival is this now?
1: Dasara.
0: Dasara festival.
1: Dasara anaga dashavidhamulainatvanti yokka bhavamulanu arikattali manam.
0: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
1: thought. ఈ దశలో అప్పుడు ఉన్నటువంటి పరితమేంటి కట్టగలపటికి చాముండి వచ్చేసేసి ఈ యొక్క అన్వరకాసుని వధించింది.
0: What happens is the control of the evil trades ultimately by Chamundi.
1: కనుక ఈ నరకాసురుడు అన్నది ఎవరు?
0: And who is this demon, the Narakasura?
1: నరకుడికి ఆకాశురుడు.
0: Who is Akasura of Naraka?
1: నరకునికి ఆ నరునికు అసురుడు.
0: And he is really the Asura to Nara, the human.
1: నరునికి అసురుడు.
0: And he is an enemy to human being.
1: కాబట్టి అలాంటి అసురుని మనం ఏమాత్రం కూడా దగ్గర చేర్చకూడదు.
0: Therefore we should never be close to our enemy, Asura.
1: కనుక మనము నరకాసురుని ఏమాత్రం అద్దం చేయకూడదు.
0: So this inimical element should never be within you.
1: నేను నరుడు.
0: I am the human being Nara.
1: అసురుడు.
0: And his enemy Asura.
1: అసురుని సంబంధం మనకెందుకు?
0: What sort of relationship should you have with this Asura?
1: నరు సంబంధం పెట్టుకోవాలి.
0: Let us have human relations.
1: అది ఏ సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
0: That's what is said in this dictum, that it is good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
1: Be good company.
0: Be in good company.
1: Bad company chete.
0: If you are in bad company.
1: Who are you? Nivevarin chepagaravu.
0: How do you declare yourself? You are that depending upon the company in which you are.
1: Karugane manu bad company ni pettukokoddu.
0: So you should never be in bad company.
1: Bad company chustare goodbye cheppi vellipondi.
0: Say goodbye whenever you come across bad company.
1: Desham kuda vaddu.
0: Just don't be anywhere near them.
1: Meer manchi aanandanga undandi.
0: Be happy right all through.
1: Evarini chusina gaani daiva swaroopiga chusukoni andarki namaskarinchandi.
0: Whosoever you meet, do namaskar. Pay your respects to him.
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి 10 ఇది 10 నమస్కారములు అనగా 10,000 చేరినప్పటి దశేంద్రియములు.
0: The five senses of perception, the five senses of perception, five senses of action join in unison in our namaskar.
1: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
0: And this is the result of the five senses.
1: నీకందరికీ నీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
0: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
1: కనుక మీరు నమస్కారం చేస్తే రోజు దోషం అనుకుంటారేమో.
0: యు మే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
1: అందరికీ నమస్కారం చేయండి.
0: డూ నమస్కార్ టు ఎవ్రీబడి.
1: ఎవరు నీ ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
0: యూ జస్ట్ పే యువర్ ఒబేసాన్స్ నమస్కార్.
1: హౌ ఆర్ యూ బ్రదర్ అని ప్రశ్నించు.
0: You can put a question, how are you brother, even if you were to meet an enemy.
1: Vaadu kudanu, how are you brother, and vaadu prashnichadu.
0: They too naturally will respond saying, how are you brother.
1: Dveshin chuchi, tu tala tippukovaddu.
0: Don't turn your face when you come across your enemy.
1: Nee eppudu kudanu aanandanga untundu.
0: You be happy all through.
1: Kanaka manavudu anetti vaadu, kevalamu manatvam kaliginatti vaadu.
0: A human being is the one with human quality.
1: Humanatvam nega empty.
0: What is this human value?
1: Dharma, shanti, prema.
0: The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
1: Love unte peace vastundi.
0: Where there is love, there is peace.
1: Love is there, peace.
0: When once love is there, there is peace automatically.
1: Peace vachesinappudu dharma vachestundi.
0: When once there is peace, there is dharma, righteousness.
1: Dharma unnappudu truth vachestundi.
0: And where there is dharma, righteousness, there is truth.
1: Truth is one, not two.
0: Truth is one and not two.
1: ట్రూత్ ఎప్పుడు కూడా నీవు పలుకుతూ ఉండు.
0: అండ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: సత్యాన్ని పలుకుతూ ఉండు.
0: స్పీక్ ట్రూత్.
1: ధర్మముని పెంచుకో.
0: ఫాలో ధర్మ.
1: పీస్ఫుల్ గా ఉండు.
0: అండ్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆనందంగా మెలుగు.
0: బీ హ్యాపీ అండ్ మింగిల్.
1: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
0: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
1: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
0: Then only you will have true knowledge, true wisdom.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎందుకంటే నాలో ఉన్నది ఒక ప్రేమనే.
0: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
1: ఓన్లీ లవ్.
0: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా నువ్వు వారసులు కాండి.
0: అండ్ యు ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
1: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
0: భగవాన్ విల్ షేర్ విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
1: నాకు ఎట్టి స్వార్థము లేదు.
0: దేర్స్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
1: నాకు సెల్ఫ్ లెస్.
0: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
1: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
0: భగవాన్ విల్ నెవర్ హేట్ ఎనీబడి, హి విల్ నెవర్ డిస్టెన్స్ ఎనీబడి, హి ఇస్ నెవర్ యాంగ్రీ విత్ ఎనీబడి.
1: ప్రేమ ముదిత మనసు రామ రామ రామ రామ రామ రామ రామ.

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

జగమెల్ల ప్రేమమయము, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము, ప్రేమ రూపము.

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with a thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువజాలదు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైన ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కొను మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయును ప్రేమమయమే కదా, ఇట్టి ప్రేమయందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ యూఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga, indriya jeevuluga, mano jeevuluga, buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira, indriya, mano, buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యు కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మలయందు అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu,
1: even Jesus,
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హ్యాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి,
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ the essence of all religions,
0: sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas,
0: sarvarpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: Ati ee prakrutamainatunti ee jagattunandu సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా, కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 unte idi aarogyamu kaani 99 cheretappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachunu kaani enta varaku swartham adi mitimeeri pote rogamuga roopandutundi.
1: Similarly there could be selfishness in man, but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogamu.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogamu.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogamu.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogamu.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kuda nu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga. భవ డిసీజ్
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వుల యందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తుని యందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్, if a devotee doesn't recognize this, it is not correct.
0: Tanayendu bhagavantudu unnadani vishwasinchavachune kaani
1: one may believe that God is the resident of his heart.
0: Ee vishwasamu sariyaina vishwasamu kaadu.
1: But this is not a proper faith.
0: Niyendu bhagavantunu chootam goppatanamu kaadu.
1: There is nothing great seeing God in yourself.
0: Bhagavantuni yendu ninnu choodali.
1: You have to see yourself in God.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాప్తమైన జగత్తునందు ఒక పరిమితమైన యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యు గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodikeyinatundi manasse radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu mana manasu pragna aneetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Adi Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu manasunandu buddhiyandu antakaranayandu sarvatra antar bahishta sarvavyapya Prajna swarupah.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti prajnane brahma ani pilustu vacharu.
1: This prajna is described as brahma.
0: Anaga constant integrated awareness ani dini peru.
1: This is prajna means constant integrated awareness.
0: Itti prajnayandu mana bhavamulu mana manasu sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti prajna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetunti yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of prajna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్ష.
0: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్.
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యం అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యంను కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్ట యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దానిని ప్రత్యక్షముగా ఆవించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబి ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుండదు అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబిని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగ్నిస్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబిని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: దో దేర్ ఈస్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రత్యక్షం గావించుకున్న,
1: ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ మేనిఫెస్ట్
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగ్నిస్ ది అదర్ ది
0: ఉన్నటువంటి ప్రేమ దైవం నందున్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యూ కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సర్
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీ లెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ
1: యువర్ లవ్
0: స్వార్థమైనటువంటిది.
1: ఈ సెల్ఫిష్
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకు ఉండినటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: Only when man's heart is rid of selfishness, self-interest, ostentation, ego, God will take
0: త్యాగము చేయక
1: without sacrificing
0: భోగములపైన మనసు నుంచి
1: if you were to just
0: విషయరాగములతో ఈదుతూ
1: if you are full of desires
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను
1: as long as you are living
0: భక్తిగా నటించినప్పటికీ
1: హవర్ వచ్ ఆఫ్
0: ఎంతగా నీవు భావించినప్పటికీ
1: యూ మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియంట్
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడే కాని దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థం.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కాని నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐ ఆమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మైసెల్ఫ్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కాని పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: selfishness. స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat, a
0: double sofa kadu.
1: This is not a double sofa bed.
0: Leka musical chair kadu.
1: This is not a musical chair.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
1: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, హౌ విల్ గాడ్ కమ్ అండ్ సిట్ ఆన్ యువర్ ఇన్ యువర్ హార్ట్?
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ యూ వెకేట్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఫ్రీ, గాడ్ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
1: In the name of love, you are playing the game of musical chair.
0: Aa chair okkariki swantham kaadu.
1: This chair doesn't belong to anyone.
0: Okka turi kurchovachunu, mari okka turi marokaru kurchovachunu.
1: One person is given the seat on the chair once, another person has the chair.
0: Kaabatti swantham ani cheppadaniki adhikaram ledhu.
1: How can you say that it is yours then?
0: Kaani atti adhikaramu,
1: that power, that authority,
0: gopikala maatrame aadarshanga nirupincharu.
1: Only Gopikas had that kind of authority.
0: Anaga bhavamulu daiva bhavamuto jeevinchite vacharu.
1: They lived their life and feelings with godly feelings.
0: Prati indriyam kudanu daivarpitamaina bhavamuto anubhavistu vacharu.
1: They enjoyed every sense only offering it to God.
0: Tama matalu daiva matale.
1: Their talk was full of divine talk.
0: Tama smarana daiva smarane.
1: Their thinking was full of God.
0: Tama sravanamu daiva sravaname.
1: Their hearing was full of God.
0: Tama hastamulu daiva karmale.
1: Whatever they did with hands was for God.
0: Kanaka tama sarveendriyamulu kudanu daivaatmikamaina bhavamuto anubhavistu vacharu.
1: They enjoyed all their sense organs offering them.
0: Tamadi anetuvanti ekkada kudanu vaari endu kanipinchaledu.
1: They never felt anything as their own.
0: Tama evaru? Krishnudu maatrame tama vaaru.
1: Who are they? After all, Krishna is theirs.
0: Oka chinna udaharanam.
1: There is a small example.
0: Vaara bhakti prapattaruku sakkana sachyanga oka aadarshanni andistu vachadu Krishnudu.
1: Krishna offered to show to the world as an example their love.
0: Aneka paryayalu cheppalu.
1: I told you a number of times.
0: Oka roka niramu undinattuga undi Krishnudu tanaku goppa talabharamu ani talanoppiga bhavistu vachadu.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: Who are they? After all, Krishna is theirs.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా

0: sudden mention that he is having very severe headache.
1: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
0: He wanted to have medicine for the headache.
1: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నందే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
0: The omniscient Krishna always showed these leelas, these miracles,
1: Satyabhama,
0: for all people.
1: Rukmini, Narada, Jambavati, వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
0: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
1: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
0: He was not taking even a particle of food.
1: Chaala natakam aadutu vachadu.
0: He began playing a drama.
1: Ee baadhanu nenu bharinchalenu annadu.
0: I can never bear this pain.
1: Ee drushyanni gurtinchinatundi naradudu, swami deeniki mandu ekkada untundadi tappaka cheppandi nenu chestanu annadu.
0: Seeing this, Narada asked swami, where can I find the medicine? I'll certainly get it.
1: Vrethallaku velli గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నారు.
0: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లె అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్ దెన్ ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్.
1: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
0: గోపికాస్ వర్ గ్రేట్ డివోటీస్.
1: ఆ పరమ భక్తుల పాదధూళియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
0: ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ దోస్ గోపికాస్ వర్ ది గ్రేట్ డివోటీస్
1: నాదులకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
0: ద హిడెన్ ఈగో ఇన్ నారద బిగాన్ మేనిఫెస్టింగ్ ఆన్ హియరింగ్ దిస్.
1: స్వామి సతతం యోగినః, నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
0: స్వామి ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
0: At all times, in all places, under all circumstances, I am thinking of Krishna alone.
1: Akante goppa bhaktulu untunnara ee jagattulo?
0: Is there a greater devotee than me, Swami, in this world?
1: Kani deenini angikarinchaledu Krishnudu.
0: Krishna did not agree for this.
1: Neevu bhaktulu kavachunu Narada, kani aa gopakulu yokka paadadudiye naa yokka chirovedannu challastundi.
0: You may be a devotee, Narada, but only the dust of the feet of gopikas will free me from the headache.
1: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
0: నారద హ్యాడ్ దిస్
1: తమ తెలివితేటలంతకును మాటల్లో చూపుతూ వచ్చాడు.
0: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లవర్నెస్ ఇన్ వర్డ్స్.
1: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
0: ఏ పర్సన్ హూ హాస్ ఎక్స్ట్రాడినరీ క్లవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
1: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
0: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లవర్నెస్ విల్ హావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
0: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లవర్, ది మోర్ హీ విల్ బి ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
1: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ, నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదముల యొక్క దూడిని నీవు ధరించరాదా అన్నాడు.
0: హి ఆస్క్డ్ కృష్ణ, ఐ మే నాట్ బి ఎ గ్రేట్ డివోటీ. Satyabhama has offered her entire life to Krishna. Can we not get the dust off her feet?
1: Satyabhama cheppindi. Narada, nenu sati, Krishnudu pati. Sati padaduli pati sirasthu paina veyatam enta paapamu, nenu daniki angikarinchanu annindi.
0: Satyabhama said, I am wife and Krishna is husband. How can the dust of my feet be put on the head of my husband? I don't agree for this.
1: నేను పాపకూపంలో పడ్డానిక నేను ఈ పని చేయటము.
0: ఇఫ్ ఐ దిస్ ఇస్ డన్ ఐ విల్ బి కమిటింగ్ ఎ గ్రేట్ సిన్.
1: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
0: దేర్ అగైన్ దేర్ ఇస్
1: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి ఒక స్వార్థము తనలో ప్రవేశించింది.
0: షీ హ్యాడ్ ది సెల్ఫిష్ ఫీలింగ్ దట్ షీ వుడ్ బి కమిటింగ్ ఎ సిన్ ఇఫ్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ ఇస్ పుట్ ఆన్ కృష్ణ.
1: సత్యభామ కూడా ఆ పాదధూళికి అంగీకరించలేదు.
0: సత్యభామ డిడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ ఆఫ్ పుట్టింగ్.
1: రుక్మిణి కూడా ఇదే భావమునే పొందుతూ వచ్చింది.
0: రుక్మిణి ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్.
1: కానీ వారెవరు ఇవ్వలేదు.
0: నన్ ఆఫ్ దెమ్ గేవ్ ది డస్ట్.
1: క్షణ క్షణములకు కూడా కృష్ణుని యొక్క బాధ అధికమవుతూ వచ్చింది.
0: ఎవ్రీ సెకండ్ కృష్ణాస్ పెయిన్ వాజ్ ఇంక్రీజింగ్.
1: తప్పినది కాక నారదుడు రేపల్లెకు వచ్చాడు.

0: నారద వాస్ కంపెల్డ్ టు గో టు రేపల్లె.
1: నారదుడు వచ్చిన తక్షణమే గోపికలందరూ కూడా గుమిగూరారు.
0: ది మూమెంట్ నారద కేమ్ టు రేపల్లె ఆల్ ది
1: గోపికలు, ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు, ఈ వార్తలు బోధించమని చెప్పారు.
0: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఇస్ హి కమింగ్ టు రేపల్లె.
1: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
0: He said, I do not know when he is coming to Repalle, but he is having for this headache. I wanted to take medicine, therefore I have come here.
1: Narada, maa krishnu yokka sirasu yokka badhana nivarana gaavinchetundi mandu maa Repalle yendunda.
0: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
1: Kanuka aa mandu ekkada unnado chepte tappaku mem vetikistam annaru.
0: If you can let us know where the medicine is available, we will certainly get it.
1: Amma mee paada doodi athari yokka siro baadha nivarana gaavinchetundi mandu annadu.
0: The dust of your feet alone will remove the headache of Krishna, he said.
1: Oka gopika vellindi duppada techindi andaru tama paadalu doolinanta takundro vidilincharu moota kattukunnadu naaru danni bayindeeri vachadu.
0: One gopika ran, got a bed sheet, collected the dust of all the gopika's feet and it was packed, and Krishna Narada began getting it to Krishna.
1: Ikkada vaari yokka swart nirswarthamunaku takkani udaharanam.
0: You can see the example of selflessness.
1: Memu bhaktulame, memu dasulame, maa paadaduli krishnuliki ee vidhanga ivvali ani aitundi yochane vaariki ledu.
0: They never had the thought, they were devotees and their the dust of their feet should not be
1: given. Krishna anandanga unte ante chaalu maaku.
0: All that they wanted was Krishna should be happy.
1: Ante kaani idi adi ni vadopavadam veyadaniki maaku arhata ledu.
0: There is no question of our arguing and counter argument in such matters.
1: Maa jeevitame adaniki arpitamainatuntivi.
0: We have offered our life to Krishna.
1: Adani anandame maa anandam.
0: Our joy, his joy is our joy.
1: Ekatva bhavamto var aa paadaduni ichina darshaname akkada krishnuliki talabharam nivaranaipoyindi.
0: The moment this the dust was given, with this kind of feeling of oneness of atma,
1: Krishna padadoodi teeskoni velli chusetappatiki Krishnudu navutu navutu maatladutunnadu.
0: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
1: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevithanni gadaputunnaru, ee swarthamto jeevithanni ankitam gaalisinattuga bhavistunnaru.
0: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
1: nirahankaramu nishwarthamu niradambaramu gopakalu yendunnadu kani meelandi evaru yendu ledannadu.
0: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
1: Kanuka ee naadu lokamulo prathi okaru mevu bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kani ivi evaru kaadu.
0: In the world of today, everyone is thinking that we are devotees of Swami. You can find selfishness in small measure or bigger measure, everyone.
1: అహంకారము ఉన్నంత వరకు కూడాను భగవంతుని దృష్టి వారిపైన పడదు.
0: As long as people have this selfishness and ego, God will never.
1: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: You may say, how he will not shower his
1: love. మేఘమును అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
0: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
1: కానీ ప్రకాశం లేదా? ఉంది.
0: Is there no shining of the sun? There it is.
1: మేఘములు అడ్డు తగలటం చేత ఆ ప్రకాశం తనపైన పడలేకపోతుండాలి.
0: Clouds are preventing the sunshine from falling on human beings.
1: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమ స్వరూపుడే.
0: Similarly, God is the very embodiment of love.
1: కానీ ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డము రావటం చేతనే ఆ ప్రేమ తత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుంది.
0: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రేమతత్వమే ప్రధానమైన ప్రయాణం.
0: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
1: Lokamulo dhanakadaka vastuvahanadalo shaktini.
0: In the world there is the power of
1: vijabalamunu buddhi balamunu dhanabalamunu aashrayinchi aneka vidhamaina tinti yokka అహంకారాలు పడుతుంటారు.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ ఫిజికల్ ప్రావెస్, దర్ మనీ, దర్ పొజిషన్, దర్ పవర్, విచ్ ఈస్ ఓన్లీ.
1: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
0: Without God's grace, all this are a waste.
1: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: Krishna has offered an excellent illustration in Bharata to show this.
1: అర్జునుకు కర్ణులకు ఉన్నటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: He was showing the difference between Arjuna and Karna.
1: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది, కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
0: కర్ణాస్ ప్రొవెస్ అండ్ స్ట్రెంగ్త్ వాజ్ మచ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ అర్జున.
1: అస్త్రశస్త్ర విద్యములు ఎందుకు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
0: ఇన్ ది యూజ్ ఆఫ్
1: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
0: కర్ణ వాజ్ మచ్ సుపీరియర్ టు అర్జున ఇన్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది వెపన్స్.
1: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
0: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
1: దుష్టులు, దుర్మార్గులు, అన్యాయులు, అక్రమలు, అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
0: Karna took shelter with people who are full of evil, wicked qualities like Duryodhana, Dushyasana and the host of them.
1: నిస్వార్థము, నిరహంకారము, ప్రేమతత్వంతో, సత్యధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
0: Arjuna took shelter under God, who is full of selflessness, permanence, splendor and glory.
1: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
0: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
1: క్వాలిటీస్. దైవ బలము లేక దీనుడగును.
0: వన్ మే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెలెక్ట్, బట్
1: కడపటి వాడు కడపటికేమయ్యే వినుడు భారతీయ వీరసుతుడా.
0: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు షైన్. లుక్ అట్ కర్ణ.
1: ఇన్ని శక్తులు ఉంటుండి కర్ణుడు ఏమైపోయాడు?
0: విత్ ఆల్ ది పవర్స్ వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: దైవాన్ని ఆశ్రయించలేదు.
0: Karna did not take
1: దైవానుగ్రహములకు పాత్రుడు కాలేదు.
0: He never earned the grace of
1: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
0: What is the use of having any power?
1: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలన గావిస్తూ వచ్చాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత, భాగవత, రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్, they have demonstrated this particular thing, that divine grace alone will confer success and the animal power will never succeed.
1: Manamu aneka janmala nundi kudanu ee praaptamainatvanti jeevithanni gadaputu gadaputu raavatam cheta ee praaptamaina jeevitham yokka bhavamule mana hrudayamlo praveshistu vachayi.
0: Birth after birth, for many births we have been living a worldly life, therefore this has got such power.
1: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క దైవం యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
0: Therefore, we have not been able to enjoy that divine grace which is full of splendor.
1: ఎంతో కాలము చెరసాలలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
0: a person who has spent all his life in prison,
1: కఠిన నేలపైన పబడించినటువంటి యొక్క ఆ వ్యక్తి,
0: person who has slept on the
1: తన పరిమితమైనటువంటి యొక్క శిక్షను పూర్తి కాగానే,
0: యాజ్ సూన్ యాజ్ హి కంప్లీటెడ్ హిస్ ఇంప్రిజన్మెంట్,
1: ఇంటికి వెళ్లి పట్టుపాన్పుల పైన పవడించినాడు.
0: హీ బిగాన్ స్లీపింగ్ ఆన్ ఎ లగ్జూరియస్ బెడ్ ఇన్ హిస్ హోమ్.
1: కానీ పట్టుపాన్పుల పైన పవడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
0: He did not get sleep in spite of his sleeping on such comfortable
1: beds. కారణం ఏమిటి?
0: What is the reason?
1: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకులపైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
0: ది రీజన్ ఈస్ హీఈస్ యూజ్డ్ టు స్లీపింగ్ ఆన్ ది రఫ్ గ్రౌండ్.
1: కఠిన నేలపైనే అతనికి హాయిగా అనిపించింది.
0: హీ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఓన్లీ వెన్ హీ స్లీప్స్ ఆన్ దిస్ రఫ్ గ్రౌండ్.
1: లోక వ్యవహారము లోపల, లోక గుణముల లోపల, లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్యభావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
0: Similarly, a person who is full of ది ఓన్లీ థాట్స్, ఓన్లీ ఫీలింగ్స్, ఓన్లీ ఎక్స్పీరియన్సెస్.
1: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
0: He would never understand the nectarine divine grace of Lord.
1: పరమ ప్రశాంతమైనటువంటి భగవతి యొక్క తత్వము అతను అనుభవించలేడు.
0: He would never seem to be enjoying the peace and serenity.
1: కారణమేమనగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతనలే దీనికి మూల కారణం.
0: The reason is the memories of his previous life, which is full of bad thoughts, bad feelings, bad experiences, bad
1: actions.
0: When you free yourself from these
1: feelings,
0: then only you can get these divine feelings in
1: you. If there
0: is nothing in one's head, it is possible to fill it with
1: something.
0: If that head is full of all sorts of things, can it be emptied easily?
1: తలబుర్రది కాలి కాక ఇలు సుకృతము నింపనగున.
0: Without emptying the head, can you fill it with the nectarine grace?
1: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
0: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
1: కనుక మన యందుడినటువంటి ఒక దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
0: Only when we are freed from bad feelings, bad thoughts, bad actions, bad tendencies, we can become closer to God.
1: Karuka manam gavinchukovalasindi emitante durbhavamulu dooram chesukovali.
0: What we have to do is we have to free ourselves from
1: krishna tattvam anaga emtanaga prema tattvame krishna tattvam.
0: What is the principle of krishna? Principle of love is
1: prema anaga emiti.
0: What do you mean by love?
1: కేవలం దైవతత్వంతో కూడినటువంటిది ప్రేమ అవుతుంది, కానీ ప్రాకృతమైన తత్వంతో కూడినటువంటిది ప్రేమ కాదు, ఇది అనురాగం అవుతుంది.
0: లవ్ ఆఫ్ గాడ్ అలోన్ ఈజ్ ట్రూ లవ్. లవ్ ఆఫ్ ద వరల్డ్ కెన్ నెవర్ బి కాల్డ్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ అఫెక్షన్.
1: కనుక ప్రేమ అనే పేరుతో అనురాగాన్ని అనుభవిస్తున్నారు మానవులు.
0: మెన్ ఆర్ ఎంజాయింగ్ అఫెక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్.
1: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
0: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్. But they are only having
1: prema
0: only love.
1: Burka veskunnaru,
0: but they are only putting on this curtain of love.
1: Chusara kanuka manavattamulo opala kevalam roopa naamamulu maatrame, vesha bhashalu maatrame manam chustunnamu, kaani bhava suddhini manam gurtinchadaniki prayatninchadam ledhu.
0: We are only looking at the name and form of man, but we are not looking at the purity of the heart of man.
1: Aakupatcha pachulanni చిలుకలు వల్ల పలుకున.
0: కెన్ ది ఆల్ గ్రీన్ బర్డ్స్ మేక్ సౌండ్స్ లైక్ ఎ ప్యారెట్?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెదలగున.
0: ఆల్ ది వర్మ్స్ దట్ మూవ్ ఆన్ ది ఫ్లవర్స్ కెన్ దే బి కాల్డ్ బీస్?
1: పులి చర్మము కప్పినట్టి గాడిద పులియగున.
0: ఎ డాంకీ కవర్డ్ విత్ ఎ టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవులటయ్యా?
0: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
1: Kaadu, kaadu, kaadu.
0: You cannot call
1: it paiveshamule kaani.
0: These are all external appearances. These are all not the correct real forms.
1: Kanuka swasaroopa sandarshanam kavalanukunte paiveshamulu poorthi manam teesiveyali.
0: If you want to really know who you really are, you will have to free yourself from all these.
1: Ee naadu jagatante ikkudu ee vidhamainatundi rogamtone nindi untundi.
0: Today's world is full of this kind of disease.
1: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమ తత్వాన్ని మనం పొందాలి.
0: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
1: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: There is no better path than this path of love.
1: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును, అహంకారాన్ని త్యజించాలి.
0: Only when you give up selfishness and ego, love can stay in you.
1: తెగించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
0: Only such a person can come at least a little close to the love, the source of love.
1: Vidyarthulara,
0: dear students,
1: bhaktulara,
0: dear devotees,
1: bhagavat tattvani gurtinchadam ante anta sulabham kaadu.
0: Understanding the principle of divinity is not easy.
1: Gurtinchinattuga meeru bhavistunnaru.
0: You think that you know.
1: Ee vidhanga meeru aneka janmalu tarinchinappatikini meeru ee gurtinchadani meeru satyanni gurtinchukoleru.
0: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity.
1: Tatkalika jeevitaniki meeru anubhavistunnaru.
0: యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ టెంపరీ లైఫ్.
1: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
0: యు ఆర్ ఓన్లీ క్లోజ్ టు దిస్ కైండ్ ఆఫ్ లైఫ్.
1: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
0: దిస్ కెన్ నెవర్ గివ్ యూ క్లోజ్నెస్ టు ది పర్మనెంట్ గాడ్.
1: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: Krishna tattvamu lopala aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvani kudunu krishnudiki arpitam gaavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna neeve vruchamaithe nenu kripariga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: ఇలాంటి ఏకత్వాన్ని గుర్తించి ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: Gopikas were such people who recognized this truth and who lived a life according to that.
1: గోపికలు అంటే ఎవరు?
0: Who are Gopikas?
1: వారి ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: అండ్ పీపుల్ హూ లివ్ ఆల్వేస్ ఫర్ ఫుడ్ అండ్ విత్ థాట్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ సిన్నర్.
1: గోపి వీరు పాపి.
0: వన్ ఈస్ గోపి, ది అదర్ ఈస్ పాపి.
1: కనుకనే మనం నిరంతరం కూడాను అన్నము అన్నము అన్నము అన్నము, ఈ అన్నమయ జీవితంలో మనం జీవించుతూ కూర్చొని ఆత్మయాన్ని చింతించకుండా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavanni manu chintistu ravali.
0: Could always think of atma.
1: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
0: Selfishness must be within limits.
1: Okaru mechukoni okaru dushinchani dan rendukini lakshyam cheseetunte varu kaadu gopikalu.
0: They never care the praise of some people or the criticism of others.
1: Krishnudu mechukovali kaani veeru meppulu maakenduku.
0: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
1: Needu navaadu ani okkatoru anipinchukunte thaalinka.
0: If Krishna can say that he is mine even once, that is sufficient.
1: Bhagavantudu navaadu ani neevu anukovatam valla prayojanam ledu.
0: It is no use your calling God as yours.
1: Bhagavantudu cheppali veedu navaadu ani.
0: God has to say that this person is mine.
1: Appude deeniki taginatanti viluva.
0: Then only it has some value.
1: Arjuna kodunu ento kaalamu ahankara padutu vachadu.
0: Arjuna also had ego for a long time.
1: Krishna maa sneetudu.
0: Krishna is my friend.
1: Krishna maa bhavamardi.
0: Krishna is my brother-in-law.
1: Krishna maa bandhuvu.
0: Krishna is my relative.
1: Krishna naa sarathi.
0: Krishna is my charitya.
1: Krishna naa mitrudu.
0: Krishna is my friend.
1: Ee rakanga bhavinchukuntu vachadu.
0: He went on thinking on this line.
1: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharo anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
0: As long as he was thinking on this line, he never understood the principle of Krishna correctly.
1: Anta varaku bhavamardhi gaane iddaru jeevistu vacharu.
0: Till that time they were living the life of relatives.
1: Arjuna maha medhavi.
0: Arjuna was extremely intelligent.
1: Ee medhasakti nanta kodunu upayoginchi krishnudu aneka vidhamula vaadopavadamulu vesadu.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana matalu tagginchadu.
0: He reduced his talk.
1: Charanagatudayyadu.
0: He fell at the feet and surrendered.
1: Appude karishche vachanam tava annadu.
0: He said that I'll do whatever you ask me to do.
1: Krishna ikapaina nee matalu nenu anusaristanu.
0: Krishna, I'll follow your word.
1: Nee vachanani nenu anusaristanu.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను.
0: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
1: అనుకరిస్తాను.
0: ఐ విల్ ఫాలో ఇట్.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణు యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: ఒక మిత్రుడికి నీ ఒక జాబు రాస్తే,
0: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
1: రిజిస్టర్డ్ జాబ్ జాబ్ వేసావు.
0: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్డ్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
1: Akkada nunchi neeku acknowledgement vaapsu raavali.
0: You should get acknowledgement from your friend.
1: Ee acknowledgement neeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki inka cheraledu.
0: If you have not got acknowledgement, your letter has not reached your friend.
1: Adhe vidhangane neevu naaku prema undi anukuntunnavu, kaani ee letter naaku vachi cheri nee naa yokka acknowledgement neeku vachi cherali.
0: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
1: అప్పుడే దీనికి చేరినట్టు గుర్తు.
0: Then only you can say that your letter has
1: reached. భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
0: That means God should say that you are mine.
1: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
0: Until God tells you, you are not God's.
1: ఎప్పుడు నీవు అవుతావు?
0: When do you become God?
1: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
0: when you offer your entire thing,
1: atma bhavanto neevu jeevinchinappude,
0: when you live the life on the principle of
1: sadhyam avutundi,
0: it becomes possible for you.
1: Sulabhamainatuvanti margam kaadu,
0: it is not that easy.
1: Kaani daniki taginatuvanti krushi cheyali,
0: but one has to make effort for this.
1: Nenu samanyamaina manavudu,
0: I am an ordinary man.
1: Nenu intati ghanakaryam nenu sadhinchagalana?
0: Can I achieve this greatness? Don't doubt on these lines.
1: Pattu padte denaina sadhinchavachchu.
0: If there is a firm determination, anything can be achieved.
1: Abhiruddhi parchukovali.
0: You should develop that kind of earnestness.
1: Pradhyavan labate jnanam.
0: A person with earnestness
1: jnanam labhistundi.
0: Can get knowledge and wisdom.
1: Na chetakadu antani vadalapettukuntundi. Neevu kevalam heerudaipothavu.
0: If you go on telling, well, I cannot do this.
1: Nunna kuda neevu nirupayogam gavinchukuntavu.
0: You will waste whatever capacities you have also.
1: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
1: రెక్కలు ఉండి కూడాను గ్రద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచ్ అయినా ముందుకు పోలేదు.
0: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజంట్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
1: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైన నడుస్తుంది.
0: When even a small ant decides to move, it can move miles.
1: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
0: If you have a determination to achieve, you can achieve anything.
1: Ee manavattulo ee madhya madhya kontu ee ahankaram praveshistundi.
0: But in human beings, this ego interferes.
1: Ee maha rakshasi.
0: This is very demonic.
1: Chaala chadda jabbu.
0: It is a grave disease.
1: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
0: It takes a long time if you want to free yourself from this disease.
1: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
0: The disease of ego is seen excessively in the world today.
1: కనుక ఈ అహంకారం పోవాలి.
0: Free yourself from ego.
1: అహంకారమునకు అవకాశమే లేదు.
0: There is no room for ego at all.
1: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
0: Why are you egoistic?
1: ఈ ధనమును చూచా?
0: Is it because of your wealth?
1: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: Are there no people who are wealthier than you?
1: లేక నీ అందమును చూచా?
0: Is it your beauty?
1: నీ కంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: How many more people are there who are more beautiful than you?
1: నీ చదువును చూచా?
0: Is it your studies?
1: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: How many people are there who are better educated than you?
1: లేక నీ గుణములు చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
1: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినట్టు వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హూ ఆర్ మచ్ బెటర్ దాన్ యూ ఇన్ వర్చ్యూ.
1: నువ్వు అహంకార పడుతున్నావు.
0: వై ఆర్ యూ బికమింగ్ ఎగోయిస్టిక్?
1: రోగం.
0: దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్.
1: అజ్ఞానం అనే రోగం.
0: దిస్ ఈజ్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలన చేయాలి.
0: రూట్ అవుట్ దిస్ ఈగో.
1: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
1: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
0: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy this love.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
0: If we experience this love, there can be no hatred in the world.
1: ఈ ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగనే జరగవు.
0: Without hatred, there cannot be this kind of violence.
1: ఎన్ని జరుగుతున్నాయి?
0: How much of violent activity is
1: going on? ఎన్ని కృత్యములు జరుగుతున్నాయి?
0: Cruel activities of
1: taking place. దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
0: Selfishness and ego are responsible for this.
1: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
0: Therefore, burn out all this selfishness and ego.
1: అప్పుడే నిస్వార్థమనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: Then only selflessness can emerge in you.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని,
0: base your life on this principle of
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని,
0: develop feeling of love.
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి,
0: live the life of
1: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
0: You should end up with love.
1: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: When you are experiencing this love,
1: ప్రేమలేని వాడికి అన్ని బాధలు.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: Neeraja deepam antinchukuntu unnapudu,
0: when Neeraja was lighting the lamp,
1: Krishna chustu,
0: she saw Krishna in that flame.
1: Tana veru kalutu undira kodanu tanaku teliyutundi.
0: Even when her fingers were being burned, she was not aware of it.
1: Tana dehanni marchi,
0: she forgot about her body.
1: Adi nijamaina prema tattva.
0: That is true love.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాల్తుందో ఏమో కాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించడు.
0: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్ట్ అప్ ఇన్ దిస్,
1: కారణం ఏంటి, భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహ భ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: నిత్య తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind of
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వనియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా
0: ఇట్ ఇస్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు,
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంచుకోవచ్చు, కానీ నువ్వులతో నువ్వు తలంచుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
1: నువ్వుల నుంచి నూనెను తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్.

0: చందనపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావుగా అందులో నుంచి పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండిల్ స్టిక్ యు కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: కాండం. చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకును ఉన్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షుగర్ కేన్.

0: బంగారం అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్,
0: ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారం కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరి అయిన భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణములందు జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా, చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20.
0: ముగ్గురు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది
0: సేమ్ సంవత్సరములు కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించే సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు. ఆమె కిందికి ఈ మూటను విడిచింది. ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలు ఏమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగలు ఏమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్ దే మే నాట్ బి హర్.
0: జానామి కుండలే, ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో.

0: అన్న, ఈ కాలియందలు మాత్రము సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్ రికగ్నైజ్.
0: 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: Although he lived together with Rama and Sita for 14 years, he never looked at Sita's face even once.
0: Atti sila gunam kaliginatvanti vaadu Lakshmanudu.
1: Such was the character of Lakshmana.
0: Okkaturi Ramanu chetulitti Lakshmana neeku namaskaram annadu.
1: Once Rama folded his hands and said, this is
0: my own pedda vaadu kavachunu.
1: In age I am elder to you.
0: Gunam kante goppadi marokati ledu lokamulo.
1: There is nothing which is greater than virtue and character.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: I can never come across.
0: నేను పెద్దవాడైన కూడాను నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: God recognizes and appreciates good qualities and character.
0: మొదలు చూసేది మొహము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగినది మొహమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ their song
0: anni kalushitamaina kantive
1: full of pollution
0: anaga gali apavitramto kudinatvantide.
1: Air is polluted.
0: Matalu apavitramto kudinatvantide.
1: Talk is polluted.
0: Chupulu apavitramto kudinatvantive.
1: Look for polluted.
0: Vinikide apavitramto kudinatvantide.
1: Hearing is polluted.
0: Ee chetulu enni paapalaku kari avutunnayi.
1: This hands, it is difficult to say how many.
0: Seela raitudainatvanti ee yuvakattamu enduku undali.
1: Youth without character, why should there be a thorn?
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హింసెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ first things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండ్ అండ్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: డస్ట్ ఉంటుండాలి.
1: There is dust on earth.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: Dust associated with wind goes into sky.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: Dust doesn't have wings.
0: Friendship. ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ ది
0: గ్రౌండ్. కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది
0: కంపెనీ. కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
0: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీస్.
0: వేసుకొని
1: యూ హావ్ వోర్న్ ఎ వైట్
0: కమిషన్. వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the the charcoal, the particles of that will fall on his
0: taru chesedi bangara pane.
1: The work that he is doing is
0: kani aa dust anta atani paina vachi padipothundali.
1: But all this dust is collecting on his clothes.
0: Sahavasam daniki karanam.
1: Company association is responsible.
0: Kanuka manam satsangani cherandi.
1: Have good company.
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చు.
1: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యూస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: ప్రేమ తత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ.
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
1: హ్యావ్ అసోసియేషన్.
0: ప్రేమ అనగా లౌకికమైనటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ
0: కేవలం డివైన్ అనేటువంటిది.
1: లవ్ ఈజ్ డివైన్.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
1: Doing bhajan is
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
1: వర్షిప్.
0: జపం చేయటం ఆధ్యాత్మికము.
1: డూయింగ్ జప.
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము.
1: డూయింగ్ మెడిటేషన్.
0: ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్. ఇవన్నీ ఉపాంగములు.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్.
0: ఆధ్యాత్మికమైన దీనికి సరైన అర్థం ఏమిటి?
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మానవత్వం ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్.
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇంటూ డివైన్ నేచర్.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు. మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
1: బట్ యూఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జప మెడిటేషన్ భజన్ ఎవ్రీథింగ్ బట్ ఎనిమల్ నేచర్ ఇస్ నాట్
0: డిస్ట్రాయింగ్. ద్వాపరిగమనందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది బైగోన్ ఏజెస్ ఆఫ్ కృత త్రేత అండ్ ద్వాపర వికెట్ పీపుల్ వర్ రికగ్నైజ్డ్ వికెట్.
0: ధర్మరాజు ధర్మరాజుగానే నిరూపిస్తూ వచ్చాడు.
1: ధర్మజా వాజ్ అపీరింగ్ లైక్
0: ధర్మజాని నిరూపిస్తూ వచ్చాడు.
1: శకుని
0: దుర్యోధనుడుగానే ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: దుర్యోధన వాజ్ బిహేవింగ్ లైక్.
0: కలికాలంలో ఇప్పుడు వేషం ధర్మరాజు కానీ చేస్తాడు దుర్యోధన చేస్తాడు.
1: బట్ ఇన్ ది కలీ ఏజ్ హీ పుట్స్ ఆన్ ది రోప్స్ ఆఫ్ ధర్మజా బట్ అపీరెన్స్ ఆఫ్ ధర్మజా.
0: అని ఒక కవి చెప్పాడు పేరు ధర్మరాజు పెనువే పవిత్రు అని. పేరు ధర్మరాజే కానీ వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: వెన్ యూ సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ యు హావ్ టు డిస్ట్రాయ్ ఎనిమల్ నేచర్.
0: ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఎనిమల్
0: నేచర్? ఆహార నిద్ర భయ మైథునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్ స్లీప్ అండ్ డిజైర్ దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ అనిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగమైపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ అ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తి లక్షణాలు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ పుటింగ్ ఆన్ అపియరెన్సెస్.
0: భాషను ఉపయోగపెడితే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ యూజింగ్ లాంగ్వేజ్.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: త్రూ యాక్షన్స్ విల్ హావ్ టు ప్రూవ్.
0: ఇదియే నిజమైన భక్తికి గుర్తు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ డివోషన్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagavan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.
1: Dear students, boys and girls, human life is sacred. Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meeru tharinchukodadu.
1: So never think that God has a separate form.
2: Manushulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: ఈ మనుష్యుడు ఏ రూపము ధరించాడంటే పంచభూతములతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: It is not possible to limit with these five elements alone.
2: అందుకోసమే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: Therefore, in totality, the whole thing is called ఆత్మా.
2: ఆత్మగా దానికి రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: Many question the form of ఆత్మ.
2: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: It is not the mere form that stands as an evidence or the proof for the human being.
2: Kaluga atti manava swarupani nirupinchalante manamu kevalam
1: five elements alone.
2: Andukosamane idiki mottamuga aatma ani pettaru.
1: Therefore, in totality, the whole thing is called aatma.

0: అట్టి మానవ స్వరూపాన్ని నిరూపించాలంటే మనము కేవలం గ్రంథ పఠనము చేత కాదు.
1: To demonstrate that we are ideal human beings, it is not enough if we go by the bookish knowledge, textual information.
0: కేవలం మన నడత చేత, మన ప్రవర్తన చేత మనం దాన్ని నిరూపించాలి.
1: It is only our conduct and behavior that prove that we are human beings.
0: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: And therefore it is not possible either to say విద్యార్థి, the student.
0: విద్యార్థి అనగా కేవలం నెగటివ్.
1: విద్యార్థి ఇస్ స్టూడెంట్స్ మియర్ ఇస్ నెగటివ్.
0: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
1: The true student has got different nomenclature, another name.
0: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవనమైనటువంటి ఒక దివ్యభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: The student is not merely limited to the knowledge, acquisition of information, all that is related to the world and its position.
0: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: Truly speaking, that which is beyond is ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
1: Education and ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
0: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ, మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: We can understand education physically and mentally.
0: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
1: Where from it arises?
0: కృష్ణా గోదావరి పినాకినేటువంటి దీని పేర్లు ఏ స్థానంలో పుట్టినవో, ఏ భాగంలో పుట్టినవో దాని గురించి చెప్తూ వచ్చారు.
1: In fact, people have been explaining the very birthplace of Krishna Godavari, the rivers that flow incessantly.
0: అదే విధముగానే ఈ ఎడ్యుకేర్ అనేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చాయి.
1: Therefore, education is derived out of this educare, the origin.
0: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: All our physical activities contribute to education.
0: కానీ ఎడ్యుకేర్ అనేది లోపల ఉన్నటువంటి ఒక భావం యొక్క పరిశుద్ధమైనటువంటి ఒక చిత్తము.
1: But the educare is that which is within, representing the inner feelings and sentiments.
0: ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏ పాట అయినా ప్రతి ఒక్కరూ హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: దేర్ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎడ్యుకేర్ ఇన్ ఆల్ యువర్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ యువర్ పాత్ దట్ యూ ఫాలో ఇఫ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్.
0: కానీ లోపల అంతర్భావమైనటువంటి చక్కగా లేకుండా మాటలు కూడా మంచిగా.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
0: కనుకనే ఈనాడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: You cannot call a person simply educated because of his high positions.
0: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: None of them have truly investigated what educare is.
0: లోపల నుంచి వచ్చే భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: ది ఔటర్ యాక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్.
0: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఇమినెంట్ ది ఎక్స్టీరియర్ కుడ్ బి వెల్ అండర్స్టాండ్.
0: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: Only experienced people can understand the immanent principle, but other people go by all the external things like the acquisition of degrees.
0: కరకరే మీ అందరూ కేవలము బయట విద్యను మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించుకుని పరులకు తిరిగి బోధిస్తుంటారు.
1: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men.
0: అంత మాత్రం చేత మేము విద్యావంతమని చెప్పకూడదు.
1: దట్ విల్ నాట్ మేక్ యూ వర్ది ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
0: ఇప్పుడు బిఏ, ఎంఏ, బిఎస్సీ, సిఏ ఇలాంటి పేరు అంతా పెట్టుకున్నారు.
1: యూ హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ.

0: and so on.
1: ఇవన్నీ ఎలాంటివి అంటే కేవలం బాహ్యమైనటువంటి.
0: These are all the degrees acquired in the outer world, external.
1: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: In fact, those that have understood the inner nature are very rare.
1: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
0: When once we understand the inner feelings, we can correct ourselves and tread along the right path.
1: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
0: You should not depend on individuals who teach you different subjects.
1: మీరు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. దీనికోసమనే రియలైజేషన్ అంటే దేహము, తన మనసు, తన బుద్ధి, చిత్తము, అంతఃకరణ ఇవన్నీ కూడా మనసుపై ఆధారపడినవి.
0: Therefore it is said realization is beyond which comprises the body, mind and intellect that will take you to the higher altitudes.
1: దీన్ని త్రిమూర్తులు అని చెప్పారు. త్రిమూర్తులు,
0: దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు,
1: అనగా సత్వ రజో తమో గుణం.
0: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ ఆట్రిబ్యూట్స్ సత్వ రజస్ తమో గుణాస్.
1: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
0: ద సాత్విక్ ఇస్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విద్ ఇన్.
1: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
0: Rajoguna, the passion, is very much reflected in our actions. The words that we speak represent tamoguna.
1: Kali, truth anetunte nijanga anni vidhamulu anni indriyamulu lobachukunnatunte oka ide satyam.
0: Therefore the fundamental truth will have total control over all these components of the human being.
1: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
0: సపోజింగ్ యూఆర్ డూయింగ్ ఎన్ యాక్టివిటీ, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
1: ఈ పనులు, ఈ ఆటలు, ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం నుంచి వచ్చినవి.
0: ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆల్ దట్ యూ డూ, దే రిప్రజెంట్ రజోగుణ, ది ఎమోషనల్ ప్యాషన్.
1: స్వార్థాన్ని ఆధారం చేసుకుని,
0: బేసింగ్ ఆన్ యువర్ సెల్ఫిష్నెస్,
1: పరార్థాన్ని బోధిస్తుంటారు.
0: And we just speak of the spiritual value.
1: కాదు కాదు, పదార్థాన్ని ఆధారం చేసుకుని బాహ్యమంతా కూడా మనం చేయించాలి.
0: సో వీ షుడ్ బేస్ ఆన్ ది స్పిరిచువాలిటీ అండ్ క్యారీ ఆన్ ద ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇప్పుడు అనేక తీపులు చేస్తుంటారు.
0: వీ హ్యావ్ సో మెనీ స్వీట్స్.
1: కానీ వీటన్నిటికీ ఏది కారణము?
0: వాట్ ఈస్ ది కాజ్ బిహైండ్ ఆల్ ది స్వీట్స్?
1: నీ అంతర్భావంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ విచ్ ఇస్ ఎసెన్షియల్ బేసిక్ ఈజ్ ద సీక్రెట్ ఫీలింగ్ విద్ ఇన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ ఆధారమే లేకుండా పోతే ఈ ఆధారమే లేదు.
0: వితౌట్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ కెనాట్ డిపెండ్, యూ కెనాట్ క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
1: దైవం ఒక్కటే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏకోహం బహుశ్యామ్ అన్నాడు.
0: One God assumes many forms. There may be plurality or multiplicity, but God is one.
1: మనం అలంకారం చేసినటువంటి ఒక బల్బులు అంతా కూడా ప్రకాశిస్తుంటాయి.
0: We find the illumination because of so many bulbs around.
1: కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: Where from you get them?
1: కరెంట్ నుంచి వస్తున్నాయి.
0: Because of the current supply, they illumine.
1: అన్ని బల్బులు ఎందుకు ఉన్నది? కరెంట్.
0: ఇట్ ఈస్ ద కరెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్.
1: కనుక ఇలాంటి వస్తువులను ఆధారం చేసుకుని మనం ఇన్ని భాషలు, ఇన్ని పనులు మనం చేస్తూ.
0: బేసింగ్ ఆన్ దీస్ ఎసెన్షియల్స్ అండ్ ది కంపోనెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ వి జస్ట్ స్పీక్ అండ్ యాక్ట్.
1: మొట్టమొదట మనిషి అనేటువంటి వాడు,
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్,
1: నిశ్చయత్వము, నిర్మలత్వము, నిర్మూలత్వము.
0: యూ షుడ్ హ్యావ్ ద స్టడీనెస్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్యూరిటీ అండ్ యూ షుడ్ బి టోటల్లీ డిటాచ్డ్.
1: ఇలాంటి మూడు గుణములు చేరినటువంటి వాడే భగవంతుడు.
0: గాడ్ హ్యాస్ ఆల్ దీస్ త్రీ బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ ప్యూరిటీ, ఆఫ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ద ట్రాన్సెండెంటల్.
1: కాబట్టి ప్రవర్తన పురస్కరించుకుని పేరు కూడా ప్రారంభమవుతుంది.
0: దర్ఫోర్ ద టైటిల్ ఆర్ ద నేమ్ ఈస్ గివెన్ బేసింగ్ ఆన్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఆర్ ది కాండక్ట్.
1: కనుక మనము మంచివారమా చెడ్డవారమా అనేటువంటి పౌరులు అడగలేదు.
0: We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms.
1: కనుక మనము చక్కెర అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర.
0: The sugar, where from you get it?
1: ఆ షుగర్ తో ఎన్నో తీపులు మనం చేస్తుంటాం.
0: With the sugar you make so many preparations.
1: అనేక రకమైనటువంటి తీపిలు, బొబ్బట్లు, ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంది.
0: సో మెనీ స్వీట్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది షుగర్ లైక్ బొబ్బట్లు అండ్ సో ఆన్.
1: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటిది ఎవరు గుర్తించలేదు.
0: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ద బేసిక్ షుగర్ హియర్.
1: అట్లే దైవము అంటే అందరూ పూజిస్తారు.
0: ద నేమ్ ఆఫ్ గాడ్ వీ వర్షిప్, వీ సింగ్ హిస్ గ్లోరీ అండ్ డూ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
1: కానీ మీ హృదయమునే మీ యొక్క దైవము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ హార్ట్ ఈస్ గాడ్.
1: ఆ హార్ట్ అంతా కూడా ప్రేమతో ఫిల్ చేయాలి.
0: దిస్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: లవ్ లేకపోతే వాడు మనిషి కాదు.
0: వన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ బిరెఫ్ట్ ఆఫ్ లవ్.
1: కనుక మనందరూ కూడా ఇప్పుడు పంచభూతములను దైవం భావించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ డివైన్.
1: మొట్టమొదట ప్రాణము.
0: The first one is life.
1: ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు, ఏ సాధనతో మనం సాధిస్తున్నాము?
0: Life. Who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice?
1: దానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తుంటాం.
0: And we give so many illustration examples in support of the statement.
1: కాబట్టి ఇది విల్ పవర్ అంటారు.
0: We say will power.
1: ఏది విల్?
0: What is the will?
1: అన్నిటికీ శక్తిని ఒక ఆత్మతత్వం అంటారు.
0: That true will is the nature of Atma, ఆత్మతత్వ.
1: కనుక మనం ఆత్మ నుంచి బయలుదేరినటువంటి అన్ని పేర్లు కూడా.
0: Therefore, the origin of all names is Atma only.
1: విద్యార్థులందరూ వచ్చారు.
0: All students assembled here.
1: విద్యార్థులందరూ దేని ఆధారంతో చదువుతున్నారు?
0: What is the basis for all your learning and studies?
1: Meeka learning anta goppa goppa birduluga sadhistunnaru.
0: Through learning you get very high degrees.
1: Kaani degrees vere vere kaani chadu okati.
0: Degrees may be different, but the acquisition, learning, is one and the same.
1: Kaluka motta motta manamu learning anetundi ekkadu vachindi.
0: So we should have to find out where from this learning has come.
1: దానికి అనేక పేర్లు పెట్టుతూ వచ్చారు.
0: వీ హావ్ గాట్ సో మెనీ నేమ్స్ గివెన్ టు దిస్ ఆరిజిన్.
1: కానీ అది పొరపాటు.
0: బట్ ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: అది మన భ్రమ.
0: ఇట్ ఈస్ అవర్ ఇల్యూషన్.
1: కనుక నిజమైనటువంటిది ఒకటే ఒకటి దైవం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఓన్లీ వన్ ద గాడ్ ది ఎగ్జిస్టెన్స్.
1: ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్, గాడ్ ఈస్ ఎగ్జిస్టెంట్.
1: గాడ్గా ఉండి కూడా మానవుడిగా నడిపిస్తాడు.
0: He is God, but he behaves as a human being.
1: Indukosamu?
0: Why?
1: Manavudu manavudu avunnapude manavatvam anetundi vaadu chakkaga artham avutundi.
0: When God descends in a human form, the fellow human beings can understand the divinity.
1: Kaluka mottamota bhavam anetundi nunchi avirbhavistundi ee educator.
0: Therefore, it is out of this feeling the educator develops.
1: కాబట్టి ఎడ్యుకేషన్ కేవలం బాహ్యమైనటువంటి యొక్క సమాజ సేవ.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ సొసైటల్ ఓరియంటెడ్ టు ది ఔటర్ వరల్డ్.
1: మనం మనకున్నటువంటి తెలివితేటలు దానికి కూడా మనం చూపించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్సో రిఫ్లెక్ట్ our thought on God constantly.
1: దుర్వాసుడు చాలా క్రోధం వాడు.
0: We say Durvasa is a man of temper and anger.
1: Kani atanki chaala temper.
0: We say he has got temper.
1: నిగ్రహించుకోలేనటువంటి వారు అలాంటి టెంపర్ లో జీవిస్తుంటారు.
0: సో హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ హ్యాస్ దిస్ టెంపర్.
1: ఎవరు కంట్రోల్ చేస్తారో వారిని వశం చేసుకుంటారు.
0: దేర్ఫోర్ ద వన్ హూ హ్యాస్ గాట్ ఫుల్ కంట్రోల్ హీ విల్ సబ్మిట్ టు గాడ్.
1: ఈ పెట్రోల్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: పెట్రోల్ వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఆయిల్ నుంచి వచ్చింది.
0: అండ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఆయిల్?
1: అది భూమి నుంచి వచ్చింది.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎర్త్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం.
0: Now it is taken out, extracted of earth, we give it different names.
1: White petrol antaru.
0: We say white petrol.
1: Dark petrol antaru.
0: Dark petrol.
1: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడాను ఆ యొక్క లైఫ్ నుంచి వచ్చినవి.
0: Therefore the good and bad have originated out of the same source.
1: కనుక ఆత్మ అనేటువంటిది అన్ని భూతముల యొక్క సమత్వము.
0: Therefore ఆత్మ represents the essential basic oneness of all of the beings.
1: ఈ ఒక ఆత్మానే పేరు పెట్టినప్పుడు అన్ని జీవులు అందులో ఐక్యమైనవి.
0: In fact, when once this Atma is spelt out, it includes all the vastness of
1: the beings. అందరూ మనుషులే.
0: And if you just watch, you will find all human beings around.
1: ఒకరి యందు నూనె, ఒకరి యందు నీరు, మరొకరి యందు పెట్రోల్, ఇవంతా ఉంటాయి.
0: And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గము ఒక్కటే.
0: The path is one.
1: వస్త్ర భేదము వేరు.
0: The cloth is different.
1: వస్తువు ఒక్కటే.
0: But the yarn is one and the same.
1: శృంగారములు వేరు.
0: The jewels are different.
1: బంగారం ఒక్కటే.
0: But gold is one.
1: పశువుల వర్ణం వేరు. పాలు ఒకటే.
0: The cows are of different colors, but the milk is same.
1: బ్రతుకు కోసం బహువాదు బుద్ధులే.
0: పీపుల్ స్ట్రగుల్ ఫర్ దర్ లివింగ్.
1: కానీ ఆత్మ ఒకటి, జీవుడు ఒకటే.
0: బట్ ది ఇన్వెలర్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అతనే అన్ని రకాల దేహమును సృష్టించి,
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ డిఫరెంట్ బాడీస్.
1: ఆ సృష్టించడం కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
0: And God has manifested in the form of men and women, and that leads to progeny.
1: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
0: Therefore the child is a part of both the parents.
1: కనుక మనము ఆత్మతత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
0: Therefore we should never forget the atmic principle. We should realize it.
1: దేని మర్చినా కూడాను ఆత్మ మర్చకూడదు.
0: You may forget anything else, but not Atma.
1: ఎందుకంటే నీ అందు కూడా పంచభూతములు ఉన్నాయి.
0: Because five elements are within you.
1: నీ పంచభూతములను ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
0: When all the five elements are united, when they once they combine, it is Atma.
1: ఓ జపం చేస్తుంటారు నాకు అంత తెలిసి ఉంటారు.
0: One does japam and they think they know everything.
1: కేవలం మాల తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
0: If you just rotate this talisman, japamala, it doesn't mean that you know everything.
1: ప్రపంచంలో లౌకిక విషయములంతా కూడా మర్చిపోయినప్పుడే అదే జపమాల.
0: When once you forget all the outer world and worldly matters, then only you can call japamala.
1: కనుక మనము ప్రతి దాని ఎందుకు కూడాను మూలమును కనుక్కోవాలి.
0: Therefore we should understand the source moola for everything.
1: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: Therefore he is a true human being. When once he knows this moola, the primordial essential base.
1: Bhagavad-gita, ఎంత చదివినా ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ,
0: యూ మే గో త్రూ భగవద్గీత నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ యూ మే సే యూ గాట్ ఇట్ బై హార్ట్.
1: నేను గొప్ప చదివాని అంటారు.
0: యూ మే కాల్ యువర్ సెల్ఫ్ హైలీ ఎడ్యుకేటెడ్
1: ఏబిసిడి మొదలుకొని
0: రైట్ ఫ్రమ్ ఆల్ఫబెట్స్ ఏబిసిడి
1: భారతం భాగవతం రామాయణం అన్ని కూడా తయారవుతుంది.
0: And you know that these are the letters that constitute great epics like Ramayana, Bharata.
1: Kanuka ee okka okka bhagamu artham chesukunte anni artham avutayi.
0: Therefore if you understand the essential main part, you will understand all the rest.
1: Lekapothe meme enduku college start cheyali?
0: Or else why should we start colleges?
1: Maa college ledu manchi gunamu manchi pravartana manchi aacharyam.
0: Therefore in our colleges The character, the virtues, the conduct are most important.
1: Prati asaku, prati vanchaku, desires are important.
0: And we find various life pursuits based on the desires.
1: Aa desire anetundi lekapothe ee matham.
0: In fact, if you do not have this noble desire, you cannot realize anything.
1: Kani aa desire kuranu ettukovali adi kuranu bhagavat yokka sankalpame.
0: You should consider the desire is also the will of God.
1: Kanuka స్త్రీ పురుషులైనటువంటి బాల్య వృద్ధ కౌమారం స్వభావమైనటువంటిది కేవలం మనం పెట్టుకున్న పేర్లు.
0: ద మెన్ అండ్ ఉమెన్ ద డిఫరెన్సెస్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: ఎవరైనా సారీ చిత్తం పరిశుద్ధంగా ఉండినప్పుడు సర్వము మనకు ఫలిపిస్తుంది.
0: దేర్ఫోర్ లెట్ హిమ్ ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్ వెన్ వన్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
1: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కండు మూసుకుంది.
0: People sit in the name of meditation with closed eyes.
1: కన్నులు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కన్నులు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
0: And once you close your eyes, you will not be able to see the person in front of you.
1: కనుక నీవు వ్యక్తి ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
0: Therefore, వ్యక్తి is individual who will comprehend avyakta, that which is hidden.
1: కనుక మీరు మొట్టమొదటి అర్థం చేసుకుంటే అది పూర్తి ఆత్మగా మీకు ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ యూ విల్ నో ద టోటాలిటీ ఆఫ్ ఆత్మ.
1: ఎంత జపం చేసినా ఎంత జపం చేసినా కట్టగడకు ఆత్మశక్తిగా పోవాలి.
0: వాట్ ఎవర్ స్పిరిచువల్ పాత్ వీ మే ఫాలో జప ఆర్ తప ఇట్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు ఆత్మ.
1: హనీ మిస్ బీస్ ఉంటాయి,
0: యూ నో ఆఫ్ హనీ బీస్,
1: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
0: They move around all trees.
1: Anni poolu vasana chustuntadi.
0: And they smell all flowers.
1: Kai anni smells aaraginchu.
0: And they are not happy with all variation in the fragrance.
1: Okati malle poo, okati samanti poo, okati gulab poo.
0: And flowers like chrysanthemum, the rose flower and jasmine.
1: Kalukai ee flower yokka vasane enta gulu.
0: It is all the smell out of these flowers with all the awareness in his conduct.
1: Kaluka manasu ee mulitini manam chechukunnam kadane manam manavaram.
0: Therefore we are manavas, human beings, because we have got the mind manasu.
1: Ee mulitini manam marchinappudu manam paramahamsa avutam.
0: When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant.
1: Kalukuna manam manushyam kadu madhavaram.
0: We are not merely human beings, manushya, but we are madhava, divine.
1: Dhava anaga dhairyam. Dhairyam.
0: That means dhaika, the courage.
1: Sahasam.
0: That valor.
1: Nammakam.
0: Faith.
1: Ilanti undinappude vaadu manushya avutadu.
0: And once you have these virtues, you can call yourself manushi, human being.
1: Vajram telisinatuvadu vaadu vajrani chakkaga gamanichi dani baddham chesukuntadu.
0: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
1: Diamond. Manunasana kavala.
0: It is annihilation of the mind.
1: Prati oka daniki kuda manasu avasaram.
0: For everything, manas, mind is necessary.
1: Andukosame manomoolam mudam jagat.
0: And therefore, mind is the basis, manomoolam, for the whole jagat, the world.
1: Aa manasunu jeyinchukokunda అన్ని గుణములనే మాత్రం కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాం?
0: ఇఫ్ యూ డూ నాట్ కంట్రోల్ ద మైండ్, ఈవెన్ ఇఫ్ యూ అచీవ్ ఆల్ దోస్ థింగ్స్, వాట్ ఫార్, వేర్ విల్ యూ రీచ్?
1: కానీ అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
0: కెన్ దట్ బి ట్రూ డైమండ్?
1: ఇప్పుడు అందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణములు ఉన్నాయి.
0: ఆల్ దట్ యూ లెర్న్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మనోనాశన ఎనిహిలేషన్ ద మైండ్.
1: ఎవరు
0: కూడా
1: పరమహంస ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
0: అండ్ దేర్ ఫార్ నో వన్ షుడ్ ఫాలో ద మైండ్ ఆర్ మనసు.
1: అది తీయని పదమును ఇస్తుంది, చేదు రసం ఉంటుంది.
0: దో ఇట్ హెస్ గాట్ ది స్వీట్ ఫ్రూట్స్ అవుట్ వర్డ్స్, దేర్ ఇస్ బిట్టర్ జ్యూస్ ఇన్ సైడ్.
1: కనుక మేము ఉపయోగమయ్యేటువంటిది మధురమయ్యేటువంటిది మధురమైనటువంటిది మనసు.
0: Therefore, we should understand that which is useful, which is sweet.
1: కానీ ఈనాటి యువకులంతా కూడా మనసును మైండ్ అంటారు.
0: బట్ వీ సే ద మైండ్, వీ గో బై ద మైండ్ ఆర్ మనస్.
1: కానీ అది ఈ మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
0: అండ్ ద మైండ్ స్టాండ్స్ ఫర్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం.
1: అది కేవలము చదువు.
0: అండ్ దట్ ఈస్ ఆల్ చదువు ఆర్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఏబిసిడి మొదలు చెట్టు వరకు ఉంటుంది అక్షరాలు.
0: అండ్ ఇట్ మే బి వాల్యూమినస్ బిగ్ బుక్స్ దట్ యు మే హ్యావ్, బట్ ఆల్ దే షో ఓన్లీ లెటర్స్ ఏ టు
1: జెడ్. అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు
0: యు నో ద లెటర్స్,
1: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
0: దెన్ యూ కెన్ నో ది అర్థ, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంటే ప్రయోజనం.
0: Without knowing the meaning, why should we simply read?
1: Vedam nechukuntunnaru.
0: You learn Veda.
1: Ananto vai Veda.
0: Ananto vai Veda.
1: Aina Vedam ani anantamainatuvanti yokka sthiti kalinatuvanti Vedamu.
0: Ananta, that represents the vastness, that which is infinite.
1: Nijanga Bhagavad Gita chesinatuvanti vallu, Bhagavantu cheppinatuvanti vallu, kevalam artham chesukoni vartinchinatuvanti vallu.
0: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
1: Kai understand cheyakunda enta chaduvutunnaru prayojanam ledu.
0: Without understanding, basically, after all the education books, reading will be of no value.
1: The goppa mahani rasadi ee education kadu idi kevalam vedam ani antuntam.
0: And we think it's written by a very noble person, the Veda, not by ordinary people.
1: You like see and like see. It is applicable to the Veda, Veda.
0: Whether you like or dislike, Veda is Veda.
1: Kaluga, ilanti Vedam nu chadinatuvanti vallu, ilanti vidyanu nechinatuvanti vallu, prati manavudu ani arthanni gurtinchi vartinchali.
0: Therefore, all those that go through the Veda, that chant Veda and other books, should know the meaning first and then act.
1: ఈనాడు తనను తాను మార్చి ఏదో విద్యనంతా నేర్చుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ నేచర్ హిమ్సెల్ఫ్, బట్ హి వాంట్స్ ఎక్వైర్ నాలెడ్జ్.
1: అది మనిషి యొక్క వీక్నెస్.
0: దిస్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
1: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
0: ద మ్యాన్ విత్ దిస్ వీక్నెస్ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక మీరు ఆ యొక్క అర్థాన్ని మర్చిపోకూడదు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది ఫండమెంటల్.
1: ప్రియమైన విద్యార్థుల
0: students, dear students, dear students,
1: మీకు అన్నీ తెలుసు.
0: యు నో ఆల్
1: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
0: యు నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ది ఫిజికల్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
0: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అతని రూపము, అతని నామము చక్కగా మనకు బోధిస్తుంది.
0: అండ్ వన్స్ వీ సీ ద నేమ్ ఇన్ ద ఫామ్ స్పెసిఫికలీ,
1: యూ నో ఆల్ ఆర్ వన్ అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
0: దో వీ సే ఆల్ ఆర్ వన్, హౌ డు ఎక్స్ప్లెయిన్ ఇట్, హౌ ఇస్ పాసిబుల్?
1: బల్బులు ఉన్నాయి. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
0: వీ హావ్ గాట్ ది ఇల్యూమినేషన్ బల్బ్స్, వీ డెకరేట్ ఇట్ ఇన్ ద వే వీ వాంట్.
1: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
0: బల్బ్ మే బి మెనీ, బట్ ది సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఆధారమైనటువంటి దాన్ని గుర్తించాలి, కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
0: బట్ వీ హావ్ ఫర్గాటన్ ది బేసిక్ ఫౌండేషన్, బట్ వీ గో బై ది సపోర్టెడ్.
1: అయితే భౌతికంలో కూడా ఆధ్యాత్మికాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఈవెన్ ఇన్ ఫిజికల్ వరల్డ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక మీరు మొట్టమొదట దైవ విశ్వాసాన్ని కలగండి.
0: Therefore, first develop faith in God.
1: ఆ దైవ విశ్వాసమే ఒకటి ఉంటే అన్నింటి విశ్వాసము మనకు లభిస్తుంది.
0: విత్ ఫెయిత్ ఇన్ గాడ్ యూ విల్ డెవలప్ ఆల్ ది రెస్ట్ థింగ్స్.
1: నీ దైవం పైన బాధ్యత వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: లే ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ గాడ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: అప్పుడే మీకు సరైన విద్య అభ్యర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అక్వైర్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: కనుక ఎడ్యుకేషన్ అంటే కేవలం గ్రంథములు పరిచయం చేసుకోవచ్చు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లిమిటెడ్ టు గోయింగ్ త్రూ ద బుక్స్.
1: ఈ చదువు కొంత మించి బియాండ్ ఎడ్యుకేషన్.
0: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ బియాండ్.
1: ఆ ఎడ్యుకేషన్ లేకుండా పోతే బుక్కులు ఏ విధంగా చదువుతాయి?
0: Without that, which is beyond, what for all these books?
1: Kaluka, Premaswarupulaina Vidyarthulara.
0: Students, embodiments of love.
1: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటి దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
0: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈజ్ డివినిటీ.
1: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
0: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్, ఫర్ గాడ్.
1: ఆ ప్రాపర్ లైన్ లో నేను పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
0: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ విల్ రీచ్ ద ప్రాపర్.
1: కానీ ప్రపంచము బాహ్యాన్ని మాత్రం గుర్తిస్తుంది.
0: But the world will know all that is outer, bahya.
1: Kani God inner bhava.
0: But God will look into the bhava.
1: Kani inner bhava ni chudali. Prati okaru kodu nenu evaru, nenu evaru. Aya, who are you? Who are you? Who are you? Prashnistam. Kani, who am I? Nenu evaru prashnistam.
0: So inner feeling bhava is most important. We go on questioning, who are you? Who are you? But have you ever questioned yourself, who am I?
1: అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్, నోయింగ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
1: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐఆమ్ యు ఆర్ యూ అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కానే కాదు.
0: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యూ ఆర్ సో అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
0: Therefore, to begin with, we should know our own nature.
1: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి సాధకు.
0: Therefore, the one who knows this oneness is the true aspirant, the sadhaka.
1: She is my mother, he is my father, and ఈ విధంగా ఫాదర్ మదర్ ఈ రిలేషన్షిప్ కేవలం మనసుకు మాత్రమే సంబంధం.
0: Therefore, when you call so and so your father, don't show your mother, that is all based on the physical relationship.
1: అది ఈ మానవత్వాన్ని ఫిజికల్ గా తెలుసుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఫలితమేమి లేదు.
0: దట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ ఫిజికల్ రిలేషన్షిప్ ఓన్లీ, యూ విల్ నాట్ హ్యావ్ కరెక్ట్ రిజల్ట్స్.
1: కానీ నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను పిల్లని రామయ్యను, పిల్లని లక్ష్మయ్యను అని ఎందుకు చెప్పింది? పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
0: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
1: Ramaya anukunnappudu Ramaya anukuntaru.
0: And once your name is Ramaya, you should act like Rama.
1: Okaraka oka biddu undinadi.
0: There was a child.
1: A biddu pendi kavalani korindi.
0: And the grown up daughter is to be married later.
1: Indaro desi chupichadu.
0: All have been shown to her.
1: He is not good. His nose is sotta. His gunner is sorry.
0: She has not accepted anyone. She has been pointing out the mistakes in others in their form.
1: Let him be
0: anyone. In fact, you should satisfy your desire. When once you understand the basic principle, you'll have eternal happiness throughout your life.
1: From the students unto unnaru.
0: Here all students are here.
1: Kani students andaru students e kani okoka subject iskuntaru.
0: All are students, but each one has got his own subject.
1: Kani prati vaaru MA pass chesaru.
0: But everyone has passed MA.
1: MA ante deeniki artham emiti?
0: What is the meaning of MA?
1: ఆ ఎంఏ అనేటువంటి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
0: వెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ, యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
1: కానీ చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి, కానీ పేరు కాదు.
0: సో ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఈజ్ ఓన్లీ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్.
1: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి ఇంకొక అనుకుంటాను.
0: One may say, I'll get through BCom and go to America and take up some job.
1: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
0: And we have got more outer desires, more and more.
1: నేను ఆడవారికి చెప్తుంటాను, ప్రతి ఒక్కరు చెయ్యి కూడా ఒక్కటే కాజు వేసుకోవాలి.
0: So every hand should have only one bangle. That's what Swami tells
1: today.
0: And when you have 2 to 3 bangles, they make sound.
1: So
0: everyone should have single-pointed mind. So we should have total faith, in fact. Without faith, if we have got the bumps and gems, it means we are mad. So every person should have this correct meaning, same meaning. What is the reason? We have so many feelings, so many ideas.
1: ఈ డిజీజెస్ వేరు వేరు అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
0: When there are so many desires which are different, we cannot understand this oneness.
1: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
0: Some combine all, make into a gold. And it may be, the jewels may be quite different, but basically the gold is one.
1: కనుక మనం కొద్దిగా మంచి బాగా ఉండాలి.
0: Therefore, we should be good in every way.
1: అతను గుర్తించి వచ్చించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మక.
0: Therefore, we should know the meaning and act accordingly so as to become a true human being. Embodiments of love.
1: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమే.
0: It is the same love present in everyone.
1: ఒక లైటు ఎంతమందికో దాన్ని ప్రకాశిస్తుంది.
0: In fact, one light will give illumination light to so many people beneath.
1: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోవాలి, హృదయాన్ని ఒకే బల్బుగా పెట్టుకోవాలి.
0: Therefore, have only one bulb, the heart, that gives the light of love.
1: దాని నుంచే చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
0: And then you will have connection with that love, which is inward, establishing connection with the
1: rest. చదువుకున్న వారము చదువుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాటు చేస్తుంటారు.
0: And we find there is a conflict between educated and uneducated people.
1: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే నో వాట్ లవ్ ఇస్, దే షుడ్ బి యునైటెడ్, దే షుడ్ బి వన్.
1: ఆ యూనిటీ ఉన్నప్పుడే మనలో ప్యూరిటీ
0: బయలుదేరుతుంది. యూనిటీ దేర్ డెవలప్స్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఉన్నప్పుడే డివైన్ వెల్త్ వస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ ప్యూరిటీ, వి కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఆ ప్యూరిటీ నుంచి ప్యూరిటీ వస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ దిస్ లవ్ విల్ డెవలప్ దిస్ యూనిటీ. And thereafter the purity.
1: When there
0: is variation, the variety, there will be number of differences. By simply acquiring knowledge, by studying here, by earning degrees, we will not be happy.
1: కానీ బయట కూడా ప్యూర్గా ఉండాలి, లోపల కూడా అంతా బహిష్ణ.
0: You should be happy. You should be pure outward. You should be pure inward also.
1: People
0: say so-and-so is a very good boy and he doesn't interfere with anybody. He minds his own business. That's how people praise him.
1: ఆ విధంగా ఏ కారణం తెలుసుకోవాలి?
0: యూ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: ఏకోహం బహుశ్యాము, అతని నుంచి ఎన్నైనా మనం చేయొచ్చు.
0: ఫ్రమ్ దట్ పర్సన్ ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్ అటైన్.
1: కనుక మన ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: ప్రవర్తన పురస్కరించుకుని మానవుడి పేరు మంచి.
0: సో మ్యాన్ గెట్స్ ద నేమ్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ది అంబియన్స్ సరౌండింగ్.
1: కనుక మనము మంచి పేరు సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు, చాలా మంచి అని చెప్తారు.
0: యు ఆర్ ఎ బ్రహ్మచారి సెలబ్రేట్, యు ఆర్ గుడ్, దట్స్ వాట్ పీపుల్ సే.
1: నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మనసు పోయినట్టు తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ రౌడీ.
0: బట్ ఇఫ్ యు గో బై వేస్ ఆఫ్ యువర్ మైండ్, పీపుల్ విల్ సే ఓ దట్ ఫెలో ఈజ్ ఎ రౌడీ.
1: కాబట్టి రౌడీ అని.
0: So no one should get this title, rowdy.
1: Good boy.
0: Get a good name. Everyone should say you are a good boy.
1: గుడ్ నేమ్ అనేది ఎప్పుడు వస్తుంది?
0: వెన్ డు యూ గెట్ గుడ్ నేమ్?
1: గుడ్ వర్క్, గుడ్ వాటర్, గుడ్ టీ, గుడ్ చేసినప్పుడే గుడ్ అని వస్తుంది.
0: పీపుల్ సే గుడ్ బాయ్ వెన్ యువర్ థాట్స్ ఆర్ గుడ్, వెన్ యువర్ బిహేవియర్ ఇస్ గుడ్, వెన్ కాండక్ట్ ఇస్ గుడ్.
1: కానీ గుడ్ అంటే ఇంకోటి ఎగ్ అని కూడా అవుతుంది.
0: బట్ గుడ్ ఇన్ తెలుగు ఇస్ ఎగ్. It shouldn't be like that. It's only with cheap behavior people act like that.
1: Prema swarupula.
0: Embodiments of love.
1: Mee andaru prema swarupule. Mee andaru prema undi. Prema leni manavulu lokamlo leledu.
0: You are all embodiments of love. There is love in everyone. There is no human being without love.
1: Kali chaala mandi vivekulantulu adaru kevalam headley.
0: But the people, intelligent people, they go by the head only. They don't consider the love.
1: ఎవరైనా ఏమైనా అనుకోని ఒక తీర్చితే మనకు హృదయాలు చేయదు. తీర్చినవన్నీ గాల్లో చేయిపోతుంది.
0: Don't bother if anyone accuses you or blame you. All that will reach God.
1: కానీ చెప్పిన వాడు తగ్గించుకుంటున్నాను అది సరైన సాత్వికం.
0: The true sattvic quality lies in living according to the promise given. All students should have this intelligence. And it's full, it should be full of character.
1: Good name.
0: Then only you will get a good name. You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded. Later, he has proceeded in the right direction so that he could become very noble at the end. With faith, you can attain anything. So all of you pray to God. Don't limit your rooms only and give it up later.
1: ఆ విధంగా మీరు జీవిస్తారంటే మీ గురించి మాకు తెలియదు.
0: If you live in prayer, really that is the true thing which you should develop.
1: I want that.
0: I want that. Bhagavan wants you to pray.
1: మీ అందరూ కూడా ఏకత్వంగా ఉండి
0: all of you should be united.
1: తల్లి పిల్లలుగా ఉంటుంది.
0: And you should be good children. And you should get a good name. When you all get a good name, then only the purpose behind founding these institutions by Bhagavan will find its fulfillment. Bhagavan is always with you, in you, above you, below you, around you.
1: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్ లోపల జనాలకంతటిని ఈ దైవభక్తిని అందించాలి.
0: సో భగవాన్ వాంట్స్ యూ టు గ్రో ఇన్ డివోషన్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ డివోషన్ విత్ ఎవ్రీ వన్ అరౌండ్.
1: అనే నాకు సంతోషం.
0: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ.
1: అందుకోసం ఇది ఉత్తరాయణం.
0: దిస్ ఇస్ ఉత్తరాయణ.
1: ఉత్తమ కాలం.
0: దిస్ ఇస్ నోబుల్ టైమ్. ఉత్తమ కాలం.
1: పవిత్రమైనటువంటి కాలము.
0: ఇట్ ఈస్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
1: ఈనాడు మీరు మంచి భావాలను కలిగి ఉంటుంటే తప్పక భవిష్యత్తులో మంచి పేరే వస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ ఆల్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ నౌ యూ విల్ గెట్ గుడ్ నేమ్.
1: ఖండితంగా అది చిక్కే చిక్కుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ఇంత సేవ ఇచ్చేందుకు చాలా విచారంగా ఉంది.
0: భగవాన్ He feels sorry that he has given you strain. Bhagavan is bubbling with joy as he sees children, students here in front of him.
1: Happiness is union with God.
0: The true happiness lies in union with God. Therefore, this happiness is the center of God, center of divinity. Never give scope for any worry or anxiety.
1: Examinations.
0: Don't worry. అబౌట్ ఎగ్జామినేషన్స్, నెవర్ డౌట్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: లోపల పుట్టించినటువంటి భావాన్ని మనం రాస్తాం.
0: యు రైట్ వాట్ ఆల్ దట్ కమ్స్ టు యువర్ మైండ్, దట్ వాట్ ఆల్ విదిన్.
1: అప్పుడు తప్పక మీరు మంచివారు అవుతారు.
0: దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్లీ గుడ్.
1: అందరూ మంచి సోదరులు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ మూవ్ ఇంటిమేట్లీ లైక్ బ్రదర్.
1: భజన బినా సుఖ శాంతి నహి, బినా సుఖ శాంతి
2: నహి. యు హావ్ బీన్ లిసనింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th ఆఫ్ జనవరి 2006 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmika Tokudinatvanti, Pavitramayana Vidyanu, Inoda Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వీఆర్ లర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ అస్ ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There is nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinanta kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి, ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి, ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవతి యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను జీవ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్, The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But
1: Bhagavantudu okka niyamanni matramu niyaminchadu.
0: However, God made one stipulation, regulation.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: యు కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆల్ యు వాంట్.
1: అయితే అది మంచి కాని చెడ్డ కాని.
0: వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: అది పవిత్రం కాని అపవిత్రం కాని.
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్.
1: అది నిత్యము కాని సత్యము కాని.
0: మేబీ ఎటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్.
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు.
0: You are bound to face the consequences of your actions.
1: Kanuka ee yokka vishayanni drushti anduchukoni manavudu etti karmalu aacharinchali etti margamulo praveshinchali etti charyallu manam cheyali aneetuvanti yokka deenini meere nirnayinchukovali.
0: Keeping in view that we have to face the consequences of our actions, we should decide in which way we should tread. We should also decide what actions are to be undertaken.
1: Yetti vittulu natiro atti phalamu.
0: As is the seed, so is the fruit you reap.
1: Vittanam ettido phalam attidi.
0: As is the seed, so is the
1: fruit. Mee cheriyalettivo phalamu attidi.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you'll be able to do that, that you'll be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూర్చేటట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు, ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏమాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముదా.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: కాని ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి ఒక శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence, very sweet fruits of out of it. And you sow one a seed, but altogether you blame me later.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: You sow the poisonous seed.

0: మనందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
1: హౌఎవర్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు జడ్జ్ వాట్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ వాట్ ఈస్ పర్మనెంట్. తల్లి
0: గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time when we are born, we no garland, no necklace is ever seen.
0: Manchi muchyapu saru matsunakunu levu.
1: Not even a trace of shining pearls, no.
0: Melmi bangaru danda medaku ledu.
1: There is no gold chain round the neck either.
0: Ratnalaharamu ranjillaga ledu.
1: The chain of diamonds is not shining there.
0: Pachala pellanu potakaledu.
1: There's nothing like a chain of precious stone.
0: Kaladu kaladokka malani kantamandu.
1: However, there is one, the necklace round our neck.
0: Mundu chesina karmala phalamulaviye.
1: They are the consequences of our past actions.
0: Karmalanniyu chechina kanthamala.
1: It is all the necklace with the beads of our past actions.
0: Kanuka daivamu deniki kuda nu addu raadu.
1: God will never object you.
0: Chedda chestunte chey nee ishtam.
1: If you want to do bad, go on as you like.
0: Manchini chestunte chey nee idi manchide.
1: If you do good, yes, it's
0: kaani
1: what
0: chesina manchi chedda yokka phalathani neevu anubhavinchaka tappadu adu okkate ikkada nibandhana.
1: However, the stipulated regulation is you are bound to face the consequences of your
0: actions. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరియైనటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
1: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
0: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతనను దృష్టియందు ఉంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యమునందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యములో పాల్గొనాలి.
1: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There is a rich man.
0: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
1: He has a son.
0: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
1: This rich man has his own father, an old man.
0: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
0: ఇటువంటి వృద్ధులంతా కూడా ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
1: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్.
0: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
1: When such efforts are being made, the husband and wife thought like this.
0: ee chaadastapu manishini intlo pettukoni nirantaramu edo okati kashtamlu anubhavistu undali itaniki aa varandalo oka chinna room maadiri petti andulo padavestam anukunnaru.
1: The young couple thought like this. Why should this old man be at this residence? He's a kind of nuisance. Better he be there in veranda in one corner.
0: Veeriki oka kumarudu puttadu.
1: They had a son later.
0: ee pillavaadu తెల్లవారి మొదలు సాయంకాలం వరకును తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను మంచి విషయాలను నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
1: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్స్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
0: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
1: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
0: మట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమీ అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
1: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
0: ee drushyananta ee leta hrudayamainatunte okka vidyarthu gurtistu vachadu.
1: This young boy, and with his all tender heart, came to know all this happening.
0: Na talli tandrulu anubhavinchetu

0: సొత్తు ఎవరిది?
1: హూజ్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ఎంజాయ్డ్ బై మై పేరెంట్స్?
0: తాత యొక్క సొత్తు.
1: ది ప్రాపర్టీ బిలాంగ్స్ టు మై గ్రాండ్ ఫాదర్.
0: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
1: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
1: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు, ఇది ఎంత అన్యాయము.
1: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is. ఈ
0: సత్యాన్ని ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
1: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
0: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
1: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
0: Pillavadu vachadu.
1: The boy came.
0: Nanna amma emiti meer vetukutunnaru?
1: Father, mother, what for are you searching?
0: Emiti ledura mee tata gariki vesetuvanti matti mukkidi okati kanipinchaledu annaru.
1: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
0: Danto petti atani tinamani pettunnam.
1: We serve food on that earthen plate.
0: Inaadu aa tatta kanipinchaledu.
1: Today we don't find that.
0: అన్నారు ఈ తండ్రి తల్లి.
1: దట్స్ వాట్ ద పేరెంట్స్ సెడ్.
0: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
1: ద బాయ్ పిక్డ్ అప్ కరేజ్ అండ్ సెడ్,
0: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
1: ఫాదర్, యు డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ ప్లేట్, ఇట్ వాస్ ఐ హూ హస్ కెప్ట్ ఇన్ హైడ్.
0: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
1: ద ఫాదర్ రిప్రిమాండెడ్ హిమ్, వై హావ్ యూ కెప్ట్ ఇట్ అప్?
0: రేపు వృద్ధాప్యం లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టానన్నాడు.
1: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
0: Chusara. Ee naati pillalu yendu kudanu aa tatpalamunu anubhavincheetundi marganiki taginetundi plant vestuntaru.
1: The children also plan today likewise.
0: Nee tandrini nee ee vidhanga chustivo ninnu biddalu nee aa vidhanga chustaru.
1: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
0: నీవు ఏ స్నేహితుని వంచించువు తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
1: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
0: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
1: The way how you respect your elder brother, you will be respected by your younger brother in
0: turn. కనుకని యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
1: What we do, we must necessarily face the reaction.
0: కనుకని ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడాను సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడాను అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడాను వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
1: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
0: భగవంతుడు దేని కూడాను వద్దు అని చెప్పడు.
1: God never says no to anything.
0: ఏదాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
1: Whatever you want, proceed in the direction.
0: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
1: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
0: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
1: Then you will never go along the wrong direction. పాప కార్యములకు
0: పూనుకోవు.
1: You will never proceed in that way.
0: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందు నీ కాలము సార్థకం గావించుకుంటావు.
1: You will sanctify your time by entertaining good actions and work.
0: కనుకని ఈనాటి చదువులందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
1: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
0: ఈ నైతికం అంటే ఏమిటో వాడికి అర్థమే కాదు.
1: They don't understand what morality is.
0: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
1: Righteousness is totally gone.
0: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడి ఏ దిశకు వెళ్లిపోయిందో.
1: Spirituality in which direction is
0: వాళ్ళ చింతనే లేదు.
1: We don't think of it.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
1: What sort of help you get, you expect out of this education?
0: విద్యను అభ్యసించావు గనుకని పొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
1: However you study, you must get a job to earn your daily bread.
0: నేటి విద్యలు పొట్టకూటినే పెంచును.
1: The modern education will help you to carry out a living.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: it will not help you to foster virtues.
0: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకి ఎందుకు?
1: Why do you need that education which will not help you to grow in virtues?
0: విద్యనిగిరిల కొనకను వెర్రి వీడి.
1: Give up that foolish idea that education is to get the degree.

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up
1: yourself.
0: You have to recognize the truth that you study only to render service to society. We live in society.
1: సమాజమునందే జన్మించాము.
0: We are born in society.
1: సమాజమునందే అంత్యమవుతాము.
0: We end in
1: society. అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
0: Forgetting the society, what for you are living?
1: కాదు కాదు.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా నువ్వు సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore, all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క జీవశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు, ధర్మవంతులకు, త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people
1: అనాచార అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted positions. On the other hand, those that adhere to truth and righteousness, they are
1: still
0: nowhere. That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితం అందిస్తాడు.
0: బట్ గాడ్ విల్ గ్రాంట్ యూ సంథింగ్ బియాండ్ మోర్ దాన్ వాట్ యు
1: సీ. మనం సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: వి షుడ్ నెవర్ గివ్ అప్ truth and righteousness.
1: వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చెర.
0: దట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ మదర్ వేద, దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వీ గివ్ అప్ ది ట్రూత్, వీ డోంట్ ఫాలో ధర్మ, బట్ వీ లీడ్ అన్ అన్రైచియస్ యాక్ట్ ఇన్ ఆల్ కంప్లీట్ ఫాల్సూడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What is this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What is this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దాన్ని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore, we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక, ధర్మ మార్గమును వీడక, మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము, గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore, we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those in society.
1: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today, as father and son talk to each other, we doubt their relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి ఒక గౌరవం కానీ, ఆ మర్యాద కానీ, ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించటం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: Varandalo sofa paina kurchoni untuntadu tana kumarudu.
0: The son sits on the sofa set in the veranda.
1: Tandrigini vachina ante sofa nunchi kuda leyadu.
0: As father comes, he won't even get up.
1: Enduku vacharandi ikkada antadu.
0: Further, he will ask, why are you here? Why have you come?
1: Idiya కుమారుడికి ఇచ్చేటువంటి గౌరవము
0: ఇస్ ది సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హస్ టు
1: ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి నీవు నీ కుమారుడితో నీవు ఎట్టి గౌరవాన్ని పొందుతావు.
0: ఇఫ్ యూ షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్, వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
1: కనుకనే తిండి కొద్ది త్రేపు, పిండి కొద్ది రొట్టె.
0: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్, యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
1: ఈ వయస్సునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వీ షుడ్ నో the value in respecting
1: the other. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
0: It's a mistake to pride yourself because of your education.
1: అహంకార అసూయను నిర్మూలం గావించినటువంటి నిజమైన విద్య.
0: So it's a true education that kills ego and jealousy.
1: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించకూడదు.
0: Never give scope for any pomp and
1: వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదలను పొందుకోవాలి.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
0: Bhagwan tells us repeatedly.
1: నీ బ్లడ్, నీ ఫుడ్,
0: your blood,
1: నీ
0: head,
1: నీ దుడ్డు,
0: and దుడ్డు money,
1: పేరెంట్స్ గిఫ్ట్.
0: Your parents gift.
1: కనుకనే మొట్టమొదట పేరెంట్స్ మీరు గ్రాట్యుట్యూస్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనం జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి weight, weight తగినటువంటి fat, fat తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely.
1: ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores.
1: ప్రపంచమంతా చేరితే.
0: The whole world population.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores, డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: టిన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: ఎనీబడి హియర్ బ్రింగ్ టూ ఆర్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్.
1: అంతవరకు ఆ చెట్టును చూడండి.
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: యు సీ దట్ నీమ్
1: ట్రీ. అంత ఆకులు వేప ఆకులే.
0: యు ఫైండ్ ది నీమ్.
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకున్నారండి చూడండి, దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్ యు అబ్జర్వ్ దెం, వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: దిస్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి,
0: హావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది, ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ వండర్ అండ్ ఆ,
1: మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
0: వెన్ విల్ లీవ్ దిస్ వరల్డ్.
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: దో దే స్టిప్యులేటెడ్ 100 ఇయర్స్ లైఫ్ స్పాన్, యు కెనాట్ గో బై దట్.
1: లేక ప్రాయమందో, లేక ముదిమియందో, లేక ముసలియందో.
0: యాజ్ ఎ బాయ్ హూ నోస్ ఎట్ ద టెండర్ ఏజ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఓల్డ్ ఏజ్.
1: అడవినో ఉదక మధ్యంబునో ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: ఐదర్ టౌన్ ఆర్ ఎ ఫారెస్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వాటర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు డై, యూ కెన్.
1: మరణమే నిశ్చయము.
0: డెత్ ఈజ్ సర్టన్.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody, who are you? But I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనమే?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్, ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture. నీవు
1: మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెక్క మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a master? What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: Some address భగవాన్ as master.
1: Divine master అంటారు.
0: They address him as divine master.
1: ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టెస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: There are so many masters today, the station master and postmaster and so on.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: Master ante adhikarene.
0: Master means the one in authority.
1: Mari nijanga manam master ane padamulu divyatvaniki upayoginchukodu.
0: We should not use this word master in respect of divinity.
1: Anaga
0: meaning
1: andariki taanu oka vidhamaitpatti yokka sevakuduga unnadu bhagavantudu.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకని మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సెక్రెడ్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా నువ్వు మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా నువ్వు విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా నువ్వు పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్స్ ఎయిర్ పొల్యూషన్ టుడే.
1: త్రాగే నీరు మలినం అయిపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: బ్రీత్. వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu koncham ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటే అని ఉన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వల్ల నేను వాటర్ ను వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హీ వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: ఒక్కైనా నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఎందుకనగా గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nen aapi vestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina raatrantha verugutune untuntadi.
0: బట్ దేర్ ఇస్ నో ఫంక్షన్ యాక్చువల్లీ, వీ కీప్ ఇట్ ఆన్ డే అండ్ నైట్.
1: ఎప్పుడు కావాలప్పుడు వేస్తాను, అత్తక్షణమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్
1: ఆఫ్ ది ఫైవ్. చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది,
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యు వేస్ట్ అమౌంట్స్ ద వేస్టింగ్.
1: అవసరమైనట్టు తీసుకో.
0: టేక్ ఇట్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఇట్ ఫర్ దట్.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: దిస్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: మనీ ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇన్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్
1: అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ కాలేజెస్ people spend a lot to be the president of students union there.
1: Union leader entha kaalam unde moodendlu.
0: After all he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ పిక్నిక్ సెలబ్రేషన్ టేక్స్ ప్లేస్.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 ఎస్.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana choopu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana maatalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకనే ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకనే ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నుంచే ఎనర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసునా?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years 6 months. ఎట్ట ఉన్నాను నేను?
0: హౌ హి ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: Ikkada bhajan ayipothane velutanu akkada post.
0: Soon after bhajan he go there.
1: And post పోస్ట్ పోస్ట్ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటి, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్ బట్ టు సాటిస్ఫై యూ హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్ ఆ
1: పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్
1: దట్. అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వేరింగ్ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16, వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చి నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హి విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది, శక్తిని కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసెసరీ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. ఇది ఒక టైమే లేదు.
0: యు డోంట్ యు ప్రిస్క్రైబ్
1: ఇట్ లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వి కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెట్టేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten.
1: ఎక్కడంటే అక్కడ ఏది చిక్తే అది తినకూడదు.
0: వి షుడ్ నాట్ ఈట్ వాట్ ఆల్ దట్ ఇస్ అవైలబుల్.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వి షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ డే.
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్ డే.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా తక్కువమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్.
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్.
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసేపటి మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్.
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్కులే కనుక కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యు డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు.
0: దేర్ ఆర్ సమ్.
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: They wear the shirts, red and black stripes.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి. అంత భయం వేస్తుంటుంటారు.
0: Watching the dress of these fellows, even the animals will run away, cows will run away. They will be fear stricken.
1: Your white, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: Your white, how nice.
1: ఎంత అందంగా ఉంటుంటారు.
0: How beautiful it is.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress black pant and black shirt
1: appudu vaadu chuchinappudu veedam sevarimale potunnara emti anukuntaru.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా.
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యథా రసం.
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్,
0: ఫలంలో రసం ఉండినట్టుగా.
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా
1: as you find fire in wood
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుంటినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కన్నులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision or the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: Creation means it's the expression of the will of God.
0: దీని పేరే ప్రకృతి.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: Nature has emanated out of the divine.